0: పంపించేస్తాడు తక్షణమే.
1: హీ గివ్స్ మెడిసిన్.
0: ఇంకొకడు రా కడుపు నొప్పి అని వచ్చేస్తాడు.
1: సెకండ్ పర్సన్ కమ్స్ విత్
0: వాళ్ళకి సోడా బైకార్ మ్యాక్సిల్ రెండు కలిపేసి ఇచ్చేసేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెళ్లిపోతుంది అంటాడు.
1: ఇట్ ఈస్ ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండ్ హీ గివ్స్ ద మెడిసిన్ అండ్ డిస్పోజెస్ హిమ్ ఆఫ్.
0: మూడవ వాడు వస్తాడు.
1: ద థర్డ్ పర్సన్ కమ్స్.
0: కానీ ఆయన నీకు సాల్ట్ ఇస్తాను రెండు తూరు భేద అయిపోతే సరిపోతుంది వెళ్ళిపోమంటాడు.
1: If the bowels were to move, you would be all right. He gives the medicine and he sends him.
0: Nalugo vaadu vastadu.
1: Fourth person comes.
0: Immediately ga operation cheyalantadu.
1: He says immediate operation is required.
0: He veedi pain dresham aa doctor ku.
1: Is he angry with him?
0: Kaadu kaadu veedi jabbu vere.
1: Your disease, you is
0: mean appendicitis.
1: Everything will be okay.
0: Vaadu pampichestadu takshanamee.
1: He gives medicine.
0: Inkoru ra kadupu noppi ani vachestadu.
1: The second person comes with
0: వాళ్ళకి సోడా బైకార్ మ్యాక్సిల్ రెండు కలిపేసి ఇచ్చేసేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెళ్లిపోతుంది అంటాడు.

0: Is he angry with him?
1: కాదు కాదు వీడు జబ్బు వేరే.
0: యువర్ డిసీజ్ యూజ్
1: అపెండిసైడ్.
0: దిస్ ఈజ్ అపెండిసైటిస్.
1: తక్షణమే చెయ్యాలి.
0: Therefore, there is need for surgery.
1: అదే విధముగానే ఒక్కొక్కరి భావములను, ఒక్కొక్కరి చర్యలను, ఒక్కొక్కరి తలంపులను పురస్కరించుకుని వారికి తగినటువంటి యొక్క ఇది నేను అందిస్తుంటాను.
0: ఐ గివ్ ది అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ డిపెండింగ్
1: ఒక్కొక్కరి చూడనే చూడను.
0: ఐ డు నాట్ లుక్ అట్ ఆల్ సమ్ పర్సన్.
1: ఒకరితో మాట్లాడనే మాట్లాడను.
0: ఐ డు నాట్ టాక్ టు సమ్ పీపుల్ అట్ ఆల్.
1: ఒకరు ఇటు వస్తే నేను అటు పోతుంటాను.
0: ఈ సమ్ పీపుల్ కమ్ దిస్ వే ఐ గో ది అదర్ వే.
1: ఇవన్నీ నేను చేసేటువంటి ప్రిస్క్రిప్షన్స్, ఆ మందులు ఇంత ఇచ్చేటువంటి ఇవన్నీ.
0: దిస్ ఆర్ ఆల్ ది ప్రిస్క్రిప్షన్స్ అండ్ ది మెడిసిన్స్ గివెన్ టు ది వేరియస్ డిసీజెస్.
1: ఎందుకోసం ఇస్తున్నాను?
0: వై ఆర్ ఐ గివింగ్ దిస్ మెడిసిన్?
1: నాలోన ఒక నియమం ఉంటుండాలి.
0: ఐ ఆల్సో హ్యావ్ సమ్ కోడ్.
1: నా మాటకు చాలా విలువ.
0: మై వర్డ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్.
1: పోయినా నేను నా మాత్రం నా మాటకు నేను విలువిస్తాను.
0: యూ మే నాట్ గివ్ వాల్యూ టు మై వర్డ్ బట్ ఐ గివ్ వాల్యూ టు మై వర్డ్.
1: కనుక నా మాటను సరిగా నడుచుకోలేనప్పుడు నేను వారితో మాట్లాడి నా మాటను వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు.
0: ఇఫ్ వన్ డస్ నాట్ ఫాలో మై వర్డ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై వర్డ్ ఆన్ హిమ్.
1: కనుక నా దారిని నేను కాపాడుకునే నిమిత్తమే నేను మాట్లాడకుండా ఉంటాను కొన్ని కారణాల బట్టి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది వాల్యూ ఆఫ్ మై ఓన్ వర్డ్ ఐ డోంట్ టాక్.
1: మీరు ఎందుకు నడుచుకుంటారు? స్వామి నాతో మాట్లాడటం లేదని మాత్రమే చెప్పుకుంటారు కానీ నేను స్వామి ఆజ్ఞను నడుచుకోలేదని ఎందుకు అనుకోకూడదు?
0: యూ గో ఆన్ టెలింగ్ దట్ స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు మీ. వై డోంట్ యూ టెల్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్
1: స్వామి? ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
0: దిస్ ఈస్ నాట్
1: వన్ వే ట్రాఫిక్.
0: దిస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
1: గివ్ అండ్ టేక్. రెండింటినీ విచారం చేయాలి నీకు సమత్వం ఉంటే.
0: There must be give and take.
1: నేను ఈ విధంగా చేయటం చేతనే స్వామి నాతో మాట్లాడటం లేదు అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవు ఇంక ముందు ఆ రకంగా చేయకుండా ఉంటావు.
0: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యు హావ్ నాట్ ఫాలోడ్ స్వామీస్ వర్డ్ దేర్ఫోర్ స్వామి ఇస్ నాట్.
1: కానీ ఈనాటి భక్తులు ఆ రకంగా విచారించడం లేదు. స్వామి మాట్లాడటం లేదు, స్వామి మాట్లాడటం లేదు, అదే నేర్చుస్తున్నారు. కానీ తాను చేసినటువంటి తప్పును తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: టుడేస్ డివోటీస్ డు నాట్ రికగ్నైజ్ దేర్ ఓన్ ఫాల్ట్స్. దే ఓన్లీ సే దట్ స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు మీ, స్వామి ఇస్ నాట్ టాకింగ్.
1: కనుక మొట్టమొదట స్వామి మాట్లాడమని కోరనక్కర్లేదు. నీవు ఆ తప్పును చేయకుండా ఉండు, స్వామి వచ్చి మాట్లాడతాడు.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇఫ్ యు డోంట్ కమిట్ దట్ మిస్టేక్ స్వామి విల్ కమ్ టు యూ అండ్ టాక్ టు యూ.
1: వర్షానికి మనం ప్రార్థించుకుంటే వంకలు దానిపాటికే కారుతాయి, దానిపాటికే ప్రవహిస్తాయి.
0: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ప్రే ఫర్ ది రెయిన్ ది రివర్స్ ఆటోమేటికలీ ఫ్లో వెన్ దేర్ ఇస్ రెయిన్.
1: వర్షానికి ఒక ప్రార్థన, వంకలు పొర్లటానికి ఒక ప్రార్థన, ప్రవహించడానికి ఒక ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు చేయనక్కర్లేదు.
0: There is no need for a separate prayer for the rain, a separate prayer for the
1: ఆజ్ఞను శిరసావహించుకుంటే అనుగ్రహం అక్కడే లభిస్తుంది.
0: Follow the commands, grace dawns there automatically.
1: విద్యార్థులారా, మొట్టమొదట మీ మాటలకు మీరు విలువను పెట్టుకోండి, మాటలను విలువలో సంపాదించుకోండి, మాటను విలువ స్థాయిలో ఉంచుకోండి.
0: Dear students, respect the word which you have just given. Consider your own word as a valuable word.
1: రెండు కన్నులు ఉన్నాయి, రెండు చూడొచ్చు మీరు.
0: You have got two eyes.
1: రెండు చెవులున్నాయి, రెండు వినొచ్చును మీరు.
0: You have two ears.
1: కానీ నాలుగు ఒక్కటే ఉంది.
0: But you have got only one.
1: కనుకనే మాటకు ప్రాణము సత్యము.
0: That is why truth is the very life of the world.
1: మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు వాలు కోటి తరిత్రిం.
0: For the promissory note, it is the signature which is
1: కోటకు.
0: For the quote. For the fort, it is the army which is the life.
1: Jatiki pranamu manamu.
0: It is the respect and honor which is the life for
1: the note. Notaku pranambu ralu.
0: For a promissory note, it is the signature.
1: Mana signature lekapothe dan promissory note ki ekkada vilu undi?
0: Promissory note is valueless without the signature.
1: Kanukane mana mataku satyame pranamu.
0: Therefore, truth is the life of our world.
1: Appude satyame vajeti.
0: That is the meaning of truth always triumphs.
1: Kanuka daivatattvanni gurtinchalanukunte idi andariki arthamayyetundi kaadu.
0: It is not possible for everyone to understand.
1: Sai daivam deniki kuda nu kungadu pongadu.
0: God never sinks or
1: prapanchamanta vachi dushinchina gaani nenu kungaru.
0: Let the whole world come and criticize me.
1: Prapanchamanta vachi varninchina nenu pongalu.
0: I don't get flattered even the whole world.
1: నా సత్యము నాది.
0: My truth is truth by itself.
1: కుంగి పృంగేటువంటి వారికి వారిలో ఉండేటువంటి దోషమే దీనికి రియాక్షన్.
0: The person who sings, sings on account of
1: దోషం లేనప్పుడు ఎందుకు కుంగాలి, ఎందుకు పొంగాలి?
0: A person who is free from defects, where is the need for him?

0: కనుకనే ఈ హృదయ స్థాయి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే అదే పవిత్రము అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటే ఇంక దేనికి మనం ఏ విధమైనటువంటి విచారముకు అవకాశమే ఉండదు.
1: ఇఫ్ యూ కెన్ స్ట్రెంగ్త్ ది ఫెయిత్ దాట్ హార్ట్ ఈస్ ఏ డివైన్ ఎంటిటీ అండ్ ఇఫ్ యూ ఫిక్స్ యువర్ సైట్ ఆన్ దాట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్.
0: క్రమక్రమేణా మన యొక్క సమ్మర్ క్లాస్ క్లోజ్ అంతా కూడా సమీపిస్తుంటున్నాయి ముగించడానికి.
1: అవర్ సమ్మర్ క్లాసెస్ ఆర్ గ్రాడ్యువల్లీ కమింగ్ టు ఎండ్.
0: అందువల్ల ఇలాంటి అవకాశం అనేటువంటిది చాలా దుర్లభము.
1: ఇట్ ఈస్ వెరీ రేర్ టు గెట్ సచ్ ఎ నైస్
0: ఆపర్చునిటీ. నేను కూడాను కొన్ని కొన్ని అధిక కాలం తీసుకుని మీతో సంభాషించడానికి అవకాశం ఇస్తున్నాను.
1: టేకింగ్ దిస్ ఆపర్చునిటీ ఐ ఆమ్ ఆల్సో గివింగ్ యూ ఎన్ ఆపర్చునిటీ టు.
0: ఇంకా ఉన్నది రెండు దినములే.
1: దేర్ ఆర్ ఓన్లీ 2 డేస్ లెఫ్ట్.
0: ఈ రెండు దినముల లోపల కూడాను స్వామి యొక్క నిజతత్వాన్ని నిజబోధనను నిజాకారాన్ని సరైన రీతిలో గుర్తింపజేయడానికి తగినటువంటి ఒక అవకాశం కూడా ఉంటుండాలి.
1: దేర్ విల్ బి ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ ద రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ స్వామి.
0: దానిని మీరు అర్థం చేసుకుంటే
1: రియల్ ఫార్మ్
0: దేనిని మీరు అర్థం చేసుకోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కుమ్మరింటిలో పోయి కుండలన్నీ మట్టితోనే చేసినవి అనేటువంటి అర్థం చేసుకుంటే ఇంకా దానికి కుండలు ఏవైనా కూడా పేర్లు పెట్టుకోవచ్చు.
1: వన్స్ యు నో
0: ఆధారాన్ని ముందు చూడాలి.
1: వన్స్ యు నో దట్ ఆల్ ది పార్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద సేమ్ క్లే దాట్ ఈస్ ఎనఫ్.
0: స్వామి యొక్క ఆధారతత్వాన్ని మీరు కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
0: కేవలం ఆధేయాన్ని మాత్రమే మీరు గుర్తించడానికి ప్రయత్నించనక్కర్లేదు.
1: The real basis of Swami, not merely his form.
0: Adheyam anta marpu chendetundi.
1: The form may be changing.
0: Adharame marpu chendanetundi.
1: The basis does not change.
0: Adhe satyam.
1: That is
0: adhe nityam. Adhe atma. Adhe hrudayam. Adhe nenu.
1: That is heart. That is atma. And that is yourself.

ചെയ്യുണ്ട്. എല്ല നക്ഷത്രാലു നേലരാലക മിണ്ട നിലിച്ചിയുണ്ട്. ഏ പ്രേമ ശക്തി പുടമി പൈബടകുണ്ട് കടലി രായടു കാളു മുടുച്ചുകൊനിയേ. ఏ ప్రేమ శక్తిచే ఇరేడు లోకాలు గాలి దేవుడు సురటీలు విసురే. ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల నిండియున్నది ఈ

0: That power of love that makes the entire world revolve like a wheel without the pivot. That power of love that makes the stars stand across the sky without falling on the ground. That power of love that holds the ocean restricted to itself without crossing its limitations. That power of love that makes the wind blow incessantly. That power of love that is infinite, which is mysterious and understandable, which is non-dual, that fills the entire universe. That is mighty one. This universe is full of love.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantude Prema.
0: God is love.
1: Premaniye Bhagavantuni Swarupam.
0: Love is the form of God.
1: Mama Ivamsu Jiva Loke Jiva Bhuta Sanatanahani Gita Bodhinchit.
0: The lesson of Gita is that we are all the sparks of the divine.
1: Atti prema veda netvanti yokka bhagavantuni yokka premanu taanu ye vidhamga jagattantayinu prakatimpa chestunnado ade vidhamgane prati manavudu kudanu tama premanu jagattunuku prakatimpa cheyali.
0: God, the very embodiment of love, spreads his principle of love all over the universe. It is the bounden duty of every human being to share this love.
1: Anirvachaniyam prema.
0: Love is beyond all definition.
1: Itti prema tattvamunu manavudu gurtinchukolaleka tana premanu prakrutamainatunti bhautikamainatunti yokka vastu vahanala nimittamai dinni upayoginchukuntunnadu.
0: Man could not understand the greatness of love. On the other hand, he makes use of this love for worldly, physical, fleeting purposes.
1: Bhagavantudu gunatitudu.
0: God is beyond attributes.
1: Prema kudanu gunatitamainatundi.
0: Love transcends attributes.
1: Atti gunatitamainatundi premanu gunamulato cherchi manavattvamu tayaka janmamunu vyarthamu gavinchukuntunnadi.
0: Such love which transcends attributes has taken upon itself the attributes in human life and thus ruins itself.
1: Ee prakrutamaina jagattunandu talli biddala prema.
0: In this world we find a love between the mother and the child.
1: Ee prakrutamaina jagattunandu bharya bhartala prema.
0: In this world we find love between the husband and wife.
1: Anna tammula prema.
0: Love among brothers.
1: Bandhu mitrula prema.
0: Relations.
1: Ivannintini kuda nu prema aneetundi padamutu upayoga petti ee jeevithanni gaduputhunnadu manavudu.
0: Man spends his life using the sacred word love for these worldly purposes and relationships.
1: Ee puttaka puramu ee bidda evaru ee talli evaru.
0: Before your birth, who is a mother, who is the child?
1: Appudu ee talli ki aa bidda paina prema unnada?
0: Do you expect mother to shower love on the child then?
1: Led.
0: No.
1: Bidda janminchina tarvatane ee talliki prema yerpadutundi.
0: It's only after the birth of the child the mother starts loving the child.
1: Pendiki puramu bharya bhartanu bharta bharyanu preminchukuntaru. Ivi kevalam eppati nunchi jarigindi. Pendi tarvatane jarigindi.
0: The love between husband and wife start only after wedding, not before that.
1: ఇదే విధంగానే బంధుమిత్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రి ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ అన్నీ కూడా శారీరధారమైనటువంటి యొక్క నెగిటివ్ ప్రేమ సేవే.
0: దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్ అమంగ్ రిలేషన్స్, అమంగ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈజ్ జస్ట్ బాడీ రిలేషన్షిప్, ఫిజికల్ రిలేషన్షిప్.
1: ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ అని అనిపించుకోదు.
0: యూ కెనాట్ కాల్ దిస్ లవ్ బేస్డ్ ఆన్ ద బాడీ. Cannot call it love in the true sense.
1: Idi kevalam prakrutamaina sambandha bandhavyamainatundi daniga pochukovachu.
0: We can call it only physical worldly attachment relationship.
1: Nijamaina premaku ichi puchukuneetundi sambandham kaani inka ye vidhamaina sambandham kaani ledu.
0: Actually speaking, the true love has neither giving nor receiving. It is beyond the two.
1: Bhagavantuni premistaru bhaktulu.
0: devotees love God.
1: Bhagavantuda, నాకు ఈ కార్యం జరిమేరినప్పుడు నీకు ఈ విధమైనటువంటి ముడుపుని చెల్లిస్తానంటాడు.
0: The devotee vows pledges that he would do something if his desire is fulfilled.
1: నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతానంటాడు.
0: He will say that he will break the coconuts as an offering.
1: తుచ్చమైన బొచ్చునిచ్చి ఉచ్చమైన కోరికలు కోరుతాడు.
0: He offers mean hair to have mighty desire fulfilled in bargain.
1: కానీ ఇది భక్తియా?
0: You call it devotion?
1: కాదు కాదు.
0: No, not at all.
1: ఇచ్చి పుచ్చుకునేటువంటిది వ్యాపార సంబంధమైనటువంటిదే కానీ భక్తి సంబంధం కాదు.
0: That which gives and expects something in return is a matter of business, not devotion.
1: నిజమైన భక్తుడు కేవలము ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం అనేటువంటిది ఉండదు.
0: A true devotee only gives and gives, never accepts.
1: కనుక అర్పితమే ఈ భక్తి యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: And that is the main duty of a devotee.
1: మానవ జీవితము ఐహిక ఆముష్మికముగా మిళితము.
0: Human life is a combination here and hereafter.
1: కాని ఈనాటి మానవుడు ఆముష్మికమును విస్మరించి ఐహికమునే విశ్వసించి బుద్ధితో దీనిని అనుభవిస్తూ వస్తున్నాడు.
0: Man is experiencing his life on earthly sojourn, making use of intellect only, forgetting the life thereafter.
1: బుద్ధితత్వంతో అనుసరించినంత వరకు కూడాను ఇది కేవలము తనకు కాని సంఘమునకు కాని దేశమునకు కాని శాంతి భద్రత చేకూరవు.
0: So long he lives like this, neither he enjoys security nor the nation by and large.
1: కనుక ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యమును మనం దూరం గావించుకుని హృదయ సంబంధమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే లోకములో శాంతి భద్రత చేకూరుతాయి.
0: యూ ఎక్స్పెక్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ దిస్ వరల్డ్ వెన్ వన్స్ వీ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ అండ్ డెవలప్ లవ్ హోల్ హార్టెడ్లీ.
1: సృష్టి తంత్రము ధర్మాధర్మములు సత్యాసత్యములు పాపపుణ్యములు శీతోష్ణములు అనేటువంటి యొక్క ద్వంద్వ సమన్వయమై ఉంటున్నది.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డ్యూయాలిటీ. You find righteousness, unrighteousness, the truth and untruth, the sin and the merit, the heat and cold.
1: కాని ఈ జగత్తునందు కేవలం ధర్మం మాత్రమే ఉండుటకు వీలు కాదు.
0: It's not possible to expect only dharma in this world.
1: లేక అధర్మం మాత్రమే ఉండుటకు సాధ్యం కాదు.
0: It's not possible to expect unrighteousness either.
1: అధర్మం నిర్మూలం చేసి ధర్మం స్థాపించాలని ఆశిస్తుంటారు.
0: We expect the establishment of dharma in the place of adharma or unrighteousness.
1: ఇది అసాధ్యం.
0: It is impossible.
1: ధర్మాధర్మముల యొక్క మిశ్రమమే ఈ జగత్తు.
0: This world is a combination of righteousness and unrighteousness as well.
1: ఇవి రెండు ఉండినప్పుడే మానవత్వమునకు ఒక విధమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది.
0: There lies the entire secret of happiness in human life.
1: ఈ జగత్తునందు ధర్మాధర్మములు లేకుండా సత్యాసత్యములు లేకుండా ఏనాడు కూడా ఈ జగత్తు నిలువజాలదు.
0: This world cannot sustain without the twins dharma and adharma, that satya and asatya, the truth and falsehood.
1: కనుక రెండింటి యందు కూడాను ధర్మమును మాత్రమే మనం అంగీకరించి అధర్మమును మాత్రం విస్మరించి దానిని పరీక్షించుతూ పరీక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: We have to spend our life discriminating, accepting only dharma and righteousness, giving up adharma and unrighteousness.
1: కానీ ఈనాటి మానవుడు ఎవరిది మానవ ధర్మము ఎట్టిది పశుధర్మము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to understand his human temperament, human dharma, as against the pashudharma, the bestial quality.
1: Ahimsa, satyamu, sanubhuti, ee moodu kudanu sarva jeevulu yokka samanamaina dharmamu.
0: There are three qualities which are uniform for all beings. One, ahimsa, non-violence. Satya, the truth. The sanubhuti, forbearance or sympathy.
1: Manavattvamu vismarinchi, కేవలం పశుత్వమును స్వీకరించి గుణమునందు బుద్ధి యందు పశుత్వమునే అభివృద్ధి పరుచుకున్నంత వరకు కూడాను మానవుని యొక్క హృదయంలో శాంతి భద్రత ఏమాత్రం కూడాను నిలువజాలవు.
0: యూ కెనాట్ ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ ల్యాండింగ్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇంటెలెక్ట్ సో లాంగ్ హీస్ బీస్టియల్ ఇన్ హిస్ బిహేవియర్.
1: ఆహార నిద్ర భయ మైదనాదులు మానవునకు పశువునకు సమానమైనవి.
0: ద The qualities like food, raiment and shelter, the fear and sleep and procreation are common to the animal world and human population.
1: Manava dharmam yemiti, pashu dharmam yemiti.
0: So we have to know the manava dharma, the qualities of mankind, as against the qualities of an animal.
1: Nenu manavudanu ani anukovatamu visvasinchatamu ardha satyame.
0: To say that I am a human being is only half truth.
1: Rendava ardha satyamu nenu pasuvunu kaadu ani ninnayinchukovali.
0: The decision that lies in the other half truth is to say that I am not an animal.
1: Ekatvame nitya satyamu.
0: That the eternal truth is the combination of these two.
1: Nenu manavudanu pasuvunu kaadu. Nenu manavudanu pasuvunu kaadu. Nenu manavudanu pasuvunu kaadu. అనేటువంటి సమన్వయాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: He should establish the synchronicity between the two, that I am a human being, I am not an animal.
1: ఇంతటితో మాత్రము ధర్మము నెరవేరదు.
0: Well, that doesn't fructify the principle of
1: నేను మానవుడనే.
0: I am a human being.
1: అయితే నేను స్త్రీనా పురుషుడనా?
0: Then, am I a man or a woman?
1: నేను గృహస్థుడనా బ్రహ్మచర్యనా?
0: Am I a householder or a servant?
1: వానప్రస్థినా సన్యాసినా?
0: Am I a recluse or a renunciate?
1: అన్నింటి యొక్క విచారణ కూడా చేయాలి.
0: We have to inquire discreet, clearly.
1: ఆయా స్థానములకు సంబంధించినటువంటి ధర్మమును మాత్రమే మానవుడు అనుసరించాలి.
0: Man should follow appropriate to his situation at that moment of time.
1: మానవుడు బ్రహ్మచారిగా ఉండి గృహస్థ ధర్మాన్ని అనుభవించకూడదు.
0: Man being a celibate cannot have experience of a householder.
1: అప్పుడే ఈ జగత్తునందు ధర్మ సంకరణ ఏర్పడుతుంది.
0: There lies the mixing of confusion in
1: సంఘములో కల్లోలము ఏర్పడుతుంది.
0: There lies the agitation in mankind.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మానవుడు అర్థం చేసుకునేలేక ప్రవర్తిస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ బిహేవింగ్ వితౌట్ అండర్స్టాండింగ్ ఇన్ ద లీస్ట్ వాట్ ఈస్ మెంట్ బై ధర్మ ఆర్ రైచియస్నెస్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ధర్మాన్ని తాను అనుసరించే సమయం లోపల నేను ఎట్టి స్థితిలో ఉన్నాను? నేను బ్రహ్మచారి స్థితిలో ఉన్నానా, లేక గృహస్థ స్థితిలో ఉన్నానా, లేక వానప్రస్థ స్థితిలో ఉన్నానా అని విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మం ఆచరిస్తూ రావాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ఫర్ హిమ్సెల్ఫ్ ద క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హిమ్ యాజ్ ఎ బ్యాచులర్, యాజ్ ఎ రిక్లూజ్, యాజ్ ఎ హౌస్ హోల్డర్ అండ్ యాజ్ ఎ టోటల్ రెనన్షియేట్.
1: ఒకరు అనుసరించవలసినటువంటి ధర్మంను మరొకరు అనుసరించకూడదు.
0: ద వన్ హూ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ఎ పర్టికులర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ షుడ్ నాట్ అడాప్ట్ డిఫరెంట్.
1: మానవులకు అందరికీ ఒకే ధర్మమని భావించకూడదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ధర్మ ఈస్ యూనిఫామ్.
1: అది అధర్మానికి మూల కారణం అవుతుంది. అది
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అన్‌రైచియస్నెస్ టుడే.
1: మానవుడే జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తన వయ ప్రమాణమును గురించి విచారించి దానికి సంబంధించినటువంటి ధర్మం ఆచరించాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఫైండ్ అవుట్ హిస్ ఏజ్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: ఆ నియమాన్ని తప్పి ప్రవర్తించడం చేతనే ధర్మహీనం జరుగుతుండాలి. ధర్మజ్ఞానం అనుసరిస్తుండాలి.
0: Because he doesn't follow the discipline expected of him at that age, we find confusion in dharma.
1: ఈ జగత్తులో ధర్మాధర్మము లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: It is not possible to expect the world without the twins, dharma and
1: adharma. రెండింటి యొక్క సమన్వయం చేతనే మానవత్వమును దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: The combination, the entire coordination between the two will help you to attain the divinity from humanity.
1: కనుక పశుత్వం అంటే ఏమిటి?
0: What is bestial temperament?
1: ఈ పశుత్వమునందు కూడాను తన యొక్క నియమమును పురస్కరించుకొని
0: in animality there is discipline.
1: ఆహార నిద్ర భయనాదుల నుంచి మాత్రమే తన జీవితాన్ని అంకితం గావించుకోవాలి.
0: One has to spend his life restricting to the food, fear, sleep and procreation.
1: ఈ పశువుల యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: Animal has a discipline.
1: అదే విధంగానే మానవుల యందు కూడాను కొన్ని నియమములు ఉంటున్నాయి.
0: So also man has a discipline.
1: ఇరువురు ఒక సమానంగా భావించుకోవటం ఇది అసాధ్యము.
0: It is impossible to expect same discipline for animal and a man.
1: అనేక మంది భారతీయులు ఆశించే ఆశలను, పూజించే పూజలను, ఆరాధించే అర్చనలను విరుద్ధంగా భావిస్తున్నారు.
0: Many people consider the form of worship, the form of spiritual path adopted by Bharatiyas, something against
1: భారతదేశంలో ఇన్ని విధములైనటువంటి ఇక్కట్టు రావడానికి, ఇన్ని విధములైనటువంటి హింసలు జరగడానికి, ఇన్ని విధములైనటువంటి యొక్క కల్లోలములు ఏర్పడడానికి కుల మతమనే మూల కారణమని భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ ద కాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద అబ్స్టకల్స్, ప్రాబ్లమ్స్ అండ్ వయలెన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: అనేక మతములతో కూడినటువంటి భారతీయ జగతి.
0: అండ్ దిస్ భారత్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ రిలీజియన్స్.
1: కానీ మతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు ఎగ్జిస్ట్ వితౌట్ ఎ రిలిజియన్.
1: అయితే ఈ మతముల వల్ల ఏర్పడినటువంటివి కాదు ఈ కల్లోలములు.
0: ది ఎజిటేషన్స్ ఆర్ నాట్ డ్యూ టు రిలీజియస్ డిఫరెన్సెస్.
1: మతములు మానవుడు నిర్మించినటువంటివి కాదు.
0: రిలిజియన్ ఇస్ నాట్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్.
1: అది సహజమైన ధర్మములు.
0: ఇట్ ఇస్ ఎ నేచురల్ కోడ్ ఆఫ్ లైఫ్.
1: కనుక మానవులు కేవలం తన ధర్మములను, తన యొక్క ఆరాధనలు, తన యొక్క అర్చనలు వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టడం చేతనే ఈ కల్లోలము జరుగుతున్నవని భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ దట్ అవర్ పాత్ ఆఫ్ లైఫ్, అవర్ మోడ్ ఆఫ్ వర్షిప్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఎడ్యుకేషన్ అండ్ కన్ఫ్యూజన్ అరౌండ్.
1: కులములు మతములు అనేటువంటివి కల్లోలములకు ఏమాత్రము కారణాలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కాస్ట్ అండ్ రిలిజియన్ ఆర్ ఇన్ నో వే రెస్పాన్సిబుల్ ఫర్ కన్ఫ్యూజన్.
1: మానవుని యొక్క అంతఃకరణమైనటువంటి యొక్క భావములే దీనికి మూల కారణం.
0: The inner feelings of man are responsible for all the agitation.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: జర్మనీ దేశం లోపల,
0: in Germany,
1: కులమతములు ఏమాత్రము లేవు.
0: There are no religions in community.
1: కానీ రెండవ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత,
0: of the second war in Mahabharat, second world war,
1: ఈ జర్మన్ దేశమును నాలుగు భాగములుగా విభజించి,
0: Germany is divided into four parts.
1: నాలుగు ముక్కలుగా చేసి పరిపాలన చేస్తూ వచ్చారు.
0: There lies the administration having been divided into four parts in Germany.
1: కులమతముల యొక్క భేదమా కారణము?
0: Well, do you think that the caste and religion are responsible?
1: జపాన్ దేశమును కూడా అనేక రకములుగా విభజించి,
0: Japan is also divided.
1: కొన్ని దినములు అందులో కూడా కల్లోలములు ఏర్పడుతూ వచ్చినాయి.
0: You find a lot of agitation over there.
1: దీనన్నిటికీ కులమతములు ఆరాధనలు మూల కారణములు కాదు.
0: For all this, the mode of worship, the caste and religion are not responsible.
1: మానవుని యొక్క మహాప్రమాణం లే దీనికి మూల కారణములు.
0: It's only man's feeling that is responsible.
1: కనుక కులమతములు అనేటువంటి దానికి మూల కారణంగా తీసుకోవటం చాలా తప్పు.
0: It's a big mistake if you think that religion and caste are responsible for agitation in this.
1: భారతీయులు ఇన్ని మతములు ఉండినప్పటికీ,
0: though there are many religions in
1: భారత, ఐకమత్యంగా అన్యోన్యతగా సోదర భావమును పెంచుకుని జీవితాన్ని గడుపుతూ వచ్చారు అనేక వేల సంవత్సరములు.
0: For many long years in Bharat, people spent their life in unity and fraternity in spite of religions and communities caste.
1: Matamulanniyu veru margambu okkate.
0: Religions are many but the path is one.
1: Vastra bhedamu veru vastu okkate.
0: The cloth is varied but yarn is one.
1: Shringaramulu veru bangaram okkate.
0: Jewels are many but gold is one.
1: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
0: కలర్స్ ఆఫ్ ది కౌస్ ఆర్ డిఫరెంట్ బట్
1: జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే.
0: అండ్ దెన్ దర్ మెనీ కైండ్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ బీయింగ్స్ బట్
1: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ వన్.
1: బ్రతుకు కోసం బహుబాధబద్ధులైంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ బౌండ్ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్.
1: బ్రతుకు కోసం ఏర్పడినటువంటిదే కానీ కేవలం ఒకరికొకరు కల్లోలం అభివృద్ధి పరచుకోవటం కాదు.
0: ఆల్ దిస్ ఈస్ డ్యూ టు ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్ టు క్యారీ అవుట్ హౌ అవర్ లివింగ్. Nothing to do with other aspects.
1: Matamullo yematramu dvesham ledu.
0: In fact, there is no hatred in the field of religion.
1: Matullo unnadi dvesham.
0: Everything lies with mati the mind.
1: Matulu manchivaina matame idi chaddadi.
0: If mati the mind is good, what is wrong with matamu the religion?
1: Kanuka matam paina deeni karanaanni pondatam chaala porapaatu.
0: It is a mistake to consider that mata the religion is responsible.
1: Bharata deshamulandu,
0: in Bharat,
1: aneka matamulu perutho pettukuni,
0: there are many religions.
1: ఈ జాతులు అనేటువంటిది కొంచెం మూల కారణంగా తీసుకున్నారు.
0: అండ్ వీ హావ్ గాన్ బై ది కమ్యూనిటీ కాస్ట్.
1: జాతి కూడాను మానవ నిర్మితం కాదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
1: జాతి అనగా ఏమిటో అర్థాన్ని గుర్తించాలి.
0: లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ దిస్ కాస్ట్.
1: జాతి జాతి జాతి
0: దిస్ జాతి ఆర్ నేషన్.
1: జాతి అనగా ఒక స్వరూపానికి లక్షణమే జాతి.
0: దిస్ జాతి ఆర్ నేషనాలిటీ యాజ్ ఎ ఫామ్.
1: ఇది పూల జాతి.
0: This belongs to the community of flowers.
1: ఆకారమే దీనికి మూల జాతిగా ఉంది.
0: Its very form testifies it.
1: ఇది బట్ట జాతి.
0: This belongs to the cloth.
1: దీనికంతా కాటనే దీనికి మూల కారణము.
0: And the cotton is the cause.
1: కనుకనే ఒక్క వ్యక్తి వల్ల జాతి ఏర్పడటం లేదు.
0: And the nationality is not the combination of the single.
1: ఒక వ్యక్తిని మనం నాశనం చేయవచ్చును.
0: You may kill a single person.
1: కానీ మానవ జాతిని మాత్రం నిర్మూలన చేయడానికి వీలు కాదు.
0: It is impossible to annihilate the entire humanity.
1: అనేక వృక్షములు ఉన్నాయి.
0: You have many trees.
1: మామిడి వృక్షములు ఉన్నాయి.
0: పెద్ద
1: వృక్షములు ఉన్నాయి.
0: You have got mango trees and
1: mean trees. ఇవంతా కూడా వృక్ష జాతియే.
0: They belong to the world of trees.
1: వృక్ష జాతి అయినంత మాత్రమున,
0: because of that,
1: మామిడి విత్తనం నాటి వేప పండు కోరితే వస్తుందా?
0: having sown the seed of neem, you cannot expect the mango tree. And so also true when sowing the mango tree, you cannot expect the neem out of it. But they all belong to the world of trees. But fruits are many.
1: ఈ వృక్ష జాతి యందు ఫలముల యొక్క రుచులు 450 రకాలు ఉంటున్నాయి.
0: And the fruits have different tastes, many many tastes.
1: 450 types of tastes. కనుక ఇన్ని రుచులతో కూడినటువంటి ఈ వృక్షములు ఏకత్వాన్ని ఏ రీతిగా నీవు భావించగలవు?
0: How do you expect this unity among the trees with 450 types of tastes?
1: మానవ జాతి యందు కూడాను మానవ జాతి ఒక్కటే.
0: The human race is one.
1: కానీ మానవులు వేరు వేరు.
0: But human beings are different. Their thoughts are different. Their thoughts and counter-thoughts are different. And the behavior is different. They all go by the inner feeling. It is foolishness to expect to kill the entire race. None can remove the human race in total.
1: జాతి ఎప్పటికీ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: యూ కెన్ కిల్ ఎ సింగిల్ హ్యూమన్ బీయింగ్ బట్ నాట్ ఎనిహిలేట్ కిల్ ది ఎంటైర్ సొసైటీ.
1: మానవ జాతి,
0: దట్ ఈస్ హ్యూమన్ రేస్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క జాతిని కేవలము కొన్ని కల్లోలములకు మూల కారణమని చెప్పుకోవటము కేవలం అజ్ఞానమే.
0: ఇట్స్ అటర్ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ దట్ ద కాస్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ కన్ఫ్యూజన్.
1: ఈనాడు జగత్తులో ఇన్ని విధమైనటువంటి కల్లోలములకు మూల కారణము మానసిక ప్రవాహములే.
0: For all the disturbances in the world, it is our mental makeup that is responsible. It is the individual behavior that is the
1: jati,
0: cause.
1: Mata, kula, vedamu, yematamu, deeniki karanalu kavu.
0: And the reason such as based on caste, community and religion
1: ee mooladhara satyamu gurtinchukoleni vyaktulu matrame jati mata kulamule ee yokka kalahamulaku moola karanamani bhavistunnaru.
0: Those who could not understand the main secret reason behind it consider the caste and the religion is a big mistake.
1: జగత్తులో ఈ కలహములకు కల్లోలములకు జాతి మతములు కారణమే కాదు.
0: For all the agitation, disturbances and conflicts in the world, the caste and religion are not responsible. It is only the individual culture and individual behavior that is responsible.
1: కనుక మన యొక్క సంస్కృతిని మనం పవిత్రంగా చేసుకోవాలి.
0: So we should make our culture sacred.
1: ప్రాచీన భారతీయ సంస్కృతి యందు,
0: in the ancient culture of Bharat,
1: నిజమైనటువంటి తత్వం ఏకత్వమే.
0: In fact, there is one principle of unity.
1: ఆ ఏకత్వమును మాత్రమే మనం దృష్టి యందు ఉంచుకోవాలి.
0: We have to keep this oneness, spirit of oneness as the main view.
1: కానీ నక్షత్రములు వేరువేరుగా ఉన్నాయి.
0: The many stars.
1: But sky is one.
0: But the sky is one.
1: Beings are many.
0: Beings are many.
1: Breath is one.
0: Breath is one.
1: Nations are many.
0: Nations are many.
1: Earth is one.
0: Earth is one.
1: చూసారా, ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటూ పోవాలి.
0: We have to recognize this truth.
1: కనుక వ్యక్తిత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పవిత్రంగా భావించుకోవాలి.
0: We have to consider the divinity in the personality as sacred.
1: అన్నింటికీ మూల కారణము ప్రేమనే.
0: Love is the main cause for all.
1: ఈ ప్రేమ ఒకరి వల్ల ఏర్పడినటువంటిది కానీ, ఒకరి వల్ల అందుకున్నటువంటిది కానీ కాదు.
0: The love is neither given, handed over or passed on.
1: ఇది సహజసిద్ధంగా ఏర్పడేటువంటిదే.
0: It is quite natural.
1: ఈ ప్రేమకు ఒకరు మూల కారణం కాదు.
0: నో వన్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ లవ్.
1: దైవమే ప్రేమ, ప్రేమనే దైవము.
0: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
1: కనుకనే ఈ దైవత్వంతో వచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మనం భిన్నత్వంగా భావించుకోవచ్చు?
0: హౌ డు యూ కన్సిడర్ దిస్ లవ్ ఎస్ ఎ డివినిటీ అండ్ గో బై ది వర్డ్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ?
1: ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనం విచారించాలి.
0: ఇన్వెస్టిగేట్ ద నేచర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము.
0: God is love, is the very embodiment
1: prema,
0: of love.
1: Prema to sandhimpa neema magunu.
0: There can be a discipline by
1: kaana premanu gattiga kaligi unna.
0: If you have the strong love,
1: advitiyamunandanga arhudagunu.
0: You attain the state of non-duality.
1: Mana advitiyamanta kudanu kevalam prema yende imidi untunnadi.
0: That non-dual state is born out of love.
1: Kevalam sharira abhimanamunu puraskarinchukoni,
0: basing on the body attachment,
1: deha bandhamunu veru veruga bhavinchukotam chetane.
0: Because we go by multiplicity.
1: ఈ ప్రేమ భిన్న భిన్నంగా రూపొందుతుండాలి.
0: Love is fragmented or segmented.
1: ఈ భిన్న భిన్నంగా ఏర్పడేటువంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు.
0: The divided love is not love at all.
1: ఈ సంబంధ బాంధవ్యంతో వచ్చినటువంటి ప్రేమ.
0: It goes by the association and relationship.
1: ప్రేమ ఒక్కటే.
0: Love is one.
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: let him anyone,
1: ఏ దేశమైనా కానీ,
0: any country,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: any region,
1: కానీ ప్రేమ తత్వం ఒక్కటే.
0: But love is one.
1: స్వామి ప్రేమ ప్రేమ ప్రేమ అంటున్నారు, ఏమిటి ఈ ప్రేమకు రూపము అని అనేక మంది భావిస్తుంటుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ లవ్ కంటిన్యూస్లీ ఎవ్రీ టైమ్. వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్? ఇస్ ద డౌట్.
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమ ఈశ్వర హై. ఈశ్వర ప్రేమ హై.
0: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతుడే.
0: And this very love is God himself.
1: ఈ ప్రేమ అనేటువంటిది హృదయమే.
0: And this heart is the center of love. And this exists.
1: ఈ ప్రేమ అనేటువంటిది ఆత్మనే.
0: And this love is ఆత్మ.
1: ఈ ప్రేమ అనేటువంటిది బ్రహ్మనే.
0: And this love is Brahma.
1: కాబట్టి ఏదిగానే భావించుకోనివు అన్నిటికీ ప్రేమ ఒక్కటే.
0: Give any name, but love is one and the same.
1: బ్రహ్మ ప్రేమనే.
0: That Brahma is God.
1: మన మూలాధారమైన తత్వం ప్రేమనే.
0: The main primordial principle is love.
1: ఆత్మ ప్రేమనే.
0: Spirit, Atma is love.
1: హృదయము ప్రేమనే.
0: The heart is love.
1: సర్వము ప్రేమమయమే.
0: Everything is full of love.
1: ఇలాంటి ప్రేమకు ఏ రూపం అని చెప్పగలరు?
0: What form can you definitely
1: say? కనుకనే నీయందున్నది నాయందున్నది ఒకే ఆత్మనే.
0: So that in you and in me is same Atma.
1: నీయందున్నది నాయందున్నది ఒకే హార్టే హృదయమే.
0: The same హృదయా. The heart is present in you and me.
1: కాబట్టి హృదయాన్ని హృదయం ప్రేమిస్తుందాది.
0: So it's only connection heart to heart.
1: ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే ద్వేషం అనేటువంటి ఉండదు.
0: When once we understand this principle of unity, there's no scope for hatred.
1: ఈనాడు ఈ ఏకత్వం అనేటువంటి దాన్ని భిన్నత్వంగా భావించుకోవటం చేతనే అనేక రకమైనటువంటి కలహములు కల్లోలములు విజృంభించిపోతున్నాయి.
0: Because unity is viewed as diversity, leading to all conflict and disturbances and agitations.
1: కనుక మన అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: It is only the atmic principle, consciousness.
1: దేహములు వేరు వేరుగా ఉండవచ్చును.
0: What is may be different?
1: ఇవన్నీ వేరు వేరుగా భావించుకున్నంత మాత్రమే ఆత్మ తత్వం వేరు కాలేదు.
0: Because you think of variety, diversity, you cannot consider consciousness.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: It is only one consciousness present in all beings.
1: అద్వైతం బ్రహ్మ అన్నారు.
0: The non-dualism is cosmos.
1: బ్రహ్మనే అద్వైతము.
0: The Brahma is non-dual.
1: బ్రహ్మ అనగా ప్రోత్తరమైనటువంటి స్వరూపము.
0: బ్రహ్మ మీన్స్ వాస్ట్నెస్.
1: సర్వత్రా నిండినటువంటిది ఆత్మతత్వము.
0: దట్ వాస్ట్నెస్ స్పిరిట్ ఆఫ్ బ్రహ్మ సర్వత్రా
1: ప్రవేశించేటువంటిది భిన్నత్వమే కాకుండా బ్రహ్మతత్వము.
0: దేర్ఫోర్ ఇట్ కెనాట్ బి ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ. ఇట్ ఇస్ ఓన్లీ యూనిటీ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
0: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
1: దేహాన్ని అభిమానం చేసుకుని
0: because the body attachment.
1: ఈ దేహాభిమానం చేతనే అనేక విధమైనటువంటి భేదములు ఏర్పడుతున్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మల్టిప్లిసిటీ.
1: కోపము తాపము ఈర్ష్య అసూయ డంబము ఇలాంటివంతా రావడానికి ఈ యొక్క దేహాభిమానమే.
0: ఇట్ ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పాంప్ అండ్ షో.
1: అనేక మంది దేవాలయాలకు వెళ్తుంటారు.
0: మెనీ పీపుల్
1: వెంకటేశ్వర దేవాలయంకు వెళతారు.
0: దే గో టు వెంకటేశ్వర టెంపుల్.
1: స్వామి నీవు నా కోరికలు నెరవేర్చుతుంటే నీకు ఒక బ్రహ్మోత్సవం చేపిస్తాను ఉంటాడు.
0: దే గో టు వెంకటేశ్వర టెంపుల్ అండ్ సే స్వామి ఇఫ్ యూ ఫుల్ఫిల్ మై డిజైర్ ఐ విల్ ఆఫర్.
1: స్వామి నా బిడ్డకు వివాహమైందంటే నీకు ఒక కళ్యాణం జరిపిస్తాను ఉంటాడు.
0: ఇఫ్ మై డాటర్ ఈస్ మ్యారీడ్ స్వామి ఐ విల్ పర్ఫార్మ్ యువర్ మ్యారేజ్.
1: భగవంతుని మ్యారేజ్ వీడా చేసేటువంటి వాడు.
0: ఆర్ యూ ద పర్సన్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ గాడ్?
1: తన మ్యారేజ్ కోసమని భగవంతుడు వీని కోరిక నెరవేరుస్తాడా?
0: యూ మీన్ సే గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ సో హస్ టు బి మ్యారీడ్ హింసెల్ఫ్?
1: నీవు ఈ విధంగా ఒక ఆశను చూపించి భగవంతుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు.
0: యూ వాంట్ టు టెంప్ట్ గాడ్ బై దిస్ అండ్ చీట్ హిమ్.
1: ప్రతి ఫలాపేక్షతో పల భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది ప్రేమనే కాదు.
0: దట్ ప్రేయర్ బోర్న్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
1: ప్రతి ఫలాపేక్ష లేకుండా
0: విదౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్
1: ఒకే ఆత్మనే.
0: ఓన్లీ వన్ కాస్మిక్ ప్రిన్సిపల్.
1: నా ఆత్మను నేను చూసుకుంటున్నాను.
0: ఐ సీ మై ఓన్.
1: నా ఆత్మతో నేను మాట్లాడుతున్నాను.
0: ఇట్ మై కాన్షియస్నెస్ దట్ స్పీక్స్.
1: నా భగవంతునితో నేను కూడి ఉంటున్నాను.
0: ఐ యామ్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: ఈ ఏకత్వంలో మనం అభివృద్ధి కావాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఫాస్టర్ దిస్ వన్నెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక పర్యాయములు మిమ్మల్ని ప్రేమ స్వరూపులారా అని పిలుస్తుంటాను.
0: భగవాన్ అడ్రస్సెస్ రిపీటెడ్లీ అస్.
1: మీ రూపము ఈ దేహాభిమానంతో కూడినటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ this body attachment.
1: ప్రేమస్వరూపమే మీ సత్యజీవం.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ట్రూ నేచర్ ఈస్ లవ్.
1: అది నిర్గుణమైనటువంటిది.
0: దట్ ఇస్ అట్రిబ్యూట్ లెస్.
1: అందుకోసమని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ అన్సలీడ్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ అన్పొల్యూటెడ్.
1: కనుక ఆకారంతో కూడినటువంటి దాన్ని ప్రేమ అని చెప్పడానికి వీలు కాదు.
0: అండ్ దట్ గోస్ బై ఫార్మ్ యూ కెనాట్ సే
1: ఈమె నా తల్లి అని ఆకారాన్ని నీవు తల్లిగా భావిస్తున్నావు.
0: అండ్ యూ కన్సిడర్ యువర్ మదర్ గోయింగ్ బై హర్ ఫార్మ్.
1: ఎప్పటి నుంచి నీ ఆకారాన్ని తల్లిగా భావిస్తున్నావు?
0: Since when you have this motherly feeling?
1: ఆమెకు పుట్టిన తర్వాత నీ పెద్దవాడైన తర్వాత నేను కొడుకు ఆమె తల్లి అని అభిమానం ఏర్పడిన తర్వాత ఆమె నీవు ప్రేమిస్తున్నావు.
0: After birth, as you grow, When once you understand your mother, you call her mother.
1: If you
0: have no faith that so and so is your mother, you can't love her.
1: Therefore, where there is confidence, there is love.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is peace.
0: Where there is love, there is peace.
1: Where there is peace, there is truth too.
0: Where there is peace,
1: there is bliss.
0: Where there is truth, there is
1: where
0: bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: Kanukane aakaranni neevu talliga bhavinchukunnavu.
0: You consider the form as your mother.
1: Antartone mana yokka prayatnam maanakoodadu.
0: Don't give up at that stage.
1: Danunchi satyanni abhirudhi pachukovali.
0: Investigate the truth and develop thereafter.
1: Danunchi neevu shantini pempantimpu cheskovali.
0: And then you can acquire peace out of it.
1: Aa shanti nunchi neevu satyamlo praveshinchali.
0: And then from peace travel towards truth.
1: Ee satya shantulu praveshinchin tarvata nee jeevitam dhanyamayyutundi.
0: When once there is truth and peace, you are redeemed.
1: Idi ekkado bayata levu.
0: It's not outer world.
1: Nee yende untunnadi.
0: It is within you.
1: Truth is in you.
0: Truth is in you.
1: Bliss is in you.
0: Bliss is in
1: peace
0: you.
1: Peace is in you. You are the embodiment of peace.
0: You are the embodiment of
1: you
0: peace.
1: Are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: Ekkada nee vetukutavu.
0: Why do you investigate such
1: a bayata vetakadame nee yokka parapaatu.
0: You are in search of this outer world. That's your mistake.
1: Yedi kudanu neekante bayata okkati ledu.
0: Nothing is present in the outer world.
1: Everything is
0: you.
1: Reflection of the inner being.
0: Everything is out of the inner being.
1: Nee nunchi vachinatuntive.
0: It is a reflection of the inner being.
1: కనుకనే మనము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి?
0: హౌ షుడ్ యు ప్రే గాడ్?
1: ప్రతిఫలాపేక్షతో మనం ప్రార్థించకూడదు.
0: యు షుడ్ నాట్ ప్రే టు గాడ్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
1: అద్దంలో చూచిన ప్రతిబింబాన్ని నేను ప్రేమించినట్టుగా నీవు నీ దేహంలో ప్రేమించు.
0: Just as you love your own reflection, love
1: ఏ దేహాన్ని చూసినప్పటికీ అందులో నా బింబం ఉంది అని యాచించు.
0: Consider every body as a mirror where you find your reflection.
1: ఈ నిత్య సత్యమును ప్రబోధించుకొని భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: Basing on this eternal truth, Bhagavad Gita declares that the entire individual is not ancient and eternal.
1: Nenu nee veru kaadu.
0: I and you are not separate.
1: Kabatti naa prema nee prema veru kaadu.
0: Your love and my love are not different.
1: Nee premalu okkate.
0: Both are one.
1: Dehabhimanamto konni maarpulu kalagavachunu kaani.
0: There may be changes due to body.
1: Prema yokka tattvam okkate.
0: Prema
1: premane.
0: Love is love. Its nature is one.
1: Love. Live in love.
0: Live in love.
1: ఆ యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: Understand the spirit very well.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
1: ప్రేమ స్వరూపుడే.
0: ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను వదలి ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి నిష్ప్రయోజనమే.
0: Without love you may proceed in any spiritual path, it would be all in vain.
1: ఏదో ఒక ఆశతో నీవు పూజలు చేస్తున్నావు.
0: You do something in expectation.
1: ఏదో ఒక ఆశతో నీవు జపం చేస్తున్నావు.
0: You do japa.
1: ఏదో ఒక ఆశతో ధ్యానం చేస్తున్నావు.
0: You meditate.
1: ఇవన్నీ ఆశల యొక్క ప్రతిబింబములే.
0: They are all reflections of expectations.
1: కనుక ఈ ప్రతిబింబాలకు ఏమాత్రము నీవు అవకాశం ఇవ్వకూడదు.
0: Don't give any scope for such expectations.
1: ఇవన్నీ ప్రతిబింబములే.
0: In fact, they are reflections.
1: కానీ బింబస్వరూపుడు కాదు.
0: But you should go by this object.
1: ప్రతిబింబాలు బింబస్వరూపం అవుతుందా?
0: Can you call a reflection as an object?
1: నీవు ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
0: You stand in front of the mirror.
1: ఇది నా కుడి కన్ను అని చెప్తావు.
0: You say this my right eye.
1: Kaani nee kudi kannu addamlo edam kannuga kanipistundi.
0: But in the mirror the right eye is seen as the left one.
1: Adi nee pratibimbam.
0: That's your reflection.
1: Kaani addame lekapothe nee bimbam bimbame.
0: Without the mirror you are just an object.
1: Kabatti prapanchame ee oka addamu.
0: The whole world is a mirror.
1: ఈ అద్దమును నువ్వు ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
0: యు క్యారీ ఆన్ దిస్ వరల్డ్.
1: ఈ అద్దములో చూసే అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్.
0: ఆల్ దట్ యు వ్యూ ఇన్ ది మిర్రర్ ఇస్ నెగిటివ్.
1: అన్ని ఆపోజిట్ సత్తుంది.
0: దట్ జస్ట్ ఆపోజిట్.
1: నీ కుడి కన్ను ఎడమ కన్నుగా కనిపిస్తుంది.
0: ద రైట్ వన్ ఇస్ సీన్ యాస్
1: నీ కుడి చేయి ఎడమ చేయిగా కనిపిస్తుంది.
0: రైట్ హ్యాండ్ ఇస్ ద లెఫ్ట్.
1: ఎట్లా నీవు సత్యం అనుకుంటావు?
0: హౌ డు యు కన్సిడర్ ట్రూత్?
1: కాదు కాదు.
0: నో.
1: అందుకోసమే సాక్షాత్ ఆకారం సాక్షాత్కారం అన్నారు.
0: దేర్ఫోర్ సాక్షాత్కారం ఆకారం ది వెరీ మేనిఫెస్టేషన్ ఈజ్ అవతారం ఇన్కార్నేషన్.
1: నేను ధ్యానంలో సాక్షాత్కారం పొందానంటాడు.
0: వెల్ ఐ హావ్ సీన్ ద మేనిఫెస్టేషన్ వైల్ ఇన్ మెడిటేషన్.
1: సాక్షాత్ ఆకారం కాదు ప్రతిబింబమే.
0: ఇట్ ఈస్ నాట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్. ఇట్ ఇస్ రిఫ్లెక్షన్.
1: ఆ నీ యొక్క భ్రమ యొక్క చిత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది పిక్చరైజేషన్ ఆఫ్ యువర్ ఇల్యూజన్.
1: అదంతా సాక్షాత్కారం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: ఏది సాక్షాత్కారము?
0: వాట్ ఇస్ ది
1: మేనిఫెస్టేషన్? మీ రూపమే నీకు సాక్షాత్కారం.
0: యువర్ వెరీ ఫార్మ్ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
1: కనుక నీ ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: తన ఆకారము తాను సొంతంగా భావించుకుని
0: కన్సిడర్ యువర్ ఫార్మ్
1: నీ ఆకారమే దైవస్వరూపంగా విశ్వసించుకుని
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాస్ డివైన్.
1: దీని ప్రేమతత్వాన్ని నీవే అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
1: ఈ లౌకిక సంబంధమైన సంబంధ బాంధవ్యములు
0: worldly relationships
1: తాత్కాలికమైనటువంటివి
0: or temporary
1: ఇవన్నీ passing clouds passing clouds
0: they are like passing clouds
1: ఈ passing clouds ఎంతసేపు ఉంటాయి
0: how do they
1: కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటాయి తరువాత మారిపోతుంటాయి
0: they exist for a certain period of time later vanish
1: కానీ నిజమైన ఆకారం మారేటువంటిది కాదు
0: the true form will never change
1: ఎప్పటికీ మారదు
0: ఎనీ టైం
1: ఏనాటికి మారదు
0: ఎనీ డే
1: ఎక్కడా మారదు
0: ఎనీవేర్
1: అట్టి మారనటువంటి తత్వాన్ని నీవు గుర్తించాలి
0: యూ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దట్ చేంజ్లెస్ ప్రిన్సిపల్
1: అది ఏ ప్రేమ తత్వము
0: దట్ ఈస్ లవ్
1: ప్రేమ ఏనాటికి కూడా మారదు
0: లవ్ ఇస్ చేంజ్లెస్ ఎనీ
1: కానీ ప్రాకృతమైన ప్రేమ ఈనాడు ప్రేమగా ఉంటుంది రేపు ద్వేషంగా వస్తుంది
0: వరల్డ్లీ లవ్ మే బి హియర్ టుడే టుమారో ఇట్ బికమ్స్ హేట్రెడ్
1: ఈనాడు ఇష్టంగా ఉంటుంది రేపు అయిష్టంగా మారుతుంది
0: టుడే ఇట్ మే బి లైక్స్ టుమారో ఇట్ డిస్లైక్స్
1: అయిష్టములు ఏమాత్రం కూడా సంబంధం లేదు దీనికి
0: ఇట్ హస్ లవ్ హస్ నథింగ్ టు డూ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం దైవం ఒక్కడే
0: సీక్రెట్ లవ్ ఇస్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్
1: దానికోసమనే భజనలు కూడా పాడుతుంటారు ప్రేమ ఈశ్వర హై ఈశ్వర ప్రేమ హై
0: ఇన్ భజన్స్ యూ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద గాడ్ ఇస్ లవ్ లవ్ ఇస్ గాడ్
1: దీనికంటే మించినటువంటి దైవం ఎక్కడుంది
0: దేర్ ఇస్ నో అదర్ గాడ్
1: అనండి జీసస్ అనండి అల్లా అనండి ఇంకే బుద్ధ అనండి గురునానక్ అనండి ఏ విధంగా అనుకున్నప్పటికీ దానికి పెట్టిన పేర్లు ఇవి
0: యు మే గివ్ గాడ్ ఎనీ నేమ్ అల్లా బుద్ధ నానక్ జీసస్ ఎనీ నేమ్ బట్ దే ఆర్ ఆల్ ది నేమ్స్ గివెన్ బై యూ
1: ఈ దేహానికి పేరు ఎవరు పెట్టారు
0: హూ హాస్ గివెన్ దిస్ నేమ్ టు దిస్
1: బాడీ ఎవరు పెట్టిన పేరు ఇది
0: ఇట్ ఇస్ నేమ్ గివెన్ టు యు
1: కానీ పుట్టిన పేరు కాదు
0: ఇట్ ఇస్ నాట్ ద వన్ దట్ యు ఆర్ బోర్న్ విత్
1: కానీ ప్రేమ అనేటువంటిది పుట్టిన ప్రేమ
0: బట్ ద లవ్ ఇస్ ది నేమ్ గివెన్
1: ఈ దేహానికి అంతా పెట్టిన ప్రేమలు
0: ది అదర్స్ ఆర్ క్రిజన్డ్
1: కాబట్టి పెట్టిన ప్రేమలు ఏమైనా మార్చుకోవచ్చు
0: వెల్ ద నేమ్స్ గివెన్ టు యూ యూ కెన్ చేంజ్
1: అది మారేటువంటివే
0: బికాజ్ యూ కెన్ చేంజ్ దెమ్
1: కానీ ఇది మారనటువంటిది ప్రేమ తత్వం
0: లవ్ ఇస్ చేంజ్లెస్
1: దైవ ప్రేమ అనేటువంటిది ఏనాటికి మారదు
0: డివైన్ లవ్ విల్ నెవర్ చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్
1: అట్టి మారనటువంటి తత్వము
0: ద చేంజ్లెస్ నేచర్
1: ఏ విధమైన యొక్క చలనము రానటువంటి తత్వము
0: దట్ విచ్ హాస్ నో మోటిలిటీ
1: అట్టి ప్రేమను మనము ప్రేమించాలి
0: That love we should run after.
1: అది ఏ నిజమైనటువంటి భక్తి
0: దట్ ఈస్ ట్రూ డివోషన్
1: భక్తి అనగా ప్రేమకు పర్యాయ పదమే భక్తి
0: డివోషన్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ లవ్
1: ఈ భక్తి వల్ల
0: అవుట్ ఆఫ్ డివోషన్
1: అనేక శక్తులు కూడా వస్తాయి
0: యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్
1: ఈ భక్తి వల్ల అనేక యుక్తులు కూడా బయలుదేరుతాయి
0: అవుట్ ఆఫ్ దిస్ భక్తి డివోషన్ యూ హ్యావ్ యుక్తి
1: ఈ భక్తి వల్ల అనేక రక్తి కూడా కలుగుతుంది
0: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి ది ఫుల్ఫిల్మెంట్
1: ఈ భక్తి వల్ల అనేక విరక్తులు కూడా కలుగుతాయి
0: దిస్ భక్తి డివోషన్ లీడ్స్ టు రక్తి రినన్సియేషన్
1: భక్తి రక్తి ఇవన్నీ కూడా ఒక భక్తిలోనే వచ్చేటువంటివి
0: అండ్ దేర్ఫోర్ విరక్తి రినన్సియేషన్ ముక్తి ది లిబరేషన్ ద రక్తి ది ఫుల్ఫిల్మెంట్ లైస్ ఇన్ భక్తి డివోషన్
1: టీక్ టీక్ టీక్ టీక్ ఒకటే
0: బట్ ఇన్ ఆల్ ది సినోనిమ్స్ ద టీ ఈస్ కామన్
1: ఇప్పుడు దైవత్వానికి ఒక చిన్న ఉదాహరణ
0: ఫర్ డివినిటీ ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్
1: కృష్ణ
0: కృష్ణ
1: ఈ కృష్ణ అంటే అనేక మందికి చాలా ఆశ అనేక ప్రేమ
0: మెనీ లవ్ కృష్ణ
1: ఈ కృష్ణ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి
0: హౌ మెనీ వర్డ్స్ లెటర్స్ ఆర్ హియర్ ఇన్ కృష్ణ
1: సామాన్యంగా ప్రపంచంలో మనం ప్రశ్నించినప్పుడు కృష్ణ అనే దానికి రెండు అక్షరములు ఉంటున్నాయన్నారు
0: ఇఫ్ యు ఆస్క్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ దే సే కృష్ణ వర్డ్ హస్ టు లెటర్స్
1: అక్షరములు ఉంటున్నాయి కృష్ణ లోపల
0: బట్ దేర్ ఫైవ్ లెటర్స్ ఇన్ కృష్ణ
1: కకారము
0: క
1: రుకారము
0: రు
1: హకారము
0: ఆ
1: చకారము
0: ష
1: అకారము ఐదు ఉంటుంది
0: ఆల్ ఫైవ్ లెటర్స్ ఆర్ దేర్
1: కృష్ణ
0: కకారము
1: కకార రుకారము
0: రుకార
1: చూసారా కకారం అనేటువంటిది ఎవరికి పేరు
0: క స్టాండ్స్ ఫర్ వాట్
1: ఈ కకారం అనేటువంటిది రమాదేవికి పేరు
0: క ఇస్ ద వెరీ నేమ్ ఆఫ్ రమాదేవి గాడెస్ ఆఫ్ వెల్త్
1: కకారం అనగా రమాదేవి
0: క మీన్స్ రమాదేవి
1: రుకారం అనగా సీతాపతి
0: రుకార ఐ సీతాపతి
1: సీత
0: సీత
1: కనుకనే ఈ యొక్క ఒక్కొక్క పదములకు ఒక్కొక్క అర్థములు ఉంటున్నాయి
0: ఈచ్ లెటర్ హ్యాస్ ఎ మీనింగ్
1: షకారము
0: ష
1: ఈ షకారం అనేటువంటిది శాంతికి
0: ష స్టాండ్స్ ఫర్ పీస్
1: ఇంకా అకారము ఈ అకారం అనేటువంటిది ఆదిశక్తికి
0: ఆ ఈస్ ప్రైమల్ పవర్
1: ఈ విధంగా తీసుకుంటే పంచభూతములు కూడాను పంచేంద్రియముల యొక్క తత్వంతో ప్రకృతి తత్వమును కృష్ణ అని పేరు పెట్టింది
0: దేర్ఫోర్ ద ఫైవ్ సెన్సెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ వర్డ్ కృష్ణ
1: ఈ కృష్ణ అనే పదములకు కర్షతీతి కృష్ణ అన్నారు
0: వి డిఫైన్ కృష్ణ యాజ్ కర్షతీతి కృష్ణ
1: కర్షమనగా దున్నటము
0: కర్ష మీన్స్ ప్లవింగ్ ద ల్యాండ్
1: అనగా మన హృదయ భూమిని దున్నేటువంటి వాడు భగవంతుడే
0: హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ప్లౌడ్ బై గాడ్
1: అది మెత్తపరిచిన తర్వాత ప్రేమ బీజం నాటేది భగవంతుడే
0: అండ్ ఇట్స్ వెరీ గాడ్ హూ సోస్ ద సీడ్స్ ఆఫ్ లవ్
1: కనుకనే కర్షతీతి కృష్ణ
0: సో వి సే
1: కర్షతి కృష్ణ
0: ప్రయత్నం
1: చేసేవాడు కూడా కృష్ణుడే
0: అండ్ ఈస్ ద వన్ హూ మేక్స్ ఆల్ అటెంప్ట్ ఇన్ ఎఫర్ట్
1: ఆకర్షతి కృష్ణ
0: ఆకర్షితి కృష్ణ
1: అంత ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడే
0: ద వన్ హూ అట్రాక్ట్స్ ఈస్ కృష్ణ
1: కనుక భగవత్ తత్వాన్ని అన్నింటి ఎందుకు దీన్ని పోల్చుకోవచ్చును
0: divinity can be viewed everywhere
1: ee divyatvaniki minchinatundi marokati ledu
0: there is nothing above this
1: ee divyatvaniki minchinatundi padartham marokati ledu
0: there is no other material object beyond
1: anta divyatvame
0: everything is divine
1: ee batta divyatvame ee pushpam divyatvame ee
0: pavam
1: divyatvame anta divyatvame
0: everything is divinity
1: edi divyatvam kaadu
0: what is that not divine
1: ee divyatvam lekapothe dinni manam enduku aashisthunnam
0: well how I do expect divinity here
1: ఈ బట్ట దివ్యత్వం కాకపోతే దీన్ని ఎందుకు మనం ప్రేమిస్తున్నాము
0: వై డు యు లవ్ దిస్ క్లాత్
1: ఇంటి ఎందు ప్రేమతత్వం ఉంది
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ దిస్ లవ్ దేర్
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్
1: అందరి ఎందు ఉండినటువంటి హృదయమే ప్రేమ స్వరూపము
0: దట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ది హృదయ ద హార్ట్ ప్రెసెంట్ ఎవ్రీవన్
1: ఐ లవ్ యూ అంటారు ఐ పెడతారు ఇట్లా ఒకటి గీసేసి యూ అని పెడతారు
0: వీ సే ఐ లవ్ యూ ద ఐ ఫస్ట్ అండ్ యూ లేటర్
1: ఇది ఇట్లా గీసి పెట్టినటువంటిది ఏమని దీనికి అర్థము
0: వాట్ డూ మీన్ బై ది టూ లైన్స్ ఇన్
1: ఐ ఆ మార్క్ యు అని పెడతారు
0: ఐ అండ్ దెన్ దిస్ అండ్ ద మార్క్ యు
1: ఇదే హృదయము
0: దిస్ ఇస్ హార్ట్
1: ఐ లవ్ యు అనగా లవ్ అనేటువంటి హృదయమే
0: లవ్ మీన్స్ హార్ట్
1: ప్రేమ అనేటువంటి హృదయమే
0: లవ్ ఇస్ హార్ట్
1: ఈ హృదయమే దైవంతుని యొక్క ప్రేమ
0: అండ్ దిస్ హార్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ లవ్ ప్లస్
1: దయ హృదయ
0: హృత్ ప్లస్ దయ కంపాషన్
1: కారుణ్యముతో కూడినటువంటిది హృదయము
0: హృదయ
1: ప్రేమతో హృదయము
0: అండ్ లవ్
1: కనుకనే ప్రేమనే హృదయము హృదయమే ప్రేమ
0: సో లవ్ ఈస్ హృదయ ద హార్ట్
1: హృదయమే దైవ స్వరూపము
0: అండ్ ద హార్ట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ గాడ్
1: కనుకనే దైవమే హృదయ స్వరూపము
0: అండ్ గాడ్ రిసైడ్స్ ఇన్ హ్యూమన్ హార్ట్
1: ఈశ్వర సర్వభూతానాం
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ బీయింగ్
1: అందరి ఎందుకును ఈ యొక్క హృదయ సంబంధంతో ఉన్నాడు
0: This God is located in the heart of everyone. Vasyam
1: idam jagattu sarvamanta kuda Eeshwarude unnadu.
0: The whole cosmos is fully divine.
1: Eeshwara sarvabhutanam.
0: God is present in all beings.
1: Sarvam kalividam brahma.
0: Everything is divine essentially.
1: Ekkada chusina gaani brahma satvame.
0: You find cosmic divine divinity everywhere. Adi
1: prema. Adi e prema.
0: That is love.
1: Kanuka mee premananta kudanu.
0: All your love.
1: Mee ende unchukonaka.
0: Don't keep
1: భగవంతుడు ఈ పవిత్రమైనటువంటి పదార్థాన్ని మనం
0: దిస్ డివైన్ లవ్
1: కేవలం మానవులకు మాత్రమే పంచుకోవటం కాదు
0: డూ నాట్ లిమిట్ టు మ్యాన్ కైండ్
1: పశుపక్షి మృగాదులు కూడా పంచాలి
0: షేర్ ఇట్ విత్ బర్డ్స్ అండ్ బీస్
1: ప్రతి జీవి కూడా ఈ ప్రేమతత్వాన్ని పంచాలి
0: యూ హ్యావ్ టు షేర్ ఇట్ విత్ ఎవ్రీ లివింగ్ బీ
1: అందరికీ ఐకమత్యం కావాలి
0: వీ షుడ్ స్టాండ్ యునైటెడ్
1: ఇది విశ్వ కుటుంబంగా రూపొందాలి
0: ఇట్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ఆఫ్ కాస్మాస్
1: కనుక మనకు ఏమితమైనటువంటి ద్వేషాలు కోపాలు ఈ తగాదాలు ఉండవు
0: We should not give scope for kind of conflict or differences or enmity.
1: ఈనాడు లోకములో ఎక్కడ చూసినా కల్లోలములు కలహములు దీనికి కారణం ఏమిటి
0: Today in the world wherever you go whatever you see you find
1: మానవుని యొక్క విశాలత్వం లేకపోవటమే దీనికి మూల కారణం
0: Because man is not broad minded today he has contraction love
1: not expansion love
0: is not expansion love
1: విశాలమైన హృదయం లేదు
0: He is not broad minded
1: సంకుచితమైన హృదయాలు పెట్టుకున్నారు
0: He is narrow minded
1: కనుక ఆ సంకుచితమైన హృదయాలు మానవులు సృష్టించుకున్నటువంటి
0: నారో మైండెడ్నెస్ ఈజ్ యువర్ మేకింగ్
1: భగవంతుడు సృష్టించేటువంటి విశాలమైన హృదయము
0: గాడ్స్ క్రియేషన్ ఇస్ బ్రాడ్ మైండెడ్నెస్
1: దానికి ఇంత అంత అనే పరిమితం లేదు
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై ఎనీ లిమిటేషన్
1: పరిమితం లేనటువంటిది అపరిమితమైనటువంటిది
0: దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్ ఈస్ లిమిట్లెస్
1: అట్టి అపరిమితమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం పరిమితంగా పెట్టుకోవడం చేతనే మనం అనేక కష్టములకు గురి అవుతున్నాం
0: యూ హావ్ పుట్ లిమిట్స్ టు దిస్ లిమిట్లెస్ స్పిరిట్ ఆర్ కాన్షియన్స్ Therefore, you are in conflict.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Inadu Guru Purnima annaru.
0: Today is Guru Purnima.
1: Guru ante emti ni?
0: Who is Guru?
1: Yukaro Gunatitaha.
0: Gu stands for attribute.
1: Yukaro Rupavarjitaha.
0: Ru stands for formless.
1: Gunatitamainatundi roopam ledatundi.
0: That which is attributeless and formless.
1: Yukaro Kevalam Andhakaramu.
0: Gu stands for darkness.
1: Yukaro Tannivarana.
0: Ru means that dispels
1: darkness. Andhakaram nivarana gavinchetundi prakashame.
0: That light that dispels darkness.
1: కనుకనే భగవంతుడు అనేటువంటి బా బా అనేటువంటి ప్రకాశమే
0: బా మీన్స్ ఎఫల్జెన్స్
1: ఎక్కడ చూసినా ప్రకాశించేటువంటి వాడు భగవంతుడే
0: గాడ్ షైన్స్ బ్రిలియంట్లీ ఎవ్రీవేర్
1: నీవు లైట్ వేసిన దగ్గర మాత్రమే ప్రకాశం ఉంటుంది
0: యు ఫైండ్ ద లైట్ ఇల్యూమినేషన్ బీనింగ్ ది లైట్
1: భగవంతుడే
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్
1: కనుక ఎవరిని ఎవరు కూడా ప్రేమించకూడదు ఒక ద్వేషించకూడదు
0: సో యు షుడ్ నాట్ హేట్ ఎనీబడి
1: ఈనాడు లోకనాతీత
0: గూ స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్.
1: యుకారో రూపవర్జిత.
0: రూ స్టాండ్స్ ఫర్ ఫార్మ్.
1: గుణాతీతమైనటువంటిది, రూపం లేనటువంటిది.
0: దట్ విచ్ ఇస్ అట్రిబ్యూట్లెస్ అండ్ ఫార్మ్.
1: యుకారో కేవలం అంధకారము.

0: ద్వేషించకూడదు.
1: సో యూ షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
0: ఈనాడు లోకంలో
1: టుడే ఇన్ ద
0: వరల్డ్ అనేక సంకుచితమైన భావాలను ఉంచుకొని
1: నారో థాట్స్
0: ద్వేషము ద్వేషము ద్వేషము
1: వి ఫైండ్ హేట్రెడ్
0: ఒక ప్రాణాన్ని మరొక ప్రాణం తీవటము
1: అండ్ వి గివ్ ఇంపార్టెన్స్ టు కాస్ట్
0: ఎంత పాపం.
1: What a mistake.
0: దైవాన్నే నీవు కొట్టినట్టే అవుతుంది.
1: అండ్ ఇట్ సీమ్స్ యూఆర్ బిట్రేయింగ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక అది చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: ఎవరిని ఎవరు కూడా ద్వేషించకూడదు.
1: నో వన్ షుడ్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషం తన్నే ద్వేషిస్తుంది.
1: అండ్ ఇట్ మీన్స్ యూఆర్ హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక మనం ఎవరినో ద్వేషిస్తున్నాము ఎవరినో హింసిస్తున్నాము అని నీవు ఆనందిస్తూ
1: యూఆర్ హ్యాపీ దట్ యూఆర్ హేటింగ్ సంబడీ దట్ యూఆర్ కిల్లింగ్ సంబడీ. అది
0: ఆనందమే కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ట్రూ హ్యాపీనెస్ అట్ ఆల్.
0: అది కేవలం రాక్షస ఆనందము.
1: ఇట్ ఈస్ ఓన్లీ డెమోనిక్ ప్లెజర్.
0: ఎవరిని సంతోషపెట్టు అదే నీకు ఆనందము.
1: మేక్ అదర్స్ హ్యాపీ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ఆ ఆనందమే నిజమైన స్వరూపం నీది.
1: దట్ వెరీ హ్యాపీనెస్ ఈజ్ యువర్ ట్రూ ఫామ్.
0: ఎవరిని బాధ పెట్టకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడీ.
0: ఈనాడేమో నువ్వు హింసిస్తావు ఇతరును.
1: యూ మే హార్మ్ సంబడీ.
0: అది నా నేచర్ అనుకుంటున్నావు.
1: యూ థింక్ ఇట్ యువర్ నేచర్.
0: కానీ రేపటి దిన నిన్ను హింసించే వారు ఇంకోరు వస్తారు.
1: టుమారో యూ విల్ ఫైండ్ సంబడీ హూ విల్ హార్మ్ యూ.
0: ఆనాడు నీ గతి ఏమిటి?
1: దెన్ వాట్ విల్ హ్యాపన్ టు యూ?
0: కనుకనే ఎవరిని కూడా మనం తెలియకోకుండా హింసించకూడదు.
1: అండ్ డోంట్ హర్ట్ ఆర్ హార్మ్ ఎనీ బడీ.
0: అది ఒక పెద్ద ఫ్యాషన్ గా మారిపోయింది.
1: ఇట్ హస్ బికమ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
0: అందరినీ హింసించుకోవటం ఫ్యాషన్.
1: వి గో ఆన్ హార్మింగ్.
0: అందరినీ బాధ పెట్టడం ఫ్యాషన్.
1: అండ్ వి హర్ట్ ఎవ్రీబడీ.
0: అందరినీ చంపటం ఫ్యాషన్.
1: అండ్ టు కిల్ సంబడీ ఇస్ ఎ ఫ్యాషన్. అల్ట్రా మోడర్న్.
0: కీటకమైన గాని చంపుతుంది.
1: Well, even insect also can kill. Why, man?
0: Champadam goppatanam kaadu.
1: Nothing great in killing anybody.
0: Atani betikinchadam goppatanam.
1: And in fact, you have to protect him. There lies greatness.
0: Kanukane manam champi champi champi champi kattagalapudu mana jeevitham emi pothundadi.
1: If you go on killing everybody, what will happen?
0: Ikkuda oka naadiki chastundi.
1: Ultimately, you will die.
0: Etta chastundi.
1: How does it die?
0: Ee vidhamainatti karmalu aacharinchavo aa karmalu yokka tatpantame neeku moola kaaranamga vastundi.
1: As is the action, so is the reaction that will put you to suffering.
0: Kanukane prema swaroopulara, reaction, resound and reflection, idi eppudu kuda tappindi kaadu.
1: Embodiments of love, never forget these three: reaction, reflection
0: and resound. Ninu tappinchukunnanu neevu aanandinchochu kaani రేపు కాక ఎల్లుండి కూడా నీకు ఫలితం లభిస్తుంది.
1: టుడే యూ మే బి హ్యాపీ బై హార్మింగ్ సంబడీ, టుమారో యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: ఈ నాటికి తప్పింది కాదు.
1: యూ కెనాట్
0: మంచి చేయి, నీకు మంచి కలుగుతుంది.
1: డూ గుడ్, దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ గుడ్నెస్.
0: సత్యమే నీకు మంచి కలగలేదని నిరాశ గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్ ఫర్ ది అదర్ థింగ్.
0: కొంచెం కాచుకో.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: అప్పుడే నీకు ఆ ఫలితం లభిస్తుంది.
1: దెన్ యూ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్.
0: ఏ మానవుడికి కూడా తత్ఫలితం తప్పింది కాదు.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ది రిజల్ట్.
0: దుష్ఫలితమైనటువంటి దానికి ప్రార్థన అనేటువంటిది కొంత సహాయం చేస్తుంది.
1: హౌఎవర్ వైల్ యూ సఫర్ బ్యాడ్ రిజల్ట్స్, యువర్ ప్రేయర్ కెన్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అదే కృతజ్ఞత.
1: యూ కెన్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయర్.
0: కృతజ్ఞతను మనం చెప్పుకోవాలి.
1: యూ షుడ్ బి గ్రేట్.
0: కృతజ్ఞతను మనం చూపుకోవాలి.
1: యూ షుడ్ బి గ్రేట్.
0: కృతజ్ఞతను మనం ఆచరించాలి.
1: అండ్ యూ షుడ్
0: కృతజ్ఞత నాయ నమః అన్నారు.
1: అండ్ వీ సే దట్.
0: కనుకనే వెంకటరామన్ కూడా చెప్పాడు, క్షమ చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫర్ బేరెన్స్ క్షమ ఇస్ ఇంపార్టెంట్.
0: క్షమ సత్యము.
1: Forbearance is truth.
0: Chama dhammamu.
1: Forgiveness is dharma.
0: Chama vedamu.
1: Forgiveness is
0: chama
1: vedamu.
0: Ahimsa.
1: Patience is non-violence.
0: Chama sarvambau.
1: Forbearance is everything.
0: Chama santoshamu.
1: It is happiness.
0: Chama swargamu.
1: It is heaven.
0: Chama sarvasvambu.
1: It is everything in this
0: world. Sarva jeevulayandun.
1: It is present in all of the beings.
0: Prati manavuni endukonu chama chala goppadi.
1: In every man this forgiveness is great.
0: వాడు ఎవడో నాకు అపకారం చేశావంటే నువ్వు క్షమించు.
1: ఈవెన్ యూ హార్మ్ యూ ఫర్గివ్
0: హిమ్. దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
1: హావ్ ద ఫీలింగ్ దట్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: వాడు ఎవడో నిన్ను తిట్టాడు అనుకుంటే అది దట్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఈవెన్ ఎనీవన్ అక్యూజ్ యూ, టేక్ ఇట్ దట్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: ఆ తిట్టినటువంటి తిట్టు నీకు కాదు వచ్చిండేది.
1: దట్ అక్యూజేషన్ ఛార్జింగ్ ఇస్ నాట్ టు యూ.
0: ఈ దేహాన్ని ఆధారం పెట్టుకుని వాడు తిట్టాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఈస్ ఇట్ హాస్ క్రిటిసైజ్.
0: దేహానికి వచ్చింది దేహానికే పోతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ టు బాడీ అక్యూజేషన్.
0: కనుకనే దేహాన్ని తిట్టాడా ఆత్మని తిట్టాడా ఇదే శంకరాచార్యులు విచారం చేసింది.
1: దిస్ వాట్ శంకర సెడ్. ఇస్ ఇట్ ద బాడీ దట్ ఇస్ అక్యూజ్డ్ క్రిటిసైజ్డ్ ఆర్
0: ఆయన అద్వైతం అంతా కూడా విచారణ విచారణ విచారణ ద్వారానే ఏర్పడింది.
1: ఆల్ నాన్ డ్యూయలిజం ఇస్ బేస్డ్ ఆన్ ఎంక్వైరీ.
0: ఈ దేహాన్ని తిట్టాడా వాడు?
1: హాస్ హి క్రిటిసైజ్డ్ ద బాడీ?
0: ఈ దేహం నేనే నేను తిట్టుకుంటున్నాను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ ఓన్లీ అక్యూజ్ మై బాడీ.
0: ఏమిటి ఈ పాడు దేహం?
1: వాట్ దిస్ బాడీ?
0: ఏమిటి అనిత్యమైన దేహము?
1: వాట్ దిస్ టెంపరీ బాడీ?
0: ఇంత మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే.
1: ఇట్స్ ఫౌల్ ఫుల్ ఆఫ్ యూరిన్ అండ్ ద ఫీకల్ మ్యాటర్.
0: పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద సెంట్రల్ ఆఫ్ అవర్ ఫ్రాక్షన్.
0: నేనే నేను తిట్టుకుంటున్నాను, వాడు ఈ దేహాన్ని తిట్టడం నాకు ఉపకారమే అనుకో.
1: ఐ ఓన్లీ బ్లేమ్ మై బాడీ, ది అదర్ మ్యాన్ అక్యూజింగ్ ఇట్ ఇస్ హెల్ప్ టు మీ.
0: ఆత్మ తిట్టాడా?
1: హాస్ అక్యూజ్ ద ఆత్మ స్పిరిట్?
0: వాని ఎందు దీని ఎందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: ద వెరీ సేమ్ స్పిరిట్ ఎగ్జిస్ట్.
0: కాబట్టి తను తాను తిట్టుకున్నాడే అనుకో.
1: ఇట్ అమౌంట్స్ టు అక్యూజింగ్ ఫర్ వన్ సోల్. ఎంత
0: క్షమ ఇది?
1: So what kind
0: ఈ క్షమానే భావం ఎంత విశాలమైనది.
1: Forgiveness is broad-mindedness.
0: ఈ విధమైన విశాలతను మనం పెంచుకుంటూ పోవాలి.

0: kind of broad-mindedness we should
1: Prema
0: have.
1: Swarupulara.
0: Embodiments of love.
1: Inaadu Guru Purnimaniga.
0: Today Guru Purnima, man.
1: Guru Purnimaniga. కేవలం అజ్ఞానము దూరం గావించుకోవాలి.
0: గురు మీన్స్ హి స్టాండ్స్ ఫర్
1: ఇగ్నోరెన్స్. ఇది నా దేహం అనుకున్నటువంటి దాన్ని దూరం చేసుకోవాలి.
0: వాట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్? ద బాడీ అటాచ్మెంట్.
1: దేహం నా యొక్క ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ దేహం అనేటువంటి కేవలం పనిముట్టు.
0: బాడీ ఇస్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఇది కర్మకలాపమైనటువంటి ఒక కాయము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యాక్షన్ యాక్టివిటీ.
1: దీన్ని నేను సత్యమని భావించుకోను.
0: ఐ కెనాట్ కన్సిడర్ ఎస్ ఎటర్నల్.
1: ఈ జగత్తు లోపల ఈ కర్మను ఆచరించే నిమిత్తమై కాయము నాకు ధరింపజేశాడు భగవంతుడు.
0: Body is gifted to undertake action or
1: activity.
0: His body is God's gift.
1: Deho devalaya prakto jivo deva sanatana.
0: Body is the temple of God. The indweller is eternal.
1: Jivude devudu.
0: And the individual is divine.
1: Kabatti body temple jivude devudu. Nivu inkevarni aashistavu?
0: So body is the temple and the indweller is divine.
1: Kabatti ye dehanni chusina gaani idi bhagavantuni temple anukoni daniki namaskaram cheyi.
0: Consider every body as the temple of God and offer your salutation.
1: Virodhaina paravaledu.
0: He may be the worst of your enemies.
1: Namaskaram cheyi.
0: But salute him.
1: Sarva jeeva namaskaram kesavam pratigacchate. Adanike chendutundi.
0: All our salutations to anyone amounts to offering respect to God.
1: Sarva jeeva tiraskaram kesavam pratigacchate. Adi kuda adanike chendutundi.
0: If you deny anybody, it amounts to denial of God.
1: Kalukane manam ekatma bhavanni abhiruddhi pachukovali
0: bangaru. We should have this feeling of oneness.
1: మిమ్మల్ని అందరినీ నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అంటుంటాను.
0: భగవాన్ కాల్స్ అస్ అస్ బంగారు.
1: బంగారంగా ఏమిటి?
0: వాట్ డు మీన్ బై బంగారు?
1: హిరణ్య గర్భంతో కూడినటువంటి వారు మీరు.
0: యు ఆర్ వన్ ఆఫ్ హిరణ్య గర్భ, ది డివైన్ ప్రిన్సిపల్.
1: హిరణ్య గర్భాయ నమః.
0: ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మీ యొక్క హృదయం అంతా కూడా హిరణ్యమే, బంగారు యొక్క తోనే.
0: యువర్ హోల్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ది గోల్డెన్ డివినిటీ.
1: కాదు,
0: ఇట్స్ నాట్ ఎనీథింగ్ అదర్ వన్.
1: బంగారు ఏ విధమైన నగగా మార్చుకోవచ్చు?
0: యూ కెన్ మేక్ ఇట్ గోల్డ్, కెన్ బి మేడ్ ఇన్ టు ఎనీ ఆర్నమెంట్.
1: కానీ ఏ నగ లేకపోతే ఒక కాయలుగా పెట్టుకోవచ్చు.
0: At least you can keep it as it is.
1: కాబట్టి రూపాలు మారేది బంగారే.
0: And the jewels forms are
1: made. రూపరహితమైనటువంటి బంగారే.
0: The formless without any jewel.
1: కాబట్టి మీ రూపము బంగారే. రూపరహితము బంగారే.
0: The one with the form, the one without formless is God.
1: కనుక ఈ బంగారుకు కొంత మీరు విచారణ చేయాలి.
0: Enquire this nature of gold to some extent.
1: ఫస్ట్ బంగారును తీసుకుంటే.
0: And if you take gold to some extent.
1: దీనికి ఒక 500 రూపాయలు అంటుంటావు.
0: You have to pay 500 rupees.
1: కానీ దాంట్లోపల
0: there
1: కొంచెం కాపర్ కలిపితే 300 దిగుతుంది.
0: ఇఫ్ యూ మిక్స్ కాపర్ ఇన్ గోల్డ్ ఇట్ ద ప్రైస్ కమ్స్ డౌన్.
1: దాంట్లో ఇంకో బ్రాస్ కొంచెం చేరితే ఇంకా 200 దిగుతుంది.
0: ఇఫ్ యూ యాడ్ బ్రాస్ ద ప్రైస్.
1: దీని విలువ దిగడానికి ఏది కారణము? ఈ కల్తీలు కారణము.
0: బికాస్ యూ పొల్యూట్ ఇట్, అడల్టరేట్ ఇట్, మిక్స్ ఇట్ విత్
1: బంగారు లోపల ఈ కాపరు ఈ పిత్తళి ఇవన్నీ ఎందుకు చేర్చుకోవటం?
0: The copper and brass, why have
1: you చేర్చుకునే కొద్ది దీని విలువ తగ్గిపోతుంది.
0: బికాస్ ఆఫ్ మిక్సింగ్ విత్ అదర్ మెటల్.
1: కాబట్టి మానవుడు అనేటువంటి వాడు పుట్టినప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ వి ఆర్ ప్యూర్ అండ్ సీక్రెట్.
1: చాలా విరుగా ఉంటుంటారు,
0: హైలీ వాల్యూ.
1: వాడు పెరిగే కొలది పెరిగే కొలది ఆశలు అనేటువంటి కాపర్ చేరిపోతూ ఉంటుండాలి.
0: యాజ్ వి గ్రో మోర్ అండ్ మోర్ ద కాపర్
1: పిస్తాడంతా చేరిపోతుండాలి.
0: అండ్ ఆల్ ద బ్రాస్ ఆల్సో జాయిన్.
1: అప్పుడు వీని విలువ తగ్గిపోతుంటుంది.
0: అండ్ ద హ్యూమన్ వాల్యూ గోస్ డౌన్.
1: విలువ తగ్గిపోవడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద కాజ్?
1: విలువలేని పదార్థములు విలువైన దాంతో చేర్చుకోవటమే దీనికి మూల కారణం.
0: బికాజ్ వాల్యూలెస్ చీప్ డిజైర్స్ ఆర్ మిక్స్డ్ విత్ హైలీ వాల్యుబుల్ ప్రైస్లెస్ గోల్డ్.
1: మనం ఆ చీప్ దీన్ని మనం చేరకూడదు.
0: సో వి షుడ్ నాట్ అలౌ చీప్ థింగ్స్ టు గెట్ ఇన్.
1: తేజ దుర్జన సంసర్గం.
0: Run away from bad company.
1: Bacha sadhu samagamam.
0: Join in good company.
1: Puru punya mahoratram.
0: Do good activity day and night.
1: బజ నిత్యం అనిత్యతాం.
0: మేక్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఎ ఫ్రీ మెంబర్ అండ్ దట్ ఇస్ పర్మనెంట్.
1: విచారణ చేయాలి.
0: ఎంక్వైర్ క్లియర్లీ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ ఇస్ మొమెంటరీ, దట్ ఈస్ అవర్ ధర్మ.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో దిస్ ట్రూత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవ జన్మ మెత్తి
0: అండ్ వి మోనే
1: జంతూనాం నరజన్మ దుర్లభం.
0: వి షుడ్ నో దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఈ నరజన్మ మెత్తినందుకు నోరిచ్చాడు భగవంతుడు.
0: గాడ్ హస్ గివెన్ దిస్ మౌత్ ద టంగ్.
1: ఆ నోటితో ఇష్టమొచ్చిన మాటలంతా పలకకూడదు.
0: వి షుడ్ నాట్ స్పీక్ యాజ్ వీ లైక్.
1: ఎవరి హృదయాన్ని బాధింప చేయకూడదు.
0: వి షుడ్ నాట్ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ.
1: అది బాధిస్తే నేడు కాకపోయినా రేపటికి నీకు అదే బాధ ప్రాప్తి.
0: ఇఫ్ యూ హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనీబడీ, యూ విల్ హ్యావ్ యువర్ టర్న్ టుమారో.
1: చెడ్డ చూపు చూడకూడదు.
0: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
1: చెడ్డ చూపు చూచాడు.
0: You have bad looks.
1: కీచకుడు.
0: కీచక హ్యాడ్ బ్యాడ్ లుక్.
1: ద్రౌపదిని చెడ్డ చూపుగా చూచాడు.
0: అండ్ హ్యాడ్ బ్యాడ్ లుక్స్ టు హర్. ఏం గతి
1: పట్టింది కడపటికి?
0: వాట్ హ్యాపెన్ టు హిమ్?
1: భీముడు పోయాడు, వృద్ధలు కొట్టి వాడు తలను కూడా ముక్కలు చేశాడు.
0: భీమా హ్యాడ్ హిట్ హిస్ హెడ్ బ్రోకెన్ టు టూ పార్ట్స్ అండ్ కిల్ హిమ్.
1: చూసారా ఆ చెడ్డ దృష్టి ఎంత చెడ్డ అయిపోయింది.
0: దాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ లుక్స్.
1: కనుకనే మనము చెడ్డ దృష్టిని కూడా మనం చూడకూడదు.
0: సో డోంట్ చేంజ్ ద సేమ్ బ్యాడ్ లుక్.
1: దీన్నే బుద్ధుడు చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: మొట్టమొదట దృష్టి,
0: ఫస్ట్ విజన్,
1: దృష్టిని మార్చుకున్నాడు.
0: కరెక్ట్ యువర్ విజన్.
1: అది మార్చుకున్న తర్వాతనే తనకు బుద్ధుడిగా మారిపోయాడు.
0: చేంజ్ యువర్ సైడ్ దెన్ బుద్ధ బికేమ్ ద ట్రూ బుద్ధ.
1: కనుక మన దృష్టిని కూడా మనం మార్చుకోవాలి.
0: సో కరెక్ట్ యువర్ లుక్.
1: కన్నులు ఉన్నాయి కదా, అని అన్నింటినీ చూడకూడదు.
0: యాజ్ యూ హ్యావ్ ఐస్ డోంట్ లుక్ ఎట్ ఎవ్రీ వన్.
1: ఏది చూసినా కానీ ఇది దైవ స్వరూపంగా భావించు.
0: వాట్ ఎవర్ యు మే లుక్ ఎట్ కన్సిడర్ యాజ్ డివైన్.
1: ఏది విన్నా కూడా ఇది దైవ చింతనగా విను.
0: వాట్ ఎవర్ యు మే హియర్ లిసన్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ డివైన్.
1: దైవ విషయంగా చెప్పు.
0: స్పీక్ అబౌట్ గాడ్లీ థింగ్స్.
1: అది ఏని దైవత్వంగా మారుతుంది.
0: దట్ బికమ్స్ ఎసెన్షియల్లీ డివైన్.
1: సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ వాట్ ఈస్ గుడ్.
1: అదే నీకు ముఖ్యం కావాల్సింది.
0: దట్ ఈస్ ఇంపార్టెంట్.
1: హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ వాట్ ఈస్ గుడ్.
1: ఈ మూడు ఉంటే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
0: విత్ దీస్ త్రీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్
1: స్వరూప. ఇంత కాలం నుంచి కూడా నేను ఎంత ఆనందంగానే ఉంటున్నాను.
0: భగవాన్ ఈస్ హైలీ బ్లిస్ఫుల్.
1: ఇంకా 75 వస్తూ ఉంటుంది.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్.
1: 75 ఇయర్స్ కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను.
0: భగవాన్ హాస్ బీన్ జాయ్ఫుల్ బ్లిస్ఫుల్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అంతా ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకోవటమే.
0: బికాస్ ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఇస్ రికగ్నైజ్.
1: కనుకనే మీరు కూడా ఈ విధంగా అన్నింటినీ భావించుకోండి. తప్పక మీరు కూడా నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తారు.
0: యూ కెన్ ఆల్సో బి బ్లిస్ఫుల్ ఇఫ్ యు నో.
1: నాకెవ్వరూ ద్వేషులు లేరు.
0: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడి.
1: నేనెవరికి ద్వేషిని కాదు.
0: నో వన్ హేట్స్ భగవాన్.
1: కాబట్టి నాకు ఎట్టి భయము లేదు.
0: సో నో ఫియర్ హియర్.
1: ఎట్టి భయమైన ఉండినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క సందేహం ఏర్పడుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్ డౌట్.
1: కనుక నాకే భయము లేదు.
0: భగవాన్ హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అంతా నా యొక్క స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ భగవాన్.
1: ఒకే భక్తే, ఒకే ఆత్మతత్వమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్.
1: నాకెవరూ ద్వేషులు లేరు.
0: భగవాన్ డజంట్ హేట్.
1: ద్వేషులు లేనప్పుడు ఎవరు నన్ను ద్వేషిస్తారు?
0: దెన్ హూ ఇస్ దేర్ టు హేట్ భగవాన్?
1: ఎవరు నన్ను ద్వేషించలేరు.
0: నో వన్ కెన్ హేట్ హిమ్.
1: ఎవరన్నా తల్లి ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని పోతుంటాది.
0: మదర్ ఇస్ క్యారింగ్ ఆన్ హిస్ షోల్డర్.
1: ఆ బిడ్డ నిన్ను చూసి నవ్వుతుంది.
0: ద చైల్డ్ లాఫ్స్ ఎట్ యు స్మైల్.
1: అమాయకు బిడ్డ.
0: ద ఇన్నోసెంట్ చైల్డ్.
1: అలాంటి బిడ్డ నిన్ను చూసి నవ్వినప్పుడు నీవు కోపడతావా? లేదు, నీకు నవ్వు వస్తుంది.
0: అండ్ ద చైల్డ్ స్మైల్స్ యూ ఆల్సో స్మైల్.
1: కనుక నేను ఆనందంగా నవ్వుతుంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఆనందిస్తారు.
0: భగవాన్ స్మైల్స్ బ్లిస్ఫుల్లీ యూ ఆల్సో స్మైల్.
1: కనుకనే మనం మంచి భావాన్ని పెట్టుకుందాం.
0: హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్.
1: పరిశుద్ధమైన భావాన్ని పెట్టుకుందాము.
0: హ్యావ్ ప్యూర్
1: పవిత్రమైనటువంటి హృదయాన్ని పెట్టుకుందాము.
0: హ్యావ్ ఎ సీక్రెట్ హార్ట్.
1: అప్పుడే మనకు అంత పవిత్రమే జరుగుతుంది.
0: అండ్ ఎవ్రీథింగ్ విల్ బి శాంక్టిఫైడ్.
1: ఇంతవరకు నాకు ఏ ఒక్కటి కూడా చెడ్డ జరగలేదు.
0: నథింగ్ బ్యాడ్ అంటువర్డ్ హ్యాస్ హ్యాపెన్.
1: మంచి మంచి మంచి.
0: ఆల్ గుడ్ హ్యాస్ హ్యాపెన్ టిల్ నౌ.
1: కనుకనే మనం గుడ్ గా ఉంటే అది కూడా గుడ్ అయిపోతుంది.
0: అండ్ ఇఫ్ యు ఆర్ గుడ్ ది అదర్ వన్ విల్ బి గుడ్.
1: కనుక మనము ఎలాంటి భావమో అలాంటి భావం రావాలి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద ఫీలింగ్ ఇన్ అదర్ పర్సన్.
1: మనం పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: ఎక్కడ చూసినా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
0: హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: ఏటి కష్టములు కలిగినప్పటికీ,
0: వాట్ ఎవర్ మే బి ద సఫరింగ్,
1: ఏటి నింద నిష్ఠూరములు సంభవించినప్పటికీ,
0: యు మే బి బ్లేమ్డ్ అక్యూజ్డ్,
1: కానీ భగవంతుని విశ్వాసం మాత్రం మరవకూడదు.
0: నెవర్ లూజ్ ఫెయిత్.
1: భగవంతుని పైన విశ్వాసం ఎప్పుడు ఉంటుండాలి.
0: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసం ఒక్కటి ఉంటుంటే నీకు ఎంతైనా జరుగుతుంది.
0: విత్ దట్ ఫెయిత్ యూ కెన్ బి సక్సెస్ఫుల్.
1: ఆ విశ్వాసమే మన శ్వాసగా భావించాలి.
0: దట్ విశ్వాస ఫెయిత్ ఈజ్ అవర్ శ్వాస ద బ్రెత్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: ప్రేమస్వరూపుడే.
0: ఇస్ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఏదో అప్పుడప్పుడు ఆహార విహారాలతో కొన్ని కోపము, తాపము, ఈసూయ, అసూయ, డంబము ఇలాంటివంతా వస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్, జెలసీ, పామ్, షోల్డర్ as is the foot
1: at the head
0: so is the head
1: yet the head
0: as is the head
1: at the god
0: so is god
1: kabatti foot head god moodu kullu oka sambandham ayyindi
0: so foot head god have got inter relationship
1: kabatti mana motta motta manchi food ni teeskovali
0: so we have to part a good food at the
1: manchi
0: beginning
1: manchi food ante viluvainatundi food kaadu
0: good food not costly
1: sattvikamainatundi food
0: it should be sattvic food
1: adhe mana nijamainatundi oka divyamaina aaharamu.
0: That is the divine food that we can partake.
1: ఆ దివ్యమైన ఆహారం తీసుకున్నప్పుడు దివ్యమైన భావాలే వస్తుంటాయి మనకు.
0: Then you will have divine thoughts.
1: ఏ పలుకు పలికినా కానీ పవిత్రమైన పలుకుగానే ఉంటుంటాడు.
0: And you start speaking sacred words.
1: నేను ఎలాంటి కోపంగా ఉండినప్పుడు కూడా కోపం నటిస్తాను, కానీ కోపం లేదు నాకు.
0: భగవాన్ ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ, హీ ఇస్ నెవర్ యాంగ్రీ ఎనీ టైమ్.
1: వాళ్ళను అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు తిడతాను.
0: హీ జస్ట్ బ్యాంగ్స్ యూ.
1: ఏ తిట్టు తిడతాను?
0: వాట్?
1: దున్నపోతా.
0: He calls you dunna pota, he buffalo.
1: అంతే.
0: That's all.
1: అదే నా తిట్టు.
0: That's only worst of the accusation.
1: తిన్నపోతా అంటే హీ బఫెలో,
0: హీ బఫెలో,
1: నీవు బఫెలోనే.
0: యు ఆర్ ఓన్లీ బఫెలో.
1: ఎందుకంటే నీవు మంచి పాలన చేయగలరు లేదు కాబట్టి నీవు బఫెలోనే.
0: యు హావ్ నాట్ డన్ ఎనీథింగ్ గుడ్, యు ఫెలో ఇస్ ఎ బఫెలో నౌ.
1: నిజంగా నీవు మంచి పని చేయి,
0: డూ గుడ్ థింగ్,
1: యు గుడ్ ఫెలో అవుతావు.
0: అండ్ యూ బికమ్ ఎ గుడ్ ఫెలో.
1: కనుక నా తిట్టంతా ఇట్లాంటివి.
0: దట్స్ హౌ స్వామి బ్యాంక్స్ యూ.
1: దున్నపోతా,
0: దున్నపోతా, హీ బఫెలో.
1: ఇది ఎంత మంచి పని.
0: What a good excuse.
1: అందరూ దున్నపోతులుగానే ఉంటున్నారు.
0: All of us are heap of fellows.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మంచి పని చేయటం లేదు.
0: We are not doing anything good.
1: దున్నపోతుకు ఏ విధమైనటువంటి వర్షం కురిచినా గానీ కేర్ చేయదు.
0: Heap of fellows is unmindful of their heavy rain.
1: ఏ ఒక ఆవో దూడలైనా పరిగెత్తాయి గానీ వర్షం వస్తే దున్నపోతు పరిగెత్తదు.
0: The cow and the calf runs away when there is heavy rain, but not the heap of fellows.
1: కూర్చుంటూ కూర్చుంటుంటది.
0: Heap of fellow remains stand still.
1: అంటే ఏమి? ఎన్ని నిందలు, ఎన్ని నిష్ఠూరములు, ఎన్ని కష్టములు కలిగినా ఎప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
0: Therefore he buffalo remains stand still in spite of blame, praise.
1: మానవుడికి పరివర్తన రావాలి.
0: There should be transformation in man.
1: అప్పుడు పరివర్తన వచ్చినప్పుడే వాడు మానవుడు అవుతాడు.
0: In this transformation you can be a true human.
1: మానవుడు అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి పదము.
0: మానవ ఇస్ ఎ సీక్రెట్ వర్డ్, హ్యూమన్.
1: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: That human value is lost today.
1: ఎవరిని మనసు నొప్పించేటువంటి పాటలు చెప్పకూడదు.
0: And we should not use harsh words.
1: నేను అందరినీ ప్రేమిస్తాను.
0: Bhagavan loves all.
1: దేశించిన వాడిని కూడా నేను ప్రేమిస్తాను.
0: And the one who hates him still Bhagavan loves him.
1: ఒక స్వరూపము.
0: Love is his form.
1: అదే నిజమైనటువంటి శక్తి.
0: That is the true power.
1: అదే నిజమైన పవర్.
0: That is the true power.
1: అదే నిజమైనటువంటి యొక్క దివ్య స్వరూపము.
0: That is the divine form.
1: కనుక ఆ ప్రేమను మీరు పంచండి, ప్రతి ఒక్కరికి పంచండి.
0: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీవన్.
1: నేను నా ప్రేమను ఏ రీతిగా అందరికీ పంచుతున్నానో,
0: జస్ట్ యాజ్ భగవాన్ షేర్స్ హిస్ లవ్ విత్ ఎవ్రీబడీ.
1: అదే అంశమే కనుక మీరు కూడా ఆ ప్రేమను అందరికీ పంచండి.
0: సిన్స్ యు ఆర్ ఆల్సో స్పార్క్ ఆఫ్ భగవాన్, షేర్ యువర్ లవ్ విత్ ఎవ్రీబడీ.
1: అప్పుడు నేను చేసిన పని మీరు చేసిన వారు అవుతారు.
0: దెన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్.
1: మీరు కూడా భగవత్ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్సో డివైన్.
1: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మీరు అనుసరిస్తూ పోతే జగత్తంతా నిత్య కళ్యాణం, పచ్చంతోళం.
0: When you follow these sacred thoughts, the whole world will prosper, progress and advance.
1: దీని ఏ మాత్రము సందేహం లేదు.
0: Never doubt this.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love.
1: ఈనాడు అజ్ఞానం అనేటువంటి దాన్ని నిర్మూలం గావించుకుని,
0: dispel this
1: ignorance of darkness. ప్రకాశాన్ని వెలిగించుకుని,
0: and let us light the effulgence of wisdom.
1: ఏకం కావాలి.
0: And see that love also merges in that effulgence of wisdom. అది
1: ప్రధానమైనటువంటి స్వామి యొక్క సందేశము.
0: దట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ భగవాన్ టుడే.
1: ప్రేమ, ప్రేమ, ప్రేమ.
0: లవ్ అండ్ లవ్ అలోన్.
1: ప్రేమకు మించినటువంటి పదార్థం జగత్తులో మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
1: ప్రేమనే లేకపోతే బంగారం కూడా మనం ఆశించము.
0: When you don't have love, you don't like even gold. So you don't expect anything.
1: కాబట్టి ఆశించేది ప్రేమనే.
0: That which expects is love.
1: డైమండ్ ప్రేమనే.
0: God is love.
1: ఆ డైమండ్ కళాతురికి డై మైండ్ అవుతుంది.
0: And what happens to diamond? It becomes diamond ultimately.
1: Manu nasanam avutundi.
0: And annihilation, withdrawal of the mind.
1: Annitikini premane pradhanam.
0: Love is main thing for everything.
1: Prema chetini enni rogamlo nivarana chesukochunu.
0: In fact, love cures many ailments.
1: Prema chetini enni rogamlo teppinchukochunu.
0: And you can also suffer if you don't have love.
1: Anta premane moolakaranam.
0: Everything, love is the main thing.
1: Kaani daiva prema anetundi nivarana gaavinche prema.
0: The divine love cures you.
1: దుర్గుణాన్ని నిర్మూలం గావించే ప్రేమ.
0: అండ్ ఇట్ రిమూవ్స్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కనుక అట్టి ప్రేమతత్వాన్ని మీరు పెంచుకోండి.
0: డెవలప్ దట్ డివైన్ లవ్.
1: ఎవరిని మీరు ద్వేషించకండి.
0: నెవర్ హేట్ ఎనీబడీ.
1: అందరినీ ఆశించండి.
0: లవ్ ఆల్.
1: ఈ యొక్క దినము ముఖ్యమైనటువంటిది ప్రేమతత్వాన్నే మీరు బోధించుకోవాలి.
0: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: మీరు ప్రేమ, ప్రేమ అని అందరినీ ప్రేమిస్తూ, ప్రేమ అనేటువంటిది మనుషులను ప్రేమించడం కాదు, హృదయాన్ని ప్రేమించాలి.
0: Love not merely the body, love meant here loving your heart.
1: దేహం కూడా దాని దగ్గరకు వస్తుంది.
0: And with that the body also comes closer to you.
1: కనుకనే మనం హృదయం నుండి ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రేమించాలి.
0: So you have to love the divine principle in your heart.
1: అంత ఒక మ్యాటర్.
0: It's all matter.
1: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా ఇవన్నీ కొన్ని మ్యాటర్స్.
0: The mind, the inner senses, the intellect.
1: నీవే హెడ్.
0: You are the master of all this.
1: కాబట్టి మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: Master the mind, be a master mind.
1: అది మీరు సాధించాలి ఈనాడు.
0: That you should accomplish.
1: Master the mind.
0: Master the mind.
1: మీరు మైండ్ కి బానిసలు కాకూడదు.
0: You should not be a slave to your mind.
1: మాస్టర్ కావాలి మైండ్ కు.
0: You should be a master of your mind.
1: ఈ విధమైన దివ్యత్వాన్ని,
0: this divinity,
1: ప్రతి నిత్యం కూడా విచారణ చేసి,
0: inquire this every day.
1: ఆ భావాన్ని మీరు పరివర్తన గావించుకోవాలి.
0: And with this feeling, transform your life.
1: ఏ నామం చెప్పినప్పటికీ,
0: you may speak any name.
1: ఏ రూపాన్ని మీరు స్మరించినప్పటికీ
0: any form you may mention.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఒక్కడే ఒక్కడే. ప్రేమ ముదిత మనసే క

0: The Mohammedans call him Allah. The Christians say Jehovah. The Vaishnavites address him Vishnu. The Saivites call out to him as Simbo. But he who confers on every being without any distinction whatsoever, a long life, health, wealth, peace, prosperity, and he who protects and guides every being is one and the same Lord. Believe in this, that the Lord is one and only one.
1: Prema Sarvatra.
0: Embodiment of love.
1: కటి యొక్క పరిణామములు శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడా ఉంటున్నది.
0: Just as you find as the phenomena in nature like heat and cold, so also it is natural that one thinks about happiness and grief.
1: ఒక పర్యాయము మానవులకు ఉష్ణము సుఖమునందిస్తుంది.
0: On the one set of circumstances, man secures comfort through the medium of heat.
1: మరొక సమయములో చలి మానవునికి సుఖమునందిస్తుంది.
0: On the certain other circumstances, it is cold which gives him comfort.
1: ఏ తర్వాత ఉష్ణ చలులు రెండు కూడాను మానవునికి సుఖమునందించినవి.
0: All said and done, it transpires that both heat and cold venture to give comfort to man.
1: Kanuka ushna sheetalamulu manavunu sukham nandincheetunte satyanni gurtinchi vartincheetunte paristhitike prakrita samattamu ani cheptu vacharu.
0: This is what has been said as the perfect balance that has been struck in nature, where both these extremes, heat and cold, tend to give man a sense of comfort.
1: ఈ సమత్వమునే యోగము అని చెప్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: This equality or this balance that one strives is also referred to as yoga in the Upanishad.
1: యోగమే కర్మ కౌశలము.
0: It is yoga which helps you to undertake karma.
1: లోకములో సుఖము దుఃఖము జయము అపజయము నష్టము కష్టము నిందలు నిష్ఠూరములు ఈ స్థుతులు దూషణలు ఇవి రెండు కూడాను కలిసి ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ దట్ దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ ఆర్ ఆల్వేస్ కోఎగ్జిస్టింగ్ లైక్ గ్రీఫ్ అండ్ జాయ్ లైక్ విక్టరీ అండ్ డిఫీట్ లైక్ ప్రైజ్ అండ్ రిడిక్యూల్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టు యూ ఇన్ పేర్.
1: మానవుడు లాభమునకు ఆనందిస్తున్నాడు నష్టమునకు కృంగిపోతున్నాడు.
0: When man gains something, he feels happy. When he loses something, he is subjected to distress.
1: భూషణకు కృంగిపోతున్నాడు దూషణకు విచారపడుతున్నాడు.
0: Praise makes him bloated up, whereas ridicule or criticism puts him down.
1: ఇవన్నీ కూడాను కేవలము శీతోష్ణములే సుఖదుఖములు కూడాను సమతత్వముతో మానవునకు సుఖం అందించడమేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే సంఘ సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: When you get that balanced approach as member of a society, that just as these pairs of opposites are ultimately like heat and cold, which in the long run add to your joy and comfort, that is the moment of realization for you.
1: కనిపించు పర్వతములు శిలామయములు.
0: The mountains that you see from a distance are nothing but rock.
1: నివసించు భూమి మృమ్మయం.
0: And the earth on which you are living is also inert.
1: చల్లని ఛాయను అందించేటువంటి వృక్షములు కాష్టమయము.
0: The trees which give you shade and shelter are made of wood.
1: ప్రాణములు మాంసమయము.
0: And life as such is nothing but flesh.
1: ఇవన్నీ కూడాను పంచభూతములు వికారములే.
0: All these are different manifestations of the five elements.
1: వ్యవహార నిమిత్తమై వీటికి మానవుడు కొన్ని రూపనామములు ఏర్పరచుకొని తన జీవితమును గడుపుచున్నాడు.
0: In order to suit his convenience and make things in such a way that he can possibly make a living, man gives different names and forms and shapes to these elements.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశము ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సంపత్తి చేత సమస్తమును త్యాగమును సమస్త ప్రపంచమునకు బోధించి సుస్థిర శాంతి సౌఖ్యమును అందించినటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్యోతి.
0: By virtue of the rich heritage and ancient tradition which has been part of this country Bharat, these two qualities, equanimity and a sense of sacrifice, have been shown to the whole of humankind by this great country as guiding principles for one's happiness and joy.
1: Kanukani natiki netiki loka samasta sukhino bhavantu annade bharatiyulaka samskruti.
0: So either then or now, you find that the cornerstone of the Bharatiya culture is to pray and wish for the welfare and prosperity of all.
1: Manavudu enatikainanu tyagamunu unaka tappadu.
0: It is imperative for man to take up to tyaga or sacrifice something or the other.
1: Chivara satyamu.
0: This is the ultimate truth that he has to realize.
1: Manavudu buddhipurvakanga tyagame cheyakundina prapanchamu నిర్బంధముతో వానికి త్యాగము నేర్పుతుంది.
0: If man does not willfully come forward with sacrifice, the world will teach him a lesson where he has to follow suit.
1: కనుక త్యాగేయనికి అమృతత్వమాన పోని వేదము బోధించినది.
0: That's why the Vedas have this lesson that it is through sacrifice that you really can get something lasting.
1: బుద్ధియే మానవ జీవితమునకు శోభను అందిస్తుంది.
0: It is buddhi of one's intellect which gives you some glow to your life.
1: Buddhiye nasinchina manavatvame cheenistundi.
0: If you do not have this spark of intellect in you, there is no meaning to your existence.
1: Jnanamu perigokaladi manavatvam abhivruddhiga antundi.
0: Even as you grow in your jnana, you also become a wholesome personality.
1: Subuddhiman manushyeshu ani kevalamu మానవ ఆకారము ధరించినంత మాత్రమున మానవుడు కానేరడు.
0: Merely by adorning a physical form, he does not become man.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
0: All those birds which are green in color, can they speak like the parrot?
1: పువ్వులపై పారాయణుడు పురుగులు తుమ్మగలవున.
0: So also, these insects which creep on flowers, could they be likened to the bee?
1: Pulikarnamu kappinatti gaaduka puliyaguna.
0: Likewise, a donkey covered with the skin of a tiger, would it become a tiger?
1: Yenuganta balisi unna pandu yenuga unnataya.
0: So also pig, which may grow as big as an elephant, can it ever become an elephant in the true sense?
1: Kanuka manava aakaramunu dharinchinante maatramuna manavunu kaaneyadani manava buddhulu manavuni yendu ప్రకాశించినప్పుడే ఇతను నిజమైన మానవుడని కూడాను చెప్పుతూ వచ్చింది ఉపనిషత్తులు.
0: ఇన్ ద సేమ్ వే, బై మియర్లీ హావింగ్ ఎ ఫామ్ రిజెంబ్లింగ్ దట్ ఆఫ్ మ్యాన్, వన్ డస్ నాట్ బికమ్ మ్యాన్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ద వర్డ్. ఇట్స్ ఓన్లీ వెన్ హీ హాజ్ ఎ గుడ్ బుద్ధి, గుడ్ థాట్స్, గుడ్ ఐడియల్స్ అండ్ ఎ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ టు గవర్న్ హిస్ లైఫ్ వుడ్ హీ బి కాల్డ్ ఎ మ్యాన్. దిస్ ఇస్ వాట్ ద ఉపనిషత్స్ హావ్ బీన్ సేయింగ్.
1: మానవుడు సుఖాభిలాషి.
0: మ్యాన్ బై నేచర్ సీక్స్ కంఫర్ట్.
1: ఆనంద పిపాసి.
0: He also aspires for happiness.
1: అతను నిరంతరం కూడాను ఆనందముని ఆశిస్తుంటాడు.
0: Every second of his existence is directed towards this end of securing happiness.
1: దీనికి వైజ్ఞానిక సత్యం కూడాను లేకపోలేదు.
0: There is in this freak in man's nature a scientific basis.
1: అగ్నికి దహన శక్తి దాని యొక్క స్వభావం.
0: The nature of fire is to reduce anything to ashes.
1: మంచుగడ్డకు చల్లదనము దాని స్వభావం.
0: So also ice has its characteristic feature being cold.
1: చక్కెరకు తీపి దాని స్వభావం.
0: Sweetness is the characteristic feature of sugar.
1: అదే విధముగానే మానవునకు ఆనందము స్వభావం.
0: In the same manner, for man, happiness is his natural state.
1: కనుకనే మానవుడు ఆనందమును ఆశించటము దుఃఖమును ద్వేషించటము జరుగుతున్నది.
0: That's why we find that man seeks happiness, tries to remove himself away from troubles or distress.
1: నిత్య జీవితములో మనము నివసించేటువంటి లోకములో ప్రతి దినం కూడాను మనము ఇట్టి అనుభూతిని అనుభవిస్తూ ఉన్నాం.
2: Ever since we were born, probably, every second of our existence, this has been our experience in our day-to-day life.
1: బాధపడుతున్న వ్యక్తిని చూచి ఎందుకు నీవు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంటావు.
2: If you come across a person who is distressed, you ask him a question, why are you subjected to this grief?
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: నీకు ఏడుపు సహజం కాదు కనుక ఎందుకోసం ఏడుస్తున్నావు అనేటువంటిదే దీని అంతరార్థం.
2: The reason is, to cry is not your natural state, so you ask a question of this nature.
1: అదే వ్యక్తి ప్రసన్నుడై ఆనందముగా ఉంటున్న సమయం చూచి అయ్యా నీవు ఎందుకు దుఃఖించడం లేదని ఎవ్వరు కూడా ప్రశ్నించరు.
2: Now the same person who is enjoying a state of happiness, nobody would come and ask him, why is it that you are not in a state of distress?
1: కారణము దుఃఖము అతని స్వభావము కాదు కనుక.
2: The reason is that this state of distress is foreign to man's nature.
1: అయితే ఇట్టి సహజమైనటువంటి ఆనందమును మానవుడు ఎందుకు సహజముగా అందుకోలేకపోతున్నాడు.
2: But now the question is, this state of happiness which is natural to man, how come he is not in a position to experience this?
1: ప్రాకృత సంపర్కము చేతను సహవాసము చేతను మానవుని యొక్క రాగద్వేషములు ఇంద్రియములను కప్పబడిన చేత ఇతను సహజానందాన్ని అందుకోలేకపోతున్నాడు.
2: By a combination of factors, part of which go in the society around him, and by virtue of the fact that he has these two qualities of attachment and hatred, man comes to a state where he is not in a position to experience the sense of joy within him.
1: మానవుడు ఈ జగత్తులో అనేక అస్థిరమైన సుఖములను ఆశిస్తున్నాడు.
2: In this world around him, man tries to seek comfort from things which are fleeting and transient.
1: ఈ ఆశించటమే రాగం.
2: Now this way of his to seek happiness from these fleeting things is raga or attachment.
1: ఈ ఆశించినటువంటి యొక్క ఆశ విఫలమైనప్పుడు ఇది ద్వేషం.
2: Now when he tries to seek something of this nature and he is not successful, that turns into a case of hatred.
1: కనుక రాగద్వేషములు ఆశల వల్లనే లభించుతున్నవి.
2: So these two, attachment and hatred, come because of your primary desire.
1: కనుక మానవుని యొక్క సంకల్పముల యందు ఈ ఆశలు కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే ఇంద్రియముల యొక్క మాలిన్యము పరిశుద్ధమవుతుంది.
2: So when man makes an effort to curb his senses, which in turn would put an end to these desires, he would be in a state where he can possibly secure happiness.
1: దురదృష్టవశాత్తు మానవుడు తన యందున్న ఆనందాన్ని మరచి బయట ప్రపంచమునందు ఆనందమును అపేక్షించి వెతుకుతున్నాడు.
2: Unfortunately, man has become forgetful of his true nature happiness which is within him. Instead, he goes hither and thither in the world outside of him.
1: తన ఉద్యోగమునందు సాయంకాలం వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి తన ఆనంద నిమిత్తమై క్లబ్బునకు వెళుతున్నాడు.
2: He spends all his time during the day at the office by way of doing his job. He comes back in the evening. When he wants relaxation or comfort, he starts visiting clubs.
1: ఈ మానవుడు ఆనందము తనకు క్లబ్బులో ఈ కార్పాటంలో లభిస్తుంది అని భ్రమిస్తున్నాడు.
2: This man deludes himself into believing that he can get some happiness by playing cards in the club.
1: మరికొంతమంది ఆనంద అపేక్ష చేత సినిమాలకు వెళుతున్నారు.
2: Then there are those who visit the cinema houses for the sake of getting some happiness.
1: తాను ఆశించిన ఆనందము సినిమాలో లభ్యమవుతుందని భ్రమిస్తున్నాడు.
2: Here again, man believes in a false way that the happiness that he is trying to get, he would be able to get in the cinema house.
1: మరికొంతమంది తమ ఆనంద నిమిత్తమై మద్యమును స్వీకరిస్తున్నారు.
2: Then you have that other category which takes to drinking.
1: ఇవన్నీ కూడాను కేవలము వారి భ్రమలే తప్ప తన ఆనందము ఆ పదార్థములో ఏమాత్రం కూడాను లేదు.
2: Either all of these are indicative of man being deluded.
1: తన ముక్కుపై ఉన్నటువంటి సులోచనములో తాను మరచి ఇల్లంతా ఎంతకాలం వెతికినప్పటికీ ఆ సులోచనములు తనకు లభించవు.
2: You have your pair of spectacles resting on your nose. You are ignorant of this fact. you start looking all around the house by way of locating these spectacles. You
1: never can find them. తను ఎందున్న ఆనందమును మానవుడు మరచి బయట ప్రపంచంలో ఆనంద నిమిత్తమై అనేక విధములుగా కృషి సల్పుతున్నాడు.
2: ఇన్ ద సేమ్ మేనర్ మ్యాన్ హస్ బికమ్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్ హ్యాపీనెస్ విచ్ ఇస్ విత్ ఇన్ హిమ్ అండ్ హీ స్టార్ట్స్ మేకింగ్ ఎ సెర్చ్ ఫర్ ఇట్ ఇన్ ద అవుట్సైడ్ వరల్డ్.
1: తాత్కాలిక విషయానందము తనకు లభించవచ్చునేమో కాని శాశ్వత ఆత్మానందం అనేటువంటిది తన ఎందే ఉంటుందని సత్యాన్ని గుర్తించవచ్చు.
2: Perhaps it's likely that he might be able to secure the material happiness which is temporary, but he'll never be able to secure happiness which is lasting, which is linked to the Atma.
1: Kanuka manavudu tana swasthanamaitunte yokka aatma tattvanni artham chesukunnappude tanaku nijamainatunte aanandam labhistundi.
2: Only when man is in a position to explore and understand the nature of his Atma will he be in a position to get lasting happiness.
1: Taanu ekkadi nunchi vacharu అనేటువంటి తత్వాన్ని తాను విచారించాలి.
2: వే హాజ్ హీ కమ్ ఫ్రమ్, దిస్ షుడ్ బి ది ప్రైమరీ క్వశ్చన్ ఫర్ హిమ్.
1: భాగవతమునందు ఎచ్చట పుట్టె నచ్చటకి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయినప్పుడే తనకు నిజమైన ఆనందం లభిస్తుంది.
2: ఇన్ ది భాగవత ఇట్ హస్ బీన్ స్టేటెడ్ దట్ మ్యాన్ వెన్ హీ రీచెస్ ది పాయింట్ ఫ్రమ్ వేర్ హీ హాస్ కమ్ హీ విల్ బి సెక్యూరింగ్ హ్యాపీనెస్. దిస్ ఇస్ వాట్ హస్ బీన్ స్టేటెడ్ ఇన్ ది భాగవత.
1: మానవుడు ఒక కార్యార్థమై ఒక ప్రదేశమునకు వెళ్లాడు.
2: Now a certain person by way of fulfilling some objective of his goes to a certain place.
1: అక్కడ ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండినప్పటికీ ఎంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండినప్పటికీ తన కార్యము ముగించుకొని తిరిగి తన స్వస్థానము చేరినప్పుడే తనకు శాంతి విశ్రాంతి.
2: The spot he goes to is extremely convenient for him. He is also one which tends to give him a sense of comfort. He fulfills his objective. But only when he returns back to his place would he be in a position to enjoy a sense of peace or comfort.
1: అదే విధముగానే మానవుడు ఈ కర్మక్షేత్ర యాత్రికుడుగా ఈ జగత్తునకు వచ్చాడు.
2: In the same manner, man has come down into this world as a traveller, the weary traveller who has to undertake tasks of varying magnitude.
1: ఈ చక్రమునందు ఎన్ని విధములైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములు ఉండినప్పటికీ ఇది తాత్కాలికమైనటువంటి చక్రమే కాని తన యొక్క స్వస్థానము కాదు.
2: Now this world at best is like a chow tree which can certainly offer a few things to him, but certainly it is not his permanent abode.
1: జీవుడు ఒక విధమైనటువంటి యొక్క మోక్షపురికి ప్రయాణికుడు.
2: The jiva is like the traveler who set on the path of journey leading to moksha.
1: ఈ ప్రయాణములో దేహం ఒక చక్రం వంటిది.
2: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ హిస్ దిస్ బాడీ దట్స్ బీన్ గివెన్ టు హిమ్ ఇస్ లైక్ ద చౌత్రి.
1: మనసు కాపలాదారి.
2: ద మైండ్ ఇస్ లైక్ ద వాచ్మెన్.
1: కనుక దేహమా చక్రము, మనస వాచ్మెన్, జీవుడా ప్రయాణికుడు, ఈ ముగ్గురికి ఉండేటువంటి కనీస సంబంధం ఏమిటి?
2: దేర్ఫోర్ ది బాడీ ఇస్ లైక్ ద చౌత్రి, ద జీవ ఇస్ ద ట్రావెలర్ and the mind is like a watchman. Now what is the possible relationship among these three?
1: ఈ యొక్క చౌకీదారునకు ఈ యాత్రికునకు ఎట్టి సంబంధము లేదు.
2: There is absolutely no relationship between this watchman and this jiva, the traveler.
1: లేక చక్రమునకు ఈ యొక్క ప్రయాణికుడుకు ఎట్టి సంబంధము లేదు.
2: Nor is there any relationship between this chautri and this jiva.
1: తాత్కాలికంగా విశ్రాంతి నిమిత్తమై కొంతకాలం ఉండి తదుపరి ఆ చక్రమును ఆ యొక్క చౌకీదారిని త్యజించి వెళుతున్నాడు ఈ ప్రయాణికుడు.
2: సో వాట్ యు ఫైండ్ ఇస్ ఆఫ్టర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ జీవ గోస్ ఆన్ హిస్ ఆన్వర్డ్ జర్నీ బై లీవింగ్ దిస్ బాడీ అండ్ లీవింగ్ బిహైండ్ ద వాచ్మెన్.
1: కానీ ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఇది ఈ చౌత్రి తన ఇల్లుగా తాను భావించుకుని ఈ కాపలాదారి తన యొక్క సర్వెంట్ గా విశ్లేషించుకుని ఈ యాత్రికుడు అక్కడనే నిలిచిపోవడానికి కృషి చేస్తున్నాడు.
2: బట్ మ్యాన్ హస్ ఫర్గాటన్ దిస్ సేలియంట్ ట్రూత్. హీ బిలీవ్స్ దట్ దిస్ బాడీ దిస్ చౌత్రి ఈజ్ హిస్ పర్మనెంట్ అబోడ్. హీ బిలీవ్స్ దట్ దిస్ వాచ్మెన్ ఈజ్ హిస్ సర్వెంట్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్లీ.
1: తన యాత్ర నిమిత్తమై వచ్చినటువంటి లక్ష్యమును మర్చిపోతున్నాడు.
2: హీ హస్ ఫర్గాటన్ ద పర్పస్ ఫర్ విచ్ హీ హస్ సెట్ ఆన్ దిస్ జర్నీ.
1: కనుకనే తన యొక్క యాత్రను పూర్తి గావించుకొనక తన సత్కారమును చేరుకొనలేక మధ్య మార్గములో అనేక అవస్థలకు గురి అవుతున్నాడు ఈ మానవుడు.
2: సో వి ఫైండ్ దట్ దిస్ మ్యాన్ బికాజ్ హీ ఇస్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్ because he tends to feel that this temporary one is his permanent abode. He gets bogged down at every stage. He is up against obstacles and difficulties, and he's not in a position to proceed with his journey.
1: Sarvam atmamayam sukham. Sarvam paramayam dukkham annadi Upanishad. Anaga, tanayokka atmatattvamunu tanu lakshyamlo pettukunnappude tanaku sukham erpadutundi.
2: The Upanishad has said that for one who has the Atma as a center of things, he is bound to enjoy happiness. For one who tends to look to outside things, he is bound to come across difficulties.
1: Kanuka, matti nunchi puttinatvanti yokka patra, yenatikaina kudanu, tirigi mattilone cheripovutunnadi.
2: So we find that a pot or earthen pot made of clay will one day become one with clay.
1: సముద్రం నుంచి ఆవిరిగా మారినటువంటి జలము ఏ మేఘములుగానో ఏ వర్షములుగానో ఏ వంకలుగానో ప్రవహించి కట్టగడపటికి ఏనాటికైనా సముద్రంలో చేరిపోతున్నది.
2: The water of the oceans evaporates, becomes vapor, becomes clouds, and in course of time comes down again in the form of rain, raindrops.
1: సముద్రం నుంచి పుట్టినటువంటి జలము తన స్వస్థానమైన సముద్రములకే చేరుకొనుచున్నది.
2: To take the form of rivers, but one day the rivers again reach the ocean.
1: మట్టి నుండి పుట్టినటువంటి ఒక కుండ ఏదో ఒక విధముగా తన యొక్క అంత్యములో మట్టికే చేరిపోతున్నది.
2: So also the pot which is born of this clay will one day in some form or the other reach its natural form, that of clay.
1: కానీ మానవుడు తన యొక్క స్వస్థానమును తాను మర్చిపోయి ఈ మధ్యలో ఏర్పడినటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటి యొక్క ప్రకృతితోనే తాను బంధితుడవుతున్నాడు.
2: But man alone is an exception. He doesn't know that he has to get back to his state, his original abode. And he gets bogged down. He tends to get into new relationships, new understandings, and all of which tend to mislead him.
1: Kalukani manavudu, aneka vidhamulaitundi apoha kani, tana yokka satya swaroopanni gani, tana gurtinchukolaleka nija margamunuku dooram avutunnadu.
2: So he is not in a position to understand and appreciate his true nature, and he is getting far removed from the truth as such.
1: కొన్ని రాగద్వేషములకు కూడా నువ్వు గురి అవుతున్నాడు.
2: He is also getting subjected to the sense of attachment and hate.
1: ఈ రాగద్వేషములకు కారణం ఏమిటి?
2: What is the cause for these two?
1: మానవుడు నిరంతరము ఏదో ఒక వస్తువును లేక వ్యక్తిని చింతిస్తూ ఉంటాడు.
2: Because man every second has thoughts fixed on either a material thing or an individual.
1: తాను నిరంతరము ఏ వ్యక్తిని చింతించునో ఆ వ్యక్తి ఒక విధమైన ఆసక్తిగా మారిపోతుంది.
2: Now that person who is uppermost in the thoughts of this man tends to gain ascendancy gradually.
1: ఈ ఆసక్తియే బలపడటం చేత ఒక కోరికగా రూపొందుతుంది.
2: And once you have this desire increasing in you, it takes the form of a full-fledged desire.
1: ఈ కోరికలలో కొన్ని కోరికలు ఫలించవచ్చును, కొన్ని కోరికలకు నిష్ఫలము కావచ్చును.
2: Now some of these aspirations of wishes of yours could find a sense of fulfillment. Some probably do not meet this end.
1: ఈ కోరికలు విఫలము కావటం చేత ఒక విధమైనటువంటి కోపము ప్రారంభమవుతుంది.
2: And when your wishes are not fulfilled, anger takes over.
1: ఈ కోపము ఆవేశమును వ్యక్తి చేసి మానవత్వాన్ని మరిపింపచేస్తుంది.
2: This in turn whips up your emotions and feelings and makes you forgetful of your own nature.
1: తన స్వరూపాన్ని తాను మరచి మంచి చెడ్డలేనటువంటి విచార జ్ఞానము లేకుండా తాను తన తోచినట్టుగా తాను ప్రవర్తిస్తాడు.
2: అండ్ దెన్ హీ లూజెస్ ట్రాక్ ఆఫ్ హిస్ ఓన్ ట్రూ నేచర్ అండ్ దెన్ హీ స్టార్ట్స్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ క్వైట్ ఫారిన్ టు హిస్ నేచర్.
1: ఈ ప్రవర్తనలో అనేక విధమైనటువంటి పాప కార్యములకు గురి అవుతున్నాడు.
2: అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ కాండక్ట్ ఆర్ దిస్ పీరియడ్ ఆఫ్ హిస్ హీ స్టార్ట్స్ కమిటింగ్ యాక్ట్ విచ్ హీ వుడ్ నాట్ హావ్ డన్ అదర్వైజ్.
1: ఈ పాపములకు కారణం ఏమిటి?
2: నౌ దీస్ థింగ్స్ దట్ హీ ఇస్ కమిటింగ్, వాట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్?

0: కోరికలే,
1: కాజ్ నథింగ్ బట్ విషెస్ ఆర్ డిజైర్స్.
0: కనుకని మానవుడు మొట్టమొదట మనసును అరికట్టుకున్నటకై అనేక విధమైనటువంటి ప్రయత్నం చేయాలి.
1: సో ఎట్ ద వెరీ అవుట్సెట్ మ్యాన్ మస్ట్ టేక్ ఇట్ అపాన్ హింసెల్ఫ్ టు ప్లేస్ హిస్సెల్ఫ్ ఆన్ హిస్ మైండ్.
0: అయితే ఈ మనస్సు ఏ విధంగా మనం అరికట్టుకోవటానికి సాధ్యమవుతుంది?
1: బట్ హౌ కెన్ వి పాసిబ్లీ కంట్రోల్ దిస్ మైండ్?
0: చాలా మంది మనసును అరికట్టుకున్నట్టు మార్గం ఏమిటో గుర్తించుకునలేక తెలుసుకునలేక అయోమయ పరిస్థితిలో మనసును మరింత ఒక స్వేచ్ఛకు గురి కావిస్తున్నారు.
1: There are quite a few who do not know a way of curbing or controlling the mind. In the process they get confused and they are led further astray.
0: ఇంద్రియములను అరికట్టక మనసును స్వాధీనం చేసుకున్నట్టు ప్రయత్నించడము ఇది మహా పొరపాటు.
1: Without controlling the senses in the first place, if you want to put an end to the activities of the mind, it's a great mistake.
0: మనసు ఇంద్రియ స్వాధీనమైనటువంటిది.
1: Mind is something which is subservient to the senses.
0: కనుక ఈ ఇంద్రియములను ఏమాత్రమో అరికట్టుకొనక మనసును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది ఏమాత్రమో ఫలించదు.
1: సో ఇఫ్ యు స్టార్ట్ లెటింగ్ లూజ్ ద సెన్సెస్ అండ్ స్టార్ట్ కంట్రోలింగ్ ద మైండ్ ఇన్స్టెడ్ యు విల్ నాట్ బి సక్సెస్ఫుల్.
0: కనుకనే నేను అప్పుడప్పుడు దృష్టి దోషమును అదుపులో పెట్టుకో.
1: దట్స్ వై ఐ కీప్ అడ్మానిషింగ్ యూ ఎట్ టైమ్స్
0: వాగ్దోషమును రాకుండా చూసుకో.
1: కంట్రోల్ యువర్ సైట్. See that you don't commit any sin by way of words. Also, let not your sense of hearing go astray.
0: కనుకని ఆధ్యాత్మిక మార్గమునకు మూడు ప్రధానమైన సూత్రములు ఉంటున్నవి.
1: That's why in the ఆధ్యాత్మిక part there are three fundamental principles.
0: అసత్యానితో దూషితం కానటువంటి వాక్కు.
1: Your words should be free from untruth.
0: హింసాదులతో దూషితం కానటువంటి దేహము.
1: Your body should be free from any acts of violence.
0: రాగద్వేషములకి దూషితం కానటువంటి యొక్క మనస్సు.
1: అండ్ యువర్ మైండ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్
0: ప్రధానమైనటువంటి యొక్క సాధన సంపత్తి.
1: నౌ దీస్ త్రీ వన్ కెన్ అక్రూ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ సాధన.
0: కనుకనే మానవత్వంలో ప్రధానమైనటువంటిది ఇంద్రియము.
1: సో ఇన్ మ్యాన్స్ నేచర్ సెన్సెస్ ఆక్యుపై ఏ ప్రైమరీ ప్లేస్.
0: ఈ ఇంద్రియములను భగవత్ మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే ఈ మనసు సులభంగా మనకు స్వాధీనమవుతుంది.
1: You divert these senses or sensory organs towards God and then you can control your mind.
0: మన ఆధ్యాత్మిక రత్నమును దొంగిలించినటువంటి దొంగ ఎవరో మొట్టమొదట గుర్తించాలి.
1: Now first try to understand who this thief is who has robbed you of this ఆధ్యాత్మిక jewel.
0: ఈ ఆధ్యాత్మిక రత్నమును దొంగిలించినటువంటి వాడు మనసు.
1: Now this person who has robbed you of this ఆధ్యాత్మిక jewel is the mind.
0: కనుక వీటి దొంగ అయినటువంటి యొక్క మనసును మనం శిక్షించక నిరపరాధి అయినటువంటి దేహాన్ని మనం శిక్షిస్తున్నాం.
1: సో దిస్ మైండ్ హూస్ ద కల్ప్రిట్ గోస్ స్కాట్ ఫ్రీ అండ్ యు ఆర్ ట్రైయింగ్ టు పనిష్ ద బాడీ విచ్ ఇస్ బ్లేమ్లెస్ బ్లేమ్లెస్.
0: కనుక మొట్టమొదట మనసును మనం శిక్షించినప్పుడే తగినటువంటి రత్నము మనకు లభిస్తుంది.
1: సో వెన్ యూ పనిష్ ద మైండ్ దెన్ యూ కెన్ గెట్ ద జ్యువెల్ ఇన్ ఇట్స్ పొజిషన్.
0: కనుకని ఇట్టి పవిత్రమైనటువంటి మనసు కలిగి ఇంద్రియముల చేత ఆనందాన్ని అందించి నిశ్చార్థము నిష్కళంకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశింప చేయడానికి ఒక విధమైనటువంటి యొక్క మార్గమును మనం అవలంబించాలి.
1: సో వి మస్ట్ అండర్టేక్ దట్ పార్ట్ విచ్ ఇస్ సేక్రెడ్ వేర్ ద మైండ్ బికమ్ సేక్రెడ్ అండ్ ప్యూర్ వేర్ ద ఇంద్రియస్ డూ వాట్ ఎవర్ టాస్క్ ఆర్ గివెన్ టు దెమ్ యూ బికమ్ సెల్ఫ్ లెస్ యువర్ యాక్టివిటీస్ ఆర్ ప్యూర్ దిస్ ఇస్ ద పార్ట్ దట్ యు మస్ట్ ట్రై టు ఎంబార్క్ ఆన్.
0: బైబుల్లో భక్తులు భగవంతుని వెతుకుతున్నారు అని ఒక స్థానంలో ఉంటున్నది.
1: It has been stated in the Bible that the devotees, they are searching for God.
0: Aithe ikkada manamu chakkaga vicharinchali. Bhaktulu bhagavantunni vetukutunnara leka bhagavantude bhaktulanu vetukutunnada.
1: Now here we would do well to ask ourselves a question. Are the devotees searching for God or is God searching for his devotees?
0: Bhagavantudu sarvatra untunnadu. అతనిని వెతకనక్కరలేదు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వి నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ యాజ్ సచ్.
0: ఈనాడు సర్వత్రా ఉండినటువంటి భగవంతుడే నిజమైనటువంటి భక్తుని వెతుకుతూ ఉంటున్నాడు.
1: నౌ టుడే యు ఫైండ్ గాడ్ హూ ఎవ్రీవేర్ ఈజ్ సర్చింగ్ ఫర్ హిస్ డివోటీ.
0: భగవంతునికి ఎట్టి భక్తుడు కావాలి?
1: వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ డివోటీ దట్ గాడ్ వాంట్స్?
0: నిజమైన నిక్కమైన నిస్వార్థమైన ఒక భక్తుడు కావాలి.
1: What God wants is a devotee who is an embodiment of truth. selflessness and purity.
0: ఇంతే కాదు, మానవత్వాన్ని ప్రకటించేటువంటి ఆదర్శ పుత్రుడు కావాలి.
1: Not only this, he should be such as to uphold the dignity and ideal of a true noble life.
0: తాను ఎక్కడ చూసినా కూడాను అట్టి భక్తుని తాను వెతుకుతూ ఉంటున్నాడు.
1: So you find that God is constantly in the search for such a devotee.
0: అయితే ఈనాటి భక్త బృందములో అట్టి భక్తులు చిక్కుతుక చాలా దుర్లభంగా ఉన్నాయి.
1: But today you find that among the large numbers of devotees, to come across one such is an extremely difficult task.
0: ఈనాటి భక్త బృందములు
1: who is an embodiment of truth, selflessness and purity.
0: ఇంతే కాదు, మానవత్వాన్ని ప్రకటించేటువంటి ఆదర్శ పుత్రుడు కావాలి.
1: Not only this,

0: that among the large numbers of devotees, to come across one such is an extremely difficult task.
1: ఈనాటి భక్త బృందములో నవవర్షణ సమయంలో ఏడుస్తున్నారు.
0: Now today you find that among the devotees, where they should laugh, they tend to cry.
1: ఏడ్చవలసిన సమయంలో నవ్వుతున్నారు.
0: And where they ought to cry, they tend to laugh.
1: ఎక్కడ చూసినా కానీ ఇట్టి కపట భక్తులే కనిపిస్తున్నారు.
0: So wherever you see, you find such devotees who are hollow.
1: కనుకనే వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను.
0: So I have been searching.
1: వెతుకుచున్నాను నాడు నేడు నిజమానవ ధర్మపరుని.
0: I have been searching, and still searching for the true man.
1: కనుక నా ప్రేమ, నా కర్మ, నా సర్వభావములు దైవార్పితము అనేటువంటి యొక్క సాత్విక భావము ఉండినటువంటి భక్తుడు భగవంతునికి అత్యవసరం.
0: సో దట్ డివోటీ, వేర్ హీ సీస్ దట్ హిస్ సెన్స్ ఆఫ్ లవ్, హిస్ సెన్స్ ఆఫ్ కర్మ, హిస్ థాట్ అండ్ ఆల్ దట్ గోస్ విత్ ఇన్ హిమ్ ఇన్ హిస్ పర్సనాలిటీ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్, సచ్ ఇస్ ద డివోటీ దట్ గాడ్ వాంట్స్ టుడే.
1: సర్వజీవుల యొక్క సమత్వమును, సర్వుల యొక్క బాధలకు దుఃఖమును ప్రకటించేటువంటి యొక్క వ్యక్తుడు భక్తుడు.
0: Now that person who has this sense of equanimity, who tends to look upon all living beings on the same footing, he is a true devotee indeed.
1: Atti pavitramaitvanti yokka hrudayude dite.
0: Such an individual, endowed with such a pure thought, with such a pure heart, was Jesus.
1: Mottamolata Jesus, and the messenger of God. Anaga దేశమనేటువంటి దానిని మెసెంజర్ గా తీసుకుని తాను ఈ దేశం సంబంధమైనటువంటి యొక్క కార్యకలాపములో పాల్గొన్నాడు.
0: At the very outset, Jesus proclaimed, I am the messenger of God. The meaning, he took it to be the messenger of God, directed towards activities connected.
1: ఈ దేహముతో దీనుల యొక్క దుఃఖములను, దుఃఖితులుగా ఉండేటువంటి బాధలను సేవల ద్వారా వారికి ఈ దేహమును అర్పితంగా ఉంచి, ఇది దైవం పంపినటువంటి యొక్క నేను ఒక పరిచారకునిగా అని భావిస్తూ వచ్చాడు.
0: వేర్ హిస్ బాడీ వుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ టేకింగ్ అప్ యాక్టివిటీస్ ఇన్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పోర్, బ్రింగింగ్ సోలార్, కన్సోలింగ్ ద పోర్ అండ్ ద డౌన్ ట్రోడెన్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. ఇన్ దిస్ వే హీ విజువలైజ్ హిస్ బాడీ యాజ్ అ మెసెంజర్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ద వెల్ బీయింగ్ ఆఫ్ హిస్ ఫెలో మెన్.
1: దేహముతో ప్రజలకు సందేశాన్ని అందిస్తూ వచ్చాడు క్రియల ద్వారా.
0: హీ బ్రాట్ హోమ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్ త్రూ దిస్ యాక్టివిటీ కండక్టెడ్ త్రూ ద మీడియం ఆఫ్ దిస్ బాడీ.
1: క్రమక్రమేణ దేహము నుంచి మనసులో ప్రవేశించాడు.
0: దెన్ గ్రాడ్యువలీ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ద బాడీ హీ ఎంటర్డ్ ది రియల్మ్ ఆఫ్ ద మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని తాను ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి భావంతో ఊహిస్తూ వచ్చాడు.
0: అండ్ దిస్ ఐడెంటిటీ ఆఫ్ హిస్ విత్ ద మైండ్ హీ ప్రొక్లెయిమ్డ్ ఇన్ దీస్ వర్డ్స్, I'm the son of God.
1: ఈ మనస్తత్వంతో నిత్యానిత్యమైన విషయ పరిశీలనను కావిస్తూ వచ్చాడు.
0: And then, through his mindness, he started finding out the truth, the untruth.
1: ఏది సత్యము, ఏది అసత్యము?
0: What is the truth? What is untruth?
1: జగత్తంతా ఇప్పుడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క దృశ్యకల్పితమైనటువంటిది.
0: This world around you is nothing but something which is born of your sight.
1: సర్వ కర్మలు కూడాను మనసు నందున్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములు.
0: అండ్ ఆల్ దట్ గోస్ ఆన్ అరౌండ్ యూ ఇస్ నథింగ్ బట్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్ అండ్ ఐడియాస్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని తాను గుర్తించుకుంటూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ సచ్ ఎ ట్రూత్.
1: తిరిగి ఈ మనస్సు యొక్క తత్వాన్ని విచారణ పూర్తి చేస్తూ బుద్ధి వరకు చేరిపోయాడు.
0: ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ క్వశ్చనింగ్ ప్రాసెస్ ఇన్ హిస్ మైండ్ హీ ఫైనలీ రీచ్డ్ ద స్టేజ్ ఆఫ్ హిస్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
1: ఈ బుద్ధి వరకు చేరేటప్పటికి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: అండ్ అట్ దిస్ స్టేజ్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అనగా ఏమిటి? తండ్రి కొడుకులు ఒకరికొకరు సన్ని సంబంధం.
0: దట్ ఈస్ దేర్ ఇస్ దిస్ క్లోజ్ బాండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
1: ఇక్కడే ప్రతి ఒక్క సాధకుడు కూడాను చక్కగా గుర్తించవలసినటువంటి.
0: నౌ ఎవ్రీ ట్రూ సాధక మస్ట్ ట్రై అండ్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్.
1: ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని బిడ్డలే.
0: Every being is the child of God.

0: తండ్రి యొక్క గుణములే కుమారునికి రావచ్చు వస్తుంటాయి.
1: And it's also natural that the qualities of the father are given to the son.
0: పులిగర్భములో మేక పుట్టదు.
1: You don't have a goat born in the womb of a tiger.
0: మేకగర్భములో పులి పుట్టదు.
1: Or for a goat, you don't have a tiger.
0: పులిగర్భములో పులి పుట్టినట్టుగా,
1: just as you have the tiger cub in the womb of a tiger.
0: తండ్రి అయినటువంటి దైవత్వం నుంచి కుమారుడైనటువంటి మానవుడు తండ్రి యొక్క గుణములే పుట్టాలి.
1: So in the same manner, the son is born of the father, imbibing all the qualities of the father.
0: Kanuka naaku naa tandriki etti pedhamu ledu aneetundi satyanni gurtinchukunnappude holy ghost annadu.
1: So when he said that there is absolutely no difference whatsoever between me and my father, he started talking about the holy ghost.
0: Kanukane manam dehariitiga oka karma kalapamlo manam praveshinchali.
1: So, through the medium of this body, we must enter activity or karma.
0: Manasikanga nityanitya visha parishilan cheyali.
1: And then through the medium of the mind, start asking questions regarding the truth.
0: Vicharana shaktilo sannisa sambandhanni manam penchukovali.
1: Even as we start debating and discussing that within ourselves.
0: Tadupari brahma brahmaiva bhavati. Rendinti yokka ekatvamu manam gurtinchadaniki shakti kalugutundi.
1: We reach a stage where we'll say that which is Brahma is indeed the truth proper.
0: Kanuka ప్రతి మహనీయుని యొక్క పుట్టిన దినములంతా కూడాను ప్రపంచంలో తమ యొక్క అనుచరులు ఆచరిస్తూ ఉంటారు.
1: It is a known fact that over centuries, men tend to celebrate occasions like this of birthdays of people who have come in the ages gone by.
0: అయితే ఈనాడు జీసస్ పుట్టిన దినమని మనం కేవలము ఇంటిలో ఒక పండుగగా చేసుకుని స్వేచ్ఛగా ఆఫీసులకు లీవులున్నది కదా అని ఇష్టముచితగా సంచరించుకోవటం ఇది పర్వదినముల యొక్క అంతరార్థము కాదు.
1: బట్ ఆన్ ఎ డే లైక్ దిస్ విచ్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ ది బర్త్డే ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ఎ హాలిడే వీ మేక్ ఎ ఫీస్ట్ ఫర్ అవర్సెల్వ్స్ టెన్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ లీజర్ దిస్ ఇస్ నాట్ ద వే ఇన్ విచ్ వీ హావ్ టు సెలబ్రేట్ ఎన్ అకేషన్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇదే విధముగానే భారతీయుల యొక్క పర్వదినములు కానీ ఏ మతముల యొక్క ఏ దేశముల వారి యొక్క పర్వదినములు కానీ ఈ విధంగానే బాహ్య దృష్టితోనే వారు ఆచరిస్తూ చూస్తూ వస్తున్నారు.
1: టుడే వి ఫైండ్ ఇట్స్ అ కామన్ ఫీచర్ ఐదర్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ ఎల్స్వేర్ ద టఫ్ ఫెస్టివ్ ఒకేషన్స్ ఆర్ గివెన్ ఎ సెన్స్ ఆఫ్ ఎగ్జిబిషనిజం అండ్ అవుట్వర్డ్లీ బిహేవియర్.
0: 24వ తేదీ ఏదో చర్చలకు పోవటము, అక్కడ ఏదో ప్రార్థనలు చేయటము, ఇంటికి రావటము, చక్కగా త్రాగటము, తినటము, ఆనందాన్ని అనుభవించటము.
1: So on the 24th, we visit the church, take part in the prayers there, come back home, then relax, then make a feast for ourselves, drink deeply, and then we feel we are happy.
0: ఇది కాదు క్రిస్మస్ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
1: This is not the significance of the occasion of Christmas.
0: ఇలాంటివే కాదు పవిత్ర పురుషుల యొక్క జన్మదినముల యొక్క రహస్యాలు.
1: And this is not the meaning associated, to be associated with the birthday celebration.
0: పర్వదినములు అనగా పాయస పరమాన్నాలతో తృప్తి పట్టడం కాదు.
1: These festive occasions do not mean that you feel contented by drinking in.
0: హృదయాన్ని పులిమి ఆరగట్టేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన లక్ష్యం.
1: By drinking or eating sweet dishes, you must try and undertake a thorough search of the heart.
0: హృదయములో చేరినటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం చేసి ఆ మాలిన్యం యొక్క ఆశయాలు ఏమిటో లక్ష్యంలో పెట్టుకుని ఒక్క ఆశయాన్నైనా మన జీవితంలో మనం ఆచరించటము ఇది పర్వదినము యొక్క పవిత్రమైన యొక్క అర్థం.
1: ప్యూరిఫై యువర్ హార్ట్ బై రిమూవింగ్ ఆల్ ది డర్ట్ అండ్ ఫిల్త్ ఫ్రమ్ ఇట్ దెన్ కీప్ ఇన్ వ్యూ ది హై ఐడియల్స్ సెట్ బై సచ్ నోబుల్ పర్సనేజెస్ అండ్ ట్రై అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అమౌంట్ ది మెనీ విచ్ దే వుడ్ హావ్ షోన్ టు యూ.
0: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఆశల నిమిత్తమే జీవిస్తున్నాడు కానీ ఆశయాల నిమిత్తం జీవించటం లేదు.
1: టుడే మ్యాన్ లివ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ హిస్ డిజైర్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీ ఐడియల్.
0: నాకు దీర్ఘ జీవితం కావాలని ఆశిస్తున్నాడే కానీ దివ్య జీవితం కావాలని ఆశించటం లేదు.
1: హీ వాంట్స్ ఐ వాంట్ ఎ లాంగ్ లైఫ్ హీ డజంట్ వాంట్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఎన్లైట్మెంట్.
0: మహనీయుల యొక్క అడుగుదారులను అనుసరించడానికి ప్రయత్నించటం లేదు.
1: హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు ఫాలో ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దిస్ నోబుల్ సోల్స్.
0: అదే ఈనాడు సాధకులు చేయవలసినటువంటి ప్రధాన కర్మలు.
1: దిస్ ఇస్ ద మెయిన్ టాస్క్ అహెడ్ ఫర్ ద ట్రూ సాధక.
0: ప్రతి సాధకుడు కూడాను ఇంటి యజమానుడు కావాలి కానీ ఇంటి పరిచారకుడు కారాలి.
1: ఎవ్రీ ట్రూ సాధక్ షుడ్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ హౌస్.
0: అధికారికి లేక పరిచారకుడికి ఉండినటువంటి భేదం ఏమిటి?
1: Now what is the distinction or difference between the master and the servant?
0: పరిచారకుడు ఇంటిలో ఉండినటువంటి యొక్క బయట పదార్థములు మాత్రమే తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
1: Now this servant, he's in the house and he makes a recognition of the things which are present in the house.
0: ఇంటి యజమాని విలువైనటువంటి పదార్థములు ఏ లోపల ఏ భద్రమైనటువంటి ప్రదేశంలో ఉంటున్నాయో తాను గుర్తిస్తుంటాడు.
1: బట్ ద మాస్టర్ నోస్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హౌస్ ఈస్ హిడెన్ ఆర్ ఆర్ హిడెన్ ద ట్రూలీ వాల్యుబుల్ వన్.
0: కనుకనే ఈనాడు మనం పరిచారకులుగా తయారు కావటం వల్ల బయట ప్రపంచంలో ఉండేటువంటి రూపనామములపై మన దృష్టి ప్రసరింప చేస్తున్నాం.
1: సో టుడే వి ఆర్ లైక్ ది సర్వెంట్ అండ్ వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు టేక్ ఎ లుక్ అట్ ద థింగ్స్ అరౌండ్ us వితౌట్ రియలీ నోయింగ్ వాట్ ఇస్ వాట్.
0: మనమే యజమానుడైనప్పుడు మనలో ఉన్నటువంటి సద్గుణములు సదాచారములు తత్వవత్తనైనటువంటి రత్నాలు ఏ ప్రదేశములు ఉంటున్నాయో తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
1: ఇఫ్ వి ఆర్ ద మాస్టర్ ఇన్స్టెడ్ we would really know where these priceless possessions, the jewels are, the sadgunas, the good traits, the good behavior, the noble thoughts within us.
0: Kevalam prayatinchakame kaadu atuvanti vilavainatunte ratnamulu bhadram chesukuntaru.
1: We make an effort to secure them. Not merely that, after securing we'll try and make them our permanent possession.
0: Inaadu evariki varu manam ee vilavainatunte yokka gunavalanu manam bhadram chestunnama లేక అనిత్యము అకాష్టము అసత్యమైనటువంటి రూపనామంలో మనం జీవితాన్ని వ్యర్థం చేస్తున్నామా అని ఎవరికి వారు విచారించుకోవచ్చు.
1: ఈచ్ వన్ కెన్ మేక్ ఎ క్వశ్చన్ ఆఫ్ దిస్ నేచర్ ఆర్ వీ మేకింగ్ ఆర్ ఆమ్ ఐ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు సెక్యూర్ మై ప్రైస్లెస్ పొజిషన్స్ ఆర్ ఆమ్ ఐ గోయింగ్ ఆఫ్టర్ ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రకాశించేటువంటి జ్యోతులు పైస్థానంలో పెట్టినప్పుడే తరుగులకు దాని యొక్క ప్రకాశం అందుతుంది.
1: దట్ ల్యాంప్ విచ్ షెడ్ లైట్ ఆల్ అరౌండ్ ఇఫ్ ఇట్ ఈస్ కెప్ట్ ఎట్ ఎ హై point that the light could be seen and shared by others across a distance.
0: అలాంటి ప్రకాశించేటువంటి జ్యోతిని ఏ పల్లమునందు ఏ యొక్క గుంత యందు పెట్టినప్పుడు దాని ప్రకాశం నిరుపయోగమైపోతుంది.
1: The very same lamp, if it is kept in a pit or at a low level, it cannot possibly shed light on.
0: కనుకనే దివ్య భావములు అనేటువంటివి ఆత్మ భావములు అనేటువంటివి పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఆచరణ అనేటువంటి పరిస్థానంలో ఉంటుండాలి.
1: So also, what you call the noble traits in you, all the qualities associated with the atma have reflected in your thought, in your behavior, it's only when you put them at a high point in the form of your having put them into practice as such will others be able to take care of it.
0: కనుక మానవుని యందు ఉన్నటువంటి సద్భావములు సద్విచారములు కూడాను తాకటకై ప్రయత్నించాలి.
1: So man must make an effort to give coverage, to give a sort of publicity.
0: ఇటువంటి విలువైనటువంటి భావములను కేవలము ఏదో హృదయంలో మనం దాచిపెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే దీనివల్ల ప్రయోజనం ఉంటుండదు.
1: ఆల్ దీస్ గుడ్ థింగ్స్ ఇన్ హిమ్, ఇఫ్ హీ వాస్ టు షేర్ విత్ అదర్స్ దట్ విల్ బి సంథింగ్, ఇఫ్ హీ వాస్ టు కీప్ దెమ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ నో పాయింట్ ఇస్ సెక్యూర్డ్.
0: అదే విధముగానే తన ఎందున్నటువంటి దివ్య మణులను
1: వేర్ దెర్ ఇస్ గుడ్ దెర్ ఇస్ బౌండ్ టు బి బ్యాడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎ షాడో.
0: తన నీడను వదిలి తాను విడుటకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు బి ఫ్రీ ఫ్రమ్ హిస్ షాడో.
0: కనుకని ఈ జీసస్ కూడా అనేక విధమైనటువంటి కష్టములు తన వెంటాడుతూ వచ్చాయి.
1: సో వి ఫైండ్ దట్ ఈవెన్ ఇన్ జీసస్ లైఫ్ దే ఆర్ ఫైట్ ఎ ఫ్యూ ట్రబుల్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ డిస్ట్రెస్ ఫర్ హిమ్.
0: కట్టడకు తనను అనుసరిస్తూ తనను ఆచరిస్తూ తనను ఆరాధిస్తూ ఉన్నటువంటి యొక్క తన యొక్క శిష్యుడే తనకు అపకారములకు గురి అవుతూ వచ్చారు.
1: సో వి ఫైండ్ దట్ ఇన్ ద ఎండ్ దోస్ వెరీ సేమ్ డిసైపుల్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ హిమ్, who were following him and who were attached to him, they in turn turned against him.
0: Upakariki apakaramu leka upakariki upakaramu nepamennaka cheyivaru nerpai upakariki upakaramu viparitamu kaadu cheya.
1: Trying to do good to someone who has done you a good turn is not creditable in any way.
0: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పడి ఎవరు మనకు చెడ్డ చేస్తారో వారికే మనం మంచి చేయాలి.
1: బట్ డూయింగ్ గుడ్ టు వన్ హూ హాస్ డన్ యూ ఏ హార్మ్ దట్ ఇండీడ్ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్ గ్రేట్నెస్.
0: ఆ విధముగా తనకు అపకారము చేసినటువంటి వ్యక్తులకే ఉపకారాన్ని ఆశించినటువంటి వాడు జీసస్.
1: ఇన్ ట్యూన్ విత్ దిస్ జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ట్రై టు డూ గుడ్ టు దోస్ హూ డిడ్ హిమ్ హార్మ్.
0: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణమే
2: ఈ జగత్తునకంతా ఒక జ్యోతిగా వెలుగుతూ వస్తుంది నేడు.
3: So we find that this true noble trait in him is now shining forth in all its splendor to the world at large.
2: ప్రతి మానవుడు కూడాను తమకు ఎట్టి అపకారం చేసినప్పటికీ దానిని లెక్క చేయక సర్వుడి యొక్క ఉపకారమును ఆశిస్తూ తమ ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
3: Every individual should therefore make an effort to make his life of such a nature that he would do good even to those who are doing him harm.
2: మంచికి చెడ్డ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంటాదని మీకు తెలుసును.
3: You know full well that where there is good, there is bound to be bad attached.
2: కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఏమాత్రం కూడాను వెనుకంజ వేయరాదు, బలహీనులు కారాదు.
3: Even in such moments, we should not be reduced to the state of weaklings.
2: మనం చేసేటువంటి పని పవిత్రమైనటువంటిది, సత్యమైనటువంటిది అనే విశ్వాసం గాఢంగా ఉండినప్పుడు దానిని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
3: If we have the fullest conviction and confidence that what we are attempting to do is good, we must go ahead whatever be the consequences or repercussions.
2: ఇటువంటి ఆదేశాన్ని జగత్తునకు అందించి తాను సాత్రత పొందినటువంటి జీవి జీసస్.
3: Such an individual, Jesus, who immortalized himself by following such a path.
2: కానీ అట్టి పవిత్రమైనటువంటి వాడి యొక్క జీవితాన్ని చక్కగా అర్థం చేసుకునలేక ఏదో కొన్ని గౌరవ మర్యాదలకు మాత్రమే మనము గురి అవుతున్నాము.
3: బట్ వీ హావ్ నాట్ రియలీ అండర్స్టుడ్ సచ్ ట్రూ సేకర్డ్
2: సత్యాన్ని గుర్తించాలి.
3: టుడే వీ మస్ట్ ట్రై టు ఫైండ్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు లవ్ రాదర్ దాన్ టు ఆనర్ అండ్ షో రెస్పెక్ట్.
2: ఈ గౌరవ మర్యాదలు మనకు అక్కరలేదు.
3: వీ రియలీ నీడ్ నాట్ గోయింగ్ ఫర్ దిస్ సెక్యూరింగ్ రెస్పెక్ట్.
2: ప్రేమనే హృదయాన్ని హృదయాన్ని చేర్చేటువంటి.
3: ఇట్ ఈస్ లవ్ which brings one heart closer to another.
2: కనుకనే దయగల హృదయమే దైవ మందిరం అన్నాడు జీసస్.
3: That's why Jesus said the heart of compassion is the temple of God.
2: కేవలం కరుణ సానుభూతి లేనటువంటి హృదయము ఇది రాతితో సమానము అన్నారు.
3: He also said that a heart which is hard to the extreme is verily like a rock.
2: మానవునికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము కృతజ్ఞత అన్నాడు.
3: He also said the main quality of man is a sense of being showing gratitude.
2: కనుక మనము దేనిని ఎవరి ద్వారా మనం అందుకున్నామో దీని జీవిత పర్యంతము మనం మరువరాదు.
3: సో వాట్ వి హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ వి షుడ్ నెవర్ ఫర్గెట్.
2: ఇలాంటి యొక్క బోధనలు జీసస్ కలుపుతూ వచ్చారు.
3: సచ్ వర్ ద లెసన్స్ బీయింగ్ టాట్ బై జీసస్.
2: కనుక ఈనాడు జీసస్ యొక్క పుట్టిన దినం అంటే అనుకున్నప్పుడు ఏదో కొన్ని డ్రామాలు వేయటము, కొన్ని యాక్టింగ్లు చేయటము, కొన్ని పాటలు పాడటము, కొన్ని భజనలు చేయటము, ఇంత మాత్రంతోనే దీన్ని సార్థకతగా భావించరాదు.
3: సో టుడే వెన్ యూఆర్ ట్రైంగ్ టు సెలబ్రేట్ ది బర్త్ డే ఆఫ్ జీసస్ యూ షుడ్ నాట్ ఫీల్ దట్ బై మియర్లీ ఎనాక్టింగ్ సమ్ డ్రామాస్ సింగింగ్ సమ్ సాంగ్స్ ఆర్ భజన్స్ ఈజ్ ద ట్రూ వే ఆఫ్ సెలబ్రేటింగ్.
2: అతని యొక్క ఆదేశములలో ఏ కొన్నింటినైనప్పుడు మనము ఆచరిస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ రావాలి.
3: Out of all his commands, out of all that he has handed down to us, we must try and practice at least a few of them.
2: ఇది ఈనాటి క్రిస్మస్ అనేటువంటి దాని యొక్క నిజమైనటువంటి యొక్క భావంగా గుర్తించాలి.
3: There is then that we'll be in a position to understand the true significance of an occasion like this.
2: ఈనాడు కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి వారి యొక్క వార్షికోత్సవం కూడా.
3: Today also happens to be the anniversary day of Kingdom of Mother Sai.
2: పాత విద్యార్థినుల యొక్క సంఘము.
3: This is an association of the old students of the college.
2: సంఘం అనగా 10 మంది చేరినటువంటి యొక్క గుంపు.
3: An association would connote a collection of individuals like
2: ఈ 10 మంది చేరి 10 మార్గములు యందు నడచక 10 మంది కూడాను ఒక మార్గములో ప్రవేశపెట్టేటువంటిది సంఘం.
3: Association of society would also tell you that these 10 individuals should not take up 10 different paths. Instead, they should all take up one path and move
2: collectively. Kevalamu okka maatame kaadu okka baatane kaadu okka maata paina kuda nu nilavali.
3: Not merely that they must try and take up one path as such.
2: Sangamanaga deeniki pratyekichinatundi okka panchabhoota swaroopam ledu.
3: They should also be bound by one word.
2: Deenilo praveshinchinatundi okka vyaktulaku maatrame roopam untundayi.
3: Society does not mean a collection of 5 elements. It is individuals which give a meaning to a society.
2: Ee kingdom of Mother Sai lokala andaru vidyarthinule.
3: In this kingdom of Mother Sai, all the members are girl students.
2: Veerini streelu ani cheptu vachchu.
3: Now these are being referred to as women.
2: ఈ స్త్రీలు అనేటువంటి యొక్క పదములో ఎన్ని పదములు ఉంటున్నాయి, ఎన్ని అక్షరములు ఉంటున్నాయి అని మనం విచారణ చేయాలి.
3: Now we must try to understand the different meanings normally attached to the word woman.
2: ఇప్పుడు ఒక God అనేటువంటి పదములో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి.
3: Now we normally talk of God. How many alphabets make up this word
2: God? G-O-D. మూడు అక్షరములు చేస్తే God అయింది.
3: The word God is made up of these three component alphabets, G-O-D.
2: అదే విధముగానే తెలుగు నందు, సంస్కృతం నందు, ఇంకా అన్ని భాషలు ఎందుకు ఒక్కొక్క పదంలో కొన్ని కొన్ని అక్షరములు చేస్తూ వస్తుంటాయి.
3: ఇన్ ద సేమ్ మేనర్ ఐదర్ ఇన్ సంస్కృత్ ఆర్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వెన్ ఎ ఫ్యూ ఆల్ఫాబెట్స్ కమ్ టుగెదర్ యూ హ్యావ్ ఎ వర్డ్.
2: ఇక్కడ స్త్రీలు, స్త్రీ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి.
3: నౌ గోయింగ్ బై దిస్ తెలుగు ఈక్వలెంట్ ఆఫ్ దిస్ వర్డ్ ఉమెన్, స్త్రీ, స్త్రీలు ఇస్ ప్లూరల్.
2: స్త్రీ అనేటువంటి పదంలో సకార, తకార, ప్రకారములు మూడు కూడా చేరి ఉంటున్నాయి.
3: ఇన్ దిస్ వర్డ్ స్త్రీ we have three of these syllables, ta, ta and ra.
2: Ta, ta, ra.
3: Ta, ta, ra.
2: Ta anaga mottamota sattvikam.
3: The first word, the first syllable ta stands for sattvik.
2: Ta tamogunam.
3: The second ta for tamoguna.
2: Ra rajogunam.
3: The third ra for rajogunam.
2: Tri anaga trigunatmaka swarupuni ani kuda deeniki artham.
3: So the word three stands for an individual where you have all these three gunas.
2: Ikkada sakaramu. Sakaram anaga emiti? Sattvikam anaga emiti?
3: First one, sa, standing for sattvik. What do we mean by this?
2: Mruduvainatvanti bhasha.
3: Words which are sweet.
2: Madhuramainatvanti vaku.
3: Words which are melodious.
2: Vinaya vidheyato koodinatvanti yokka pravartana.
3: And conduct which has its hallmark, humility and obedience and all the good traits.
2: ఈ సాత్వికమైనటువంటి యొక్క సకారం యొక్క అర్థములు.
3: All these come under the single syllable sa, standing for
2: sattvik. ఇది మొట్టమొదటి స్థానం నందే ఉంటుంది.
3: Now this occupies the primary spot in this word.
2: కనుక స్త్రీలు మొట్టమొదట మృదు మధురమైనటువంటి మాటలతో ఉండాలి.
3: So the స్త్రీ should have as the first thing words which are sweet.
2: Vinaya vidhetanu prakatinchali.
3: They should have humility and obedience.
2: Satyila sampattini poshinchali.
3: And they must try and foster and progress good qualities, good traits.
2: Ee vidhamainti yokka pravartanato koodinatvanti sakaram.
3: So all these could be put under this word sa.
2: Inga sakaram. Ee sakaram anaga emi?
3: Then we come to this second of these syllables sa. What does it mean?
2: Siggu.
3: A sense of
2: vidiyamu,
3: shyness,
2: bhayamu,
3: and a sense of fear.
2: ఈ మూడు కూడాను స్త్రీలకు రెండవ స్థానంలో ఉండే తీరాలి.
3: Now this sense of being shy, this sense of being afraid or having a sense of fear.
2: మూడవ స్థానం నందున్నటువంటిది రకారము. ఇది రజోగుణ సంబంధమైనటువంటిది.
3: Also a part of one's nature. The third one is rajoguna.
2: ఇక్కడ ధైర్యము,
3: courage or bravery,
2: త్యాగము,
3: sacrifice,
2: సౌశీల్యము,
3: good conduct.
2: అనగా ఇక్కడ ధైర్య, సాహస, త్యాగములంతా కూడా చేరినటువంటి ఉంటుండాలి.
3: సో హియర్ ఇన్ ద థర్డ్ వన్ వీ హ్యావ్ సెన్స్ ఆఫ్ కరేజ్ ఆర్ బ్రేవరీ, సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ గుడ్ క్యారెక్టర్ ఆల్ కమింగ్ టుగెదర్.
2: మనలో ఉండేటువంటి వినయ విధేయతలు అనేటువంటి మధ్య పెట్టెను ఇక్కడ త్యాగము, ధైర్యము అనేటువంటి గాడు పెట్టెనుగా పెట్టుకుని ముందు వినయ విధేయతలతో కూడినటువంటి యొక్క మృదు మధురమైనటువంటి ఇంజిన్ తగిలించుకొని వెళుతున్నారు ఈ స్త్రీలు.
3: సో వాట్ దీస్ trees or the women folk are doing this. At the rear, they have the bogi standing for courage, sacrifice, good conduct in the form of God. In the middle, they have this sense of shyness and this sense of a sense of fear as the middle bogi. And at the head of this train, in the form of the engine, they have sense of humility, sense of obedience and a sense of sacrifice which will lead them on.
2: ఈ విధమైన యొక్క మార్గాన్ని సక్రమంగా అనుసరించినప్పుడే ఈ స్త్రీ అనేటువంటి యొక్క పదమునకు సార్థకం అవుతుంది.
3: ఇట్స్ ఓన్లీ వెన్ వన్ అండర్స్టాండ్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ అండ్ బిహేవ్స్ అకార్డింగ్లీ.
2: అయితే దురదృష్టవశాత్తు ఈనాడు ధైర్యము, సాహసము, స్వేచ్ఛ మొదలుస్తూ ఉంటుంది.
3: బట్ టుడే వి ఫైండ్ దట్ డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ డే టైమ్స్ దిస్ కరేజ్, దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ It's a sense of being nonchalant, which ought to come at the rag is coming.
2: అవసరమే, ఇది కూడా అవసరమే.
3: We do need them, no doubt.
2: ఈనాడు స్త్రీలలో ఆ ధైర్యము, ఆ సాహసము, ఆ స్వేచ్ఛని లేకపోతే వారు సమాజాన్ని సాధించలేరు.
3: Today, of course, if they are not given a sense of freedom, if they don't have that courage, they can't possibly achieve anything.
2: అయితే ఎప్పుడు ఈ గుణాన్ని మనం వినియోగించాలి?
3: But when should we put them out? Under what circumstances?
2: ఇది మన యొక్క సాధనను మించిపోయినప్పుడు దీనిని ఉపయోగించాలి.
3: We must try and make use of them once we have reached a certain stage.
2: యుద్ధంలో కూడా కొన్ని విధమైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
3: Now, even in warfare, there are certain methods adopted.
2: Sama, dana, veda, dandopayamulu ani. Kanaka mottamota manchiga danu sadhistu raavatamu, daniki ibbandulu kaliginappudu ee daiya sahasalu upayoginchukovatamu avasaram.
3: So the first is, you first adopt a softer approach. If that doesn't come true, then you tend to become harsh and make a success of your venture.
2: Aithe mana kalasala yokka విద్యార్థినులు, మన ఇన్స్టిట్యూట్ యొక్క విద్యార్థినులు మొట్టమొదట ఈ స్త్రీ అనేటువంటి యొక్క సహజత్వాన్ని ఆచరిస్తూ రావాలి, ఇతరులకు ఆదర్శంగా నిరూపిస్తూ రావాలి.
3: సో స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజ్ దిస్ ఐడియల్, కనెక్టెడ్ అండ్ అసోసియేటెడ్ విత్ దిస్ వర్డ్ స్త్రీ.
2: మొట్టమొదట సకారం అనేటువంటి దానిని మీరు ఒక విధమైనటువంటి ఆయుధంగా తీసుకుని బయలుదేరారు.
3: So be armed with the weapon called the sakara.
2: Mrudhumainatvanti matalu,
3: your words sweet and melodious.
2: Madhuramainatvanti yokka palakulu,
3: and let your words be such as
2: vinayato kudinatvanti yokka gunamulu.
3: Let your traits be such a full of obedience and humility.
2: Deenni manam motta motta aadharam cheskovali.
3: These two should come ahead of the rest of it.
2: Appude kattakadapataga dhairyamu saahasamu స్వేచ్ఛ అనేటువంటి దానిని మనం అనుభవించుకోవటానికి వీలవుతుంది. ఈ స్వేచ్ఛ కట్ట కనపడింది. ఎలాంటిది మన స్వేచ్ఛ?
3: అండ్ దెన్ ఇన్ ద రేర్ షుడ్ కమ్ యోర్ సెన్స్ ఆఫ్ కరేజ్, యోర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ యోర్ సెన్స్ ఆఫ్ బీయింగ్ వెంచర్సన్. నౌ యూ టాక్ ఆఫ్ ఫ్రీడమ్, వెన్ షుడ్ యూ పుట్ దిస్ టు గుడ్ యూజ్?
2: ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్.
3: ద ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్.
2: స్వేచ్ఛగా మనం సంచరించడం కాదు.
3: Freedom does not mean moving in a free way.
2: Sarvatra daivatvanni gurtinchukunnatvanti yokka ekatvamlo manamu ee vidhamainatvanti yokka swechchana manam anubhavinchali.
3: Recognizing the divinity which is imminent everywhere, that connotes freedom.
2: Adi nijamainatvanti vidya.
3: That is the true form of education.
2: Kanukani vidya tatobhyam hutatma ani cheppindi shastram. Vidya tatobhyam hutatma, కేవలం విద్య ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు, దీనికి తపస్సు కూడా ఉంటుండాలి.
3: Therefore the Shastras have said, merely having vidya or education is of no use. You must also have the associated element of tapas.
2: తపస్సు అనగా ఏమిటి?
3: What does this word tapas mean?
2: తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టడం కాదు.
3: Tapas does not mean you stand on your head.
2: సత్వ రజో తమో గుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
3: Tapas means trying to bring together in a happy blend the sattvic, the tamasic and the rajasic elements in you.
2: ఇది విడివిడిగా మనం ఆచరించకుండ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
3: We should not try to experience each of these in its own way. Try to bring them together in a harmonious way.
2: అంతే కాదు, మనోవాక్యములను కూడా మనం ఏకం చేయాలి.
3: Also, there should be a perfect harmony between the thought, word and deed.
2: దీనిని పురస్కరించుకుని ఈ ఒక విధమైనటువంటి మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతూ వచ్చింది.
3: So it's in keeping with this that we also have this statement with regard to the true nature.
2: The proper study of mankind is man.
3: True nature of man. In the form, the proper study of mankind.
2: Words, action, okkate povali.
3: The proper study of mankind is man. And there you have a harmony between thought, word and deed.
2: Ide nijamaina tapasu.
3: This is the true form of tapas.
2: Manam aranyaniki ponakkarledu.
3: We need not go to the
2: పర్వసంగ పరిత్యాగులు కానక్కర్లేదు.
3: We need not renounce everything.
2: ఆరు బిడ్డలు వదలనక్కర్లేదు.
3: We need not leave behind the family.
2: మన ఇంటి అందే ఉండి మన డ్యూటీస్ మనం అనుసరిస్తూ మన కర్తవ్య కర్మలు మనం ఆచరిస్తూ ఈ పవిత్రమైనటువంటి యొక్క మూడింటి యొక్క ఏకత్వానికి తగిన ప్రయత్నం చేయాలి.
3: Very much being part of the household, while living there we are, we can still try and undertake a tapas in the true sense of the term.
2: కానీ ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క వాతావరణం కోల్పోయినాం.
3: But today we have lost track, lost sight of such a situation.
2: విద్యార్థినులారా, మీరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ నందు విద్యను అభ్యసించినటువంటి వారు కనుక మీరు ఈ విధమైనటువంటి పవిత్ర భావాన్ని సమాజంలో మీరు ఆచరించి అనుభవించి మీరు అనుభవించిన ఆనందాన్ని సమాజానికి అందించండి.
3: Students of the Women's Campus of the Institute of Higher Learning, you have been students as part of this mainstream of activity. You are in the best possible position not only to understand but also to experience the true set of ideals laid before you. And try and imbibe them and show them to the world.
2: మనము చదివినది చదువు కోసం కాదు.
3: What we study is not for the sake of study.
2: చదువును సంస్కారం కోసం.
3: Studies in turn should lead us on.
2: సంస్కారమును ఆచరించే కోసం.
3: To samskara, a form of life.
2: ఈ ఆచరణ సమాజం కోసం.
3: And that life should be reflected in your actions for the sake of the society.
2: సమాజము సార్థకత కోసం.
3: And the society in turn is giving you a way to sanctify your life.
2: కనుక మనము విద్య విద్య విద్య అంటే ఈ లౌకికమైనటువంటి విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరం.
3: సో ఈవెన్ యాజ్ వి టాక్ ఆఫ్ విద్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది వరల్డ్లీ ఎడ్యుకేషన్ వి షుడ్ నో దట్ ది ఆధ్యాత్మిక విద్య ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
2: ఈ లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా ఉంటాయి.
3: సో అలాంగ్ విత్ ది సెక్యులర్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ హ్యావ్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ టూ ఇట్స్ లైక్ ద కమింగ్ టుగెదర్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ ది నెగిటివ్.
2: రెండు రెక్కలు కలిగినటువంటి పక్షి ఆకాశంలో ఎగరగలుగుతుంది.
3: That bird which has got two wings will be able to soar up in the sky.
2: రెండు చక్రములు కలిగినటువంటి రథమే రోడ్డు పైన ప్రయాణం సల్పగలుగుతుంది.
3: Likewise, that vehicle which has got two wheels can possibly roll along.
2: అదే విధముగానే మానవులకు ఈ లౌకిక ఆధ్యాత్మికము రెండు కూడా ఉండినప్పుడే ఈ సుఖజీవనము అనుభవించడానికి వీలవుతుంది.
3: So also for man, when he has this worldly as well as the spiritual element guiding him.
2: మన ఉద్యోగము చేసి ధనమును సంపాదించడంతో పాటు గుణమును కూడా సంపాదించాలి.
3: He'll be able to live peacefully and happily. Even as we try to take up this education, we should know that in addition to securing a job or a means of livelihood, guna or good character is equally important.
2: ధనము నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
3: Money could be yours today but gone tomorrow.
2: గుణము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోవటకు వీలు కాదు.
3: Character, once it comes to you, it's not possible for it to go away.
2: అందుకోసమని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, money comes and goes. Morality comes and goes.
3: That's why I often tell you, money comes and goes, morality comes and grows.
2: కనుక మనీ తో పాటు మొరాలిటీ కూడాను మనం పెంచుకోవాలి.
3: So along with money we should also try and foster morality.
2: సమాజ సేవలో ఈ విద్యార్థులు పాల్గొనాలి.
3: Our students should jump into activities relating to the society.
2: విద్యార్థులైనటువంటి వారిలో ప్రవేశించి వారికి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని బోధించి వారిని సరైన మార్గంలో అవలంబింప చేసినప్పుడే మన విద్య సార్థకమవుతుంది.
3: వన్స్ యూఆర్ ఎడ్యుకేటెడ్, వన్స్ యూ ప్లంజ్ ఇన్ టు సచ్ యాక్టివిటీస్ అండ్ షో టు ది వరల్డ్, షో టు ది మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ వాట్ యువర్ ట్రూ లైఫ్ కుడ్ పాసిబ్లీ బి లైక్, దేన్ వి ఆర్ సాంక్టిఫైయింగ్ వాట్ వి హావ్ రియల్లీ లెర్న్డ్.
2: చదువుకున్న వారంతా ఒకవైపున, చదువు లేనిటువంటి అమాయకులంతా మరొక వైపున అయితే ఈ జగత్ ఏమాత్రం కూడా శోభించదు.
3: All the educated ones on one side, the uneducated ones on the other side, no link whatsoever. What is the meaning of this world?
2: కలిపినప్పుడే ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
3: What is the meaning to this world then? When you bring them together, then you have the spark of divinity.
2: దానిని divinity is, unity is divinity అన్నారు.
3: That's why it's been said, unity is divinity.
2: కనుక unity కావాలి. మనం divinity, divinity, divine, divine, divine, divine. Divine, divine అంటే ఇప్పుడు deep wine కాదు. Divine. యూనిటీ అది నిజమైనటువంటి.
3: సో ఇట్ ఈస్ యూనిటీ, ఇట్ ఈస్ కమింగ్ టుగెదర్, ఇట్ ఈస్ షేరింగ్ విత్ ఈచ్ అదర్. దట్ ఈస్ వాట్ కనౌట్స్ డివినిటీ. ద వర్డ్ డివినిటీ డస్ నాట్ వి టాక్ ఆఫ్ డివైన్ డివైన్. ఇట్స్ నాట్ టు బి టేకెన్ టు బి డీప్ వైన్. యు గెట్ ఇమర్స్ అండ్ యూ డ్రింక్ డీప్ అండ్ దెన్ యూ
2: మొట్టమొదటి ఈ డివినిటీ పైన కాన్ఫిడెన్స్ ఫెయిత్ రావాలి.
3: సో ఇట్ ద వెరీ అవుట్సెట్ యూ మస్ట్ హ్యావ్ అబ్సల్యూట్ అండ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ డివినిటీ.
2: ప్రతి మానవునికి ఒక విధమైనటువంటి విశ్వాసం ఉంది.
3: Every individual is endowed with this element of faith.
2: విశ్వాసము లేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
3: There is no individual in this world who does not have this element of faith.
2: విశ్వాసము లేదు అనేటువంటి వాడు శ్వాసం లేని వాడే.
3: If he really says that he doesn't have this element of faith, he is like the person who doesn't have this inhaling
2: faith. కనుకనే ఈ విశ్వాసము ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ మనకు అభివృద్ధి అవుతుంది.
3: So where you have this faith, you certainly have this element of love.
2: ఎక్కడ ఈ ప్రేమ విశ్వాసము రెండు కలుగుతుందో అక్కడ మనకు శాంతి లభిస్తుంది.
3: And where you have love and faith together, you have peace.
2: ఎక్కడ శాంతి మనకు ఉంటుందో అక్కడే మనకు సత్యం రూపొందుతుంది.
3: And where you have peace, you see the manifestation of truth.
2: ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే మనకు ఆనందం ఉంటుంది.
3: Where you have truth, you have bliss.
2: ఎక్కడ ఆనందమో అక్కడే దైవం.
3: And where you have bliss, you have God.
2: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. Where there is bliss, there is God. అయ్యే ఆనందములకు పరమాత్మ తత్వానికి మానవత్వానికి ఇంత సంబంధం ఉండాలి. కనుకనే మానవుడు ఆనంద పిపాసి అన్నాడు. ఈ ఆనందం ఉండినప్పుడే మనకు ఈ విధమైనటువంటి జీవితం శోభిస్తుంది. కనుక మానవత్వానికి ఆనందమునకు సన్నిహిత సంబంధం.
3: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. And where there is bliss, there is God. This is the relationship between man and God. That's why man tries to seek happiness as a first and foremost task. And in this search of his, he is really trying to seek a union with God.
2: Kanukane, daivam anaga emtite, poorna aanandame daivam.
3: So what you mean by God is nothing but a state of total bliss.
2: Manavudu kudanu aanandanni aashistunnadu. ఆనంద పిపాసిగా ఉన్నాడు కనుక మానవుడు కూడా దైవమే.
3: సో బికాస్ మ్యాన్ ఆల్సో హ్యాస్ యాజ్ హిస్ నేచర్ ఎ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్, హీ సీక్స్ హ్యాపీనెస్ ఎట్ ఎవ్రీ పాయింట్, హీ ఈజ్ ఆల్సో ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: తాను దైవముగా ఉన్నాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
3: బికాస్ హీ ఈజ్ టేకింగ్ టు గాడ్ ఆర్ హీ ఈజ్ గాడ్, హీ సీక్స్ హ్యాపీనెస్.
2: కనుక మానవుడు అనేటువంటి వాడు ఆనంద పిపాసి, ఆనంద స్వభావుడు.
3: సో మ్యాన్ ఈజ్ that individual or that entity which aspires for
2: nirantaramu aanandamutone daivatvanni chintinchali.
3: It is through this medium of happiness or bliss that you can think of God.
2: Kanukane mana unity anekundi ekkada undali ante aanandamutone untundali.
3: So where is this concept of unity or coming together?
2: Happiness is union with God.
3: It is happiness is union with God.
2: Manam daivamutone manaku nijamaina aanandam untundali.
3: It's only through God that we can secure true happiness.
2: మరి ఏ పదార్థమునందు కూడాను మనకు ఆనందం లభించదు.
3: We can't secure happiness through any other material thing.
2: ఒకవేళ లభించినా అది తాత్కాలికమైనది కానీ సరైన ఆనందం కాదు.
3: Even if you are to secure some degree of happiness, it is fleeting and
2: temporary. ఇదంతా స్వప్న దృశ్యాలు.
3: This is a dream world.
2: స్వప్నములో ఏదో ఒక ఆనందాన్ని అనుభవించాము, తెల్లవారేటప్పటికి ఏమాత్రము లేదు.
3: In a dream of ours, we have enjoyed a state of happiness, but the morning comes, everything is gone.
2: కనుకనే ఈనాటి మానవులు, ఈనాటి సాధకులు సుఖదుఖములను, పాప పుణ్యములను, అనేక ఆనంద కష్టములను కానీ అన్నింటినీ ఏకత్వంగా భావించుకోవాలి.
3: సో టుడేస్ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ట్రై అండ్ వే ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రాపర్ పర్స్పెక్టివ్, ద గుడ్ అండ్ ద బ్యాడ్ అండ్ యువర్ పాప అండ్ పుణ్య, యువర్ సెన్స్ ఆఫ్ కంఫర్ట్, యువర్ సెన్స్ ఆఫ్ డిస్ట్రెస్, ఆల్ షుడ్ బి టేకెన్ టు ద గాడ్.
2: భగవద్మయంగా మనం భావించాలి.
3: ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ టు ఇట్స్ గాడ్.
2: దీనికి ఒక్కటే ఒకటి మార్గం.
3: There is only one way of doing this.
2: దీనిని లిబరేషన్ అంటూ వచ్చారు.
3: This is what has been called liberation.
2: దీనిని ఇమ్మార్టాలిటీ అని చెప్తూ వచ్చారు.
3: The same has been talked of as
2: మోక్షము అని చెప్తూ వచ్చారు.
3: They also talk of moksha or liberation.
2: ఈ మోక్షం అనుకున్నా, ఇమ్మార్టాలిటీ అనుకున్నా, దీనికి మార్గం ఏమిటి?
3: You talk of liberation, you talk of moksha, you talk of immortality.
2: What is the way to immortality?
3: What is the way or path to immortality?
2: Removal of immorality is only way to immortality.
3: The removal
2: of ఉండేటువంటి యొక్క ఈ దుర్గుణములను, దురాచారములను, దుర్భావములను మనం ఏనాడు మనం వేరుకు తీసి పారవేస్తామో ఆనాడే మనకు ఈ విధమైనటువంటి అమృతత్వం మనకు ప్రాప్తిస్తుంది.
3: ద రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ఇమ్మార్టాలిటీ. దిస్ వాట్ హస్ బీన్ సెడ్ అబౌట్ ఇమ్మార్టాలిటీ.
2: కనుక ఇలాంటి ఇమ్మొరాలిటీస్ అంతా కూడా వెనుకకు తీసివేసి తన జీవితమును నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క ఆస్తిగా తాను నిరూపించుకున్నటువంటి వాడే జీసస్. అందువలనే తన యొక్క హార్ట్ ను అన్ని రకములుగా చూపిస్తూ వస్తుంటారు.
3: ద డే వి ఆర్ ఏబుల్ టు రిమూవ్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ ఇన్ us, దట్ డే వి విల్ బికమ్ ఇమ్మార్టల్. జీసస్ వాస్ వన్ హూ మేడ్ హిస్ హార్ట్ ప్యూర్, సెరీన్, సెల్ఫ్లెస్ అండ్ త్రూ ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ లైఫ్ హీ అప్హెల్డ్ దీస్ నోబుల్ ట్రెయిట్స్ ఆఫ్ బిహేవియర్ ఇన్ హిమ్. దిస్ ఇస్ వాట్ హస్ బీన్ కాల్డ్ సీక్రెట్ హార్ట్.
2: ఈ సీక్రెట్ హార్ట్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి.
3: ఇట్ ఈస్ దిస్ సీక్రెట్ హార్ట్ దట్ విల్ హావ్ టు
2: హార్ట్ ఉంది మనకు ప్రయోజనమేమి?
3: వి డూ హ్యావ్ ఎ హార్ట్ బట్ వాట్స్ ద యూజ్?
2: కాదు కాదు, జీసస్ యొక్క హార్ట్ గా మన హార్ట్ తీసుకోవాలి.
3: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ దట్ లైక్ దట్ ఆఫ్ జీసస్.
2: కనుకనే మొట్టమొదట మనం అందరూ కూడా ప్రార్థించవలసింది ఏమిటంటే, మీరు ఐ హావ్ ఇన్ ది లైఫ్, ఐ హావ్ ఇన్ ది లైఫ్, Second, the light is in me. The light is in me. Third, I am the light. I am the light. ఈ విధమైనటువంటి స్థాయికి వచ్చే ఆ హార్ట్ ఈ హార్ట్ రెండు ఏకమైపోతాయి.
3: So what is the first and foremost prayer that you must keep uttering? You must begin by saying, I am in the light, I am in the light. Then you proceed to the stage where you will say, the light is in me, the light is in me. And then comes the ultimate step, I am the light, I am the light. When you have reached this stage, then you have a direct link between that heart and this heart. Your heart has become sacred and pure.
2: Swami, Swami, Swami, అనుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. స్వామి నీలో చేరిపోవాలి.
3: So there's no point in merely saying, Swami, Swami. You must be such that Swami becomes part of you.
2: లేక నీవు స్వామిలో చేరిపోవాలి.
3: Or you must become part of Swami.
2: చక్కెరలో నీరు కలిపినా నీరులో చక్కెర కలిపినా రెండు ఒక్కటే అనుకుంటాం.
3: Either you mix water in sugar or sugar in water, both give you the same effect.
2: మొట్టమొదట నీవు దైవములో చేరిపోవటానికైనా ప్రయత్నించు.
3: So at the outset, you try and make an effort to become one with God, to merge in Him.
2: లేక దైవాన్ని నీలోనైనా చేరిపోవటానికి తగిన కృషి చేయి.
3: Make an effort to say that you become part of God.
2: కనుక ఇందులో రెండు మార్గములుగా వస్తున్నాయి అనాది కాలం నుంచి.
3: So you have two such paths laid down for you from ancient
2: time. దైవములో చేరిపోవటానికి భక్తి అని చెప్తూ వచ్చారు.
3: So if you want to become one with God, that path is called bhakti.
2: దైవము నీలో చేర్చుకునేటువంటి దానికి జ్ఞానము అని చెప్తూ వచ్చారు.
3: Why if God has to become part of you, that path is called jnana.
2: కనుక దైవాన్ని నీలోనైనా చేర్చుకో లేక నీవు దైవమునన్నా చేరు, ఈ రెండింటిలో ఏదో ఒకటి రాని నీవు సాధించు.
3: సో ఐదర్ మేక్ గాడ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ గాడ్, ట్రై టు అడాప్ట్ వన్ ఆఫ్ దీస్ ఎట్లీస్ట్.
2: ఈ రెండింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించి దివ్యత్వాన్ని ప్రకాశింపచేసే నిమిత్తమై జీసస్ ఒక మెస్సెంజర్ గా వచ్చాడు.
3: So by way of upholding the efficacy of either of these paths and by showing in ultimate analysis that both lead to the same state, Jesus lived a life.
2: Kevalam Jesus okkade kaadu messengers, meerandaru messengers.
3: Jesus lived a life of messenger of God. Now you should not take it that Jesus was the only messenger. All of you are messengers of God.
2: Devu oka Jesus okkadu maatrame son of God kaadu, meerandaru kodunu daivam yokka biddale.
3: And again, it's not as if Jesus alone is the son of God. All of you are sons or children of God.
2: Jesus and the Father, idru okkatainaru maatrame kaadu, meeru daivamu okkatai potaru.
3: So it's not again as if Jesus and his Father became one. All of you also would become one with God.
2: Idi kevalamu ప్రజల యొక్క ప్రతినిధిగా తాను వచ్చి ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు.
3: సో హీ మియర్లీ కేమ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ మ్యాన్కైండ్ అట్ లార్జ్ అండ్ ప్రొక్లైమ్డ్ దిస్ మెసేజ్.
2: కనుక ఇట్టి పవిత్రమైన భావాలను ఈనాడు మనం అభివృద్ధి చేసుకుని మన యొక్క సార్థకతను కూడాను లక్ష్యంలో పెట్టుకోవాలి. కానీ కేవలము ఏదో ఈ విధమైనటువంటి పర్వదినములను ఈ లౌకికమైనటువంటి యొక్క ఆనందాలతో మాత్రం అనుభవించినంత మాత్రం చాలదు.
3: సో ఇట్ ఈస్ దీస్ సేక్రెడ్ థాట్స్, సచ్ నోబుల్ ఐడియల్స్ విచ్ మస్ట్ ఇన్స్పైర్ us on occasions like this, not a mere celebration in an outwardly form.
2: కనుక ఈనాడు అనేక దేశముల నుంచి కూడాను ప్రశాంతి నిలయంలో చేరిపోయారు.
3: So today you have a congregation of individuals drawn from all parts of the world.
2: ఇంత దూరం నుంచి ఇన్ని శ్రమలకు వచ్చి ఇన్ని విధమైనటువంటి బాధలకు వచ్చి ఈ ప్రదేశంలో చేరినందుకు ఇక్కడి నుంచి ఏదైనా ఒక విలువైన పవిత్రమైన దివ్యమైన భావాన్ని మీ హృదయంలో చేర్చుకుని పోయినప్పుడే ఈ ప్రదేశానికి వచ్చినందుకు ఒక ఫలితం ఉంటుంది.
3: యు హావ్ కమ్ హియర్ ఫ్రమ్ వాస్ట్ డిస్టెన్సెస్, ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్, మేకింగ్ మెనీ సాక్రిఫైసెస్, అండర్గోయింగ్ మెనీ ట్రబుల్స్ అండ్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్. హావింగ్ కమ్, హావింగ్ స్టేడ్ హియర్, యు మస్ట్ ట్రై అండ్ పిక్ అప్ అట్ లీస్ట్ వన్ థింగ్ విచ్ విల్ బికమ్ ఎ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
2: మీరు ఇండియాకు వచ్చినందుకు ఏదో ఒక టూరిజం మాదిరి తిరిగేసేసి ఈ లౌకికమైనటువంటి యొక్క ప్రదేశములంతా చూచి అనేక విధములుగా ఇండియా ఇట్ల ఉంటుండాలి అనేటువంటి యొక్క భావము చేత కంటే ఇండియాలో ప్రవేశించినందుకు ఈ దివ్యమైనటువంటి యొక్క విషయాలను మీరు కొన్ని స్వీకరించి తద్వారా మీ జీవితాన్ని కూడాను దివ్యమైన జీవితంగా మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను.
3: యు షుడ్ నాట్ రిగార్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ హావింగ్ కమ్ టు ఇండియా యాజ్ ఎ మియర్ టూరిస్ట్. Content and satisfied in going round places, in seeing people, in making acquaintances and making your impressions and then putting an end to your experience at that point. Having come, you must try, dive deep within, try to understand the noble traits, the sacred ideas and such invigorating thoughts which are part and parcel of the country's tradition. Pick them up, imbue them and try to understand the significance of them.
2: ఒక చిన్న విషయాన్ని మీరు చక్కగా గుర్తుంచుకోవాలి.
3: హియర్ అండర్స్టాండ్ వన్ స్మాల్ థింగ్.
2: ఈ దివ్యమైన భావాలతో కూడినటువంటి భారతీయులకు ఈ దివ్యమైన భావాల యొక్క అంతరార్థమును చక్కగా గుర్తుంచుకోవటానికి ప్రయత్నించటం లేదు.
3: వాట్ యు మస్ట్ రియలైజ్ ఇస్ దట్ దిస్ కంట్రీ విచ్ ఇస్ ద హోమ్ ఆఫ్ సచ్ స్పిరిచువల్ ట్రూత్, వేర్ యూ హ్యావ్ ది లోకల్ పీపుల్, దీస్ లోకల్ పీపుల్ ఆర్ ఇన్ ఎ పొజిషన్ వేర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ ఇన్ ద ఫుల్లెస్ట్ సిగ్నిఫికెన్స్ సచ్ కంటెంట్, సచ్ ట్రూత్.
2: ఎక్కడ లైట్ స్తంభం ఉంటుంటుందో ఆ లైట్ యొక్క ప్రకాశము చుట్టూ మాత్రమే పోతుంది గాని క్రింద మాత్రం పడదు.
3: Where you have a light atop a tower, you will find that in the immediate vicinity of this light there is darkness.
2: Ade vidhamgane ekkada divyattam untuntado ekkada pavitram untuntado aa chuttu kontha varakuno ee cheekati kuda untuntadi,
3: and the light could be seen and spread or shed all around. In the same way, where you have this spark of divinity, this spiritual truth, in the immediate vicinity
2: బయట ప్రపంచం యొక్క స్థితిగతులు కూడా చక్కగా అర్థం చేసుకుంటే దీని యొక్క సత్యం మనకు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
3: ఇన్ ద సేమ్ వే దేర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ డార్క్నెస్ అరౌండ్ దిస్. ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ ఎ లిటిల్ డీపర్ ది సర్కమ్స్టాన్సెస్ దట్ ప్రివైల్ జనరల్లీ యాజ్ ఎ హోల్ విల్ బి రిచర్ బై దట్.
2: మనం 24 గంటల సేపు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
3: లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ సీట్ అవర్సెల్వ్స్ ఫర్ 24 అవర్స్ ఇన్ ద డే ఇన్ అన్ ఎయిర్ కండిషన్ రూమ్, we cannot really understand the significance of the air conditioning apparatus.
2: Prakka gantaina kodanu baita prapanchamlo poi aa endalo manam tiriginappudu tirigi air condition lo vachinappude dani vilu manaku chakkaga telustundi.
3: Whereas just for 1 hour we come out and subject ourselves to the intense heat prevailing in the outside part, then we come back and sit in the room, then we'll understand the worth of this air conditioning unit.
2: Adhe vidhamugane swami swami swami swami స్వామి స్వామి అని ఆశ్రమంలో వేల మంది అంతా ఉంటున్నారు.
3: సో ఇన్ ద సేమ్ మేనర్ దేర్ ఆర్ థౌజండ్స్ లివింగ్ ఇన్ దిస్ ఆశ్రమ్ హూ కీప్ టాకింగ్ ఆఫ్ స్వామి స్వామి.
2: ఈ స్వామి యొక్క తత్వము చాలా దగ్గరగాను అనంత కాలంగా ఉండటం చేత క్రమక్రమేణ ఒక విధమైనటువంటి యొక్క దాని యొక్క విలువ అంత గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉంటాయి.
3: సో హావింగ్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ పర్మనెంట్ ఎంటిటీ, హావింగ్ బీన్ ఇన్ ఎ పొజిషన్ టు బీ క్లోజ్ టు స్వామి ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, they tend to lose sight of the majesty of Swami's nature.
2: ఇది ఎక్క ఉంటుంటదంటే ఒక చిన్న పిల్లవానికి అన్నప్రాసం అని మనం చేస్తాం.
3: Now a small illustration. A small child is first given his first morsel of food.
2: మొట్టమొదట పెట్టినప్పుడు తాను కొంచెమైనా కూడా బాగా తింటేస్తాడు.
3: Now when he is first given food for the first time in his life, he partakes of it with great relish.
2: ఆ టైం లోపల తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు.
3: At that point of time, the father and mother get delighted.
2: అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంటారు.
3: Then they are also given to a sense of
2: hunger. క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ తట్టలు తట్టలే తినేసేస్తారు.
3: They are also given to a sense of wonder. But gradually you will find that the very same child, as he grows up, starts eating platefuls of food.
2: ఒక్క మెతుకు తిన్నప్పుడు అంత ఆనందించినటువంటి వాడు ఇన్ని మెతుకులు తిన్నప్పుడు ఎంత ఆనందించాలి.
3: Now, when you are delighted because the child partook of a few grains, cooked grains of food, now how much delighted you should be if he is eating platefuls of food now.
2: Kani karanam emiti,
3: but you are not given to that
2: anna. Adi anname, idi anname, aanadu tinnadi anname, ee naadu tinnadi anname.
3: That day
2: no marpu ledu kani taralo vachindi marpu.
3: That day what he ate was rice, today what he is eating is also rice, but you are not getting wonders. The reason, the change that has come over the individual. I'll also give one more illustration and then close my discourse.
2: Side by side, okati pedda water untundi.
3: Now, you have, adjacent to each other, one side you have got a big hotel.
2: Pedda hotel.
3: A big hotel, a reputed one.
2: Rendo daniki anukone oka medical shop untundi.
3: And then alongside this hotel, you have got a medical shop.
2: ఇక్కడ భోంచేయటము ఈ అధీనమైనటువంటి దానికి ఇక్కడ మందు తీసుకోవటం ఈ రెండు పక్క పక్కనే ఉంటున్నాయి.
3: You eat food here in this hotel, then you are given to indigestion. To cure yourself of it, you go to the next door, take a proper medicine.
2: అయితే ఈ హోటల్లో ఉన్నటువంటి సర్వర్ ఏం చేస్తాడు, సర్వింగ్ చేసి చేసి చేసి చేసి అలసిపోయి హెడ్ఏక్ వచ్చేస్తుంది.
3: Now this bearer, a server in the hotel. By virtue of the fact that he has been serving for long hours, he is fatigued, he has a headache, and he feels a sense of
2: pain. Hotel server vachesi ee medical staff lo vachi sir naaku headache ga untundi sarigani feeling sir antadu.
3: So this server in the hotel, because he's got a headache now, he goes to the next shop next to the hotel, says, sir, I've got a headache, please give me a Saridon pill.
2: ఈ షాప్ వాడు మెడిసిన్ అంతా షాప్ లో ఉండి మందులు అమ్మి అమ్మి వాడికి హెడేక్ వచ్చేస్తుంది.
3: సో నౌ ద షాప్ కీపర్ హీ హస్ బీన్ సెల్లింగ్ మెడిసిన్ హీస్ బీన్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ద షాప్ ఎస్ సచ్.
2: ఈ హెడేక్ వచ్చినటువంటి షాప్ వాడు హోటల్కి పోతాడు, సార్ నాకు హెడేక్ గా ఉంటుంది, ఒక హాట్ కప్ కాఫీ ఇవ్వండి సార్ అంటాడు.
3: Now this shopkeeper who has been dispensing drugs and who's been selling medicines for hours on end, he has a headache now. So what he does is, he goes to the hotel next door and says, I've got a very strong headache, please give me a hot cup of coffee.
2: Ee hotel vaaniki headache, shop vaaniki headache, headache okate.
3: Now here both the individuals, the shopkeeper as well as the server in the hotel, have got a headache. Headache is a common feature.
2: Kaani medical shop vaani headache coffee tho nivaran avutaru. హోటల్ వాడు హెడేక్ సడన్ పిల్లతో నివారణ
3: అవుతాడు. ట్రై టు సీ ద రెమెడీ దట్ ఐదర్ ఆఫ్ దెమ్ ఇస్ స్పీకింగ్. ద షాప్ కీపర్ సీక్స్ ద రెమెడీ ఇన్ ఎ కప్ ఆఫ్ కాఫీ, ద హోటల్ మ్యాన్ సీక్స్ రెమెడీ ఇన్ ఎ సారిడాన్ పిల్.
2: అదే విధంగానే ఈ మెడికల్ షాప్ వాడి మెడిసిన్ వానికి పని చేయదు.
3: సో ఇన్ ద సేమ్ వే ద షాప్ కీపర్ ఫీల్స్ దట్ హిస్ ఓన్ మెడిసిన్ డిడ్ంట్ క్యూర్ హిమ్.
2: ఈ హోటల్ వాడి యొక్క హాట్ కప్ కాఫీ వానికి అక్కడ హెడేక్ పని చేయదు.
3: సో ఆల్సో ద హోటల్ మ్యాన్ ఫీల్స్ దట్ హిస్ కప్ ఆఫ్ కాఫీ
2: నిరంతరము దాంట్లోనే మునిగి తేలిపోవటం వల్ల వాడికి ఆ విలువ తెలియటం లేదు.
3: ద రీజన్ ఇస్ దట్ హీ డే ఇన్ అండ్ డే అవుట్ హీస్ ఇమర్స్ ఇన్ ద టాస్క్ ఆఫ్ హిస్, హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ వాట్ హీస్ డూయింగ్.
2: కనుకనే అందరూ కూడా నిరంతరము దైవములోనే ఉంటున్నారు.
3: సో ఇన్ ద సేమ్ వే ఎవ్రీబడి అండ్ ఆల్ పీపుల్ ఆర్ ఇన్ గాడ్,
2: దైవత్వాన్ని అనుభవిస్తున్నారు.
3: దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఎవ్రీ సెకండ్.
2: కానీ దాని విలువ వారికి తెలియటం లేదు.
3: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్.
2: ఏదో ఒక జ్ఞానములోనో లేక మరొక పరిస్థితిలోనో ఒక్క తూరి కొంచెం దైవత్వం అనేటువంటి కనిపించిన గొప్ప ఆశ్చర్యపడిపోతున్నాడు.
3: వెన్ ఫర్ అ ఫ్లీటింగ్ మూమెంట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దేర్ మెడిటేషన్ ఇఫ్ దే ఎక్స్పీరియన్స్ ఆర్ ఇఫ్ దే విజువలైజ్ సంథింగ్ దే ఫీల్ థ్రిల్డ్.
2: ఒక చిన్న ఉదాహరణ మరొకటి.
3: Another illustration over here.
2: Swami ikkada okka 2 gantala nunchi kurchunnadu.
3: Swami has been sitting here for the last 2 hours.
2: Inta sepu meeru chusina kudanu deeniki oka aashcharyanga untundi.
3: Now even if you have been seeing him for 2 hours, you're not given to a sense of wonder.
2: Meeru roomuku velli dhyanamlo kurchondi akkada okka second emaina swami kanapanna aa swami naaku darshanam icchadu aanandistaru.
3: Now you go back to your room, sit in meditation, and there even for a fleeting second if Swami were to appear before you, you'll feel thrilled and overjoyed. Oh, Swami has given me his son.
2: Anaga sahajaniki viruddhamainappude aashcharyam vastundi.
3: So here you are given to a sense of wonderment when you have something happening which is not natural.
2: Ee aashcharyam sthiramaindi kaadu.
3: Now this sense of wonder is not
2: sahaja sahajanandani pondali.
3: You try to experience that happiness which
2: ee dehamtone undi, dehamtone anubhavinchi dehanandanni pondali.
3: So experience that happiness which is natural to you, that is through the medium of this body.
2: దీనిని పొందే నిమిత్తమై జీసస్ అనేక విధములైనటువంటి యొక్క కార్యముల్లో పాల్గొని తద్వారా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
3: ఇట్ ఈస్ టు సెక్యూర్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ త్రూ ద మీడియం ఆఫ్ హిస్ బాడీ దట్ జీసస్ అండర్టుక్ ఆల్ దట్ హీ డిడ్ ఫైనల్లీ గోయింగ్ ఆన్ ద వరల్డ్ అండ్ ట్రైయింగ్ టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు సీ దట్ హీ సెక్యూర్ ద పర్మనెంట్ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ త్రూ దిస్ బాడీ ఆఫ్ హిస్.
2: మీరు ఏమి చేసినా, ఏమి చూసినా, ఎక్కడ ఉండినా, ఏ విధంగా చింతించినా సర్వము దైవం యొక్కమయంగానే సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థంగానే మీరు భావించి సార్థకత పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, వేర్ ఎవర్ యూ మే బి, వాట్ ఎవర్ యూ మైట్ బి డూయింగ్, వాట్ ఎవర్ యూ మైట్ బి థింకింగ్, బి అష్యూర్డ్, హావ్ ది కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ డూయింగ్ సో for the sake of pleasing God. Thanks for your life, sir. I hope and bless that you may achieve this task of yours. And I bring this discourse to a close. Blessings.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటుంది.
1: ఫార్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

0: That if it is known, everything else will be known. That if it is not known, the other things will not be known. It is only the human being who knows this spirituality.
1: మానవ జీవితములు ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణ తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం

0: అవంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
1: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
0: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ ది ఆన్సర్స్ ఫర్ క్వశ్చన్స్ లైక్ దిస్: హూ ఇస్ మ్యాన్, హూ ఇస్ గాడ్, వాట్ ఈస్ వరల్డ్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: భౌతిక శరీరము జడము.
1: ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
0: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
1: దిస్ ఇస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్.
0: ఇనుము, సబ్బు, సున్నము, నీరు, సీసము, ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
1: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్, ద సోప్, లైమ్, వాటర్ అండ్ సిలికన్.
0: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
1: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
0: ఇంక సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
1: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
0: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను, దుఃఖములను, విచారములను, ఆనందములను, భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
1: వైల్ ఇన్ డ్రీమ్ ద మైండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్ఫ్, ఇట్ క్రియేట్స్ ద పెయిన్ ప్లెజర్, ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ద మిజరీ.
0: కనుక సూక్ష్మ శరీరమైనటువంటి యొక్క ఈ స్వప్నావస్థ యందు ఇది అంతేకుడును మాయగా సంకల్పము చేత సర్వ సృష్టి కూడాను జరుగుతున్నది.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ డ్రీమ్ ది ఎంటైర్ ఈజ్ వన్ ఆఫ్ ఇల్యూజన్ అండ్ ఇమాజినరీ, అండ్ సో ఇట్ ఈస్ ఇల్యూజన్.
0: ఇవి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
1: ఇట్ అపియర్స్ టు బి ఆల్ ట్రూత్ అట్ దట్ పర్టికులర్ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు, లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయా అని పేరు.
1: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
0: ఈ స్వప్నావస్థయందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త అవస్థయందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
1: All the experiences in the dreaming state will appear to be all false in the waking state.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: The mansions and the castles watched in dream are not present in the waking state.
0: ఇది కేవలము సత్యమనగ జాగ్రత్త సుషుప్తుల యందు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
1: If they are really true, they should be changeless in all the three states: the waking, dreaming and the deep sleep.
0: త్రికాల భాగ్యం సత్యం, కాని ఇది త్రికాలము యందు లేదు.
1: The truth is changeless in all the three times, but such is not present here.
0: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
1: అండ్ హెన్స్ ది సటిల్ బాడీ ఇస్ కంపేర్డ్ టు ఇల్యూజన్.
0: ఇంకా కారణ దేహము ఇది కేవలము ప్రతిబింబమే.
1: నెక్స్ట్ కమ్స్ ద కాజల్ బాడీ విచ్ ఇస్ జస్ట్ ద రిఫ్లెక్ట్.
0: ఏని ప్రతిబింబము?
1: సో వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ రిఫ్లెక్ట్?
0: మహాకారణం యొక్క ప్రతిబింబమే.
1: ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సూపర్ కాజల్ బాడీ.
0: కనుక స్థూలము జడము, సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము.
1: అండ్ దేర్ఫోర్ ద గ్రాస్ బాడీ ఈజ్ ఇనర్ట్, ద డ్రీమింగ్ ఈజ్ జస్ట్ ఇల్యూజివ్, వైల్ ద కాజల్ బాడీ రిఫ్లెక్షన్, వైల్ సూపర్ కాజల్ బాడీ ఈజ్ ద ఆబ్జెక్ట్.
0: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
1: Being supercausal, it just appears imaginary in the dreaming state.
0: Kanuka manavattamulo sarvattamu kudanu imidi unnadaneetundi satyanni ee yokka soochanalu manaku chakkaga bodhimpa padutu vastunnayi.
1: These are the indications which will make us understand that in the human life, all the three states are present.
0: Manasu, mind, super mind, higher mind, illusion mind, ivanni kudanu indulone emindukunnavi.
1: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
0: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము చూడటము అనుభవించటము ఆనందించటము సర్వం కొను జరుగుతూ వస్తూ ఉంటుంది.
1: దిస్ మైండ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వాచెస్ లిజన్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డిలైట్స్.
0: దేశకాల పరిస్థితుల ప్రభావంకు ఇది కట్టుబడి ఉంటుంది.
1: దిస్ మైండ్ ఈస్ బౌండ్ బై ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్.
0: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
1: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ రిమైన్స్ జస్ట్ ఎ రిఫ్లెక్షన్.
0: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
1: యాజ్ ఇట్ ఈస్ ఎంటైర్లీ ది క్రియేషన్ ఆఫ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
0: అది కాలములకు మాత్రమే సంబంధించి ఉంటుంటుంది.
1: It is related to the time alone.
0: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
1: No factor such as time and responsibility are apparent.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
1: A small example. Tonight you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
0: ఇక్కడ కాలము కర్మ కారణ కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
1: హియర్ యు హ్యావ్ ది ఎఫెక్ట్స్ ఆల్ ద ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద మైండ్ ద టైమ్ ద కాజ్ ఎఫెక్ట్ అండ్ ద రిజల్ట్.
0: ఎట్ల పోయావు? రైల్లో పోయావు.
1: హౌ డిడ్ యు గో? యు బోర్డెడ్ ద ట్రైన్.
0: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
1: హౌ లాంగ్ డిడ్ యు టక్? 12 అవర్స్ ఆఫ్ టైమ్.
0: ఏ విధంగా నీవు చేరావు?
1: హౌ డిడ్ యు రీచ్ దేర్?
0: తిరిగి ఎక్కడ చేరావు?
1: వేర్ డిడ్ యు గో?
0: బొంబాయి చేరావు.
1: యు రీచ్డ్ బాంబే.
0: ఈ చేరడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రీచింగ్?
0: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
1: యు హావ్ గాట్ సమ్ వర్క్ ఇన్ ద ఆఫీస్.
0: కాలము
1: టైమ్
0: కర్మ
1: యాక్షన్
0: కర్తవ్యము
1: రెస్పాన్సిబిలిటీ
0: కారణము
1: అండ్ కాజ్
0: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
1: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఫోర్ ఇస్ ద మైండ్.
0: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
1: యు డ్రీమ్ ఇన్ ద నైట్.
0: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
1: ఇన్ ద డ్రీమ్ యు రీచ్డ్ బాంబే.
0: అన్ని దృశ్యములను చూచావు.
1: యు హావ్ సీన్ దట్.
0: ఆనందించావు.
1: యు డిలైటెడ్.
0: కానీ ఇందులో కాలము కర్మ కారణము కర్తవ్యము నాలుగు లేదు.
1: హియర్ ఇన్ ద డ్రీమ్ దేర్ నో కాజ్ దేర్ నో టైమ్ దేర్ నో రిజల్ట్.
0: ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు?
1: ఇన్ డ్రీమ్ హౌ డిడ్ యు గో ట్రావెల్?
0: ఏ కాలంలో వెళ్ళినావు?
1: What time you went?
0: ఏ కారణంతో వెళ్ళావు?
1: What is the reason?
0: ఏమి అక్కడ జరిగింది?
1: How did it happen?
0: ఏమీ లేదు.
1: Nothing whatsoever.
0: అన్ని ఒక 5 నిమిషముల లోపల జరిగిపోయింది.
1: Everything happened within 5 minutes of time.
0: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము విచిత్రము.
1: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
0: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
1: This is called super mind.
0: ఈ సూపర్ మైండ్ కు కాల కర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
1: The super mind has no such factors like the time, the space, the cause.
0: చిత్రంబులు.
1: Peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: They are sacred for all the world.
0: వృజాలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇవి చాలా విచిత్రమైనటువంటివి ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు.
1: The effects of the supermind are really mysterious.
0: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
1: Therefore, in the dreaming state, that which creates, that which experiences, that which delights, all happens in a moment. జాగ్రత్తలో
0: 40 సంవత్సరములు జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
1: All our experiences spread over 40 years of time in the waking state will just pass on in a fraction of time in dream.
0: దీనికి చిన్న ఉదాహరణము.
1: For this a small example.
0: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు.
1: You are born in the waking state.
0: నీకు 25 సంవత్సరం అంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు.
1: యు స్టడీ ఫర్ 20 ఇయర్స్.
0: తర్వాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యు మ్యారీడ్.
0: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యు హావ్ సన్.
0: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి
1: యు ఎడ్యుకేట్ యువర్ సన్.
0: అతన్ని విదేశాలకు పంపుతున్నావు.
1: అండ్ యువర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
0: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
1: హౌ లాంగ్?
0: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములు అయిపోయింది.
1: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
0: కానీ రాత్రి నిద్రించావు.
1: But you slept in the night.
0: 3 గంటలకు నీవు లేచావు.
1: You got up at 3 o'clock.
0: కాలకృత్యములు తీర్చుకున్నావు.
1: You attended to Nick.
0: తిరిగి 3:05 నిమిషముల్లో తిరిగి వచ్చి పండుకున్నావు.
1: Later you returned and slept in the room.
0: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది.
1: At 3:10 you had a dream.
0: ఏమిటి ఆ స్వప్నము?
1: What is the dream?
0: నీవు పుట్టినట్టు,
1: as if you are born,
0: నీవు విద్యాభ్యాసము చేసినట్టు,
1: as if you
0: వివాహము జరిగినట్టు,
1: as if you got married,
0: కుమారుడు పుట్టినట్టు,
1: as if you become,
0: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
1: As if you are sending your son abroad, all the happenings
0: appear. నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరములు జరిగింది.
1: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
0: స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
1: But in a dream, all these things happened just in 2 minutes of time.
0: జాగ్రత్త కాలము 40 సంవత్సరములైనప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
1: In the waking state, all the happenings happen in a range of 40 years, while in a dream, just 2 minutes.
0: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది,
1: that which happens in 2 minutes in dream,
0: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
1: It just becomes a moment in the causal state.
0: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
1: So the dreaming state is called super mind.
0: కాల కర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి ఒక అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
1: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
0: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
1: అండ్ దేర్ఫోర్ ద నేచురల్ మైండ్, ద సూపర్ మైండ్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: ఇంకా మూడవది హయ్యర్ మైండ్.
1: ద థర్డ్ వన్ ఈజ్ హయ్యర్ మైండ్.
0: ఇది నిద్రావస్థ, సుషుప్తి టైం.
1: దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్.
0: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
1: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
0: ఇంద్రియములు లేవు,
1: నో సెన్సెస్.
0: ఎట్టి అనుభూతులు లేవు,
1: నో ఎక్స్పీరియన్సెస్.
0: కానీ
1: బట్
0: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
0: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
1: ఇన్ ద డీప్ స్లీప్ ఆఫ్టర్ యు వేక్ అప్ అండ్ యు సే దట్ ఐ హాడ్ ఎ సౌండ్ స్లీప్.
0: ఇది హాయిని అందించేటువంటిది.
1: ఇట్ గివ్స్ ఆల్ ద కంఫర్ట్.
0: ఎట్టి అనుభూతులను అందించక,
1: without giving an experience,
0: కేవలం సుఖానందమును చేకూరుస్తుంది.
1: It gives, it confers all the happiness of sound sleep.
0: కేవలం సుఖము ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది, మనస్సుకు అతీతమైనటువంటిది.
1: Happiness and bliss, truly speaking, is beyond the mind.
0: ఈ గాఢ నిద్ర యందు జరిగినటువంటిది కేవలము ప్రాణమున్నది.
1: In deep sleep state there is life.
0: గాఢ నిద్రలో మనసు లేదు.
1: In deep sleep there is no mind.
0: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
1: When there is no mind, there is neither pleasure nor pain.
0: లేనప్పుడు ప్రపంచమే లేదు.
1: When there is no pleasure and pain, there is no world.
0: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
1: Only bliss remains.
0: మీకు తెలుసును.
1: You know that.
0: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
1: In a state of deep sleep, you do not know what is pleasure.
0: కారణమేమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
1: What is the reason? There is no world there.
0: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
1: When do you find the world?
0: ఎప్పుడు మనకు సుఖదుఖములు అనుభవానికి వస్తాయి?
1: When do you experience pleasure and pain?
0: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
1: When you have the mind, the pleasure, pain, world will follow you.
0: కనుక గాఢ నిద్ర యందు మనసే లేదు.
1: So in deep sleep there's no mind.
0: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
1: As it is beyond the mind, it is called higher mind.
0: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణ దేహంతో కూడినటువంటిది.
1: This higher mind relates to the causal body.
0: ఈ కారణము.
1: This is the cause.
0: కాని
1: but
0: కర్త ఒకడు ఉన్నాడు.
1: But there's one doer.
0: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుంది.
1: There's cause.
0: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుంది.
1: There's reason.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: The entire world is the relationship between the cause and the effect.
0: కారణము దైవము, కార్యము జగత్తు.
1: Cause is divinity, the effect is the universe.
0: ఈ కారణము ఎవరు?
1: Cause.
0: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: That is the divinity.
0: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
1: This main cause, the divinity, is responsible for all the activity.
0: దీనిని illuminated mind అన్నారు.
1: This is called illuminated mind.
0: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతకుడను వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్ దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
0: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
1: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
0: అది పురుషత్వము.
1: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
0: పురుషత్వం అనగా దైవత్వం అనకు ఒక ప్రధాన అర్థము.
1: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
0: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
1: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సీక్రెట్.
0: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
1: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
0: అది ఏ దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
1: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
0: ఈ పురుషత్వమునందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ ఐ.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
1: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్ ఐ?
0: సర్వ జీవుని యందు ఉంటుంది.
1: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుని వరకు ఉంటుంది.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుంది.
1: ఫ్రమ్ ఏ బిగ్గర్ టు ఏ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
0: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
1: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ ఐ.
0: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
1: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్డ్, ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: దెర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ ది సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
0: ఇదే మహాపురుష తత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
0: పురుష అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై పురుష?
0: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
1: పురుష ద మేల్ ఈస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
0: ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుం పుమ్మనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
1: పుం మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ, దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: పుం అనగా పురుషత్వము.
1: పుం స్టాండ్స్ ఫార్ మ్యాన్.
0: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
1: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
0: దేహమునకు పురము అని పేరు.
1: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
0: పురమునందు నివసించేటువంటిగా వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
1: సిన్స్ ఈస్ ది ఇన్ డ్వెలర్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
0: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ దర్ మ్యాన్ ఎ ఉమెన్ బట్ ది వెస్చర్ ఇస్ సేమ్.
0: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
1: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
0: గుణముల యొక్క ప్రభావము కూడా ఒక్కటే.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
0: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
1: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్.
0: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
1: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
0: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
1: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
0: కనుక కామ క్రోధ లోభ మోహమధమాశ్చర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
1: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
0: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
1: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
0: దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
1: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
0: కనుక ఉపాధి భేదములను మాత్రము ఏమాత్రము మనం చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్ టు బాడీ.
0: దేహములే,
1: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
0: కనుక ప్రతి దేహమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ బాడీ
0: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ బాడీ ది సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
0: ఈ ప్రపంచమంతా కూడాను,
1: దిస్ ఎంటైర్ వరల్డ్,
0: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇస్ మియర్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ అండ్ కాసల్ బాడీ.
0: కనుక కారకుడు పరమాత్ముడే.
1: ద మెయిన్ కాజ్ ఇస్ గాడ్ హిమ్.
0: కార్యమే ఈ ప్రపంచము.
1: దిస్ ఎంటైర్ కాజ్ ఇస్ దిస్.
0: ఈ కారణ కార్య స్వరూపమే ఈ యొక్క విశ్వము.
1: ది ఎఫెక్ట్, ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇస్ యూనివర్స్.
0: సమస్త విశ్వమునందు కూడాను ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఇన్ ది యూనివర్స్ యు ఫైండ్ ద గ్రాస్ సటిల్ అండ్ కాజల్ ఆస్పెక్ట్స్.
0: ఇది ప్రతి మానవునికి నిత్య అనుభూతిలో తాను ఆనందించేటువంటివి.
1: దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచకోశములు,
1: ఫైవ్ షీట్స్,
0: పంచేంద్రియములు,
1: ద ఫైవ్ సెన్సెస్,
0: పంచ ప్రాణములు,
1: ద ఫైవ్ లైఫ్,
0: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము,
1: ద మైండ్, ద ఇంటెలెక్ట్.
0: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
1: ఆల్ దిస్ కమ్స్ టు 24.
0: ఈ 24 తత్వములతో పలు సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
1: ఇన్ ఆల్ ది 24 ఆస్పెక్ట్స్ ద వన్ దట్ డ్వెల్స్ ఇస్ ఆల్ డివినిటీ.
0: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
1: సో హ్యూమన్ బాడీ హెస్ గట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నావో ప్రపంచమునందు కూడా అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము, దేశము రెండు బింబ ప్రతిబింబములే.
1: Just as the 25 aspects are present in the body, deha, all these 25 are present in desha, the country.
0: ఈ బింబ ప్రతిబింబములో ఎట్టి భేదములు లేవు.
1: There is no difference between the object and the reflection.
0: కానీ
1: బట్
0: మానవ దృష్టి యందు ప్రాకృతమైనటువంటి యొక్క దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హీ ఫైండ్స్ వేరియేషన్.
0: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
1: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
0: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: We do not understand the secrets of this delusion and hence we suffer.
0: దీనిని రామదాస్ చెప్పాడు.
1: This what Ramdas said.
0: పాటు అయినది చెట్టురా,
1: ఇట్ ఈస్ ద ట్రీ దట్స్ డికేయింగ్.
0: పట్టు అయినది కొమ్మరా,
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ దట్ యు హోల్డ్ ఆన్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
1: ఇఫ్ యు జస్ట్ లీవ్ దట్ హోల్ యు విల్ సర్టన్లీ రీచ్ బ్రహ్మన్.
0: సారమైనది చమురురా,
1: ది ఎసెన్స్ ఇస్ ఆయిల్.
0: సత్యమైనది ఒత్తిరా,
1: the truth is a wick.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: When the light is put off, nobody will follow you.
0: కోట ఏడు చుట్టురా,
1: there is fort all around.
0: కోట లోపల తోటరా,
1: there is a thief within.
0: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
1: How to reach that? How do you know that path?
0: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
1: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
0: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడాను వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
1: In the waking state, we see, we listen, we experience.
0: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
1: In sleeping state, in the dream, you dream there.
0: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
0: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
1: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
0: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
1: యు కన్సిడర్ ద డ్రీమ్ యాజ్ రియాలిటీ.
0: ఆ స్వప్నం ఎంతవరకు?
1: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
0: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
0: అది సత్యమా, ఇది సత్యమా?
1: Is that the truth or is this the
0: truth? ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
1: This is a day dream, that is a night dream.
0: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
1: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
0: ఒకానొక సమయంలో,
1: ఎట్ వన్ టైమ్,
0: జనక చక్రవర్తి మహాజ్ఞాని, కర్మయోగి,
1: ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి ఫ్యాక్షన్,
0: దేహభ్రాంతి లేనిటువంటి వాడు,
1: ఇస్ ద వన్ హూ హాస్ నో బాడీ ఫీలింగ్,
0: రాత్రి భుజించి,
1: ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ ఇన్ ద నైట్,
0: ఏదో మంత్రులతో సంప్రదిస్తూ ఉంటున్నాడు.
1: హీ వాస్ కన్సల్టింగ్ హిస్ మినిస్టర్స్.
0: తక్షణమే గాఢ నిద్ర ప్రవేశించింది.
1: ఇమీడియట్లీ హీ గాట్ స్లీప్.
0: అక్కడికే బెడ్ తెప్పించి మహారాజుకు అభ్యంతరము కానీ ఆటంకములు కానీ కలగకుండా ఉండాలని అక్కడే పవడింపచేశారు.
1: నాట్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, ఆల్ బ్రాట్ బెడ్ ఫర్ ది ఎంపరర్ టు లై డౌన్.
0: కొంతసేపటికి అయ్యేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు.
1: హి స్టార్టెడ్ రిపీటింగ్, ఇస్ దట్ ట్రూత్, ఇస్ దిస్ ట్రూత్,
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్,
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: When everyone started questioning, he has no reply because he went on repeating, is that true? Is this true?
0: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి యొక్క చక్రవర్తిని చూచి మంత్రులను పిలిపించారు.
1: Watching the emperor in that state, other people were some.
0: ఎవరేమి ప్రశ్నించినప్పటికీ నో రిప్లై. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: For everyone's questions, he had no reply. Is that true? Is this true? That's the thing. He repeated.
0: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమో, మహారాణి గారిని కూడా పిలిపించాడు.
1: విత్ ద థాట్ దట్ హీ మైట్ రిప్లై, ద క్వీన్ వాజ్ ఆస్క్డ్ టు అపియర్ దేర్.
0: చక్రవర్తి, ఏమిటి మీ విచిత్రము, ఎందుకు ఈ విధంగా అంటున్నారు, ఏది అని మీరు చూచారు అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు.
1: ద క్వీన్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎంపరర్, వాట్ ఈస్ దట్ యూ డ్రీమ్డ్, వాట్ ఈస్ దట్ యు హావ్ సీన్.
0: రాణి కాదు, రైతు కాదు, ఎవరొచ్చినా ఏ జవాబు లేదు, అది నిజమా, ఇది నిజమా.
1: నో మ్యాటర్ క్వీన్ ఆర్ ఫార్మర్, నో రిప్లై, ఇస్ దట్ ట్రూ, ఇస్ దిస్ ట్రూ.
0: తిరిగి వశిష్ఠ మహర్షిని పిలిపించారు.
1: దెన్ సెయింట్ వశిష్ఠ వాస్ టు కమ్ దేర్.
0: అతను యోగ దృష్టితో చూచాడు.
1: హి జస్ట్ విజువలైజ్డ్.
0: అతను జవాబు చెప్పాడు, మహారాజా.
1: దెన్ హి గేవ్ రిప్లై,
0: అది నిజము కాదు, ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
1: హి సెడ్ ఓ కింగ్, దట్ ఈస్ నాట్ ట్రూ, దిస్ ఈస్ నాట్ ట్రూ, బట్ యు ఆర్ ట్రూ.
0: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని,
1: యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద డ్రీమ్.
0: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు.
1: ఇన్ వేకింగ్ స్టేట్ యు డ్రీమ్.
0: జాగ్రత్తలో స్వప్నం లేదు.
1: In that waking state there is no dream.
0: స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: In dream there is no waking
0: state. జాగ్రత్తలో నీ ఉన్నావు, స్వప్నంలో నీ ఉన్నావు. You are truth.
1: In the waking state you are there, in the dreaming state you are there. You are true.
0: కనుకనే జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు.
1: Therefore there is no dream in the waking state.
0: జాగ్రత్త స్వప్నం రెండు ఇంటి ఎందుకు అనుభవించిన వాడు నీవే.
1: The experience are in both the states.
0: కనుక you are omnipresent.
1: So you are omnipresent.
0: అనగా మానవత్వం అనేటువంటిది ఆమ్ని ప్రజెంట్, దివ్యమైనటువంటి ఒక జీవితము.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్, ఆమ్ని ప్రజెంట్.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలం మనం అనుసరించకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమరల్ టెంపరల్.
0: ఈ వర్తమానంలో మనం ఉందామని భ్రమించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ద ప్రెసెంట్.
0: భవిష్యత్తులో ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్ దే ఆల్ డిస్క్రైబ్
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: కాదు, మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇస్ పర్మనెంట్, అన్సలీడ్, ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: ఇవన్నీ కూడా కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు, భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలన చేయాలి.
1: మ్యాన్ కన్సిడర్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో, బట్ హిస్ డివైన్. వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్.
0: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు.
1: అండ్ ఇండివిజువల్ మే అకాంప్లిష్ మెనీ పవర్స్ అండ్ మే లెర్న్ మెనీ
0: విద్యలంత ఎక్కడ నుంచి వచ్చాయి?
1: Where from the different forms of education?
0: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
1: Because he could accomplish wholeheartedly.
0: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడాను ABCDలు కూడా రావు.
1: At the time of birth he would not have any accomplishment.
0: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని, ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: Out of the steadfastness he can achieve anything.
0: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
1: But how far our life travel?
0: నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, ఇటువరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
1: Our life travels only between the two positions, I and my family.
0: స్వార్థము, స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
1: It's full of selfishness and self-interest.
0: నేను నా కుటుంబము తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
1: Beyond I and my family, there is society.
0: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
1: When there is no society, where are you and your family?
0: Society varaku manam prayanam cheyatam ledu.
1: We are not traveling up to the position of society.
0: Kanukane manalo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
1: So we are not able to understand the divinity within
0: us. Nee prapanchanni premistunnavu.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు. ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు. దేనికోసం కోరుతున్నావు?
1: వాట్ ఫార్?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
0: సేక్ ఆఫ్ ద వరల్డ్. సుఖం కోసం నీవు ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీవు ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీవు ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ క్షేమం ఉన్నప్పుడు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద
0: సొసైటీ. ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కాని ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటి ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: ఎవ్రీ మ్యాన్ టుడే హాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్, ఐ అండ్ మై ఫ్యామిలీ. హీ డస్ నాట్ రికగ్నైజ్ ద సొసైటీ.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి అందించుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ద సొసైటీ ఎస్పైరింగ్ టు ద సెక్యూర్ సొసైటీ,
0: సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
1: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ ద
0: వేదకాలమునందు లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థన ప్రారంభిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బీ హ్యాపీ.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనింది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
1: ఐ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హావ్ యూ సీన్?
0: స్వప్నంలో చూచావా?
1: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
0: ఎక్కడ సినిమాలో చూచావా?
1: ఆర్ హావ్ యూ సీన్ ఇన్
0: టీవీలో చూచావా?
1: ఆర్ యూ హావ్ సీన్ ఇన్ టీవీ?
0: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానమైనటువంటి ఎక్కడ ఉంటుండాలి?
1: Where does this ignorance lie?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: The ignorance is absolute ignorance.
0: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
1: If you cross this narrow ignorance and reach the point of society, then you will have that.
0: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: There's wide scope if you understand these small factors.
0: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు కదా.
1: You and your family, if they are important, you can as well live in a forest.
0: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
1: Why do you construct house in this big city?
0: ఈ సమాజంలో మనం జీవించడం చేత,
1: because you live in society,
0: అనేక అనుభూతులు,
1: many experiences,
0: అనేక విధమైనటువంటి అనుకూలములు,
1: many conveniences,
0: అనేక విధమైనటువంటి విశాలతలు,
1: many other
0: comforts, మనలో ఆవిర్భవిస్తాయి.
1: They come.
0: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
1: Therefore we live in society.
0: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
1: అండ్ దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఎక్స్పాండ్.
0: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు,
1: వన్ ఇండివిజువల్ రిమైన్స్.
0: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీడ్ ద లైఫ్ ఆల్ అలోన్.
0: వివాహం ఆడతాడు,
1: హీ గెట్స్ మ్యారేజ్,
0: ఇద్దరు అవుతారు,
1: దే బికమ్ టూ.
0: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు,
1: హావ్ ఎ సన్, దే
0: బికమ్ త్రీ. కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు,
1: దెన్ అనదర్ సన్ ఫోర్.
0: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు,
1: వెన్ హీ గెట్స్ మ్యారేడ్ హిస్
0: డాటర్. వివాహం ఆడేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుని తల్లి వస్తారు, అల్లుని తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు. ఒకదాని కొట్టి చేరిపోతుంటుండాలి ఇదంతా.
1: వెన్ ద డాటర్ గాట్ మ్యారీడ్, ద సన్ ఇన్ లా అండ్ దేర్ ఫ్యామిలీ.
0: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత,
1: దిస్ ఎక్స్‌పాన్షన్ ఇస్ ఇంపార్టెంట్.
0: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనాభవ ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
1: ద వేద సెడ్ విత్ ఇన్ కన్వీనియంట్ వే.
0: ఇంత విశాలమైనటువంటి దానిని వేదం బోధిస్తూ వచ్చింది.
1: వేద థాట్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్.
0: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ద నేరో మైండెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ పోర్ట్రేడ్ ఇన్ దట్ వే.
0: సత్యమైనటువంటి వేదం యొక్క స్వభావము విశాలత్వమే.
1: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
0: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
1: What did Veda teach in the first instance?
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move together.
0: Kalasi melasi telisukunna telivini poshinchudam.
1: Let us develop all the intelligence that we acquired.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
1: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
0: Idi anekattamlo unnatundi ekattamu.
1: This is unity in diversity.
0: Idi upanishattu yokka saramu.
1: This is the essence of Upanishad.
0: కనుక సర్వ వేదాంత సారమంతా కూడాను ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
1: Therefore the essence of Veda can be said in one
0: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
1: The feeling of oneness is divinity.
0: ఇది ఏ సరైన అద్వైతము.
1: This is non-duality.
0: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటి తత్వం అసి ఇది అద్వైతం.
1: What we experience in the world, tatvamasi, that thou art, is non-duality.
0: Aham brahmasmi.
1: I am the Brahman.
0: Idi advaitamu antunnamu.
1: We say it is non-duality.
0: Idi chala murkhatvamu, advaitamu kadidi.
1: It is foolishness.
0: Idi dvaitame.
1: It is dualism.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
1: We say, I am the Brahman. You say, I. But there is Brahman on the other hand.
0: I am Brahma. నేనే బ్రహ్మను.
1: You say, I am Brahma.
0: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదు ఇక్కడ.
1: Now here there are two, I and Brahma, not one.
0: ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
1: ఇట్ ఈస్ డ్యువలిజం. హౌ కెన్ దాట్ బి నాన్ డ్యువలిజం?
0: ఏకాత్మ భావమే అద్వైతం.
1: దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ డ్యువలిజం.
0: ఒకే ఆత్మ సర్వులు యందు ఉంటుందది.
1: వన్ సెల్ఫ్ ఇస్ ప్రెజెంట్.
0: దేహంలోని ఇట్టి బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ మెనీ.
0: దేహంలోని ఇట్టి బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
1: ద బల్బ్స్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: దేహంలోని బల్బుల లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఉంటా ఉంటుందది.
1: ద బాడీస్ బల్బ్స్ ఆర్ వేరింగ్ వోల్టేజ్.
0: కానీ కరెంట్ ఒక్కటే.
1: బట్ కరెంట్ ఇస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
1: టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇస్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏ విశ్వస్వరూపము.
1: దిస్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ యూనివర్స్.
0: ఇది మానవత్వం యొక్క విశిష్టత.
1: దిస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్.
0: ఇది దివ్యత్వం యొక్క అనుభూతి.
1: దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డివినిటీ.
0: ఇది అద్వైతం యొక్క సారము.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవడం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
1: టుడే దేర్ ఆర్ నన్ టు టీచ్ నాన్ డ్యువలిజం. దేర్ ఆర్ నన్ టు లిసన్
0: టు ద భిన్నత్వం పెరిగిపోవడం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
1: బికాజ్ ఆఫ్ డిఫరెన్సెస్ ది హేట్రెడ్ ఇస్ అమంగ్.
0: మీ మతము నా మతము, ఈ మతముల యొక్క దీంట్లో మతం చర్చించుకుంటున్నారు.
1: We say this is my religion mata and therefore they turn mad mati.
0: Mana daivattamu matamullo ledu matullo untundadi.
1: The divinity is not in mata religion, it is in mati.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All religions together taught good.
0: Telisi meligavalanu telivitoda.
1: You should move about intelligently.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If minds are good, which religion is bad?
0: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
1: Because our minds are perverse, mad.
0: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
1: The one who propagates hatred is mad one.
0: Kanuka vishalamainatunti bharatiya samskruti,
1: the Indian culture, which is so broad,
0: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
1: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
0: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
1: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
0: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ డివినిటీ,
0: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఫాలోస్ వన్నెస్.
0: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
1: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
0: మన మానవత్వము మసిగల్చిపోయింది.
1: అండ్ దేర్ఫోర్ హ్యుమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
0: మానవత్వమే లేకుండా పోతుంటుండ.
1: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
0: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
0: ఇది మానవతామ ఒక పరిణామము.
1: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
0: ఇది కాదు మన పరిణామము.
1: దిస్ ఇస్ నాట్
0: ఆధ్యాత్మిక పరిణామము.
1: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్,
0: ధార్మిక పరిణామము,
1: ద ప్రోగ్రెస్,
0: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
1: దిస్ వీ షుడ్ ఎస్పైర్.
0: ఈనాడు మనము
1: టుడే
0: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
1: Today we have to protect the world.
0: దేశాన్ని రక్షించాలి.
1: We have to protect the country.
0: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
1: We go on teaching the same thing.
0: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
1: This is a big ignorance.
0: మీరు దేశాన్ని రక్షించనక్కర్లేదు.
1: You need not protect the country.
0: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
1: You need not protect the country.
0: ఈ రెండింటికి ఆధారమైన సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
1: You protect truth and righteousness, the entire universe will
0: be protected. ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore Indian culture rests on these two, speak truth and do righteous
0: actions. నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కాని జగత్తును కాదు.
1: So you have to protect the truth and righteous conduct, not the world.
0: ee naadu bulb velugutu undali, light manaku kanipistuntundali.
1: And today the bulb illuminates, we see the light.
0: Kaani veligedi bulb ani manam ajnananga manam uchcharistunnamu.
1: But out of ignorance we say that it is the bulb that illuminates.
0: Kaadu
1: is not the bulb that illuminates.
0: Current
1: it ఇస్ ది కరెంట్.
0: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
1: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేసిక్.
0: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
1: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
0: ఆధారం చాలా ప్రధానము.
1: ద బేసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
1: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
0: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
1: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిస్, హౌ డు ఎక్స్పెక్ట్ ద
0: టంబ్లర్? ఆధారము నీరు ఆధేయం.
1: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
0: కనుక దైవమే ఆధారము, జగత్తే ఆధేయము.
1: సో గాడ్ ఈజ్ ఆధార, ద జగత్ ఈజ్ ఆధేయ.
0: కనుక భగవంతుడు జగత్ అంతా కూడాను కార్యకారణ స్వరూపుడే.
1: సో గాడ్ ఇన్ అండ్ ద వరల్డ్ has got the relationship of cause and effect.
0: విశ్వ స్వరూపమే.
1: The entire universe is the form of
0: ఇలాంటి జీవ బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the principle of unison between the individual
0: and the divinity. జన్మల నుండి కూడాను మనము ఈ దేహప్రాంతిని మనము పోషించుకుంటూ వస్తున్నాము.
1: Over many long births previously we have been developing
0: ఈ మన ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
1: This we take it as a practice.
0: ఇది ఆచారములు కానే కాదు.
1: There are no practices.
0: ఇవన్నీ అనాచారములే.
1: There are not practices, bad practices.
0: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోనా ఉన్నాడు, రక్తంలోనా ఉన్నాడు, రాణిలోనా ఉన్నాడు, రాజులోనా ఉన్నాడు.
1: So God is present in a stone, in an emperor, in an individual.
0: అన్ని భగవత్ స్వరూపమే.
1: Everything is the form of God.
0: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్డ్.
0: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
1: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఆల్.
0: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
0: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
0: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ టైం. కానీ
0: సత్య స్వరూపం ఒక్కటే.
1: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
0: ఫలమును తిన్నాము.
1: You have eaten fruit.
0: Phalamu manchi antunnamu.
1: You call the fruit.
0: Ee phalame repadi dinam oka malam maaripoyindi.
1: The very fruit that you have eaten.
0: Malamu chedda antunnamu.
1: Becomes feces tomorrow.
0: Ee ajnanamu.
1: You call it bad, it's ignorance.
0: Oh pichivada. ఆ ఫలం అనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
1: Then you'll know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
0: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
1: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ గివింగ్ యూ ఆల్ ద గుడ్.
0: చెరకు పిప్పి.
1: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్.
0: అది చెడ్డది అనుకుంటున్నాము.
1: యూ కాల్ ఇట్ బ్యాడ్.
0: కానీ నీకు రసం అందించింది.
1: బట్ ఇట్ హెస్ గివెన్ ద జ్యూస్.
0: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
1: అండ్ ది షుగర్ కేన్ హెస్ గాట్ ద జ్యూస్.
0: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
1: ద మూమెంట్ యూ స్క్వీజ్.
0: కాబట్టి రసమునకు ఆ పిప్పి ఆధారము.
1: Therefore, for the juice, pulp is the base.
0: నీరు దాటి తప్ప నిప్పులో పడవేయు. ఈనాడు మనం రసమును అందుకున్న తర్వాత పిప్పిని బయట పారవేస్తున్నాము.
1: Therefore, you take the juice and throw away the pulp.
0: నీరు దాటిన తర్వాత ఆ తెప్పను నిప్పులో వేస్తున్నాం. ఇది ఏనా మన కృతజ్ఞత?
1: The moment you cross the boat, you put on the, you put
0: the boat in fire.
1: This is the boat.
0: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడు ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
1: We have to show gratitude to this boat that has helped us to cross this river.
0: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
1: Today there is no gratitude.
0: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
1: The gratitude
0: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
1: The gratitude fell.
0: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
1: The gratitude is
0: మానవత్వం ఎక్కడ ఉంటుందది?
1: Then where is human quality?
0: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
1: So the human quality lies in the divine power.
0: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
1: Because you acquire some forms of education.
0: ఏ విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
1: He is not a low man anyway.
0: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్యమార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
1: ఇఫ్ యూ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యు ఆర్ గుడ్.
0: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
1: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు.
1: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్.
0: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సల్ అనేది ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
1: మెనీ టైమ్స్ వివేకానంద సెడ్ స్వామి ఇట్ ఈస్ పెన్షన్ బట్ రామకృష్ణ పరమహంస సెడ్ పెన్సిల్.
0: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
1: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రెప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: సత్యమార్గాన్ని అన్వేషించాడు.
1: హీ సచ్
0: సత్యాన్ని దర్శించాడు.
1: హీ విజువలైజ్డ్ ట్రూత్.
0: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
1: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్
0: నేను చేరవలసినటువంటిది నా మాతనే.
1: దట్ వి హావ్ టు రీచ్ దేర్.
0: నేను నా దైవాన్ని నేను చేరాలి.
1: ఐ రీచ్ మై డివైన్.
0: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
1: ఐ హావ్ గాట్ బై గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది.
1: That's also taught.
0: ఎచ్చట నుండి పుచ్చితివి నీవు అచ్చటికే గవలెను. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
1: You should go back to the place of your origin.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: That is your chief aim.
0: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు.
1: రామకృష్ణ పరమహంస, though he didn't have any formal education,
0: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
1: But the modern man worships
0: సత్యనారాయణకు పూజనే చేస్తుంటారు.
1: They go on worshiping.
0: వర్షానికి ఒక్కతూరి సత్యనారాయణ పూజ చేస్తారు.
1: Just they offer worship once in a year.
0: క్షణక్షణము కూడా నువ్వు సత్యనారాయణ వ్రతమే.
1: But every moment is an act of worship.
0: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
1: What is the సత్యనారాయణ వ్రత?
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
1: Truth is the harmony between thought, word and deed.
0: మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
1: It is the very form of falsehood. When there is difference between thought, word and deed.
0: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
1: Today man is not unifying.
0: దీని ఆంగ్లంలో కూడాను the proper study of mankind is man అన్నాడు.
1: This in English it is said, the proper study of mankind.
0: ఆకారం man మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచరణ man లేనే లేడు.
1: He is just a man in form but not in practice.
0: కనుకనే ఆచరణ man గా మనం తయారు కావాలి.
1: So we should be a human being in practice.
0: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
1: We should reach that supreme stage.
0: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
1: It's very easy to reach the
0: supreme stage. నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
1: Believe it or not, Swami make it very easy, but yet you can experience.
0: కానీ ఈజీ మార్గం అయినటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
1: But you are not following that easy path that will take you to the supreme stage, but with all the suffering and the losses you go to the supreme court.
0: ఎన్ని కేసులు ఉండటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: For what for should you go to the
0: supreme court? ఎన్ని పాపం చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
1: What profit will it give you?
0: కానీ మనం సుప్రీం కోర్టు కాదు సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
1: So we should reach the supreme stage but not supreme court.
0: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: That is supreme divine self.
0: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the real human form.
0: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
1: We should experience the divine life.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను,
1: in every human being,
0: ఈ సహజ మనస్సు,
1: it's natural,
0: సూపర్ మైండ్,
1: సూపర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఇల్యూమినేటెడ్
0: మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్
0: మ్యాన్. మానవుడు విశ్వస్వరూపుడు.
1: Man is the very form of the universe.
0: Sarvamu manavuni ende untundali.
1: Everything is within man.
0: Oka chinna udaharana meer teeskondi.
1: Small example.
0: Manavudu 5 adugulu ettuntunnappudu inta vishwam tanlo etla untundali?
1: When you are just 5 feet high, how do you expect universe in you?
0: Neevu America chuchi vachchavu.
1: You have seen America in return.
0: Neevu Japan chuchi vachchavu.
1: You have seen Japan.
0: Neevu Germany chuchi vachchavu.
1: Seen Germany.
0: Kaani neevu kuchoni kannulu musukoni aa chuchi vachinatundi drushyananta neevu taranchuko avanni neelo cheripoyinayi.
1: You sit and close your eyes, you'll experience all the scenes.
0: నీ ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
1: You are so small, but yet how do you expect the Germany, Japan in you?
0: నీవు విశాలమైనటువంటి వాడు.
1: You are really vast.
0: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
1: You are broad hearted.
0: దేహము చిన్నదే.
1: The body is small.
0: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
1: The stars that shine in the infinite sky.
0: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
1: Take a small mirror. That sky is reflected in that mirror.
0: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
1: దక్షిణామూర్తి said that the entire universe is a mirror.
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వం విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చును మనం.
1: The whole universe can be watched in a mirror.
0: అదే విధంగానే మన హృదయమే అద్దము.
1: So heart is a mirror.
0: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
1: We can see the universe there.
0: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
0: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
0: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
0: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
1: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
0: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
1: ఇఫ్ యు కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
0: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యద్భావం తద్భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో, నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
1: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
1: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fourth discourse on Gita Bhagavan delivered on 5th August 1984. In this totally enlightening discourse, Bhagavan teaches us the true nature of world, the right meaning of the word Maya, and how man can get over it. Sri Bhagavan Vacha.
1: జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తరిపీదులకే అభ్యాసము అని చెప్పబడుతుంది.
2: యాక్టివిటీస్ అండ్ ప్రొసీజర్స్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సాధకాస్ అండ్ డివోటీస్, దట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగం.
1: ఇట్టి అభ్యాసముల కంటే దైవమును హృదయంలో నిలుపుకొని తాదాత్మభావమును పొంది ఏకత్వంలో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికే ధ్యానము అన్నారు.
2: ధ్యానం, మెడిటేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ దట్ మెథడ్ బై విచ్ వన్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ మైండ్ అండ్ బికమ్ వన్ విత్ ది థాట్ ఇట్సెల్ఫ్ అండ్ ది ఆబ్జెక్ట్.
1: ద్వై చింతయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినదే ధ్యానము అనేటువంటి పదం.
2: The word dhyanam, meaning meditation, is derived from dvai chintam.
1: Dvai chintayam managa bhagavantuni chintane dhyanam ani kudanu cheppabadutundi.
2: Dvai chintayam refers to the remembering of the Lord.
1: Kevalam appudappudu chintinchinanta matramana idi dhyanam kaaneradu.
2: Thinking of the Lord now and then cannot become meditation.
1: సతతం చింతన చేయటం సర్వకాలములు ఎందు, సర్వావస్థలు ఎందు, సర్వ ప్రదేశములు ఎందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడా చెప్పవచ్చు.
2: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్, ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం. అండ్ ఇట్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ నౌ అండ్ దెన్ అలోన్.
1: అభ్యాసం అనేటువంటిది కాలముతో, కర్మముతో, కారణంతో కూడి ఉంటుంటారు.
2: ప్రాక్టీస్ ఈజ్ అసోసియేటెడ్.

0: ടൈം, സർക്കംസ്റ്റൻസസ് ആൻഡ് ദി ഓബ്ജക്ട്. കാലകർമ്മ കാരണമുള്ള അതീതമായ സ്ഥിതിനെ ധ്യാനം അനുചപ്പെടുത്തുന്നു.
1: മെഡിറ്റേഷൻ ഓൺ ദി അതർ ഹാൻഡ് ട്രാൻസെൻഡ് ദ എലിമെന്റ് ഓഫ് ടൈം ആൻഡ് ദി ആസ്പെക്ട് ഓഫ് ദി പ്ലേസ് ആൻഡ് തിങ്സ് ലൈക് ദാറ്റ്.
0: കനുക്കനെ അഭ്യാസമുല കണ്ടേ ഉത്തമമായിട്ടുള്ളതിൽ ധ്യാനമോ അനി.
1: Therefore, meditation has been described as superior to practice.
0: ഈ ധ്യാനം കണ്ടേ ജ്ഞാനമോ മരിന്ത് ഉത്തമമായിട്ടുള്ളതിൽ.
1: Knowledge is considered to be superior to meditation.
0: ഇത് വിചാരണ ശക്തിയോ കൂടിയിട്ടുള്ളത്.
1: Knowledge is associated with inquiry.
0: വിചാരം ഒക വിഷയ പരിശീലനത്തോ കൂടിയിട്ടുള്ളത്.
1: It is looking into and inquiring about the nature of object.
0: Kramakramina ee yokka sopanamulu daati sarvasanga parityagamulaku koolukunnatundi sthitike shanti ani cheppabadutundi.
1: Gradually crossing over different stages and reaching the stage of peace, and that is described as the last and the most important one.
0: Deenini puraskarinchukoniye shushya suktamanandu നകർമ്മണ നത്തജയ സരേന ത്യാഗേനേക്ക് അമൃതത്വമാനസു. ഈ ജീവിതമേ അമൃതത്വമെന്ന് പൊന്നേറ്റുവിട്ട് നിമിത്തമേ സർവസംഗ പരിത്യാഗം കാവാലി, അതിയേ ശാന്തിതത്വമു അനി ബോധിസ്തുവിച്ചിന്തി ഭഗവത്ഗീത.
1: വിത്ത് റെഫറൻസ് ടു ദിസ് പുരുഷ സൂക്ത ഹാസ് ഓൾസോ ജസ്റ്റ് എക്സ്റ്റോൾഡ് ദി സാക്രിഫൈസ് ആൻഡ് ഓൾസോ ഭഗവത്ഗീത ഹാസ് ടോട്ട് സർവസംഗ പരിത്യാഗ ആസ് ദി മോസ്റ്റ് ഇമ്പോർട്ടന്റ് വൺ.
0: దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానం ఉంటుంది.
1: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ విచ్ విల్ హావ్ టు బి క్రాస్ టు రీచ్ దిస్ పర్టికులర్ గోల్.
0: ఒకటి మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంను పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి.
1: వన్ థింగ్ ఈజ్ టు కీప్ ఎ గోల్ విచ్ ఈజ్ యునిక్ and this is with reference to humanity.
0: ee lakshyame lekundina manavudu yetti sadhana endukodanu praveshinchaledu.
1: If man does not have something like a goal, he would not be able to achieve anything.
0: Kanukane motta mota jignasi aneetundi chitilo prarambham avutundi.
1: Therefore, in the very first place, one has to enter into the state called jignasi.
0: జిజ్ఞాసి నుండి సాధకుడు అనేటువంటి దీంట్లో ప్రవేశిస్తుంది.
1: ఫ్రమ్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాసి వన్ ఎంటర్ ది స్టేజ్ ఆఫ్ సాధక.
0: అక్కడ నుంచి అరుడు అనేటువంటి గమ్యము చేరుతుంటాడు.
1: ఆఫ్టర్ దాట్ హీ రీచెస్ ది గోల్ ఆఫ్ అరుడ.
0: జిజ్ఞాసి అనేటువంటి విషయాన్ని మీకు సులభంగా అర్థం కావాలనుకుంటే విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ in a easier terminology, it will be compared to studentship.
0: Anaga vidyana abhyasinchadamlo vishayanni kodikarinchadamlo konni vishayanni telusukunnatalo prathamika sthayilo undeyandi sthiti.
1: This refers to the stage wherein one tries to acquire information.
0: Kanuka jignasi aneetundi vaadu dayam yokka tattvanni దైవం యొక్క రహస్యాన్ని దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి ఆశించి ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
1: Therefore, in this particular state, the person who is inquiring has to inquire into the great powers of God, the secret behind God and the principle of God.
0: తత్వమస్య తత్వాన్ని విచారణ ద్వారా తెలుసుకోవటం.
1: ట్రైన్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ తత్వమసి త్రూ ఎన్క్వైరీ.
0: తత్వమసి అనగా తత్ త్వం అసి. దానిని దీనిని రెండింటినీ గుర్తించుకుని రెండింటి యొక్క ఏకత్వాన్ని కూడా తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం.
1: తత్వమసి రెఫర్స్ టు ద ఎఫర్ట్ మేడ్ టు ఫైండ్ అవుట్ దాట్ అండ్ దిస్ అండ్ టు రికన్సైల్ అండ్ టు అచీవ్ unity between these two.
0: ఇలాంటి దాన్ని తెలుసుకున్న తర్వాత సాధక అనగా దీనిని ప్రాక్టికల్ లో పెట్టేటువంటి యొక్క వినియోగించుకునేటువంటి విధానంలో ప్రవేశిస్తాడు.
1: One has to know this first. After knowing this, one has to put it into practice, and that is called the stage of sadhaka.
0: ఈ సాధక స్థాయిని ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి
1: ది సాధక స్టేజ్ ని కంపేర్ టు ది స్టేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొఫెషన్ ప్రాక్టీసింగ్.
0: విద్యనే లేకపోతే ఉద్యోగం అనేది లభించదు.
1: If one does not have education and qualification, one may not be able to get a job.
0: కనుకని జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం.
1: Therefore, in the stage of jignasu, one tries to acquire information and education, and the next stage, the stage of sadhaka, one practices and uses the education.
0: Arudu anetundi pensioner madri untaru.
1: The next stage, arudha, arududu, may be compared to the stage of pensioner.
0: Pension eppudu teesukuntadu? Udyogam aina tarvatane pension teesukuntadu.
1: One receives pension and becomes a pensioner only after completing his job and
0: ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు.
1: One gets employment only after one acquires education and qualification.
0: కనుకనే మొట్టమొదటి విద్యార్థి స్థాయి, రెండవది ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి.
1: These three stages are the stage of the studentship, the second is employment stage, and the third one is
0: arudhasthaye paramashantanga kalamunu pavitramaina dinilo ekatvamulo gurinchi vicharinchekunte sthiti.
1: Arudha stage we compare to the stage wherein one would enjoy complete peace of mind and he would be able to just enjoy that unity in all the beings.
0: Dinini pratyekinchi bodhinchinatvante భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి నానభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది.
1: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భక్తి యోగ 12th చాప్టర్ భగవద్గీత విత్ ది వర్డ్ శ్రేయోహి జ్ఞానమభ్యాస కమెన్సింగ్ ఫ్రమ్ అభ్యాస ప్రాక్టీస్.
0: ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కానీ విషయగ్రస్తుడు కారాలి.
1: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఎంక్వైరీ రాదర్ దాన్ డెవలపింగ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
0: ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విషయ విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
1: The sadhakas of today are entering to the stage of attachment first and then they are entering into the stage of inquiry.
0: మీరు చక్కని గుర్తించారో లేదు, బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ హాఫ్, ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాఫ్ లో ఉంటున్నారు.
1: ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ clearly observed this or not. In the while addressing, it is said brother
0: I family lo full brothers and sisters anetundi ga ledu ikkada half brothers and sisters ga untundadi.
1: The word brothers and sisters of my family, it is not of my family, it is half my family.
0: Deenine part time devotees ani cheppavachu.
1: And this stage that we described as the stage of part time devotees.
0: Kani bhagavad gita lo aa vidhanga cheppaledu.
1: In Bhagavad Gita, this is not given in that particular fashion.
0: నీవు పూర్తి శరణాగతిని కమ్మని బోధించింది.
1: It has taught complete surrender.
0: ఈ శరణాగతి తత్వమునకు కాలము ప్రధానం.
1: For this principle of complete surrender, the time factor is very important.
0: కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు.
1: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం.
0: కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
1: హీఈ్ నాట్ నియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైం, బట్ హీ హాస్ కెప్ట్ ది ఎంటైర్ టైం అండర్ హిస్ కంట్రోల్.
0: కాలవశుడు జీవుడు.
1: The one who is bound by time is man.
0: Kalatitudu devudu.
1: The one who has transcended the time is God.
0: Mrutyukistudu jeevudu.
1: The one who is mortal is
0: amaravarupudu devudu.
1: The one who is immortal is God.
0: Kanukane daivatvamunu aashrayinchinappude కాలంతో కూడినటువంటి జీవతత్వము సార్థకమని ఉంటుంది.
1: ఓన్లీ వెన్ యు టేక్ షెల్టర్ ఇన్ డివినిటీ యూ బి ఏబుల్ టు ట్రాన్సెండ్ ద ఎలిమెంట్ ఆఫ్ టైం.
0: కాలకాలుడు అని భగవంతునికి ఒక పేరు.
1: వన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ కాలకాల.
0: కాలకాల ప్రపన్నానం కాలక్షణ కరిష్యతి అని కాలము జీవుణ్ణి పెంగుతూ ఉంటుండాలి.
1: టైమ్ ఈజ్ కన్స్యూమింగ్ మ్యాన్.
0: కాలమునే మింగేటువంటి వాడు దేవుడు.
1: గాడ్ కన్స్యూమ్స్ టైమ్ ఇట్సెల్ఫ్.
0: కనుకనే కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చెయ్యాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు బేస్ హిస్ యాక్టివిటీ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ టైమ్ అండ్ వర్షిప్.
0: తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు.
1: ఉపనిషత్ హ్యాస్ డిస్క్రైబ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ ఆఫ్ ద వర్క్.
0: మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభము చేయాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వన్ హ్యాస్ టు పే సాల్యుటేషన్స్ టు ది వర్క్ అండ్ యాక్టివిటీ.
0: కారణం ఏమనగా మానవుని యొక్క పుణ్యములకు కాని పాపములకు కాని మంచి కాని చెడ్డ కాని ఉద్ధస్థితికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణం, కాలమే ప్రధానం.
1: ఇట్ ఇస్ ది టైమ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ది మ్యాన్ డౌన్ ఫాల్ ఆర్ ఫర్ ది మ్యాన్ ప్రోగ్రెస్, ఫర్ ది గుడ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ఫర్ ద బ్యాడ్ ఆఫ్ మ్యాన్, ఫార్ అర్నింగ్ మెరిట్ ఆర్ ఫర్ అర్నింగ్ డిమెరిట్.
0: కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా, నన్ను పవిత్రమైన రీతిలో ప్రవేశపెట్టి నా కర్మలు సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ యూజువలీ ప్రే ఇన్ దిస్ పర్టికులర్ వే, ఓ గాడ్ యు ఆర్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ టైమ్, ప్లీజ్ సీ దట్ ఐ సాంక్టిఫై మై యాక్టివిటీ అండ్ ఐ సాంక్టిఫై ది ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ రీచ్ దై లోటస్ ఫీట్ అండ్ స్పెండ్ మై టైమ్ ఇన్ దై సన్నిధి.
0: దృష్టి కల్పితమైనటువంటి జగత్ అంతయ్య కూడాను కాలముతో లీనమైనటువంటిది.
1: ది ఎంటైర్ వరల్డ్ విచ్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ది సైట్ ఇట్సెల్ఫ్ ఈస్ ఇనెక్సిసిబుల్
0: కాల ప్రభావంలో చేరినటువంటిది.
1: ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ టైమ్.
0: కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో అగెన్స్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్.
0: కాలము ఎవరి కోసము ఆగదు.
1: టైమ్ డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీవన్.
0: కాలమును జీవులు అనుసరించవలసినదే కాని జీవులను కాలము అనుసరించదు.
1: జీవీస్ ఆర్ లైఫ్ పీపుల్, ది మెన్ విల్ హావ్ టు ఫాలో ద టైమ్. టైమ్ డస్ నాట్ ఫాలో మెన్.
0: కాలము పెద్ద ప్రవాహం వంటిది.
1: టైమ్ మే బి కంపేర్డ్ టు ఏ ట్రెమెండస్ ఫ్లో.
0: సమస్త జీవులు సమస్త పదార్థములు ఈ కాల ప్రవాహంలో కొట్టుకుని పోతున్నవి.
1: ఓన్లీ లివింగ్ బీయింగ్స్ అండ్ ఆల్ మెన్ ఆర్ వాష్డ్ అవే బై ది ఫ్లో ఆఫ్ టైమ్.
0: ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరి ఒక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు.
1: A person who is washed away by the flood cannot go to another article which is itself being washed away for protection and shelter.
0: Tanu tanu aapreenchinatundi padarthamu rendu kudanu pravahamlo kottukone poyetundi vastuvule.
1: The man himself and the object in which he has taken shelter both are washed away by the flood of time.
0: Kanuka గుడ్డివాడిని గుడ్డివాడు అనుసరించినట్టుగా ఉంటుంటాది ఈ కాల ప్రవాహంలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను ఆశ్రయించడం.
1: ఇఫ్ యూ టేక్ షెల్టర్ టు ఇన్ పీపుల్ హు ఆర్ సబ్జెక్ట్ టు టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్, ఇట్ ఇస్ లైక్ బ్లైండ్ ఇమిటేటింగ్ ఆర్ ఫాలోయింగ్ బ్లైండ్.
0: ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితులు కాగలడు.
1: If one were to take shelter in a person who is on a bank, one may be able to save, get saved.
0: ఆ ఒడ్డే దైవం.
1: And that particular person or that
0: ఆ గట్టే దైవం.
1: That is God.
0: అట్టి దైవాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి ఈ ప్రవాహములకు దూరమై, బాధలకు దూరమై, దుఃఖములకు దూరమై, విచారములకు దూరమై ఆనందముతో తన కాలమును అంకితం గావించుకుంటాడు.
1: The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with that time.
0: కనుకనే నాయన, నీవి కాల ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి జీవుడవు. నీకు ఒట్టు నేనే. నన్ను ఆశ్రయించినప్పుడే నీకు ఈ విధమైనటువంటి బాధలకు ఏమాత్రము గురి కావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగత తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: God has been declaring the principle of surrender and the importance of surrender by telling the man, oh man, you are washed away by the flood of time. The only one who can give you shelter is myself. You take shelter in me. And then
0: pray. Sadhakudu, anyada saranam nasti, tvameva saranam mama. Neevu tappa naaku anyam ledani saranagatudu avutadu. ఏ విధంగా అవుతాడు? మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం దశభూతం రక్షమాం శరణాగతి అన్నాడు.
1: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ మ్యాన్ టేక్ షెల్టర్ ఇన్ గాడ్ ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ హిస్ వెల్త్ హిస్ ప్రాపర్టీ హిస్ ఎంటైర్ వైఫ్ చిల్డ్రన్ ఎవ్రీథింగ్ అండ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ టేక్ షెల్టర్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్.
0: అయితే ఇట్టి శరణాగతి తత్వమునకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి.
1: ఫర్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ కర్సర్.
0: ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక, దేవునికి అర్పితం చేయలేక, తన మనతత్వాన్ని పూర్తి గావించుకునలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు.
1: On account of the existence of a custom between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely.
0: Adi maya.
1: That custom is delusion.
0: Ee maya anaga emiti?
1: What is the meaning of delusion?
0: Ee maya anetundidi lenidi. మాయా అన్నారు. ఏది లేదు అదే మాయా.
1: మాయా ఆర్ ఇల్యూజన్ రిఫర్స్ టు దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. డజంట్ ఎగ్జిస్ట్ ఇస్ మాయా.
0: లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయా.
1: ఇమాజినింగ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మాయా.
0: ఎత్తి కలదను చుట్టిమో అది లేదు.
1: Whatever you are thinking as existing does not really exist.
0: Yetti ledana chuttimo addi kalad.
1: Whatever you are thinking does not exist really exists.
0: Unnadokkata satyamu ennatikidi.
1: Remember that always there is only one thing which is true.
0: Leni dayyanu lokamu chudarayya.
1: Truly speaking, the world really does not exist. Please see.
0: Manamu oka tradunu chusi idi paamu ani bhramistunnam.
1: We see a rope and mistake it to be a snake.
0: Kani paavu ledu.
1: There is no snake there.
0: Ledi paavunu unnadani bhraminchatam chetane bhayabhrantulu kuri avutunnadu.
1: We are subjected to fear and tension by imagining that there is a snake where there is no snake really.
0: Ee bhayamunaku kaaranam emiti?
1: What is the reason for this fear?
0: Ledi danini unnadiga bhavinchukotame bhraman.
1: Imagining things which really do not exist as existing, that is
0: ee bhramane baadalaku kaaranam.
1: This particular feeling is responsible for all the troubles.
0: Kanuka idi anta kudanu oka prajnana tattvamulo daanini pradarshinchinappudu adi traaduga manaku rupondutundi.
1: If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there.
0: Appudu etti bhayam kudanu untundadu.
1: Then there will be no fear whatsoever.
0: దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడా ఏమాత్రము భయం ఉండదు.
1: టు రీచ్ ఇట్, టు హోల్డ్ ఇట్ అండ్ టు ఫీల్ ఇట్ యు విల్ నాట్ బి అఫ్రైడ్ బికాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ రోప్.
0: అదే విధముగానే ఈ దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటి సత్యం గుర్తించవలలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖము గురి అవుతున్నాం.
1: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎ నంబర్ ఆఫ్ సారోస్ బికాస్ వీఆర్ ఫర్గెటింగ్ ది ఫ్యాక్ట్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద వన్ విచ్ వీఆర్ థింకింగ్ టు బి.
0: మనము ఈ జగత్తును విషయ దృష్టితో చూస్తున్నాం.
1: వీఆర్ వ్యూయింగ్ ఇట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ వరల్డ్.
0: విచారణ దృష్టితో మనము చూడటం లేదు.
1: వీఆర్ నాట్ లుకింగ్ త్రూ ఎన్క్వైరీ.
0: దీన్ని విచారణ దృష్టితో చూసినప్పుడు ఈ జగత్ అనేటువంటిది ప్రావాహిక సత్యం.
1: ఇఫ్ యూ వర్ టు లుక్ ఎట్ ద వరల్డ్ త్రూ ది ఐస్ ఆఫ్ ఎన్క్వైరీ, దిస్ ఇస్ ఓన్లీ ఎ ట్రూత్ ఆఫ్ ఎ ఫ్లో యాజ్ సచ్.
0: ప్రావాహిక సత్యం అనగా నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంటాయి.
1: ప్రావాహిక సత్యం ఆర్ కంటిన్యూస్ రిఫరెన్స్ టు ఎ కంటిన్యూస్ చేంజ్ విచ్ విల్ బి టేకెన్.
0: నదిలోని జలము ప్రవహించుకునే ఉంటుంటాది.
1: the waters in a river will be continuously flowing.
0: Aithe aa yokka pravahinchinatvanti jalamu munduku poyina aa sthanamku velugu jalamu cherukuntu undali.
1: The water when it moves or when the water which is behind it comes and
0: ee niranakaramu pravahamto undatam chetane deeniki nadi ani oka peru vachindi.
1: The word nadi river is derived from the fact that there is a continuous flow. That is,
0: ee nadilo neeru undina undakapoyina dani peru nadi.
1: Whether there is water in the river or not, it is still described as a river.
0: Neevu ee jagattulo undu undakapo ee jagatte.
1: Whether you live, exist in the world or you do not exist, still it is the world.
0: Ini satyam.
1: This is the truth.
0: Maapu chendakame pravahyam.
1: Change itself may be flow.
0: Kalka pravahyam satyame ee jagat.
1: Therefore, this particular truth associated with...
0: Anaga satyamuto cheyina mithyamu ani.
1: This is truth associated with untruth.
0: Mithyamuto koodinatvante satyamu.
1: Associated with untruth is truth.
0: దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా చూస్తూ వచ్చారు.
1: వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్.
0: కనుకనే సదసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమైనటువంటి స్వరూపము ఈ జగత్తు.
1: సదసత్ రెఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వెరిన్ బోత్ కోఎగ్జిస్ట్ దట్ ఇస్ ట్రూత్ అండ్ అంట్రూత్.
0: ముడిగట్టితో చేరినటువంటి దర్బను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన.
1: సాధన రిఫర్స్ టు దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ బై విచ్ వి సెపరేట్ ది ట్రూత్ అండ్ అంట్రూత్ అండ్ టేక్ ది ట్రూత్.
0: దీనినే భగవద్గీత ఎందుకు నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. గుణత్రయ విభాగ యోగము అన్నారు.
1: The same thing has been described in Bhagavad Gita as Nitya Anitya Vibhaga Yoga, Kshetra Kshetrajna Vibhaga Yoga, Saddhatraya Vibhaga Yoga.
0: Kanukane idi trigunatmaka swarupamainatvanti maya.
1: Maya is associated with three attributes.
0: Ee maya anna ajnanamu anna prakruti anna tamassu anna inta paryaya padamule kaani ee anni okkate.
1: Illusion, ignorance, well, all these are synonyms. Tamas and tamas, all these are
0: tamasanna mayane, ajnanamanna mayane.
1: Tamas also refers to
0: prakruti anna mayane.
1: Nature also refers to ignorance.
0: Maya anna mayane.
1: Well, illusion is illusionist.
0: Anaga leni danini gaminchi danini satyamuga bhavinchi daniki manamu guri kavatame idi maya yokka prabhavam.
1: Thinking as existing things which really do not exist and coming under its spell is described as maya.
0: Aneka mandi brahma satyam jagat vidya cheptuntaru.
1: Quite a few people describe as brahma satyam, brahman is truth and jagat vidya world is untruth.
0: Jagat bhavam matram vidya kaadi jagat vidya kaadi.
1: The feeling of the world is not true but world itself is not is true.
0: Kalaka brahma ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు.
1: బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మిథ్య.
0: కనుకనే భగవద్గీత యందు అర్జున నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు.
1: ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యువర్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్ యూఆర్ గోయింగ్ అవే అవే ఫ్రమ్ మీ.
0: నన్ను తెరగదు సరైన సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు.
1: సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టు మీ అండ్ ఆల్ యువర్ సారోస్ విల్ బి రిమూవ్.
0: భగవంతునితో కూడినప్పుడు భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా నువ్వు బాధించదు.
1: When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any harm.
0: One chinna udaharanam.
1: One small example.
0: Petta petta srimantulu bhavanamulu mundu oka petta kukkaru unchadaru.
1: In the palaces or in the big bungalows of rich people, there will be a watchdog kept at the gate.
0: Ee kukka anni bazaar kukkala vantidi kaadu.
1: This dog is not like a street dog.
0: ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క.
1: This has been brought up by a person who has been showing such an affectionate.
0: అటు ఇటు పోయే వారిని చూసి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు ఇది.
1: This dog does not go on barking when it sees people moving
0: around. ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపై చర్య తీసుకుంటుంది కుక్క.
1: It starts barking or starts taking action or pouncing upon a person only when a person comes to the gate and tries to
0: ఎంతమంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు ఈ గజ్జలకు భయపడి అట్లే వెనుకకు వెళ్ళిపోతుంటారు.
1: Some people fearing the sound produced by the barking of the dog, they get back and go away.
0: అయితే కొంతమంది దీక్షలు పూని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్ప దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి.
1: Some people take a resolve somehow to meet the owner of the house and they stand there firm and shout a little louder to get the
0: యజమాని ఉన్నత భవనం పై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని.
1: But owner from the bungalow, he looks at the person who is at the gate.
0: అయ్యో ఇతను నా మిత్రుడే అని తన కిందికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి అతన్ని తనతో తీసుకుని పోతాడు లోపల.
1: The owner recognizes him as a friend and he comes down and goes to the gate, takes him along with himself.
0: ఈ వచ్చిన వ్యక్తి యజమానితో లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క ఏమి అతన్ని చేయదు.
1: When the stranger who has just come goes with the master of the house, this dog does not bark or harm.
0: అదే విధముగానే మోక్ష సౌధములకు భక్తి సౌధములకు ఆనంద సౌధములకు ప్రథమస్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటాయి.
1: In the same fashion, this illusion, which will be compared to the dog which we have just explained now, that would be there to the bungalow of moksha or deliverance and bliss.
0: దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కాలేటువంటి వాడో లేక యజమానితో ఎక్కువ పని లేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది.
1: If a person is not a friend of the master of the house, and if he does not have any work there, and still if he comes there, the dog catches hold of
0: him. ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అంటే వెనుకకు వెళ్లిపోతారు.
1: Fearing the consequences of such a dog biting them, etc., they run away, they go back.
0: దృఢ నిశ్చయుడైనటువంటి వాడు, దృఢ సంకల్పుడైనటువంటి వాడు, యజమానుని చేరాలేంటుందని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడనే నిలిచి మాయనకు ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానితో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు.
1: బట్ ఎ పర్సన్ విత్ ఎ ఫర్మ్ రిజర్వ్ ఫర్మ్ డిటర్మినేషన్ నో డజంట్ మైండ్ ది డాగ్ అట్ ఆల్ హీ స్టేస్ దేర్ షౌట్స్ అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ గోస్ విత్ హిమ్ టు ద బంగ్లో.
0: కనుక దృఢ నిశ్చయుడై శరణాగతుడైనటువంటి వాడు ఈ యజమానుడు అనేటువంటి మిత్రుడితో కూడి ఈ శాంతి సౌధమును చేరుతాడు.
1: Therefore, the one with a firm resolve and who has decided to just see the master will stay there and enter the palace of peace.
0: Kanukare, Arjunudi, Nayana, neevu aneka vishayavatulato koodi, aneka vidhamainatundi yokka, krishnakalpitamainatundi jagat vyavaharamulato koodi, neevu tappipoyipothunnavu.
1: Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event.
0: ఏకాగ్ర చిత్తుకు కాలేకపోతున్నావు.
1: You have not been able to develop concentration.
0: నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు.
1: You have not been able to establish me in your heart.
0: అభ్యాస యోగము చేయి.
1: Continue cultivate practice, constant practice.
0: అప్పుడు ఈ చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్.
0: ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణం దొరుకుతావు.
1: ఓన్లీ వెన్ యూర్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ యూల్ బి ఏబుల్ టు టేక్ షెల్టర్ ఇన్ మీ అండ్ సరెండర్.
0: ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు.
1: విత్ లవ్ అండ్ విత్ ఫెయిత్ రిమెంబర్ మీ. థింక్ ఆఫ్
0: ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు.
1: వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్ థింక్ ఆఫ్ మీ.
0: యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు.
1: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ డు నాట్ థింక్ దట్ ఇస్ ఎ సెక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ థింక్ ఆఫ్ మీ.
0: మామను స్మరించు. యుద్ధమునందు కూడా నన్ను స్మరించు.
1: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
0: ఇది యుద్ధం కాదు.
1: దిస్ ఇస్ నాట్ వార్.
0: కేవలం లౌకికమైన ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు.
1: This is not something like an ordinary quarrel with an individual.
0: నీ ఇంద్రియములతో, నీ దుర్గుణములతో, నీ దురాలోచనలతో, నీ దుర్బుద్ధులతో నీవు యుద్ధము చేసినట్టుగా భావించు. నన్నే స్మరించు.
1: You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties, and think of me and face the war.
0: Meeru cheyavalsina kutti yuddham parulato kaadu, vyaktulato kaadu, jeevulato kaadu.
1: You need not wage a war with others, with individuals, with a person.
0: నీవు అంతర్హృదయములతో నీవు యుద్ధం చేయాలి.
1: యు ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
0: వాటిని నీవు సాధించాలి.
1: యు హావ్ టు కంట్రోల్ దెం.
0: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యగర్భుని గురించి అనేక విధములుగా చెబుతాడు.
1: ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యగర్భుడు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడు.
1: యు హావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ within a crisis.
0: Indriya lokamu gelva jalam.
1: But you are not being able to win the sense, the world of sense.
0: Nana, ee lokalanta jeevinchinanta matramuna neevu raju kavachunu.
1: Father, by winning the all the world,
0: neevu indriyalu jeevinchinappudu rajanika raja maharaja raja neevu maharajuga avutavu.
1: Only when you control and completely against
0: vishnuvuniki adhipathi avutavu.
1: Your senses, you will become the king of the entire universe.
0: కానీ లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట దిగులకి పట్టగలడు.
1: బట్ ఇఫ్ యు ఆర్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ సెన్సర్ హౌ కెన్ యూ జస్ట్ విన్ ది ఎనిమీ.
0: గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వాడితో నీ వేరీగా పోరాడగలవు.
1: ఇఫ్ యు ఆర్ అరెస్టెడ్ అండ్ టై డౌన్ అండ్ కెప్ట్ ఇన్సైడ్ ది హాల్ హౌ కెన్ యూ ఫైట్.
0: కనుక మొట్టమొదట నీ లోని ఇంద్రియాలు నువ్వు సాధించడానికి ప్రయత్నించు.
1: ఇన్నర్ ఎనిమీస్ ఇఫ్ యు విన్ యు కెన్ విన్ ది ఎక్స్టర్నల్ ఎనిమీ.
0: అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది.
1: వెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ సరెండర్.
0: నాది, నేను, నావారు అనేటువంటి భావాలు ఉండినంత వరకు కూడాను నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు.
1: మై ఆబ్జెక్ట్, మై సెల్ఫ్ అండ్ మై పీపుల్, సో లాంగ్ యాజ్ యూ హావ్ సచ్ ఫీలింగ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు సరెండర్.
0: ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఏ యాక్టివిటీ ఇన్ భూతాకాశ.
0: భూతాకాశము జయించాలి.
1: You have to win the Bhutakasha also.
0: Chittakashamunu sadhinchali.
1: You have to win even the Chittakasha also.
0: Chidakashamulo praveshinchali.
1: And you have to enter.
0: Andulo praveshinchina tarvata meellavanni taane chusukuntadu.
1: Once you enter Chidakasha, all the other things are taken care of.
0: Rail station ku manamu poyyanta varaku mana luggage ni oka kulino, oka jetkano, oka rickshano, oka taxi lono pettukoni manam chusukoni povali.
1: Until we reach the railway station, we'll have to carry the luggage by some mode of transport like a tonga, a rickshaw or something like that.
0: Yavaru chikkinappudu mana luggage ni maname mosukoni povali talapaina chetilo pettukoni.
1: If there is no one else to help you, you'll have to carry the luggage all by yourself.
0: రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడికక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి.
1: వన్స్ యూ ఎంటర్ ది ట్రైన్ యూ కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యు లైక్ అండ్ యూ విల్ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్.
0: నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది.
1: ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్.
0: కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయడం లేదు. రైల్లో కూర్చొని కూడా తన పెట్టెను పుట్టను నిండి మీద పెట్టుకుంటాడు.
1: బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్. దే sit in the train but still keep the luggage on their head.
0: Kalukane saranagati ayina tarvata sarvamu tanake arpitam chey.
1: Once you surrender yourself to the Lord, offer everything to
0: him. Eppudu ekkada etla cheyalo thane chusukuntadu.
1: What is to be done, when it is to be done, how it is to be done is taken care of by himself.
0: Inka naadi aneetvanti oka aham aneetvanti akkada ye matramu undakudadu.
1: There should not be any trace of ego and yourself.
0: దీనినే రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు.
1: దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే ఇన్ రామాయణ బై లక్ష్మణ. ఆయన
0: చిత్రకూట పర్వతం చేరారు సీతా లక్ష్మణ సమేతుడై రాముడు.
1: రామ రీచ్ ది మౌంట్ ఆఫ్ చిత్రకూట అలాంగ్ విత్ బై
0: భగవంతుడు. ఎప్పుడు కూడా నువ్వు లీలా మానస విగ్రహుడు.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఏ లీలా మానస విగ్రహ.
0: అది కేవలం నటన సూత్రధారి.
1: ఈజ్ ఓన్లీ ఏ పర్ఫెక్ట్ యాక్టర్.
0: ఏ బాధలు, ఏ దుఃఖము, ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను, విచారంగాను, కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సారో, ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్. బట్ స్టిల్ సమ్ టైమ్స్ హీల్ బి యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీ ఇస్ హావింగ్.
0: దైవం మానుష రూపేణ మనుష్యాకారం పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటితమైనప్పుడే మానవులకు సంబంధుడవుతాడు.
1: దిస్ ఇస్ డన్ బై గాడ్ వెన్ హీ కమ్స్ డౌన్ ఇన్ ది హ్యూమన్ హ్యూమన్ ఫారం, బికాస్ ఇన్ ది హ్యూమన్ ఫారం హీ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది నేచురల్.
0: అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారము ధరిస్తుంటాడు.
1: దిస్ హ్యూమన్ ఫారం ఇస్ టేకన్ సో దట్ హీ విల్ బి ఈజీలీ యాక్సెసబుల్ టు పీపుల్.
0: రాముడు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు.
1: రామ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ ఇస్ టైర్డ్ అండ్ హీ
0: చాలా టైర్డ్ అయినట్టుగా లక్ష్మణ నేను ఇంక నడవలేను అని చెమటలు దుచ్చుకుని కింద వేస్తున్నాడు.
1: హీ వాస్ రిమూవింగ్ స్వెట్ ఫ్రమ్ హిస్ బ్రో అండ్ టెలింగ్ లక్ష్మణ ఐఎమ్ టైర్డ్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు మూవ్.
0: ఇక్కడ ఏదైనా ఒక చిన్న పర్వతాల కుటీరము నిర్మించు, అందులో విశ్రాంతి తీసుకుందామన్నాడు.
1: యూ పుట్ అప్ ఏ హట్ సమ్వేర్ హియర్ వి కెన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ దేర్.
0: ఎక్కడ వెయ్యాలి నాన్న అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఆస్కర్ కాటేజ్
0: నీ ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు.
1: రామ సెడ్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్.
0: రామ రామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు అర్జునుడు.
1: లక్ష్మణ బిగన్ జస్ట్ టెలింగ్ రామ రామ వాట్
0: నాకు ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాటలు నేను వినవలసి వచ్చింది అన్నాడు.
1: వాట్ ఆర్ మై మిస్టేక్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో ఐ ఆమ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
0: లక్ష్మణుడు పడేటువంటి పాదం చూచి రాముడికి తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు.
1: రామ న్యూ ది మైండ్ ఆఫ్ లక్ష్మణ్ అండ్ వై హి వాస్ టెలింగ్ బట్ స్టిల్ ఇన్ ఆర్డర్ టు మేక్ సీత అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ లైక్ లక్ష్మణ్ వాట్ మిస్టేక్ హావ్ ఐ కమిటెడ్ వాట్ ఇస్ ఇట్ దట్ ఐ హావ్ ఆస్క్డ్ వై ఆర్ యు ఫీలింగ్
0: గోల్డ్ చెప్పాడు అన్నా. తల్లిని తండ్రిని భార్యను బిడ్డను రాజ్యమును సర్వసంగ పరిత్యాగుడై తమ ఆజ్ఞని నాకు ప్రాణంగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తమ వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా నాకు, నాకొక్కటి నేను.
1: లక్ష్మణ
0: ఏ ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వు ఏమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత గురువుండి అని తాను బాధపడినాడు.
1: లక్ష్మణ సెడ్ దట్ ఐ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వైఫ్ ఫాదర్ మదర్ అండ్ కింగ్డమ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ కమ్ అలాంగ్ విత్ యూ థింకింగ్ దట్ యూ ఆర్ ద ఫాదర్ అండ్ సీత హర్సెల్ఫ్ ఇస్ ద మదర్ అండ్ దిస్ ఇట్సెల్ఫ్ అయోధ్య అండ్ ఓన్లీ టు ఇంప్లిమెంట్ యువర్ విల్ అండ్ ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ విల్ అట్ ఆల్ అండ్ యూఆర్ ఆస్కింగ్ మీ టు కన్స్ట్రక్ట్ అండ్ చూస్ అ ప్లేస్ వేర్ ఐ కెన్ కన్స్ట్రక్ట్.
0: నాకు రెండో వాంచ అనేటువంటిది లేదు, నీ ఆజ్ఞనే నా యొక్క ఇష్టం.
1: యువర్ కమాండ్ ఇస్ మై విష్ అండ్ ఐ డోంట్ హ్యావ్
0: ఇష్టం ఏదో అదే నా ఇష్టం.
1: వాట్ ఎవర్ ఈస్ యువర్ విల్ దట్ ఇస్ మై విష్.
0: నీవు ఏది చెప్పినా నేను శిరసావ ఇచ్చడమే నా కర్తవ్యం.
1: ఐ ఓబే అండ్ దట్ ఇస్ మై డ్యూటీ.
0: నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు.
1: మై గోల్ అండ్ మై ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఐ డోంట్ హ్యావ్ సెకండ్ థాట్.
0: ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి, రామ మరొక పర్యాయము లక్ష్మణుడు ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
1: సీత ఇంటర్వ్యూ అండ్ జస్ట్ టోల్డ్ రామ దేర్ షుడ్ నాట్ బి సెకండ్ థాట్.
0: అలాగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రము ఒక్కటి ఉండకూడదు.
1: దిస్ ఓన్లీ ఇస్ ఇల్లస్ట్రేట్ దట్ మ్యాన్ ఆర్ జీవ షుడ్ నాట్ హ్యావ్
0: ఇటువంటి మ్యాన్. అంతా నీది, అంతా నీది.
1: Everything is yours. All is yours.
0: చెప్పిన దానిని శిరసావహించడమే శరణాగతి యొక్క లక్ష్యం.
1: సరెండర్ రెఫర్స్ టు ఇంప్లిసిట్లీ ఇంప్లిమెంటింగ్ వాట్ హెస్ బీన్ ఆస్క్డ్ టు బి డన్.
0: ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో, నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను.
1: ఇన్ దట్ పర్టికులర్ వే యు కమ్ అండ్ సిట్ ఇన్ మై ట్రైన్ అండ్ ఐ క్యారీ యూ యువర్ లగేజ్
0: ఎవ్రీథింగ్ అనేటువంటి భావంతో నీ లగేజ్ నీ తలపైన పెట్టుకుని బాధపడదు.
1: ఆఫ్టర్ కమింగ్ హియర్ ఆల్సో డోంట్ క్యారీ యువర్ లగేజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఓన్ ఈగో సెన్స్ ఆర్ యువర్ హెడ్ అండ్ సఫర్.
0: కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమునందు శరణాగతి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హెస్ బీన్ టీచింగ్ ఇన్ దిస్ కాంటెక్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సరెండర్ యాజ్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ డివోషన్.
0: అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు.
1: వన్స్ యూ సరెండర్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది గ్రేస్ ఆఫ్ లార్డ్ వేర్ ఎవర్ యూ ఆర్ అండ్ దట్ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పెన్షన్ గ్రేస్ ఇన్ ది
0: ఫ్లో.
1: వెదర్ యూఆర్ ఇన్ ది ఫారెస్్ట్
0: ఆకాశమునన్నా,
1: వెదర్ యూఆర్ ఇన్ ది స్కై
0: పట్టణమునన్నా,
1: వెదర్ యూఆర్ ఇన్ ది టౌన్
0: అన్నన్నా,
1: వెదర్ యూఆర్ ఇన్ ది
0: విలేజ్నన్నా,
1: వెదర్ యూఆర్
0: కట్టేటబడి ఉన్నా,
1: ఈవెన్ వెదర్ యూఆర్
0: నా నేనే దిక్కు అన్నాడు.
1: వేర్ ఎవర్ యూఆర్ ఐ విల్ బి యువర్ షెల్టర్.
0: ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు.
1: ఇన్ దట్ పట్ల ఆర్డర్ కమ్మటర్ సరెండర్ టు మీ. దట్ ఈస్ ది ఆర్డర్ అండ్ కమాండ్ ఆఫ్ కృష్ణ.
0: కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటము అత్యవసరమని గుర్తించాలి.
1: Therefore, we'll have to recognize that to sanctify the principle of Christ and to sanctify our work, we'll have to surrender ourselves and reach the goal.
2: That was the fourth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 5th August 1984, you just heard Bhagavan teaching us the true nature of the world.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే ఎవరు

0: There is no other greater teacher than one's own conscience. On inquiry you will know the time is your teacher. The life is the real text or the scripture. God is only
1: not
0: your
1: life.
0: True friend.
1: The whole world is your name.
0: The whole world. God is only your friend.
1: భావి ప్రపంచ పౌరులైన యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్, ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మీ ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ యువర్ కాండక్ట్.
1: మీ నడతలు మంచిగా ఉండినప్పుడే దేశం కూడాను సుభిక్షంగా, సుఖంగా, సునాయాసంగా, శాంతిగా జీవిస్తుంది.
0: When your behavior is good, the country will progress. It will be safe and secure and peaceful too.
1: ఈనాడు లోకమునకు కావలసినటువంటిది సిరి సంపదలు కాదు, భోగ భాగ్యములు కాదు.
0: What the world needs today is not affluence, is not comfort, convenience, nor wealth.
1: గుణవంతులైనటువంటి యువతి యువకుడు అత్యవసరం.
0: The world needs men and women of character.
1: ఈ యువతి యువకులు యందు సరి అయినటువంటి ప్రవర్తనలే లేకుండినా దేశం యొక్క స్థితి, గతి, సంపత్తి కూడాను సర్వము నాశనమవుతుంది.
0: When the behavior of the young men and women is not proper, the position, the plight and the affluence, prosperity of the country will go.
1: మానవుడనగా ఏమిటి?
0: Who is a human being?
1: సత్యమే నీతి.
0: Truth is the true conduct.
1: ధర్మమే రీతి.
0: Righteousness is the procedure, way.
1: త్యాగమే ఖ్యాతి.
0: And sacrifice is the true reputation.
1: నీతి, రీతి, ఖ్యాతి, ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే మానవ జాతి.
0: The human race is the comprehensive totality of morality, the procedure and sacrifice.
1: ఇట్టి మానవ జాతి ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: Where from the human race has arisen?
1: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వ సృష్టి.
0: The entire creation has originated out of truth and it gets merges back in truth.
1: సర్వమహిమచేని సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నాం శుద్ధ సత్వమదియే చూడరయ్యా, శుద్ధ సత్వమదియే చూడరయ్యా.
0: Is there any place in this universe where there's no principle of truth? No. It is the pure, unsullied truth.
1: దీనిని పురస్కరించుకుని ప్రాచీన ఋషులందరూ కూడాను సత్యం బ్రూజాత్, ప్రియం బ్రూజాత్.
0: Basing on this, ancient sages and seers said, speak truth in an acceptable, pleasing way.
1: Na bhuyat satyam apriyam.
0: Never speak any lie. Never speak in an unpalatable way.
1: Anaga yemiti?
0: What do you mean by speak truth?
1: Desam yokka naitika viluvane satyam bhuyat.
0: The moral values are essential principles of truth.
1: Morality. Manavatvamlo neetiye lekundina మానవ జాతియే లేదు.
0: When there is no morality, neeti, there is no jati or human race.
1: కనుక దేశమునకు నీతి అత్యవసరమైనటువంటిది.
0: Therefore morality is most essential for any country.
1: ఆ నీతిని పోషించే నిమిత్తమై యువతి యువకులు సత్యమును పోషించాలి.
0: In order to uphold this morality, young men and women should determine to uphold
1: సత్యమును ఆచరించాలి.
0: They should practice truth.
1: సత్యమును మీ జీవితంలో ప్రాక్టికల్ గా పెట్టాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూత్ హ్యాస్ గాట్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: దీనిని సత్యం బ్రూయాత్ అన్నారు.
0: This is what is meant by Satyam
1: Bruyat. This
0: is the main duty of every human being.
1: ఈనాడు ప్రపంచంలో అనేక సమస్యలతో తారుమారైపోతున్నది.
0: The whole world is highly confused because of so many problems.
1: అన్యాయ, అక్రమ, అనాచార, అవినీతి, అసత్యముల చేత తాండవమాడుతున్నది.
0: We find injustice, unrighteousness, corruption dancing.
1: ఇట్టి పెడమార్గములను అదుపులో తేవడానికి యువతి యువకులే దీనికి తగిన సమర్థులు.
0: యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ ప్రాపర్ పీపుల్ టు పుట్ అండర్ చెక్ దీస్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ ర్యాంపెంట్.
1: మానవుని యందు నీతిని పోషించుకున్నప్పుడే సమత్వము, స్వేచ్ఛ, సోదరత్వము అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ వీ అపోల్డ్ మొరాలిటీ, దేర్ కెన్ బి ఈక్వాలిటీ, ద ఫ్రీడమ్ అండ్ ఫ్రెటర్నిటీ.
1: Brotherhood of man. Kanukane neeti aneetvanti jagatku entaina pradhanamaina jati.
0: Therefore morality is most essential for this world.
1: Itti neetini poshinche nimittame satyam ruyatan.
0: In order to uphold this morality one has to speak truth.
1: Rendavadi nabruyat satyam apriyam. Apriyamainatvanti satyamnu cheppakoddu.
0: Never tell the truth which is unpalatable, unacceptable.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత,
0: బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత,
1: సత్యం బ్రూయాత్ అనగా సత్యమును చెప్తూ ఉన్నావు కానీ అది ప్రియమైన హితమైనటువంటి సత్యం చెప్పాలి.
0: యు ఆర్ స్పీకింగ్ ట్రూత్ నో డౌట్ బట్ ఇట్ షుడ్ బి సెడ్ ఇన్ ఏ ప్లీజింగ్ వే, ఇన్ ఏ స్వీట్ మేనర్.
1: అది ప్రియముగాను, హితముగాను, సత్యముగాను, ఆనందముగాను అది నిరూపించాలి.
0: ఇట్ షుడ్ ఆల్సో డెమోన్స్ట్రేట్ దట్ ఇస్ క్వైట్ ప్లీజింగ్, యాక్సెప్టబుల్, ఇట్స్ క్వైట్ గుడ్ అండ్ ఇట్స్ బ్లిస్ఫుల్.
1: అది ఏ దేశమునకు ధర్మము
0: అండ్ ధర్మ,
1: అది నైతిక విలువ, ఇది ధార్మిక విలువ.
0: దట్స్ మోరల్ వాల్యూ, దిస్ ఇస్ ధార్మిక్ వాల్యూ.
1: ఇంకా ఆధ్యాత్మిక విలువ ఏమిటి?
0: వాట్ ఈస్ ద స్పిరిచువల్ వాల్యూ?
1: నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: నెవర్ టెల్ ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్, విచ్ ఇస్ నాట్ ప్లీజింగ్.
1: ఆ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడే యువతి యువకులు ఆధ్యాత్మిక శక్తి అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ వీ ఫాలో వీల్ హ్యావ్ మోర్ అండ్ మోర్ స్పిరిచువల్ పవర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: భారతదేశంలో సరిహద్దులు హిమాచల పర్వతములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్రాంటియర్స్, ద బార్డర్స్ ఆఫ్ భారత్. We have got the range of Himalaya.
1: Himachala parvatam anaga deeni yokka antarartham emiti?
0: What is the inner meaning of Himalayas?
1: Hima anaga challani ice.
0: Hima stands for the ice that is
1: challani ice.
0: It's white and bright.
1: Challadanamunaku nirmalamu.
0: White stands for purity.
1: Challadanamunaku prashanti.
0: The cold represents the peace.
1: Achalamunaku sthiramu.
0: That which is non-motile,
1: nirmala,
0: stability.
1: Nirmala, prashantamainatvanti yokka హిమాచలములే ఇండియా దేశమునకు సరిహద్దులు.
0: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ ప్యూర్, దట్ విచ్ ఇస్ స్టడీ, దట్ విచ్ ఇస్ అన్వేవరింగ్, దే ఆర్ ప్రెసెంట్ సింబలైజింగ్ ఓవర్ దేర్ ది హిమాలయ.
1: భారతదేశములో గంగా, యమున, సరస్వతి ఈ మూడు కూడాను మానవుని యందు ప్రసరించేటువంటి యొక్క రక్త ప్రసరములే.
0: ద సేక్రెడ్ రివర్స్ లైక్ గంగా, యమున, సరస్వతి ఆర్ లైక్ ది బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ మ్యాన్కైండ్.
1: ఈ యొక్క గంగా, యమున, సరస్వతుల యొక్క ప్రభావం చేతనే మానవుడు ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు.
0: బికాస్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది సీక్రెట్ రివర్స్ హ్యాస్ లైఫ్ బ్రెత్, లైక్ ది బ్లడ్ స్ట్రీమ్, మ్యాన్ ఈజ్ ఏబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: వివేకమును వికసింపజేస్తాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ ఇంటెలెక్ట్ బ్లాజమ్స్.
1: ఇంకా రామాయణ, మహాభారత, గీత.
0: ఫర్దర్ వి హావ్ గాట్ సీక్రెట్స్ లైక్ రామాయణ.
1: ఈ రామాయణ, భారత, భాగవతములు మూడు కూడాను మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటి యొక్క మహాసూత్రములు.
0: Therefore, the sacred epics like Rama, Bharata, Bhagavata, they manifest the symbolize the sacred human
1: value. పవిత్రమైన శక్తులు కలిగినటువంటి భారతీయుడు కేవలం భారతీయుడు అనిపించుకోవటం మాత్రమే కాకుండా ఆచరణ యందు దీన్ని సాధించి నిరూపించాలి.
0: It's not enough if one is called a Bharatiya, citizen of Bharat by name. One has to follow the principle and practice the reality.
1: ఏమిటి దీని అర్థము?
0: Three letters, Bharata.
1: Bhava.
0: Pa, first letter, feeling.
1: Ra, raga.
0: Ra is raga, the tune.
1: Ta, taalam.
0: Ta is taala.
1: Bava raga taalamulato sammilitamainatuvanti Bharatadesham.
0: Bharata is a comic epics like Rama Bharata Bhagavata. They manifest the symbolize.
1: Ikki pavitramaina shaktulu kaligina tundi Bharatiyulu. Kevalam Bharatiyudu anipinchukovatam matrame kaakunda.

0: సమ్మిళితమైనటువంటిది భారతదేశం.
1: భారత ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ట్యూన్ ఆఫ్ ద ఫీలింగ్ అండ్ ద బీట్.
0: భా అనగా కాంతి,
1: భా ఆల్సో
0: ప్రకాశము,
1: రేడియన్స్
0: వెలుగు,
1: లైట్ ఎఫల్జెంట్
0: ఇట్టి వెలుగును ఆశించేటువంటిది భారతీయుడు.
1: భారతీయ
0: ఇట్టిని కాంతిని ప్రకాశింపజేసేటువంటి వారు భారతీయులు.
1: భారతీయ షో దట్ రేడియన్స్ బ్రిలియన్స్
0: ఇట్టి వెలుగును అందించేటువంటి వారు భారతీయులు.
1: దే జస్ట్ పాస్ ఆన్ షేర్ దిస్ బ్రిలియన్స్.
0: మీకు ఎట్టి చదువులు లేకపోయినప్పటికీ,
1: యు మే నాట్ హావ్ ఎనీ ఫార్మల్
0: ఎడ్యుకేషన్ అధికారం లేకపోయినప్పటికీ,
1: యు మే నాట్ హావ్ పొజిషన్
0: ఎట్టి పరిస్థితులు ఎందు మీరు దిగజారిపోయినప్పటికీ,
1: యు మే నాట్ బీన్ ప్రాపర్ పొజిషన్స్
0: ఒక్క క్వాలిఫికేషన్ మాత్రం మీ ఎందు గట్టిది ఒకటి ఉంది.
1: There is one specific qualification within you.
0: నేను భారతీయుడిని, భారతీయుడును, భారతీయుడును, ఇది ఏ మీ క్వాలిఫికేషన్?
1: Your correct qualification is I am Bharatiya.
0: ఈ భారతదేశం యొక్క పవిత్రత చెప్పడానికి వీలు కాదు.
1: The sacredness of Bharatiya is beyond all estimate.
0: అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వమును ప్రసరింపజేసినది భారతదేశం.
1: In fact, it is Bharata that has shared the ఆధ్యాత్మిక స్పిరిచువల్ ప్రిన్సిపల్.
0: కనుకనే అన్ని దేశములు ఎందుకును సమస్త లోకస్సు వినోభవంతు అని చెప్తూ వచ్చింది.
1: Therefore it pronounced prayed for welfare of the entire human society.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతదేశమే కాకుండా అన్ని దేశములు ఎందుకును అందరు కూడాను జీవులు ఒక్కటే.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ వన్ బీ దట్ వాట్ యువర్ కంట్రీ.
0: జీవతత్వం ఒక్కటే.
1: In fact, there's only one.
0: దేవతత్వం ఒక్కటే.
1: Love is one.
0: త్యాగతత్వం ఒక్కటే.
1: The principle of sacrifice one.
0: యోగతత్వం ఒక్కటే.
1: All are one.
0: ఏకత్వంగా ఉండినటువంటి దివ్యత్వాన్ని మీరు ఎందుకు విభజించుతున్నారు?
1: In fact, the divinity is unity. Why do you fragment it? Why do you divide it?
0: కేవలం నా దేశము, నీ దేశము అనేటువంటిది విభజించుకోకూడదు.
1: You should never divide yourself, calling yourself.
0: దేశములు వేరు కావచ్చును.
1: Countries may be different.
0: దేహములు వేరు కావచ్చును.
1: Bodies may be different.
0: భావములు వేరు కావచ్చును.
1: Feelings may be
0: different. దాంతులు వేరు కావచ్చును.
1: ఐడియాస్ మే బి
0: డిఫరెంట్. కానీ ఆత్మతత్వం ఒక్కటే, ఒక్కటే, ఒక్కటే.
1: బట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: చూడండి, ఇక్కడ ఎన్నో బల్బులంతా వెలుగుతూ ఉన్నాయి.
1: హియర్ యూ ఫైండ్ సో మెనీ బల్బ్ షైనింగ్.
0: బల్బులు ఎన్ని రకములుగా చూచినప్పటికీ,
1: దేర్ మే బి సో మెనీ బల్బ్స్ ఏ వెరైటీ,
0: విడివిడిగా మనకు కనిపించినప్పటికీ,
1: దేర్ మే బి సెపరేట్,
0: కరెంట్ ఒక్కటే.
1: బట్ ద కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వాన్ని ఈనాడు యువతి యువకులు ప్రపంచానికి చాటుతూ పోవాలి.
1: This is the principle of unity that has got to be propagated by youth all over the world.
0: Nations are many.
1: Nations are many.
0: But earth is one.
1: But earth is one.
0: Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: Stars are many.
1: Stars are many.
0: But sky is one.
1: But sky is one.
0: Cows are many.
1: Cows
0: milk
1: are
0: is
1: many.
0: One.
1: Cows are many. Milk is one.
0: Dehamulu veru.
1: Bodies are many. Different.
0: Kani atma tattvam okkate.
1: But the spirit atma is one and the same.
0: Ee ekatvanni meeru gurtinchi pavitramainatundi sevalu yendu palgonnappude sarvulo yendu aanandanni anubhavinchavachchu.
1: Understanding the principle of unity, if we associate ourselves in sacred service activity, we can lead a blissful life.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prema manamuni endu cheerinchipovatam chetane,
1: as the love is
0: deshamunandu kaani vyaktulu endu kaani rashtramulu endu kaani anni vidhamunaitte ashanti prabalipoyindi.
1: As love is decreasing day by day, either in individual or in society, country by and large,
0: manam premanu penchukovali.
1: We should develop love.
0: Manam premanu undiye puttamu.
1: In fact, we have taken
0: premalone jeevisthunnamu.
1: We live in love.
0: Prema yende antyamaipothunnamu.
1: And we end up in love.
0: Bharata desham gaani ye desham enduku gaani manava janmamunaku moolakaranam mattiye.
1: And in fact, either in Bharata or any other country, we are born of the dust.
0: Dust,
1: dust, dust and dust alone.
0: Matti nundi pantalu pandi,
1: and we grow the harvest.
0: ఆ పంట నుండి మన ఆహారంగా మారి,
1: అండ్ వీ టేక్ పార్ట్ ది క్రాప్,
0: ఆ ఆహార స్వరూపమే మానవత్వాన్ని ధరిస్తుండాలి.
1: అండ్ ఇట్స్ ది వెరీ ఫుడ్ దట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే మట్టి మానవునికి జన్మను అందిస్తుండాలి.
1: అండ్ దేర్ఫోర్ ఇట్స్ ది డస్ట్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
0: చెట్టు గాలిని అందిస్తుండాలి.
1: అండ్ ది ట్రీ దట్ గివ్స్ అస్ ది బ్రీత్.
0: ఈ గాలి ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: ఇది ఆక్సిజన్.
1: This wind has got oxygen.
0: మానవుడు వదిలినటువంటి డస్ట్ గాలినంత కూడా అది స్వీకరిస్తుంటుంది. అదే కార్బన్ డైఆక్సైడ్.
1: ది కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జే

0: breathed out is accepted by the tree.
1: మానవుని చెడ్డనంత అది తీసుకుంటుందది.
0: In fact, tree accepts all that is bad.
1: మానవునికి మంచిని అందిస్తుందది.
0: And tree gives you all that is good.
1: ఇంకా గాలి.
0: And then we
1: have పంచభూతములు యందు ఉన్నటువంటి ప్రాణతత్వములు గాలి.
0: And this the air, this important.
1: ఈ గాలి మానవునికి ప్రాణమును శ్వాసను అందించి జీవితాన్ని ప్రాప్తి చేస్తుందది.
0: And it's the air that is the life principle which is responsible for our breath.
1: సూర్యుడు ప్రకాశవంతుడిగా ఉండి
0: ద సన్ షైన్స్
1: ప్రాణమును అందించి
0: గివ్స్ హిస్ లైఫ్
1: సమస్త లోకమునకు కూడాను వెలుతురును అందించి
0: ఇన్ ఫ్యాక్ట్ గివ్స్ లైఫ్ టు ఎవ్రీబడీ
1: సమస్త జీవితాలను కూడాను కాపాడుతూ ఉండాలి
0: అండ్ సస్టైన్స్ ద లైఫ్
1: అట్టి భూమి యందు భూమి యొక్క ఒడి యందు మనం పుట్టి జీవించి జీవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కూడాను ఆ భూమి యొక్క త్యాగాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతే ఏం ప్రయోజనం
0: హావింగ్ బీన్ బోర్న్ ఆన్ ఎర్త్ Having been grown, having been developed over here, if we don't understand the principle of sacrifice,
1: తల్లి ఒడియందే నీవు జీవించుకుంటూ తల్లి యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం ఎంత దురదృష్టం.
0: Right we are on the lap of Mother Earth, but we have not understood its sacrifice.
1: అర్థ భూమి అనేటువంటిది ఏ యొక్క ఫలితాన్ని ఆశించడం లేదు.
0: In fact, Earth is selfless, does not accept
1: సర్వ విధములైనటువంటి యొక్క ఫలమును అందిస్తుండాలి.
0: And it gives us all fruits.
1: Selfless love.
0: It demonstrates selfless love.
1: At the selfless love ainatundi prakriti and putti manam enduku selfish ga undali.
0: Having been born in this nature, the stand for selfless love. Why can't we
1: ekkada chusinappudu swarthamu swapriyojanamu swarthamu swapriyojanamu.
0: Everywhere we find selfishness and self interest.
1: Ee yuvati yuvukulu endu ee naadu ee swarthamu nirmulam cheyali.
0: Young men and women should kill this selfishness totally.
1: All are one, my dear son. Be alike to everyone, annadu Jesus.
0: Jesus said, all are one, my dear son, be alike to everyone.
1: Andaru oka talli biddalame.
0: In fact, all are the children.
1: Andaru oka matti oka swaroopamule.
0: We are all out of dust.
1: Andaru galani pilicheetunti vare.
0: We all breathe.
1: Andaru kudunu praanamunu vidicheetunti vare.
0: And we are bound to leave this world.
1: Ilanti ekatvamendunu kudunu manam vinnatvanni enduku paatinchali.
0: Having been this principle of unity, why are you carried away by diversity?
1: కనుక మనం భిన్నత్వాన్ని దూరం చేయాలి.
0: వీ షుడ్ బి అవే ఫ్రమ్ డైవర్సిటీ.
1: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ యూనిటీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క యువతీ యువకులు చేయవలసినటువంటివి.
0: దిస్ ఇస్ థింగ్ దట్ షుడ్ బి టేకెన్ బై యంగ్ మెన్ అండ్ విమెన్.
1: ఏదో విలేజ్ సేవ చేస్తున్నాము, బీదల సేవ చేస్తున్నాము, ఆ సేవ చేస్తున్నాము, ఈ సేవ, ఇవన్నీ కూడా కేవలం ఆర్టిఫిషియల్ యొక్క సేవలే.
0: వీ సే వీ టేక్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీ సే వీ సర్వ్ పీపుల్. Poor people, that's all artificial.
1: అది మానవుని యొక్క కర్తవ్యము.
0: That's your responsibility.
1: సేవ కాదు.
0: It's not service.
1: మనం పుట్టిండేదే సేవ నిమిత్తమే.
0: In fact, we are born to serve.
1: ఈ సేవ కోసం పుట్టి నాయకత్వాన్ని మనం ఆశించటము ఇది చాలా పొరపాటు.
0: Having been born to serve, but you want to be a leader is a mistaken idea.
1: కనుకనే మీరు నిరంతరం కూడా సేవకులుగా ఉండాలి.
0: So you should be servants throughout.
1: ఎందుకంటే సేవకులు ఎందున్నటువంటి భావము నాయకులు ఎందు రాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీలింగ్ దట్ దట్ ఇస్
1: సేవకుడే నిజమైన నాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ సర్వెంట్ ఇస్ ఎ ట్రూ లీడర్.
1: కనుక తోటి మానవులతో మనం చేరి కూడి ఆనందంగా ప్రేమతో వారిని అభివృద్ధికి తెప్పించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ జాయిన్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్ ఇన్ సొసైటీ అండ్ వర్క్ ఫర్ దేర్ ప్రోగ్రెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పెంచడమే ఈనాడు అనేక విధములైనటువంటి యొక్క సాధనలు.
0: This principle of unity is a real spiritual practice that we have to undertake today.
1: Japamu, dhyanamu, yogamu, ivanni kudunu kevalamu oka vidhamaina praktutamainatundi sadhanalu.
0: In fact, the meditation, chanting the name of God, they are only just
1: meditation. Meditation emiti deeni artham?
0: Meditation, what does it mean?
1: Evvaraina gurtinchukuntunnara?
0: Has anyone recognized it?
1: Meditation ante emo chestunnara?
0: Are they meditating in the sense?
1: ఎవరికి మెడిటేషన్? దేవుడిని మెడిటేషన్ చేస్తున్నామంటున్నారు.
0: And whom are you meditating?
1: దేవుడు అంటే ఎవరు?
0: Who is God?
1: తెలియనప్పుడు ఎవరిని మెడిటేషన్ చేస్తున్నావు?
0: When you don't know who God is.
1: రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా, జీసస్ దేవుడా, అల్లా దేవుడా, జరాస్ట్రం దేవుడా? కాదు కాదు, అందరూ మానవాకారములే.
0: Is Rama God, Krishna God, or Jesus, or Allah God?
1: అందరూ దేవు స్వరూపములే.
0: In fact, all are embodiments of the divine.
1: అటువంటి సమయంలో ఎవరైనా దేవుడిని మెడిటేషన్ చేస్తున్నావు?
0: దెన్ హూ కెన్ యూ హూ కెన్ యూ డిసైడ్ గాడ్ ఆన్ హూ యు మెడిటేట్?
1: మెడిటేషన్ అంటే ఏమిటి అర్థం?
0: యూ జస్ట్ సిట్ ఫర్ మెడిటేషన్. వాట్ డస్ ఇట్
1: కాన్సంట్రేషన్ ఇస్ మెడిటేషన్ అంటారు.
0: అండ్ యూ సే కాన్సంట్రేషన్
1: కాన్సంట్రేషన్ ఇస్ నాట్ మెడిటేషన్.
0: కాన్సంట్రేషన్ ఇస్ నాట్ మెడిటేషన్.
1: అది కేవలం ఇంద్రియముతో కూడినటువంటి ఒక పనులు.
0: కాన్సంట్రేషన్ ఇస్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద సెన్సెస్.
1: దీనికి తరువాత ఒకటి ఉంటుండాలి, అదే కాంటెంప్లేషన్.
0: Beyond the senses there is contemplation.
1: ఈ కాంటెంప్లేషన్ దాటిన తర్వాతనే మెడిటేషన్.
0: Above the level of contemplation there is meditation.
1: Above senses ఇది మెడిటేషన్.
0: Meditation is the state
1: below senses. Concentration.
0: Concentration is present below
1: the level of senses. తో నీవు పని చేస్తూ నేను మెడిటేషన్ చేస్తున్నా మెడిటేషన్ ఇది పేర్లు మార్చుకుంటున్నారు.
0: While acting below the level of the senses you call it meditation, it is only action.
1: ఏమిటి ఒక సమయంలో మాత్రం చేసినప్పుడే ఇది మెడిటేషన్ అవుతుందా?
0: When you meditated on specific time,
1: way of life is meditation.
0: The way of life is meditation.
1: ఏది చేసినా మనం మెడిటేషన్.
0: Whatever we do, it is meditation.
1: అంతా దైవం యొక్క లీలలే.
0: Everything is God's
1: will. అన్ని దైవం యొక్క ప్రేమలే.
0: Everything is divine.
1: అన్ని దైవం యొక్క రూపములే.
0: All forms are divine.
1: ఏది చేసినా కూడాను ఇది మెడిటేషన్.
0: Whatever you do, that amounts to meditation.
1: ప్రేమతో నీవు ఏ పనైనా చేయి అదంతా మెడిటేషన్.
0: Whatever you do with love, it is meditation.
1: ప్రేమ లేకుండా ఎంత గంటల కొద్ది కూర్చున్నా కూడా ఇది మెడిటేషన్ కాదు, ధ్యానము కాదు.
0: Without love, even if you sit for hours and hours, it is no meditation.
1: Love is important.
0: Love is important.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమతోనే నీవు గడపాలి.
0: Spend the whole of your life with love.
1: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: There is no God higher than above love.
1: ఆ ప్రేమతో నీవు ఏ పనైనా చేయి.
0: You may do anything with love.
1: అది దైవం యొక్క సాధనే.
0: And it is a spiritual practice.
1: ఆ ప్రేమతో ఏ పనైనా చేయి అదంతా దైవం యొక్క త్యాగమే.
0: You may do any job, it amounts to divine work.
1: కనుక ప్రేమను ఈనాడు పెంచుకోవాలి.
0: We have to grow love.
1: హృదయమునందు ప్రేమనే లేకుండా ఏ ప్రయోజనము ఉండదు.
0: When there is no love in our heart, everything is useless.
1: ప్రేమ లేని హృదయము అది కేవలం పాడు భూమి.
0: Therefore, the heart without love is a barren land.
1: ఎటువంటి ప్రేమ?
0: What sort of love?
1: స్వార్థ ప్రేమ కాదు.
0: It's not selfish.
1: లౌకిక ప్రేమ కాదు.
0: It's not worldly love.
1: భౌతిక ప్రేమ కాదు.
0: Physical love.
1: ఇది ఆధ్యాత్మిక ప్రేమ అనగా ఆత్మతత్వంతో కూడినటువంటి ప్రేమ.
0: It is only the spiritual love that has to be kept up. It is one spiritual that is atmic.
1: ఈ విధమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం చూసుకోవాలి. అందరి యందు ఉండినటువంటి ఒక తత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
0: You have to understand there's only one principle of love which is uniform in everybody.
1: అయితే అందరికీ ఈ స్థాయి అంత సులభంగా చిక్కదు.
0: బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు రీచ్ దట్ స్టేజ్.
1: కనుకనే క్రమక్రమేణ ఆ పెద్ద స్థాయికి మనం పోయి చేరాలి.
0: గ్రాడ్యువల్లీ వీ షుడ్ రీచ్ దట్ టాప్ లెవెల్.
1: పుట్టిన పిల్లవాడే తక్షణం డిగ్రీలో పోయి చేరడానికి వీలవుతుందా?
0: ఎ న్యూలీ బోర్న్ బేబ్ కెనాట్ గెట్ ఎ యూనివర్సిటీ డిగ్రీ.
1: ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ ఈ విధంగా అయిపోయి స్కూల్ ఫైనల్ అయిన తర్వాత డిగ్రీలో పోయి చేరుతాడు.
0: దేర్ఫోర్ ద చైల్డ్ హ్యాస్ టు పాస్ త్రూ ద ప్రైమరీ స్కూల్ లెవెల్, సెకండరీ స్కూల్ లెవెల్, దెన్
1: అదే విధంగానే ఈ ప్రాప్తమైనటువంటి సాధనలు మనం చేయాల్సిందే.
0: వీ హ్యావ్ టు డూ ద వరల్డ్లీ ప్రాక్టీసెస్.
1: ఎప్పుడు నివృత్తి స్థాయికి పోయినప్పుడే ఇవన్నీ వదలొస్తుంది.
0: ద డే వెన్ వీ గో ఇన్ వర్డ్ వీ కెన్ గివ్ అప్ దీస్ అవుట్ వర్డ్ ప్రాక్టీసెస్.
1: కనుక ప్రాకృతమైనందుకు కూడా ఈ నివృత్తిని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
0: దేర్ ఫోర్ ఈవెన్ ఇన్ వరల్డ్లీ ప్రాక్టీసెస్ వీ షుడ్
1: ఆధ్యాత్మిక లక్ష్యం నందుంచుకుని ప్రాకృతమైన కర్మలు మనం ఆచరించాలి.
0: కీపింగ్ ది స్పిరిచువల్ ఎండ్స్ వీ షుడ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇవి ఏ ముఖ్యమైనటువంటి సాధనలు? సత్యము, ప్రేమ.
0: Two are important spiritual practices, the truth and love.
1: సత్యముకు మించినటువంటి దైవము, ప్రేమకు మించిన దైవము మరొకటి లేదు.
0: There is no God more than truth and love.
1: సత్యము దైవానికి ఒక చక్కని పేరు.
0: In fact, Satya is the correct name of God.
1: ప్రేమ దైవానికి ఒక చక్కని పేరు.
0: And love, ప్రేమ, is the correct name of God.
1: ఇది మనం పెట్టుకున్న పేరులే కానీ ఇది నిజమైన కాదు.
0: In fact, these are names that we have given.
1: ప్రేమనే అతను.
0: And it's God is love.
1: కాబట్టి ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం తెలుసుకోకుండా ఇన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసి ప్రయోజనం ఏమిటి?
0: Without understanding the principle of love, what is the fun of doing several things?
1: యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీ హృదయాల లోపల పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ సీక్రెట్ థాట్స్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్.
1: త్యాగ భావాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ప్రేమనే మీ లైఫ్ గా మీరు విశ్వసించండి.
0: కన్సిడర్ లవ్ యాజ్ యువర్ లైఫ్.
1: మీ ఇంద్రియాన్ని నిగ్రహపరచుకోండి.
0: కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: ఈ నిద్రియాన్ని నిగ్రహపరచుకోకుండా ఎన్ని రకమైనటువంటి సాధన చేసి కూడాను ప్రయోజనం లేదు.
0: విదౌట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
1: ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం చేతనే
0: త్రూ సెన్స్ కంట్రోల్
1: మానవత్వం దైవత్వంగా మారిపోతుంది.
0: బై ఎక్సర్సైజింగ్ సెన్స్ కంట్రోల్ ది హ్యుమానిటీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద డివినిటీ.
1: కోపం వచ్చింది.
0: You are angry.
1: తిరిగి తక్షణమే దాన్ని పెంచుకోకూడదు.
0: Immediately don't go in that
1: way. అది మీ యొక్క సహజమైనటువంటిది కాదు.
0: It's not your natural quality.
1: It's not human value.
0: It's not a human value.
1: It is animal value.
0: Anger is animal value.
1: That time you think. I am not dog. I am man. I am not dog. I am man. కోపం dog యొక్క కులం.
0: Anger is the quality of a dog. When you are angry, just think, I am not dog. I am man.
1: కనుక డాగ్ క్వాలిటీస్ అంతా నీవు పెట్టుకుని హ్యూమన్ క్వాలిటీస్ అంటే ఎట్లా నీకు లభ్యమవుతుంది?
0: హ్యావింగ్ డాగ్స్ క్వాలిటీ, హౌ కెన్ ఐ కాల్ మైసెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎస్ ఎ హ్యూమన్ వాల్యూ?
1: చంచలత్వం కోతికి యొక్క క్వాలిటీ,
0: Wavering nature is the quality of monkey.
1: అలాంటి మంకీ క్వాలిటీస్ అంతా నేనైతే పెట్టుకుని నేను హ్యూమన్ క్వాలిటీ అంటే ఎట్ట అవుతుంది.
0: యూ కెనాట్ కాల్ మంకీ క్వాలిటీ హ్యూమన్ క్వాలిటీ. నో,
1: ఈ మంకీ క్వాలిటీని దూరం చేయి.
0: గివ్ అప్ దట్ మంకీ క్వాలిటీ.
1: ప్రేమతత్వాన్ని పెంచుకో, అది ఏ హ్యూమన్ క్వాలిటీ.
0: గ్రో, డెవలప్
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవి ఏ మించమైన హ్యూమన్ వాల్యూస్.
0: ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద ట్రూత్ అండ్ రైట్రస్నెస్ ద పీస్.
1: వీటిని పవిత్రమైన వేదం నందు ప్రేమ అని చెప్తూ వచ్చారు.
0: Veda declares it as love.
1: అనగ ఈ ప్రేమకే సర్వవిధమైనటువంటి రూపములు ధరించింది.
0: Love assumes different forms.
1: ప్రాణము, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి ఐదు ప్రాణములు.
0: These are five life principles, other names of love.
1: ఆ ఐదు కుడులు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలతో వచ్చింది.
0: They are the five human values.
1: నీలో సత్య మార్గమే లేకుండగినపోతే నీలో ఒక ప్రాణం పోయింది.
0: When there is no truth, you have lost one life principle.
1: Neelo dharma margame aasarinchukunda pothe neelo rendo pranam poyindi.
0: When there is no righteous conduct, you have lost one life breath.
1: Inga prema tattvamu premane lekunda katinanga neevu pravartistunte neeto moolo pranam kuda poyindi.
0: When there is no love in you, if you are like a stone, you have lost the third life principle.
1: Shanti etla labhistundi moodu poyin tarvata shanti kuda pothundi.
0: When these three are not there, how do you expect peace?
1: Shanti kuda poyin tarvata nalugo pranam kuda poyindi.
0: With the loss of peace, you lose of the fourth one.
1: ఈ నాలుగు పోయిన తర్వాత ఇంకా అహింస నీకు ఎక్కడ లభిస్తుంది?
0: Then how do you expect to develop non-violence?
1: ఐదో ప్రాణం కూడా పోతుంది.
0: The fifth life principle, non-violence.
1: ఈనాడు ఏ మానవుని ఎందైనా కూడా సత్యం స్థిరంగా ఉందా?
0: Is there any man with the truth that is steady?
1: ఈనాడు ఏ మానవుని ఎందైనా ధర్మాచరణ జరుగుతుండదా?
0: Is there any man who is practicing dharma?
1: కనుకనే ప్రాణము లేని జీవితంగా మనం జీవిస్తున్నాం.
0: We are just living the life which is actually.
1: ఏనాడు మానవుడు సత్యమును అభివృద్ధి పరుచుకున్నాడో ఆనాడే ప్రాణం కలిగినటువంటి మానవుడు.
0: That day when we uphold the truth, we can call ourselves to be living.
1: కనుకనే సత్యమనేటువంటి ఒక ప్రాణాన్ని మనం బ్రతికించుకోవాలి.
0: So we have to sustain the principle of
1: ధర్మం అనేటువంటి ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి.
0: We have to protect this
1: ధర్మం. మనకు ప్రేమ ఆవిర్భవిస్తుంది.
0: There emanates love.
1: ప్రేమ ఆవిర్భవించిన తక్షణమే శాంతి మనకు లభ్యమవుతుంది.
0: The moment there is love, then you will be
1: కనుక మొట్టమొదట సత్యమును సత్యము సత్యం దీనిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: సో వీ షుడ్ డెవలప్ కంప్లీట్ ఫెయిత్ ఆన్ ట్రూత్ సత్యం.
1: ఏ మానవునికి విశ్వాసం అభివృద్ధి అవుతుందో,
0: ద వన్ హూ హాస్ గాట్ ద ఫెయిత్,
1: వానికి అక్కడ ప్రేమ కలుగుతుంది.
0: దేర్ యు హావ్ ఫెయిత్,
1: ఎక్కడ ప్రేమ కలుగుతుందో,
0: వేర్ దేర్ ఇస్ లవ్,
1: అక్కడే శాంతి లభిస్తుంది.
0: దేర్ యు ఫైండ్ ద పీస్,
1: ఎక్కడ శాంతి లభిస్తుందో,
0: వేర్ దేర్ ఇస్ పీస్,
1: అక్కడే సత్యం లభిస్తుంది.
0: దేర్ యు ఫైండ్ ట్రూత్.
1: ఈ సత్యం ఎక్కడనో,
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
1: అక్కడనే దైవం.
0: There is God.
1: ఈ దైవం ఎక్కడనో అక్కడనే ఆనందం.
0: Where there is God, there is bliss.
1: కాబట్టి విశ్వాసం మొదలు ఆనందం కడపడిది.
0: సో
1: కాబట్టి మనకు ఆనందం అనేటువంటిది విశ్వాసం నుంచి లభ్యమవుతుండాలి.
0: సో ఫెయిత్ కమ్స్ ఫస్ట్, బ్లిస్ లాస్ట్. సో బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: మ్యాన్ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్.
1: ఈ ఆనందం సులభంగా లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ సింపుల్.
1: ఇది కేవలం బ్రహ్మస్వరూపమైన ఆనందం.
0: This bliss is brahmic quality.
1: Nityanandam.
0: Eternal bliss.
1: Paramasukadam.
0: Supreme.
1: Kevalam Jnanamurtim.
0: It's one of wisdom.
1: Dvandvatitam.
0: Non-dual.
1: Gaganasadrisham.
0: Ethereal.
1: Tattvam Asyadilachyam.
0: It aims at ultimate.
1: Ekam.
0: One.
1: Nityam.
0: Eternal.
1: Nimalam. Achalam. Sarvadi Satchibhutam. Idi Brahmanandam.
0: Pure, unwavering, eternal witness.
1: ఇట్టి ఆనందాన్ని మానవుడు అనుభవించాలంటే ఎంత కష్టపడాలి. ఏమిటి ఈ కష్టం? శరీరంతో చేసే కష్టములు కాదు.
0: ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ స్ట్రెయిన్.
1: నీలో ఉన్నటువంటి పాడు గుణములను నువ్వు త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ ది ఈవిల్ క్వాలిటీస్ ఇన్ యూ.
1: నీలో ఉన్నటువంటి యొక్క అనత్యమైనటువంటి యొక్క గుణములను త్యాగం చేయి.
0: సాక్రిఫైస్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతను త్యాగం చేయి.
0: Sacrifice all bad qualities, bad sins.
1: ఈనాటి యువకుని యందు హృదయం నిండుకుండను దుర్గుణములు, దురాలోచనలు నిండి ఉన్నాయి. మీ హృదయం ఇచ్చిండేది దుర్గుణాన్ని నింపుకునే కోసం కాదు.
0: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ అవర్ హార్ట్ టు నాట్ ఫిల్ ఇట్ అప్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఆ దుర్గుణాన్ని దూరం చేసి సద్గుణంతో మీరు నింపుకోండి.
0: వీ హావ్ టు రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఫిల్ అవర్ హార్ట్.
1: సదాచారంతో మీ హృదయాన్ని నింపుకోండి.
0: వీ షుడ్ టేక్ టు గుడ్ ప్రాక్టీసెస్.
1: పవిత్రమైన ప్రేమతో మీ హృదయాన్ని నింపుకోండి.
0: లెట్ అవర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ సేక్రెడ్ లవ్.
1: మన హృదయం, హృదయం, హృదయం. హృదయం అనేటువంటిది చాలా భగవంతుడు నివసించేటువంటి స్థానం.
0: ద హార్ట్ ఈజ్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
1: అట్టి భగవంతుడు నివసించేటువంటి యొక్క హృదయాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ స్పాయిల్డ్ ది వెరీ ఆల్టర్ వేర్ గాడ్ రిసైడ్స్.
1: కనుక ఈ యొక్క మాలిన్యంతో కూడినటువంటి యొక్క హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
0: లెట్ us క్లెన్స్ అవర్ హార్ట్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ డర్టీ నౌ.
1: ఇది ఈనాడు యువకులు చేయవలసినటువంటి యొక్క ప్రధాన కర్తవ్యం.
0: దిస్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఆఫ్ ఎవ్రీ యంగ్స్టర్.
1: ఇంకా యువకులు కూడా కొన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేయాలి.
0: అండ్ యంగ్స్టర్స్ ఆల్సో షుడ్ టేక్ అప్ సర్టన్ టాస్క్.
1: ప్రయత్నం చేయకుండా ఏ కార్యం కూడా మనకు ఫలించదు.
0: వితౌట్ ఎఫర్ట్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: నేను ఈ పుష్పం తీసుకోవాలని సంకల్పం వచ్చినప్పుడే నా చేయి పోయి ఆ పుష్పాన్ని తీసుకుంటుంది.
0: When I want that flower, my hand goes over there and picks up that flower.
1: దానికి కూడా ఒక విధమైనటువంటి యొక్క ప్రయత్నం కావాలి.
0: Everything requires effort.
1: అది ఏ సాధన?
0: That is practice.
1: ఇప్పుడు ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఫలమును చూచావు నువ్వు.
0: You find a tree bearing a fruit.
1: చూసినది కన్నులే.
0: Is the eye that watched.
1: కానీ తక్షణమే ఆ ఫలం మనకు లభిస్తుందా?
0: Can you get the fruit immediately there?
1: అక్కడికి మనం నడిచిపోవాలి, కాళ్ళతో పనిచేయాలి.
0: యు హావ్ టు వాక్ వెరీ క్లోజ్ టు ది ట్రీ.
1: కాళ్ళతో పనిచేసి సమీపానికి పోయిన తక్షణమే ఫలం లభించిందా?
0: ద మూమెంట్ యూ గో దేర్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
1: లేదు.
0: నౌ
1: నడుము వంగాలి.
0: యు హావ్ టు బెండ్.
1: నడుము వంగిన తర్వాత ఫలం లభించిందా?
0: ఐదర్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
1: లేదు.
0: నౌ
1: తిరిగి చేత్తో ఒక రాతిని తీసుకోవాలి.
0: యు హావ్ టు పిక్ అప్ ఎ స్టోన్ విత్ ది హ్యాండ్.
1: రాతిని తీసుకున్నంత మాత్రమే ఫలం లభించిందా?
0: అండ్ బై దట్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
1: ఆ రాతిని తిరిగి ఆ ఫలాన్ని కొట్టాలి.
0: అండ్ యు హావ్ టు త్రో ద స్టోన్ అండ్
1: అప్పుడే ఆ ఫలం కింద పడుతుంది.
0: దెన్ ద ఫ్రూట్ ఫాల్స్.
1: కింద పడినటువంటి ఫలమును తిరిగి వేడతో మనం అందుకోవాలి.
0: అండ్ విత్ ఫింగర్స్ యూ హావ్ టు పిక్ అప్ ద ఫ్రూట్.
1: అందుకున్నటువంటి ఫలమును నోటిలో పెట్టుకోవాలి.
0: అండ్ దెన్ యూ స్టార్ట్
1: నోటిలో పెట్టుకున్న తర్వాత పండ్లతో నమలాలి.
0: అండ్ యూ హావ్ టు చూ ఇట్ వెల్.
1: పండ్లతో నమిలిన తర్వాత గొంతుతో మింగాలి.
0: అండ్ దెన్ యూ హావ్ టు స్వాలో.
1: అప్పుడే జఠరానికి పోయి జీర్ణించి ఆ ఫలం యొక్క ఫలము మనకు లభ్యమవుతుంది.
0: అండ్ ఇట్ విల్ గో టు ద స్టమక్. దేర్ విల్ బి డైజెస్టెడ్. ఎసెన్స్ విల్ బి సప్లైడ్.
1: చెట్టు పైన ఉన్నటువంటి ఫలము పొట్టలో ప్రవేశించాలంటే ఎంత ప్రయత్నం చేయాలి?
0: The fruit over there on the tree, in order to reach the stomach, you have to strain, you have to make effort.
1: కనుకనే ఒక ఫలమును మనం పొందాలంటే ఎంతో శ్రమ పొందాలి.
0: In order to get the results, you should put in effort.
1: అందుకోసమే ఈ కాయాన్ని అందించింది.
0: Therefore, the body is gifted for that reason.
1: శరీరమాద్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే నిమిత్తమే శరీరం వచ్చింది.
0: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు లీడ్ ఎ ధార్మిక్ లైఫ్, లైఫ్ ఆఫ్ రైట్.
1: అంతేకాని శరీరం వచ్చింది కదా అని తినటము, త్రాగటము, తిరగటము, పోవటము, చావటము, ఇదేనా మనకు శరీరం యొక్క?
0: బాడీ ఈస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్. అల్టిమేట్లీ
1: దీనికోసం కాదు మనం రావటం.
0: ఇస్ నాట్ ఫర్ దట్ పర్పస్.
1: ఒక ఆదర్శాన్ని మనం జగత్తుకు అందించాలి.
0: వి షుడ్ సెట్ ఎన్ ఐడియల్.
1: ఒక ఆదర్శాన్ని సమాజంలో మనం పంచాలి.
0: అండ్ వి షుడ్ షేర్ దిస్ ఐడియల్.
1: ఈ ఆదర్శమైనటువంటి దైవత్వాన్ని మనం నిరూపించాలి.
0: అండ్ వి షుడ్ డెమాన్స్ట్రేట్ టు దిస్ ఐడియల్ దట్
1: ఈ దైవత్వాన్ని నిరూపించే నిమిత్తమే ఈ దేహం మనకు ప్రాప్తించింది.
0: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ గాడ్.
1: ఈ దేహం వచ్చిందే దేనికోసమని మీరు గుర్తించాలి.
0: Understand why this body is given.
1: Sarva shaktulu kudanu ichi ee dehanni srushtinchadu bhagavantudu.
0: God has gifted this body with all the powers and faculties.
1: Anni shaktulu taneyende untundayi.
0: All powers are latent, immanent.
1: ఆ శక్తులు ఉండి కూడాను తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: విత్ ఆల్ ది లేటెంట్ పవర్స్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవత్వంలో ఏ చిన్నదానికైనా ప్రయత్నం చేయాలి.
0: ఫర్ ఎనీ లిటిల్ థింగ్ ఈ
1: ప్రయత్నాలు స్వార్థం కోసం చేయకండి.
0: అండ్ నెవర్ బి సెల్ఫిష్.
1: దేవుణ్ణి దర్శించాలి.
0: యు వాంట్ సీ గాడ్.
1: ఎవరు దర్శించాలి?
0: హూ ఇస్ టు సీ?
1: నీవు మాత్రమే, అందరికీ కాదు. అది
0: ఇస్ ఓన్లీ ఫర్ యూ, నాట్ ఫర్ ఎవ్రీబడి.
1: కాదు, ఒక్క వ్యక్తి కోసం నువ్వు పోయిందంటే కేవలం అది స్వార్థమే అయిపోతుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇండివిజువల్ లెవెల్, ఇట్ అమౌంట్స్ టు సెల్ఫిష్.
1: సమస్త జగత్తు కూడా ఈ ఆనందాన్ని అందించాలి. అది ఏ నిజమైనటువంటి యొక్క స్వార్థము?
0: లెట్ ది హోల్ వరల్డ్ బి బ్లిస్ఫుల్, దేర్ లైస్.
1: అది ఏ నిజమైన పరార్థము?
0: దట్ ఈస్ ది సుప్రీం
1: స్వార్థము.
0: దిస్ ఇస్ సెల్ఫిష్.
1: స్వార్థ జీవితంతో ఎన్ని సాధనలు చేసినా కానీ ప్రయోజనం లేదు.
0: విత్ ఆల్ ది సెల్ఫిష్ లైఫ్, వాట్ ఎవర్ స్పిరిచువల్.
1: ఈనాడు ధ్యానం చేస్తున్నాడు, స్వార్థమే.
0: యు మెడిటేట్, ఇట్ సెల్ఫిష్నెస్.
1: తన నిమిత్తమే తాను ధ్యానం చేస్తున్నాడు.
0: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ పర్పస్ యు మెడిటేట్.
1: జపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
0: యు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇట్ సెల్ఫిష్నెస్.
1: తపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
0: యు రిపీట్ హిస్ గాడ్స్ నేమ్.
1: ఇవన్నీ స్వార్థం కోసం చేసేది, పరార్థం పరార్థం అని చెప్పేది. ఇది ఎంత అసత్యం!
0: దీస్ ఆర్ ఆల్ సెల్ఫిష్ రిచువల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దట్స్ ఆల్ యూస్లెస్.
1: దట్ ఈస్ అన్ట్రూత్.
0: దట్ ఈస్ అన్ట్రూత్.
1: కనుకనే మనం అసత్యం చెప్తున్నాము.
0: వీ స్పీక్ అన్ట్రూత్.
1: దేవుని నేను దర్శించడం కోసం ధ్యానం చేస్తున్నాను.
0: వీ సే ఐ మెడిటేట్.
1: చేస్తున్నావు, చేస్తున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు?
0: యు మెడిటేట్ ఫర్ హూ సేక్?
1: అది కేవలం నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
0: యు డూ ఇట్.
1: నీ కోసం నువ్వు భుజిస్తున్నావు.
0: యు ఈట్ ఫర్ యువర్ ఓన్.
1: నీ కోసం నువ్వు నిద్రిస్తున్నావు.
0: యు స్లీప్ ఫర్ యువర్ ఓన్.
1: నీ కోసం నువ్వు త్రాగుతున్నావు.
0: యు డ్రింక్ ఫర్ యువర్ ఓన్.
1: నీ కోసం నువ్వు ఆనందపడుతున్నావు.
0: యు వాంట్ టు బి హ్యాపీ.
1: ఇది సేవ ఎత్తు అవుతుంది.
0: హౌ కెన్ యు కాల్ ఇట్ సర్వీస్?
1: ఇది సేవనే కాదు, స్వార్థమే.
0: ఇట్ ఇస్ నాట్ సర్వీస్, ఇట్
1: సర్వీస్. కనుక సేవ చేయాలనుకుంటే భగవంతుని స్మరించుకుంటూ పరులు సేవ చేయి.
0: ఇఫ్ యు కాల్ ఇట్ సర్వీస్, రిపీట్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ సర్వ్.
1: ఒక శక్తిహీనుడికి నీవు సేవ చేస్తున్నావు.
0: You are serving a poor man.
1: ఆ సేవ చేస్తున్నాడు అతనే దేయము అనుకో.
0: Consider weak person is God.
1: బుద్ధుడు,
0: బుద్ధ,
1: ఒక శవాన్ని చూచి,
0: saw the dead body.
1: ఒక రోగిని చూచి,
0: saw a patient.
1: ఒక కురూపిని చూచి,
0: and saw ugly person.
1: మనసు కరిగిపోయింది.
0: And his mind changed.
1: ఎంతమంది కురుపులు చూస్తున్నాం మనం ఇప్పుడు?
0: We see many ugly people.
1: ఎంతమంది, ఎన్ని డెడ్ బాడీస్ చూస్తున్నాం మనం?
0: Don't we see many dead
1: bodies? ఎన్ని రోగస్తులను చూస్తున్నాము?
0: We see many sick.
1: ఎత్తుంది మన మనసు, ఏమీ మార్చడం లేదు.
0: How is our mind? It is not changing.
1: కనుకనే అటువంటి బుద్ధుడు నిర్వాణాన్ని పొందాడు.
0: బుద్ధ హూ హాస్ గాట్ హిస్ మైండ్ చేంజ్డ్ కుడ్ అటైన్ లిబరేషన్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆ హృదయాన్ని కరిగించుకున్నాడు.
0: బికాజ్ హిస్ హార్ట్ మెల్టెడ్.
1: ఈనాడు మన హృదయం కఠినంగా మారిపోతుంది.
0: అవర్ హార్ట్ ఇస్ సో హార్డ్.
1: ఎవరైనా బాధపడుతుంటే వాడు బాధపడుతున్నాడు నాకేం కాదు అనుకుంటున్నాం.
0: ఇఫ్ వి సీ ఎ సఫరింగ్ మ్యాన్ వి ఆర్ neglecting him.
1: Kani Buddhudu aa baadhapadeetunte vaadini chusi thana manasu karigipoyindi.
0: In fact Buddha looked at the suffering people and his heart melted at the suffering.
1: Kani mukti aneetundi kani nirvanam aneetundi kani manaku praaptinchalante dantlo leenamai povali manu.
0: In order to attain that liberation or nirvana, why should one should identify with the suffering?
1: Aa satya margamulo manam praveshinchali.
0: We should tread along the truthful path.
1: Dharma margamulo manam aacharinchali.
0: We should also practice
1: prema tattvanni penchukovali.
0: We should tell the principle of love.
1: Shanti jeevithani gadapali.
0: And then we should lead the life of
1: peace. Andukosamani ee yokka life manaku raavatam.
0: For that purpose life is gifted.
1: Bend the body.
0: Bend the body.
1: Bend the senses.
0: Bend the senses.
1: Bend the mind.
0: Bend the mind.
1: ఈ మైండ్ అనేటువంటిది నిర్మూలమైపోవాలి.
0: ద మైండ్ హ్యాస్ టు బి ఎనిహిలేటెడ్.
1: ఎప్పుడు నిర్మూలమవుతుంది?
0: వెన్?
1: మెండ్ ది సెన్సెస్.
0: మెండ్ ది సెన్సెస్.
1: ఈ సెన్సెస్ ని మనం నిర్మూలన చేసినప్పుడే మైండ్ కూడా పోతుంది.
0: వెన్ వన్స్ వి మెండ్ ద సెన్సెస్ ద మైండ్ ఎండ్స్.
1: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తన అన్ని కూడాను సంకల్పం చేతనే ఆధారపడి ఉంటుంది.
0: అండ్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ బేస్డ్ ఆన్ థాట్.
1: ఈ సంకల్పం ఎక్కడ నుంచి వచ్చినాయి?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ థాట్?
1: ఈ సంకల్పం చేతనే మైండ్ గా మారుతుండాలి.
0: అండ్ థాట్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్.
1: ఈ మైండ్ అనేటువంటి దాని నుంచి మనకు ప్రవర్తన అంతా కూడా మారిపోతున్నాయి.
0: అండ్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ద బిహేవియర్ ద కాండక్ట్.
1: కనుకనే మన సంకల్పం అన్ని కూడా సత్య సంకల్పాలుగా రూపొందాలి.
0: దేర్ ఫోర్ ఆల్ అవర్ థాట్స్ మస్ట్ బి ట్రూత్ఫుల్.
1: కనుక మైండ్ అనేటువంటిది అప్పుడే నిర్మూలం అయిపోతుంది.
0: దెన్ ద మైండ్ కెన్ బి ఎనిహిలేటెడ్.
1: మనం సత్య సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ డెవలప్ ద ట్రూత్ఫుల్ థాట్.
1: ఈనాడు లోకం ఉండవలసిన రీతిగా లేదంటే దీనికి కారణం ఏమిటి?
0: వై? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ది ప్రెసెంట్?
1: మానవుని సంకల్పం ఉండవలసిన రీతిలో లేవు.
0: Man is not conducting himself in the way he should.
1: తన సంకల్పం దుస్సంకల్పంగా ఉంటున్నాయి.
0: All his thoughts are bad.
1: కాబట్టి జగత్తు ఎట్టు సుఖంగా ఉంటుంది?
0: How do you expect the world to be happy?
1: జగత్తు ఎట్టు కళ్యాణంగా ఉంటుంది?
0: How do you expect
1: జగత్తు ఎట్టు క్షేమంగా ఉంటుంది?
0: How do you expect security?
1: కనుక నీ సత్య సంకల్పాలుగా నీవు మార్చుకున్నప్పుడే జగత్ కళ్యాణం జరుగుతుంది.
0: When once you develop the thoughts which are truthful, then the whole world
1: జగత్ అంతా ఆనందమయంగా మారిపోతుంది.
0: The whole world will be blissful.
1: నీవు తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి నిద్రించేంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము.
0: Right from dawn to dusk we are filled with selfishness, selfishness only.
1: ఇంకా ఎప్పుడు నీకు పరాత్మ వచ్చేది?
0: Then why do you, when do you think of spiritual
1: end?
0: Right from the time you get up
1: from the bed. మరి నిద్ర పోయేడు దాకా.
0: Until you retire and go to sleep.
1: పొట్టకై హద్దును పద్దు లేక.
0: Without any limitation you
1: struggle for living.
0: You waste your life.
1: నీ విద్యల దారవోసి.
0: You spend all your time for learning.
1: అరవింద దలాచుని విస్మరించి.
0: You forget God.
1: నీవే పెద్ద సుఖంబు నొందితివి.
0: What great comfort you have
1: in యోచన చేయు మానవా.
0: Oh man, inquire within yourself what happiness you are getting.
1: నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు పొట్టకై నీ పాటు పడుతున్నావు.
0: Until you time you get up from the bed and go back to bed.
1: దానికి హద్దు పద్దు అనేటువంటిది లేదు.
0: You don't have any limitations, restrictions.
1: కానీ ఇంకా దైవాన్ని ఎక్కడ స్మరించేకి?
0: Then where is the time to think of God?
1: దైవాన్ని స్మరించినప్పుడు నీ యొక్క పవిత్రత ఎట్ నీకు లేపిస్తుంది?
0: In fact when you don't think of God, how do you
1: ఏ పని చేసినా కానీ అందులో భగవత్ తత్వంగా నిరూపించాలి.
0: Whatever work you may do, consider as God's.
1: Whatever you do, it is God's work. God's work, God's work.
0: Whatever you may do, take it as God's work, God's work.
1: ఈ గాడ్స్ వర్క్ అనేటువంటిది కూడా ఎట్టి విధంగా భావించాలంటే సర్వకాల సర్వావస్థ ఎందుకు కూడా గాడ్ పనిగానే భావించాలి.
0: కన్సిడర్ ఎవ్రీ లిటిల్ యాక్ట్ ఆఫ్ యువర్స్ ఎస్ గాడ్స్ వర్క్ ఎట్ ఆల్ పాయింట్స్.
1: ఒక చిన్న ఉదాహరణ, శ్వాసం వస్తుంది అది నీకు.
0: స్మాల్ ఎగ్జాంపుల్, యూ బ్రీత్.
1: శ్వాసను వెళ్తున్నావు.
0: దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ సో హమ్.
1: ఇదే దైవ స్వరూపము.
0: దాట్ ఈస్ డివైన్.
1: ఎందుకంటే ఇంకా ప్రత్యేకమైన సాధన అక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ దిస్. సోహం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్.
1: సో దట్ హం దిది
0: హం దిస్
1: తత్వం అసి. నేనే అది.
0: తత్వం అసి దట్ దౌ ఆర్ట్. ఐఎమ్ దట్.
1: నేనే అది.
0: ఐఎమ్ దట్.
1: కనుకనే భగవంతుడు సర్వము కూడా అందించినటువంటి ఎంత పవిత్రత కోసం అందించాడు.
0: గాడ్ హాస్ గివెన్ ఆల్ సీక్రెట్ థింగ్.
1: ఈ పవిత్రత మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: యూ ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ బిహైండ్ ఇట్.
1: ప్రతి దాని ఎందుకు సత్యాన్ని గుర్తించాలి.
0: వి హావ్ టు నో ట్రూత్.
1: మానవుడు నిజంగా లోపల తీసుకోవాల్సింది మంచిదే తీసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ ఇస్ ఓన్లీ గుడ్.
1: గుడ్ ను మనం స్వీకరించాలి.
0: వీ హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ గుడ్.
1: బ్యాడ్ ను విసర్జించాలి.
0: అండ్ వీ హావ్ టు గివ్ అప్ bad.
1: Phalam tintunnam.
0: You are eating fruit.
1: Kani malani visarjistunnam.
0: And you excrete the bad matter.
1: Bhagavantudu entati margani chupinchadu.
0: What a path God has
1: given. Ore nayana, neevu tinavalsindi phalam kani malam kadu.
0: Oh man, what you are supposed to eat is only good, not anything bad.
1: Neevu manchini tinu.
0: Eat that is good.
1: Chettanu vadalipettu.
0: Bad be excreted.
1: Manchi swasanu teesuko.
0: Take good breath.
1: Chetta swasanu vadalipettu.
0: And the bad may be given exhaled.
1: Oxygen teesuko. Carbon dioxide vadalipettu.
0: And receive oxygen as you breathe in and breathe out carbon dioxide.
1: Ee vidhanga cheyavalsinatundi ee pavitramaina dehamu.
0: The body which is to be in a sacred way.
1: Adi chusukovatam ledu.
0: Is not mindful of this.
1: Soham soham soham anetundi soham padamu. Oka dinamunaku 21600 tullu jarugutundali.
0: Soham, this breathing process takes place at the rate of 21,600 times a day.
1: 21,600 times nee antarvani neeku bodhisthunte nayana neeve daivamu neeve deeni lakshyam cheyatam ledu manavudu.
0: It is the conscience that tells you that you are God every day 21,600 times.
1: Edo poojarimulo praveshinchi rama rama rama rama ai tur jepte nenu bhaktunni anukuntanu.
0: You go to the altar and repeat God's name and consider yourself a devotee.
1: Idi bhaktiye kaadu.
0: It is not devotion.
1: Swasamto koodinatvante bhakti.
0: And is that which is
1: swasam swasvaroopam.
0: The breathing process is your reality.
1: Ee pavitram nimittamai ee dehanni andinchadu bhagavantudu.
0: It's to understand this reality.
1: Deham prati oka angam koodanu prati deeni koodanu angangamulato koodinatvante.
0: In fact all the limbs of the human body are
1: manuniki dehamu daivatvamto sambandhinchinatvante.
0: Human body is essentially divine.
1: Oka chinna udaharanam.
0: A small example.
1: Idi emiti cheyi.
0: This is the hand.
1: Idi emiti chevu.
0: This is the
1: ear. Idi emiti mukku.
0: This is the nose.
1: Idi emiti noru.
0: This mouth.
1: Ivanni angamulato koodinatvante deham.
0: All these parts constitute the body.
1: Ee cheyi kaalu mukku noru chevulu lekapothe idi dehame kaadu.
0: Without these parts you cannot call it the body.
1: Kabatti ee angalato koodinatvante dehamu.
0: Therefore body has got all these limbs.
1: Ee dehamunu
0: the body
1: aneka dehamunto koodinatvante samajamu.
0: Therefore the combination of many bodies constitute the society.
1: Ee samajam yokka tattvanni manavattvamto cherchinappude idi nijamainatvanti oka sangamu.
0: Therefore when once the human nature, the individual level is understood, the level of the society
1: is sangamaneetundi bhagavantuniki oka angamu.
0: And the society is anga, the part of God.
1: Kalukane prakruti bhagavantuniki oka angame.
0: So nature is the part of God.
1: Ee prakruti manavatvaniki angame.
0: And this nature is the part of humanity.
1: Manavatvam aneetundi ee oka అంగములకు అంగమే.
0: సో హ్యూమన్ బాడీ హాస్ గాట్ సో మెనీ పార్ట్స్.
1: ఈ దేహం పుట్టి కట్టగలబట్టికి దైవత్వంతో సంబంధంగా మారుతుంది.
0: దేర్ఫోర్ బాడీ హాస్ గాట్ ఎ డైరెక్ట్ కనెక్షన్
1: ఎక్కడ చూసినప్పటికీ అంగాంగముల యొక్క సంబంధమే.
0: ఆఫ్ ఆల్ ది వరల్డ్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ ఇంటర్లింక్స్ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ పార్ట్స్.
1: అన్నిటికీ ఒక రిలేషన్షిప్ ఉంటుంది.
0: ది సేమ్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
1: ఆ రిలేషన్షిప్ లేకుండా ప్రపంచమే ఉండడానికి వీలు.
0: వితౌట్ దిస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ నథింగ్.
1: ఎక్కడ అమెరికా ఉన్నప్పటికీ ఎక్కడ ఇండియాలో ఉన్నప్పటికీ దీనికి రిలేషన్షిప్ ఉంటుంది.
0: అమెరికా మే బి ఓవర్ దేర్ ఇండియా హియర్ దేర్ ఇస్ రిలేషన్షిప్ దేర్.
1: ఏ టెలివిజన్ కు ఏ ఫోన్ కు ఏ ఫోన్ కు రిలేషన్షిప్ ఉన్నప్పుడు ప్రాణమున్న మనిషికి రిలేషన్షిప్ లేదా?
0: వెన్ దేర్ ఇస్ రిలేషన్షిప్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ది టీవీ అండ్ ఫోన్ డోంట్ యు థింక్ ఎ లివింగ్ పర్సన్ హస్ గాట్ రిలేషన్షిప్?
1: అది కల్పితమైనటువంటి ఒక సంబంధము.
0: దట్ ఇస్ ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్.
1: హృదయ సంబంధం.
0: This is the relationship based on the heart.
1: సర్వ సంబంధములు ఉంటున్నాయి.
0: Man has got every relationship.
1: ఎక్కడైనా నీ విను నీ చెవికి వినపడుతుంది.
0: You may hear anywhere but your ear hears.
1: చూడండి ఫోన్ చేసినప్పుడు రెండు రకములు ఉంటుంటాయి.
0: As you make phone call the two types.
1: నంబర్ కాల్ మనం చేసేస్తే ఆ ఇంట్లో ఎవరు ఉండినా ఎత్తుకుంటారు.
0: When you make a phone call number call anyone can pick up the receiver.
1: ఎవరైనా మాట్లాడవచ్చును.
0: Anyone can talk to you.
1: కానీ నంబర్ కాల్ కాదు.
0: It's not number call.
1: కానీ ఇండివిజువల్ ఫోన్ చేస్తే వాడు మాత్రమే వచ్చి మాట్లాడు.
0: బట్ దేర్ ఇస్ ఇండివిజువల్ పర్సనల్ కాల్ దట్ పర్సన్ షుడ్ ఆన్సర్.
1: ఈ పర్సనల్ కాల్ లో మనం బ్రతకడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు లివ్
1: వీడు వాడు వాడు వీడు అని ఈ యొక్క నంబర్ కాల్ లోపల మనం ప్రవేశించకూడదు.
0: జస్ట్ డోంట్ ఎండ్ ఇట్ ఏ నంబర్ కాల్ స్టార్ట్ ఎవరీ
1: పర్సనల్ కాల్ ఐ వాంట్ గాడ్ గాడ్ గాడ్ గాడ్
0: the personal call I want God
1: ఆ గాడే వచ్చి మాట్లాడతాను నీకు.
0: That personal call will make God respond.
1: కానీ నీవు నంబర్ కాల్ చేసుకుంటూ గాడ్ గాడ్ మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతాడు?
0: But you go on making number calls, how do you expect God to talk to
1: you? కొన్ని ఇవన్నీ కూడా నువ్వు కేవలం నెగటివ్ థాట్స్.
0: These are all negative thoughts.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నీ హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి.
0: Your hearts are very
1: జన్మలు చాలా శుద్ధమైనటువంటివి.
0: And your lives are pure.
1: సాత్వికమైనటువంటి జన్మ నెత్తినారు మీరు.
0: And you should work for the redemption.
1: కానీ పాజిటివ్ థాట్స్ ని పెంచుకోండి.
0: Entertain positive thoughts.
1: ఈ పాజిటివ్ లేకుండా నెగటివ్ ఉండి ప్రయోజనం లేదు.
0: Without positivity all the negative is useless.
1: నా ముందు ఈ స్పీకర్ ఉంది.
0: a speaker in front of me.
1: కానీ కరెంట్ లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం ఏంటి?
0: Without current, what is the fun of speaking in front of it?
1: కాబట్టి కరెంట్ పాజిటివ్.
0: Current is positive.
1: ఇది నెగటివ్.
0: And this mic is negative.
1: ఈ నెగటివ్ పాజిటివ్ ఉంటేనే పనికొస్తుంది కానీ లేకపోతే పనికి రాదు.
0: Negative is useful only in combination with the positive.
1: అది ఏ దేహం అనేటువంటిది ఒక నెగటివ్.
0: Body is a negative.
1: Mind అనేది ఒక నెగటివ్.
0: Mind is negative.
1: బుద్ధి అనేది ఒక నెగటివ్.
0: Intellect is negative.
1: కేవలము దేహం అనేది ఒక నెగటివ్.
0: Body is negative.
1: అంత నెగటివ్ తో నువ్వు పని చేస్తున్నావు.
0: Everything is full of
1: negative. వాంఛలన్నీ నెగటివ్ తోనే ముంచుతున్నావు.
0: All your desires are negative.
1: కాదు కాదు, దీంట్లో కాన్షియన్స్ అనేటువంటి ఒక పాజిటివ్ ని మీరు ప్రధానంగా.
0: But there is conscience positive which you have to go by.
1: ఆ కాన్షియన్స్ అనేటువంటిది ఏమిటో మీకే అర్థం కావటం లేదు.
0: You don't know what conscience
1: is. ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నది ఒకే కాన్షియన్స్.
0: In fact, same conscience is uniform in everyone.
1: ఒకే కాన్షియన్స్ ఈ దేహంలోని అనేక బల్బులు ఎందుకు కూడా ప్రవేశించింది.
0: The same conscience is present in every body which is a bulb.
1: కనుకనే all are one.
0: All are one.
1: Be alike to everyone.
0: Be alike to everyone.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: Don't hate anybody.
1: ఎవరిని మనం హింసించకూడదు.
0: Don't harm anybody.
1: ఎవరిని నొప్పించకూడదు.
0: Don't hurt anybody.
1: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగు వాడే ధన్యుడు ధన్యుడు ధన్యుడు.
0: You should not hurt anybody. You should not get hurt in turn. And you should
1: ఈ పవిత్రమైనటువంటి సాధనలు మీరు నేర్చుకోండి.
0: That is the sacred practice you should undertake.
1: నిజమైన సాధన ఏమిటంటే జపం చేయటం కాదు, ధ్యానం చేయటం కాదు, ఏ పని చేసినా దైవ సేవగానే భావించండి.
0: True spiritual practice does not mean meditation or chanting, repeating
1: God's name. Every
0: work is God's
1: work. Where is God there?
0: Everywhere God is there.
1: కనుక God is there.
0: God is there everywhere.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: Everywhere God is there.
1: పరిశుద్ధుని సర్వత పాణిపాదం సర్వతో శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమా వృత్తిస్థతి.
0: God feet, God hands, God eyes, God ears are spread all over, everywhere.
1: ఎవ్వరికి తెలియకుండా నేను ఈ పని చేస్తున్నాను అనుకుంటావు. కాదు కాదు, గాడ్ చూస్తూనే ఉన్నాడు.
0: You think that you are doing secretly, but God sees you.
1: కానీ ఆ గాడ్ ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ గాడ్?
1: నీ కన్నులో చూపు ఎట్ట ఉందో అట్టనే ఉంటున్నాడు.
0: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ, దేర్ లైస్ గాడ్.
1: నీ నాలుగు నుంచి ఎట్టి పదములు ఉచ్చరిస్తున్నావో అక్కడే ఉంటుంది అది గాడ్.
0: జస్ట్ యాజ్ యూ టాక్ విత్ యువర్ టంగ్, దేర్ ఇస్ గాడ్.
1: కన్నుల్లోని వెలుగు ఏ విధంగా నీకు ప్రవేశిస్తుందో అట్టని దైవం కూడా నీలో ఆవిర్భవిస్తున్నాడు.
0: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ, యు ఫైండ్ గాడ్ ఇన్ యూ.
1: కనుక మన చూపు ఏ విధంగా వస్తుంది?
0: హౌ డు యు డెవలప్ ఐసైట్?
1: ఈ చూపుకి ఎవరు ఆధారం?
0: హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ విజన్?
1: గాడ్.
0: గాడ్.
1: కనుకనే సర్వమునకు గాడే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్.
1: కదలదు నేను, సంకల్పము లేనిది.
0: వితౌట్ యువర్ విల్ నథింగ్ కెన్ మూవ్.
1: గడ్డి పోచేయును.
0: ఈవెన్ గ్రాస్.
1: కారణ అకారణ.
0: విత్ రీజన్ ఆర్
1: విత్ విరేప పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, మదిగలంగరు, ముదిమిచందరు, పువ్విని కొందరు. వివేకమును వర్తించదని కను వెర్రవీగదరు కాని కడపటికి ఏమి చెందురుదో తెరుగులేరు. ఏమేమో చేస్తున్నామని అహంకారపడుతుంటారు.
0: యూఆర్ ఈగోయిస్టిక్ బికాస్ యూ డూ దాట్.
1: ఎన్నెన్నో చేస్తున్నానని గర్వపడుతుంటారు.
0: యూఆర్ సో ఈగోయిస్టిక్, ఫీల్ ప్రౌడ్ దట్ యూ డూ.
1: అవకాశమే లేదు.
0: నో స్కోప్.
1: అన్ని తానే చేస్తున్నాడు.
0: ఇట్స్ గాడ్ హూ డస్.
1: తానే తాను అనుభవిస్తున్నాడు.
0: హీ ఎక్స్‌పీరియన్స్.
1: తానే ఆనందిస్తున్నాడు.
0: ఈ
1: చక్కని భావాన్ని మీరు పెట్టుకోండి.
0: యూ షుడ్ హావ్ దట్ గుడ్ సేక్రెడ్ ఐడియా.
1: మీకేదైనా దుఃఖం వచ్చింది.
0: యూఆర్ మిజరబుల్.
1: ఈ దుఃఖం నాది కాదు.
0: దిస్ మిజరీ ఇస్ నాట్ మైన్.
1: దేవుడు చేసేటువంటి యాక్షన్.
0: ఇట్స్ గాడ్స్ యాక్షన్.
1: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: ఏది జరిగినా, కష్టం జరిగినా, నష్టం జరిగినా, లాస్ జరిగినా, ప్రాఫిట్ జరిగినా, ఇది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్, ప్రాఫిట్ ఆర్ లాస్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ. దట్ షుడ్ బి స్పిరిట్.
1: ఆ సత్యాన్ని నీవు గుర్తించుకున్నప్పుడు అంతా నీకు గుడ్ అవుతుంది.
0: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ దట్ ఎవ్రీథింగ్ ఫర్ గుడ్ ఫర్ మీ, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
1: ఒక మనిషికి రోగం వచ్చింది.
0: A man is suffering.
1: ఒక జ్వరం వచ్చింది, హై టెంపరేచర్.
0: Yes, high temperature.
1: వాడు టెంపరేచర్ వచ్చిందని క్వినైన్ మిక్చర్ ఇచ్చాడు డాక్టర్.
0: డాక్టర్ హాస్ గివెన్ హిమ్ ది క్వినైన్ మిక్చర్.
1: ఈ క్వినైన్ మిక్చర్ చాలా బిట్టర్ గా ఉంటుంది, చేదుగా ఉంటుంది.
0: క్వినైన్ మిక్చర్ ఇస్ బిట్టర్ టు టేస్ట్.
1: కానీ బిట్టర్ క్వినైన్ మిక్చర్ తాగినప్పుడే ఈ వచ్చినటువంటి జ్వరం రిమూవ్ అవుతుంది.
0: When once the patient accepts the bitter quinine mixture, he'll be relieved.
1: ఈ చేదు క్వినైన్ మిక్చర్ నేను తాగననిపోతే నీ జ్వరం అక్కడే ఉంటుంది.
0: If you are not prepared to take up that bitter quinine mixture,
1: అదే విధంగా కష్టం కూడా ఏదో నీ రోగ నివారణ కోసమనే కష్టం వచ్చింది.
0: And this difficulty has come only to as a cure of
1: your disease. రోగ నివారణ కోసమనే వచ్చింది.
0: As a cure of your disease.
1: భగవంతుడు ఏది కూడాను కారణం లేని కార్యం చేయడు.
0: God will not act without any reason.
1: ప్రతి కారణానికి కూడా ఒక కార్యం ఉంటుంది.
0: In fact, there is
1: ప్రతి కార్యానికి కూడా ఒక కారణం ఉంటుంది.
0: It's all a relationship.
1: ఆ కారణ కార్య సంబంధమైనటువంటి ఒక విషయాన్ని గుర్తించుకోలేక మానవుడు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు, దేవుడు నాకు బాధ పెడుతున్నాడు అని అనుకుంటావు. అది చాలా పొరపాటు. దేవుడు పెట్టేది ఒక్కటే లేదు.
0: Man does not understand the relationship between the cause and effect. On the other hand, he goes on blaming God. God is putting me this suffering now.
1: పడేది తానే. అనుభవించేది తాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డస్, అండ్ హి హస్ టు.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: నౌ దిస్ ట్రూత్,
1: ఎవరో నన్ను తిట్టినారు అనుకుంటున్నావు.
0: యు సే సమ్వన్ అక్యూజ్డ్ యు,
1: అప్పుడు నీవు బాధపడతావు.
0: యు ఫీల్ సో సాడ్,
1: బాధపడకూడదు.
0: డోంట్ నెవర్ ఫీల్ సాడ్.
1: తిట్టిన వాళ్ళు ఎవరున్నారు?
0: Who is there in the accuser?
1: తిట్టిన వాళ్ళు ఎవరున్నారు?
0: ఇద్దరులోన
1: ఉన్నది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ఆత్మ ఇస్ ప్రెజెంట్.
1: కాబట్టి తన్ను తాను తిట్టుకున్నాడు.
0: సో ఇట్ అమౌంట్స్ టు రిప్రిమాండింగ్, స్కోల్డింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: చూచారా, ఈ సమత్వాన్ని మనం వహించాలి.
0: దిస్ ఈక్వానిమిటీ వి షుడ్ డెవలప్.
1: ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ద సీక్రెట్ ఫీలింగ్స్ దట్ వే.
1: ఇట్టి అనిత్యము అశాశ్వతమైన ఈ నీటి బుడగ కోసం,
0: దిస్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ వాటర్ బబుల్ ద బాడీ,
1: సరి అయినటువంటి నడత నడచాలి.
0: వి షుడ్ కండక్ట్ ఎ లీడ్ ఎ రైట్ఫుల్ లైఫ్.
1: యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీరు వేరుగా భావించకండి.
0: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
1: నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మీ మంచి కోసమని.
0: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ యు, ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: భగవత్తత్వం కోసమని చెప్తున్నాను.
0: ఇట్స్ ఓన్లీ టు డెవలప్ ది స్పిరిచువల్ వాల్యూస్ ఇన్ యు.
1: అన్నింటి ఎందుకు ఒక అర్థం ఉంటుంది.
0: దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ భగవాన్ టెల్స్.
1: కాలేజ్ పిల్లలంతా కూడా వైట్ డ్రెస్ వేస్తారు.
0: ఆల్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
1: ఏం వైట్ డ్రెస్ లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వైట్ డ్రెస్?
1: అనగా ప్యూరిటీని గుర్తింపు చేసేటువంటి.
0: వైట్ కలర్ సింబలైజెస్ ప్యూరిటీ.
1: వాళ్ళలో ప్యూరిటీ ఉందో లేదో అది నీకు అక్కర్లేదు.
0: వెదర్ దిస్ ప్యూరిటీ ఇన్సైడ్ ఆర్ నాట్ డోంట్ బాదర్.
1: కానీ తెలుపు చూసిన తక్షణమే ప్యూరిటీ అని అర్థం అవుతుంది.
0: వన్స్ హీ వేర్స్ ద వైట్ డ్రెస్ ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: కాబట్టి చూసిన తక్షణమే ఆ యొక్క మంచిని మనం స్మరించడానికి ప్రయత్నించాలి.
0: ద మూమెంట్ యూ వాచ్ థింక్ ఆఫ్ ప్యూరిటీ.
1: సన్యాసి వస్త్రం ఉంటుంటుంది.
0: అండ్ ఆకర్ రోబ్స్.
1: దీన్ని చూసిన తక్షణమే
0: the moment you see akaro,
1: మీరు సర్వసంగ పరిత్యాగులు అని అర్థం వస్తుంది.
0: యూ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ఎ టోటల్ రెనన్షియేషన్.
1: సర్వసంగ పరిత్యాగులో కాదో తెలియదు.
0: వెదర్ దే మే బి టోటల్ రెనన్షియేషన్,
1: కానీ ఆ పవిత్రతను మనకు గుర్తింపజేస్తుంది.
0: బట్ ఇట్ రిమైండ్స్ యూ ఆఫ్ రెనన్షియేషన్.
1: ఒకరు నిన్ను వచ్చి కొట్టినాడు.
0: సమ్వన్ హెస్ బీటెన్ యూ.
1: వాడు నన్ను కొట్టినాడు అని వాడిని తిరిగి నీవు కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు.
0: బికాస్ యూ ఆర్ బీటెన్ యూ వాంట్ టు బీట్ హిమ్ అగైన్.
1: కొట్టిన దాంట్లో ఎవరున్నారు?
0: హూ ఇస్ దేర్?
1: కొట్టించబడినటువంటి దేహములు ఎవరున్నారు?
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్
1: రెండు దేహములో ఉన్న ఆత్మనే ఒక్కటే.
0: ద వన్ హూ బెట్ యూ, ద వన్ హూ ఇస్ బీటెన్, సేమ్ ఆత్మిక ప్రిన్సిపల్.
1: కాబట్టి భగవంతుడు తన తానే కొట్టుకున్నాడు.
0: అసో గాడ్ హాస్ బీటెన్ హింసెల్ఫ్.
1: ఈ భగవంతుడే సర్వ విధమైనటువంటి మోన యాక్ట్ చేస్తుంటాడు.
0: ఇట్ ఇస్ ఆల్ ది మోన యాక్షన్ ఆఫ్ గాడ్.
1: కొట్టేది తానే, కొట్టించుకునేది తానే.
0: హి బీట్స్ అండ్ హి గెట్స్ బీటెన్ ఇన్ టర్న్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ దిస్ ట్రూత్.
1: ఎవరిని మనం దూషించకూడదు.
0: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
1: ఎవరిని మనం హింసించకూడదు.
0: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: వి షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
1: అందరినీ ప్రేమించండి.
0: వి షుడ్ లవ్ ఆల్.
1: కానీ ఆ సమయ సందర్భానుసారంగా మీరు తగినటువంటి అభివృద్ధిని పొందుతారు.
0: దెన్ యూ కెన్ డెవలప్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఇన్ ది
1: సిచువేషన్. మీరు క్రమక్రమేణా ఈ యువకులు కాబట్టి కోరికలు పెరుగుతూ ఉంటున్నాయి.
0: అట్ దిస్ యంగ్ యాజ్ యంగ్స్టర్స్ యూ హావ్ మెనీ డిజైర్స్.
1: ఇది పరమ లగేజ్ గా తయారవుతుంటుంది.
0: ఇట్ హాస్ బికమ్ వెరీ బిగ్ లగేజ్.
1: పెద్ద భారంగా ఉంటుంటుంది.
0: హెవీ లగేజ్.
1: ఈ హెవీ లగేజ్ లోపల చిన్న స్టేషన్ లో దిగాలంటే దీన్ని దించుకోవడానికి ఎంత టైం
0: పడుతుంది? యు హావ్ టు గెట్ డౌన్ ది నెక్స్ట్ స్టేషన్. హౌ డు యు గెట్ డౌన్ విత్ హెవీ లగేజ్?
1: చాలా శ్రమ పడవలసి వస్తుంది.
0: యు హావ్ టు ఎగ్జర్ట్.
1: అప్పుడు శరీరంకే కాదు మానసికంగా కూడా శ్రమ పడవలసి వస్తుంది.
0: ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్, ఇట్స్ ఆల్సో మెంటల్ స్ట్రెయిన్. కనుకనే
1: లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్.
0: మోర్ కంఫర్ట్.
1: మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: ఇది భగవత్ యొక్క సన్నిధి అనేటువంటి మోక్షము.
0: ప్రాక్సిమిటీ ఇస్ లిబరేషన్.
1: అదే ఒక నిర్వాణము.
0: ఇట్స్ నిర్వాణ.
1: అదే నిశ్చింతన.
0: అదే
1: ప్రశాంతము.
0: అట్టి
1: ప్రశాంతి ప్రదేశానికి పోయే సమయంలో ఎందుకు ఈ అశాంతినంతా కొట్టుకుని పోవాలి?
0: రీచింగ్ దట్ అబోర్డ్ ఆఫ్ పీస్, వై డూ క్యారీ ఆన్ ద బర్డెన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్?
1: ఎంతవరకు అంతవరకు ఉండాలి?
0: యూ షుడ్ హ్యావ్ డిజైర్స్.
1: తిండి ఉండాలి, త్రాగడానికి నీరు ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
1: ఈ తినే తిండి ఎందుకోసం ఇచ్చారు?
0: Why food?
1: Bichannam deharachatham.
0: The food is given to protect your body.
1: Vastram seetanivaranam.
0: And the clothing to protect your body.
1: Dehan rakshinchukune kosam deham idi. Batta.
0: And the cloth is given only to protect your body.
1: Ante kaani alankaram kosam kaadu batta.
0: It's not for decoration.
1: ఈ నాడు యువకులంతా కూడా ఈ బట్టల డెకరేషన్ లో చాలా మునిగిపోతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ దేర్ దే హావ్ మెనీ మెనీ డ్రెస్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెకరేషన్.
1: కానీ మగపిల్లలు వేసుకున్నా కొంచెం బాగానే ఉంటుంది.
0: ఆఫ్ కోర్స్ మెన్ కెన్ వేర్ ఎనీవే.
1: ఆడవాళ్ళు ఇలాంటి ఫ్యాషన్ లో ప్రవేశించకూడదు.
0: లేడీస్ షుడ్ నెవర్ ట్రావెల్ టువర్డ్ ఫ్యాషన్.
1: దీనివల్ల అనేక రకమైనటువంటి యొక్క గుణములు కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయి.
0: బికాస్ దే ఆర్ ఆఫ్టర్ ఫ్యాషన్ దే హావ్ సో మెనీ అదర్ క్వాలిటీస్.
1: యూ కట్టుకోవాల్సిందే, ఉండవలసిందే చక్కగా సంతోషంగా.
0: ఎస్ యూ మస్ట్ వేర్ అండ్ యూ షుడ్ బి.
1: దాన్ని నేను వద్దని చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్ డినై.
1: కానీ ఈ చూచే సినిమాలు అంతా కూడా వీళ్ళు అనుసరిస్తూ.
0: బట్ యూ ఫాలో ఇమిటేట్ ఆల్ సినిమాస్ మూవీస్.
1: ఇమిటేషన్ ఈజ్ అనిమల్.
0: ఇమిటేషన్ ఇస్ అనిమల్ క్వాలిటీ.
1: క్రియేషన్ ఈజ్ డివైన్.
0: క్రియేషన్ ఇస్ డివైన్.
1: ఈ అనుసరణ అనేటువంటిది మాత్రం మనం పోకూడదు.
0: దిస్ మిమిక్రీ ఇమిటేషన్ యూ షుడ్ నాట్ డూ దాట్.
1: ఒంటి నిండుకు బట్ట వేసుకో.
0: ఎస్ హ్యావ్ ఎ క్లాత్ ఇనఫ్.
1: తిండి పొట్టనిండుకు తిండి తిను.
0: And eat well.
1: దీన్ని ఎవరు వద్దని చెప్పరు.
0: Nobody will say no.
1: కానీ
0: But
1: దీనిలో కూడా అనేక రకమైనటువంటి ఫ్యాషన్లు వస్తాయి ఇక్కడ ఉండాలి.
0: But if we have got fashions even for eating, what is to be done?
1: ఇది సరైనటువంటిది కాదు.
0: It's not proper.
1: ఈ విధమైనటువంటి గుణముల చేత మన యొక్క పవిత్రమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కూడా సంభవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ వీ లూజ్ సెన్స్ కంట్రోల్.
1: మన సెన్స్ కంట్రోల్ చేయాలంటే ఈ వాంఛనంతా అరికట్టుకుంటూ పోవాలి.
0: టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్.
1: అప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంటుంది.
0: దెన్ యు విల్ అటైన్ డివినిటీ.
1: పతంజలి చెప్పాడు.
0: పతంజలి సే
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: యోగ మెంట్ సెన్స్ కంట్రోల్.
1: అది ఏ మన యోగము.
0: That is true yoga.
1: ఈ చిత్తవృత్తులను అరికట్టుకోవటమే మన యోగము.
0: Controlling the senses is true yoga.
1: విచ్చలవిడిగా విచ్చటమే మన రోగము.
0: Wavered nature of the senses is roga, disease.
1: కనుక ఈనాడు విచ్చలవిడిగా విడిచిపెట్టి రోగమునకు గురి అవుతున్నాం.
0: Wavered nature makes you suffer from diseases.
1: కనుక మనం యోగులు కావాలి.
0: You should be yogi, spiritual one.
1: భోగంతో యోగం రాదు.
0: Out of pleasure bhoga you cannot have yoga spirituality.
1: ఈ యోగంతో రోగం రాదు.
0: And with this yoga, when once you have yoga, you will have
1: no roga
0: disease. And that's just opposite.
1: కనుకనే మనం యోగులు కావాలి.
0: You should be yogi.
1: యోగం అనగా ఏమిటి? సర్వసంగ పరిత్యాగై అరణ్యానికి పోవటం కాదు యోగం.
0: Yoga, spirituality does not mean getting into the forest.
1: యోగం అనగా చేరిక.
0: Yoga means joining together.
1: జ్ఞాన యోగము, భక్తి యోగము, పతంజలి యోగము, యోగం అనగా దాంతో కూడినది.
0: Yoga means joining bhakti yoga, jnana yoga.
1: Motta motta vishada yogamu vachindi.
0: First vishada yoga.
1: Vishadamto koodinaadu vaadu.
0: Because Arjuna
1: dukkamto koodinaadu ade vishada yogamu.
0: Vishada misery, even that misery becomes yoga.
1: కనుకనే అలాంటి యోగములు కాదు యోగం.
0: ఇట్స్ నాట్ సచ్ ఎ థింగ్.
1: కూడిక భక్తి అనగా ప్రేమ యోగమే మనం పూజించాలి.
0: లెట్ దిస్ యోగా ద ప్రేమ యోగా, యోగా ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను దైవంతో కూర్చాలి.
0: అండ్ వీ షుడ్ జాయిన్ ఇట్ విత్ గాడ్.
1: ఇది నిజమైన యోగం.
0: దిస్ ఇస్ ట్రూ యోగ.
1: చాలా మంది కొన్ని పదముల అర్థం కూడా తెలుసుకోలేదు.
0: మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ సర్టన్ వర్డ్స్.
1: యోగం అంటే ఏదో కాలుపైన కాలు వేసుకుని, ఒంటి కాలుపైన నిల్చుకుని, అరణ్యంలో పోయి కూర్చొని ఏదో యోగం చేయటం. యోగం
0: yoga, they think standing on one leg or reversing the body, turning upside down. No.
1: ప్రాకృతమైనటువంటి వేషములు ఇవన్నీ.
0: They are only physical exercises, worldly exercises.
1: ఇది యోగం కాదు.
0: This is not yoga.
1: ఇది ఒక విధమైన రోగమే.
0: This is a sort of roga, disease.
1: భగవంతుడు దేనిని ఆశించడు.
0: God does not expect anything.
1: నాన నీ యోగం చేయి, నీవు ధ్యానం చేయి, నీవు జపం చేయి, నాకు సంతోషం అవుతుందని ఎప్పుడు భగవంతుడు చెప్పడు.
0: God will never tell you, do this meditation, think of me, chant my name. No, never.
1: నీవు ప్రేమ హృదయుడు కా.
0: He will say, have the love in your heart. And you be the embodiment of
1: love.
0: Be the embodiment of
1: love.
0: Have
1: peace.
0: That's what God expects from you.
1: అలాంటి భగవంతుని ఆశలకు విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తారు.
0: We act in the reverse way, in the negative direction.
1: ఏ సమయానికి ఏది కావాలో తానే అందిస్తుంటాడు.
0: God gives us what we need at the moment.
1: నీవు అడగనక్కర్లేదు.
0: You don't need to pray for it.
1: అడుగకువేవో మనస, అడుగకువేవో మనస.
0: Oh mind, don't ask. Oh mind, don't ask.
1: అడుగుకోలది అది అడుగునబడునని.
0: The more and more you ask, it will be neglected.
1: అడుగకున్న పని వడిగానగునని.
0: Without asking, things would be done better, speeder and otherwise. Oh, mind, don't ask.
1: అడుగని శబరిని ఆదరించడే.
0: Without asking, శబరి was given refuge.
1: అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి కలిగించడే.
0: Without asking, జటాయు bird was offered last rites by God.
1: అడుగనక్కర్లేదు.
0: You don't need to ask.
1: తానే వచ్చి చూసుకుంటాడు.
0: God himself will come and do it.
1: చిన్న బిడ్డ ఉంటుంటుంది.
0: Here is a child.
1: పాలిస్తుంది, తొట్టులో బండి పెడుతుంటుంది.
0: And mother feeds and puts the baby in the
1: కానీ ఆకలైనప్పుడు మాత్రం ఏడుస్తుంది.
0: But the baby cries when the baby is
1: అమ్మా
0: hungry.
1: నాకు పాలు కావాలని అడుగుతుందా?
0: Baby will never ask, mother, I want milk. No.
1: తల్లి ఆ సమయాన్ని గుర్తించి పాలిస్తుంది.
0: Mother knows when the child needs milk.
1: కాబట్టి అది ఏ సరెండర్.
0: That is surrender.
1: అక్కడ ఉంటే తల్లి చూసుకుంటుందని.
0: దెన్ మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్
1: ఇట్. కావాలి అది కావాలి అది కావాలి ఈ కోరికలన్నీ పెట్టుకుంటే తప్పక నిన్ను వీలుచేస్తుంది తల్లి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ గో ఆన్ ఆస్కింగ్ డిమాండింగ్, మదర్ విల్ లీవ్ యూ దేర్.
1: అడిగేటువంటి పిల్లవాడికి ఏం చెప్తుంది తల్లి?
0: ఇఫ్ ద బాయ్ చైల్డ్ గోస్ ఆన్ ఆస్కింగ్,
1: వంట వాడిని పోయి అడుగు, అక్కడ పెడతాడు తిను అంటుంది.
0: అండ్ విల్ సే యూ విల్ బి సర్వ్డ్ ఫుడ్ దేర్, యూ గో దేర్, గెట్ ఇన్ ద కిచెన్, కుక్ విల్ సర్వ్.
1: కానీ అడగలేనటువంటి ఒక చంటి బిడ్డకే తల్లే పోయి పాలు త్రాపుతుంది.
0: యాజ్ ద చైల్డ్ కెనాట్ ఆస్క్, మదర్ హర్ సెల్ఫ్ విల్ కమ్.
1: అడిగేటువంటి అహంకార సత్వము.
0: The one who demands ask is a sign.
1: వాడు కేవలం ఈ వరల్డ్లీ లైఫ్ లో ప్రవేశించాడు.
0: హీఈస్ ఇన్ ద వరల్డ్లీ లైఫ్.
1: కనుకనే ఈ అడగటము తెప్పించుకోవటం ఇవన్నీ జరుగుతుంటాయి.
0: Therefore he goes on requesting, demanding.
1: ఇది లేకుండా, చింత లేకుండా తల్లి యోచనలోనే ఉంటే సుఖంగా నిద్రిస్తుంటాడు.
0: Without any thought, if you think of the mother, you can have peace.
1: తల్లి చూసుకుంటుంది సర్వము.
0: God, mother will take care of him.
1: Telsunu.
0: You know that.
1: Jansi Lakshmi Bai.
0: Jansi Lakshmi Bai.
1: Yudhanik bail derindi.
0: She went there to a jawar.
1: Yudhanik bail derinappudu.
0: When she was about.
1: Yudham chese tirali.
0: Yes, she must fight there.
1: Vijayana sadinchali.
0: She must return.
1: Kani chanti bidda untundadi venta.
0: But she has got the child with her.
1: Child, small child.
0: Small child is with her.
1: Kani idi kuda naa kartavyame.
0: Yes, this is also my responsibility.
1: Chanti biddanu venaku kattukundi.
0: And she tied the babe to her back.
1: Chetiki teesukundi.
0: She held the sword on hand.
1: Pai ekkindi yuddham chesi.
0: And she was riding the horse and she started with fighting.
1: Yuddham chestunna gaani bidda paina prema tapparedu.
0: But yet she continued to love the babe. She held on her back.
1: Ee vidhanga kartavyanni nirvartinchadam tappadu.
0: One must discharge the duty necessarily.
1: Kani cheyavalsindi cheyalsindi.
0: You must do it what you're
1: supposed to. Kani lakshyam deni paina pettavallo dani pettalsindi.
0: But your aim should be on that.
1: Meeku telusunu.
0: You know this.
1: Nattakulanta aneka rakamuluga aatalu chetulu tipputuntaru.
0: You know dancers with many of gestures.
1: Kani aneka rakamuluga chetulu tipputuntaru.
0: They go on moving their hands.
1: Kani kali taalam matram maravaru.
0: But they will never miss the beat. Or the rhythm.
1: Kani taalamnu puraskarinchukoni chetulu tipputuntaru.
0: And the movement of the hands depend on the beat.
1: అదే విధంగానే
0: మనం
1: ఈ జగత్తు లోపల భౌతిక జీవితాన్ని గడపవలసిందే.
0: We have to lead this worldly life.
1: ఈ భౌతిక జీవితాన్ని గడుపుతుంటాను మనస్సు మాత్రం దైవం పైన ఉంటుంది.
0: But our mind should concentrate on God even in this life sojourn.
1: Hands in the society, head in the forest.
0: Hands in the society, head in the forest.
1: అది మనం చేయవలసిన పని.
0: That's what we are supposed
1: to do. చేతితో పని చేయి.
0: Work with your hands.
1: కానీ మనస్సుతో దైవత్వాన్ని చింతించు.
0: And think of God with your mind.
1: నీ ప్రత్యేకంగా కాలం కూడా నీకు అక్కర్లేదు.
0: You don't need specific time. ప్రత్యేకమైన
1: సాధన కూడా అక్కర్లేదు.
0: You don't need any specific.
1: ఏ చేస్తున్నా కానీ నీ జ్ఞాపకం ఉన్నంత వరకు దైవాన్ని చింతించు.
0: Whatever you may do, think of God continuously.
1: అన్ని పనులు చేసుకో.
0: Do everything that possible. Nothing wrong.
1: కానీ
0: but
1: ఈ పాంచభౌతికమైన దేహమునకు కొన్ని ఆహారం కూడా పరిశుద్ధమైనవి కావాలి.
0: This physical body needs good food, pure food. Embodiments of love.
1: అనేక మందికి అనేక విధమైనటువంటి యొక్క వాంఛలు ఉంటుంటాయి.
0: Many have many desires.
1: కానీ ఆ వాంఛల్లో కూడా కొన్ని దుష్టమైన వాంఛలు కూడా ఉంటుంటాయి.
0: There are certain bad desires too.
1: అలాంటి ఆహారం మాత్రం ముట్టకూడదు.
0: Never touch such kind of food.
1: మద్యపానము,
0: డ్రింకింగ్,
1: మాంస భక్షణ,
0: నాన్ వెజిటేరియన్ ఫుడ్,
1: ధూపదీప నైవేద్యాలు,
0: స్మోకింగ్, these three must be given up immediately.
1: ఇంతే కాదు,
0: not only this,
1: మన పనిని మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: And we should make every effort to do our own work.
1: ఇంతే కాకుండా డోంట్ వేస్ట్ మనీ అని చెప్పారు.
0: భగవాన్ సెడ్ డోంట్ వేస్ట్ మనీ.
1: ఈ హ్యూమన్ వాల్యూ లోపల డోంట్ వేస్ట్ మనీ,
0: డోంట్ వేస్ట్ మనీ,
1: డోంట్ వేస్ట్ టైం,
0: డోంట్ వేస్ట్ టైం,
1: డోంట్ వేస్ట్ ఫుడ్,
0: డోంట్ వేస్ట్ ఫుడ్,
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ,
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: ఈ విధమైనటువంటివి మీరు నడుచుకోవాల్సింది.
0: దిస్ ఇస్ ద వే ఇన్ విచ్ యూ హావ్ టు కండక్ట్ యువర్సెల్ఫ్.
1: ఎంతమంది తిండి లేకుండా అవస్థలు పడుతున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ డోంట్ హావ్ ఫుడ్.
1: మీకు వడ్డించినటువంటి వన్ని వదిలిపెట్టిపోతే అది ఎక్కడ వేస్తావు?
0: ఇఫ్ యు జస్ట్ వేస్ట్ ఫుడ్ దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు ది
1: ఎంత పాపం ఇది.
0: It is the worst of the sins.
1: నువ్వు తినేటటువంటి తిను, తప్పులేదు.
0: If it's possible, come on, eat.
1: కానీ నువ్వు తినకుండా బయట పారేసిస్తే ఎవరికన్నా అందవలసినటువంటిది అందలేదు.
0: But don't waste the food. Don't throw it away.
1: మీకు తెలుసును, ఈ ఒరిస్సా లోపల ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు చాలా కష్టంగా ఉంటుంది.
0: You know the suffering there in the state of Orissa.
1: ముద్ద అన్నం చిక్కారంటే చాలా కష్టము.
0: They could not have morsel of food today.
1: వాళ్ళకి తెలుసు ఈ సమయంలో అన్నం అంటే ఏమిటి.
0: You know the value of food now.
1: ఇక్కడున్న వాళ్ళకి అన్నం అంటే ఏమిటో వానికి అర్థం కాదు.
0: But where the person here does not know the value of food.
1: కనుకనే don't waste food. Food is God.
0: So Bhagavan tells you don't waste food. Food is God.
1: కనుకనే డోంట్ వేస్ట్ మనీ.
0: డోంట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: దీన్ని పాడు చేసినటువంటి వారు అవుతారు.
0: యూ విల్ బి వేస్టింగ్ మనీ.
1: నీకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి.
0: యూ హావ్ గాట్ లెగ్స్ ఇన్ హ్యాండ్.
1: సమయం చిక్కినప్పుడు నీ చొక్కా పంచి నువ్వు ఉతుక్కో.
0: వెన్ యూ హావ్ ఫైన్ టైమ్ కమ్ ఆన్ వాష్ యువర్ ఓన్ క్లోత్స్.
1: నీ వాష్ నీ యొక్క గుడ్డలు నీ వాష్ చేసుకోవటంలో తప్పేం లేదు.
0: నథింగ్ రాంగ్ ఇఫ్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్.
1: దానికి కూడా ఒక చాకరవాణికి వేయటము.
0: Yes, you get to wash.
1: దానికి ఒక 2 రూపాయలు ఇవ్వటము.
0: And you pay money.
1: నువ్వు సంపాదించావు 5 రూపాయలు.
0: Is that your money?
1: నీ తల్లి సంపాదించిన రూపాయలు నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు?
0: It's all your father's money. Why do you waste it?
1: ఈ విధంగా వేస్ట్ చేయటం అనేది చాలా చెడ్డది.
0: You should not waste money. Waste of money is very bad.
1: ఈ నాటి పిల్లలంతా కూడా ఎంత మనీ వేస్ట్ చేస్తున్నారంటే చాలా చేస్తున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టుడే ఆర్ వేస్టింగ్.
1: సంపాదించినా సరే లేక తల్లిదండ్రులు దగ్గర ధనమైనా సరే వేస్ట్ చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ వేస్ట్ యువర్ మనీ ఐదర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఓన్.
1: కనుక ఈ వేస్ట్ ఆఫ్ మనీ చాలా చెడ్డది.
0: వేస్ట్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: Waste of time.
0: Waste of time.
1: Kalam chala pavitramaitundi.
0: Time is very highly
1: sacred. Kala namaha, kala kalaya namaha, kala pramana namaha, kala teetaya namaha, kala swarupaya namaha, kala nimita. Bhagavantuniki enno perlu unnai kalam paina.
0: God has so many names referring to the time, that is the commander of the
1: time. Form of the time. దైవాన్ని మనం వేస్ట్ చేసినట్టే.
0: If you waste time, you will be wasting divinity.
1: ఆ టైం నువ్వు టెస్ట్ చేయి.
0: taste the time.
1: ఆ టైం చిక్కిందా రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అది టేస్ట్ అవుతుంది.
0: When you find the time, chant the glory of God.
1: ఆ జీసస్ జీసస్ ఆర్ అల్లా అల్లా అల్లా ఆ కృష్ణ కృష్ణ ఏ నామైనా తెలుసుకో తప్పు లేదు.
0: Let me any name, Jesus or Allah, Rama, Krishna, doesn't matter.
1: ఎంత టేస్ట్ అవుతుంది ఆ యొక్క టైం.
0: What a taste you will enjoy at that moment.
1: ఆ టేస్ట్ ను వదిలే పెట్టి లోకమైన టేస్ట్ లో పోతే ఎంత వేస్ట్ అవుతుంది.
0: You leave this taste but you go by worldly taste and waste time.
1: పాకెట్ లో మనీ ఉంది కదా అనేది హోటల్ పోయేది
0: తినేది. బికాజ్ యువర్ గాట్ మనీ ఇన్ యువర్ పాకెట్ యూ గో టు హోటల్ అండ్ ఈట్
1: ఇట్. నలుగురు ఫ్రెండ్స్ చేస్తుంది పేకాట ఆడేది.
0: ఆర్ యూ కాల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లే కార్డ్.
1: ఈ జూదా లోపల ఈ యువకులు ఏమాత్రం ప్రవేశించకూడదు.
0: యంగ్స్టర్ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ప్లేయింగ్ కార్డ్.
1: గ్యాంబ్లింగ్ చాలా చెడ్డది.
0: గ్యాంబ్లింగ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్.
1: కనుక ఈ డోంట్ వేస్ట్ మనీ.
0: డోంట్ వేస్ట్ మనీ.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: ఏమిటి ఈ ఎనర్జీ?
0: వాట్ ఎనర్జీ?
1: మాట్లాడింది మాత్రమే కాదు ఎనర్జీ.
0: నాట్ మెయిన్లీ
1: చూసింది కూడా ఎనర్జీనే.
0: ఈవెన్
1: వినింది కూడా ఎనర్జీనే. ఇవంతా కూడా వేస్ట్ అవుతుండాలి.
0: మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రేడియో పెట్టాము.
0: హియర్ యు గాట్ ఎ రేడియో.
1: రేడియో పెట్టి ఏదో మెడ్రాస్ నుంచి ఒక పాట వినాలని స్విచ్ వేశాము.
0: యు హావ్ స్విచ్డ్ ఆన్ ట్యూన్ టు మెడ్రాస్ స్టేషన్.
1: ఆ వేసేటప్పటికి బర్రన్ శబ్దం వచ్చింది.
0: అండ్ దెన్ యు లిసన్ టు సౌండ్.
1: ఆ శబ్దం లోపల కొంతసేపు నువ్వు వినేటప్పటికి ఎంత కరెంటు వేస్ట్ అవుతుంది.
0: సో మచ్ ఆఫ్ కరెంట్
1: యూనిట్స్ కరెంట్ వేస్ట్ అవుతుంది.
0: సో మచ్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఇస్ కన్స్యూమ్.
1: వేస్ట్ చేయటం కదా పవర్.
0: ఆర్ యూ నాట్ వేస్టింగ్?
1: ఈ వేస్ట్ చేయటం వల్ల నీకేం వచ్చింది?
0: నేను
1: విన్నాను ఈ పాట, సంతోషం అయిపోయింది.
0: ఐ లిసన్ టు సాంగ్, దట్స్ ఎనఫ్. అది
1: విన్నదానికి ఎవరు ఇస్తారు?
0: హూ విల్ పే మనీ ఫర్ దట్ సాంగ్ యూ లిసన్?
1: కనుక ఇంత వేస్ట్ చేయకూడదు.
0: యూ షుడ్ నెవర్ వేస్ట్
1: మనీ. అనేటువంటి టైం చాలా ఇదిగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
0: అండ్ మనీ అండ్
1: ఈనాటి మానవుని ఎనర్జీ వేస్ట్ చేసుకోవడానికి చెడ్డ చూపులు, చెడ్డ వినికిడి, చెడ్డ మాటలు ఇలాంటివంతా చేయటం చేతనే ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
0: ఎనర్జీ ఇస్ వేస్టెడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ ఆడిషన్, బ్యాడ్ టాక్. బై దీస్ వేస్
1: దీన్ని ఆదర్శంగా తీసుకుని ఆనాటి మహర్షులు మౌనము అని ధరిస్తూ
0: బేసింగ్ ఆల్ దిస్ ద సేజ్ సియర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అబ్జర్వ్ సైలెన్స్.
1: కనుకనే మీరు కూడా వారానికి ఒక దినమైన కానీ మీరు కొంచెం స్తంభించిపోవాలి మాటలు లేకుండా.
0: అట్లీస్ట్ వన్ డే ఇన్ ఎ వీక్ అబ్జర్వ్ సైలెన్స్.
1: నేను ఇంత ఊర్లో పిల్లలకు చెప్తుంటాను టాక్ లెస్ మోర్ వర్క్ అని.
0: భగవాన్ వెరీ ఆఫెన్ టెల్ స్టూడెంట్స్ టాక్ లెస్ వర్క్ మోర్.
1: ఆ విధంగా ఉండినప్పుడు మన ఎనర్జీ కూడా పెరిగిపోతుంది.
0: దెన్ ఎనర్జీ విత్ ఇన్ డెవలప్స్.
1: పవిత్రమైన ఋషులంతా చేసిన సాధనంతా కూడా ఈ ఎనర్జీని పెంచుకోవడం కోసమని.
0: మోస్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ అండర్ టేకెన్ బై సేజెస్.
1: దానివల్ల జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది.
0: యువర్ మెమరీ పవర్ విల్ ఇంక్రీజ్.
1: కేవలం ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
0: యూ హ్యావ్ థరో కాన్సన్ట్రేషన్.
1: ఎనర్జీ లేకపోవడం చేతనే మెమరీ ఉండదు.
0: బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ యూ లూజ్
1: కుదరదు.
0: యూ లూజ్ యువర్ మెమరీ.
1: శరీర శక్తి కూడా క్షీణించిపోతుంది.
0: అండ్ యూ బికమ్ వీక్.
1: కనుకనే మనం ఎగ్జామినేషన్ లోపల సరిగా మనం రాయలేదంటే ఏమిటి? మెమరీ పవర్ పోయింది.
0: యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ నాట్ ప్రాపర్ బికాస్ యూ లాస్ట్ యువర్ మెమరీ.
1: పోయింది. బుక్తో ఒకటి చదువుతుంటాడు, ఇంకేమిట్రా సమాచారం, ఇంకేమిట్రా ఆ రేడియోలో ఏమొచ్చింది, ఈ క్రికెట్ ఏమైంది, ఈ క్రికెట్ రేడియోలు ఇవన్నీ వింటూ పుస్తకం చదువుతుంటాడు వీడు.
0: A modern student goes on reading the book on one hand while enquiring the cricket commentary on one other side and the worldly issues on the other way.
1: వాడికి ఎట్లా ఉంటుంది మెమరీ?
0: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్
1: మెమరీ? ఈ మెమరీ ఉండడానికి వీలు లేదు.
0: దేర్ ఇస్ నో పాసిబిలిటీ.
1: సెకండ్ డే ఎగ్జామినేషన్ హాల్ పోతాడు.
0: ఈ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జామ్ సెకండ్
1: డే రావాలంటే చదువుకునేది గురించి జ్ఞాపకం రాదు.
0: హీ విల్ నెవర్ రికాల్ వాట్ ఆల్ హీ
1: రీడ్. మానవుని ఎందే ఉంటుంది అది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఇస్ దట్
1: మర్చిపోయేది మానవుడే.
0: ది ఫర్గెట్ఫుల్ నేచర్
1: తెప్పించుకునేది మానవుడే.
0: రికాపిటులేషన్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్ బిలాంగ్ టు మ్యాన్.
1: కనుకనే మానవత్వం లోపల ఈ ఎనర్జీని ఈనాడు యువకులు వేస్ట్ చేస్తున్నారు.
0: సో మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ వేస్టింగ్ ఎనర్జీ టుడే.
1: ఇంతే కాకుండా దురభ్యాసంతో మరింత పాడు చేసుకుంటారు.
0: అండ్ దే ఆర్ ఆల్సో స్పాయిలింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఇలాంటి దీని వల్లనే మానవత్వంలో చాలా శక్తి సామర్థ్యం కుంగిపోతున్నాయి.
0: ఫర్ దట్ రీజన్ వీ లూజ్ అవర్ స్కిల్స్ అండ్ కెపాసిటీ.
1: క్షణమైనా కూడా నువ్వు ఒక ఏకాగ్రత ఉండడానికి వీలు కాదు.
0: వీ ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: పవిత్రమైనటువంటి భారతదేశంలో పూర్వము ఎంత చిన్న పిల్లలు కూడా నువ్వు గురుకులం లోపల చాలా ఏకాగ్రతగా ఉండేటువంటి.
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఈవెన్ యంగ్స్టర్స్ టైనీ థాట్స్ కుడ్ హావ్ కాన్సన్ట్రేషన్.
1: ఆశ్రమాల్లో చేరి
0: they joined ashram
1: meditation vini
0: they listened to their
1: guru vinnatuga vaadu bhavinchi
0: and they recapitulated
1: ye maatram kuda papers ledu
0: they didn't have any stationery paper
1: pens ledu
0: they didn't have any pens
1: vaadu raaskunedi ledu
0: they could not write
1: teachers cheppedi maatram matre vinatam
0: they just follow they just hear what are they told
1: chetani anta chadugulu chadivara anadu
0: by mere listening they could have very high education
1: ee naadu pustakale kaadu notes e kaadu inka em kaadu అన్ని ఉండి కూడా వీళ్ళకి ఏమాత్రం జ్ఞాపశక్తి లేదు.
0: దే హ్యావ్ బుక్స్ అండ్ పెన్స్ వాట్ నాట్ స్టిల్ వీ డోంట్ హ్యావ్ మెమరీ.
1: ఈ విధంగా మనం మెమరీ పవర్ పాడు చేసుకుంటున్నాం.
0: వీఆర్ స్పాయిలింగ్ అవర్ మెమరీ పవర్.
1: కనుక యువతి యువకులారా,
0: యంగ్స్టర్స్ మెన్ అండ్
1: మొట్టమొదట మీ శక్తిని మీరు పోషించుకోండి.
0: Keep a protect, preserve your energy. శారీరక
1: శక్తిని, మానసిక శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, ఈ మూడు శక్తులను మీరు పోషించుకోవాలి.
0: Protect and safeguard your physical power, the psychological power, and the spiritual power.
1: ఈ మూడింటిని మీరు సంపాదించుకుంటే మీకు మించినటువంటి యోగ్య లేదు, మీకు మించినటువంటి దైవమే లేదు.
0: When once you preserve these three, you are divine. Nothing is more than that.
1: శరీరాన్ని మంచి కార్యంలో ప్రవేశపెట్టు.
0: Make use of the body for proper work.
1: మైండ్ మంచి థాట్స్ లో మీరు ప్రవేశపెట్టు.
0: Let mind entertain good thoughts.
1: బుద్ధిని భగవంతుల్లో ఏమర్చు.
0: Let the intellect merge in God.
1: ఈ మైండ్ బుద్ధి అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్.
0: The mind and intellect are instruments.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ కోసం నువ్వు పాటుపడద్దు.
0: Don't struggle for instruments.
1: ఇదంతా పనిచేసి దీన్ని వదిలిపెట్టాల్సిందే.
0: And once they discharge you, to give up.
1: ఎప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రధానంగా తీసుకోకూడదు.
0: Don't go by the instrument throughout.
1: ఆ ఇన్స్ట్రుమెంట్ నడిపించేటువంటి ఏదో అది ఒకటి ఉంది.
0: Understand the principle that makes these instruments work.
1: ఎక్కడ చూసినా కానీ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్.
0: Today everywhere you hear of computer.
1: ఎగ్జామినేషన్ బోర్డు కంప్యూటర్ సే.
0: ఎగ్జామినేషన్
1: కంప్యూటర్ సే. లైఫ్ అంతా కంప్యూటర్ సే. కంప్యూటర్ కంప్యూటర్. యు ఆర్ నాట్ కంప్యూటర్, యు ఆర్ కంపోజర్.
0: We take examinations on computers. The whole life in the world is full of computers. You are not a computer, but you are a composer. You are a composer.
1: ఏమిటి కంప్యూటర్ చేసే పని?
0: What is that computer?
1: మనం అడ్జస్ట్ చేసింది అది చెప్తూ ఉంటుంది.
0: After all, computer tells you what all
1: that is ready to. అన్ని పనులు చేస్తుందని అనుకుంటుంటారు చాలా మంది.
0: You think computer.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a mistake.
1: కొని అన్ని పనులు చేస్తుంటే నువ్వు పో. Where is my husband? అని అడుగు. చెప్తుందా?
0: If you think computer does everything, go near the computer and say, where is my husband? Will he tell you?
1: No. Voice by, where is my wife? అంటే వాడు చెప్తుందా?
0: If you ask the computer, where is my wife? Do you get the answer?
1: చెప్పదు.
0: No.
1: మనం ఆ పేరును అడ్జస్ట్ చేస్తే అప్పుడు చెప్తుంది.
0: So computer responds basing on the man. We take examinations on computers. The whole life in the world is full of computers. You are not a computer, but you are a computer.

0: పోయి
1: దే గో టు షాప్స్ ఎర్లియర్
0: టూ సీ శారీస్
1: దే టూ శారీ
0: బ్లౌజ్ ఒక టవల్ తీసుకుంటే తక్షణమే దాన్ని కూడికి వేసేసి తక్షణమే వాళ్ళకి డబ్బు ఇచ్చి వచ్చేవాళ్ళు.
1: దే గో టు షాప్ వెన్ దే వాంట్ టు బై టూ బ్లౌజెస్ అండ్ టూ శారీ పీస్ టూ టవల్స్ దే విల్ యాడ్ అప్ మేక్ టోటల్ అండ్ పే ద బిల్.
0: టూ బ్లౌజ్ ఒక టవల్ తీసుకుంటే క్యాల్కులేటర్ వస్తుంది.
1: టుడే ఇఫ్ హి మేక్స్ ఎనీ పర్చేసెస్ హి విల్ మేక్ యు ద క్యాలిక్యులేటర్ మేక్ టోటల్.
0: మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా కూడా ఈ విధమైనటువంటి వీక్నెస్ లో పడిపోతున్నారు.
1: మెన్ అండ్ విమెన్ దే హావ్ గాట్ దిస్ వీక్నెస్.
0: భగవంతుడు ఇచ్చినటువంటి మెదడు ఏమైపోయి ఉంది?
1: వాట్ విల్ హ్యాపెన్ టు ద బ్రెయిన్?
0: దాన్ని ఎందుకు ఉపయోగపెట్టకూడదు?
1: వై విల్ మేక్ యువర్ బ్రెయిన్? కొరకునే
0: మీరు స్వయం జీవితం జరపాలి.
1: యు బి సెల్ఫ్ రిలయంట్. సెల్ఫ్ రిలయంట్.
0: అది చేసినప్పుడు మీరు బాగుపడిపోతారు.
1: దెన్ యుల్ బి గుడ్ అండ్ ప్రాస్పర్.
0: ఇంకొకరి హెల్ప్ కోసమే మీరు పాటుపడద్దు.
1: డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్.
0: ఓన్లీ హెల్ప్ ఫ్రమ్ గాడ్.
1: యూ రిసీవ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ.
0: ఆ ఒక్క గాడ్ మాత్రమే సర్వము హెల్ప్ చేస్తాడు.
1: గాడ్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: అతని పనే అది.
1: దట్ హిస్ జాబ్.
0: కనుకనే నీవు కూడా నువ్వు హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: సో యూ ఆల్సో ఫాలో దిస్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఇది భాగవతం యొక్క రామాయణం యొక్క సారం.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సేక్రెడ్.
0: వ్యాసుడు కూడా చెప్పింది అది.
1: సేమ్ థింగ్ ఇట్ సేస్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: హెల్పింగ్ అదర్స్ ఇస్ మెరిట్. హార్మింగ్ అదర్స్.
0: మనం ఇతరులందరికీ హెల్ప్ చేస్తూ వస్తాం.
1: యూ షుడ్ హెల్ప్ ఎవ్రీబడి.
0: సాధ్యమైనంత వరకు ఎవరికి అపకారం చేయకుండా చూడండి.
1: ఎక్స్టెండ్ పాసిబుల్ నెవర్ హార్మ్ ఎనీబడి.
0: మీలో మీరు ఒకరికొకరికి జగడాలు వేసుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఇన్ ఫైట్.
0: ఐకమత్యమే సరైనటువంటి జీవితం.
1: యూనిటీ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: యూనిటీనే లేదు.
1: దేర్ నో యూనిటీ టుడే.
0: యూనిటీ లేకపోవడం వల్ల ప్యూరిటీనే లేదు.
1: బికాజ్ దేర్ నో యూనిటీ దేర్ నో ప్యూరిటీ.
0: ప్యూరిటీ లేకపోవడం వల్ల డివినిటీనే పోయింది.
1: యాజ్ దేర్ నో ప్యూరిటీ దేర్ నో డివినిటీ ఐదర్.
0: మొట్టమొదట యూనిటీ.
1: ఫస్ట్ యూనిటీ.
0: సెకండ్ ప్యూరిటీ.
1: సెకండ్ ప్యూరిటీ.
0: థర్డ్ డివినిటీ.
1: థర్డ్ డివినిటీ.
0: యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు. డివినిటీ కావాలి, డివినిటీ కావాలి.
1: దేర్ నో యూనిటీ దేర్ నో ప్యూరిటీ బట్ దే వాంట్ డివినిటీ. డివినిటీ లైక్ దాట్.
0: డివినిటీ రావడానికి వీలే లేదు.
1: నాట్ పాసిబుల్ టు హ్యావ్ డివినిటీ.
0: కనుకనే మనం చేయవలసింది ఒక చిన్న సాధన చేయాలి.
1: సో వీ షుడ్ అండర్టేక్ ఏ స్మాల్ ప్రాక్.
0: ఆ సాధన కూడా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ప్రొసీజర్ టు ఫాలో.
0: ఆ ప్రొసీజర్ సరైనట్టుగా ఉంటే
1: ఇట్ షుడ్ బి కరెక్ట్ ప్రొసీజర్.
0: మనం ఆశించిన ఫలితం మనకు తప్పక లభిస్తుంది.
1: అండ్ యూ విల్ సడన్లీ గెట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్.
0: దేన్ని కోరినా కూడా తక్షణమే లభిస్తుంది.
1: వాట్ ఎవర్ యు డిజైర్ ఇట్ గెట్స్ ఫ్రక్టిఫైడ్.
0: నాకు పెన్ను కావాలనుకున్నావు.
1: యు వాంట్ ఎ పెన్.
0: కానీ నీ డివైన్ పవర్ తో నీవు చింతించు.
1: విత్ ద డివైన్ పవర్.
0: ఆ పవర్ ని ఆ యొక్క పెన్ నీ జోబులో చూస్తుంది.
1: ద పవర్ విల్ మేక్ ద పెన్.
0: తప్పక తప్పక వస్తుంది వస్తుంది వస్తుంది.
1: ఇట్ విల్ కమ్. ఇట్స్ బౌండ్ టు కమ్ విత్ ద డివైన్ పవర్.
0: ఆ పవిత్రమైన హృదయాన్ని నీవు పెంచుకోవాలి.
1: డెవలప్ దట్ సీక్రెట్ హార్ట్.
0: ఆ పవిత్రమైన హృదయం ఏమిటి? సాధించలేని జగత్తులో ఒకటే లేదు.
1: విత్ ది సీక్రెట్ హార్ట్ యూ కెన్ అకంప్లిష్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: దైవాన్ని తెలుసుకోవాలంటే ఎవరి తరము కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ.
0: నీవేమో తెలుసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో యువర్ నేచర్.
0: హూ ఆర్ యూ?
1: యూ డోంట్ నో హూ యూ ఆర్.
0: నిన్ను నీవే తెలుసుకునేటప్పుడు దైవం అంటే ఎట్లా తెలుసు?
1: వెన్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ టు నో గాడ్?
0: దైవాన్ని తెలుసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అని ఎవరైనా అనుకుంటారట.
1: మెనీ పీపుల్ మే థింక్ దట్ ఐ హావ్ కమ్ టు నో గాడ్.
0: దైవం అంటే ఎటువంటి వాడు ఎట్ట ఉంటాడని ఎవరికైనా తెలిస్తే కదా తెలుసుకోవడానికి.
1: ఇఫ్ ఎనీవన్ నోస్ హూ గాడ్ వేర్ హి గాడ్ ఈజ్ వెల్ ఇట్ మే.
0: కాబట్టి దైవాన్ని తెలుసుకోవడం ఇక్కడ రానక్కర్లేదు.
1: ఐ హావ్ నాట్. యూ డోంట్ నీడ్ టు కమ్ హియర్.
0: నువ్వు ఇక్కడికి వచ్చిగానే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ టు బి హియర్.
0: నిన్ను నీవు తెలుసుకో.
1: యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో థైసెల్ఫ్.
0: వచ్చిందే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం.
1: యు హావ్ కమ్ హియర్ టు నో యువర్ సెల్ఫ్.
0: నన్ను తెలుసుకోవడం ఎవరికి తరం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో భగవాన్.
0: కనుకనే మొట్టమొదట మనము జపము ధ్యానము ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి.
1: వీ షుడ్ బిగిన్ విత్ చాంటింగ్ హిస్ నేమ్ అండ్ మెడిటేషన్.
0: ఒక నామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్ వన్
0: డే. ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి.
1: కీప్ వన్ ఎయిమ్.
0: పూర్వము
1: ఎర్లియర్
0: రమణ మహర్షి చాలా పల్లెటూరి మనిషి.
1: ఈజ్ ఎ విలేజ్.
0: ఆయన తిరువన్నామని వచ్చాడు.
1: ఇకేం తిరువన్నామలే.
0: ఏకాగ్రత చేయాలి.
1: యూ వాంట్ టు కాన్సెంట్.
0: ఎక్కడ ఏకాగ్రత చేసేది? ఎట్ట చేసేది?
1: హౌ టు కాన్సెంట్రేట్? వేర్?
0: ఒక మిద్దిపైన కూర్చున్నాడు.
1: హి సాట్ ఆన్ ది
0: రాత్రి పూట ఒక్క చుక్కను దక్షిణంలో పెట్టుకున్నాడు.
1: హి కెప్ట్ వన్ స్టార్ ఇన్ ది స్కై ఇన్ వ్యూ.
0: ఆ చుక్కనే చూస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ స్టేరింగ్ ఎట్ ది స్టార్.
0: ఆ ఏకాగ్రత కుదిరిపోయింది.
1: దేర్ హి డెవలప్
0: మారినటువంటి దానిపైన ఏకాగ్రత రావాలి.
1: అండ్ వన్ హ్యాస్ టు డెవలప్ దిస్ కాన్సన్ట్రేషన్ బేసింగ్ ఆన్ దిస్.
0: ఆ చుక్కనే చూస్తూ చూస్తూ చూస్తూ కట్టగట్టు ఆ చుక్క లోపల లీనమయ్యాడు.
1: హి వెంట్ ఆన్ స్టేరింగ్ ఎట్ ది స్టార్. హి గాట్ మర్జ్డ్ ఇన్ దట్ స్టార్.
0: ఈ విధంగా అది త్రాణశక్తి అన్నారు.
1: అండ్ దట్స్ వాట్స్ కాల్డ్ టోటల్ ఐడెంటిఫికేషన్.
0: ఇది ధ్యానశక్తి, అది త్రాణశక్తి.
1: దిస్ మెడిటేషన్ దట్స్ ద టోటల్ ఐడెంటిఫికేషన్.
0: త్రాణశక్తి ద్వారానే
1: త్రూ దిస్ ఐడెంటిఫికేషన్
0: ప్రాణశక్తి లభిస్తుంది.
1: అండ్ దేర్ కమ్స్ ద లైఫ్ సోర్స్ ప్రాణశక్తి.
0: ఈ ప్రాణశక్తి ద్వారానే
1: అవుట్ ఆఫ్ దిస్ లైఫ్ సోర్స్
0: దివ్య శక్తి మనకు ప్రాప్తి.
1: దేర్ కమ్స్ ద డివైన్ పవర్.
0: కనుకనే ఎక్కడైనా దేవాలయంలో ప్రతిష్ట చేయాలంటే ప్రాణ ప్రతిష్టాయ నమః అంటారు.
1: ఇన్ ఇన్స్టాలింగ్ ఐడల్స్ ఇన్ ఎనీ టెంపుల్ దేర్ ఇస్ దిస్ ప్రాణ ప్రతిష్ట.
0: ఈ ప్రాణం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సమయం వచ్చినప్పుడు
1: రైట్
0: ప్రాణాన్ని లెక్క చేయకుండా సాధనను మనం సాధించాలి.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ టు లూజ్ యువర్ లైఫ్ బట్ ఫాలో దిస్.

0: సాధించడానికి పోయినటువంటి వారే మహర్షులు.
1: సేజెస్ ఫాలోడ్ దర్ పాత్ ఇన్ దోస్ డేస్.
0: ఆ మహర్షుల యొక్క శక్తి,
1: ద పవర్ ఆఫ్ ద సేజెస్
0: ఎవరికి సాధ్యం కాలేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టుడే టు అడాప్ట్.
0: కన్వ మహర్షి
1: కన్వ
0: ఆశ్రమంలో ఉంటుంది,
1: సర్వ
0: విధమైన శక్తిని సాధిస్తూ ఒక గురుకులాన్ని పెట్టాడు.
1: హి హాడ్ ఆల్ ద పవర్స్ అండ్ మెయింటైన్ గురుకుల సెంటర్ ఆఫ్ లెర్నింగ్.
0: అక్కడ శకుంతల కూడా ఉంటుండాలి.
1: దేర్ వాస్ శకుంతల దేర్ ఇన్ ద హెర్మిటేజ్.
0: ఆమె కూడా గురువును ఆశ్రయించి సాధన చేస్తూ ఉండే.
1: షీ టు అప్రోచ్ ద గురు అండ్ షీ డిడ్ ప్రాక్టీస్.
0: ఆడవారికి అందరికీ కూడా ఆమె లీడర్ గా అక్కడ ఉండి వారిని సమర్థన చేసుకుంటుంది.
1: అండ్ షీ వాస్ ద లీడర్ ఆఫ్ అదర్ లేడీస్ దేర్.
0: ఆ యొక్క ఆశ్రమానికి ఒక రాజు వచ్చాడు.
1: వన్ కింగ్ కేమ్ టు దట్ హెర్మిటేజ్.
0: చూచాడు,
1: హీ సా హర్.
0: ఈ కన్నులు పాడు కన్నులు,
1: బ్యాడ్ లుక్స్.
0: శకుంతలను చూచాడు, ఆమెను వివాహం ఆడాలని ప్రయత్నం చేశాడు.
1: హీ సా శకుంతల దేర్ అండ్ హీ వాంటెడ్ టు మ్యారీ హర్.
0: ఆమెకు కుమారుడు పుట్టాడు.
1: అండ్ షీ హాడ్ ఎ సన్.
0: వాడే భరతుడు.
1: దట్ సన్ ఇస్ భరత.
0: ఆ భరతుని యొక్క తత్వమునకును తండ్రి అయినటువంటి కనువు నుంచి వాడికి తన తత్వానికి ఎంత భేదం ఉంది.
1: వాట్ సార్ వాట్ వైట్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఫాదర్.
0: తండ్రి దుష్యంతుడు,
1: ఫాదర్ ఇస్ దుష్యంత.
0: ఆయన రాజు,
1: ఇస్ ద కింగ్.
0: కాలేజీలో టౌన్ లో చదువుకున్నటువంటి వాడు.
1: దుష్యంత హ్యాడ్ ఇస్ ఎడ్యుకేషన్
0: హ్యాబిట్స్ వచ్చినాయి వాడికి.
1: హి హస్ గాట్ ఆల్ టౌన్ హ్యాబిట్స్.
0: ఈ టౌన్ యొక్క బిహేవియర్ వచ్చింది వాడికి.
1: హి హస్ గాట్ అర్బన్ బిహేవియర్.
0: కానీ భరతుడు ఆశ్రమ వాసి.
1: భరత స్పెంట్ హిస్ టైమ్ ఇన్ హెర్మిటేజ్.
0: ఆశ్రమ వాతావరణమే వానికి ప్రాప్తించింది. కనుకనే అక్కడ నేను శీలమును పెంచుకున్నాడు.
1: దేర్ హీ డెవలప్డ్ హిస్ క్యారెక్టర్.
0: ఆ యొక్క ఆశ్రమవాసి అయినటువంటి యొక్క భరతునికి క్యారెక్టర్ పెంచుకున్నాడు.
1: దేర్ఫోర్ దట్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ భరత టు డెవలప్ క్యారెక్టర్.
0: టౌన్ యొక్క ఎడ్యుకేషన్ వల్ల,
1: బికాస్ ఆఫ్ అర్బన్ ఎడ్యుకేషన్,
0: దుష్యంతుడికి క్యారెక్టర్ పోయింది.
1: దుష్యంత లాస్ట్ హిస్ క్యారెక్టర్.
0: ఈ టౌన్ యొక్క హ్యాబిట్స్ అంతా కూడా ఈనాడు పూర్తి క్యారెక్టర్ ని పాడు చేస్తుంది.
1: టౌన్ హ్యాబిట్స్ స్పాయిల్ యువర్ క్యారెక్టర్.
0: కనుకనే ఆనాడు ఋషికులంలో చేర్చి ఆ ఋషికులం యొక్క పద్ధతిని తాగడను అతనికి బోధిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ బికాస్ హి స్టేడ్ దేర్ ఇన్ ఋషికుల ద సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దోస్ డేస్, హి కుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: భరత రాజ్యము.
1: అండ్ దిస్ ఇస్ కాల్డ్ భారత్ బికాస్ దిస్ వాస్ రూల్డ్ బై భరత.
0: కనుక మనం నివాసం చేసేటువంటి యొక్క ప్రదేశం యొక్క పవిత్రత కూడా మనకు చాలా వరకు అవసరం.
1: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ ది ప్లేస్ వేర్ వీ లివ్.
0: అది ఆశ్రమము.
1: దట్ ఇస్ హెర్మిటేజ్.
0: ఇది టౌన్.
1: దిస్ ఇస్ ద టౌన్.
0: ఇది కేవలం శ్రమతో కూడినటువంటిది.
1: దిస్ ఫుల్ ఆఫ్ స్ట్రెయిన్.
0: అది ఆశ్రమం, శ్రమ లేనటువంటిది. అది
1: దేర్ ఇన్ హెర్మిటేజ్ దేర్ నో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
0: ఆ విధమైన జీవితాన్ని ఈనాడు యువకులు పొందాలి.
1: అండ్ యంగ్స్టర్స్ షుడ్ లీడ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్.
0: ఈనాడు కాలేజీకి పోవటము, కాలేజీలో తిరగటము, కాలేజీలో మాట్లాడటం, ఈ యొక్క సంబంధ బాంధవ్యముల చేత మనసు యొక్క పవిత్రత పూర్తి పాడైపోయింది.
1: ది కాలేజ్ లైఫ్ టుడే, పీపుల్ అటెండింగ్ కాలేజెస్ అండ్ లెర్నింగ్ దేర్, దే హావ్ లాస్ట్ ఆల్ ప్రాబబిలిటీ.
0: కాలేజీకి పో,
1: యు గో అటెండ్ ద
0: కాలేజ్,
1: స్టడీ దేర్.
0: కానీ చదువు కోసం పోయిన వాడు చదువు పైన లక్ష్యం పెట్టుకో.
1: హావింగ్ గాన్ దేర్ టు స్టడీ, కీప్ దట్ యాజ్ చీఫ్ ఎయిమ్.
0: లక్ష్యం పెట్టద్దు,
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అప్పుడే నీ యొక్క చదువు వస్తుంది,
1: దెన్ యూ
0: మంచి క్యారెక్టర్ గా ఉంటుంటావు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లెర్న్, అక్వైర్ స్కిల్స్.
0: కానీ పూర్వకాలం లోపల,
1: ఇన్ ఎర్లియర్ టైమ్,
0: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్,
1: క్యారెక్టర్ ఇస్ లాస్ట్,
0: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్,
1: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్,
0: నథింగ్ ఇస్ లాస్ట్. ఈనాడు
1: టుడే ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, నథింగ్ ఇస్ లాస్ట్.
0: ఈనాడు క్యారెక్టర్ లాస్ట్ అయితే ఏమి నథింగ్ ఈజ్ లాస్ట్.
1: బట్ టుడే నోబడి బాదర్స్ ఇఫ్ క్యారెక్టర్.
0: ఈనాడు
1: బట్ టుడే
0: మనీ ఈజ్ లాస్ట్, ఓ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: టుడే మనీ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: పూర్వమట్ట కాదు,
1: ఎర్లియర్
0: మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇన్ ఎర్లియర్ టైమ్ మనీ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్.
0: హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్.
0: క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఈ విధంగా ఆనాడు జీవితాన్ని కలుపుతూ.
1: దాట్ వాజ్ ది టైప్ ఆఫ్ లైఫ్ ఇన్ దోస్ డేస్.
0: కనుక మనము క్యారెక్టర్ లైఫ్ లో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ క్యారెక్టర్ ఇన్ వ్యూ.
0: ఈ విధమైన జీవితాన్ని గడిపినప్పుడే యూత్ సరైనటువంటి గుణం కలిగిన వారై భవిష్యత్తును కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని జరుపుతారు.
1: వెన్ యూత్ డెవలప్ దిస్ క్యారెక్టర్, దే విల్ కల్టివేట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వర్చ్యూస్ అండ్ దే విల్ సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: నేను ఈ విధంగా మాట్లాడాలంటే ఎంతసేపు అయినా మాట్లాడతాను.
1: భగవాన్ ఈజ్ ప్రిపేర్ టు టాక్ టు యూ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్. అయితే
0: అన్నెసెసరీ మాటలు నేను మాట్లాడను.
1: బట్ హీ విల్ నెవర్ టాక్
0: అన్నెసెసరీ, నిరుపయోగమైన మాటలు నేను మాట్లాడను.
1: నెవర్ యూజ్
0: ఎవరికైనా ఉపయోగమైన మాటలు ఎన్నైనా మాట్లాడతాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ యూస్ఫుల్ టు యూ, భగవాన్ విల్ టాక్ టు యూ.
0: కనుకనే మీరు చాలా పవిత్రమైన జీవితాన్ని గడపవలసిన వారు.
1: You have to lead a sacred life.
0: సత్యసాయి సమస్తం లోపల,
1: ఇన్ సచ్ ఆర్గనైజేషన్,
0: ముందు మీరే దీని బాధ్యతంత వహించవలసిన వారు.
1: యూ ఆర్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీస్ ఇన్ సచ్ ఆర్గనైజేషన్.
0: ఈనాడు గడిపేటువంటి వారందరికీ కూడాను కొంతవరకు వయసు అయి ఉంటుంది, కొన్ని శ్రమలకు వచ్చి ఉంటారు, అనేక బంధంలో ఉంటారు. మీరు దీనిలో ప్రవేశించి తగినటువంటి బాధ్యత తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కరు ప్రత్యేకంగా కూడా లీడర్ గా నిర్ణయించాలి.
1: Today we have people who are aged with so many responsibilities, who have strained a lot in the past. Now we have to take up the responsibility of such organization.
0: అందరూ బాధ్యత వహించాలి.
1: ఆల్ షుడ్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ పవర్స్ ని మీరు సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దీస్ పవర్స్.
0: ఈ స్థానంలో మీరు ప్రవేశించాలి.
1: అండ్ యూ షుడ్ టేక్ ది స్పిరిచువల్
0: పవర్. అయితే ఒక్కటి మాత్రం పెడుతున్నారు.
1: బట్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: పాలిటిక్స్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ కనెక్షన్ విత్ పాలిటిక్స్.
0: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం చూసుకోవాలి.
1: కీపింగ్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: సమాజం యొక్క కళ్యాణాన్ని మనం ఆశించాలి.
1: యూ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: సొసైటీ యొక్క అభివృద్ధిని మనం కోరాలి.
1: యూ షుడ్ వర్క్ ఫర్ ది అడ్వాన్స్.
0: దానికోసం ఎంతైనా పాటు పడండి.
1: యూ స్ట్రగుల్ హార్డ్.
0: తప్పలేదు. అదే గొప్ప తపస్సు.
1: ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ పెనెన్స్.
0: అంతకంటే మించి పెనెంట్ లేదు.
1: నథింగ్ బియాండ్.
0: కనుక మీరు ఈ బాధ్యత తీసుకోవడానికి తగినటువంటి ఒక నమ్మకమైన జీవితాన్ని జరిపించుకోవాలి.
1: హ్యావ్ ద ఫెయిత్ఫుల్ లైఫ్ in order to be prepared to accept responsibilities.
0: Prashanthanga undinanta varaku matram chaala manchiga untundi baitiki pothane appude thokalu tippakoddu.
1: In prashanthanalayam you are perfect and orderly. By the moment you step out you go to the same old rut.
0: Appudu thokalu tippesesthe meer monkey mind avutundi.
1: And then once you start waving your tail it's a monkey mind.
0: Divine mind.
1: Have the divine mind.
0: Divine mind lo undandi kaani deep wine mind lo matram pokoddu.
1: Be in the divine mind, but not in the deep wine mind.
0: దీన్ని మనం ఏమాత్రం ప్రవేశపెట్టకూడదు.
1: డోంట్ ఎంటర్టైన్ దాట్.
0: ఆ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యువతులు యువకులు నాకు అత్యంత అవసరం.
1: భగవాన్ నీడ్స్ సేక్రెడ్ యంగ్ మెన్ అండ్ విమెన్.
0: వారందరూ నాకు సమీపులే.
1: దే ఆర్ సో క్లోజ్ టు భగవాన్.
0: మై డియర్ ఫ్రెండ్స్.
1: దే ఆర్ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్ బాబా.
0: అట్టి స్వామీజీకి డియర్ ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే తప్పక మీరు నడుచుకోండి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ.
0: మీరు ఇక్కడ రానక్కర్లేదు, నేనే అక్కడికి వస్తాను.
1: యూ డోంట్ నీడ్ టు కమ్ హియర్. భగవాన్ విల్ కమ్ టు యూ.
0: ఐ విల్ కమ్ దేర్. ఐ విల్ కమ్ దేర్. వేర్ ఎవర్ యూ స్టే.
1: భగవాన్ ప్రామిసెస్ ఐ విల్ కమ్ దేర్.
0: ఐ విల్ కమ్ దేర్. ఐ విల్ కమ్ దేర్.
1: భగవాన్ విల్ కమ్ టు యూ.
0: ఐ ఆమ్ విత్ యూ.
1: ఐ ఆమ్ విత్ యూ.
0: ఇన్ యూ, అరౌండ్ యూ, బిహైండ్ యూ.
1: భగవాన్ ప్రామిసెస్ డిక్లేర్స్ that Bhagavan is in you, with you, around you.
0: Buddhulu meelo abhivruddhi parchukunte,
1: if you have that determinate feeling,
0: I am not separate from you.
1: Bhagavan is not separate from you.
0: I and you are one.
1: Bhagavan says I and you are one.
0: ఇట్టి ఏకత్వానికి మీరు ప్రయత్నం చేయండి.
1: Have the sense of oneness.
0: ఇట్టి దివ్యత్వానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు పెంచుకోండి.
1: డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ.
0: ఎంతైనా మీరు అభివృద్ధి ఉంటారు.
1: యూ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: లౌకికంగా, భౌతికంగా, ఆర్థికంగా అన్నింటి ఎందుకు మీరు అభివృద్ధి ఉంటారు.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఫిజికల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, యూ విల్ ప్రోగ్రెస్ డెఫినెట్లీ.
0: అన్నిటికీ మీరు అభివృద్ధి వచ్చి లీడర్స్ గా నిలుస్తారు.
1: అండ్ యూ విల్ బి లీడర్స్.
0: కనుక ఈ దైవనామాన్ని చక్కగా మీరు పెంచుకుని,
1: చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ,
0: నిరంతరము దైవ చింతన చేస్తూ,
1: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: పిబరే ప్రేమ రసం రసనే.

0: వహే గురు ఒకే గురువు, ఒకే దైవము, ఒకే గమ్యము. అట్టి గురువుని మీరు పెట్టుకోండి.
1: హావ్ సచ్ ఎ ప్రిసెప్ట్
0: మీ సత్య గురువు.
1: గాడ్ ఈస్
0: దైవమే మీ నిజ గురువు.
1: గాడ్ ఈస్ యువర్ ట్రూ గురు.
0: దైవమే మీ గమ్యము.
1: అండ్ హీస్ అవర్ గోల్.
0: ధన్యము. మీ జన్మనే ధన్యము.
1: దెన్ యువర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: కనుక మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఈ మూడు దినములు ఉండినందుకు,
1: హావింగ్ కమ్ హియర్, హావింగ్ బీన్ స్పెండ్ దీస్ త్రీ డేస్ హియర్,
0: ఇంత కాలం మీరు గడిపినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో లాంగ్,
0: ఇంత ధనం వేస్ట్ చేసినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో మచ్ టైం,
0: తగినటువంటి ఫలితాన్ని మీరు సాధించాలి.
1: యు సీ దట్ యు గెట్ రిజల్ట్స్ అకార్డింగ్లీ.
0: మీ స్వస్థానానికి వెళ్లి,
1: యాజ్ యు గో బ్యాక్,
0: ఇంకా చేరిన వాళ్ళందరికీ మీరు చేర్చి,
1: యు ఆల్సో షేర్ దిస్,
0: వాళ్ళకి దీన్నంతా కూడా పంచిపెట్టడానికి ప్రయత్నించి,
1: షేర్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ విత్
0: ఎవరీవన్. స్వార్థంగా భుజించవద్దు.
1: డోంట్ గో ఇన్ సెల్ఫిష్ వే.
0: నీవు ఇంత పది మందికి పంచు.
1: అండ్ యూ షుడ్ షేర్.
0: నీవు ఆనందించు.
1: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఇక్కడికి వచ్చినందుకు తగిన ఫలితము.
1: దిస్ ఇస్ ద ట్రూ రిజల్ట్.
0: లేకపోతే కాన్ఫరెన్స్ కు వెళ్ళాము.
1: వి హావ్ ది కాన్ఫరెన్స్.
0: వచ్చినాము.
1: యు హావ్ కమ్ హియర్.
0: ఏం చేసినట్టు?
1: వాట్ ఇస్ యువర్
0: రిజల్ట్స్? మనం చూపించాలి.
1: వి షుడ్ షో దెం ఇన్ అవర్
0: రిజల్ట్స్లో. మనం నిరూపించండి.
1: వి షుడ్ ప్రూవ్ ఇట్.
0: సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: సేవల్లో మీరు ప్రవేశించండి.
1: సర్
0: సేవ లోపల మీకు తగినటువంటి ప్రాప్తి అవుతుంది.
1: అండ్ యూల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్స్ త్రూ ది ఫీల్డ్ ఆఫ్ సర్వీస్.
0: సేవకు మించినటువంటిది మరొక ధన్యమైనటువంటి సాధన లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ సర్వీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సేవ, సేవ, సేవ.
1: ద సర్వీస్ అండ్ సర్వీస్ అలోన్.
0: ఆ సర్వీస్ లోపలే సర్వము ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ పాత్ ఆఫ్ సర్వీస్.
0: తపాంసి.
1: నో పెనెన్స్.
0: తపస్సు చేసి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఆఫ్ పెనెన్స్.
0: నా తీర్థానాం.
1: నో యూజ్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: నా శాస్త్రానాం.
1: నో స్కాలర్షిప్.
0: జపానహి.
1: నో పెనెన్స్.
0: సంసార సాగరోత్తారే.
1: టు క్రాస్ దిస్ లైఫ్.
0: సజ్జనం సేవనం వినా.
1: వన్ షుడ్ సర్వ్.
0: సేవ, సేవ, సేవ.
1: సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ సేవకు నీ ఫలితాన్ని నివాసించవద్దు.
1: డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ బై సర్వింగ్ అదర్స్.
0: ఫలరహితమైనటువంటి సేవ చేయాలి.
1: బి సెల్ఫ్ ఇస్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ రిజల్ట్స్.
0: కామ యోగము.
1: అండ్ దట్ ఇస్ రియల్ యోగ.
0: నేను గ్రామాలు తిరిగాను, నేను ఇన్ని గ్రామాలు సేవ చేశాను, నాకు ఈ ఫలితం కావాలని ఈ దుష్ట పాపం పెట్టుకుంటే నీకు ఏ ఫలితము రాదు.
1: ఇఫ్ యు గాట్ ఓన్లీ ది గోల్ ఆర్ ద రిజల్ట్స్ ఇన్ యువర్ వ్యూ, వెల్ దేర్ నో యూజ్ ఆఫ్ రూరల్.
0: నువ్వు చేస్తురా, తప్పు తానే ఇస్తూ వస్తా.
1: యూ గో ఆన్ డూయింగ్ అండ్ గాడ్ విల్ గ్రాంట్.
0: చాలా ఆనందము. అనేక దేశాల నుంచి వచ్చారు, అనేక ఇక్కట్లకంతా గురి అయ్యారు. ఇక్కడ అనుకూలములు అనానుకూలములు చూడుకోకుండా ఎంతనూ ప్రేమతో మీ కాలాన్ని గడిపారు.
1: మెనీ ఫ్రమ్ మెనీ మెనీ కంట్రీస్ ఆర్ హియర్. దే ఆర్ నాట్ బాదర్డ్ ది ఇన్కన్వీనియన్సెస్ దే ఫేస్డ్ హియర్ డ్యూరింగ్ దేర్ స్టే.
0: మీకు తగిన ఫుడ్ కూడా లేదు ఇక్కడ.
1: యూ మైట్ నాట్ హావ్ హ్యాడ్ ద ఫుడ్ దట్ యూ వాంటెడ్.
0: కనుకనే మీరు ఫుడ్ కాదు మీరు ఆశించవలసింది.
1: నాట్ ద ఫుడ్ దట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్.
0: హెడ్.
1: యూ థింక్ ఆఫ్ హెడ్ నాట్ ద ఫుడ్.
0: గాడ్.
1: దెన్ గాడ్.
0: అది చూసండి, ఫుడ్ కోసం మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ ఫుడ్ అలోన్.
0: ఏదో తింటున్నాం కడుపు.
1: బికాజ్ వీ ఈట్ టు లివ్.
0: ఆ తిండి కోసం కాకుండా జీవితం కోసం మనం ప్రయత్నించాలి.
1: అండ్ వీ షుడ్ ఈట్. వీ షుడ్ ఈట్ ఓన్లీ టు లివ్, దట్స్ ఆల్. నాట్ లివ్ టు ఈట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని,
1: యూ షుడ్ లీడ్ ఎన్ ఐడియల్
0: ఆనందమైన జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఆదర్శ జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఆశీర్వదిస్తూ
1: భగవాన్ బ్లెసెస్ యూ.
0: నేను నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: If you are to go to schools and teach other children, who are going to teach your children at home?
1: పుస్తకం చేబట్టి పురుషుల వలె పోవ వంట ఇంటిని దిద్దు వనితలెవరు.
0: If you all sit in your offices carrying the files and books, who will cook at home?
1: డబ్బు వలన కలుగు ఇబ్బంది తీరిన ఇంటి పనుల కొరత ఎంతయుండు.
0: Though the financial problems are solved, yet there is dirt, there is a lacuna at home.
1: నిజము చూడా

0: Truly speaking, working women have no trace of happiness or comfort.
1: Prema swarupulaina
0: embodiments of love.
1: Divyatma swarupulara
0: embodiments of divine atma.
1: స్త్రీలు చదవకూడదని కాదు నా ఉద్దేశం, చదవవలసింది.
0: ఇట్స్ నాట్ భగవాన్స్ వ్యూ దట్ విమెన్ షుడ్ నాట్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ లెర్న్.
1: ఉద్యోగములు చేయవలసినదే,
0: దే షుడ్ ఆల్సో డూ జాబ్స్.
1: కానీ స్త్రీలు అందుకుంటున్నటువంటి యొక్క ఆ దివ్యమైనటువంటి యొక్క బిరుదులకు సార్థకతను అందించాలి.
0: బట్ యట్ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఆబ్లిగేషన్స్, come up to the expectations of the titles they bear.
1: Mottamodati birudu grihalakshmi.
0: The first title of a woman is grihalakshmi.
1: Aa grihamunaku taginatvanti yokka saubhagyanni sausilyanni saujanyanni chekutsali.
0: She should see that there will be wealth and prosperity and the character maintained in the family.
1: Kaani ime grihalakshmi kaani aapisu lakshmi kaadu.
0: Woman is grihalakshmi but not office lakshmi.
1: Yemeke rendavo birudu ardhangi.
0: She has second title ardhangi.
1: Evariki ardhangi? Patiki ardhangi gaani paniki ardhangi kaadu.
0: She is ardhangi half body to her husband and not to the work she does.
1: Yemeke moodavo birudu illalu.
0: The third title of a woman is illaru.
1: Intiki aali kaani office ku aali kaadu.
0: She is the housewife, servant of the family, not to the office.
1: Dharmapatni nalugovadi.
0: The fourth title dharmapatni.
1: Sarva dharmamulaku nilayamainatundi gruhamu.
0: The house is the center of all dharma or righteousness.
1: Prachina kalam nundi bharat desamunandu ప్రచార ప్రబోధన సలుగుతూ వచ్చినటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైన ధర్మములకు అది ఏ పుట్టినిల్లు.
0: ఫర్ ఆల్ ది నోవెల్ యునీక్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ రైచువస్నెస్ ఇట్ ద హౌస్ అట్ ద సెంటర్ ఆఫ్ యాక్టివిటీ.
1: మనం ఈనాడు కాపాడవలసినటువంటిది ధర్మమును సత్యమునే కాని దేశమును కాదు.
0: Today what we have to uphold and protect are these two, righteousness and truth, and not the country.
1: Satya dharmamunu manam kaapadinappudu aviye deshanni kaapadtayi.
0: When once the truth and righteousness are protected, they will protect the country in turn.
1: Kanuka mana grihamunandu dharmavibharana cheyali.
0: Therefore in our home we should see there will be dharma.
1: Grihamanaga kevalam samanyamainatundi kaadu.
0: A home is not an ordinary one.
1: Valadanna sadgrandha పఠన కష్టములేక పలు శాస్త్రములు నేర్పు పాఠశాల.
0: ఎ హోమ్ ఈజ్ ఎ స్కూల్ వేర్ దెర్ విల్ బి లర్నింగ్ ఆఫ్ సీక్రెట్ టెక్స్.
1: శ్రమలేక తమయంత సర్వం కు సమకూర్చు ఆనందమొసగు విహార భూమి.
0: ఎ హోమ్ ఈజ్ ద సెంటర్ of pleasure and comfort and conveniences where you'll have everything without any exertion.
1: Ajaharadulanaina aadimpagala bhavya mahima cheyakuchu sanmantrashala.
0: A home is so charismatic that it would make even Brahman turn and dance in delight.
1: Pati gruhambe satulaku paathashala.
0: It is the home where the husband stays is the school for the wife.
1: Mana grahamu oka aadarshavainaatvanti oka paathashala.
0: Home is an ideal school for learning.
1: Desamunu uddharimpa cheseetvanti oka dharmamunaku nilayamu.
0: It is the center of dharma that works for the emancipation of the country.
1: Lokanni samrakshincheetvanti oka satya deepamu veligeetvantidi ee grahamu.
0: Home is the light of truth that will hold and protect the world.
1: Kanuka enni chaduvulu chadivinappatikini enta adhikaram cheyabattinappatikini mottamota tana gruhamunu sarididdukovatam streela yokka pratyekamaina kartavyam.
0: Therefore women should understand, no matter of their education or the position of authority they occupy, they should protect the home first.
1: Aneka velu lakshalaku kottaku sambandhinchinatvanti vidyarthulaku లేక పసిపాపలకు మాతృమూర్తి అయినటువంటిది ఈ తల్లి.
0: For all the thousands and lakhs of the children that go to schools, it's the mother who is the first teacher.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను తల్లియే ప్రథమ గురువు.
0: The mother who is the first teacher to every child.
1: అట్టి గురువు తమ బిడ్డలను వదలి పర బిడ్డలకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఇది తమ గృహం ఏ గతి కాగలదు?
0: If mother, the first teacher, is to leave her home and teach other children, who will take care of her own children?
1: భారతీయ స్త్రీకి ప్రధాన కర్తవ్యము, ముఖ్యమైన ఆదర్శము, లక్ష్యము తమ గృహమును తాను చక్కదిద్దుకోవటమే.
0: The first and the foremost, the responsibility and the ideal for everyone is to set right one's own family.
1: యావత్ ప్రపంచమునకుడును గృహమునే ఆధారభూతము.
0: It is the home which is the foundation for the entire world.
1: ఇల్లు బాగుపడితే జగత్తంతా బాగుపడుతుంది.
0: If the home is set right, the whole world would be perfect.
1: ఈ దుష్టకల్పితమైన జగత్తునందు ఎన్ని సౌభాగ్యములు, ఎన్ని సంతోషములు, ఎన్ని ఆహ్లాదములు, ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ ఇంటిలో ఆనందమే లేకపోతే అది ఒక పెద్ద నరకం వలె తోస్తుంది.
0: There might be present a lot of comfort and joy and pleasure in the outer world. If there is no happiness at home, it is the very hell.
1: కనుకనే ఇల్లే స్వర్గము.
0: Therefore the home is the very heaven.
1: మన గృహమే కైవల్యము.
0: It is the very paradise.
1: ఇలాంటి ఇల్లును మొట్టమొదట సర్దిద్దుకోవటము స్త్రీల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: So it's the responsibility of every woman to set her home right.
1: అందువల్లనే మన భారతీయులు ఆంధ్రులు చెప్పుకుంటారు ఇల్లు గెలిచి రచ్చగలచమన్నారు.
0: Therefore in Andhras they also say this, that one has to be well at home and then think of the rest later.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలందరి కూడాను గృహలక్ష్మి వల్లనే ఇవి అభివృద్ధి కాంచినాయి.
0: Since ancient times, the glory and the prestige of the country depends on the woman.
1: Gata jeevudagu patin bratikinti yemugalche savitri bharata sadvikare.
0: Savitri, who brought her dead husband back to life, she is the woman of the sacred land.
1: Tana satya mahima che దామాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
0: బికాస్ ఆఫ్ ద మిస్టర్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ద వన్ దట్ హూ కుడ్ ప్యాసిఫై ది ఎంటైర్ ఫ్లేమ్ చంద్రమతి బిలాంగ్స్ టు హర్.
1: కులసతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధర జాతగాదే.
0: Sita, who could prove to the entire world her character by passing through the test of fire, belongs to this Bharat.
1: Kinisi durmada kiratiyu bhutiga vinche damayanti bharata ramanigade.
0: Damayanti, who could set all her enemies down, who could kill, also belongs to this country Bharat.
1: Sattasagara veshti tasmatalamuna bharata dhati pativrata prabhava bhava సంపన్నతకు గానే పంట భూమి.
0: ఫర్ ఆల్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ద భారత్ ఇస్ ద సెంటర్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్
1: ఉపాధ్యాయి కాదే.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్ భారత్ ఈజ్ ద టీచర్.
1: ఇంతటి గొప్ప కీర్తిని సాధించినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క స్త్రీల యొక్క జన్మమే జన్మము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ దట్స్ రియల్లీ రిడీమ్డ్ హూ మెయింటైన్స్ ద సాంక్టిటీ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: పవిత్రమూర్తి చిరకాలమునందు కూడాను శాశ్వత కీర్తిని సాధించినటువంటి యొక్క గంగానది మాతృభూమి కాదా?
0: ద సీక్రెట్ Ganges is the very mother.
1: Gomata, Bhumata, Vedamata, ee matala yokka nilayamu Bharat desham kada?
0: Is not the Bharat which is the center or the mother of the cow mother and also mother of this mother earth?
1: Itti pavitramainatundi matramurtulaku nilayamainatundi ee Bharat desham nandu ee naadu streelu kevalamu tama kartavyanni visvarinchi తాను అనేక విధమైనటువంటి బయట ప్రపంచం యొక్క విషయాలు విశ్వసించి తన యొక్క దివ్యత్వాన్ని తాను కోల్పోవటము ఇది సరి అయినటువంటి కాదని గుర్తించాలి.
0: ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ హర్ గ్లోరీ అండ్ ద శాంక్టిటీ. షీ ఫర్గెట్స్ హర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ద ఫ్యామిలీ. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్.
1: పరమ పావనమైన భరతావని యందు పరమ పావనమైన భరతావని యందు సహనమన్నదే మనకు సత్వగుణము.
0: ఇన్ దిస్ మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ద ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద బ్యూటీ.
1: మధుర భావం వేది మన దేశమందన్నా మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
0: What is that nectarine feeling, the divine feeling in this country? There is no other thought which is beyond the feeling towards a mother, which is most sacred in this land.
1: Manambu kantenu pranambe ghanamanu pranambu kantenu manambe ghanamanu mana desa neetini mantagalpi.
0: Here in this country, it is the character which is more important than the life. Such a noble principle.
1: అనాది కాలము నుండి కూడాను భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక ప్రభావ తత్వం చేత శాశ్వత కీర్తిని సంపాదించి అందించినటువంటిది ఈ భారతదేశము.
0: ఇట్ ఈస్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ దట్ హెస్ పాస్డ్ ఆన్ హ్యాండెడ్ ఓవర్ ద సేక్రెడ్ టీచింగ్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: నాటి మొదలు నేటి వరకు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నది హైందవ సాంప్రదాయము.
0: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్ వేర్ సిన్స్ దెన్ అండ్ నౌ వి ప్రే ఫర్ ద వెల్ఫేర్.
1: ఈ సాంప్రదాయమును శాశ్వతంగా నిలబెట్టగై అనేక మంది ఆనాటి రాజులు ఆనాటి పతివ్రతామ తల్లులు ఈ యొక్క స్త్రీలు కూడాను దీనికి అనేక విధమైన త్యాగములు చేస్తూ వచ్చారు.
0: Such a sacred tradition is maintained all over the generations down this day by kings and women of this land.
1: Itti anadi apramanamainatvanti yokka pramanamulanu taamu viswasinchi divyamainatvanti navyabhayamainatvanti ee bharatadeshamlo stree dharmanni ee naadu manamu uddarinchutakai kankana kattukovadaniki prayatninchali.
0: The nobility and the sacred traits of women are beyond all comparison, beyond all measure, which is divine and unique.
1: Chaduvulu chadivinanta maatrame na chaladu.
0: It's not enough if you're educated.
1: Chaduvulanniyu chadivi chaala viveki ayi magidi tannerugadu mandamatudu.
0: With all high education and knowledge, a foolish man does not know himself.
1: Yanta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu.
0: With all high learning, a mean man would never give up his habit or temper.
1: Tarachi chaduvu chaduva tarkavadame kani purna gnanam bepudu pondaledu.
0: After all this education will entertain argumentation, but you will never have the total wisdom.
1: Chaduvu chaduvi chadivi chavanganetiki chavuleni chaduvu chaduva valayu.
0: After all we study and study and die ultimately. We should study and learn in order to be immortal.
1: Adhyatmika chadavu.
0: That is the spiritual learning.
1: Manavudu ee manasuto sannita sambandham undinanta kalam kudanu ee adhyatmika manetvantidi ataniki hrudayanni hattukodu.
0: So long the activity is linked with the mind, one cannot comprehend spirituality.
1: Manasu chamatkaramainatundi.
0: Mind is mysterious.
1: Deeni roopamu మరింత విశిష్టమైనటువంటిది.
0: ఇట్స్ ఫార్మ్ ఎస్పెషల్లీ సిగ్నిఫికెంట్.
1: దీని నిలయము మహాకీలకమైనటువంటిది.
0: అండ్ ఇట్ హెస్ గాట్ ఆల్ ద హిడెన్ సీక్రెట్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
1: దీని రూపము గుర్తించటకు వీలు కానిటువంటిది.
0: నో వన్ కెన్ రికగ్నైజ్ ఇట్స్ ఫార్మ్.
1: అన్ని రూపములు తానే.
0: ఇట్ అస్యూమ్స్ ఆల్ ఫార్మ్స్.
1: తాను లేనటువంటి రూపం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ విదౌట్ ఇట్.
1: యావత్ ప్రపంచమంతా కూడాను ఈ మనసు పైననే ఆధారపడి ఉంటున్నది.
0: ఇన్ఫాక్ట్ ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు ఏనాడు గుర్తించునో ఆనాడే దివ్యత్వాన్ని కూడాను గుర్తించిన వాడవుతాడు.
0: That day when man understands the mind, he will be understanding the divinity.
1: మనస్సుకు రూపము లేదు.
0: Mind has no form.
1: అయితే దేనిని తాను ఆశ్రయించునో ఆ స్వరూపాన్ని పొందుతుంది.
0: However, that which it associates, it will assume that form.
1: ఈ మనసు నందు అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణములు సద్గుణములు కూడాను మిళితమై ఉంటున్నాయి.
0: There in the mind, there is a combination, mixture of good and bad.
1: పుణ్యము ఇదే అందిస్తుంది, పాపమును ఇదే చేయిస్తుంది.
0: It is responsible for the merit and the sin.
1: ఆనందమును అందిస్తుంది, దుఃఖమును చేకూరుస్తుంది.
0: It makes you blissful and grief stricken.
1: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు.
0: It will wipe out the tear and make you shed a tear.
1: Jogi bogi ga jeyu, bogi jogi ga jeyu.
0: It will make a pauper a millionaire and a millionaire a pauper.
1: Pichulu battinchu pichivo ottunu.
0: It will make you mad and also cure your madness.
1: Ee cheyyanatvanti pani ledu.
0: There's nothing that it cannot accomplish.
1: Ee manasu anni panulu chestundi.
0: Your mind does everything.
1: Aithe దీనిని ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉంటుండాలి ఈ మంచి చెడ్డ.
0: హౌఎవర్ ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్స్ అపాన్ ద వే యూ మేక్ యూజ్ ఆఫ్ యువర్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించడానికి విద్యలు కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ టు నో ద ట్రెండ్ ఆఫ్ ద మైండ్.
1: సంపదలు కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ది ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ దట్ ద ఫౌండేషన్.
1: పదవి కీర్తులు కాదు దీనికి ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ అండ్ ఫేమ్ దట్ హెల్ప్ యూ.
1: అయితే ఎన్నో చెడ్డ గుణములు ఉంటున్నాయి మానవుని ఎందనుకుంటున్నాం.
0: We think that man has so many bad qualities.
1: ఎన్నో చెడ్డ గుణములు లేవు.
0: There are none.
1: ఉన్నది ఒక్కటే.
0: There are no many bad qualities. In fact, there is only one.
1: అది ఏ? ఎంత శ్రీమంతుడైనా కూడాను ఒక్క తూరి తనకు అనేక విధమైన విపత్తులు కలిగిస్తుంది.
0: The very same factor is responsible for a millionaire to face all problems.
1: ఎంత తపశక్తి సంపన్నుడైనప్పటికీ అతన్ని ఒక్క పర్యాయం లోపల మార్చివేస్తుంది.
0: He may be one of deep penance, but he will change in a moment of time.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడిని కూడాను ఒక్క క్షణం లోపల తాను కిందికి త్రొగవేస్తుంది.
0: A man with all the capacities and potentialities will ruin
1: himself. ప్రతి భారతుని యొక్క ఇంటి యందు నిత్య సత్యములుగా ప్రకాశించేటువంటి రామాయణ భారత భాగవతమునందు ఉండేటువంటి యొక్క ప్రమాణములు ప్రతి ఒక్కరు కూడా వెనుకకు తిరిగి చూడాలి.
0: ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ సర్టన్లీ గో త్రూ ద పేజెస్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ లైక్ రామాయణ భారత అండ్ భాగవత.
1: రావణుని యొక్క శక్తి ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నువ్వు గుర్తించే వీలు కాదు.
0: ది కెపాసిటీ ఆఫ్ రావణ నో వన్ కెన్ ఎస్టిమేట్.
1: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రావణుడు.
0: రావణ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ 16
1: మహాశక్తి సంపన్నుడు రావణుడు.
0: ఈజ్ మైటీ వన్.
1: తన సోదరుడైనటువంటి యొక్క కుబేరుని యొక్క రథమును కూడా నువ్వు లాక్కొని అతన్ని ఓడించినటువంటి వాడు.
0: హీ కుడ్ గ్రాప్ ద చారియట్ ఆఫ్ కుబేర్ అండ్ కాంకర్ హిమ్.
1: మహాతపస్సంపన్నుడు.
0: ఈజ్ ద వన్ ఆఫ్ డీప్ ఎనెన్.
1: కానీ అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క రావణుని కూడాను ఒక్క క్షణం లోపల అధోగతికి తొక్కివేసింది.
0: సచ్ ఎ మైటీ కింగ్ రావణ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్ ఇన్ ఎ మోమెంట్.
1: ఏది అది?
0: వాట్ ఈస్ దాట్?
1: ప్రలోపము అనగా దురాశ.
0: ఇట్స్ ఓన్లీ మీనింగ్ టూ మచ్ ఆఫ్ డిజైర్, ఎక్సెసివ్ డిజైర్.
1: ఇన్ని ఉండినప్పటికీ ఈ రావణుడికి ఏమి తక్కువ?
0: He has everything. What is that he runs short of?
1: Korani korikalu enduku koravalsi vachindi?
0: Why should he desire which he should not?
1: Itani gnanam ekkada poyindi?
0: What happened to his wisdom?
1: Itani tapasakti ekkada poyindi?
0: What happened to his penance?
1: Kani ee pralobamu ee durasha undatam chetane adanu atappatanam ayipoyadu.
0: It's only because of this excessive desire he has ruined
1: himself. Atanu matrame padanam kavatame kaakunda atanu rajyanni kuda nu bhasram gaavinchukunnadu.
0: In fact, the whole kingdom is put to flames.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు.
1: ఇతనిలో లేనటువంటి శక్తి మరొకటి ఎవరిని లేదు.
0: దర్ ఇస్ నో అదర్ కెపాసిటీ విచ్ ఇస్ మిస్సింగ్.
1: మా గొప్ప సైంటిస్ట్
0: హిరణ్యకశిపు ఇస్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
1: ఈనాటి విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ కూడాను అతని లోపల 1/1000 కూడాను తెలుసుకోలేనటువంటి వారు.
0: ఆల్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆర్ నాట్ ఈవెన్ 1/1000 ఆఫ్ హిరణ్యకశిపు.
1: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆటలాడించుకున్నాడు.
0: హీ కుడ్ కాంకర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెమ్.
1: అలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి హిరణ్యకశిపుడు కట్టగడపటికి ఈ ప్రలోపం చేతనే తాను కూడాను పతనమైపోయాడు.
0: Such a capable Hiranyakashipu has ruined himself because of the desire.
1: గొప్ప రాజనీతి తెలుసుకున్నటువంటి వాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన నోస్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: అతనికి భుజబలము, బుద్ధి బలము, ధనబలము కావలసినంత ఉంటుండాలి.
0: హి హస్ గాట్ ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వెల్.
1: ఇన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్?
1: ఈ ప్రలోభమే అతనికి అతపతనం చేసింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ హెస్ రూయిన్డ్ హిమ్.
1: కనుక ఈ పవిత్రమైన చరిత్రలన్నీ కూడా మానవునికి ఏమి బోధిస్తున్నాయి?
0: వాట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది సీక్రెట్ హిస్టరీ?
1: దురాశ మంచిది కాదు అని ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: It teaches you that one should not entertain.
1: ఆశలు ఉండవలసినదే.
0: Yes, you should have.
1: అనుభవించవలసినదే.
0: You should experience.
1: ఆనందించవలసినదే.
0: You should be happy.
1: కానీ మితిమీరిన ఆశ మతిహాని కలుపుతుంది.
0: But if it is too much, it will turn you mad.
1: కనుక ఇట్టి మితిమీరిన ఆశ కలిగినటువంటి యొక్క పత్రులను సరైన మార్గంలో ప్రవేశపెట్టి వారికి సరైన బోధలు చేసి వారిని సరైనటువంటి మానవులుగా తీర్చిదిద్దటానికి అనేక మంది స్త్రీలు ఎంతో ప్రయత్నం జరిపారు.
0: హస్బెండ్స్ హూ హ్యావ్ డిజైర్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ ఆర్ పుట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్ బై విమెన్.
1: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ. భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ.
0: వెన్ హస్బెండ్ ఈస్ బ్యాడ్ and turns to wicked activity,
1: mantri ettula melkiilu manavi chesi,
0: like a minister she teaches him
1: patiki hitamunu gadapuga paratulepudu arayavalayu mandodari ettu bhuvini.
0: Every woman
1: aa patiki enni hitamulu bodhinchindi, enni vidhamuluga subodham chesindi, kaani atanu vinipinchukoledu.
0: Mandodari taught all good things to Ravana, but Ravana did not pay heed to her.
1: Ame subodhana vallane atanu 10 nelalu bratakagaliyadu.
0: Because of her good teaching, Ravana could survive for 10 months.
1: కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ నారీ మండలు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపించి అందించి దేశాన్ని కాపాడుతూ వచ్చారు.
0: Since ancient times, women have set a sacred ideal and they have been protecting this country.
1: Divyatna swarupulaina nari manulara,
0: women, the embodiments of divine soul and spirit,
1: meeru ee naati nunde aina kodanu mana gruhamulo sariyainaatundi margaanni abhivruddhi parichi aa divyattam aneetundi yokka mokkanu naati pavitram aneetundi yokka margamlo pravesha pettadaniki prayatninchali.
0: Right from this day, you see that you plant the sapling of divinity and see that it grows in your home.
1: Ee manasu yokka prabhavanni chakaga gurtinchi vartinchali.
0: Know the trend and the nature of the mind and conduct yourselves.
1: Manavuni okka chanam lopala danaviniga marustundi.
0: It's a mind that makes the man change into a demon.
1: Danavuni okka chanam lopala pashuvuga marustundi.
0: It makes a demon turn into an animal.
1: పశువును ఒక్క క్షణం లోపల పశుపతిగా మారుస్తుంది.
0: ది వెరీ యానిమల్ పశువు బికమ్స్ పశుపతి ద లార్డ్.
1: ఇన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో సర్వల హృదయమునందు కూడాను సంచరించుచున్నటువంటి మనస్సు ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: ఇట్ ఈస్ ద ఓన్లీ మైండ్, సింగిల్ మైండ్ దట్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఇట్టి మనస్సు యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ సీ దట్ ఇట్ వర్క్స్ అలాంగ్ ద ప్రాపర్ లైన్.
1: హే మనసా,
0: ఓ మైండ్,
1: నీవు తలచినట్టుగా నీవు వర్తించకూడదు.
0: డోంట్ బిహేవ్ యాజ్ యు థింక్.
1: నీవు ఎవరు?
0: అయ్యో,
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు.
0: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
1: నీవు ఇంద్రుడు.
0: యువర్ నేమ్ ఇస్ ఇంద్ర, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
1: మన చరిత్రలయందు ఇంద్రుని అనేక విధంగా మనం వర్ణిస్తున్నాము.
0: వీ డిస్క్రైబ్ ఇంద్ర ఆయన
1: ఇంద్రుడు అంటే ఏ లోకంలోనూ లేడు. మన ఇంద్రియములకంతా అధిపతి అయినటువంటి మనసే ఇంద్రుడు.
0: Indra is not present in a separate world. Indra is the master of the senses.
1: Kanukane vedamunandu chandrama manaso jata chaksho suryo ajayata mukha indrascha agnischa. Mana yokka indrattam anetundidi mana yokka gunamunande untunnadi.
0: The position of Indra lies in our character and the quality.
1: Kanukane indriyamulaku adhipati ainatundi ee manasunu mana swadhinam cheskovali.
0: Therefore we should have a control over this mind.
1: Itti indrudu buddhiki swadhinudai untunnadu.
0: And Indra, the mind should be under the control of the intellect.
1: Ee buddhi atmaku swadhinudai untunnadu.
0: Intellect buddhi is under the control of atma, the soul.
1: Kanukane buddhi grahyam atindriyam anni kudanu oka atma bhavamte anni kudanu manaku vasamai potayi.
0: With the feeling of the spirit you will have control over everything.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు దేశము ఏ విధమైన పరిస్థితిలో ఉంటున్నదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు.
0: Today the present plight of this country is very well known to
1: ఎక్కడ చూసినా ఎక్కడ విన్నప్పటికి భయంకరమైనటువంటి దృశ్యములే మనకు గోచరిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.
0: Wherever you go, whatever you listen to, you certainly come across. దీనికంతా
1: మూల కారణం ఏమిటి?
0: What is the main cause?
1: మూలాధారం ఏమిటి?
0: What is the basis for this?
1: కేవలము మనలో ఉండినటువంటి మన ప్రభావాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే.
0: The absence of the knowledge of the nature of the mind, this is the main cause.
1: Mitimirina asalu perigipovatame.
0: Too many desires are responsible.
1: Deeniki taginattuga swarthamu saprayojanamu chaala adhikamaipoyindi.
0: Above all, selfishness and self interest are on the rise.
1: Annintikini moola kaaranam aatmavishwasanni kolipovatame.
0: The main cause that one has lost to self confidence.
1: Aatmavishwasam atyavasaramu.
0: Self confidence is most essential.
1: Atti aatmavishwasame lekapoyinappudu anni manaku apashakunamali.
0: Without self confidence you will face failures.
1: Anni manaku ashantule.
0: You will be in restlessness.
1: Ashantito muliginatundi vaaniki edi kavali inka prapanchame vaaniki akkarledu.
0: The one who is restless is not bothered of the world.
1: Shanti santoshamto undinatundi vaaniki ee prapancham kavali.
0: The one in peace and happiness needs this world.
1: Ye manavuni endu vetikinappatikini ye kinchittaina kuda nu shanti kanipinchadam ledu.
0: You think of any man, he has no peace at all.
1: ఈ శాంతి కోసమైపోయి చాలా మంది భూమిని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళుతున్నారు.
0: టు హ్యావ్ పీస్ పీపుల్ లీవ్ దిస్ ఎర్త్ అండ్ ట్రై టు ట్రావెల్.
1: ఆ చంద్రమండలం వెళ్ళినప్పటికీ శరీరం చల్లబడుతుండాలి కానీ మనసు వేడెక్కుతుండాలి.
0: ఈవెన్ ఇఫ్ ది రీచ్ ల్యాండ్ ఆన్ ద మూన్ ద బాడీ ఈస్ కూల్ బట్ ద మైండ్ ఈస్ హాట్.
1: హస్తమున అణుబాంబు నుంచుక
0: they have atom bomb on hand.
1: అరచుచుందురు శాంతి శాంతని.
0: Yet they shout, peace, peace.
1: ఏమిటి ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాంతి? ఎక్కడి నుంచి వస్తుంది?
0: Where from you get peace?
1: చేతిలో ఉన్నది బాంబు.
0: You have atom bomb on hand.
1: అలాంటి బాంబు పట్టుకున్నటువంటి వాడికి శాంతి వస్తుందా? అశాంతితో భయంకరమైనటువంటి దీంతో కురిగిపోతాడా?
0: With the atom bomb on hand, will you be in peace or restless?
1: ఈనాడు కలియుగమునందు అనేక విధములైనటువంటి యొక్క మార్గం లోపల ఈ భయంకరమైనటువంటి దృశ్యములు మనకు గోచరిస్తున్నాయి.
0: ఆల్ దిస్ వికెడ్ హారిబుల్ సినారియో ఈజ్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్
1: దివ్యాత్మ స్వరూపులారా, అందరి ఎందు ఉండనటువంటిది ఆత్మ ఒక్కటే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ ఈజ్ ఓన్లీ సేమ్.
1: తన ఆత్మను తాను నమ్మి జీవించడానికి ప్రయత్నించండి.
0: యూ హ్యావ్ total faith in your own self and lead your life.
1: తనను తాను నమ్మలేకపోతున్నాడు ఈనాటి మానవుడు.
0: Man today is not able to believe himself.
1: ఇలాంటి పరిస్థితి లోపలే ఈ విధమైనటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు మనకు సంభవిస్తున్నాయి.
0: Under these circumstances only he entertains bad thoughts, bad sentiments and bad feelings.
1: కనుక మనకు ఆధారమైనటువంటి ఒక్క భగవత్ నామమే.
0: It is only the name of the God which should be the foundation.
1: ఆ నామము కూడాను గృహము నుండి ఆవిర్భవించాలి.
0: The name of the Lord should emanate, originate out of the family.
1: మన ఇంటి నుండి కూడాను అది బయలుదేరాలి.
0: It should start from our homes.
1: అప్పుడే మన పిల్లలు ఎందుకు కూడాను ఈ దివ్యమైనటువంటి భావములు ఏర్పడుతుంటాయి.
0: Then children also will have divine thoughts.
1: ఈ పిల్లలే భావి భారతోద్ధారకులు.
0: Children today are future citizens.
1: కనుక మన బిడ్డలను మనం సరైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రయత్నించాలి.
0: We should take care of our children in a proper way.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి తల్లులు, శ్రీమంతులైనటువంటి వారు తమ బిడ్డలు కూడా తాము చూసుకోవటం లేదు.
0: Unfortunately, mothers today and rich people in particular are not taking care of their
1: children. చేతికి అప్పచెప్పుతున్నారు, హాయిగా కూర్చుంటున్నారు.
0: They pass on their children to the servant maid and just leave everything to her.
1: కట్టగడపడికి ఏమైపోతుంది?
0: What happens at the end?
1: ఈ పుట్టిన బిడ్డలు ఆయా చేతిలో పెరగటం చేత ఆయా చస్తేనైనా ఏడుస్తారు, కానీ అమ్మ చస్తే ఏడ్చరు.
0: The child who is fostered by the servant maid will cry when the servant maid dies, but she will never cry when her brother dies.
1: Karanam emiti talliki parichayame ledhi ee bidda.
0: Because she has no knowledge of the mother.
1: Kalukane prachina kalam nundi talli palato taanu perigi talli sparshato taanu abhirudhi galchinatundi pilladu maha gunavantuluga maarutuntaru.
0: Therefore in ancient times the children are fed by the mother and brought up by the very mother. Therefore they could become good. Pass on their children to the servant maid and just leave everything to her.
1: Kattagalapudiki em ayipothundadi?
0: What happens at the end?
1: Ee puttina biddalu aaya chethilo peragatam chetha aaya chasthene.

0: టుడే వాట్ హ్యాపెన్
1: తల్లి పాలే కరవైపోయింది టిన్ని పాలు అధికమైపోయినవి
0: టుడే ది బేబీస్ ఆర్ నాట్ ఫెడ్ బై ది మదర్ దే ఆర్ జస్ట్ ఫెడ్ బై ద టిన్ మిల్క్
1: కనుకనే ఈనాటి పిల్లలకంతా కూడా టిన్ని బుద్ధులే వస్తున్నాయి
0: దేర్ఫోర్ చిల్డ్రన్ హ్యావ్ ద టెంపరమెంట్ ఆఫ్ ది టిన్స్
1: ఇలాంటి బుద్ధులు రాకుండా తల్లిని చూసుకోవడానికి తగిన జాగ్రత్త పడాలి
0: సో మదర్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్
1: ఈ విధమైనటువంటి గృహాన్ని మనం కాపాడుకుంటే దేశమనే కాపాడిన వారం అవుతాం
0: ఇఫ్ యూ సేవ్ గాడ్ యువర్ ఫ్యామిలీ యుల్ బి ప్రొటెక్టింగ్ ద కంట్రీ
1: కనుక దేశాని కోసమని నీవు పాటుపడనక్కర్లేదు
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద కంట్రీ
1: సత్యమును పలికే రీతిగా పిల్లలకు బోధించు
0: టీచ్ యువర్ చిల్డ్రన్ టు స్పీక్ ట్రూత్
1: ధర్మం అంటే ఏమిటో పిల్లలకు బోధించు
0: టీచ్ దెమ్ వాట్ ధర్మ ఈజ్
1: మన ధర్మం ఏమిటో పిల్లలకు బోధించు
0: టెల్ దెమ్ అవర్ ఓన్ ధర్మ
1: మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా చక్కగా శ్రవణం చేయించు
0: Tell them all the sacred stories of noble souls.
1: Chinna pillala time nunchi kuda nu prachinulainaatundi musulmanu vaalu aa pillalku manchi kathalu cheptu undeatundi vaaru.
0: In good old days, the elderly people taught good stories to the children.
1: Yeri ee naati peddalu.
0: Where are such elders today?
1: Aa naati peddalu chuste ee naati vaaranta kuda vaari parihasistaru.
0: To modern people will make fun of such elders.
1: కాదు కాదు
0: నాట్ సో
1: ఆనాటి పెద్దలు చేసినటువంటి నాటినటువంటి విత్తనములే ఈనాడు ఇంకా ఎంతో ఇంతో పల్లలు ఎందు అభివృద్ధి అవుతున్నాయి
0: సీడ్స్ సోన్ బై ఎల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ వీ ఫైండ్ ద ఫ్రూట్స్ టుడే ఇన్ విలేజెస్
1: కనుక మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి స్త్రీలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారభూతుడు
0: ది కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి అప్హెల్డ్ కెన్ బి రిజ్యువినేటెడ్ బై విమెన్ ఓన్లీ
1: కనుక మహా విలువైనటువంటిది మన ప్రాచీన సంస్కృతి
0: Our culture of Bharat is highly valuable.
1: Tellavaru lechina modale bhagavat yokka naamamto prarambhamainatundi.
0: We begin our day by thinking of God.
1: Meekandariki telusunu.
0: You all know.
1: Kashi kshetramnandu kudanu maraninche samaya lopala Sri Rama Rama Rameti Rame Rame Manorame ani chevullo palukutu untaru.
0: There in that Kashi, the Benares, at the time of death they chant the name of God. Jeevita
1: kaalamlo chesinatundi smarana antakaalamlo aadharana kosamani.
0: It only means if the God's name is chanted at the end it will help him later.
1: Antakaalamlo deenini manam aadharanga teesukoni smaristamo adi e punarjanmamlo punadi.
0: Whatever we think at the end will be the foundation for the next life.
1: Kanuka manamu mana pillalaku ఏ పిచ్చి పిచ్చి మాటలో ఏ పిచ్చి పిచ్చి పలుకులో ఏ పిచ్చి పిచ్చి పద్యాలో చెప్పకుండా పవిత్రమైనటువంటి యొక్క దైవ చింతను వారికి బోధించడానికి ప్రయత్నించాలి
0: సో వీ షుడ్ నెవర్ టీచ్ అవర్ చిల్డ్రన్ సిల్లీ స్టోరీస్ అండ్ సిల్లీ సాంగ్స్ టీచ్ దెమ్ ద డివైన్ స్టోరీస్
1: పూర్వకాలంలో అక్షర శ్రీకారం చేసే సమయంలో ఓం నమశివాయ పంచాక్షర నామాన్ని బోధించేవారు
0: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద లెటరింగ్ స్కూలింగ్ బిగిన్స్ బై రైటింగ్
1: ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర నామాన్ని స్మరింపజేసేటువంటి
0: ఆర్ దే మేక్ దెమ్ లర్న్ ఓం నమో నారాయణ
1: ఇప్పుడు పిల్లలకి ఏమిటి అక్షరాభ్యాసములు
0: టుడే హౌ వీ స్టార్ట్ లర్నింగ్
1: అక్షరాభ్యాసములే లేవు
0: దేర్ ఇస్ నో ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ లర్నింగ్
1: దా బ్లాక్ షీప్
0: They start this bab black sheep.
1: Yem kiva mana pillalu cheppetundi.
0: Is that what we should teach?
1: Ding dong bell pushes in the bell ani. Ilanti vanni pillalu cheptunnam manamu.
0: We teach a silly things.
1: Idi kaadu mana pillalu hrudayallo natavalsinatundi. Rama Krishna Govinda Narayana ilanti pavitra naamanni manam prabodhinchali.
0: We should implant and imprint sacred names of Rama Krishna on their hearts.
1: చైతన్యుడు చెప్పేటువంటి వాడు
0: వాట్ చైతన్య సార్
1: జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం ఓ రుచి ఎదిగినటువంటి నాలుక
0: ఓ టంగ్ ఓ నౌస్
1: ఓ పవిత్రమైనటువంటి నాలుక
0: ఓ సీక్రెట్ టంగ్
1: నీవు స్మరించవలసినటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి పలుకులు కాదు
0: వాట్ యూ షుడ్ అటర్ ఈజ్ నాట్ ద వరల్డ్లీ థింగ్స్
1: మధుర ప్రియేతం ఆవర్ణయేత మధురాక్షరాణి మధురమైనటువంటి అక్షరాన్ని నీవు ప్రబోధించాలి
0: యూ షుడ్ ఓన్లీ అటర్ దట్ నెక్టరైన్ వర్డ్
1: ఏమిటి ఆ మధురమైనటువంటిది
0: వాట్ ఆర్ దే
1: ఏది ఆ మధురమైనటువంటి పలుకులు
0: What are those sweet words?
1: Govinda Damodara Madhaveti
0: That's the sweet words that you should utter or Govinda and Damodara.
1: Ee naati bhaktulu yokka kannula drishti ye vidhanga untundali?
0: What should be our looks particular for devotees?
1: Chandrudu yokka drishti vale untundali.
0: It should be like that of the moon.
1: Venna vanti palukula vale untundali.
0: Our words should be like that of butter.
1: Tene vanti hrudayanga untundali.
0: Our heart should be like a nectar.
1: Idi ee naati manavuniki athyavasaramu.
0: This most essential today.

0: పలుకులు చూస్తే చాలా కఠినమైనటువంటి పలుకులు.
1: టుడే అవర్ వర్డ్స్ ఆర్ హార్ష్.
0: కాదు కాదు.
1: నో,
0: వెన్న వంటి పలుకులుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ లైక్ బటర్.
0: అది మధురమైనటువంటిది గాను.
1: ఇట్ షుడ్ బి స్వీట్.
0: ఒక సున్నితమైనటువంటిది గాను.
1: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
0: ఇలాంటి పలుకులు మనం పలకాలి.
1: వీ షుడ్ స్పీక్ సచ్ వర్డ్స్.
0: ఇంకా కనులతో చూచే దృష్టి ఏమిటి?
1: హౌ షుడ్ బి అవర్ లుక్స్?
0: వికారమైనటువంటి దృష్టిలంతా మనం చూస్తున్నాము.
1: We always have bad looks and watch bad things.
0: వినోదములైనటువంటి దృష్టిని చూస్తున్నాము.
1: We also watch entertainment.
0: విజ్ఞాన సంబంధమైనటువంటి దృష్టిని మనం చూడటం లేదు.
1: We don't have the sacred look in particular.
0: కనుకనే కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: It's
1: only to see everything?
0: కాదు కాదు కాదు.
1: No.
0: కైలాసవాసు నీ కన్నులారా చూచేందుకురా?
1: Eyes are gifted to see God.
0: నిన్ను శిరిడి నేడు పత్రి ఉన్నవాడని పేరు కానే.
1: ఇట్స్ ఓన్
0: నిన్ను శిరిడి నేడు పత్రి ఉన్నవాడని పేరే కాని తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా.
1: ఇట్ ఈస్ ఓన్లీ సెట్ ఫర్
0: నేమ్స్ చూడరోరన్నా. ఈ సాయి దేవుని ఎన్నగా ఎందైన కరడన్నా.
1: It is only said for namesake that he was there then in Shirdi and now in Parthi. But actually speaking, he is present in the very eye of those that yearn and pine for God.
0: Kanukane maniyoka bhavamlanta kudanu oka divyamainatundi bhavamuga daiva sambandhamainatundi bhavamuga mana hrudayamlo chitrinchukovali.
1: Therefore we should have divine feelings and godly thoughts.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈనాటి మానవుని యొక్క విశ్వాసం ఎంతవరకు దిగజారిందంటే, దేవుడు తిరుపతిలో ఉంటున్నాడు, భద్రాచలంలో ఉంటున్నాడు, లేక బద్రీలో ఉంటున్నాడు, కేదార్నాథ్లో ఉంటున్నాడు, అమర్నాథ్లో ఉంటున్నాడు అని చెప్తే మన ప్రయాణాలకంతా మూటా ముండు కట్టి మనం ప్రయాణం చేస్తున్నాం.
1: లెట్ అస్ అండర్స్టాండ్ ద ఫెయిత్ టుడే థింకింగ్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ భద్రాచల, బద్రి ఇన్
0: కేదార్. మనసు యొక్క సంకల్పం యొక్క చేస్తలే.
1: దట్స్ ఆర్ ఆల్ ది యాక్షన్స్ బికాస్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద మైండ్.
0: కానీ నాయన, దేవుడు అక్కడ ఇక్కడ లేదు, నీ హృదయమందే ఉంటున్నాడు అని చెప్తే ఎవరూ విశ్వసించరు.
1: Nobody will believe if you are to say God is present in your heart.
0: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని విశ్వసించరు.
1: He has no faith in God. He is
0: ఎక్కడో ఉన్నాడంటే డబ్బును ఖర్చు పెట్టుకుని ప్రయాణం అయిపోయి శ్రమల పడి అయినా చేస్తారు.
1: But if we say God is somewhere, he exerts and strains to travel.
0: కనుకనే బయట ఉన్నాడనుకోవటము అది భ్రమ.
1: It is only a illusion to think God
0: mana ende untunnadu mana hrudayam nante untunnadu anipindi adi e satyam.
1: The truth of truths is God is in you.
0: Kanukane atane sarvavidham anipindi yokka guidance istunnadu.
1: It is only God who guides you in every aspect.
0: Atti satyani ee naadu mana vismarinchamu.
1: We have forgotten such truth.
0: Kanukane baita prapanchamulo emi ledu.
1: In the external outer world
0: unnadanta mana yendu unnatundide pratibimbistundali.
1: That everything in you it reflects.
0: Yedi chesthe daniki pratibalamna andistunnaru.
1: God will give you all the consequences to your actions.
0: Kanukane prati manavudu kodanu manchini chesi manchini chuchi manchini talachi manchiga jeevinchali.
1: Therefore everyone should do good, see good, listen to good, act good and do everything good.
0: Idi ye nijamainatundi vedantamu.
1: This is true philosophy.
0: భగవంతుడు ఎక్కడోనో లేడు.
1: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: నీ హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ విదిన్ యూ.
0: కనుకనే అట్టి హృదయ స్థాయి అనేటువంటి దైవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి దీంతో విశ్వసించాలి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ రిజైడ్స్ ఇన్ యూ.
0: భగవంతుడు పరిపూర్ణుడు కనుకనే మనం కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: గాడ్ ఈస్ టోటల్ అండ్ హోల్ అండ్ ఫుల్. యూ షుడ్ డెవలప్ ఫుల్ లవ్.
0: కనుకనే పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్మముదర్చితే. అతను పూర్ణుడే, మనము పూర్ణుడే.
1: God is total and full, so also you.
0: ఇలాంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి.
1: We should develop such a faith.
0: పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుని మనం అపూర్ణంగా మనం ప్రార్థిస్తే మన పరిస్థితి ఏమాత్రమూ కాదు.
1: God who is whole and total, you cannot realize him with this fragmented look.
0: పరిపూర్ణ స్వరూపుడైన భగవంతుని పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రార్థించాలి.
1: God who is the embodiment of totality can be worshipped with the total faith and love.
0: కనుక ప్రతి మానవుని ఎందుకొనను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటే.
1: So everyone, that which is ready every time is love.
0: Kobam ravachu povachu,
1: anger may come and
0: go. Ahankaram ravachu povachu,
1: ego may come and
0: go. Asuya ravachu povachu,
1: jealousy may come and go.
0: Abhimanam ravachu povachu,
1: attachment may come and go.
0: ఎప్పటికీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి శాశ్వత శక్తి ప్రేమ ఒక్కటే.
1: దట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇస్ దట్ ఎవర్ గ్రీన్ నోవెల్
0: ప్రేమ సర్వుడు ఎందు ఉంటున్నది.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: కనుకనే ప్రేమ చేత మన జీవితాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లీడ్ అవర్ లైఫ్ విత్ లవ్.
0: ఆ ప్రేమకు స్త్రీలే పుట్టినిల్లు.
1: ఎ వుమన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
0: దానినే భక్తి అన్నారు. భక్తి
1: దట్ ఇస్ కాల్డ్ భక్తి డివోషన్.
0: జ్ఞానమును పురుషుడు అన్నారు.
1: మ్యాన్ ఇస్ విజ్డమ్.
0: భక్తి అనేటువంటి యొక్క స్త్రీ ఎందు అంతఃపురంలో కూడా ప్రవేశముంటుంటారు. కొరకు ఇట్టి భక్తి ప్రపత్తులకంతా కూడా మూలాధారమైనటువంటి ఆధారము స్త్రీలే.
1: ఇట్స్ ఓన్లీ ఉమెన్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: వేరుగా భావించకండి. ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి పురుషులందరికీ కూడా మొట్టమొదటి స్త్రీల యొక్క ప్రబోధన చేతనే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు.
1: ఆల్ మెన్ హియర్ ఆర్ దే ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద విమెన్ హూ టాట్ దెమ్ టు బి హియర్.
0: వారే అట్టి పవిత్రమైన భావం చేత పతులను లాక్కొని వస్తున్నారు.
1: విమెన్ టాట్ దెమ్ ఇన్ ఏ సీక్రెట్ వే అండ్ డ్రాగ్.
0: వారు చేసే పని చాలా పవిత్రమైన పనియే కానీ మరొకటి కాదు.
1: వాట్ ఆల్ దట్ విమెన్ డూ ఇస్ సీక్రెట్ థింగ్ ఓన్లీ.
0: తాము ధరించాలి, తమ పతులు ధరించాలి.
1: And her life should be redeemed, so also her husband.
0: అనేటువంటి ఉత్తమమైనటువంటి భావం చేత, విశాలమైన భావం చేత ఈ భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ వచ్చారు.
1: Therefore, women have that noble, exalted feelings and thoughts.
0: కనుక స్త్రీలంటే కేవలంగా మనం భావించరాదు.
1: We should not consider an ordinary
0: man. మహాశక్తివంతులు.
1: They're highly powerful.
0: అందువల్లనే భగవద్గీతలో కూడాను స్త్రీల లోపల ఏడు శక్తులు ఉంటున్నాయి.
1: Therefore, భగవద్గీత says that a woman has seven powers.
0: మగవాణి యందు మూడు శక్తులు మాత్రమే ఉంటున్నాయి.
1: Man has only three powers.
0: ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్త్రీలు.
1: విమెన్ ఆర్ సో పవర్ఫుల్.
0: అలాంటి వారిని మనం కేవలంగా చూచి, వారి హాస్యాస్పదంగా చూచి, వారి తుచ్చమైనటువంటి జీవితంగా భావిస్తున్నాము. చాలా పొరపాటు. అదే పెద్ద పాపం.
1: ఇట్స్ వర్స్ట్ టు ది సిన్స్ టు కన్సిడర్ విమెన్ రాదర్ చీప్ ఆర్ నెగ్లెక్ట్ దెమ్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: పతులను బ్రతికించుకున్నటువంటి సతులు అనేక మంది ఉంటున్నారు.
1: ఎన్నో
0: వాళ్ళకి బ్రతకపోయినప్పటికి వాళ్ళకి శాంతిని అందించడానికి తగినటువంటి ప్రయత్నాలు చేశారు.
1: Though the husbands are no more, yet they pray for their husbands.
0: సతులను బ్రతికించుకున్నటువంటి పురుషులు ఒక్కడున్నాడా?
1: Is there any one husband who prays for his wife?
0: పోతే పోయింది అని రెండో వివాహానికి సిద్ధమవుతాడు.
1: If the wife dies, the husband is ready for the second marriage.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతి యందు మన భారతదేశము పుట్టి పెరిగి అభివృద్ధి గాంచినటువంటిది.
1: భారత్ హెస్ గ్రోన్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్.
0: కనుక స్త్రీలను మనము కేవలంగా చూడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ విమెన్ ఇన్ ద ఆర్డినరీ వే.
0: ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో ఆ ఇంటి యందు సర్వ సౌఖ్యములు కూడా అభివృద్ధి పొందుతాయి.
1: వేర్ ఎవర్ విమెన్ ఆర్ హైలీ
0: సర్వ కళ్యాణములు కూడా చేకూరుతాయి.
1: దట్ హోమ్ విల్ బి ఆస్పిషియస్ and it will prosper and
0: come. కనుక స్త్రీలను మనం ఏమాత్రం కూడా దూషించరాదు, విమర్శించరాదు, హింసించరాదు.
1: Therefore, we should never criticize. We should not consider them ordinary or
0: cheap. కలహంటి కలకంటి కంటి కన్నీరులకిన స్త్రీ ఇంట నుండరదు అన్నారు.
1: If the woman said this here,
0: కంటి నీరేగిన వచ్చిందంటే ఇంకా ఇంటిలో స్త్రీ సంపదలు ఉండవు.
1: If a woman sheds a tear, there'll be no prosperity, there'll be no wealth in that family.
0: కరుకరి ఇట్టాటి సాంప్రదాయంతో కూడి ఉన్నటువంటిది మన పవిత్రమైన భారతదేశం.
1: The sacred Bharat has got such a rich tradition.
0: కనుక ఏ సమయం చిక్కినప్పటికీ భగవత్ నామాన్ని స్మరించి భగవత్ యొక్క చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: Therefore, sanctify any time that is left to you, chanting the name, singing the name of God.
0: ప్రేమ ముదిత మనసు కో

భవసముద్రసుఖదనావేకరామణా పరమశాంతి.

माता पिता बंधु सख सब ही राम नाम माता पिता

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితమునందే పుట్టి, మానవ జీవితమునందే పెరిగి, మానవ సమాజమునందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకొనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వై ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam cheskovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatadi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati ani, manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో Think of the man, so is the man అన్నారు.
1: This in English also said, the human being will be as he thinks.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ 5 కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by 5 sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: The physical body is out of the food.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: So it is called the gross body.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheet, the sheet of the mind and the sheet of the wisdom, which is the subtle body.
0: ఇదియే మానవుని యొక్క సుఖదుఃఖములకు ఆధారం.
1: This is the basis for the pleasure and the pain of man.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: Next is that of the sheet of bliss.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగానగా?
1: How?
0: అన్నమయ కోశములందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: the self that shines as awareness, the self in the sheath of food,
0: bodily consciousness అన్నారు,
1: is called body consciousness.
0: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: Meaning the self shines in the body also.
0: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు bodily consciousness అన్నారు.
1: That the self which is present in the sheath of the life sheet is called bodily consciousness.
0: దీనిని nervous consciousness అని కూడా అన్నారు.
1: This is also called nervous consciousness.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: This not only expresses the life source and also speaks of the basis of life.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: The next one is the self that shines forth in the realm of the mind.
0: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
1: This is called awareness relating to the body.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: The fourth one is the sheath of wisdom.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
1: This has got
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెట్టి వచ్చారు.
1: This has got 2 aspects, the chit awareness and the tapas penance.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు,
1: when we inquire in the other way,
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: It shapes itself as the all pervasive power.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నము చేయటం లేదు.
1: Man today is not making an effort to understand the nature of this aspect.
0: దీని తరువాత
1: later
0: the pure divine self అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: Later comes the pure divine self, which is the main objective of human life.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడా ఇమిడి ఉంటున్నది.
1: హియర్ ఎ సార్ట్ ఆఫ్ పవర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇన్ ఇట్ కంటైన్డ్
0: ఆల్ ఎఫెక్టివ్ సోల్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్
0: ఇన్ఫినిట్ ఆల్ ఎఫెక్టివ్
1: ఇన్ఫినిట్
0: విల్ ఆల్ ఎఫెక్టివ్ విల్
1: ఆల్ ఇన్ఫినిట్ విల్.
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: దాని తరువాత

0: లేటర్
1: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
0: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ద షీప్ ఆఫ్ బ్లిస్.
1: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
0: దిస్ బ్లిస్ ఇస్ ఎస్పైర్డ్ ఫర్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
0: హౌ కెన్ వీ అక్వైర్ దిస్ బ్లిస్?
1: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
0: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ నో క్లియర్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ హ్యూమన్.
1: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
0: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్స్ సెల్ఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
0: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ ఓన్లీ ఇమనేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
0: Man has under his control all the five elements.
1: Kanukane manavudu master kagaligadu.
0: So man could become master.
1: Ee naati manavudu manavattam yokka arthanni gurtinchukolekapovatam chetane ee yokka aidu indriyulu kudanu dasudaipothunnadu.
0: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
1: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మాధవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
0: యు హ్యావ్ ద రియల్ కెపాసిటీ టు నో ద వెరీ క్వాలిటీ ఇఫ్ హి నోస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
0: దిస్ ఇన్ వేదాంత సెట్ వన్ వుడ్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్ ఇఫ్ హి ఇస్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్. నిన్ను
1: తెలుసుకున్నట్టు తగిన కృషి చేయాలి.
0: యు షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దై సెల్ఫ్.
1: నీవనగా ఎవరు?
0: Who are you?
1: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
0: We should be away from this external view.
1: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్తో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
0: All that seen with the eye, all that heard through the ear, all that has been experienced with the mind, they are all external.
1: ఇవన్నీ కూడా కేవలము ఎలివేషన్ అన్నారు, లోపల ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి యొక్క ప్రతిబింబములే.
0: All this come under one aspect, elevation, which is the reflection of the inner one.
1: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
0: Man is wasting his life taking this as the truth, forgetting the divinity.
1: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు నో ద డివినిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ త్రూ ద మైండ్, విత్ ద మైండ్.
1: మనసే హేతువు.
0: ద మైండ్ ఇస్ ద రీజన్.
1: మనుషుని మనుగడకను, దుఃఖమునకు మాన్యతకును.
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేమ్, ఫర్ ద పెయిన్ అండ్ ద ప్లెజర్.
1: మనసే ముక్తికి మూలము.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ లిబరేషన్.
1: మనసే నరకంబు తెచ్చు మైమరపించు.
0: ఇస్ ద మైండ్ దట్ గివ్స్ ఆల్ ద ప్లెజర్, మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ద మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యు ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
1: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడా దీని అర్థం కూడా ఇమిడి ఉంటున్నది.
0: జగత్ యూనివర్స్ హ్యాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్స్. ఇది
1: సత్యము కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ.
1: జగత్, జగత్ వచ్చిపోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
0: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జ దట్ విచ్ కమ్స్, గత్ దట్ విచ్ గోస్.
1: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
0: Human being is the one who neither comes nor goes.
1: Dharinchina dehamu marpu chendavachunu.
0: The body that he has may change.
1: Cheeninchavachunu.
0: May decay.
1: Kani manavudu marpu chendevaadu kaadu, nasincheetunti vaadu kaadu.
0: But human being shall never perish, he shall never change.
1: Kanukane ataniki naraha annaru.
0: So he is also called naraha.
1: Raha anaga nasanamu.
0: Raha means that degeneration.
1: Na anaga lenatunti vaadu.
0: నా, ద వన్ హూ హాస్ నో డెత్.
1: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
0: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్, హీస్ హ్యూమన్ బీయింగ్ నర.
1: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
0: దట్ విచ్ ఇస్ డెత్ లెస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: కనుకనే మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు.
0: సో వెన్ హీ సేస్ మానవ హ్యూమన్ బీయింగ్, ఈజ్ ద వెరీ ట్రూ సెల్ఫ్ నాట్ ద బాడీ.
1: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైన యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
0: The very same thing changes differently because of the effects of the mind.
1: ఈ మనసు కూడాను నాలుగు విధములైనటువంటి స్థితిలో ఉంటుంటది.
0: The mind also exists in four different positions.
1: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
0: The first is super mind.
1: రెండవది higher mind అన్నారు.
0: The second higher mind.
1: మూడవది illuminated mind అన్నారు.
0: Third one
1: illuminated
0: mind.
1: ఇంకా నాలుగవది ఓవర్ మైండ్ అన్నారు.
0: ద ఫోర్త్ వన్ ఓవర్ మైండ్.
1: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడు అనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
0: ఇఫ్ మ్యాన్ రికగ్నైజెస్ ద మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్, హీ విల్ అండర్స్టాండ్ హూ ఇస్ మానవ, ద హ్యూమన్ బీయింగ్.
1: మైండ్
0: ద ఫస్ట్ సూపర్ మైండ్.
1: ఇది అంతర్దృష్టితో మనము విచారం చేయడానికి ప్రయత్నం చేయాలి.
0: బట్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఎంక్వైర్ విత్ ది ఇన్నర్ వ్యూ విజన్,
1: అనగా తన యొక్క భావమును తన యొక్క దృష్టిని బహిర్ముఖములో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ జరపడానికి తగిన కృషి చేయాలి.
0: అప్రోప్రియేట్ ఎఫర్ట్ హ్యాస్ టు బి మేడ్ టు ఫర్గెట్ ది ఎక్స్టర్నల్ వ్యూ అండ్ షుడ్ హ్యావ్ ది ఇన్నర్ విజన్ అండ్ థింక్ ఆఫ్ ది ఫీలింగ్స్ విత్ ఇన్.
1: మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడా లోపల కానీ బయట కాదు.
0: ఆల్ ద ఎంక్వైరీ దట్ యు హావ్ టు డు ఇస్ విత్ ఇన్, నాట్ అరౌండ్.
1: ఇన్నర్ డివైన్.
0: That is the inquiry of the inner divine.
1: Anaga dehama nenu kaadu.
0: Meaning, are you the body? No.
1: Deham oka jadamainatundi.
0: Body is inner.
1: Manasa nenu kaadu.
0: Am I the mind? No.
1: Idi oka pratibimbamto koodinatundi.
0: This is just a reflection.
1: Ee vannanti yokka reflection reaction three sounds le chittamu buddhi ahankaramulu.
0: The reaction reflection is sound. All these three make the ego and also the mind.
1: మార్పు చెందేటువంటిదే.
0: సో ఆల్ దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఇస్ బౌండ్ టు చేంజ్.
1: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఓటి ఆధారమై ఉంటున్నది.
0: హౌఎవర్ దేర్ ఇస్ ఎ బేసిస్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
0: వన్ హ్యాస్ టు ఇమాజిన్, వన్ హ్యాస్ టు వ్యూ దట్ దిస్ ఇన్నర్ డివినిటీ ఈస్ ద మెయిన్ వన్.
1: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి cosmic design అనేటువంటిది ఉంటారు, డివైన్.
0: లేటర్ కమ్స్ ద సెకండ్ ఆస్పెక్ట్, ద కాస్మిక్ డివైన్.
1: అనగా నా ఎందుండినటువంటి యొక్క దివ్యతత్వమే చైతన్యమే నా ఎదుటి వ్యక్తి ఎందు కూడా ఉంటున్నది.
0: మీనింగ్ ద డివినిటీ అండ్ అవేర్నెస్ ఇన్ మీ ఆర్ వెరీలీ ప్రెసెంట్ ఇన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
1: మా ఇరువురి ఎందు ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే విశ్వమునందంతా ఉంటున్నది.
0: The divine power present in both of us is all pervasive in the universe.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: The divine power is one and the same.
1: దీనికంటే మరొకటి లేదు.
0: There is no second.
1: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
0: Bodies may be different like bulbs.
1: కానీ అన్నింటి యందు ఉండినటువంటి యొక్క చైతన్య శక్తి ఒక్కటే, అది విద్యుత్ శక్తి.
0: That awareness, the electricity is one and the same in all.
1: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇదే కాస్మిక్ డివైన్ అంటారు.
0: When we try to understand this we call it as cosmic divine.
1: దాని తరువాత
0: the next one,
1: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
0: Is not enough if you know your own self.
1: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
0: Is not possible to liberate yourself by aspiring for it.
1: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడా నీవు ఏకంగా భావించాలి.
0: యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫామ్, కాస్మిక్ ఫామ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే
0: వెన్ వీ బిలీవ్ ఇన్ దట్ వన్నెస్
1: మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
0: వీ కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ ఫుల్.
1: కానీ ఈనాటి పరిణామం మానవుని యొక్క పరిణామము పదార్థములు ప్రాణము దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నది.
0: But today, all the material, all the thoughts, just to travel up to the body only today.
1: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
0: Beyond this, the travel comes to a total halt.
1: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
0: Man travels up to the position of mind.
1: కానీ ఓవర్ మైండ్, ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడాను మనం పొందాలి.
0: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
1: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
0: How far the mind can travel?
1: మనోమూలం ఇదం జగత్తు. జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
0: The mind can travel up to the universe.
1: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
0: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
1: Manasuto vartinchenta varaku kudanu manavudugane untadu.
0: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
1: Kani idi amanaskudu kavali.
0: But he should withdraw the mind, amanaska.
1: Amanaskudanaga emi manasuku atheetamainatundi sthitiki povali.
0: Amanaska means one should reach the state beyond the mind.
1: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: యు షుడ్ స్టెప్ ఇంటూ సూపర్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది సూక్ష్మదేహములకు సంబంధించినటువంటిది.
0: దిస్ సూపర్ మైండ్ ఈజ్ రిలేటెడ్ టు ద సటిల్ బాడీ.
1: ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక.
0: ఇన్ ది సటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, the mind, the ego are not present.
1: కేవలం చేతన శక్తిడై ఉంటుంటాడు.
0: Is just the awareness.
1: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
0: But we should also step into that which is beyond this, the causal body.
1: ఈ కారణ దేహం అనేటువంటి దాని ఎందే.
0: In this causal body,
1: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
0: This causal body has got that controlling power. Of the body, the senses, the mind, ego.
1: Yeta vata sarva shaktulu kudanu manavudi ende imidi untunnavi.
0: It's all said and done. All capacities are latent in him.
1: Manavudu anantamainatundi shakti kalagadu.
0: Man has got infinite power.
1: Manavudu adbhutamainatundi yokka shakti kalavadu.
0: Man has got excellent power.
1: Manavulaku artham kaanatundi vishayamulu jagattulo levu.
0: In this world there is nothing that man cannot comprehend.
1: కనుకనే అద్భుతమైన, అనంతమైన, అర్థవంతమైనటువంటి వాడు మానవుడు.
0: So man is mysterious, infinite, and that is meaningful.
1: కానీ ఈనాటి మానవుడు,
0: but man today,
1: గొప్ప విద్యావంతుడై,
0: being highly
1: వంతుడై, వైజ్ఞానవంతుడై, సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు.
0: Man today is shining as a highly educated, intellectual, scientific one.
1: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
0: బట్ దీస్ సెక్యులర్ ఫిజికల్ వరల్డ్లీ థింగ్స్ విల్ నెవర్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెస్.
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
0: దే ఓన్లీ ఎక్స్ప్రెస్ మానిఫెస్ట్ ద వరల్డ్లీ పవర్స్.
1: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
0: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్ latent, which is hidden in secret, which cannot be expressed.
1: అది మానవుని అందునటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
0: That is the cosmic power in
1: man. Universal శక్తి.
0: That is universal power.
1: సర్వత్రా ఉండేటువంటి యొక్క శక్తియే మన యందు. మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
0: The power present all over the universe is within us, and the power within us is present everywhere.
1: కానీ ఆకారమును పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
0: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫామ్ వీ టేక్ ఇట్ యాజ్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
1: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
0: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్. When it is blown into the balloon, it will be in a limited form.
1: Kani anantamaina galilo idi merge kavatam ledu.
0: But it doesn't merge into the infinite air around.
1: Eppudu idi anantamaina kunti galilo ekamaipothundi.
0: When does it become one with the infinite air?
1: Ee galini marinta oodi oodi oodinappudu ee aakaram anekunti balloon burst aipothundi.
0: When you blow up this balloon more and more, the balloon bursts.
1: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండేటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
0: When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around.
1: మన దేహములే ఒక బెలూన్ వంటివి.
0: So our bodies are a sort of balloon.
1: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండేటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాం.
0: The infinite air present within us, we take it as a fraction, as an atom.
1: కాని ఈ అణువే ఘనములు అనేటువంటి అంశమే.
0: This atom is just a part of the mighty one.
1: అణు రణీయం మహతో మహీయం. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
0: There is oneness in both the microcosm and the macrocosm.
1: కాని మనసు చేసే చింతన,
0: but the thinking of
1: the
0: mind,
1: చేసే పని,
0: the action of the body,
1: ఆత్మ చూచే సాక్షిభూతము,
0: and the self which is
1: the witness, భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
0: They appear to be different.
1: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
0: No, they are interrelated.
1: ఆకారంలో భిన్నమే కాని,
0: they may be different in form.
1: ఆనందములో ఏకమే,
0: but in bliss just one.
1: దీనిని ఉపనిషత్తులు,
0: this Upanishads,
1: అనంతములోని ఏకత్వమే అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
0: Upanishads taught that this is unity in diversity.
1: కనుక మానవత్వం అనగా,
0: so human life,
1: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
0: So humanity is in no way different from divinity.
1: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
0: The humanity and the divinity are one and the same.
1: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
0: in the second stage when we develop that broad feeling,
1: దేవుడైన నేను దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
0: It comes to that oneness, the equality. I am God, the universe is God, both are one.
1: ఇది divine universal form అన్నారు.
0: This is called divine universal form.
1: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
0: How do you get this universal form?
1: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
0: It's not out of difference.
1: శక్తి యొక్క ఏకత్వంతోనే.
0: It's only of oneness, unity.
1: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
0: So we should take this power as quality.
1: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
0: We should take the body as quantity.
1: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
0: There may be plenty of quantity.
1: క్వాలిటీనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: బట్ వీ షుడ్ టేక్ క్వాలిటీ ఆఫ్ ద చీఫ్.
1: అది ప్రతి మానవుని ఎందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
0: ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
0: దిస్ కాన్షియస్నెస్
1: సర్వత్రా వ్యాపించినటువంటిది,
0: ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: మనం గాలి తీసుకుంటున్నాము,
0: వీ బ్రీత్.
1: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
0: ది బ్రీత్, this air is not separate to each and every one here.
1: Sarvatra unnatundi gali lopalle evari capacity ki taginattiga vaaru teesukuntunnaru.
0: The air present all over is just inhaled depending on capacity.
1: Ee dehamuluku sambandhinchinatundi oka limit ga visvasistunnamu.
0: That we breathe into our body, we take it as limited capacity.
1: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
0: Taking this, he considers himself very humble, is very simple.
1: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు, అనంతుడు.
0: But man is not so limited, but he is infinite.
1: కనుకనే అట్టి ఇన్ఫినిటీ గా ఉండినటువంటి మానవత్వాన్ని,
0: that human life which is infinite,
1: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే,
0: బికాస్ వీ లిమిట్ టు ద బాడీ,
1: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ బ్రాడ్ ఐడెంటిటీ విత్ ద డివినిటీ.
1: మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్, అండర్స్టాండ్ యువర్ డివినిటీ.
1: నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ హూ యు ఆర్ ఫస్ట్.
1: కానీ ఈనాటి విద్యా విధానం లోపల,
0: బట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
1: తనను తాను వదలి,
0: leaving one's own self,
1: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: They make an effort to understand the universe.
1: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
0: This is big ignorance.
1: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
0: today the science has progressed,
1: ఎంత విశాలమైనదో,
0: it is so vast,
1: ఎంత విజృంభించినదో,
0: it has spread far and wide.
1: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
0: But in same hand, along with that, ignorance is also on the rise.
1: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
0: Man is not understanding this ignorance.
1: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి అందించుకుంటున్నాడు.
0: He keeps in view all his achievements in the field of science.
1: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
0: This is no true wisdom.
1: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
0: Just a part of ignorance.
1: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నాను, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
0: So long man has got the feelings of differences and diversities. He is just ignorant, but not the one of wisdom.
1: He over mind. ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
0: So he should reach that state over mind, from finite to infinite.
1: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
0: One may question, is that possible?
1: తప్పక సాధ్యమే.
0: Certainly it is possible.
1: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
0: There is nothing in this world that man cannot accomplish.
1: సర్వమును సాధించవచ్చును.
0: Everything he can accomplish.
1: కానీ అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవడం చేతనే సాధించలేకపోతున్నాడు.
0: As man has no such confidence within him, he is not able to achieve.
1: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి
0: he goes by the limited body.
1: ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘన కార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
0: He doubts, is that possible to understand the infinite with this finite body?
1: దేహం పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు, అపరిమితుడవు.
0: Body is limited, but you are limitless.
1: కనుక నేను నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
0: So this I is infinite power.
1: నేను అనేటువంటి అపరిమితమునకు
0: this I which is infinite
1: ప్రక్కలో దేహము అనేటువంటిది పెట్టినప్పుడు
0: when we keep the body by its side
1: నేను దేహము అయిపోతున్నాడు.
0: Then it becomes I am the body.
1: దేహము పరిమితమైనటువంటిది.
0: Body is limited.
1: నేను అపరిమితమైనటువంటిది.
0: I am limitless.
1: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
0: కీపింగ్ ది లిమిటెడ్ బై ది సైడ్ ఆఫ్ లిమిట్లెస్ హీ ఫర్గెట్స్ ది లిమిట్లెస్ ఆస్పెక్ట్ అండ్ గోస్ బై దిస్ లిమిటెడ్ ఆస్పెక్ట్.
1: మన బలహీనతలకు, మన సందేహములకు, మన యొక్క డౌట్స్ కు అన్నింటికి మూల కారణము ఈ దేహమే.
0: ఫర్ ఆల్ అవర్ డౌట్స్, ఫర్ ఆల్ అవర్ క్వశ్చన్స్, బాడీ ఇస్ ద కాజ్.
1: కనుక దేహము పాంచభౌతికము.
0: Body has got all the five senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: Body is bound to fall.
1: దేహి నిరామయుండు.
0: But the indweller
1: lives. గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
0: The indweller has neither birth nor death.
1: నిజము చూడ.
0: Truly.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: That indweller is verily God.
1: నీవు దేహివి కానీ దేహం కాదు.
0: You are the indweller but not the body.
1: నీవు శరీరి కానీ శరీరం కాదు.
0: You are the indweller in the body but not the body.
1: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
0: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
1: కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
0: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్ హౌ డు యూ గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర?
1: కనుకనే బాడీ క్షేత్రము.
0: బాడీ క్షేత్ర.
1: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
0: హౌ డు యూ గెట్ దిస్ నేమ్ క్షేత్ర?
1: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
1: తిరుపతి క్షేత్రము.
0: క్షేత్ర తిరుపతి.
1: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: బద్రి క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము.
0: బదరి క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
1: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
0: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
1: అదే విధంగానే దేహము ఒక క్షేత్రము.
0: బాడీస్ క్షేత్ర.
1: ఈ క్షేత్రమునికి ఎవరో ఒకడు ప్రధానుడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు.
0: There must be the Kshetrajna, the knower, the
1: important. అతనే ఆత్మస్వరూపుడు.
0: ఈజ్ క్షేత్రజ్ఞ, ద నోవర్, ద సెల్ఫ్, ఆత్మ.
1: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్
1: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
1: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడాను మనకు లభ్యమవుతాయి.
0: When they have that self confidence they can accomplish anything.
1: ఆత్మవిశ్వాసము లేనటువంటి వాడికి ఏది కూడాను సాధ్యం కాదు.
0: Without self confidence nothing is possible.
1: ఏ కార్యము కూడాను చేయలేడు.
0: He cannot do anything.
1: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
0: So this self confidence is most essential to students.
1: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
0: This self-confidence means, I am the true self.
1: నాకు నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ త్రుంచి వేయాలి.
0: We should remove the barrier that stands in between me and the person in front.
1: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అడ్డము ఏది? అది దేహం.
0: What is that obstacle between you and the man in front? That is the body.
1: ఈ దేహమును ఉపాధులను మనం దూరం చేసినప్పుడు
0: when we get away from this body
1: రెండు ఏకమైపోతాయి.
0: Both become one.
1: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
0: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీట్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
0: సో ఆల్ దీస్ ఫైవ్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ ద మైండ్, ద షీట్ ఆఫ్ ద లైఫ్, ద షీట్ ఆఫ్ ది బ్లిస్ అండ్ షీట్ ఆఫ్ విజ్డమ్, దే ఆర్ ఆల్ జస్ట్ మెన్షన్. ఎన్నో
1: షర్ట్స్ ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
0: You may have many shirts, many pants.
1: Kaani ivanni nee dressle kaani neevu kodavu kaadu.
0: They are merely your dress but you are not that.
1: Kaarlo neevu prayanam chesinanta varakunu kaaru neevu avutava?
0: Simply because you travel by car you cannot be the car.
1: Kaadu kaadu, kaaru rathamu, neevu rathikudu.
0: కార్ ఇస్ ద చారియట్ యు ఆర్ ద చారిటీయర్
1: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా
0: సింప్లీ బికాస్ యు ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యు కెనాట్ బి ది హౌస్
1: నీవు ఇల్లు యజమానుడవు ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము
0: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్ ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు
0: బాడీ ఈస్ జస్ట్ ద హౌస్ ద ఇన్వెలర్ ఈస్ వెరీ గాడ్ యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ అండ్ యూ ఫర్గెట్ ది ఇన్వెలర్
1: దేహము కానే కాదు
0: యు ఆర్ నాట్ సర్టన్లీ నాట్ ద బాడీ
1: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి
0: యు హావ్ జస్ట్ పుట్ ఆన్ దిస్ వెస్చర్ ద బాడీ
1: ఇది ఏనాటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును
0: వన్ డే ఆర్ అదర్ యు మే చేంజ్
1: కానీ మార్పు కానటువంటి వాడే నీవు
0: You are really the changeless.
1: నీవు నిత్యుడవు సత్యుడవు.
0: You are eternal and all truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: You should have such faith in the owner of the house is merely a construction.
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు

0: our truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: యు షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
1: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
0: యు షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నా దేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
0: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
1: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
0: వి షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
0: మ్యాన్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్ మెనీ వర్డ్స్ హీ డజంట్ నో ది మీనింగ్.
1: డిక్షనరీలో చూస్తున్నాడు.
0: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ది డిక్షనరీ.
1: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
1: అది నీ యొక్క హృదయ తత్వము.
0: ద డిక్షనరీ ఇస్ వెరీ హార్ట్.
1: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
1: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
1: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
1: ఒక వేలులో ఎంత శక్తి ఉంటుందని నువ్వు చక్కగా పరీక్ష చేస్తే,
0: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్,
1: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తులు కూడా ఒక వేలు అందే మాత్రం ఉంటుండాలి.
0: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
1: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
0: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
1: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
0: నెవర్ గో బై ఫామ్.
1: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
0: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫామ్.
1: ఆచరణ చేత మానవుడు కావాలి.
0: బట్ హీ హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఈనాడు 99 మంది అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
0: In the world today, 99% of people are human beings just in form but not in
1: practice.
0: We should become a human being in practice.
1: Dhirne, the proper study of mankind is man. Thoughts, words, action, wouldn't you be ekattam jargali?
0: This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
1: ఈ విధమైనటువంటి శక్తి మానవుడిందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
0: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
1: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
0: In man, a sort of demonic quality, animal quality are on the rise.
1: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: Where lies the difference between the demonic quality?
1: భిన్నత్వం భిన్నత్వం.
0: Diversity.
1: దీనివల్లనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
0: Because of that, the animal quality is on the rise.
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ రాపిడ్ స్ట్రైడ్స్.
1: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
0: దేర్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రాన్స్.
1: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
0: మ్యాన్ హస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
1: ఆటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
0: హి రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది అటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
1: వైపున పెరిగిపోతుంటుండాలి.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: మరొక వైపున
0: ఆన్ వన్ హ్యాండ్
1: నైతికంగా
0: మోరల్
1: భౌతికంగా
0: ఫిజికల్
1: ఆధ్యాత్మికంగా
0: స్పిరిచువల్
1: ధార్మికంగా
0: ధార్మిక్
1: దినదినములకు దిగజారిపోతుంది.
0: డే బై డే ఇట్ ఆర్ డిక్లైనింగ్.
1: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము
0: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
1: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము
0: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు
0: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్ సిస్టమ్.
1: విద్యార్థుల యొక్క ఆందోళనలు
0: ది అజిటేషన్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
1: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
1: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
0: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: దైవత్వము మానవత్వము పశుత్వము దానవత్వము నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
0: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
1: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
0: As is forgotten the human quality, the other qualities are increasing.
1: మనం తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
0: we are developing our intelligence.
1: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: We are not developing the nature of the self.
1: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
0: How are we putting making use of this skill?
1: Mana knowledge mana vidyam tutti telivitetalu kontha skill chesinappude idi kramakramida kudanu oka antarbhavanga roopondutundi.
0: When we develop

0: when we skill our knowledge naturally leads to innovation. All these four powers latent in man assume four forms.
1: Knowledge.
0: The first one, knowledge.
1: Rendavadi, skill.
0: The second, skill.
1: Moodavadi, balance.
0: Third, balance.
1: Nalugavadi, insight.
0: Fourth, insight.
1: Ee naligintu lopala mottamodati knowledge. Knowledge perugutundadi.
0: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
1: Kani moodavadaina balance tappipothundadi.
0: But third one, the balance is lost.
1: Manavudu balance paine untunnadu jeevithamanta.
0: Human life rests on this balance.
1: Balance chedipovataniki kaaranam emiti?
0: What is the reason for this balance that
1: knowledge in a skill cheyatam ledu vidyarthulu knowledge ni kill chestunnaru.
0: Students are not skilling their knowledge, they are killing their knowledge.
1: Knowledge ni kill cheyatam valle balance tappipothundadi.
0: As they kill the knowledge, the balance is lost.
1: Ee balance tappipovatam valle inside poi outlook vastundadi.
0: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
1: Ee yokka outlooks ku moola kaaranam ide.
0: This is responsible for all the outlooks externally.
1: Manam nirantaram kudanu బయట దృష్టిలోనే ఉంటున్నాం.
0: కంటిన్యూస్లీ వీ ఇండల్జ్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్.
1: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
0: సర్టన్లీ నాట్ ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ దేర్, ఇట్ ఇస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక ఈ రిఫ్లెక్షన్ చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాస్ ద రియల్.
1: రియల్ ను మర్చిపోతున్నావు.
0: యు ఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
1: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
0: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
1: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
0: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
1: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ హాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
1: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
1: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
0: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
0: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
1: నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
0: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూమ్ సో ఎవర్ యూ మీట్.
1: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ, హూ రియల్ యూ ఆర్.
1: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
0: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
1: ఇవన్నీ నీ ఉపాధులే.
0: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
1: నీ ప్రాపర్టీస్.
0: యువర్ ప్రాపర్టీ.
1: నీవే దానికి ఓనరు.
0: యువర్ ద ఓనర్.
1: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, ఈ మై, అదే నీవు మాస్టర్.
0: When you say my body, my mind, my senses, my inner senses, meaning
1: ikkada
0: you are the master.
1: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
0: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
1: Nee illu antunnavu.
0: You say this is my house.
1: Neevevaru dehamane nenu ankovatam kalagada neevu aa bhavana padutunnavu.
0: Because you mistake yourself with the body, because you have that feeling.
1: Ee yokka inti paina edaina oka cinema wall poster ni kanipisthe nuvu vaanto jagada vestunnavu.
0: If any wall poster is stuck to the wall, you fight with him.
1: Idi enta varaku nee abhimanamu?
0: How far you have
1: it? Ee illu naadi naadi ane abhimanam untinanta varaku atanto neevu jagada vestunnavu.
0: You fight with that person because you have got the identity attached with your house.
1: Aa illunu ammi vesthe దానిపైన బాంబు పడి పగిలి లేకుండా నీ విచారణ చేయవు.
0: వెన్ వన్స్ యూ సెల్ అవుట్ యువర్ హౌస్, ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్, యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: ఆనాడు విచారానికి, ఈనాడు అవిచారానికి కారణమేమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం. ఈ అభిమాన దురభిమానులే దీనికి మూల కారణం.
0: అట్ వన్ టైమ్ యూ హ్యాడ్ ప్లెజర్, లేటర్ యూ గ్రీవ్. వాట్ ఇస్ దట్ రెస్పాన్సిబుల్? ఇస్ ఓన్లీ అటాచ్మెంట్.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటి పైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
0: You should not have attachment on the house or the body.
1: నీ పైన నీకు అభిమానం ఉంటే దేహం కూడా నువ్వు సుక్షేమంగా పెరుగుతుంది.
0: If you have got that attachment on the self, the body also will grow.
1: కానీ నీ పైన నీకు విశ్వాసం లేక,
0: without faith in yourself,
1: ఇంకా మిగిలిన దాన్నంతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము, అసాధ్యం.
0: If you want to develop other aspects, it's impossible, impossible.
1: అదే నిజమైనటువంటి గొప్పతనము.
0: That's real greatness.
1: నీ పైన నీకు విశ్వాసము,
0: faith in yourself.
1: ఆత్మ పైన విశ్వాసము,
0: faith in the self.
1: Faith in you, faith in God, this is the secret of greatness.
0: Faith in you, faith in God is the secret of greatness.
1: ee greatness manam telusukovali.
0: We should understand that greatness.
1: ee secret manam telichukuntam prayatninchatam ledu.
0: We are not making an effort to know that secret.
1: Vidyarthulara,
0: students,
1: samasta vishwam kudanu meelone untundali.
0: The entire universe is in you.
1: meeru kevalam alupulamani kani,
0: you should not take consideration of me.
1: kevalam oka manava sharira darulu kani bhavinchakoddu.
0: యు షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ.
1: దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి.
0: బాడీస్ ఆర్ మియర్లీ వాటర్ బబుల్స్.
1: దీని తర్వాత మైండ్ ఉంటుంది, ఇది మ్యాడ్ మంకీ వంటిది.
0: దెన్ కమ్స్ ద మైండ్ విచ్ ఇస్ మ్యాడ్ మంకీ.
1: కనుక మంకీ వంటి మైండ్ ను,
0: ద మైండ్ దట్స్ లైక్ ఎ మంకీ,
1: వాటర్ బబుల్ వంటి దేహాన్ని,
0: ద బాడీ ద వాటర్ బబుల్
1: విశ్వసించవద్దు.
0: యు షుడ్ నెవర్ రిలై ఆన్ దట్.
1: నీ విశ్వసించవలసింది ఏమిటి? నీ కాన్ఫిడెన్స్.
0: What you should have faith is on conscience.
1: Atma vishwasam kalagali.
0: You should have self confidence.
1: Adi lekunda enni vishwasam untundi emi prayojanam?
0: Without that there is no use in having faith in other aspects.
1: Chakkaga alankaranga untundadi.
0: The body is highly decorated.
1: Kavalsinta nagalanta dharinchinamu.
0: You have got so much of jewelry.
1: Manchi manchi vastralu dharinchinamu.
0: You have got very good dress.
1: Kani uchvasam vishwasam lekapothe deeniki emi vilugu untundadi?
0: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
1: Adi reetigane.
0: Similarly,
1: విశ్వాసం అనేటువంటిది మన శ్వాసము.
0: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
1: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
0: Without faith, even if the mighty things are accomplished with the body,
1: ప్రాప్త శక్తులు దీన్ని ఆడిస్తూ ఉంటుండారే కాని
0: only the physical power
1: make it dance. ఆడేటువంటిది కాదు.
0: They don't dance on their own.
1: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముళ్ళు తిరుగుతూ ఉంటున్నాయి.
0: When you apply the key to the clock,
1: ఇది తెలియనంత మాత్రమే లైఫ్ ఉందనా?
0: Because the hands move, can you call it alive?
1: ఈ ఉన్నంత వరకు తిరుగుతుంది.
0: The hands move, because of the key.
1: క్లాక్ కు కీ నే లైఫ్.
0: The key is the life of the clock.
1: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
0: Man does so many things, accomplishes, investigates.
1: ఏది లైఫ్ సోర్స్?
0: What is the life source?
1: అది ఆత్మ.
0: That is the self.
1: అదే కాన్షియస్నెస్.
0: That is consciousness.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
0: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness.
1: నీవు అని నీకు బోధిస్తుండాలి.
0: It only teaches you that you are the consciousness.
1: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి?
0: How does that consciousness express?

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్ ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై స్వాన్? హంస
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది. హంస
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్,
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి మెంట్ మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ గాయత్రికి రెండవ పేరు సావిత్రి.
1: ద సెకండ్ నేమ్ ఆఫ్ గాయత్రి
0: ఇస్ మాస్టర్ ఆఫ్ లైఫ్.
1: దట్ మాస్టర్ ఆఫ్ లైఫ్.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడవ పేరు.
1: ది గాయత్రి ఇస్ థర్డ్ నేమ్.
0: సరస్వతి, సావిత్రి, సరస్వతి. సరస్వతి మీన్స్ వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం. నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ద లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, Prajna.
1: Third awareness, Prajna.
0: Dhirini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, ane Prajna Shakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్, అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః, ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్వః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీ ది వెరీ డివైన్ ఇస్ నెగ్లెక్టెడ్.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాం.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్ ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటి.
1: ఇట్స్ నాట్ ఫర్ దాట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్.
0: దీనికి ఏ యొక్క సమయంలో కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్ గోస్ నో.
0: దానినే సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ లైఫ్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడు అనగా వేరు, దేశమందును లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనదు దేహమందే.
1: God is present in his body.
0: పాపము అనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావముతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ డివైన్ ఫీలింగ్స్ యూ సర్టన్లీ అండర్టేక్ గుడ్ యాక్షన్స్.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ యానిమల్ ఫీలింగ్స్ యూ డూ యానిమల్ యాక్టివిటీ.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: సో దేర్ షుడ్ బి చేంజ్.
0: మన పరిణామం అనేటువంటివి మనస్సుకు అతీతంగా పోవాలి.
1: సో దిస్ ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ షుడ్ బి బియాండ్ ద మైండ్.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనల్ని మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: సో లాంగ్ ఇట్ సెంటర్స్ అరౌండ్ ద మైండ్ దేర్ ఇస్ బౌండ్ టు బి డర్ట్.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపం తోపల దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ఇదే చిత్తుకు అవేర్నెస్ పేరు అంతే.
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై అవేర్నెస్?
0: పూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్, యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఈస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పడం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ and feeling that you know everything, it is ego.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: When you unfold it, then you'll understand హ్యాండ్ కర్చీఫ్, that is awareness.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: The totality, full understanding is awareness.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: So humanness should be understood in full, that is awareness.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: Today no one knows what is human quality.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: It's only foolishness to feel that he knows everything.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: అవేర్నెస్ ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
1: Awareness is always
0: అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: అలాగ అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
1: So awareness is always in combination with that permanent one.
0: సత్తు చిత్తు అని రెండిటికి సంబంధం పోచారు.
1: That's why it is said సత్ అండ్ చిత్.
0: సత్తుకు పక్కలో చిత్తు ఉండే ఉంటుంటాయి.
1: The chit is by the side of the sat.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: So being is permanent.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడే,
1: వెన్ వి అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్,
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: This is called being awareness.
0: దీనిని వేదాంతిక పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: This in Vedantic parlance called asti bhati priyam.
0: ఈ రెండింటికి మధ్యలో పల రూప నామములు చేరటం చేత,
1: in between the two because of the name and form,
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతుండాయి.
1: The radiance, the brilliance of the being awareness and bliss are also lost.
0: కనుక మనము ఆకారమును ప్రాధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వమునకు మాధవత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్,
0: ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్, వేర్ ఇస్ రిలేషన్?
0: మానవుడు దేవుడు.
1: Man is God.
0: జీవుడు దేవుడు.
1: Individual is God.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: It is only the feel nowhere and no.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: All lies in unity.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: One has to understand this oneness.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then only you can understand the humanness.
0: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచములు అనేక భిన్నత్వములు, అనేక ద్వేషములు, అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Because of the absence of such broad feelings, the whole world is full of jealousies, hatred and differences. Everywhere there is
0: restlessness. ఎక్కడ చూసినా భయము.
1: Everywhere there is fear.
0: ఎక్కడ చూసినా కూడాను దిగులు.
1: There is
0: frustration. ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: There is agitation all over.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: The main
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ యూ ఫైండ్ డిఫరెన్స్.
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యూ ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మంలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాసి సత్యమని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to
0: a celibate. ఇది సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: ట్రూత్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎనీ రీజియన్ ఐదర్ చైనా.
0: ఒక్కటే ఒక్కటే సత్యం.
1: ట్రూత్ ఈజ్ వన్, వన్
0: అలోన్. ట్రూత్ ఈజ్ గాడ్.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుక నే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడాను సత్యం వద ధర్మం చెర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore in Indian culture since ancient times these two things are taught. Speak truth and understand righteous action.
0: మానవునకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుక నీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation, the creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: The creation came out of you.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: బీయింగ్ ఎన్ ఇండివిజువల్ ఐ గెట్ ఇన్ టు ది డివినిటీ, యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ డెల్యూషన్.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్
0: యు ఆర్ ఆత్మ. నీవు ప్రవేశించావు ఈ జగత్తుకు, ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యు కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆత్మ ఇన్ టు దిస్ వరల్డ్, దట్ ట్రూత్ హ్యాస్ టు బి రియలైజ్డ్.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that atma, but you are not getting into atma from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: అన్నింటినీ పైకి పంపించేసి
1: just take them up to the heights.
0: అంతే కానీ God is flower, God is cloth, God is plate. కిందికి దింపదు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. Adi nee yokka state.
1: So Swami says, look up. That is the main thing.
0: Unnata sthayilo nee povali.
1: Go to noble heights.
0: Low aim is crime. Adi nee paapam.
1: Low aim is crime. That is sin.
0: Nee lopaliki digavaddu. Paiki pampinchandi.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి, ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో రిఫర్స్ టు రీచింగ్ ద నోబుల్ హైట్స్.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్
0: ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వైలెంట్ టువర్డ్స్ ఎనీవన్.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇక్కడ నువ్వు కేవలము ఒక విధమైనటువంటి అవుట్ లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒక మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ రా మెటీరియల్ మనం తోగు చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇక యథార్థమైనటువంటి స్వరూపాన్ని ప్రొడక్షన్ చేయాలి.
1: దెన్ వీ షుడ్ ప్రొజెక్ట్ ద ట్రూ ఫామ్.
0: ప్రొడక్షన్
1: ప్రొడక్షన్
0: నాట్ ప్రొజెక్షన్
1: ప్రొడక్షన్ నెక్స్ట్ స్టెప్ ద ట్రూ ఫామ్.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఇట్ ఇంటూ ఎ మెటీరియల్ అండ్ ఆబ్జెక్ట్.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: ది స్టూడెంట్ షుడ్ నో దిస్
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి
1: దే షుడ్ బి ఐడియల్ టు
0: ది వరల్డ్. ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి
1: దే షుడ్ ఆల్సో పబ్లిసైజ్ దిస్
0: ట్రూత్. ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: అండ్ ఎస్టాబ్లిష్ ద పీస్ అండ్ సెక్యూరిటీ.
0: మనం ఏ కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వీ షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఈస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యూ షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్ లెట్ ఎవ్రీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ద ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ది వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉన్న అందరికీ ఎందుకు నీవు ఒక వ్యక్తి.
1: యువర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో
1: విత్ ద కమ్యూనిటీ
0: ఇలాంటి విశాల భావంతో
1: దట్ బ్రాడ్ ఫీలింగ్
0: ఇలాంటి అనంతమైన భావంతో
1: ఇన్ఫినిట్ ఫీలింగ్
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ దిస్ వరల్డ్ ఎనఫ్.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్టమక్ టు ఫిల్ ద బెల్లీ.
0: ఈ స్టమక్ ను ఫిలప్ చేసుకోవడానికి ఇంత చదువులు చదవాలనా?
1: టు ఫిలప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యు హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: స్టడీ. తిరగనక్కర్లేదు.
1: యు నీడ్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కరించుకుంటావు.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్. దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: chaala viveki ayi
1: being highly intelligent
0: magidi tanneri kuda mandamathudu
1: is a foolish one who does not know himself
0: enta chaduvu chadivi
1: with all the scholarship
0: ye neeti unnanu
1: he may be in any way.
0: హీరుని కూడా అంబు మానలేడు.
1: Mean man shall never change his
0: mind. చదువు చదువా.
1: With all the education.
0: తర్కవాదమే కాని.
1: It's just argumentation.
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: You will never get comprehensive.
0: చదువు చదువు చదివి చావంగనేటికి. చావులేని చదువు చదువాలి.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: The education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: ఇది వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా చేయాల్సింది.
1: You should do this also.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: To eat food
0: is ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: That is main.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: That is important item.
0: అయితే దాంట్లోకి పులుసో రసమో పచ్చడో పెరుగో ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటుండాలి కదా కొన్ని కలుపుకోవటానికి రుచికి.
1: Along with the rice you need పులుసు సాంబార్ రసం to mix and eat.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆల్ లాక్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: దే జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యూ డిజైర్.
0: ఈ విధంగా వాంఛను చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: విల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యు అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: Spiritual path is most essential.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా వివరించి చెప్పే నిమిత్తమే ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ ద స్పిరిచువల్ పార్ట్ ది సమ్మర్ క్లాసెస్ ఆర్ హెల్ప్.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాస్ రూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: ద వరల్డ్ ఎడ్యుకేషన్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ డైలీ రొటీన్.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: బట్ దిస్ ఇస్ చీఫ్ వన్.
0: నదీనాం సాగరోగతి. నదులు అనేక నదులుగా ఉంటుంది అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names. They flow in different
0: directions.
1: But ocean is one.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: Therefore, physics, botany, zoology, English, they are like rivers.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: Ultimately, they should unify with that ocean, the spiritual knowledge.
0: అదే unity in diversity.
1: That is unity in diversity.
0: మీరు అందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటున్నది అందరికి.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతిగాని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: దైవ
0: చింతన చేస్తూ
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal to the world.
0: Selfless జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ద ఓన్లీ వే.

0: పెట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతి పెట్టును అనుభవింపక తీరదు. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కట్టడయని ఎట్టి నిజ కర్మము చుట్టుచువచ్చి ఏ గతిని పెట్టును పెట్టినట్టు అనుభవింపక తీరదు.
1: ద ప్రిన్సిపల్ అండ్ ద కోడ్ దట్ హ్యాస్ బిన్ లెయిడ్ బిఫోర్ అస్ has got to be followed and adopted in true spirit, failing which one has to necessarily face the consequence.
0: Chettuna gabbidambulaku cherina karmamu kada evaraina aa pachunu teeskendi kaallu paiki tala krindiki petti katti vittara pettaledu.
1: No one has in fact kept the birds on the branches of the trees with the legs tied up over there. It's quite natural for them to rest.
0: Vidyarthulara,
1: students,
0: karma manaku kaalu levu, karma manaku netramulu levu, karma manaku noru ledu. Attide manavudu anubhavinchetuvanti karma.
1: Action has no legs, the eyes, nor the mouth. So is the case with the human action.
0: Prema puritamainatvanti daivajnanu ullanginchute evari taram kaadu.
1: It's not possible for anybody to transcend or disobey the divine command.
0: Deenini patti evari karma varudi ani prachinu cheptu vacharu.
1: Basing on this, the ancients said that one has to face the consequences of the destiny.
0: Ee karma pommante poyetundi kaadu rammante vacheetundi kaadu sari ishtanusaramu vellutundi pothundi vaari vaari sankalpamunu puraskarinchukoni ee karma ee rakamainatundi rendu aatalu aadutundali.
1: The fate or the destiny comes as it is, irrespective of your invitation or denial or rejection.
0: Lokamu chaala chitra vichitramulato koodinatundi.
1: The world is mysterious, full of mystery.
0: Lokamu pancha bhautikamu.
1: We see the five senses.
0: Pancha bhautikamainatundi ee oka dokamu ogaru pettite nincheetundi kaadu.
1: In fact, the five senses are not specially gifted by anybody.
0: Lokamu panchabhautikamu lokamu koolaka tappadu eppudu.
1: And this body, the five senses, is bound to fall someday or other.
0: Loki niramayundu,
1: but the indweller is permanent.
0: Karugumbika ee lokamunaku ee matram kodanu chiranam kaligetundi kaadu.
1: Understand this, the main principle, the indweller has no movement whatsoever.
0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవం యొక్క చిత్రములు విచిత్రములుగా ఉంటుంటాయి.
1: ది యాక్షన్స్ ఆఫ్ గాడ్ ఆర్ అన్అండర్స్టాండబుల్, మిస్టీరియస్.
0: లేనిది కనిపిస్తుండే, కనిపించేది లేకుండా పోతుంది.
1: దట్ వాట్ ఈజ్ అపారెంట్ బికమ్స్ నాన్ అపారెంట్.
0: ఇట్టి చిత్ర విచిత్రములతో కూడినటువంటి లోకమును ఎవరు నమ్మగలరు?
1: How can you understand this world full of mystery, inexplicable?
0: ఈ పంచ భౌతికమైనటువంటి దేహమును ఎవరు నిలపగలరు?
1: Who can continue to keep up this body of senses forever?
0: కానీ అది నిలిచినంత కాలము నిలుస్తుంది, తక్షణమే వెళ్లిపోతుంది.
1: It survives so long it should, as it is designed, but it's bound to fall later.
0: ఇది ఒకరి ఆజ్ఞను పురస్కరించుకుని నడచదు.
1: It does not proceed or respond according to the whims and fancies.
0: ఇది కేవలము వచ్చే సమయంలోనే వ్రాత పెట్టినటువంటిది.
1: And in fact it has been decided from the time of birth itself.
0: ఇట్టి జగత్తు యొక్క సమృష్టిని మానవుడు నిర్ణయించటము వీరు కాదు.
1: It's not possible for man to explain or comprehend the design of this universe.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి.
1: Each one has his own experience.
0: తలకెందుకున్నట్టుగా ఎవరైనా ఆ చెట్టును గబ్బిడమునకు.
1: Then can anyone explain what is actually happening there in that particular tree?
0: Bats.
1: The bats over there.
0: ఒక్క నిమిషం వస్తాయి, తక్షణమే తల క్రిందికి వేస్తాయి, కాళ్ళు పైకి పెట్టుకుని నిలుచుకుంటాయి.
1: Bats reach over there with their bodies turned upside down, with their legs up.
0: దీనికి కాలమే లేదు.
1: There's no reason behind this.
0: ఇట్టి సృష్టి యొక్క జగత్తుకు, సృష్టి యొక్క చిత్రములకు ఎవరు సాక్షి?
1: Who is the witness to all that has been mysteriously happening in this world?
0: దీనికి ఎవరు సాక్ష్యం లేరు.
1: Nobody can bear witness to this.
0: ఎప్పుడెప్పుడు ఏ ఏ కర్మలు ఏ ఏ ప్రదేశమునందు ఎవరెవరు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేయక తప్పదు.
1: Each one has act at a particular given place in a particular pattern as decided or preordained.
0: కనుక ఇది మానవుడు తాను నిర్మించుకున్నటువంటి యొక్క ఇది కాదు.
1: Therefore it is not man's making.
0: కేవలం అన్ని కూడాను దైవాజ్ఞను పురస్కరించుకునియే జరుగుతూ ఉంటుండాలి.
1: All things happen as per God's will.
0: దైవం యొక్క ఆజ్ఞను శిరసావహించటమే మానవుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Man's main responsibility lies in being obedient to God's command.
0: బహిర్ముఖంగానో అంతర్ముఖంగానో తన సంకల్ప ప్రభావం చేత అన్ని జరుగుతూ ఉంటుంటాయి.
1: Either externally or internally, things happen as per God's will.
0: కనుక దైవాజ్ఞను ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికీ మనము దాన్ని నమ్మటకు వీలు లేదు.
1: పీపుల్ మే సే ఇన్ ఎనీ వే, బట్ నన్ కెన్ డిసోబే గాడ్స్ కమాండ్.
0: కనుక దైవాజ్ఞను శిరసావహించి నడచవలసిందే తప్ప దీనికి మధ్యలో ఏమైనా కామానో ఫుల్ స్టాపో పెట్టడానికి వీలు కాదు.
1: So one has to follow God's command in toto. You cannot put a comma or a full stop there.
0: ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క దైవ సృష్టి ఈనాడు ఎవరు కూడాను అర్థం చేసుకోవటం లేదు.
1: No one is making an attempt today to understand the mysterious nature of the divinity.
0: కాని గొప్ప సైంటిస్ట్ అంతా కూడాను మేము అర్థం చేసుకున్నామని వాక్ ద్వారంతో చెప్తున్నారే గాని అనుభవంతో వారికి లేదు.
1: Eminent scientists declare as if they have known verbally, not out of their experience.
0: ప్రపంచమునందు ఎన్ని విధములైనటువంటి చర్యలు చూచినప్పటికీ అన్నింటి ఎందుకును అన్ని రకములైనటువంటి చిత్ర విచిత్రములే ఉన్నాయి.
1: In every aspect, in total, you find so many peculiar things happening.
0: చిత్రంబులు,
1: peculiar,
0: లోక విచిత్రంబులు,
1: and mysterious.
0: మెల్లగా చూస్తే చిత్రములు అచిత్రంగా పడిపోతున్నాయి.
1: If you observe in reality that what you see is not true.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవాజ్ఞను మాత్రం ఒకరు అవునని ఒకరు కాదని వాదించటం వీలు కాదు.
1: It's not possible to argue God's will or God's command.
0: కనుక ఇప్పుడు చూడండి, ఈశ్వరుడే మార్కండేయుని పుట్టించి ఇచ్చాడు.
1: In fact, it was Ishwara's will Markandeya was born.
0: Akkada 16 varshamulu satputruduga jeevinchamani cheppadu.
1: He was to live for 16 years as a good son.
0: Kani migilinatvanti din tarvata e maatramu nee yokka jeevitham niluvadu.
1: And it was decided that he would not live beyond the age of 16.
0: Idi talladarulu kodanu telipadu.
1: This was informed to his parents.
0: కాని తల్లిదండ్రులు ఈ 16 సంవత్సరములు సత్పుత్రుడే కావాలని వారు కూడా ఆశించడం చేత సత్పుత్రుడు సదాలోచనతో, సచ్చింతంతో, సత్ప్రవర్తనతో జీవితం గడుపుతూ వచ్చాడు.
1: ద పేరెంట్స్ డిజైర్డ్ ఫర్ ఎ సన్ హూ వుడ్ లివ్ ఫర్ 16 ఇయర్స్ లీడింగ్ హిస్ లైఫ్ ఇన్ గుడ్ కాండక్ట్, గుడ్ థాట్ అండ్ గుడ్ బిహేవియర్.
0: కాని 16 సంవత్సరంలో పడేటప్పటికీ తల్లి కంటిదారులు కారుస్తూ కనిపించేటువంటిది.
1: బట్ యాజ్ దిస్ బాయ్ రీచ్డ్ ది ఏజ్ ఆఫ్ 16, ద మదర్ వెంట్ ఆన్ షెడ్డింగ్ టియర్స్.
0: ఎందుకు ఈ విధంగా ఏడుస్తుండాలి తల్లి అని ఆ పిల్లవాడికి అర్థం కాలేదు.
1: ద సన్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ హిస్ మదర్ క్రయింగ్.
0: తండ్రి కూడాను అదే స్థితిలో ఉన్నాడు.
1: Similar was the situation with father.
0: ఒకనాడు తల్లిదండ్రులు కూర్చున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్య చేరి మార్కండేయుడు, అమ్మ ఎందుకు మీరు కంటిదారులు కార్చడం, నాకేమైనా ప్రమాదం ఉన్నదా, దేనికోసం మీరు కార్చుతున్నారు అని ప్రశ్నించాడు.
1: వన్ డే మార్కండేయ స్పెండింగ్ టైమ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ హిస్ పేరెంట్స్ వాచింగ్ దెమ్ వెరీ మిసరబుల్ వెరీ సాడ్ ఆస్క్ దెమ్ వై డూ యూ క్రై, ఈస్ దేర్ ఎనీథింగ్ టు హ్యాపన్ టు మీ, ఎనీ డేంజర్?
0: నాయన కుమారునికు నేను తక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్పలేను, ఎందుకు తక్కువ ఎక్కువ లేనటువంటి ఒక తత్వము దైవం యొక్క ఆజ్ఞ.
1: They did not say anything more or less. They just mentioned the fact. That's of God's will.
0: నాయన నిన్ను భగవంతుడు ప్రసాదించే సమయంలో నీకు 16 సంవత్సరాలు మాత్రమే ఉండగలవు, సత్పుత్రుడై తదుపరి ఎన్ని ప్రయత్నములు చేసినను నిలబడు అని చెప్పాడు.
1: Parents said, look here son, you are to live for 16 years only. This was stated by God himself when he gifted you to us.
0: కుమారునికి చాలా ఆశ్చర్యమేసింది, ఇంతకాలము నాకు ఎందుకు చెప్పలేదు, కుమారునికి దాచిపెట్టేటువంటి తల్లిదండ్రులు కూడాను లోకంలో ఉన్నారా?
1: The boy was very much surprised. Why did you not tell me before? Do you find parents hiding certain secrets like this?
0: Sare netikainanu deeni yokka guttunu naaku battavedi chesaru.
1: And at least you today you chose to tell me.
0: Aanaatu nunchi kaalamu vyaktham cheyakudani, kaalam pavitramainapudani, kaalam bhagava swaroopudani taanu gurtinchadu.
1: He realized full well that the time is most precious and divine.
0: Tellavaru lechinchina waste time snanam cheyatamu ishwarudu daggara povatamu akkada kucchoni namasivaya namasivaya namasivaya namasivaya ani panchashmanu uchcharinchutu vachadu.
1: After getting up from bed, after taking his bath, he used to spend time in the temple repeating God's name, namasivaya.
0: Deni kosam nee chintistunnavu ani tanake teliyadu.
1: In fact, he doesn't know the main reason behind his prayer.
0: ఈ చింతనే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: Thinking of God is my chief purpose in life.
0: నేను కేవలం ఫలితం నిమిత్తమే నేను ప్రార్థించలేదు.
1: I am not praying expecting anything.
0: ఏ ఫలితము నాకు అక్కర్లేదు.
1: I don't expect anything
0: out of this. నేను నా కర్తవ్యము.
1: To think of God is my main duty.
0: అని తాను పట్టుబట్టాడు.
1: So saying, he determined to repeat God's name.
0: రేపటి దినమునకు 16 సంవత్సరము నిండిపోతుంది.
1: And he was to complete 16 years the following day.
0: కనుక తాను ఇంటికి కూడా పోలేదు.
1: He didn't go home on that day.
0: తల్లిదండ్రులు కంటిదారులు కార్చుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు.
1: In fact, parents crying, they came close to the door and sat there.
0: ఏ నిమిషంలో ఇంత ప్రమాదం కలుగుతుందో అని వారు చింతిస్తూ ఉన్నారు.
1: They were feeling so sad because the end may come at any moment of time.
0: సరే, దైవాజ్ఞ జరగక తప్పదు కదా.
1: God's will should to happen.
0: దానికి 16 సంవత్సరం నిండిన కాలం వచ్చింది, పడిపోయాడు.
1: He completed 16 years, he fell down.
0: అయ్యో ఇంకా పోయినాడు కదా అని తల్లిదండ్రులు బాధపడుతూ వచ్చారు.
1: The parents were feeling so sad because they lost their son.
0: ఇక్కడ బాహ్యంగా ఈ రకమైనటువంటి బాధపడుతుంటే అంతర్బాహ్యంగా ఆ పిల్లవాడి యొక్క జీవుడు ఈశ్వరుని దగ్గర చేరాడు.
1: As this was happening in the external world, the parents feeling so sad for the demise of the son.
0: ఈ పిల్లవాడికి సంభాషణ జరుగుతుండాలి.
1: The soul of the body of the boy went to God and there was discussion.
0: ఆ డిస్కషన్ లోపల నాయన నీ యొక్క ప్రేమను నేను పురకించుకుని నిన్ను విధంగా నేను ఆలోచిస్తున్నాను.
1: And there in the discussion it was revealed to the boy that he could continue so long because of his love for God.
0: ఈ నాటికి మా ఆజ్ఞానుసారంగా నీ 16 సంవత్సరాలు నిండింది.
1: You have completed 16 years as was declared earlier.
0: నీవు సంతోషంగా నా దగ్గరికి వచ్చావు.
1: You reached me happily.
0: కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది?
1: What is to be done now?
0: అని యోచిస్తూ ఉండగా పార్వతి వచ్చింది.
1: As the discussion was going on, they received a message.
0: నీ సంకల్పమును పరిస్థితి గావించినాడు కనుక ఆ పిల్లవాడిని వెనుకకు పంపు ఉన్నది.
1: Since he acted as per his will, better he be sent back to this world.
0: నేను ఒకడే పంపటం వీలు కాదు, నీవు కూడా రావాలి అన్నాడు.
1: He said, it's not possible for me to go alone. You also should follow me.
0: అనగా ఈశ్వరుడు పార్వతి ఇరువురు చేరి ఆ బిడ్డను తీసుకుని తల్లి దగ్గరకు వచ్చారు.
1: It only meant Ishwara and Parvati accompanied by the
0: అనగా కదలిక జరిగింది.
1: That's what had happened. There's movement in the body.
0: Movement జరిగేటప్పటికే తండ్రి భార్య చాలా బాధపడుతూ ఉన్నారు.
1: The parents noticed the movement in the body of the son.
0: ఈ పిల్లవాడు లేచాడు.
1: The boy got up.
0: అమ్మ తను తిరిగి ఈశ్వరుడు పార్వతి ఇక్కడ తీసుకుని వచ్చారు.
1: The boy said, "Mother, look here. Ishwara and Parvati
0: brought me back to life.
1: You can spend time with me so long I should be with you.
0: Satkarmalu cheyandi.
1: Do good action.
0: Sadalochan salpandi.
1: Entertain good thought.
0: Kalukane nenu satputrudiga maaripothunnanu.
1: I am going to be a deserving son, a good son.
0: Na vallu meeku evarikini ee vidhamainatundi laabha nashtamulu jaragadu.
1: In fact, you are not going to suffer any loss because of me.
0: Nannu nenu eppadiki nee baadha pettanu.
1: I will never put you to suffering or misery any time.
0: Ani lechi tallidandruku namaskarinchi.
1: He got up and paid his obeisance to his parents.
0: Aa tallidandrunu venta pettukoni intiki vachi cheraadu.
1: Accompanied by his parents, he reached home.
0: Ayyo maraninchinatuvanti Markandeyudu tirigi jeevitham vachindi ani andaru oori varandaru aashcharyapadutu vacharu.
1: All the inhabitants in the town could come to know that Markandeya is brought back to life, resurrected.
0: Appudu ఈ పిల్లవాడు జరిగిందంతా కూడాను ఈ బాహ్య లోకం నందు ఆ దివ్యమైనటువంటి లోకం నందు ఏమేమి సంభాషణ జరిగిందో ఈశ్వరునికి తనకి తనకు తగినటువంటి సంభాషణ సారాంశం చెప్పాడు.
1: ద బాయ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు హిస్ పేరెంట్స్ ది కైండ్ ఆఫ్ డిస్కషన్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ హిమ్ ఈశ్వర అండ్ పార్వతి.
0: ఈ విధంగా మానవులకు దైవం ఏ విధంగా సహాయం చేస్తారంటే ప్రార్థనల వల్ల కాదు.
1: How God helps the humanity.
0: అంతర్భావం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సంకల్పం మారుతుంటాయి.
1: God responds not merely by the prayers you offer, the internal feelings, the spirit behind it.
0: ఈ మార్కండేయుడు ఏ విధమైనటువంటి కోరిక కోరలేదు.
1: Markandeya didn't ask for anything.
0: నాకు ఇచ్చినటువంటి ఈ కాలమును సద్వినియోగం చేసుకుంటున్నాను.
1: He only determined to make the best use of the time given to him.
0: ఇదియే నా యొక్క సంకల్పం.
1: This is my determination.
0: అనుక ఈ సంకల్పమును ప్రసిద్ధి గావించుకునేటానికి తగినటువంటి కర్మలు ఆచరించడమే భక్తులు చేయవలసినటువంటి కర్తవ్యం.
1: Therefore the main duty of a devotee is to have the rightful thought and rightful action.
0: అప్పటి నుంచి మార్కండేయుడు చిరంజీవిగా బ్రతుకుతూ వచ్చాడు.
1: And Markandeya is immortal, చిరంజీవి.
0: తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: And he gave them joy to his parents.
0: కనుక దైవం ఏ విధంగా మారుతుంటుందంటే దైవం సంకల్పం మారదు.
1: God's will never change.
0: ఆ సంకల్పం జరుగుతూనే ఉంటుంటారు.
1: God's will happen.
0: కానీ భక్తుని యొక్క ప్రసిద్ధమైనటువంటి యొక్క ఆ ప్రార్థన వల్లనే తనకు అన్ని మార్పులు జరుగుతుంటాయి.
1: However, the fervent incessant prayers of the devotee will certainly bring in a change in God's design.
0: భక్తుని యొక్క ప్రార్థన చేతనే నయమవుతుంటాయి.
1: The God's will also changes in response to the prayers of the devotees.
0: దైవాన్ని కొడును మార్చగలిగినటువంటి శక్తి భక్తులు యందు ఉంటున్నది.
1: A devotee has got all the latent power in him to change even God.
0: భక్తి అనగా కేవలం ఒట్టి మాటలు కాదు, ప్రార్థనతో మాత్రమే జరిగేటువంటి కాదు.
1: Devotion is not merely vocal exercise or verbal, it should be full of feeling and sentiment.
0: 11వ శతాబ్దం లోపల
1: In the 11th century,
0: కేరళ దేశం లోపల
1: in the state of Kerala,
0: శంకరాచార్యులు వారు పుట్టారు.
1: ఆదిశంకర టుక్ బర్త్ దట్ దేర్.
0: ఆయన పుట్టి ప్రపంచంలో ప్రతి మానవునకును దైవం యొక్క సంకల్పాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో సర్వశాస్త్రముల యొక్క పరిసారము చాటుతూ వచ్చాడు.
1: ఆదిశంకర పబ్లిసైజ్ ద వేదిక్ డిక్టా టు ఎవ్రీబడి ద ట్రూత్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: కానీ అంతటి శంకరాచార్యుల వారు 32 సంవత్సరముల వరకు మాత్రమే బ్రతికాడు.
1: ఆదిశంకర లివ్డ్ ఫార్ 32 ఇయర్స్ ఓన్లీ.
0: తర్వాత ఆ దేహాన్ని వదిలాడు.
1: అండ్ హెస్ గివెన్ అప్ హిస్ బాడీ దేర్ఆఫ్టర్.
0: ఆయన వదిలిన తర్వాత మరి వచ్చి పెట్టాడు. 13వ శతాబ్దం లోపల రామానుజాచార్యుల వారని మరి పుట్టారు.
1: అండ్ ఇన్ 13th సెంచురీ యు హ్యావ్ రామానుజాచార్య.
0: అనగా భక్తి ప్రపంచం కూలిపోతున్నాయి. మానవుని యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచములకు బోధించడానికి వచ్చాడు.
1: Ramanujacharya came down on earth, noticing the conditions prevalent at that time, that the devotion is on the decline. People start thinking of God. And that Ramanujacharya's teachings was responsible for the devotion which was growing more and more among the society.
0: మరి 14వ శతాబ్దం లోపల
1: in the 14th century.
0: మధ్వాచార్యులు వచ్చారు.
1: మధ్వాచార్య
0: అనగా ఇతను జీవుడు, మానవుని యందు భక్తి అనేటువంటిది శూన్యమైపోతుండాలి, భగవంతుని చింతనే లేకుండా పోతుండాలి, దాన్ని నేను నిలబెట్టాలి అని భగవంతుని ఒక నామస్మరణ ప్రపంచములకు

0: మధ్వాచార్యులు వచ్చారు.
1: మధ్వాచార్య
0: అనగా ఇతను జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బోధన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ టాట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్.
0: జీవుడు వేరు దేవుడు వేరు కాదని చెప్తూ.
1: అండ్ హీ సెడ్ దట్ ది ఇండివిజువల్ అండ్ ది యూనివర్సల్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇరువురి యందు ఉన్నటువంటిది ఒకే ఆత్మతత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ది సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ బోత్.
0: సర్వజీవుని యందు కలిగినటువంటిది ఆత్మతత్వం ఒకటే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: అందరి యందు ఉన్నటువంటిది అది ఒకటే ఈశ్వరత్వం.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డివినిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ఈశ్వరత్వం అనగా ఏమిటి మీరు?
1: వాట్ ఈస్ దిస్ డివినిటీ?
0: అనగా ప్రపంచం లోపల ఈశ్వరత్వం అనేటువంటిది సాక్షాత్ కల్పితమని కాదు, అది సహజ సిద్ధంగా వచ్చేసేస్తుంటారు.
1: ది డివైన్ ప్రిన్సిపల్ ఇస్ నేచురల్, ఇస్ నాట్ ఆర్టిఫిషియల్.
0: రాముడు అంటే ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: And if you think of Rama, you know he has a form.
0: కృష్ణుడు అంటే అతను కూడా ఒక శరీరధారి అయి వస్తున్నాడు.
1: కృష్ణ ఆల్సో హ్యాస్ అ డెఫినెట్ ఫార్మ్.
0: ఈ విధంగా అన్ని దేహములు కూడాను ఆయా అవతారములు పురస్కరించుకుని వస్తూ వచ్చాయి.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ హ్యాస్ అ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కానీ ఈశ్వరత్వం ఎట్లా వస్తుంది?
1: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ ఈశ్వరత్వం?
0: ఈశ్వరత్వం అంటే ఏమిటి?
1: What do you mean by ఈశ్వరత్వ?
0: తన యొక్క సత్యతత్వమే ఈశ్వరత్వము.
1: The truth is divine.
0: అనగా మూడింటి యొక్క ఏకత్వం కూడా అక్కడే ఉంటుండాలి.
1: మీనింగ్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్
0: స్థితి లయములు.
1: ది క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్.
0: దీన్ని పురస్కరించుకుని ఒక విధమైనటువంటి పండితులు దానికి ఒక లింగాకారంగా చూపిస్తూ వచ్చారు.
1: అండ్ ది స్కాలర్స్ గేవ్ ఇట్ ఏ స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫార్మ్ టు దీస్ త్రీ.
0: అనగా ఈ విధంగా వచ్చి ఇది ముందుకు వస్తుంది, దీనిపైన లింగాకారం వస్తుంది. అనగా ఏ రూపము లేకుండా వచ్చేస్తుంది ఇటు.
1: ది లింగాకార హ్యాస్ నో ఫార్మ్ యాజ్ ఇట్ ఈస్.
0: అంటే లింగాకారం అంటే మీకు తెలుసునా?
1: యు నో వాట్ ఈస్ లింగా, ద ఫార్మ్ ఆఫ్ లింగా.
0: లింగాకారం అనగా ఒక విధమైనటువంటి లింగం చూస్తుంటుంటారు.
1: యు సీ లింగా ఎవ్రీడే.
0: ఒకవైపు పోవడానికి దారి ఉంటుంటుంది.
1: అండ్ యు ఫైండ్ ద హారిజాంటల్ ప్లేన్ ఆన్ వన్ సైడ్.
0: పైన లింగమునకు ఎట్టి ఆకారము ఉండదు.
1: ద లింగా అబౌవ్ దట్ హ్యాస్ నో డిఫరెంట్ ఫార్మ్.
0: దీన్ని పురస్కరించుకుని ఇదియే నీకు శివలింగము అన్నారు.
1: దట్ వీ కాల్ ఇట్ శివలింగ. భగవాన్ మెటీరియలైజ్ శివలింగ వాట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. యు ఫైండ్ ద హారిజాంటల్ పానవట్ట అండ్ అప్వర్డ్ శివలింగ విచ్ హ్యాస్ నో డిఫరెంట్ ఫార్మ్ ఓవర్ దేర్.
0: ఇట్టి దైవత్వాన్ని చింతించమని ఆ తల్లిదండ్రులకు ఆ కుమారుడికి బోధించాడు.
1: అండ్ దిస్ సన్ మార్కండేయ టోల్డ్ బోత్ ఆఫ్ హిస్ పేరెంట్స్ టు వర్షిప్ శివలింగం.
0: ఇలాంటి దాన్ని ఒకటి తీసి ఆ తల్లిదండ్రులకు ఇచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ప్రెసెంటెడ్ దట్ లింగా టు హిస్ పేరెంట్స్.
0: ఆ లింగాకారాన్ని పూజిస్తూ 100 సంవత్సరాల పూర్తి తాను కుమారుణ్ణి బ్రతికించుకున్నారు.
1: అండ్ హీ లివ్ ఫర్ 100 ఇయర్స్ వర్షిప్పింగ్ దట్ లింగ.
0: ఇట్టి పవిత్రమైన దివ్యశక్తికి ఎవరు ఏ విధంగా మార్చగలరు?
1: హూ కెన్ డిసైడ్ ఆర్ ఎస్టిమేట్ ద డివైన్ పవర్?
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ విధంగా చలించేటువంటిది కాదు.
1: దిస్ సెల్ఫ్
0: ఎప్పటికీ ఏది తలుచుకుంటే అక్కడ ఆ రూపం తాలుస్తుంది.
1: వెల్ ఇట్ విల్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్స్.
0: తదుపరి ఈ మధ్వాచార్యం లోపల, రామానుజాచార్య లోపల, శంకరాచార్యులకు ముగ్గురి ఎందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ అమంగ్ ఆల్ ద 3 ఆఫ్ ది ప్రిసెప్టర్స్ మధ్వాచార్య, రామానుజాచార్య, శంకరాచార్య.
0: ఒక్కటే.
1: ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ ఆత్మతత్వం అనగా ఇది ఆత్మతత్వం.
1: భగవాన్ టెల్స్ us దిస్ ఈజ్ ఆత్మతత్వ ది లింగ.
0: ఈ ఆత్మతత్వం మధ్య లోపల ఒక విధమైనటువంటి సృష్టి జరుగుతుంది.
1: And there we find the linga over there which symbolizes the spirit of self.
0: ఆ లింగా కారణమైనటువంటిది ఎట్లా ఉంటుంటారంటే ఇది ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండదు, అన్ని ఒకటిగానే ఉంటుంటాయి.
1: The Shivalinga is not any way unrelated. It is related and associated.
0: ప్రత్యేకంగా ఉండడానికి వీలు కాదు.
1: It is not apart, separate.
0: కనుకనే ఆనాటి నుంచి జగత్తు లోపల సర్వ మానవులు ఎందుకు దైవత్వము అనేటువంటి భక్తి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది.
1: Since that time you find the devotion on the rise since that day.
0: అట్టు లింగాకారం చేతనే దైవత్వం ఏకత్వంగా పోని.
1: It is only linga that speaks of the oneness.
0: మానవులంతా ఏదో కల్పించుకుని పూజ చేసుకునేటువంటి కృత్రిమైనటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫార్మ్ విచ్ ఇస్ మేడ్ బై మ్యాన్ దట్ వీ వర్షిప్. నో,
0: ఇది కృత్రిమైనటువంటి కాకుండా సాక్షాత్ ఆకారంగా వచ్చింది.

0: వస్తుంది. ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి శ్రీచరితాన్ని,
0: దట్ సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ,
1: ఆనాడు మార్కండేయ,
0: దట్ డే మార్కండేయ,
1: మృకండు అనగా వాడు తండ్రి పేరు,
0: అండ్ ద ఫాదర్ మృకండ,
1: వారందరూ కూడా దైవత్వాన్ని ఈ రకంగా ఇటువంటితో పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: ఈ లింగం అనేటువంటి ఒక విధమైనటువంటి లింగము అనగా సూక్ష్మమైనటువంటి శరీరం.
0: లింగ మీన్స్ ద సటిల్ ఫార్మ్.
1: సూక్ష్మము, స్థూలము, అతి సూక్ష్మము,
0: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్, ద త్రీ ఆస్పెక్ట్స్.
1: కనుకనే అతి సూక్ష్మమైనటువంటిది లోపల,
0: ది సటలెస్ట్ ఈజ్ విత్ ఇన్,
1: సూక్ష్మమైనటువంటిది హృదయం లోపల,
0: ద సటిల్ ఫార్మ్ ఈజ్ ఇన్ ద హార్ట్.
1: బాహ్యమైనటువంటిది ఇట్టి ఆకారం.
0: ద ఫార్మ్ దట్ యు సీ ఇస్ ద గ్రాస్ వన్.
1: దైవం అన్నిటి అందుకు ఒక్కడే ఉంటున్నాడు.
0: సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద త్రీ లెవెల్స్.
1: అది ఏ నిజమైనటువంటి భౌతిక ఆకారము.
0: సో వాట్ వి సీ ఇస్ ద ఫిజికల్ ఫార్మ్.
1: ఈ ఫిజికల్ ఫామ్ ను ఎట్టిగా మనం చూపించాలంటే మనం చేసి చూపించాలి.
0: ద ఫిజికల్ ఫామ్ కెన్ బి వర్షిప్ బై యాక్టింగ్.
1: నీ హృదయంలో ఉన్నటువంటి భావాన్ని నీవే నీవే సంకల్పించుకుని దాని ఆకారాన్ని సృష్టించుకుని దాన్ని నీవు ఆరాధిస్తూ రావాలి.
0: బేస్డ్ ఆన్ ది ఫీలింగ్ వన్ షుడ్ అస్యూమ్ ద ఫామ్ అండ్ యాక్ట్ అపాన్ ద ఫీలింగ్ విత్ ఇన్.
1: ఇది దారం లేకుండా వస్త్రం కాలేదు.
0: This kerchief cannot be made without thread.
1: ఇది వెండి కాకుండా ఇది తట్ట కాలేదు.
0: Without silver there cannot be plate, lid here.
1: మట్టి లేకుండా కుండ కాలేదు.
0: Without clay there cannot be pot.
1: కనుకనే స్థూలం లేకుండా సూక్ష్మం కాలేదు.
0: Without the gross there cannot be the subtle.
1: బ్రహ్మ లేకుండా జగత్ లేదు.
0: Without the creator there is no creation.
1: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది దారం వంటిది మాత్రమే.
0: The creator amounts to the thread, yarn.
1: సృష్టికర్త అనేటువంటి వాడు ఈ దారంతో చేయబడినటువంటి వస్త్రం వంటి వాడే.
0: దేర్ఫోర్ ద క్రియేటర్ యాన్స్ ద ఫైబర్ ఇన్ ఎ క్లాత్.
1: కనుకనే సూక్ష్మ, స్థూల, కారణ దేహంలో మూడు కూడాను అతనివే.
0: దేర్ఫోర్ ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్ బిలాంగ్ టు గాడ్.
1: కారణమైనటువంటి దేహమును మనం సరైన రీతిలో మనం పూజించినప్పుడు, తలంచినప్పుడు ఆ కారణమే అన్ని విధాల మనలో ప్రవేశించి మన యొక్క ఆకారం కూడాను మారుస్తుంది.
0: In fact, the causal principle, when you visualize and worship, ponder over it, it will also explain one's own nature.
1: ఇట్టిది మనోచంచలం లేకుండా చూసుకోవాలి.
0: We must see that the thoughts do not prevail, they don't run fast.
1: దారం కేవలం పెట్టుకున్నంత మాత్రమే వస్త్రం కాలేదు.
0: The mere presence of the thread will never make a
1: పడుగు పేక అని రెండు వైపులు కూడా చేర్చాలి.
0: The yarn must be interwoven in opposite directions.
1: Idiye prayatnam suprayatnam anetundi.
0: That is effort and the divine will should go together.
1: Ee rendu yokka aakaram chetre adi oka vidhamaina lingaakaram aipothundi.
0: These two together, the human effort and the divine will, gives the shape, the form, linga.
1: Manam cheppetuvanti padamlu kudanu, manam cheseetuvanti panulu kudanu, ivanni kudanu mana sookshma shariram lopala aavirbhavinchi bahirmukhamayetundi.
0: Therefore, all the words that we spell out or utter and the deeds that we undertake are the products of the subtle aspect of human life.
1: కనుక ఈనాడు మానవులు వేదమును అనేకంగా చెప్తున్నారు.
0: Today, people repeat chant Veda.
1: కానీ ఈ అన్నింటికూడా అన్ని ఆకారములు ఉంటున్నాయి.
0: And in chanting, you will understand everyone has a form.
1: దీనికి అన్ని పన్నాలంతా ఉంటున్నాయి.
0: And you find the yarn over there.
1: ఇది ప్రతి ఒక్క దానికి కూడా అవసరం వచ్చేటువంటిది.
0: దట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ.
1: మానవుడు తన యొక్క సంకల్ప ప్రభావం చేత తన యొక్క దీనిని సృష్టించుకోవాలంటే దానికి ఈ వేదమే ప్రమాణం.
0: దేర్ఫోర్ వేద ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ ద కైండ్ ఆఫ్ థాట్ దట్ షుడ్ టేక్ ఎ డెఫినెట్ ఫార్మ్.
1: కానీ ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేక,
0: దే కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: చాలా మంది,
0: మెనీ పీపుల్,
1: విద్యార్థులు కూడాను,
0: స్టూడెంట్స్ ఆల్సో,
1: దొంగ చదువు చదువుతున్నారు.
0: They just study, not in sincerity.
1: Donga anaga emti? Tanlo tana pradarthamulu pettukoni lenattuga natinchadame donga.
0: Who is a thief keeping one thing within and acting in a different way?
1: Inta mandiki vedam cheppadam telusunu.
0: Many people can chant Veda.
1: Kaani adi vinnappudu leka chuchinappudu tirigi manlo nunchi aa yokka shabdamu raavatam ledu.
0: When we hear from others, in fact, we don't find that sound coming from within.
1: కనుకనే అదే విద్యా దొంగతనము.
0: Well, that amounts to theft.
1: ఈనాటి విద్యార్థులందరూ కూడాను నేర్చిన దానిని లోబడి పెట్టుకుంటున్నారు, కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రవర్తన పూర్వకంగా వినియోగించుకోవటం లేదు.
0: Students today, they do not act along the lines of the knowledge they acquire.
1: వస్తారు చూస్తుంటాను, అందరి నోట్లు చూస్తుంటుంటాను.
0: భగవాన్ as he reaches over here, watching everybody.
1: కాని కొందరు తెలిసి కూడాను వారు చెప్పడం లేదు.
0: Though some know Veda chanting, but they don't.
1: అది విద్యాద్రోహం.
0: That is what you call betrayal, cheating.
1: అది విద్యాచోరత్వం.
0: Well, that amounts to theft at this point. అది
1: దైవచోరత్వం.
0: That means you are a traitor. అది
1: చోరులుగా తయారవుతున్నారు ఈనాటి విద్యావంతులంతా.
0: So the educated people are becoming traitors, betrayers.
1: ఎవరు నేర్చింది నేర్చినట్టుగా చెప్పుకుంటుంటారో,
0: those people that declare that
1: spell-wantedness, సాక్షాత్కారమునకు అర్హులవుతారు.
0: They deserve the direct manifestation of God.
1: కాబట్టి దైవ సాక్షాత్కారం ఎట్లవుతుంది అంటే, దానిని ఉల్లంఘించినప్పుడే దాని చక్కగా ఆకారం బయలుదేరుతుంది.
0: When you chant clearly, full-throated, you will experience the direct manifestation.
1: ప్రత్యక్ష ప్రమాణము అదియే.
0: That is the direct evidence.
1: పరోక్ష ప్రమాణము అదియే.
0: And it is also the interior aspect.
1: సర్వసాధారణకును అదియే కారణము.
0: In fact, that's the primal cause for all spiritual parts.
1: చాలా మంది మీరు బిల్లర్ చెప్తుంటే ఆడవాళ్ళంతా కూడా అక్కడ చెప్తుంటారు.
0: As boys chant here, we find many ladies
1: వాడు చెప్పకూడదనేమి లేదు.
0: Nobody can deny that, right?
1: వాడికి ఆ లోపల ఉన్నటువంటిది బయటకు వస్తూ ఉంటాడు.
0: The sound within naturally comes out.
1: మీకు అందరికీ తెలుసు, ఆ పిల్లలు చూడండి, చంటి పిల్లలుగా ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ఇక్కడ చెప్తుంటే నేర్చుకున్నారు, దాన్ని వారి మనసులో పెట్టుకుని అంత అవే వారి ఉల్లంఘన చేస్తున్నారు.
0: యు సీ వెరీ యంగ్ బాయ్స్ సీటెడ్ ఓవర్ దేర్, హూ టాట్ దెమ్? దే గో ఆన్ లిజనింగ్ టు వేదా చాంటింగ్ హియర్ ఆ వేదం చెప్పేటువంటి
1: ప్రక్కలోనే కూర్చుంటారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దోస్ పీపుల్ హూ నో దిస్,
1: కానీ ఆ శబ్దానికి కొంతవరకునైనా చేర్చుకోరు.
0: బట్ సమ్ పీపుల్ డోంట్ హియర్.
1: నేను చూస్తుంటాను,
0: స్వామి వాచెస్ ఎవ్రీబడి,
1: కానీ ఆ వేదం చెప్పేటువంటి వారి ప్రక్కలోపల్నే గొప్ప గొప్ప విద్యావంతులు కూడా కూర్చున్నారు.
0: Highly educated people are seated by the side of these.
1: ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏమిటి?
0: What is the use in sitting by the
1: పెద్ద దొంగలు?
0: They are big thieves.
1: వింటున్నారు,
0: they listen to chanting.
1: ఇది చెప్పటం లేదు,
0: but they don't repeat.
1: చెప్తున్నారు, వినటం లేదు.
0: Those other chant, they don't hear.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం జరిగినప్పుడే అది నిజమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది.
0: సో చాంటింగ్ అండ్ లిసనింగ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదం నేర్చుకున్నటువంటి దాన్ని ఉచ్చరిస్తూ రావాలి.
0: సో ఎవ్రీవన్ హూ నోస్ వేదా షుడ్ స్టార్ట్ చాంటింగ్.
1: వేదమే భగవత్స్వరూపము.
0: వేదా ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: వేదము పంచభౌతికము.
0: And Veda has got all the aspects of
1: panchabhautikamainatundi into panchabhutamulu untunnayi.
0: The five elements are there.
1: ఈ పంచభూతములు కూడాను ప్రాణాన్ని అందిస్తున్నాయి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్.
1: ఈ ప్రాణాన్ని అందించేటువంటి పంచభూతములే.
0: అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లైఫ్.
1: ప్రపంచాన్ని కూడా సృష్టిస్తున్నాయి.
0: ఆల్సో క్రియేట్ ద హోల్ వరల్డ్.
1: కనుక పంచభూతముల యొక్క ప్రకాశమే ఈ ప్రపంచము అన్నారు.
0: ద రేడియన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈస్ దిస్ వరల్డ్ కాస్మాస్.
1: కనుక పంచభూతములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు.
0: These are the five elements what you find in these five senses of perception. You find them in the world.
1: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని మనం మర్చిపోవటము ఎంత అన్యాయము.
0: We'll be doing injustice if we forget the nature of the five elements.
1: మనకి అనవసరమైనవన్నీ కూడాను మనసులో చేర్చుకుంటుంటాం.
0: In fact, we contain all that which is unnecessary.
1: కానీ అవసరమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క భూతమును మనం వదిలిపెడుతున్నాం.
0: The essential life principles are forgotten, given up.
1: కనుక ప్రతి మానవుడు కూడాను వేదాన్ని నేర్చుకోవాల్సింది, దాన్ని ఉచ్చరించవలసింది, దాన్ని స్మరించవలసింది.
0: సో ఎవ్రీ వన్ షుడ్ నెసెసర్లీ లెర్న్ వేదా, ఆల్సో చాంట్ వేదా.
1: అలాంటి ఉచ్చరించకుండా ఉండేటువంటి వారు దీన్ని నేర్చుకునే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డు నాట్ చాంట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సింప్లీ లెర్నింగ్ వేదా.
1: ఒకవేళ ఇక్కడ ఉచ్చరించినా కొంచెం దూరం పోతానే దాన్ని వదిలిపెడతారు.
0: Though they chant here, they forget the moment they leave the place.
1: పోని నీ మనసులోనైనా చెప్పుకుంటున్నా.
0: You may go anywhere, at least you should chant within.
1: కనుక విద్యాద్రోహులు కాకూడదు.
0: You should never betray the knowledge.
1: విద్యాద్రోహులే దైవద్రోహులు.
0: And if you betray your knowledge, దైవద్రోహులే
1: క్రమేణా ప్రాప్తికి దూరమైపోతున్నారు.
0: That betrayers will never deserve God.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ పుట్టికని ప్రపంచంలో కనిపించేదంతా కూడాను దైవం యొక్క సంకల్పమే.
0: Therefore, what all that we see around in this world is a manifestation of the divine will.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: పిల్లలు తెలియకోకుండా ఏదో పొరపడుతున్నారు కానీ,
0: స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్ దర్ మిస్టేక్.
1: కానీ ఒకటూరి పొరపడినటువంటి దాన్ని తిరిగి రెండో తూరి దాన్ని పొరపడకూడదు.
0: దెన్ వన్స్ యూ నో ఇట్స్ ఎ మిస్టేక్ యూ షుడ్ నాట్ రిపీట్ ఇట్.
1: ఈనాడు విన్నటువంటిది రేపటి నుంచి మీరు కూడా ఉచ్చరించాలి.
0: వాట్ ఆల్ దట్ యూ హియర్ టుడే యూ షుడ్ రిపీట్ స్టార్ట్.
1: అందరూ ఏక శబ్దంతో కూడినప్పుడే అదే నిజమైనటువంటి బ్రహ్మ శబ్దం అవుతుంది.
0: దెన్ యూ ఆల్ జాయిన్ ఇన్ కోరస్ ఇన్ యూనిసన్ పర్ఫెక్ట్ హార్మనీ.
1: కనుక
0: బ్రహ్మన్
1: వేదాహ వేదం పురుషం మహాంతం.
0: The God is mighty.
1: ఆదిత్య వర్ణం తమస పరస్తాత్.
0: Is pure white beyond the darkness.
1: ఈ వేదము యొక్క శబ్దము,
0: సౌండ్ ఆఫ్ వేద,
1: అది ఎంతనో పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఇస్ హైలీ సీక్రెట్.
1: శబ్ద బ్రహ్మమయ్యి,
0: ద సౌండ్
1: చరాచరమయ్యి,
0: ద మూవ్మెంట్
1: జ్యోతిర్మయీ,
0: లైట్
1: విజ్ఞాంతమయ్యి,
0: ది నాలెడ్జ్
1: చరాచరమయ్యి, జ్యోతిర్మయీ, వాంగ్మయీ,
0: ద ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్.
1: ఈ వాంగ్మయంలో రావాలి.
0: And you should also express, spelt out. That is the relationship between the education and Veda chanting. So everyone must learn Veda. Not necessarily Veda alone. One should repeat God's name.
1: ఈశ్వరుడు ఏడవ శతాబ్దంలో పుట్టాడు. పుట్టినటువంటి ఈశ్వరుడు,
0: Ishwara was born.
1: కానీ అన్ని వేదములను నేర్చుకున్నాడు.
0: Has learnt all
1: వేదము, యజుర్వేదము, సామర్ వేదము, అథర్వణ వేదము.
0: Became a scholar in all four Vedas.
1: యజుర్వేదము లోపల ఐదు వేదములుగా బయలుదేరినాయి.
0: And the same యజుర్వేదస్ just started, got itself divided.
1: అంటే ఏమి, దాంట్లో ముఖ్యమైనటువంటి దాన్ని అక్షరములు చేర్చుకుని,
0: all important letters have been grouped.
1: భగవంతుని యొక్క స్మరణ కోసమని దానిని ఉచ్చరించి చేయాలి.
0: And there must be repeated, which amounts to thinking of God's smarana.
1: Kanuka manamu ye vidhamainatundi vedam nechukunnappudiki dani uchcharistu raavali.
0: Whatever veda you may learn, but you should learn to chant it.
1: Adi uchcharinchukunnappudu samayam lopala meeru dani nechukone avasaram ledu.
0: But as you learn, as you begin to chant, you don't need to learn it specially.
1: Chaala mandiki nenu chustune unnanu.
0: Bhagavan watches repeatedly.
1: Prakatinchetundi kaadu.
0: It is not for
1: publicity.
0: It is not for
1: advertisement.
0: It is to be practiced and one should enjoy bliss out of Veda
1: chanting.
0: It is blissful. It is light. It is delight. It is full of wisdom.
1: కనుకని ఈ ఆనందమయ్యి అనేటువంటిది మొట్టమొదట దైవత్వం లోపల ఐదు భూతములు పుట్టించాడు.
0: Therefore, the blissful aspect of the divinity is the cause for the five elements.
1: ఒకటి కర్మం.
0: One is action.
1: రెండవది ఉపాసన.
0: The second ఉపాసన worship.
1: మూడవది ఆచరణ.
0: Third is practice ఆచరణ.
1: నాలుగవది ఉచ్చరించటము.
0: Third ఉచ్చరించటం.
1: ఐదవది అనుభవించటము.
0: Fifth experience అనుభవ.
1: అనుభవం ఆనందమయ కోసము.
0: And this అనుభవ experience is the
1: జ్ఞానమయ కోసము ఉచ్చరించవచ్చును.
0: That of the sheath of wisdom.
1: ఆనందమయ కోసము ఆనందంతో మునిగిపోవాలి.
0: But the sheath of bliss will be full of bliss only.
1: కానీ ఆ ఆనందం ఎక్కడా కనిపించటం లేదు.
0: That state of bliss is not noticed anywhere.
1: కనుకనే కర్మమయ తర్వాత జ్ఞానమయ తర్వాత వేదాంతమయ, వేదాంతమయ తర్వాత ఆనందమయ.
0: Therefore we find the karma, the action, that is followed by the wisdom, the upasana, the worship, and ananda, the bliss. So everything begins with this action, activity.
1: When once we chant Veda, your life is
0: redeemed.
1: So those
0: who want to be the recipients of
1: God's grace,
0: to repeat God's name,
1: దాన్ని జీర్ణించుకోవాలి.
0: అండ్ దాట్ హ్యాస్ టు బి
1: జీర్ణించుకున్నటువంటి దానిని ఆనందంగా అనుభవించాలి.
0: దట్ విచ్ ఇస్ టేకెన్ ఇన్ మస్ట్ బి ఎంజాయ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఈనాడు ఊరికి వారి నేను చెప్తున్నారు కదా అని దాన్ని మనం ఉచ్చరిస్తున్నాము.
0: వి జస్ట్ రిపీట్ యాజ్ వీ హియర్.
1: కానీ ఆ ఉచ్చరించినటువంటి మాత్రము చెప్పి ప్రయోజనం లేదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సింప్లీ రిపీట్.
1: దాన్ని లోపల జీర్ణించుకోవాలి.
0: యూ షుడ్ డైజెస్ట్ ఇట్ విత్ ఇన్.
1: అన్నం తినే దేనికోసము?
0: వై డూ యూ ఈట్?
1: కడుపులో పెట్టడానిక.
0: నాట్ మియర్లీ టు స్టోర్ ఇన్ ద స్టమక్.
1: కడుపులో పెట్టినటువంటి జీర్ణించుకుని సర్వాంగములకు సప్లై చేయటమే.
0: ద ఫుడ్ పార్టేకెన్ మస్ట్ బి వెల్ డైజెస్టెడ్ అండ్ ది ఎసెన్స్ షుడ్ బి సప్లైడ్ టు ది హోల్ బాడీ.
1: అదే విధంగానే మనం నేర్చుకున్నటువంటి విద్యను తప్పక దాన్ని జీర్ణింపజేసుకుని సర్వాంగములకు సప్లై చేయాలి.
0: So the different forms of knowledge that we acquired must be well digested, assimilated.
1: వాకునందును క్రియయందును వేదాంత ప్రచారమందును ప్రబోధనయందు కూడాను దీన్ని ఆనందంగా అనుభవించాలి.
0: Therefore, in our action, in our talk, in our sharing of our thoughts with others, we should experience the bliss.
1: కనుక దైవం అంటే సర్వత్రా ఉంటున్నాడని అంటున్నారు, కానీ ఏ విధంగా ఉంటున్నాడు?
0: We say that God is everywhere. In what
1: form? పంచభూత స్వరూపుడై ఉన్నాడు.
0: God is in the form of the five elements.
1: ఫైవ్ ఎలిమెంట్స్, ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఒక్కొక్క దైవమే.
0: ఈచ్ ఎలిమెంట్ ఈస్ డివైన్.
1: ఆ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా ఏకమైనప్పుడే నిజమైన ఆత్మస్వరూపము.
0: దేర్ఫోర్ ద సెల్ఫ్ హ్యాస్ గాట్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: అది ఆత్మస్వరూపం వచ్చినప్పుడే అందరి ఎందుకు అది ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ ఈస్ ద బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు నేర్చుకున్నటువంటి ఒక విద్యను,
0: నాలెడ్జ్, ఎడ్యుకేషన్ యూ రిసీవ్,
1: పది మందికి తగినటువంటి రీతిగా మీరు పంచాలి.
0: యూ షుడ్ షేర్ ఇట్ with others.
1: కనుక పంచిన తర్వాత దాన్ని మీరు కూడా మింగాలి.
0: యాజ్ యూ షేర్ యూ షుడ్ ఆల్సో అసిమిలేట్.
1: ఇంటిలో వంటలు చేస్తాము, అందరికి వచ్చినటువంటి వ్యక్తులు కొంత వడ్డిస్తాము, కానీ తాను కూడా భుజించాలి కదా.
0: When guests visit you, you serve all the food, but you also should partake your share.
1: కనుక మనం ఉచ్చరించేటువంటి ఒక నామము మనకు మనము జీర్ణించుకోవాలి, మనం పెట్టినటువంటి వారిని కూడా జీర్ణింపు చేయాలి.
0: So as we repeat God's name, we should enjoy and make others also feel happy.
1: కనుక వేదము యొక్క ప్రసిద్ధి ఇటువంటిదిగా ఉంటుండాలి.
0: This is the principle behind Veda chanting.
1: వేదము చాలా ప్రమాణపరకమైనటువంటిది.
0: Veda is standard.
1: సర్వం కూడా వేదము నుంచినే వచ్చినటువంటివి.
0: Everything emanated out of this Vedic knowledge.
1: ఈ వేదం నుంచి వచ్చినటువంటి కాబట్టి సర్వ విజ్ఞాన సంపత్తి అన్నారు దీన్ని.
0: Therefore, it is the essence of the whole of the knowledge.
1: కనుక సర్వ విజ్ఞాన సంపత్తిని మనం ఇంత వ్యక్తం చేస్తున్నాము, ఇది మంచిది కాదు భాగం.
0: Veda is the wealth of knowledge. We cannot misuse it. We cannot forget it.
1: ఎంత వచ్చినో అంతవరకు నువ్వు చెప్పు.
0: You chant to the extent you know.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మర్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: నెవర్ ఫర్గెట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అప్పుడే మీకు తగినటువంటి సాక్షాత్కారము తప్పక మీకు లభిస్తుంది.
0: సర్టన్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్.
1: మార్కండేయునికి ఏ విధంగా కలిగింది?
0: హౌ ఇస్ ఇట్ మార్కండేయ?
1: ఆ పంచాక్షర నామాన్ని స్మరిస్తూ మైమర్చిపోవటం చేతనే పంచభూతముల యొక్క స్వరూపంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
0: మార్కండేయ కుడ్ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్ బికాజ్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ రిపీటింగ్ ద ఫైవ్ లెటర్డ్ గాడ్స్ నేమ్. And so he could receive his grace.
1: కనుక మీరు సాక్షాత్కారం పొందాలనుకున్నటువంటి వ్యక్తులు మీరు దీనిని జీర్ణింపు చేసుకుని దాన్ని పది మందికి అందించడానికి ప్రయత్నం చేసినప్పుడే మీకు ఇది సార్థకమవుతుంది.
0: Therefore, the chanting, we have its fulfillment when we do it in all sincerity, assimilate and digest the essence of God's name and share and enjoy for ourselves.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 9th discourse on Gita Bhagavan delivered on 11th August 1984. In this discourse, which has a lot of variety, Bhagavan teaches us concepts as complex as Dvaita, Visishta Dvaita and Advaita, along with things as simple yet important as tips to control one's anger. Sri Bhagavan Uvacha.
1: Asankalpa jayet kamam, krodham kama vivarjati. సంకల్పరహితుడైనటువంటి వాడే కోరికను సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు. ఓన్లీ ద వన్ హూ హ్యాస్ హూ ఈజ్ బ్రెస్ట్ ఆఫ్ హిస్ థాట్స్ కెన్ ఓవర్కమ్ డిజైర్, కెన్ కంట్రోల్ యాంగర్ నాట్ యాంగర్ can overcome desires.
2: ఇట్టి కామమును సాధించినటువంటి వ్యక్తియే క్రోధమును కూడాను సాధించగలడు.
1: That one who has conquered the desires can only conquer anger.
2: అసంకల్ప జయేత్ కామం, క్రోధం కామ వివర్జనాం. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థం.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది థాట్ ప్రాసెసెస్ కెన్ అలోన్ కాంకర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో యాంగర్.
2: ఇది కేవలము సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది.
1: దిస్ ఈజ్ అప్లికబుల్ నాట్ నియర్లీ ఫర్ సాధకాస్ బట్ ఈవెన్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
2: భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది.
1: దిస్ హెస్ బీన్ అలోకేటెడ్ ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ స్పెషలీ ఫర్ సాధకాస్.
2: సంకల్పము సజీవమైనటువంటిది.
1: థాట్స్ are full of life.
2: ఇది రాతి ముక్క కంటే కఠినమైనటువంటిది.
1: దిస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎ స్టోన్.
2: మనిషి మరణించినా సంకల్పము సజీవములై ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పర్సన్స్ ద థాట్స్ విల్ బి పర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
2: ఇది అతి సూక్ష్మమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
2: ఇది ఆహారము చేతనే ఆవిర్భవింపబడుతుంది.
1: దిస్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్.
2: కనుక పవిత్రమైన ఆహారం చేత పవిత్రమైన సంకల్పములు అభివృద్ధి అవుతాయి.
1: దేర్ఫోర్ బై సేక్రెడ్ ఫుడ్ యూ కెన్ గెట్ సేక్రెడ్ థాట్స్.
2: ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు గాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటివిగా రూపొందుతాయి.
1: ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్ ఆల్ హిస్ యాక్షన్స్ విల్ బి సీక్రెట్ అండ్ ఆల్ హిస్ వర్క్స్ విల్ బి సీక్రెట్.
2: సంకల్పము పదును పెట్టిన కత్తి వంటిది.
1: థాట్స్ మే బి కంపేర్డ్ టు షార్ప్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
2: ఇది దుర్గుణములను దురాలోచనలను దుర్భావములను కనిపెట్టి క్షణములో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది.
1: దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ కట్ దెమ్ టు పీసెస్.
2: అది ఏ మాలిన్యమైనటువంటి ఆహారంను స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను, దురాలోచనను, దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫుడ్ విచ్ ఇస్ టేకన్, బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ ఆర్ ఎన్కరేజ్డ్. నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కామక్రోధములు అధికమై మానవుడి యందు వాత, పిత్త, శ్లేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ వన్ వుడ్ లూజ్ ది పవర్ ఆఫ్ డైజెషన్.
2: ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
1: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఫార్ ది ప్రాస్పరిటీ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ఏ ప్యూర్ బాడీ ఆర్ వెరీ ఎసెన్షియల్.
2: సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం.
1: The very influence on the very forum of mind is the addition of the thoughts and thought processes.
2: Itti manasu nirantaramu bhutakashamaina drishyakalpitamaina
1: the phenomenal world and the things relating to this world as such.
2: Ee bhutakashamaina jagatunaku సంపద, ధనము, ఐశ్వర్యమును ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటాడు.
1: ఫర్ దిస్ వరల్డ్, ద ఫెనామినల్ వరల్డ్ ఇన్ విచ్ వి లివ్, ప్రాస్పరిటీ, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ లైఫ్.
2: సంపద అనగా ఈనాటి మానవుల యందు బిడ్డలు, గోవులు, ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు.
1: The word wealth is usually mistaken as the cows, the properties and the children that one possesses.
2: Dhanam anaga bhoomulu, indlu, currency notes, bangaru, ityadi sthirasthulu yokka swabhavamunaku deenni samanvayam chesukuntaru.
1: Dhanam or wealth again means it refers to the fixed properties like lands and the actual cash, gold, etc.
2: Aishwarya managa keerti pratishthalu padavi sthanamulu ilanti vatini aishwaryamulaga bhavistuntaru.
1: Another word, aishwaryam, refers to the name, fame, position and stage in life, etc.
2: Kani Bhagavad Gita ee moodintini angikarinchatam ledu.
1: But Bhagavad Gita does not accept all these three things.
2: Nijamainatunte sampada satyalame ani bochinchindi.
1: It has declared that it is character which is real wealth.
2: Sadacharame nijamaina dharmamuga dhanamuga roopanimpa chesindi.
1: Good behavior is described and reckoned as wealth.
2: Atma jnaname aishwaryamuga nirupinchindi.
1: Knowledge of Atma is described as wealth.
2: Satsilame sampada.
1: Character is sampada.
2: Sadacharame dhanam.
1: Good behavior is referred to as wealth.
2: Atma jnaname aishwaryamu. Ee moodu sadhakunaku atyavasaram.
1: Knowledge of Atma along with these other two are very essential for sadhaka.
2: Aithe laukika sambandhamainatundi yokka sampada dhanamu aishwaryamu jeevita kalamunande kolipothu untaru. Jeevita tadanantaramu veetiki vaatiki athaniki etti sambandham undadu.
1: Worldly wealth, property, name and fame are ephemeral. They will be lost even during the very lifetime of a person.
2: Pratikinappude దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు.
1: ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్ అకౌంట్ ఆఫ్ పావర్టీ, సమ్ టైమ్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ లక్, దే లూజ్ దర్ ప్రాపర్టీ, దే లూజ్ దర్ వెల్త్, దే లూజ్ దర్ నేమ్ ఫేమ్.
2: ఇట్టి సంపదలు, ఇట్టి ధనము, ఇట్టి ఐశ్వర్యము జీవితం తదనంతరం అతనితో ఏమాత్రము సంబంధం ఉండదు.
1: These properties, movable, immovable, name and fame, will have no connection whatsoever after the death.
2: Kani satyamu, sadacharamu, jnanamu, jeevita paryantame kaakunda moksha paryantamu kudanu atane ventane undi atane saayujyamulo cherchutayi.
1: Character, good behavior and knowledge of atma, wisdom are not merely going to help any person during his lifetime, even after his death, until he reaches the Lord and merges in him, all these are going to be of immense help.
2: Manavuni yokka kirti roopa saundaryamulato ledu.
1: The fame of a man is not associated with the physical beauty and charm.
2: Dhana kanaka vastuvahanulato raadu.
1: It is not even associated with the property, the wealth and other things which he possesses.
2: Idi kevalam seelamato maatrame praptistundi.
1: This one can get only through good character.
2: Kanuka manavudu satchiludai sadaacharudai aatmajnanamunaku anveshana dalpadaniki prayatninchalani prabodhinchindi Geeta.
1: Therefore Geeta has declared that a man should aspire for good character, good behavior and wisdom.
2: Bhautika balamunu bhautika shaktini aadharam cheskunnatundi Vishwamitrudu brahmajnani ainatundi vasishthulapaina kachchanu sadhinchadaniki poonukunnadu.
1: Vishwamitra, based upon his physical strength and prowess, wanted to take revenge on brahmajnani vasishtha.
2: ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు ఒక్క బ్రహ్మతత్వము తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకుని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు.
1: వశిష్ఠ బేస్డ్ హిజ్ ఎంటైర్ ప్రోవెస్ ఓన్లీ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ షీ వోర్ ది క్లాత్ ఆఫ్ బ్రహ్మ ప్రిన్సిపల్ ఇట్సెల్ఫ్ టు ఫైట్ అగెన్స్ట్ విశ్వామిత్ర.
2: విశ్వామిత్రుడు వేసినటువంటి బాణములు కేవలం ఒక పర్వతమునకు కుచ్చుకున్నటువంటి అంబుల వలె నిర్వీర్యమైనవి, నిశ్శక్తి అయిపోయినాయి.
1: ద ఆరోస్ విచ్ విశ్వామిత్ర లెఫ్ట్ ఆన్ వశిష్ట బికేమ్ అబ్సల్యూట్లీ పవర్లెస్ లైక్ ఆరోస్ హిటింగ్ ద మౌంటైన్ యాజ్ సచ్.
2: సర్వాస్త్రములు కూడాను చిన్న భిన్నమై ముక్కలు ముక్కలుగా కూలిపోయాయి.
1: All the weapons which were employed were reduced to pieces by touching Vasishtha.
2: దీనిని చూచి విశ్వామిత్రుడు చీ ఛాత్రబలం దుర్బలం.
1: విశ్వామిత్ర saw this particular thing and said that shame unto the power and strength which is based upon the physical power.
2: భౌతిక బలము దుర్బలం.
1: The physical strength is actually a weakness only.
2: Brahma balame nija balam.
1: Power which is based upon Brahman is true strength.
2: Dharma balame dhana balam ani bhavinchukuntu vachadu.
1: The strength of the righteousness itself is a true strength.
2: Ee satyanni gurtinchi Vishwamitrudu tapassunu acharinchi vasishthula vari sthanamunu andukonavalanani ఎన్నియో శ్రమలు కోర్చి కడకు బ్రహ్మజ్ఞానిగా రూపొందాడు.
1: విశ్వామిత్ర ఆఫ్టర్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ థింగ్ అండర్టుక్ గ్రేట్ పెనన్స్. హీ వాంటెడ్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ వశిష్ఠ అండ్ ఆఫ్టర్ పెనన్స్ హీ అక్వైర్డ్ ది నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్.
2: ధనబలము జనబలము భుజబలమును ఆధారం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన కచ్చన పోని కడకు తండ్రికి పిండములైనా విడిచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు.
1: దుర్యోధన అండ్ బ్రదర్స్ హూ బేస్డ్ దేర్ స్ట్రెంగ్త్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ పవర్, స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్, లెఫ్ట్ హిజ్ ఫాదర్ విత్ నో సన్, ఈవెన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ సెరిమనీస్ అవుట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్.
2: రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
1: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు వేజ్ అ వార్, హీ ఎంటైర్లీ బిలీవ్డ్ ఇన్ ద ఫిజికల్ పవర్ అండ్ ది పవర్ ఆఫ్ మనీ, ద పవర్ ఆఫ్ పీపుల్.
2: అర్జునుడు నాకు కృష్ణ బలమే సర్వబలమని ఒక్క కృష్ణుని మాత్రమే ఆశించాడు.
1: అర్జున ఆన్ ది అదర్ హ్యాండ్ బిలీవ్డ్ ఇన్ ది స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సరెండరింగ్ టు కృష్ణ అండ్ హీ సాట్ ఓన్లీ ద హెల్ప్ ఆఫ్ కృష్ణ.
2: కృష్ణుని పాదముల పైన పడి అర్జునుడు ప్రార్థించిన సమయంలో కృష్ణుడు వెన్ను నిమిరి లెమ్ము ధనుంజయ.
1: When Arjuna fell at the feet of Krishna as surrendering and praying to Krishna, Krishna was pleased with him and Krishna lifted him up and just said, get up, O Dhananjaya.
2: Vidhi baliyamu.
1: Fate is very powerful.
2: Nyayamu gelchu.
1: Justice always wins.
2: Nasinchu swarthamu.
1: Selfishness shall perish.
2: Sada yuga dharma nidhe kadoi.
1: This is always the dharma of yuga.
2: Kanugunnika.
1: Therefore, realize this.
2: Noor Guru Pitala Tandrikaina.
1: The father who has got 100 children.
2: Anchambuna.
1: At the last.
2: Pindamidu dikku kalagarakata prarabdham adimito.
1: He would not have even one to perform the last rites. What a fate it is.
2: Anadi Krishnudu Arjunaku telipadu.
1: That very day, Krishna told Arjuna.
2: కారణమేమిటి? కేవలము భౌతిక బలమును ఈ యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవునకు దైవానందం అనేటువంటిది కానీ దైవానుగ్రహం అనేటువంటిది కానీ దైవజ్ఞానం అనేటువంటిది కానీ లభించుట దుర్లభమని బోధించాడు.
1: ది రీజన్ ఈస్ వాట్ ఇస్ ది రీజన్ యు ఆస్క్ ఇట్ ఇస్ క్లియర్ ఫ్రమ్ దట్ దోస్ పీపుల్ హూ డు నాట్ టేక్ షెల్టర్ అండ్ రిఫ్యూజ్ ఇన్ ద లార్డ్ would not be able to win the grace, would not be able to just do anything successful.
2: Kanukani daivanugrahamu pondagovunnatuvanti sadakudu mottamodata ee laukika sambandhamainatuvanti yokka bhautika bhavamul yokka vanchalanu arikattukunataku prayatninchavalenu.
1: Therefore, the sadaka who wants to earn the grace of Lord has to control all the worldly desires, desires associated with the world as such.
2: భూతాకాశం యొక్క ఫలితములు స్వప్న దృశ్యములు.
1: ద రిజల్ట్స్ విచ్ అరైజ్ అవుట్ ఆఫ్ ది కాంటాక్ట్ విత్ భూతాకాశ ఆర్ నియర్లీ సైట్స్ విచ్ ఆర్ త్రూ ఓన్లీ ఆఫ్ డ్రీమ్ ఆర్ ఇన్ డ్రీమ్.
2: కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విచ్చిన లేవు కదా.
1: ద మ్యాన్షన్స్ అండ్ ది బిగ్ బంగ్లోస్ విచ్ యూ సీ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ రియల్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఐస్ అండ్ యూ బికమ్ అవేక్.
2: స్వప్నం నుండి అనుభవించినటువంటి ప్రతి అనుభూతులు కూడా జాగ్రత్తలు అదృశ్యమైపోతున్నాయి.
1: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ యూ హ్యావ్ జస్ట్ అండర్ గాన్ డ్యూరింగ్ యువర్ డ్రీమ్ స్టేజ్ బికమ్ అబ్సల్యూట్లీ దే డిసపియర్ డ్యూరింగ్ యువర్ వేక్.
2: జాగ్రత్తలో అనుభవించినటువంటి అనుభూతులన్నీ కూడా స్వప్నంలో శూన్యమైపోతున్నాయి.
1: ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద వేకింగ్ స్టేజ్ డూ నాట్ అపియర్, దే బికమ్ ఎ నలిటీ డ్యూరింగ్ యువర్ డ్రీమ్ స్టేజ్.
2: కనుక భూతాకాశం యొక్క సూక్ష్మ స్వరూపమే చిత్తాకాశమని, చిత్తాకాశం యొక్క అతిసూక్ష్మ స్వరూపమే చిదాకాశమని, కనుక చిదాకాశమే శాశ్వతమైనటువంటి యొక్క కారణ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దట్ చిత్తాకాశ ఈజ్ ఓన్లీ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ సటిల్ ఫార్మ్ ఆఫ్ భూతాకాశ అండ్ చిదాకాశ ఈజ్ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ చిత్తాకాశ అండ్ ఇట్ ఈస్ ది వెరీ కాస్ అండ్ వెరీ పర్మనెంట్.
2: చిదాకాశం అనేటువంటిది అణోరణీయాన్ మహతో మహీయా సర్వత్రా కూడా అణుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి.
1: దిస్ చిదాకాశ ఈజ్ ఆల్ పర్వేసివ్, It is the smallest in the small and the biggest in the big. Thus it is all pervasive.
2: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు నేటి వస్తువు నందున నేటి అవచు సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి సాక్షిభూతి బ్రహ్మయే ఆత్మ ఆత్మయే బ్రహ్మ.
1: బ్రహ్మ ఆర్ ఆత్మ ఈజ్ సటిలెస్ట్ ఆఫ్ ది సటిల్ అండ్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్. ఇట్ పర్వేడ్స్ ఆల్ ద స్మాల్ థింగ్స్. ఇన్ ద సేమ్ వే అమంగ్ ద మైటీ వన్స్ ఇట్ పర్వేడ్స్ ఆల్ ద మైటీ వన్స్ బీయింగ్ ది మైటీయెస్ట్. And this is truth, and this is Brahman, and this is Atma.
2: Aite, itti Atma tattvamunu, itti Brahmasthayini, pondagoreetunte sadhakulu, ninnati dinamu cheppinattuga, dasoham, dasoham, dasoham. Ee dasoham sthayilo, mana yokka prayanamu prarambhinchali.
1: Those people who are desirous of reaching this goal of Brahma tattva have to commence their journey from the stage of dasoham as explained yesterday.
2: Idi dvaita sthanam.
1: This is the stage of dualism.
2: Prathamika sthanam.
1: This is the very primary stage.
2: Indulo prarambhinchi kramakramena ee da aneetundi padamunu swasthi cheppi soham soham soham aneetundi visishta advaitamulo praveshinchali.
1: One has to start his journey from dasoham and gradually he has to overcome that particular word da in that word dasoham and has to enter into the stage of visishtadvaita, which is the same as soham.
2: Ee sohamulo manamu paripurnamainatunti yokka bhakti prapattulato sadhana kalipinappudu pundu mani పొక్కు రాలిపోయినట్టుగా క్రమక్రమేణ సో కూడాను దూరమైపోతుంది.
1: ఇఫ్ వన్ కంటిన్యూస్ టు డూ సాధన ఇన్ దిస్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ సోహం అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ పర్టికులర్ సిలబల్ సో ఆల్సో గోస్ అండ్ హమ్ అలోన్ రిమైన్స్. జస్ట్ యాజ్ వెన్ ది వూండ్ ఈజ్ క్యూర్డ్ ద కవర్ ఆటోమేటికలీ డ్రాప్స్ డౌన్.
2: ఈ సో కూడాను దూరమైపోవటం చేత నీచేటువంటిది హమ్.
1: వన్స్ వన్ ఓవర్కమ్స్ ఈవెన్ దట్ సిలబుల్ సో ది ఓన్లీ థింగ్ దట్ రిమైన్స్ ఈజ్ హమ్.
2: ఇదే అద్వైతం.
1: దిస్ ఈజ్ అద్వైత నాన్ డ్యువలిజం ఐ ప్రిన్సిపల్.
2: నేను నేనే,
1: ఐఆమ్ ఐ,
2: నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుందాది.
1: In this stage where one declares as I am Brahma, it is visishtadvaita in a way. There are two entities. I
2: purna advaitam kaneradu.
1: This is not complete advaitam.
2: Nenu Brahma anukunnappudu nenu Brahma rendu untundadi.
1: When you say I am Brahma, there are two entities, I and Brahma.
2: Idi visishta advaitam ainappatikini advaitam ane samanyam cheyadaniki velu kaadu.
1: This is visishtadvaita qualified non-dualism.
2: Nenu ee dasudanu anukunnatvanti sthayilo prabhu veru dasudu veru ga untadu.
1: Then you say that I am your servant. The lord is different and the servant is different.
2: Kanuka idi sthanamulu kudanu vyathyasanga untuntadi.
1: The stages also are different.
2: నేను బ్రహ్మము అని అనుకునే సమయం లోపల బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతుంది.
1: వెన్ హీ జస్ట్ సేస్ ఐఎమ్ బ్రహ్మన్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది ఫైండింగ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్.
2: ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింకు పాదముల చెంత చేరి ఉంటాయి.
1: ది రిఫ్లెక్షన్ మే బి సీన్ సెపరేట్లీ బట్ he is face to face the lord, he is close to the feet of the lord.
2: Vyaktulu veru veruga undinappudu satbimmalu kudame veru veruga untayi.
1: When the people persons are different, their reflection, their image also will be different.
2: Vyakti okadainappudu bimmamu satbimmamu veruga undina gaani ee yokka bimmamunu sambandhamainatundi pratibimbam gaane roopondutundi. Ide visishta advaitam.
1: In visishta advaita, when there is only one person, he sees his own image. The only thing which is coming in between the mirror, that separates, otherwise he is alone.
2: Bimbame sarvavyapakamainappudu pratibimbamunaku sthanam em ledu.
1: When the object is all pervasive, there is no need for its image at all.
2: Sarvatra nindinatvanti yokka paramatma tattvamunaku inka veru pradesham ekkada untuntadi.
1: When God is all pervasive, there is no place where God doesn't exist.
2: Vishwamanta prana vibhini mandiramaina veejivakili ekkada.
1: When the entire world is the mansion of the all pervasive Lord, where is the door for this mansion?
2: వీధి అనేటువంటి ఒక ప్రదేశం ఉంటే కదా దానికి వీధి వాకిలి అని ఒకటి పెట్టాలి.
1: ఇఫ్ దెర్ ఇస్ అ స్ట్రీట్ దెన్ దెర్ ఇస్ అ డోర్ విచ్ ఈస్ ఓపెన్ టు ద స్ట్రీట్ యాజ్ సచ్.
2: వీధికి స్థానమే లేదు.
1: దెర్ ఇస్ నో స్ట్రీట్ అట్ ఆల్.
2: సర్వత్రా నిండి నిమిడీకృతమైనటువంటి ఒక భగవత్ తత్వమునకు ఇంక ప్రతిబింబములకు ఎక్కడ స్థానం ఉంటుండాలి?
1: దెన్ ది ఆల్ పర్వేసివ్ గాడ్ ఇస్ సీన్ ఎవ్రీవేర్. వేర్ ఇస్ ది ప్లేస్ వేర్ యూ ఫైండ్ ది ఆబ్జెక్ట్ యాజ్ సచ్?
2: కనుకనే ఈ సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును పూర్ణాద్వైతమని కూడా పిలుచబడుతూ వచ్చింది.
1: దేర్ఫోర్ దిస్ ఆల్ పర్వేసివ్ కంప్లీట్ అద్వైత, దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అద్వైతం.
2: కనుకనే పురుష సూక్తములో పాపోహం పాపకర్మాహం పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం నేను పాపిని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంటుంది. నేను పాప కర్మలు చేస్తున్నాను.
1: ఇన్ ద రిచువల్ వర్షిప్ పీపుల్ విల్ బి టెల్లింగ్ దట్ వైల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దట్ ఐ యామ్ ఎ సిన్నర్, మై ఆత్మ ఇస్ సిన్నింగ్ అండ్ ఐ యామ్ డూయింగ్ యాక్ట్స్ విచ్ ఆర్ సిన్స్. వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ సిన్నింగ్ అట్ ఆల్?
2: కనుక ఈ పదములు ఈ భావములు సాధకునకు సరి అయిన ఉత్సాహ ప్రోత్సాహములు అందించటకు సరి అయినవి కాదని తెలుసుకుని భగవంతుడు అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అని సదా శివోహం అని బోధిస్తూ వచ్చాడు.
1: రియలైజింగ్ దట్ దీస్ వర్డ్స్ అండ్ దీస్ ఫీలింగ్స్ లైక్ ఐ హావ్ ఎ సిన్నర్ అండ్ ఐ హావ్ కమిటింగ్ సిన్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎన్కరేజింగ్ టు ద గివింగ్ ఎనీ ఎన్కరేజ్మెంట్ టు సాధక. ఇట్ ఈస్ సెట్ దట్ వన్ హ్యాస్ టు థింక్ దట్ ఐ హామ్ అచ్యుత, ఐ హామ్ గోవింద, ఐ హామ్ అనంత, ఐ హామ్ శివ హింసెల్ఫ్.
2: కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమును ఉంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము ఇది సరి అయినటువంటి పద్ధతి.
1: దేర్ఫోర్ కీపింగ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ థాట్స్ విత్ అస్, ఇట్ ఈస్ అప్రోప్రియేట్ దట్ యు షుడ్ ట్రై టు రీచ్ ది గాడ్.
2: అద్వీష్ట సర్వభూతానాం, ఇక్కడ సుఖ దుఃఖమును కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదమునకు అవకాశమే ఉండవు.
1: ఇఫ్ ఏ పర్సన్ క్యాన్ ఫీల్ హ్యాపీనెస్ అండ్ మిజరీ విత్ అన్ ఈక్వల్ మైండెడ్నెస్, ది క్వశ్చన్ ఆఫ్ అద్వేష్ట డజంట్ అరైజ్ అట్ ఆల్.
2: నీ ఎందు నా ఎందు ఉండినటువంటి పరతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఇంకా ఇతరులను ద్వేషించడానికి అవకాశమే లేదు.
1: ఇస్ ఎ పర్సన్ రికగ్నైజెస్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఎంబాడీడ్ హిమ్ అస్ వెల్ అస్ ది అదర్స్ ఇస్ ద సేమ్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్, దేర్ ఇస్ నో రూమ్ ఫర్.
2: అలాంటి స్థితిలో ఇతరులను ద్వేషించవద్దు అని చెప్పడానికి కూడా అవసరం లేదు, చెప్పడం కూడా అవసరం లేదు.
1: ఇన్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ ఇస్ రూమ్ ఫర్ టెలింగ్ దట్ యు డోంట్ హేట్.
2: అయితే ఎవరికి అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు అని చెప్పడంలో ఒక అంతరార్థం ఉంటుంది. నీవు భగవంతునకు వేరుగా ఉన్నావు, నీ యందు ఇతరుల యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు.
1: ఇన్ దట్ కేస్ దిస్ సెంటెన్స్ అద్వేష్ట సర్వభూతానాం ఫర్ హూమ్ ఇస్ ఇట్ మెంట్ అండ్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రియలైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ ఎవ్రీ వన్ ఎల్స్ ఈస్ నాట్ ద సేమ్. ఓన్లీ ఫర్ సచ్ పీపుల్ దిస్ హెస్ బీన్ డిక్లేర్డ్.
2: అయితే కొన్ని కొన్ని సందర్భముల్లో దాసోహం దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది.
1: ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఈస్ ఎక్స్ట్రాడినరీ జాయ్ విచ్ పీపుల్ గెట్ బై ది యాటిట్యూడ్ ఆఫ్ ఐ ఆమ్ దై సర్వెంట్, ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ బ్లిస్.
2: కారణం ఏమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావం స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భావం.
1: ది ఫీలింగ్ ఇస్ that once he reaches the state of I am Brahman itself, he would not be able to enjoy and the experience of sweetness of the Lord himself.
2: ఎక్కనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు.
1: To understand this, you can take sugar. Sugar does not know the sweetness of sugar.
2: దాసుడు దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
1: A person who believes in dasoham can be compared to one who is able to enjoy the sweetness of sugar.
2: కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కాని నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం.
1: This dasoham refers to the stage where I would like to be continuously to be a person who would like to enjoy the sweetness of sugar rather than become sugar itself.
2: హనుమంతుడు తన జీవిత పర్యంతం కూడాను దాసోహం కోసలేంద్రస్య, నేను ఎప్పుడు కూడాను ప్రాణుని యొక్క దాసుడని అని భావిస్తూ ఆచరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: హనుమాన్ ఫర్ ఎగ్జాంపుల్ థ్రూఅవుట్ హిస్ లైఫ్ వాజ్ ఎంజాయింగ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ అండ్ హ్యావింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్ బై అడాప్టింగ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఐ యామ్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
2: అయితే తాను బాధలకు గురి కావలసి వస్తుంది.
1: ఇన్ కేస్ దాట్ హీ ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లార్డ్ హీ విల్ బి పుట్ టు ఎక్స్ట్రీమ్ యాంగ్విష్.
2: సోహంలో అట్టిది కాదు, దైవంతోనే ఏకం కావటం వల్ల దైవం యొక్క ఎడబాటు అనేటువంటి బాధ అతనికి ఏమాత్రం కూడా తెలియదు.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం ది క్వశ్చన్ ఆఫ్ సెపరేషన్ డజంట్ అరైజ్ అట్ ఆల్ బికాస్ హీఈస్ వన్ విత్ ద లార్డ్ హీ విల్ నాట్ బి పుట్ టు ఎనీ సఫరింగ్.
2: దాసోహములో ప్రభువుకును భక్తులకు ఎడబాటు ఉంటుండాలి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ దాసోహం దేర్ ఈస్ ఎ రూమ్ ఫర్ సెపరేషన్ బిట్వీన్ ద లార్డ్ అండ్ ద సర్వెంట్.
2: సోహములో ప్రభువుకు దాసునకు ఎట్టి ఎడబాటు కూడా ఉండదు.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం దేర్ కెనాట్ బి ఎనీ క్వశ్చన్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ ద లార్డ్ అండ్ ద సర్వెంట్.
2: ఎడబాటు లేనటువంటి స్థితిలో ఆనందము కూడాను ఏంటి అభ్యంతరము ఉండదు.
1: దేర్ విల్ నాట్ బి ఎనీ డిస్కంటిన్యూటీ ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం బికాస్ దర్ ఇస్ నో సెపరేషన్ అట్ ఆల్.
2: కనుక ముఖ్యంగా ఈ యొక్క దివ్యతత్వాన్ని పొందగోరినటువంటి సాధకుడు వాంఛలను క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి.
1: పర్టికులర్లీ పీపుల్ హూ వాంట్ రియలీ రీచ్ ది అల్టిమేట్ దే షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ దర్ డిజైర్స్.
2: సంకల్పములు ప్రారంభించిన తక్షణమే ఇది ఎట్టి సంకల్పములు అని ఒక్కతూరి దానిని విచారించాలి సాధకుడు.
1: The moment a thought occurs to a sadhaka, he has to inquire into what type of thought is it.
2: Idi manchi thata anaga manchi sankalpama leka chedu sankalpama ana tachchane gurtinchi chedu sankalpame aina tachchane danni duram cheskovali.
1: He has to inquire into and find out whether this is a desirable thought or an undesirable one. If it is an undesirable one, he has to eliminate.
2: Prarambhamlone ee durbhavamulanu దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: సాధక షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ రైట్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ టు సీ దట్ సచ్ బ్యాడ్ థాట్స్ డు నాట్
2: సంకల్పములే లేకుండా చేసుకున్నటకు ఎవరికీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ నాట్ టు హ్యావ్ థాట్స్ అట్ ఆల్.
2: కానీ సంకల్పమును సత్సంకల్పముగా మార్చుకునేటువంటి అధికారము సాధకులకున్నది.
1: సాధకాస్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ట్రాన్స్ఫార్మ్ థాట్స్ ఇంటూ గుడ్ థాట్స్.
2: మనము చేసేటువంటి సర్వ పనులు కూడాను భగవత్ సేవలుగా మనము మార్చుకున్నట కూడాను మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ద వర్క్ దట్
2: మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: సాధక షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ రైట్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ టు సీ దట్ సచ్ బ్యాడ్ థాట్స్ డు నాట్ సంకల్ప్.

0: అనేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ద వర్క్ దట్ వీ డూ ఇన్ టు వర్క్
0: ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్.
1: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: ఈ విధంగా మనం భావించటం చేత మనము ఈ యొక్క వాంఛను కూడా క్రమక్రమేణ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
1: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఎ సీక్రెట్ పాత్.
0: ఈ విధమైనటువంటి వాంఛలను అరికట్టుకోవడానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవడానికి వీలవుతుంది.
1: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కంట్రోల్ ఈవెన్ యాంగర్.
0: కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ వరింగ్ దెమ్సెల్స్ యాజ్ టు వాట్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ యాంగర్ వెన్ ది యాంగర్ ట్రైస్ టు ఓవర్ పవర్ అస్.
0: దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది.
1: ది ఈజియెస్ట్ పాత్ అండ్ ఈజీ వే హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్.
0: కోపము వచ్చినా ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు.
1: ది మూమెంట్ యూ గెట్ యాంగర్ ది మూమెంట్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ యాంగర్ యూ జస్ట్ లాఫ్ లవ్.
0: లేక తక్షణమే నీవు బాత్రూంకు వెళ్లి చల్లటి నీటితో స్నానము చేయి.
1: ఆర్ యూ కెన్ గో టు బాత్రూమ్ అండ్ హ్యావ్ ఎ కూల్ బాత్.
0: ఇంకా నీకు మరొక మార్గం ఏమైనా అవసరమైతే చల్లని నీరు ఒక గ్లాసు నీరు త్రాగి నీ ఒక ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చో.
1: స్టిల్ ఇస్ నెసరీ యూ కెన్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ అండ్ దెన్ రిలాక్స్ ఇన్ ఎ కూల్ ప్లేస్.
0: కోపం వచ్చినా ఆ స్థానం తక్షణమే నీ వదిలి మరొక స్థానం నీ వెళ్ళు.
1: ద మూమెంట్ యూ గెట్ యాంగర్ లీవ్ దట్ ప్లేస్ ఇమీడియట్లీ గో టు అనదర్ ప్లేస్.
0: ఇంకా నీకు కోపం అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అద్దం ముందు పోయి నీవు నిలుచుకో.
1: Still you have not been able to control your anger, go and stand before the mirror.
0: Nee roopani nu chakkaga pariksha cheyi.
1: You examine your own form, your own face.
0: Chi, neen enta vikarunnaga maaripoyanu ani tanalo taanu tana yokka aakaramuku visugujindi kopamlo control cheskotaniki veelavutundi.
1: When you have a look at your own face in the mirror, you get disgusted at the appearance of your own face in the mirror and you would be able to just control anger that way.
0: ee vidhamga kopamunu arikattukovataniki aneka vidhamainaatu upayamulu untunnayi.
1: There are plenty of ways and methods by which you can control your anger.
0: Maroka upayam emanaga ee kopam vachindi ee kopamunaku sariyaina reason unda. ఏ కారణం చేసి నేను కోపపడుతున్నాను, ఈ కోపము ఒక ధర్మరీతిగా కోపడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారించి ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది.
1: వెన్ యూ గెట్ యాంగర్ యూ కెన్ జస్ట్ ఎంక్వైర్ ఇన్ టు వాట్ ఇస్ ది కాజ్ అండ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఈజ్ ఇట్ జస్టిఫైడ్? ఆమ్ ఐ హావింగ్ ఎనీ జస్టిఫైబుల్ రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్? ఇన్ దిస్ వే యూ రిఫ్లెక్ట్ అండ్ టేక్ ఎ లిటిల్ టైమ్.
0: నా కోపము న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా, నా కోపం చేత ఇతరులు బాధించటము ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులు బాధించటం మహాపాత పాపము కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు.
1: హీ హాస్ టు గో ఆన్ ఇంట్రోస్పెక్టింగ్ వెదర్ హిస్ యాంగర్ ఇస్ జస్టిఫైడ్, వెదర్ దేర్ ఆర్ జస్టిఫైబుల్ రీజన్స్ ఆర్ నో. ఇఫ్ దేర్ ఆర్ నో జస్టిఫైబుల్ రీజన్స్, హీ ఈస్ గోయింగ్ టు పుట్ సమ్ పీపుల్ టు సమ్ హర్ట్ అండ్ హార్మ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ యాంగర్. హీ ఈస్ గోయింగ్ టు కమిట్ ఎ సిన్ అండ్ దట్ ఈస్ నాట్ ఫర్ హిస్ ఓన్ గుడ్.
0: ఇంత ఆలోచన చేయటము, ఎన్ని విధమైనటువంటి పరికరములు మనం తెచ్చిపెట్టుకోవటము, ఇది సామాన్యమైనటువంటి వారికి ఇది అసాధ్యం కనుక మొట్టమొదట కోపం వచ్చిన తక్షణమే నాలుగకు ఎక్కువ పని ఇవ్వదు.
1: Probably to undertake all these processes and all these methods may be difficult for an ordinary man, but don't let your tongue into action immediately after that anger.
0: Ee kopamu aneka vidhamuluga balaheenuni gaavistundi.
1: Anger weakens in a number of ways any person who
0: is balaheenudu ee vidhamainta sadhanam cheyalekapothunnadu.
1: This weakling would not be able to do any sadhana.
0: Kramakramina ee kopamunu arikattukovatam cheta శరీరము ఒక విధమైనటువంటి బలముని చేకూరుతుంది.
1: బై స్టడీ కంట్రోల్ ఆఫ్ యాంగర్ వన్స్ బాడీ గెట్స్ స్ట్రెంగ్త్.
0: అప్పుడు మనసుకు కూడా ఒక బలం ఏర్పడుతుంది.
1: మైండ్ ఆల్సో గెట్స్ స్ట్రెంగ్త్.
0: అందుకోసమని గీత యందు నాయమాత్మ బలహీనైన లభ్య అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు.
1: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఎ వీక్లింగ్ అండ్ ఎ వీక్ పర్సన్ కెన్ నెవర్ గెట్ ఆత్మ.

0: ఆత్మబలమును చేకూర్చుకునే నిమిత్తమై ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు.
1: టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ వన్ హస్ టు కంట్రోల్ వన్స్ అటాచ్మెంట్.
0: సాధకుడికి మాత్రమే కాక సర్వసామాన్యమైన మానవులకు కూడా ఇది అత్యవసరం.
1: దిస్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ మెయిన్లీ ఫర్ సాధక బట్ ఫర్ క్వైట్ ఆర్డినరీ పీపుల్.
0: కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయములో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి.
1: ఇన్ భగవద్గీత దిస్ పర్టికులర్ స్టేజ్ విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ.
0: ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కాని, అశాంతికి కాని, విప్లవానికి కాని, దుర్మార్గములకు కాని, ఆత్మ విశ్వాసం కోల్పోవటం కానీ ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి.
1: దీస్ టూ, ది అటాచ్మెంట్ అండ్ యాంగర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ద టైప్స్ ఆఫ్ టర్మాయిల్, ద ప్రాబ్లమ్, ద యాంగర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్.
0: నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపచేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు.
1: ఇఫ్ యూ కెన్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, ఇన్ యువర్ ఓన్ మైండ్ అండ్ యూ బి ఏబుల్ టు ఎంజాయ్ సచ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్, యూ బి ఏబుల్ టు స్ప్రెడ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ పీస్ ఆల్ అరౌండ్ యూ.
0: దుర్భావములతో, దుశ్చింతలతో, ఒక విధమైనటువంటి దుశ్చేత్యలతో ఈ హృదయము వికసించినప్పుడు ఈ యొక్క దుర్భావముల యొక్క పరిమళం కూడాను, దుర్భావం యొక్క వాసన కూడాను, దుర్గంధం కూడాను ఇతరులకు కూడాను అందిస్తుంది, నీవు కూడాను అనుభవించవలసి వస్తుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఎంటర్డ్ ఇన్ యువర్ హార్ట్, ది సేమ్ విల్ బి స్ప్రెడ్ ఆల్ అరౌండ్ యూ అండ్ దట్ టు బి జస్ట్ సీన్.
0: మంచి కాని చెడ్డ కాని ఈ సంకల్పములతో శిక్షింపబడి కొంతవరకు ఆ గుణములను తనకు, తన వారలకు, తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడాను ఇది అందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
1: బీట్ గుడ్ ఆర్ బ్యాడ్, వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ లైక్లీ దట్ ద వన్స్ హు ఆర్ నియర్ టు యూ అండ్ ఆల్ అరౌండ్ యూ విల్ బి స్ప్రెడింగ్ ద సేమ్ థింగ్.
0: ఈ మంచి చెడ్డల యొక్క గంధమునకు ఏమాత్రం కూడాను భేదం ఉండదు.
1: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డిస్టింగ్విష్ అట్ సచ్ ఎ టైమ్ ఎనీ ది గుడ్ ఫ్రమ్ ద బ్యాడ్.
0: మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది, నీ చుట్టూ పరిసర ప్రాంతముల వారి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది.
1: ఇఫ్ యూ హోల్డ్ ఎ రోజ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ రోజ్ విల్ రీచ్ యూ అండ్ విల్ రీచ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా.
0: అదే యొక్క పుష్పము ఎడమ చేతి ఎందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది, నీకును అందిస్తుంది.
1: ద సేమ్ రోజ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ ద ఫ్రాగ్రెన్స్ విల్ బి ద సేమ్, ఇట్ విల్ రీచ్ యూ అండ్
0: నీ కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధముల కుడి ఎడమల అనేటువంటి వ్యత్యాసం లేదు.
1: ఫర్ యూ దెర్ ఇస్ డిఫరెన్స్ లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ అండ్ లెఫ్ట్, బట్ ఫర్ ఫ్రాగ్రెన్స్ దెర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్ అండ్ డిఫరెన్స్.
0: కనుక నాస్తికుడ ఆస్తికుడ అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే.
1: వెదర్ యు ఆర్ ఎ థియస్ట్ ఆర్ ఎన్ ఏథియస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ఫీలింగ్, బట్ సో ఫర్ ఎస్ గాడ్ గోస్ యూ హ్యావ్ గాట్ గుడ్ యాక్టివిటీ, ఈవెన్ ఎన్ ఏథియస్ట్ ఈస్ దియర్ టు హిమ్.
0: కనుకని ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నా పరమ ప్రియుడని కూడాను చెబుతూ వచ్చాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హాస్ డిక్లర్డ్ హూఎవర్ హీఈస్ he is dear to me if he has control over the raga dvesha attachment and anger.
0: Astika nastika astika nastika ee moodu tattvamulu endu undinatundi yokka rahasyamu kevalamu gunamulu yokka swabhava swaroopamule.
1: In these three principles, astika nastika and astika nastika, it is the difference in the qualities which will form the basis of this kind of
0: ee mooriki kuda nu atheetamaina pinchi marokurukunnadu vaade yastikudu unnadu.
1: The one who transcends all these three is yastika.
0: Astikudanaga atma vishwasam kalavadu.
1: Astika refers to a person who has self confidence.
0: Nastikanaga atti vishwasam leni vadu.
1: Nastika is one who does not have self confidence.
0: Astika nastikanaga kashtamla samayamnandu astikattamu inkee vidhamainti yokka సుఖం సమయం నందు నాస్తికత్వము, ఇది ఆస్తిక నాస్తికత్వం రెండింటితోనూ తాను అనుభవిస్తూ ఉంటాడు.
1: ఆస్తిక నాస్తిక స్టేజ్ ఇస్ వన్ వెర్ ఇన్ వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్. develop faith in God and pray to him, and when you do not have, when you are happy, you forget about God. This is aastika.
0: Kani aastika anaga kevalam oka prahladuni vanti vaadu.
1: But aastika stage may be compared to the stage in which you can find prahlada.
0: Idi kevalam janmato prarambhamainatundi yokka pavitra bhavamu.
1: This particular principle commences, is associated right from the birth itself.
0: Okari bodhana cheta kani, okari nirbandhamu cheta kani, idi prarambhinchinatundi kaadu.
1: This aastika stage is not acquired or not started.
0: Swabhavikamainatundi yokka tattvam cheta swasvaroopanni sandarbhinchukogaladu kaligadu prahladu.
1: Prahlada was able to just enjoy the bliss of his own self and atma sakshatkara.
0: Priyavasi ainatundi yokka paramatmani తాను నిరంతరం కూడా అనుభవిస్తూ ఉండటం చేతనే ఆనందానికి గురి అయ్యాడు.
1: హీ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ ది బ్లిస్ బికాస్ కంటిన్యూస్లీ హీ వాజ్ ఎంజాయింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ ఓన్ హార్ట్.
0: అందువలనే అతనికి ప్రహ్లాద అనేటువంటి పేరు సార్థకమైంది.
1: దేర్ఫోర్ ద నేమ్ ప్రహ్లాద ఈజ్ టోటలీ జస్టిఫైడ్ ఇన్ కేస్ ఆఫ్ హిమ్.
0: ప్రహ్లాద అది ప్రహ్లాద నిరంతరము ఆనందంతో ఉండేటువంటి వాడు కనుక అతనికి ప్రహ్లాద అనే పేరు ఉంది.
1: ప్రహ్లాద మీన్స్ ద వన్ హూ ఈస్ కంటిన్యూస్లీ అండ్ కంటిన్యూలీ వెరీ హ్యాపీ.
0: ప్రహ్లాద ప్రాదమనగా ఆనందం, ఆహ్లాదమనగా ఆనందం.
1: ఆహ్లాద రెఫర్స్ టు జాయ్ ఆర్ బ్లిస్.
0: ప్రాణనగా వికాసము.
1: ప్రా రెఫర్స్ టు ద బ్లాసమింగ్ ఆఫ్
0: ప్రా పంచము అన్నారు. అనగా పంచభూతములతో కూడి ప్రకాశించేటువంటిది ఇది ప్రపంచము అని.
1: ప్రపంచ వరల్డ్ ఇట్ రెఫర్స్ టు ద వన్ విచ్ ఇస్ బేస్డ్ అండ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: అదే విధంగా ప్రహ్లాద అనేది ఆనందంతో వికసించబడినటువంటి వాడే ప్రహ్లాదుడు అని.
1: ప్రహ్లాద మీన్స్ ద వన్ హూ హ్యాస్ బ్లాసమ్డ్ హిస్ హార్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆనంద బ్లిస్.
0: కనుక నిరంతరము దైవ చింతన చేయటం చేత మనలో అట్టి ఆనందం అనేటువంటిది చేచరిల్లెత్తుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ వన్ గోస్ ఆన్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ సచ్ ఫీలింగ్స్ అండ్ సచ్ జాయ్ విల్ ఎమనేట్.
0: మన వర్చస్సే మారిపోతుంది.
1: అవర్ వెరీ స్ప్లెండర్ విల్
0: బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వంతో ఏకమైపోతుంది.
1: బేస్డ్ అపాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి విల్ బికమ్ వన్ విత్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
0: కనుక మొట్టమొదట మనకు ఈ ప్రథమ స్థాయి ఎందు రాగ ద్వేషములను సాధ్యమైనంత వరకు కూడాను ప్రయత్నపూర్వకంగా అరికట్టుకున్నటకు పూనుకోవాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వెరీ ప్రైమరీ స్టేజ్ విత్ లిటిల్ ఎఫర్ట్ యు షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
0: ఇది అన్ని విధముల కూడాను మానవత్వాన్ని రాణింపజేస్తుంది. అన్ని విధముల ఇది మానవత్వాన్ని రాణింపజేస్తుంది.
1: దిస్ విల్ మేక్ ది ఎంటైర్ హ్యూమానిటీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ షైన్.
0: రాగద్వేషములు ఎట్టి వారి కూడా మంచిది కాదు.
1: అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. డిజైర్ అండ్ హేట్రెడ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
0: డిజైర్ అండ్ యాంగర్
1: ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
0: కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకున్నటకు తగినటువంటి యొక్క ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: Controlling desire and anger, therefore, is the primary responsibility and purpose of every sadhaka.
0: ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకొనక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం.
1: Based upon this, when you start your sadhana, you would be able to justify your life and reach the goal. Otherwise, whatever effort is made, it would be useless.
2: That was the 9th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 11th August 1984, you just heard Bhagavan teaching us the concepts of Dvaita, Visishtadvaita and Advaita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Sai Ram, dear listeners, the Vedas are not restricted to just India alone. In Prashanti Nilayam, we can observe how groups from different countries chant Vedic hymns in perfect synchronization. Bhagwan has always fostered the Vedic heritage. He has also stressed how just mere listening to Vedic chants produces positive vibrations. In today's Divine Discourse, Baba explains the significance of Vedic chants and how the entire world benefits from these chants. Let us now listen to the Pearls of Wisdom by Bhagwan Baba from a discourse delivered during the Atirudra Mahayagnam on the 19th of August 2006 in Prashanti Nilayam.
1: Embodiments of love. I am searching and I have been searching. I am searching for a true devotee. Will the hunger of a hungry man be satiated or appeased by listening to the menu?
2: Nirupedavani pedirikambuvona pitta prabhavamu vinnanta.
1: Will the suffering of the poverty be alleviated by listening to the effects of finance and economy?
2: Prema swarupulara.
1: Embodiments of love.
2: ప్రతి ఒక్కటి కూడాను అనుభవించి ఆనందించి అందించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్, టు ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఎక్స్ప్రెస్ లేటర్.
2: ఋత్వికులు అందరూ కూడాను చాలా మంచివారు.
1: ఆల్ ఋత్విక్స్ అసెంబ్లీ హియర్ ఆర్ వెరీ గుడ్.
2: నాకు నచ్చినటువంటి ఋత్వికులు ఈనాడు చిక్కారు.
1: Bhagavan says that he could get a batch of rupees of his choice and selection and standard.
2: Meeru ee 10 dinamulu kodunu chesina sadhana 10 dinamulu chesinatundi oka exam chaala santuptikaranga undi.
1: The sadhana, spiritual practice you have done and the procedure you have followed, the sincerity and the steadfastness that you have exhibited is very good and commendable.
2: తెలిసిన దానికంటే అధికంగానే చేస్తూ వచ్చారు.
1: In fact, you have been demonstrating much more than expected.
2: ఇలాంటి ఋత్వికులు చిక్కటం చాలా ఆశ్చర్యం.
1: It is a surprise to have such set of ఋత్విక్స.
2: రేపటి దినము ఈ ఎగ్జామ్ సమాప్తం అవుతుంది.
1: Tomorrow is the concluding function for this yajna.
2: Yajnam samapti avutundi kani mantramulu samapti kavu.
1: Yajna may conclude, but mantra has no end.
2: Mantram shashvatangane untundi.
1: Mantra is permanent.
2: Adi gunamanto koodindi kadu.
1: Mantra is attributeless.
2: ఈ గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: మంత్ర ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, అన్పొల్యూటెడ్, బ్లెమిష్లెస్, నెక్టర్లెస్, ఇటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
2: ఇట్టి మంత్రములు నిరంతరం కూడా మా చివరుడు వినిపిస్తూనే ఉంటాయి.
1: సచ్ మంత్రాస్ ఆర్ హర్డ్ డిలైట్ఫుల్లీ బై ఎవ్రీబడీ.
2: కనుక మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్వికు.
1: సో ఋత్విక్ ఇస్ ద వన్ హూ గెట్స్ హిమ్సెల్ఫ్ లాస్ట్ ఇన్ చాంటింగ్ ద మంత్ర.
2: ఋత్విక్ వేరు, మంత్రం వేరు కాదు.
1: ఋత్విక్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ మంత్ర.
2: ఈ మంత్రంతో కూడినటువంటి వాడే ఋత్విక్.
1: ఋత్విక్ రిప్రజెంట్స్ ది కంగ్లామరేషన్, కాంబినేషన్ ఆఫ్ మంత్ర.
2: ఆ మంత్రమే లేకపోతే తాను ఋత్వికే కాడు.
1: Without the mantras, he cannot justify himself everything.
2: ఈ మంత్రములు చాలా అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది.
1: The fortunate ones will be able to catch hold of these mantras.
2: లోకంలో ఎంతమంది లేరు.
1: In this world there are many.
2: కానీ ఇంతమందిలో ఒకరు కట్టేటప్పటికి 130 మంది మాత్రమే చిక్కారంటే ఎంత గొప్పతనం.
1: In this vast world of multitudes, only 130 of you could be here. How lucky you are, how fortunate you are.
2: కాని ఇంకా ప్రయత్నం చేస్తే ఎంతమంది అయినా చిక్కుతారు, కానీ మీరు చేయలేదు, ఉన్నవారు స్మారం వరకు అని సంతృప్తితో ఉన్నారు.
1: In fact, had you made an attempt to have many more, you would have got them. But you got yourself satisfied with this number.
2: శాస్త్రము ఎప్పుడు సత్యము అనించు వేద సమ్మతము విప్రాల.
1: Oh priest, you go by the dicta of Shastras and Vedas and you conduct according to their dictates.
2: ఈ విప్ర అనేటువంటి వారు శాస్త్రాన్ని నమ్మినటువంటి వాడు.
1: విప్ర, the priest, has got full faith in Shastra, the spiritual text.
2: ఇటువంటి రిత్రికులు మరి ఎక్కడైనా చిక్కుతారా? చిక్కుతారు.
1: Such rhetorics, is it possible to find them elsewhere? Yes, you can.
2: Kani andulo kontha kontha undaku bhedam untundi.
1: However, there is some difference.
2: Pramana purvakanga cheppalanukunte meer cheppetundi oka prati mantram kodanu chaala suspashtanga untundi.
1: As you are reciting Veda, chanting Veda, there is perfection, there is total clarity.
2: Isti మంత్రములు చెప్పేటువంటి వ్యక్తులు చిక్కటం చాలా అదృష్టం.
1: ఇట్స్ ఎ గ్రేట్ ఫార్చ్యూన్ టు హ్యావ్ సచ్ రిట్రీట్స్ హూ కెన్ రిసైట్ చాంట్ విత్ పర్ఫెక్షన్ అండ్ క్లారిటీ.
2: ఇటువంటి రిట్రీట్ నేను ఇక్కడ యజ్ఞం చేయించాలంటే చాలా ఎంతో ఆనందిస్తున్నారు అనేక మంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్ గ్రూప్ ఆఫ్ రిట్రీట్స్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ హియర్.
2: 1st తేదీ నుంచి కూడాను పుట్టపర్తిలో యజ్ఞం జరుగుతుంది.
1: ఇన్ పుట్టపర్తి దేర్ ఇస్ అనదర్ యజ్ఞం టు ఫాలో ది సేమ్ మంత్ ఫ్రమ్ ది 1st ఆన్వర్డ్స్.
2: ప్రతి దసరా కూడాను చేసేటువంటి యజ్ఞం.
1: ఇట్ ఈస్ ది యజ్ఞ దట్ కోయిన్సైడ్స్ విత్ దసరా సెలబ్రేషన్.
2: అది జ్ఞాన యజ్ఞం.
1: ఇట్ ఈస్ జ్ఞాన యజ్ఞ.
2: ఇది జ్ఞాన యజ్ఞం కాదు.
1: దిస్ ద కరెంట్ వన్ ఈస్ నాట్ జ్ఞాన యజ్ఞ.
2: అక్కడ కేవలం మనసుకు మాత్రమే పెద్దలకు మాత్రమే పూజలు పెడుతుంది.
1: దట్ యజ్ఞ రిలేట్స్ టు యువర్ మైండ్, ద రెల్మ్ ఆఫ్ సైకాలజీ ఇన్ ది మైండ్.
2: కనుక ఋత్రికులారా, 10 దినములు శ్రమ పడినందుకు నీకెంతో ఫలితం ఉంది.
1: ఫర్ ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు అండర్టేకెన్ ఫర్ ద లాస్ట్ 10 డేస్, దేర్స్ వెరీ పాజిటివ్ రిజల్ట్ యు విల్ ఫేస్.
2: ఈ ఫలితం మీకు ఇప్పుడు తెలియదు.
1: The results may not be noticed right now.
2: మీరు పోయి స్వస్థలం పోయి చేసిన తర్వాత అక్కడ విచారించండి, తప్ప ఆ యొక్క ఆనందము తప్ప ఫలితం ఇస్తుంది.
1: By the time you go back and return to your own places, you will realize what a blissful state you are going to be.
2: నిన్నటి దినం కృష్ణాష్టమి.
1: Yesterday happened to be Krishnashtami.
2: కృష్ణాష్టమి దినం మీ యొక్క యజ్ఞము సమాప్తి చేయడానికి ప్రయత్నించారు.
1: యు మేడ్ ఎన్ అటెంప్ట్ టు కంక్లూడ్ యువర్ యజ్ఞ ఆన్ కృష్ణాష్టమి డే.
2: కానీ కృష్ణ యొక్క అష్టమి అది పవిత్రమైనటువంటి అష్టమి.
1: కృష్ణాష్టమి ఈజ్ నాట్ రిలేటెడ్ దిస్ కరెంట్ యజ్ఞ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ అ డిఫరెంట్ సేక్రెడ్ ఒకేషన్.
2: కృష్ణుడు చిన్న పిల్లల వలె ఆడుకుంటూ పెద్దవారితో కూడా కూడుకుంటూ చక్కని ఆనందాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Krishna started playing in the company of children and he was also making all elders happy around in the vicinity.
2: Andro mana rutikulo kodanu chaala mandi yuttunta unnaru pillalu gaane unnaru.
1: In this group of rutiks there are young people.
2: Idi chaala adrushtavantam.
1: It's a matter of luck to have youngsters among rutiks.
2: ఈ యూత్ యొక్క దీనికి యూత్ అంతా చేరటము చాలా పవిత్రమైనటువంటిది.
1: యూత్ జాయినింగ్ దిస్ రుత్విక్ గ్రూప్ ఇస్ అ పాజిటివ్ fine, a sacred thing indeed.
2: నేను వినే యాక్సెప్ట్ ఉంటాను. ఇలాంటి నృత్యకు చిక్కటము నీకు చాలా అదృష్టమయ్యా అన్నాను.
1: భగవాన్ టోల్డ్ వినయ్, యు ఆర్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ ది రుత్విక్స్ అమంగ్ హూమ్ దేర్ ఆర్ కన్సిడర్డ్ నంబర్ ఆఫ్ యూత్.
2: కానీ మీకు ఇక్కడ అనుకూలంగా జరిగేదో లేదో.
1: Whether you have all conveniences here or not.
2: భోజన సదుపాయాలు, వసతి సదుపాయాలు, తగినటువంటి అనుకూలములు తగిన విధంగా ఉన్నావో లేవో.
1: Whether you have had all food, comforts, conveniences, whether you have had them or not.
2: మీకు అన్నిటికీ సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం.
1: If you are happy, Bhagavan is happy.
2: నేను ప్రొద్దున సాయంకాలము ఇది యోచిస్తుంటుంటాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ థింకింగ్ డే అండ్ నైట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్.
2: హృతికుడు సరైనటువంటి ఒక అనుకూలం చేస్తున్నాడో లేదో వినయ అని చాలా యోచిస్తూ నేను విచారిస్తుంటాను.
1: స్వామి హ్యాస్ బీన్ ఎంక్వైరింగ్ ఎవ్రీ డే హౌ ఫార్ ద ప్రీస్ట్ ఫైండ్ దెమ్సెల్వ్స్ కంఫర్టబుల్ హియర్ ఎట్ దిస్ ప్లేస్.
2: మీరందరూ ఆనందిస్తే అదే నా ఆనందం.
1: If you are already happy, Swami is equally happy.
2: Inka inadi yagyam yokka samapti dinamu paripurnamainatundi dinamu aanandamainatundi vaartane meeku andinchali.
1: This being the final day, all the joyful news, the blissful information should be passed down to you.
2: Padi dinamulu kodanu 10 nimishamulu ga gachipoyindi.
1: 10 days passed off within a fraction of a time.
2: ఈ 10 days కూడాను మీరెంతో ఆనందించారు, నేనెంతో ఆనందించాను.
1: All these 10 days, you are in a state of bliss. Bhagavan was mighty happy about it.
2: మీరు ఎక్కడికి పోయినప్పటికీ తిరిగి ఈ దృశ్యాన్ని మీరు మనసులో తలుచుకుంటూ నిరంతరం కూడాను ఈ దృశ్యాన్ని మీరు మరచకుండా ఉండాలి.
1: Wherever you go, you cherish, you recall, remind yourself. Your experiences here.
2: మరి త్వరలో పన్నే తిరిగి మీరు చేరుతారు పుట్టబడి.
1: Very soon you are going to come back to the sanctum sanctorum.
2: ఇంతే కాక అతి త్వరలో పన్నే మెడ్రాస్ లో కూడాను ఈ యజ్ఞం జరపాలని ఆనందిస్తున్నారు.
1: There in Madras, yajnam is going to be conducted.
2: మీరందరూ కూడాను రావాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you all to participate.
2: ముఖ్యంగా యజ్ఞం యొక్క అర్థము ఏమని చెప్పారో నాకు అర్థం కావటం లేదు.
1: ఆన్ దిస్ అకేషన్ హౌ టు డిఫైన్, హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్ ది స్పిరిట్ ఆఫ్ యజ్ఞ.
2: యజ్ఞం అనగా భౌతికమైనటువంటిదా, ఆధ్యాత్మికమైనటువంటిదా?
1: ఈజ్ యజ్ఞ ఫిజికల్? ఈజ్ ఇట్ మండేన్? ఈజ్ ఇట్ ట్రాన్సెండెంటల్? ఈజ్ ఇట్ స్పిరిచువల్? హౌ ఈజ్ ఇట్ టు బి వ్యూ?
2: ఇది స్పిరిచువల్.
1: Yajna truly is spiritual.
2: ఇది మానసికంగా, శారీరకంగా, హృదయపూర్వకంగా అనుభవించినటువంటిది ఈ యజ్ఞం.
1: This yajna granted experience at the physical level, at the level of the mind, at the level of the intellect, giving joy within.
2: కనుక ఇది స్పిరిచువల్ యజ్ఞం కానీ భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యజ్ఞములు కాదు.
1: Therefore this yajna is highly spiritual in its content. It is not physical.
2: ప్రతి ఒక్కటి కూడాను నేను విచారించి పనిచేస్తున్నాను.
1: Every minute detail is explained clearly, taken care of by Bhagavan himself.
2: మీకు ఎలాంటి పంచలు కావాలి, ఎలాంటి డ్రెస్ కావాలి అనేటువంటిది కూడా విచారిస్తూ వచ్చాను.
1: Bhagavan has gone into such a detail as to decide upon the color dress that you are supposed to put on during these days of this performance of yajna.
2: Kanuka mee vishayam anta kudanu intilo tandri pillalni ee vidhanga vicharistuntado aa vidhanga mimmalni vicharistu vachanu.
1: Just as parents think of their children at home, how delicate, how tender, how affectionately they take care of them, Bhagavan has taken care of every one of you in such a way.
2: రేపటి దిన తర్వాత మిమ్మల్ని పంపాలంటే నాకు చాలా కష్టంగా అవుతుంది. అది
1: ఆఫ్టర్ టుమారో ఫంక్షన్, ఇఫ్ యూ హావ్ టు టేక్ లీవ్ ఫ్రమ్ భగవాన్ ఆఫ్టర్ టుమారో, భగవాన్ డస్ నాట్ వాంట్ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
2: మీకు పోవటం చాలా కష్టంగానే ఉంటుంది.
1: యూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు లీవ్ దిస్ ప్లేస్.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమే నిజమైన భక్తి.
1: దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఈజ్ ట్రూ డివోషన్.
2: నన్ను విడిచడం మీకు కష్టం, మిమ్మల్ని విడిచడం నాకు కష్టం.
1: యూ ఫీల్ దట్ టు లీవ్ హిమ్, ఫాదర్ ఫీల్ టు సాట్ టు లీవ్ యూ. దిస్ ఇస్ ట్రూ డివోషన్.
2: నేనెప్పుడు మీ వెంటనే వెంటనే వెంటనే వెంటనే ఉన్నాను.
1: God is always with you, around you, above you, below you, in you.
2: కనుక మీరు ఏమాత్రం కూడా స్వామి ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాము అని మీరు ఏమో భావించకండి. మీ వెంటనే ఉన్నాను.
1: Never consider that you are far away from Bhagavan. That is elsewhere in places like Bangalore. No, no, he is with you, in you, always, every moment of life.
2: కనుక మన హెడ్ పీస్ చూడను చాలా శ్రద్ధగా భక్తిగా మంచి ఇదిగా చేశాడు.
1: ది హెడ్ ప్రీస్ట్ డిడ్ ఇట్ విత్ ఆల్ సిన్సియరిటీ, డిసిప్లిన్ అండ్ డివోషన్.
2: ఇంతే కాకుండా తన పనిగా తాను చూసుకుని వచ్చేసాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కన్సిడర్డ్ దిస్ జాబ్ యాజ్ హిస్ ఓన్ పర్సనల్.
2: ఆ విధంగా భావించి చేసేటువంటి వారు లోకంలో చాలా అరుదు.
1: టు ఫైండ్ ఎ పర్సన్ ఆఫ్ దిస్ సార్ట్ ఇస్ రాదర్ వెరీ డిఫికల్ట్ అండ్ దే ఆర్ రేర్.
2: ముఖ్యంగా మీరు త్యాగాన్ని బోధించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్.
2: మానవునికి ఎన్నో ఆశలు ఉంటుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ మెనీ అంబిషన్స్.
2: ఈ ఆశలన్నిటి కూడాను క్రమక్రమేణా కూడాను అన్ని దైవప్రీతిగా మీరు అర్పితంగా వ్యవహరించాలి.
1: వాట్ వీ ఆర్ సపోజ్ టు డూ ఇస్ టు ఆఫర్ ఆల్ అవర్ అంబిషన్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ టు గాడ్ హింసెల్ఫ్.
2: కేవలం సెల్ఫ్ మాత్రమే చూసుకోకండి.
1: యూ షుడ్ నెవర్ గో బై యువర్ ఓన్ సెల్ఫ్.
2: సెల్ఫ్ కంటే హెల్ప్ చాలా మంచిది.
1: మోర్ దెన్ ద సెల్ఫ్ హెల్ప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
2: ఏ చేసినా కూడా నేను ఇది మా హృదయం కోసం చేస్తున్నాను, మా ఆత్మ నిమిత్తమై ఆచరిస్తున్నాను అని మీరు భావించాలి.
1: వాట్ ఎవర్ ఐ డూ యూ షుడ్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఐ యామ్ డూయింగ్ ఇట్ టు ఫాస్టర్ టు రికగ్నైజ్ ద సెల్ఫ్ విత్ ఇన్ మీ, ది కాన్షియస్నెస్ ఆత్మ ఇన్ మీ.
2: కనుక ఇది అర్థం చేసుకునే నిమిత్తమై ఇది చేసినటువంటి యజ్ఞమే కానీ ఇది కేవలం బాహ్యంగా లౌకికంగా ఆచరించినటువంటి యొక్క యజ్ఞము కాదు.
1: దిస్ యజ్ఞ ఇస్ పర్ఫార్మ్డ్ విత్ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ టు రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఓన్ ఆత్మ. ఇట్ ఈస్ నో ద ఫిజికల్ వరల్డ్లీ ఆర్ మండేన్ ఆర్ ట్రాన్సియెంట్.
2: మీ క్షేమ నిమిత్తమై, మీ మంచి నిమిత్తమై మీరు ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొన్నారు.
1: You have participated in this yajna for your own betterment, for your own progress, for your own advancement, for your own experience.
2: Kani idi meekosam maatrame kaadu yavat prapanchamuniki idi sambandham chesinatundi.
1: You have done this not for your own self alone. You have done this for the entire humanity.
2: Cheppe mantram lantai kodunu gaalilo garchipoyinayi.
1: All mantras you said loudly are noticed in the space now.
2: ఈ గాలి అంతా సర్వత్రా వ్యాపించి పోతున్నది.
1: The wind takes mantra, the sound waves all over.
2: ఆ సౌండ్ అంతా కూడా వారి హృదయాల్లో చేరి దాన్ని పవిత్రం చేస్తుంటది.
1: The sound received gets into your heart.
2: కనుక మనం చెప్పినటువంటి ఒక మంత్రముడు ఏదో ఇక్కడ మాత్రమే చెప్పామని అనుకోకూడదు.
1: Don't think that you have spelled out all mantras here alone.
2: ప్రపంచమంతా కూడా బోధించినటువంటి మంత్రములని భావించాలి.
1: Consider that this chanting of mantra is not limited to yourself, not to the group here. It is full all over the world, resonant vibration all over the globe.
2: Kevalam mana India ku maatrame kaadu.
1: It's not limited to India alone.
2: Anni deshamulaku kuda idi sambandhinchinatundi.
1: This is related to the entire world.
2: Bhashallo konni vyathyasam raavachu.
1: There may be differences in the language.
2: Kaani bhavamlo etti vyathyasam undadu.
1: But in respect of feeling and the spirit, there is no difference whatsoever.
2: Americans, Russians, Negroes, Sudanese, Chinese,
1: many, many, coming from America, Russia, Africa, they all want it, their religion, they accept the yajna. They are also learning.
2: Last month, on 26th,
1: devotees from Germany came over here.
2: Akkada Germanyku vachinappudu special plane vachindi.
1: And they came here by special flight.
2: 80 mandi vachinaru aa plane lo.
1: Around 80 of them got down here.
2: Vallandaru kuda streelu purushulu andaru kuda vedam patincharu.
1: All of them joined in chorus together chanting mantra.
2: ఈ యొక్క మంత్రమే మా దేశం రక్షిస్తున్నది.
1: They openly declared that this is this mantra that is protecting their motherland.
2: కనుక మేము నిరంతరము తెల్లవారు లేచిన మొదలుకొని ఈ మంత్రమే మేము చెప్తుంటాము.
1: And they also say that they chant, they repeat mantra from dawn to dusk.
2: ఈ మంత్రంలో స్వార్థమైనది ఎక్కడ లేదు.
1: There is no trace of selfishness in utterance of mantra.
2: అందరికి సంబంధించినటువంటి ధ్యానం ఉంటుంది.
1: And this relates to everybody, the entire humanity.
2: ప్రతి మానవునికి ఈ మంత్రము చాలా అవసరం.
1: For every man, this mantra is most essential.
2: ఈ ఒక్కరికి ఇద్దరికి కాదు సంబంధించినటువంటిది. ఈ సమష్టి స్వరూపానికి సంబంధించినటువంటిది.
1: It is not for one or two or limited to a few people.
2: సమాజమునకు దేశమునకు అందరికి సంబంధించినటువంటిది ఇది.
1: This mantra is essential for the society and the whole country, the whole universe for that matter.
2: దీన్ని పాశ్చాత్యులు ప్రింట్ వేస్తున్నారు బుక్కులు.
1: And these mantras are brought out in a book form by Westerners.
2: ఇవన్నీ ప్రపంచానికి అంతా పంచాలి.
1: And all these books must be circulated all over the world.
2: ఈ మంత్రములు ఉచ్చరించడం వారి కష్టమే.
1: It is difficult to chant it, to repeat it.
2: అంటే వారి నాలుకలు తిరగటం చాలా కష్టం.
1: Because they are not used to certain syllables, they find it difficult to pronounce.
2: కానీ ఎట్లయినా సరే వారు దాన్ని నేర్చుకుంటున్నారు.
1: However, they are struggling hard to chant Veda.
2: మానవుడు పట్టితే ఎంతైనా సాధించగలడు.
1: With determination, man can attain anything.
2: పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టిన ఎగ్గేడు దాకా అట్టే ఉండు.
1: Having determined, never give it up. Stand by that until you achieve.
2: కోరిన రీతియో కోరనే కోరితే కోరిన విడిపోకుండు.
1: You have already decided, come what may, don't go back without
2: తలసిన రీతియో తలసినే తలసింది.
1: Having thought over,
2: తలపు పోవకుండు.
1: Until your thought is realized, don't go back.
2: అంతే కాదు తిరిగి పోవట భక్తుని దీక్ష కాదు.
1: If one returns in vain, in hopelessness, it is not the quality of a devotee.
2: కనుక మనం పట్టిన దాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore, we should achieve, we should attain, having determined.
2: ఈ అతిరుద్ర యజ్ఞమైనటువంటిది చాలా ముందుకు చాలా జరపాలి.
1: Many such అతిరుద్ర మహాయజ్ఞాస్ should be held.
2: ఈ అతిరుద్ర మహాయజ్ఞము అందరికి సంబంధించినటువంటిది.
1: This Atirudra Mahayajna applies to everybody.
2: ఒక caste, ఒక religion, ఒక దేశము మాత్రం కాదు.
1: Atirudra Mahayajna is beyond all considerations of time, space, caste, creed, nationality, gender, color.
2: ప్రపంచమును అంతా కూడా సంబంధించినటువంటిది.
1: This applies to all the world over.
2: ఈ యజ్ఞమును మీరు చేస్తూ చేస్తూ వస్తుంటే ప్రపంచమంతా అతి త్వరలోపలనే అందరూ ఏకమైపోతారు.
1: The performance of this sort of yajna will unify the whole world. The world will stand united.
2: Pakistan, Afghanistan, America, Japan, Germany, anni kudunu ekamaipothayi.
1: Pakistan, Afghanistan, Japan, America, they will all come together in a spirit of unity.
2: Ippudu America lo chaala goppa bhaktulu unnaru.
1: There are many, many devotees in America.
2: Ee Americans anta kudunu danlo ruttikulu చాలా మంది ఉన్నారు.
1: There are many Ritviks in America.
2: Mohammedans కూడా ఉన్నారు.
1: There are Mohammedans also.
2: ఒక ఆమె స్వామి పుస్తకం అంతా రాసింది.
1: A lady has written a book on Bhagavan.
2: ఆ రిత్విక్ బుక్ తీసుకుని పోయి వాళ్ళ యొక్క అమెరికా గురువుకు ఇచ్చింది.
1: She has handed over her work to her guru, the preceptor.
2: అతను దీన్ని చూచి కంటితారలు కార్చారు.
1: And her guru started shedding tears going through the book.
2: ఇంత అదృష్టమైనటువంటి యొక్క భావము మాకు కలిగించాలి.
1: అండ్ ద గురు సెడ్, ఐ టూ షుడ్ హ్యావ్ సచ్ ఎ రేర్ ఫార్చ్యూన్.
2: ఆ బుక్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ప్రింట్ చేస్తున్నారు అందరికీ అందించాలి.
1: అండ్ దేర్ ఇన్ అమెరికా దిస్ బుక్ ఈస్ ప్రింటెడ్ అండ్ వెల్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
2: కనుక మనము దేశాన్నంతా ఏకం చేయాలి.
1: వీ షుడ్ బ్రింగ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ కంట్రీ.
2: యూనిటీ ఇన్ డివినిటీ.
1: యూనిటీ ఇస్ డివినిటీ. యూనిటీ ఇన్ డివినిటీ.
2: చూడండి ఇప్పుడు మనం భారతదేశంలో ఎన్ని విధమైనటువంటి యొక్క భేదాలు కలుగుతున్నాయి.
1: ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ భారత్ దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్.
2: ఇంతకు ముందు ఒకటిగా ఉన్నటువంటి ఒక మెడ్రాస్ స్టేట్ అంతా రెండుగా మారిపోయారు.
1: ద కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ ఇస్ డివైడెడ్ ఇన్ టు టూ.
2: మెడ్రాసు Andhra, Rindaipur.
1: The composite Madras state today is in two states, Madras, Tamil Nadu on one hand, the
2: Andhra, Telangana, Rindaipur.
1: Even Andhra, Telangana is prepared to go away. Now there seems to be division even in Telangana. Segmentation, fragmentation is not a healthy thing. Unity, unification is greatness.
2: Unity, ekkada undino?
1: Where there is unity?
2: Akkadane purity untadi.
1: There is purity.
2: Purity undi daggarane divinity vastundi.
1: Where there is purity, there is divinity.
2: Kanuka aa unity ki manamu ayinatundi prayatnam cheyali.
1: Therefore, we should make every sincere effort to achieve
2: this. Innochina pillal lopala Russians unnaru, Americans unnaru, Iran boy kuda unnadu.
1: You must have noticed yesterday, three boys, one from America, one from Russia, another little boy from Iran.
2: కనుక ఈ విధమైనటువంటి యొక్క విషయాన్ని చక్కగా మీరు గుర్తించి దీన్ని ఎక్కువ అభివృద్ధి పరచాలి.
1: అండర్స్టాండ్ ది సటిల్ పాయింట్స్ దట్ యు ఆర్ సీన్ హియర్, సీ దట్ దీస్ థింగ్స్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ద విసినిటీ వేర్ ఎవర్ యు.
2: మీ అందరి అందు కూడాను అంతో ఇంతో భేద బుద్ధి ఉంటే దీన్ని తీసి పారవేయండి.
1: ఈవెన్ ఇఫ్ యు హావ్ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ డ్యూయల్ ఒపీనియన్ సాక్రిఫైస్ ఇట్, గివ్ దెమ్ అప్.
2: ఏకంగా చేర్చుకోండి,
1: మేక్ ఇట్ వన్.
2: అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: Consider everybody, all, as brothers and sisters.
2: అప్పుడే దీనికి తగినటువంటి విలువ కలుగుతుంది.
1: Then only there will be true value for all these things that we do.
0: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 19th of August 2006 in Prashanti Nilayam. Bhagwan proclaimed that there is no selfishness in chanting Vedic mantras. He said that these mantras are for the whole of humanity. They transcend the individual and are for the welfare of all. Thank you and Sai Ram.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan Sahanamayunade Manaku Chakkadanamu. Prema Swarupra.
2: Embodiments of love.
1: Inadi Manavanaku Sahanamanade Emito Tilekapochunadi.
2: The modern man has no idea of what Sahana, tolerance is.
1: Sahana manade Bharatiyuni yokka andachandamani gurtinchukolekapothunnaru.
2: People are not able to realize that it is the tolerance which is the real beauty of the sacred land.
1: Sahanamulainatuvanti manavudu manavude.
2: One cannot be a human being bereft of tolerance.
1: Heenulanu kurupulanu chuchinappudu manavunaku sahanamannadi poyi asahyam anetuvantidi aarambhistunnadi.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: Nijamuga sahanamannadanne kevalam goppa viluvainatuvanti yokka mantramu mana bharatiyulaku.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: Ituvanti pavitramaina మంత్రమును వదలి యంత్రతంత్రముల చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: వ్రతములన్నిటి ఎన్ను వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
1: సత్యశీలమే నిజమైనటువంటి తపస్సు అనేటువంటిది ఈనాటి మానవుడు మర్చిపోయాడు.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: సహనము చాలా ఉత్తేజకరమైనటువంటిది ఉల్లాసకరమైనటువంటిది ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: In fact, it is this tolerance that has got to be propagated to many of the people, and this tolerance is really enthusiastic and highly zealous.
1: Vratamulanniti endu vanne ganchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam bedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు. డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: This nectarine feeling cannot be obtained, cannot be purchased, nor rented out. It is born out of nectarine love.
1: Itti pavitra gunamulu kaligineetundi Bharat deshamulo ee naadu mana ullanginchi uttejakaramainatundi yokka ullasamuto parulu gunamulu paatinchutu అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: Bharatiyas are disobeying these principles, encouraging principles of eternity, and have been adopting the alien principles.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకును కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యూ డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ద ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: యూ విల్ బి సక్సెస్ఫుల్ in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love, love does not merely mean loving each other.
1: Hrudayanni ichi హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు.
2: ద లవ్ ఆఫ్ ద బ్లిస్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ నాట్ సో పాసిబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్.
1: ప్రేమ స్వరూపులారా,

0: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
1: Bharatiyas have forgotten this sacred path of love.
0: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ది సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
0: ఇటు దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to know where we have hidden this divine love.
0: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
1: In fact, it is present everywhere where
0: అందు ఎందు కరడని కాదు, ఎందెందు వెతికినా కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
1: In fact, you can see the divine love wherever you see, wherever you find.
0: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
1: భారతీయస్ హ్యావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ ఎ డివైన్ లవ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
0: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూనివర్స్ యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ థింగ్ ఈక్వల్ టు దట్ ఆఫ్
0: ఈ కనిపించేటువంటి ప్రేమలన్నీ కూడాను భూటకములు, నాటకములు.
1: ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ ఆర్ జస్ట్ భూటక, ఫాల్స్హుడ్, నాటక, ద డ్రామా.
0: కానీ నిజమైనటువంటి ప్రేమ తన నాభి నుండి ఆవిర్భవిస్తుంది.
1: The true love emanates, originates right from the navel.
0: అట్టి ప్రేమను మనం తీసుకోవటం, సంపాదించుకోవటం అదే నాకు చాలా ఇష్టం.
1: భగవాన్ wants us to experience and share with everybody that wholehearted love.
0: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచినా కూడాను అది ప్రేమ కానేలేదు.
1: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
0: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
1: The worldly love, the physical love, the ephemeral love is plenty enough in this world.
0: వీటన్నిటిని ప్రేమ అని పిలుచుటకు అర్హత లేదు.
1: In fact, they don't deserve to be called love.
0: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
1: ట్రూ లవ్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
1: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
0: ప్రేమ గల మానవులకు ఎట్టిది కూడా లోటు కలగదు.
1: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమస్వరూపులనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
1: We can be called the embodiments of love if only we install that love within us.
0: దైవము సర్వత్రా ఉన్నాడు.
1: God is all pervasive.
0: దైవం ఎవరు?
1: Who is God?
0: నీవే దైవము.
1: You are God.
0: ఇట్టి జవాబును మనం పొందాలి.
1: This answer, response we should get.
0: దైవం ఎందు చూసినా ఉన్నప్పటికీ నీ యందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
1: Though God is everywhere, never forget the basic fact that God is in you.
0: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
1: You consider God separate.
0: ఇందుకన్నాడు అందులేడని సందేహం వలదు.
1: Never doubt that he is here and he is not there.
0: Chakri sarvopagatundu.
1: God is everywhere.
0: Endendu vetaki chuchina andande karadu ani Prahladudu cheppadu.
1: It is Prahlada who said that you will find him wherever.

0: you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనము గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
0: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదియే.
0: This is the culture of Bharat.
1: దైవం దైవం దైవం దైవం నీవే, నీకంటే వేరు దైవం లేడు.
0: You say God, you are God. God is not separate from you.
1: తన యందు ఉన్నటువంటి దైవాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
0: So man is not able to convince that God is in him.
1: కాని దైవము కానటువంటి దాన్ని విశ్వసిస్తున్నాడు.
0: He reposes faith in every other thing other than God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
0: Whatever you seek after, never give up this love.
1: ఇది ఏమన్నా గొప్ప ధనం.
0: This is our prosperity, affluence.
1: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
0: There's no other property beyond this love.
1: ఈ ప్రేమనే గొప్ప నిధి.
0: In fact, this love is the mine of wealth.
1: దీన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
0: If one forgets this love, he cannot be a human being by any standard.
1: తల్లిని తండ్రిని సోదరులను కేవలము ప్రేమిస్తున్నావు.
0: You love your parents, mother, father, your sisters and brothers.
1: కాని ఇవి భౌతికమైనటువంటి నాటక సంబంధమైన ప్రేమని.
0: This is all worldly love relating to the physical.
1: కనుక మన నిజ ప్రేమను మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore it's necessary to make quest for true divine love.
1: నిజమైనటువంటి ప్రేమను వెతుకునక్కర్లేదు.
0: You don't need to search for true love anywhere else.
1: అది ఎప్పుడూ మన వెంటనే జంటనే ఇంటనే కనిపిస్తుండాలి.
0: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: దాన్ని వెతకనక్కర్లేదు.
0: You don't need to search for it specially.
1: కానీ నిజమైనది వదిలి నిజము కానటువంటి దానిని మనం ఎందెందో వెతుకుతున్నాము.
0: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
0: What is this?
1: ఇది పుష్పం.
0: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
0: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పము.
0: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
0: Flower is not ordinary one.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
0: This is symbolic of the heart of God.
1: దీనికి ఎన్నో రేఖలు ఉంటున్నవి.
0: It has got so many petals.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసివేస్తే పుష్పం ఎక్కడుంది?
0: When you go on removing petals, where is the flower?
1: కనుక ఈ రేఖలే భగవంతుడి యొక్క లేఖలు.
0: రేఖలు, ది పెటల్స్ ఆర్ ది లేఖలు, ద లెటర్స్ ఆఫ్ ది డివినిటీ.
1: ఎవరి ప్రేమలోని లేఖ ఒక్కటి తప్పిపోయిందా వాడు ప్రేమ స్వరూపుడే కాదు.
0: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
1: అన్నింటికి ఆధారం ఒక్కటే.
0: There is only one fundamental basis for all.
1: అది ఏ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
0: That is the primordial principle of the self or atma.
1: ఆత్మనే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
0: The self or atma is love.
1: దానిని మరొక రీతిగా పిలుచుటకు పేరు లేదు.
0: You cannot call it by any other name other than this atma.
1: ఈ ఆత్మకి అనేక రకములైనటువంటి ప్రేమలు.
0: It is this atma that manifests in varied manner.
1: మన తల్లి తండ్రి సోదరులు సోదరి వీరందరూ కూడాను ఈ యొక్క పుష్పం యొక్క రేఖలే.
0: The mother, father, brothers and sisters, all represent the petals.
1: అందరూ చేరినటువంటిది కుటుంబము అనేటువంటి పుష్పము.
0: All together constitute the flower of the family.
1: కనుక మనం ఒక కుటుంబ ప్రేమలుగా ఉంటున్నంత మాత్రమున చాలదు.
0: It's not enough if we have this family relationship. One should belong to this universal family. Family of the universe.
1: Namaskaram, namaskaram, namaskaram, namaskaram.
0: You should be able to respect, salute, namaskar everyone whom you come across. This sort of respect towards everybody, you don't get more than this in this world. All that is apparent in this cosmos, it verily is divine. In this vast world, you don't find anything other than divine. You consider merely as objects of this material world. The material objects of this world also are symbolic of God's grace. Therefore, it is certainly established there is nothing beyond God in this world. Like madcaps, we are in search of God elsewhere. It's only God who is present everywhere. In this world there is nothing other than the divinity.
1: Kanuka sarvamu devaswarupamani bhavinchinatam chala goppatanam.
0: The greatness lies considering everything as a manifestation of God.
1: Daivamu kanatvantidi manaku ye matram kodanu jagatlo kana radu.
0: In this world you don't find anything other than God.
1: Kanipinchinadannai kodanu devaswarupamle.
0: All that is conspicuous is the will of God.
1: Form of God.
0: Is the form of God.
1: Kanuka, will of God kadu, form of God.
0: It's not the will of God, it is the form of God.
1: Kanuka daivamu, anni roopamulu tandu kudanu, manaku kanipistunnadu.
0: So God is present in all forms.
1: Atti, sarva swarupuni kudanu, sarva manava akaramu kudanu, manaku daivamuga visvasinchali.
0: Therefore all forms are His. It's only God who assumes all these forms.
1: Kanuka manamu ee vastu swarupanni visarjinchi.
0: So we should give up this material point of view.
1: Shakti yokka swarupanni manamu hrudayamlo daatukovali.
0: We should go the power, the strength of God and strengthen in our heart.
1: Kanuka daivamu kaanatvantidi manam edi kodanu anubhavinchatam ledu.
0: You don't experience any other thing other than God in this world. You have taken water. What is that you get by drinking water? Thirst is quenched. This very thirst is divine. Water is divine.
1: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలి.
0: The five elements, the five essential sheets, the senses, everything is God only.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
0: We are misusing our senses.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపములు.
0: This is the sin committed by man.
1: సెన్సెస్ అన్ని కూడాను పవిత్ర.
0: All senses are highly sacred.
1: నిర్మలమైనటువంటివి.
0: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
0: They are steady.
1: నిస్వార్థమైనటువంటివి.
0: Selfless.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: They are pure, unpolluted, unsullied, crystalline, clear, immortal.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
0: It is beyond all caste, community, race and nationality.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
0: It has no knowledge of what caste is.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎందే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
0: We have the human values within us, but we are in search of them outside.
1: మానవతా విలువలు అంటే
0: human values.
1: ఏమిటి అనుకున్నారు?
0: What do you think of them?
1: మానవతా విలువలే దైవ గుణములు.
0: The human values are the divine qualities.
1: దైవానికి వేరే గుణమే దేవుడు.
0: God has no special attributes other than these.
1: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
0: The very term God symbolizes a great quality, supreme.
1: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని అందు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
0: We are deluded by attributing attributes to God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నా నోటి యందు ఏది పలికిదను? ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: Whatever Bhagavan tells us, whatever he speaks, it is only love.
1: నాకు మరొక పదము, నాకు మరొక పదము నాకు తెలియదు.
0: Bhagavan does not refer to any other thing he does not know.
1: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడా కనరాదు.
0: There is no greater quality than love within man.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
0: We have to seek that love.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
0: God is not separate other than love.
1: నిర్గుణం,
0: attributeless,
1: నిరంజనం,
0: shining,
1: సనాతనం,
0: ancient,
1: నికేతనం,
0: exemplary,
1: నిత్య,
0: eternal,
1: శుద్ధ,
0: pure,
1: బుద్ధ,
0: unsullied,
1: ముక్త,
0: liberated,
1: నిర్మల స్వరూపిణం.
0: It's the pure one, unpolluted.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం కలుపుతున్నామే కాని దానికి వర్ణన్ని కానే కాదు.
0: All these synonyms are for self-gratification but do not in any way represent the reality.
1: భగవంతునికి వర్ణనే లేదు.
0: You cannot describe God.
1: తనకు ఒకటే వర్ణన.
0: But it's only one
1: గొప్ప వర్ణన ప్రేమ.
0: The greatest way of describing God is only
1: ఈ ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కిన కూడా మనకు అది వర్ణనే కాదు.
0: Beyond this realm of description of love, nothing lies ahead.
1: కోపం నందు కాని, తాపం నందు కాని, విచారం నందు కాని, దుఃఖం నందు కాని, ఏదీని ఎందుకు కూడాను ఈ ప్రేమ ప్రేమనే.
0: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
0: You are all embodiments of love.
1: మీ అందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
0: In fact, in reality, you are very love.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
0: And this love is the form of God.
1: అట్టి ఆకారమును మనం చింత పెట్టుకొని,
0: that form you have,
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
0: You think of the rest that are formless.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
0: the handicapped,
1: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
0: Bhagavan felt very, very sad when this physically challenged handicapped are lifted to three-wheelers.
1: వారు ఒక దైవస్వరూపులు.
0: They are embodiments of love.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
0: In fact, we consider them so low, forgetting the fact they are divine.
1: హీనుడైనటువంటి వాడు లోకంలో ఎక్కడ కూడా కానరాడు.
0: There is none in this world who are low.
1: ఆ హీనమైనటువంటి గుణము మన యందే.
0: That quality which is so low and mean is in you only.
1: అది భగవంతుని క్వాలిటీ కాదు.
0: It's no way the God's quality.
1: భగవంతునికి క్వాలిటీదే లేవు.
0: God has no attributes or qualities.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
0: But he has got only one quality.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
0: The quality of love is the quality of God.
1: ప్రేమనే అతని స్వరూపము.
0: Love is his form.
1: నేనెవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకెంత ఆనందమో చెప్పలేను.
0: భగవాన్ సేస్ ఇట్ ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ హి టాక్స్ టు పీపుల్ లవింగ్లీ.
1: ఆ ప్రేమ లేకుండా కేవలము పరిహాసంతో గాని లేక పవిత్రమైనటువంటిదని కాని భావించి నన్ను వర్ణిస్తుంటే అది నాకు చాలా అసహ్యమేస్తుంది.
0: ఆన్ అదర్ హ్యాండ్ ఇఫ్ యూ టాక్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫన్, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
1: కనుకని ప్రేమతో నన్ను పలకరించండి.
0: Talk to Bhagavan with all your love.
1: ఆ ప్రేమతో పలికినటువంటి పలుకులకు అన్నిటికీ అక్కడనే జవాబు వస్తుంది.
0: You get the response then and there itself when your words are full of love.
1: ప్రేమతో ప్రేమతో సాయి అని పిలుచు.
0: Say with all love, Sai.
1: Oi ani palukutaru.
0: You get the response, Oi, Oi.
1: Kanukane prema lenatuvantidi matramu nannu ye matram kadirinchaledu.
0: Nothing can touch or move Bhagwan if
1: ఆ ప్రేమను మాత్రము కవరుగా చేసుకుని నన్ను పరిగణిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
0: Bhagwan will certainly respond if we talk to him with love.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
0: There is no life other than love.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలకరించండి. ప్రేమ చేతనే చూడండి.
0: If you want to see God and talk to him, well, have this love. Talk to him lovingly. Watch him with full of love.
1: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
0: All your wealth, all your status stand nowhere in front of love.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
0: In this world you do not find anything more than love.
1: Prema, prema. ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
0: Two lettered word, prema. All the sweetness contained in this you do not find anywhere.
1: Prema. ప్రేమకి ఎంత దీర్ఘమిస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
0: Prema, as you utter, well, it speaks of all sweetness there.
1: కనుక మీరు ప్రేమను ప్రధానంగా పెట్టుకోండి.
0: హ్యావ్ దిస్ లవ్ యాజ్ ది ఫౌండేషన్.
1: ఎక్కడికైనా మీరు వెళ్ళండి.
0: యూ మే గో ఎనీవేర్.
1: అడవులు ఎందున్నా,
0: యూ మే బి ఇన్ ది ఫారెస్ట్,
1: ఆకాశంలో ఉన్నా,
0: ఓవర్ ఇన్ ది స్కై,
1: పట్టణంలో ఉన్నా,
0: ఇన్ ఎ సిటీ,
1: పల్లెనున్నా,
0: ఓ విలేజ్,
1: గుట్ట మీదనున్నా,
0: ఆన్ ది మౌంటైన్ టాప్,
1: కట్టేటబడి ఉన్నా,
0: ఆర్ ఇన్ ది డీప్ సీ.
1: ప్రేమించు వానికి ప్రేమయే సాటి.
0: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
1: కనుక ఇతనికి ఏ గృహము ఏ వసతి ఏ నివాసము ఏ మాత్రము లేవు.
0: ద వన్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ కంఫర్ట్ బి దట్ రెసిడెన్స్ ఆర్ వాట్ సో ఎవర్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
0: దిస్ లవ్ వీ షుడ్ ఎక్వైర్.
1: ఈ ప్రేమకు ఎంత ధనమిచ్చినా లభించేటువంటిది కాదు.
0: యూ కెనాట్ బై దిస్ లవ్ విత్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ.
1: ఎంత మనసిచ్చినా లభించేటువంటిది.
0: You can only get it by offering your mind.
1: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది గాని
0: ఇట్ ఓన్లీ ద మైండ్ దట్ కెన్ అక్వైర్
1: ఇటువంటి ప్రేమతత్వాన్ని మొట్టమొట్ట మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ వన్ హ్యాస్ టు డెవలప్.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
0: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో డెవలప్ లవ్.
1: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచినో లభించదు.
0: డివోషన్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: ప్రేమనే మన యొక్క డివోషన్.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ది ట్రూ డివోషన్.
1: ఈ ప్రేమలేనటువంటి డివోషన్ డీప్ ఓషన్.
0: డివోషన్ విదౌట్ లవ్ ఈజ్ ఓన్లీ డీప్ ఓషన్.
1: ఆ ఓషన్ కూడా నువ్వు ఎలాంటిది ఉప్పు నీళ్ళ వాళ్ళు.
0: దిస్ డీప్ ఓషన్ ఈజ్ సాల్ట్ ఇస్ సెలైన్.
1: Devotion is twenty sweet water.
0: The devotion is full of sweet water.
1: Amritamayam is twenty ee prema.
0: And this love is nectar.
1: Anandamayam is twenty ee prema.
0: Love is bliss.
1: Adbhutamainatundi ee prema.
0: It's mysterious, wonderful.
1: Antata chikkunadi ee prema.
0: And you get it so easily for yourself.
1: Kaavi itti sulabhamainatundi premanu vadali.
0: You give up that easy, simple love.
1: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రం ఆశించరాదు.
0: Never expect any worldly love.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు భక్తి భక్తి భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
0: You safeguard that sacred love.
1: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: Beyond this, you don't find anything in
1: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
0: It is only the source of liberation.
1: Mukti, bhakti, yukti, rakti, anrakti. Anninti andukulanu ee prema okkati maatrame leenavai undani.
0: Mukti, liberation. Bhakti, the devotion. Rakti, the attachment. The anurakti, one's own likes. They all center round this love only.
1: Kanuka, ee naadu guru poonam dhenamam. మీకు అందించేటువంటిది అమూల్యమైనటువంటి వస్తువు ఒక ప్రేమ మాత్రమే.
0: ఆన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ సేక్రెడ్ డే ఆఫ్ గురు పౌర్ణిమ భగవాన్ గివ్స్ అస్ మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ టు ఎవ్రీబడి.
1: ఈ ప్రేమలే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
0: Without love, whatever that is given to you is useless.
1: Kanuka na premane pavitramainatundi yokka sinduram.
0: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion sindura.
1: Itti premane meeru abhirudhi parchukondi.
0: This love we have to foster and grow.
1: Sayankalamu ee prema yokka vimaramunu chakkaga bodhisthadu.
0: This evening Bhagavan will explain the details of love.
1: Prema mudita manase kahe.

हवस मूत्र विसर्जन के माता पिता बंधु सख सब ही।

0: ఎంతటి మూర్ఖుడు నేను, స్వగ్రహంలో తనను గౌరవించటం తప్పదు.
1: One might be foolish to any extent, is bound to be respected in his own residence.
0: ఎంతటి మూర్ఖుడు నేను, తల్లిదండ్రులను ప్రేమించక తప్పదు.
1: Any fool for that matter will have to love his own parents.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: తమ పుత్రుడు ఒకటి చేత ఈ యొక్క ప్రేమానుబంధములను వదలుకొని లేక అభిమాన మమకారం చేత మూర్ఖుడనైనను తాము ప్రేమిస్తూ ఉంటారు తల్లిదండ్రులు.
1: Parents love him for the simple fact, because of their love and attachment, though the son is fool, yet they love him.
0: Swagrami pujyate prabhu. Gramadhikari enni vidhamulainatvanti murkhatvamto pravartinchutunnappatikini gramasthulu atani gauravistune untaru.
1: The head of the village may be a fool without any proper administration, yet villagers respect him.
0: Karanam adhikaram tana hastamulo untunnadi.
1: The reason is he is in authority.
0: Adhikaramunaku gauravistu adhikaramunu chekuchukunnatvanti oka vyakti kudunu gauravanni andistuntaru.
1: The respect is because of the position he holds.
0: Gramamunaku adhikari.
1: He is the head of the village.
0: స్థానమునకు గౌరవం ఇస్తుంటారు.
1: He is respected for his position.
0: స్వదేశే పూజ్యతే రాజా. దేశములో రాజు ఎలాంటి వాడైనప్పటికీ ప్రజలు అతన్ని గౌరవిస్తుంటారు.
1: King might be in any way, but yet the subjects, people respect him.
0: కారణం అధికార స్థానం.
1: The reason is his position of authority.
0: కేవలం ఈనాటి కలియుగమునందు అధికారమునకు ధన సంపత్తికి గౌరవం ఇస్తున్నారే కాని గుణమునకు కాని తన యొక్క శీల సంపత్తికి కాని ఎవరు కూడాను గౌరవం అందించటం లేదు.
1: In this Kali age, people with wealth and authority are respected, but not because of their virtues and character.
0: Vidya sarvatra pujyate. Yetti vidya nananam gana uttamam. Atma vidyake sarvatra gauravam untuntadi.
1: It is only the knowledge of the spirit, atmic vidya, is respected everywhere.
0: Desakala paristhitra prabhavamunake matram kudanu gurikaka విద్య సర్వత్రా గౌరవింపబడుతుంటుంది.
1: ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ది టైమ్ అండ్ ది స్పేస్ ఇన్ హిస్ సర్కంస్టాన్సెస్. ఇట్ ఈస్ రెస్పెక్టెడ్ ఆల్ ఓవర్.
0: ఆత్మ విద్య మరింత గౌరవాన్ని అందిస్తుంది.
1: ది నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ ఈస్ మచ్ మోర్ రెస్పెక్టెడ్.
0: అది వేద కాలమునందు ఆవిర్భవించినటువంటి యొక్క బ్రహ్మ జ్ఞాన తత్వము.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ హాస్ బీన్ దేర్ సిన్స్ వేదిక్ టైమ్స్. బ్రహ్మ జ్ఞానం.
0: అది గ్రిఫ్త్ అనేటువంటి యొక్క జర్మన్ నాయకుడు ఈ వేదతత్వాన్ని గురించి అనేకంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థింగ్ ఈస్ టాట్ బై ద జర్మన్ లీడర్ గ్రిఫ్ట్ టు ఎవ్రీబడీ.
0: వేద ఈజ్ ది ఫస్ట్ వర్డ్ బై స్పోకన్ బై మ్యాన్ అన్నాడు. వేద ఈజ్ ది ఫస్ట్ వర్డ్.
1: గ్రిఫ్ట్ సెడ్ వేద ఈజ్ ద ఫస్ట్ వర్డ్ స్పోకన్ బై మ్యాన్.
0: మానవుని నుండి ఆవిర్భవించినటువంటిది మొట్టమొదటి పదము వేదము.
1: వేద ఈజ్ ది ఫస్ట్ వర్డ్ స్పోకన్.
0: దీనిని జర్మన్ దేశస్థుడైనటువంటి మ్యాక్స్ ముల్లర్ కూడాను అనేక విధములుగా కూడాను దీనిని గౌరవిస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్, జర్మన్, ఆల్సో రెస్పెక్టెడ్ వేదాస్.
0: అతను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమాన్ని కల్పించుకుని ఈ ఆశ్రమంలో ఏకాంతమైన జీవితాన్ని గడుపుతూ వేదాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చాడు.
1: మ్యాక్స్ ముల్లర్ హాస్ గాట్ హిస్ ఓన్ ఆశ్రమ where he spent in loneliness and had gone through the Vedas translated into English.
0: Aneka mandi bharatiyulu Oxford University lopala ICS chadavadaniki praveshincharu.
1: Those days bharatiyas entered into, got admission at Oxford University so to secure ICS.
0: Varandarni puraskarinchukoni వారికి ఒక చక్కని సందేశాన్ని అందిస్తూ వచ్చాడు మ్యాక్స్ ముల్లర్.
1: మ్యాక్స్ ముల్లర్ గేవ్ మెసేజ్ టు దీస్ ఎంట్రన్స్ ఇన్ టు ఐసిఎస్ కోర్స్.
0: ఇండియా వాట్ ఇట్ కెన్ టీచ్ అస్ అనే ఒక పుస్తకం రాశాడు.
1: He has written a book containing the information that what India would give them.
0: Teach us.
1: What it would teach.
0: ఏం చేస్తా ఉంది మనకు టీచింగ్?
1: What is that it teaches us?
0: సత్యం వద ధర్మం చర మాతృదేవో భవ పితృదేవో భవ. ఇవి ప్రధానమైనటువంటి ఫోర్ పిల్లర్స్ ఈ యొక్క భారతీయ సంస్కృతి యొక్క భవనం అనుకో అన్నాడు.
1: For this mansion of Bharatiya culture there are four pillars. One, speak truth. Second, follow righteousness. Mother is God. Fourth one, father is God.
0: వేదమునందు ఆవిర్భవించినటువంటి యొక్క సమస్త ధర్మములు కూడాను భారతీయ సంస్కృతి యొక్క అంగములే.
1: All dharmas, there are all the different limbs, components of Veda.
0: ఈ సంస్కృతి యొక్క ప్రభావమును పురస్కరించుకొని విల్సన్ అనేటువంటి జర్మన్ మ్యాన్ చాలా దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: Basing on all these qualities, Wilson German narrated it in different ways.
0: మహర్షి లిఖించినటువంటి యొక్క పురాణము యొక్క తత్వాన్ని తాను ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తూ వచ్చాడు.
1: He also translated epics into English.
0: ఆ తర్జుమా చేసినటువంటి యొక్క ఈ పద్మ పురాణం యొక్క ప్రభావమును కూడాను చక్కగా వివరిస్తూ కలియుగమునందు పర్తి అనే గ్రామంలో సత్య అనే పేరుతో 5 అడుగుల 3 ఇంచులు ఉండేటువంటి ఒక వ్యక్తి ఉద్భవిస్తాడని కూడాను దానిలో ఉంటుండాలి.
1: As he was translating Padma Purana, there is a specific mention of this, that there in a village by name Parthi, the one by name Satya, 5 feet 3 inches, would be born there.
0: ఇది యావత్ ప్రపంచమునే ఆకర్షింపజేసేటువంటి ఒక బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ అన్నాడు.
1: He described that Satya is the biggest magnet that would draw, that would attract the entire world.
0: Kanuka ee vidhamainatunte nadi grandhamulanta kudanu Parashara Maharshi aneka vidhamulainatunte oka bharatiya oka bhavishyattu gurinchi vrastu vachadu.
1: Sage Parashara also described what lies ahead in future.
0: Wilson Bonfinnani aina మను చక్రవర్తి రాసినటువంటి యొక్క ధర్మశాస్త్రమును గొప్పగా తర్జుమా చేస్తూ మనుస్ లా అనేటువంటి బుక్ రాస్తూ వచ్చాడు.
1: విల్సన్ ఆల్సో రోట్ ఎ బుక్ బై నేమ్ మనుస్ లా, విచ్ ఇస్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద బుక్ రిటన్ బై మను.
0: ఈ యొక్క మను శాస్త్రంలో లేనటువంటి యొక్క తత్వములు ఏ శాస్త్రమునందు కాని ఏ యొక్క కాలమునందు కాని ఏ దేశమునందుకు లేవు అని నిర్ణయించుతూ వచ్చాడు.
1: It is clearly decided all those things contained in this Manu's composition are not present anywhere.
0: Kanuka Bharatiya Samskruti aneka rangamula cheta aneka bhavamula cheta yavat prapanchamunu kudanu arikattukunnadi.
1: The culture of Bharat could encompass the entire world because of its strength.
0: Kanukane Vyasudu enna Bharate tanna Bharata annadu. అనగా భారతమును లేనటువంటివి ఏ దేశంలో కూడా లేవు అన్నాడు.
1: దట్స్ వాట్ వాజ్ వ్యాస సెడ్. వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: సర్వము భారతమునందే ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: కనుక ఇట్టి భారతదేశం యొక్క సంస్కృతి తత్వాన్ని ఈనాడు భారతీయులే విస్మరిస్తూ వచ్చున్నారు.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ఫర్గాటెన్ బై భారతీయర్స్.
0: కనుక భారతీయుల యొక్క సంప్రాప్తి గాని దురదృష్టము కాని అదృష్టము కాని వారి వారి సంకల్పం పైన ఆధారపడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దే డిజర్వ్ మిస్ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ లక్ డిపెండ్ ఆన్ దేర్ థాట్స్.
0: అదృష్టం అన్నాను నిన్న.
1: యెస్టర్డే వి థాట్ ఆఫ్ అదృష్టం.
0: అదృష్టం అనగా దృష్టికి కనిపించినటువంటిది అదృష్టము అని.
1: అదృష్ట విచ్ ఇస్ నాట్ సీన్ విత్ ది ఐ.
0: అదృష్టం అనేటువంటిది ఎక్కడ మనకు ప్రాప్తిస్తుండాలి?
1: హౌ డు యూ డిజర్వ్ దిస్ అదృష్ట?
0: సంకల్పములనేటువంటి బీజములు నాటి కర్మలనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: యు సో ది సీడ్స్ ఆఫ్ థాట్ అండ్ రీప్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
0: కర్మ అనేటువంటి బీజములు నాటి మనము అభిమానము అనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ యాక్షన్ అండ్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ అటాచ్మెంట్.
0: అభిమానం అనేటువంటి బీజములు నాటి శీలము అనేటువంటి ఫలమును పొందుతున్నాం.
1: వి సో ది సీడ్స్ ఆఫ్ అటాచ్మెంట్ and read the fruits.
0: శీలమనే బీజమును నాటి అదృష్టం అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాం.
1: We sow the seeds of character and reap the fruits.
0: కనుకు అదృష్టం అనేటువంటిది
1: అదృష్ట
0: శీలం పైన ఆధారపడి ఉన్నది.
1: So adrushta depends on character.
0: శీలము అభ్యాసం పైన ఆధారపడి ఉన్నది.
1: The character depends on
0: అభ్యాసం కర్మ పైన ఆధారపడి ఉన్నది.
1: Habit depends on
0: కర్మ సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
1: Action in turn depends on
0: కనుకనే అదృష్టమునకు మన సత్సంకల్పములే మూలాధారము.
1: So for adrushta the good thoughts are responsible.
0: దురదృష్టమునకు ఏది కారణం?
1: What is the response for bad luck?
0: దుస్సంకల్పములనేటువంటి బీజములు నాటి దురభ్యాసం అనేటువంటి ఫలములు పొందించుకుంటున్నాం.
1: We sow the seeds of bad thoughts and then we get the bad actions thereafter.
0: దురభ్యాసం అనేటువంటి బీజములు నాటి దుశ్శీలము అనేటువంటి యొక్క ఫలములు పండించుకుంటున్నాం.
1: We sow the seeds of bad actions and cultivate bad character.
0: దుశ్శీలము అనేటువంటి బీజములు నాటి దురదృష్టం అనేటువంటి దాన్ని పొందుతున్నాం.
1: We sow the seeds of bad character and reap the fruits of bad luck.
0: కనుక అదృష్ట దురదృష్టములు రెండు కూడాను సంకల్పములపైనే ఆధారపడి ఉంటుంది.
1: Therefore good luck and bad luck depend on thoughts.
0: కనుక సంకల్పము అనేటువంటిది ఉత్తమమైనటువంటిది కావాలి.
1: Therefore thoughts should be noble.
0: ఇక్కడ స్వగృహే పూజ్యతే మూర్ఖ. మూర్ఖుడంటే ఎవరు?
1: Who is a fool?
0: అనగా మంచి తెలిసి కూడాను దానిని విస్మరించి ఎంతమంది బోధించినప్పటికీ దానిని లెక్క చేయక పెడమార్గమును పట్టేటువంటి వాడు మూర్ఖుడు.
1: Who is a fool? The fool is the one who knows what is good, but he forgets it. Though taught by many, he will not practice what is good.
0: ఎన్ని విధములైనటువంటి మంచిని బోధించినప్పటికీ తన యొక్క దుర్గుణములను ఏమాత్రమును విడువక దానిపైనే పట్టుపట్టి సాధించేటువంటి వాడు మూర్ఖుడు.
1: He is only a fool who does not pay heed to all those things, good things that are told, but yet he would hold on to the bad.
0: సత్యం అంటే ఏమో తెలుసు.
1: He knows what is truth.
0: ధర్మం అంటే ఏమో తెలుసు.
1: He knows dharma.
0: దుర్యోధనుడు దుశ్శాసనుడుకు సర్వధర్మములు తెలుసు.
1: దుర్యోధన దుశ్శాసన నో ఆల్ ధర్మ.
0: కానీ ఆచరణలో ప్రవేశపెట్టేవారు కాదు.
1: బట్ దే హావ్ నాట్ టేకెన్ దెమ్ టు ప్రాక్టీస్.
0: సత్యం ఏది అని చక్కగా తెలుసు.
1: దే నో క్లియర్లీ వాట్ ఇస్ ట్రూ.
0: కానీ అసత్యమనే పలికేటువంటి వారు.
1: బట్ యెట్ దే ఆల్వేస్ స్పోక్
0: తెలిసియు దానిని విస్మరించి తెలియనటువంటి యొక్క తత్వములను తాను ఆచరించేటువంటి వాడు మూర్ఖుడు అని.
1: A fool is the one, though he knows everything, but he forgets and acts.
0: దివ్యత్వాన్ని విస్మరించి లోకతత్వాన్ని అనుసరించేటువంటిది కూడా మూర్ఖత్వమే.
1: ఇట్స్ ఆల్సో ఫూలిష్నెస్ వేర్ నోయింగ్ ఫుల్లీ ద డివినిటీ వన్ ఫర్గెట్స్ అండ్
0: ఫాలోస్. మూర్ఖత్వం అనేటువంటిది మహా అధికమైపోయింది.
1: This foolishness is on the rise more and more today.
0: కనుకనే దివ్య భావములు ఈనాడు మానవుని యందు ఆవిర్భవించాలి.
1: Therefore, divine thoughts should find a place in man today.
0: దైవము గుణాతీతమైనటువంటి తత్వము.
1: God is beyond attributes.
0: దైవమనగా ఏమిటి?
1: Who is God?
0: సర్వులు యందు ప్రవేశి ఉండినటువంటి ప్రేమనే దైవము.
1: God is the divine love present in all. Love is God.
0: అది సర్వులు యందు ఉంటున్నది.
1: That is in all.
0: పరమాత్ముడు తన యొక్క ప్రేమను సర్వ విధముల ఏ విధంగా ప్రకటిస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన యందున్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆ విధంగా ప్రకటించాలి.
1: Just as God manifests, expresses his divine love in everybody, so also everyone should express his love.
0: కనుక ప్రేమ అనేటువంటిది పరమ పూజ్యమైనటువంటిది.
1: Therefore the love is sacred, most sacred.
0: అనంతో వై ప్రేమః. అనంతమైనటువంటిది ఈ ప్రేమ.
1: Love is infinite.
0: అప్రమాణమైనటువంటిది ఈ ప్రేమ.
1: It's beyond all measure.
0: అలాంటి తత్వాన్ని భగవత్ తత్వంగా భావించాలి.
1: We have to take the principle of love as divinity.
0: ఎంతటి బలవంతుడైనను ఎంతటి మేధాశక్తి కలవాడైనను ఎంతటి ధనవంతుడైనను ప్రేమను వ్యాపార రీతిగా కొనడానికి వీలు కాదు.
1: One might be physically strong, intelligent, wealthy, cannot buy love with money.
0: ఇది కేవలము అద్దెకి ఇచ్చినది కానీ అద్దెకు పుచ్చుకున్నది కానీ కాదు.
1: Neither it can be taken for rent nor rented out.
0: ఇది అప్పు ఇచ్చుకున్నది కానీ అప్పు తీసుకున్నది కానీ కాదు.
1: Neither it could be given as loan or could be received as loan.
0: ప్రేమ సర్వత్రా పరిపూర్ణమై ఉండేటువంటిది.
1: Love is present in full measure everywhere.
0: ఈనాడు ఈ ప్రేమను వ్యాపార రంగంలో ప్రవేశపెడుతూ వస్తున్నారు.
1: That love is made into business today.
0: కనుక అట్టి ప్రేమను మనము ప్రేమపూర్వకంగా కూడాను మనం అందుకోవాలి.
1: Therefore, you have to receive love through love only.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
1: That is the main aim, goal of human.
0: ఈనాడు అనేక విద్యలను అందుకుంటున్నారు.
1: We acquire various forms of
0: knowledge. అనేక శక్తులను సంపాదిస్తున్నారు.
1: We have many power.
0: అనేక పదవులను ఏలుతున్నారు.
1: We are in positions.
0: కానీ అది కాదు.
1: It's not that important.
0: పవిత్రమైనటువంటి ప్రేమను అందుకునేటువంటి యొక్క అర్హతను సంపాదించుకోవాలి.
1: We should deserve to receive the sacred love.
0: ఇట్టి పరమతత్వాన్ని మనం బోధించే నిమిత్తమై వేదములు అనేక విధములుగా కూడాను అనేక శాఖోపశాఖములుగా అభివృద్ధి పొంది మానవులకు ప్రబోధిస్తూ వస్తుండాలి.
1: వేద విత్ ఆల్ ఇట్స్ బ్రాంచెస్ టీచర్స్ దిస్ ప్రిన్సిపల్ యాజ్ టు హౌ టు రిసీవ్ ద డివైన్ లవ్.
0: ప్రేమతత్వం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ లవ్?
0: ప్రేమకు రూపము లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: అయితే ఈ ప్రేమతత్వం అనుభూతికి మాత్రము సర్వరూపములు ఉంటున్నది.
1: హౌఎవర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్.
0: ఇది ఎలాంటి రూపంలో ధరిస్తే అలాంటి రూపాన్ని పొందుతుంది.
1: ఇట్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్ యాజ్ ఇట్ డిసైడ్.
0: ఎవరినైనా ప్రశ్నించవచ్చును, గాలికి ఏమి రూపము అని చెప్పవచ్చు.
1: యు కెన్ క్వశ్చన్ ఎనీబడి వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్.
0: గాలికి రూపము లేదు.
1: ఎయిర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ గాలి ఉన్నది.
1: యట్ ఇట్ ఎగ్జిస్ట్.
0: గాలియే లేకపోతే నీవే లేవు.
1: వితౌట్ ఎయిర్ యూ డోంట్ లివ్.
0: అయితే దీనికి రూపం ఏ రీతిగా నీవు నిర్ణయించగలవు?
1: దెన్ హౌ డు యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఫుట్బాల్ లో పోస్తే ఫుట్బాల్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: వెన్ ది ఎయిర్ ఇస్ ఇన్ ది ఫుట్బాల్ ఇట్ ఈస్ ఆఫ్ దట్
0: ఫార్మ్. బెలూన్ లో వేస్తే బెలూన్ రూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇన్ ఎ బెలూన్ ఇట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ఎ బెలూన్.
0: అదే రీతిగానే ఏ యొక్క వ్యక్తి లోపల ఈ యొక్క ప్రేమతత్వం చేరుతుందో ఆ ప్రేమతత్వం ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: As the love enters into a particular person, it assumes that form.
0: ఇంకా రెండవది నీరు.
1: Second, water.
0: నీరుకు ఏ రూపం ఉన్నది?
1: What form has it?
0: నీరుకు ఏ రూపము లేదు.
1: Water has no form.
0: ఎలాంటి కంటైనర్ లో పోస్తే అలాంటి రూపాన్ని ధరిస్తుంది.
1: It takes the form of the container.
0: కనుకనే ఆకారంను పురస్కరించుకుని ఏ ఆకారం యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని నిరూపిస్తూ వస్తుండాలి.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ ది కంటైనర్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ అండ్ దెన్ వీ థింక్ ఆఫ్ లవ్ దట్ వే.
0: కానీ ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: కంటైనర్ చూస్తున్నాడే కానీ దాని యొక్క అభావాన్ని ఏమాత్రము గుర్తించడం లేదు.
1: వాచెస్ ఓన్లీ ది కంటైనర్ బట్ నాట్ ది కంటైన్డ్.
0: అనగా ప్రవృత్తి మార్గాన్నే ప్రవర్తిస్తున్నాడు కానీ నివృత్తి తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: హీ గోస్ బై ది అవుట్వర్డ్ టెండెన్సీ బట్ నాట్ ది ఇన్వర్డ్ ఫార్మ్.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ డివోషన్?
0: కేవలం ఏదో ధ్యానం చేయటము, జపము చేయటము, స్మరణ చేయటము ఇత్యాది భక్తిగా భావిస్తున్నారు.
1: వి థింక్ దట్ మెడిటేషన్, ది చాంటింగ్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డివోషన్.
0: ఈ భక్తిని కూడా నవ విధములైనటువంటి భక్తిగా నిరూపిస్తూ వస్తున్నారు.
1: దేర్ ఆర్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్స్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదన,
1: సరెండర్.
0: ఈ నవవిధ మార్గములో ఆత్మనివేదనకు ముందున్న స్థానం ఏమిటి?
1: Among all the 9 parts of devotion, what is the penultimate?
0: Sneham.
1: Friendship.
0: Sneham jarigina tarvatane aatmanivedana jarugutundi.
1: When once there is friendship, it would lead to surrender.
0: Anta varaku matram arpitam kaadu.
1: Till then you cannot surrender.
0: Ee naadu arpitam anaga emiti?
1: Today what is meant by surrender?
0: Andichitam kaadu. Tanadi taanu ichukovatame.
1: Giving one's own self.
0: ఈ స్నేహాన్ని మనం పెంచుకోవాలి మొదలు.
1: We have to develop friendship first.
0: స్నేహం అంటే ఏమిటి?
1: What is friendship?
0: హలో హలో అంటమా స్నేహం?
1: Friendship doesn't mean hello hello.
0: కాదు కాదు.
1: No.
0: రెండు దేహములు ఒక్క ప్రాణము అదే స్నేహం.
1: Two bodies and one life, that is friendship.
0: రెండు దేహములు ఎందుకూడను ఒక్క భావమే ఆవిర్భవించాలి.
1: In both the bodies there should be one thought.
0: అది మైత్రి అన్నారు.
1: That is మైత్రి.
0: మైత్రి.
1: మైత్రి.
0: మైత్రి అనగా మూడింటి యందు ఉండేటువంటి తత్వం ఒక్కటే.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది సేమ్ ఫీలింగ్.
0: శరీరము, మనసు, ఆత్మ మూడింటి యందు ఉండేటువంటిది ఒక్కటే, అదే మైత్రి. అది నిజమైనటువంటి యొక్క స్నేహం.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, దట్ ఈస్ మైత్రి ఫ్రెండ్షిప్.
0: మై నేను,
1: మై ఐ,
0: దేని యందు? త్రీ, దేహము, మనసు, ఆత్మ తత్వం నందు.
1: The same thing there, where the body, mind and
0: alantide arpitam aneetundi,
1: that is surrender.
0: Appude ee yokka divyattvam anaku praaptistundi.
1: Then only you receive, attain divinity.
0: Nenu nene neevu neevu anukunnanta varaku kuda idi praaptinchadu.
1: So long you and I consider apart, you don't attain divinity.
0: Mamai vamso jeeva loke jeeva bhuta sanatanaha annadu. ప్రతి ఒక్కరి ఎందు కూడా నాయంశమే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ది డివైన్ స్పార్క్.
0: మమై వాంసు సర్వభూత సర్వభూతములు ఎందు కూడా మమై వాంసు.
1: ఇన్ ఆల్ క్రీచర్స్ యూ ఫైండ్ ద డివైన్ స్పార్క్.
0: కనుక నీవు ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
1: సో యువర్ గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: కేవలం దేహాభిమానం చేత నీవు ప్రత్యేకించినటువంటి వ్యక్తిగా నీవు భావిస్తున్నావు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్.
0: కనుక ఈ మైత్రి తత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే చక్కని ఆజ్ఞను ప్రకారం నడుచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మైత్రి వీ హావ్ టు ఫాలో గాడ్స్ కమాండ్.
0: ఈనాటి భక్తి తమ స్వార్థమునే లక్ష్యం ఉంచుకుంటారు కానీ దైవ ఆజ్ఞను ఏమాత్రం కూడా పాటించటం లేదు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ వీ థింక్ ఆఫ్ ఆల్ సెల్ఫిష్నెస్ బట్ వీ డోంట్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఇంకా ఎందుకు ఈ ఆజ్ఞలు ఇవ్వాలి?
1: దెన్ వై షుడ్ ద కమాండ్ బి గివెన్?
0: భక్తి అంటే ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ డివోషన్?
0: చెప్పినదే చేయనప్పుడు ఇంక భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచి ఉంటుంది?
1: వెన్ యూ డోంట్ ఫాలో హౌ డు యూ కాల్ ఇట్ డివోషన్?
0: ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.
1: ఎవ్రీథింగ్ యూ హావ్ టు ఫాలో యాజ్ పర్ గాడ్స్ కమాండ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క మార్గం.
1: దట్ ఈస్ ది ట్రూ పాత్.
0: ఎందుకనగా
1: వై
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ సెడ్,
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: మరెదు నిన్నే ధరగే బందే. నిన్ను మర్చిపోవడం చేతనే ఈ యొక్క ప్రపంచంలో నేను వచ్చి పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఐ హావ్ ఫర్గాటన్ యూ.
0: నిన్నే నేను హృదయంలో పెట్టుకుంటే నాకు జన్మమే లేదు.
1: హ్యాడ్ ఐ ఇన్స్టాల్డ్ యూ ఇన్ మై హార్ట్ ఐ వుంట్ హావ్ టేకెన్ బర్త్.

0: అందరి సంశయమునకు ఒక్కటే కారణం.
1: For all doubts, only one reason behind.
0: దేహాభిమానం ఉండినంత వరకు సంశయం అనేది మాత్రం వానికి వెదల్రి ఉండదు.
1: So long there is body feeling, you are bound to have doubts.
0: ఒక్కతూరి నీ విచారణ చేయి.
1: Inquire.

0: కొండ రాతిపైన చెట్టు పుట్టింది.
1: యు ఫైండ్ ది ట్రీ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి నీరు పెట్టి ఎరువు పోసి ఎవరు పెంచారు?
1: హూ మెన్యూడ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్ టు గ్రో?
0: నీవే పెంచావు.
1: యు హావ్ గ్రోన్ ఇట్.
0: నెమలిగే చిత్రబన్నవను బరిదవరియారో. ఈ నెమలికి ఎన్ని రకములైనటువంటి రంగులు వేశారు, ఎవరు వేశారు ఇవి?
1: హూ పెయింటెడ్ డిఫరెంట్ కలర్స్ టు ద పీకాక్?
0: ఎంత గొప్ప పెయింటర్ అయినప్పటికీ ఈ యొక్క నేచురల్ పెయింట్ కు విరుద్ధంగానే కనిపిస్తుంటారు.
1: హీ మే బి గ్రేటెస్ట్ పెయింటర్ బట్ ఇట్ కెన్ నాట్ బి నేచురల్.
0: కానీ దీనికి ఎవరు పెయింట్ వేశారు?
1: హూ పెయింటెడ్ పీకాక్?
0: ఎంత కళాకారుడు. కొండలో రాతిపైన చెట్టు పుట్టింది.
1: యు ఫైండ్ ది ట్రీ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి నీరు పెట్టి ఎరువు పోసి ఎవరు పెంచారు?
1: హూ మెన్యూడ్ ఇట్, హూ వాటర్డ్ ఇట్ టు గ్రో?

0: painted peacock.
1: ఎంత కళాకారుడవు నీవు దేవుడా.
0: God, you are an artist.
1: గొప్ప ఆర్టిస్ట్.
0: You are a divine artist.
1: పవళదాల తెగే కెంపిట్టర్ యారో పచ్చని చినుకకు ఎర్రని మూతిని పెట్టాడు.
0: The parrot has got the nose, the beak which is red.
1: ఇది ఎవరు పెట్టారు?
0: Who made it so?
1: ఇవన్నీ కూడా నువ్వు ఏ సైంటిస్ట్ దీన్ని నిర్ణయం చేయగలరు?
0: Who can decide, any scientist for that matter?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రాకృత ధర్మంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు.
0: They take it that it's a natural process.
1: కాదు ఇది.
0: No.
1: ఇది కేవలము నివృత్తి మార్గము.
0: It is inward path.
1: దైవ సంకల్పం చేత సర్వమును కూడా జరుగుతుంటారు.
0: Everything happens because of God's will.
1: దైవ సంకల్పంతో జరగనటువంటిది ఈ జగత్తులో ఒక్కటే లేదు.
0: Nothing can happen without God's will in this world.
1: అట్టి విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
0: We should develop such faith now.
1: నేను ఎందుకు నేను మానవుడనా నేను బీదవాడినా కాదు కాదు.
0: Am I a human being? Am I poor?
1: నేను నరుడను నేను కేవలం హీనుడను అని భావిస్తున్నారు అనేక మంది.
0: Many consider that they are humans, they are mean.
1: కానే కాదు.
0: Certainly not.
1: అందుకోసమనే పురందదాస్.

0: ఓ దేవుడా, నీ ఉండినంత వరకు నేనెందుకు పరదేశం అవుతాను, నేనెందుకు బీదవాడిని అవుతాను, నేను కాదు.
1: ఓ గాడ్, సో లాంగ్ యు ఆర్ దేర్ హౌ కెన్ ఐ ఎవర్ బి పూర్? నో,
0: అంతా నీవే చేస్తున్నావు.
1: యూ డూ ఎవ్రీథింగ్.

0: ఈ విద్య చెప్పేవాడు నీవే, బుద్ధి చెప్పేవాడు నీవే, శిక్షించేవాడు నీవే, రక్షించేవాడు నీవే. నీ చేతిలో లేనిది కాదు.
1: యు ఆర్ ది టీచర్, యు కరెక్ట్ మీ, యు పనిష్ మీ, యు ప్రొటెక్ట్ మీ. నానే
0: కనుక నా పైన నీకు సర్వ హక్కులు ఉంటున్నాయి కనుక నేను ఎందుకు బీదవాడిని అవుతాను?
1: When you have every right on me, how can I be poor?
0: నేను బీదవాడిని అయితే నీ హక్కులు నా పైన చెలాయించవు కదా.
1: When I am yours, you have got all the right.
0: నేను నీ వాడనే కనుక నేను నీ హక్కులు నా పైన చెలాయిస్తున్నావు.
1: Since I am yours, you have got every right on me.
0: కనుక మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరూ దైవాంశ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ స్పార్క్స్ ఆఫ్ డివైన్.
0: అట్టి సత్యాన్ని గుర్తించి,
1: నోయింగ్ ద సచ్ ట్రూత్,
0: అట్టి దైవంతో చేరడానికి ప్రయత్నించాలి.
1: వన్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
0: ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎన్ని పదవులు ఏరినప్పటికీ, కేవలము పదవిలో ఉండినంత వరకు గౌరవమే.
1: You may have very high education, you may be in position, you will be respected until you are in position.
0: ఈ పదవుల పైన తర్వాత ఎవరు నిన్ను గౌరవిస్తున్నారు?
1: The moment post is lost, who will respect you?
0: కాదు, దైవ సన్నిధిని ఇచ్చినటువంటి వానికి ఎక్కడ ఉండినా గౌరవమే.
1: If one is close to God, he will be respected.
0: అడవుల యందున్న,
1: maybe in the forest,
0: ఆకాశమునున్న,
1: orange sky,
0: పట్టణమునున్న,
1: city,
0: పల్లెనున్న,
1: village,
0: గుట్ట మీదనున్న,
1: mountain top,
0: పట్టేటబడి ఉన్న,
1: or in the deep sea,
0: ఒక్కటే దైవం, ఒక్కటే దైవం.
1: God is one.
0: తన అభిష్టం నెరవేరినా దైవము, లేకపోతే దయ్యము.
1: When his desire is fulfilled, దైవము. God is not fulfilled, దయ్యము, the demon.
0: కానీ అతనే దయ్యము కాని దైవం దయ్యం కాదు.
1: In fact, you are the demon, the దయ్యము, but not God, దైవ.
0: నీకు లోక వాంఛలతో నింపుకున్నటువంటి నీ హృదయానికి నీవే దయ్యంగా భావిస్తున్నావు.
1: Because you have filled your heart with worldly desires, you are దయ్య, the demon.
0: కనుక నీ దయతో నింపుకో.
1: Fill it with daya, compassion.
0: ఈ లోక వాంఛలతో నింపుకోవద్దు.
1: Don't fill it up with worldly desire.
0: ఒక ట్యాంక్ లోపల మంచి ప్యూర్ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లోపల ప్యూర్ వాటర్ వస్తుంది.
1: If you fill the tank with pure water, you will draw the pure water out of the taps.
0: ఆ ట్యాంక్ అంతా కూడా డర్టీ వాటర్ ఫిల్అప్ చేస్తే ట్యాప్స్ లో అంత డర్టీ వాటర్ వస్తుంది.
1: If you fill the tank with dirty water, you will get the same out of
0: the భావం తత్ భవతి.
1: As is
0: నీ భావమును పురస్కరించుకుని దైవం అన్ని రూపముగా నీకు గోచరిస్తుంటాడు.
1: As is the feeling, so is the manifestation of the Lord.
0: రామాయణంలో కూడా చెప్పాను.
1: It's said in Ramayana.
0: యముడెవరు, రాముడెవరు?
1: Who is Yama, God of death? Who is Rama, God?
0: యముడే రాముడు, రాముడే యముడు.
1: యముడు is రాముడు, రాముడు is యముడు.
0: యముడు వేరు, రాముడు వేరు కాదు.
1: They are not separate.
0: పాదక్రాంతుడై శరణు వచ్చినటువంటి యొక్క విభీషణునికి రాముడు దేవుడిగా కనిపించాడు.
1: విభీషణ, who has surrendered to Rama, Rama is God.
0: కానీ దుర్మార్గంలో ప్రవర్తించి దుష్టతనంలో చెలించటం చేత రావణునికి రాముడే యముడయ్యపోయాడు.

0: But Ravana, who is full of wicked thought and wicked action, Rama God appeared as
1: Om Namo Narayanaya ani chintistunnatundi Prahaladuniki Narayunde devunga ganipinchadu.
0: To Prahalada, Narayana appeared manifested as God.
1: నామరూపముల్ని ఆధారంగా తీసుకున్నటువంటి హిరణ్యకశిపునికి ఆ యొక్క నారాయణుడే యముడుగా మారిపోయాడు.
0: బట్ హిరణ్యకశిపు హస్ గాన్ బై ది నేమ్ అండ్ ద ఫామ్, ది వే గాడ్ అపియర్డ్ యాజ్ యమ ద గాడ్ ఆఫ్ డెత్.
1: దుష్టగుణముల చేత దయా దాక్షిణ్యముల రహితుడైపోయి సొంతం సోదరుని హింసించడానికి పూనుకున్నటువంటి యొక్క కంసునికి యముడుగా కనిపించాడు కృష్ణుడు.
0: Therefore the Kamsa was ready to harm his own brother without any compassion or any mercy.
1: ఆ కంసుని యొక్క తల్లి అయినటువంటి ఉగ్రసేనునికి కృష్ణుడు దైవంగా కనిపించాడు.
0: Whereas to Agrasena, Krishna appeared as
1: God. యముడు వేరు కాదు.
0: Therefore God and Yama are not different.
1: అంతా నీ యొక్క భావములు పురస్కరించుకునే వస్తుంటాయి.
0: Everything is based on your feeling.
1: కాబట్టి దుష్టత్వమునకు అదృష్టత్వమునకు ఇది ఏ మూల కారణములు.
0: Therefore this is the main reason for that which is apparent, which is not apparent.
1: కనుక మొట్టమొదట మనము అదృష్టులు కావాలి.
0: So we should deserve that అదృష్టం.
1: అదృష్టం కావాలంటే చక్కని శీలవంతమైనటువంటి గుణం కలగాలి. అట్టి గుణవంతుడే చక్కని కర్మలు ఆచరిస్తాడు.
0: The one with virtues will do good action.
1: ఎట్టి కర్మలు? సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
0: All actions are to please God.
1: ఏ కర్మలు చేసినా దైవ కార్యములుగానే భావిస్తూ వస్తుంటాయి.
0: He considers all as divine action.
1: అట్టి వానికి సత్ సంకల్పములే.
0: He will have good thoughts.
1: మంచి సంకల్పములే ఆవిర్భవిస్తుంటాయి.
0: He will entertain good thoughts.
1: దుష్ట సంకల్పములు దరి అయినా చేరవు.
0: Bad thoughts will not approach him.
1: కనుక
0: so
1: మనము భగవత్ యొక్క భావాన్ని మనం హృదయమునందు ఉంచుకొని ఈ ప్రాకృతమైనటువంటి కర్మలను సక్రమమైన కర్మలుగా మనం ఆచరిస్తూ రావాలి.
0: Therefore we should preserve and entertain divine thoughts in our heart and proceed in physical actions in the world.
1: ఈ ICS చదివేకపోయినటువంటి విద్యార్థులకు మ్యాక్స్ ముల్లరు చక్కని ఇదే ఉపదేశం చేశాడు.
0: మ్యాక్స్ ముల్లర్ గేవ్ వెరీ గుడ్ టీచింగ్ టు దోస్ స్టూడెంట్స్ హూ హావ్ గాన్ దేర్ ఫర్ ICS.
1: టీచ్ అయిన తర్వాత
0: బికమ్ ఎ టీచర్.
1: ఒక ICS ఆఫీసర్ మ్యాక్స్ ముల్లర్ ను చూడటానికని వెళ్ళాడు.
0: వన్ ICS ఆఫీసర్ వెంట్ టు విజిట్
1: మ్యాక్స్ ముల్లర్. నాలుగు వేదములకును తర్జుమా జరుపుతూ ఉంటున్నాడు.
0: మ్యాక్స్ ముల్లర్ ట్రాన్స్లేటెడ్ ఆల్ ఫోర్ వేదస్.
1: భారతదేశం నందు కూడా లేరు అంతటి చక్కని సంస్కృతం చదివినటువంటి వాడు.
0: ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ సంస్కృత్. నన్ కెన్ ఎవర్ ఈక్వల్ హిమ్.
1: ఈ సంస్కృతంలోని అనేక శ్లోకములను కూడా రాస్తూ వచ్చాడు.
0: హీ ఆల్సో కంపోజ్డ్ మెనీ వర్సెస్ ఇన్ సంస్కృత్.
1: భారతదేశంలో నేను తిరిగి పుట్టేటువంటి ఒక ప్రాప్తి ఉంటే నేను భారతదేశంలో పుట్టాలి అనుకున్నాడు.
0: ఇఫ్ ఎవర్ ఐఎమ్ టు బి బోర్న్ హీ వాంటెడ్ టు బి బోర్న్ హియర్ ఇన్ భారత్.
1: భారతదేశం ఇంత డస్ట్ అయిన కూడా తలపైన వేసుకుంటే నేను ఎంతో అదృష్టవంతుని అన్నాడు.
0: హీ థాట్ ఇట్ ద ఫార్చ్యూన్ టు హ్యావ్ డస్ట్ ఆఫ్ భారత్ ఆన్ హిస్ హెడ్.
1: అలాంటి ఉద్దేశంతో ఉత్సాహంతో ఉండినటువంటి ఒక మ్యాక్స్ ముల్లర్ చూడటానికి ఒక ICS ఆఫీసర్ వెళ్ళాడు.
0: వన్ ICS ఆఫీసర్ వెన్ దేర్ టు విజిట్ మ్యాక్స్ ముల్లర్.
1: విజిటింగ్ కార్డు పంపించాడు లోపలికి.
0: హీ సెంట్ ది విజిటింగ్ కార్డ్ ఫస్ట్.
1: ఈ విజిటింగ్ కార్డు పంపించే సమయం లోపల
0: అట్ దట్ టైమ్
1: మ్యాక్స్ ముల్లరు ఒక వేదము లోపల ఒక విధమైనటువంటి ఒక సూక్తికి అర్థం తెలియకుండా యోచన చేస్తూ ఉన్నాడు.
0: అట్ దట్ టైమ్ మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డీప్ థాట్ as he was translating one important verse.
1: భగవద్గీత యందు ఉండినటువంటి యొక్క కవిం పురాణం అనుశాస్తం తణో రణీయాంశమ స్మరజ్య సర్వస్వ దాతారం చిత్తరూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్ అన్నాడు. గొప్పగా వేశాడు. ప్లస్ దీనికి అర్థం ఏమిటి అని యోచన చేస్తూ ఉన్నాడు.
0: హీ వాస్ థింకింగ్ ఆఫ్ ది మీనింగ్ ఆఫ్ ఎన్ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ భగవద్గీత.
1: చూచాడు ఈ కార్డు.
0: హీ సా దిస్ విజిటింగ్ కార్డ్.
1: కార్డు ఏమిటి?
0: వాట్ ఈస్ దేర్?
1: ఎవరు ఈ యొక్క వ్యక్తి పేరు? ఏం పేరు?
0: వాట్స్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్?
1: చతుర్వేద అమరేశ్వర శాస్త్రి అని రాశాడు.
0: హిస్ నేమ్ ఇస్ చతుర్వేద అమరేశ్వర శాస్త్రి.
1: ఆ మ్యాక్స్ ముల్లర్ చాలా ఆనందించాడు.
0: మ్యాక్స్ ముల్లర్ వాస్ హ్యాపీ.
1: అక్కడ ఉన్న సర్వెంట్ కంతా నీవు రెండు కప్స్ కాఫీ టీ రెడీ చేసి పెట్టు అన్నాడు.
0: హి ఆర్డర్డ్ ద సర్వెంట్ టు రెడీ టూ కప్స్.
1: నాకు ఒక్క వేదమే తెలియదు. ఇతను ఎవరో? చతుర్వేద శాస్త్రి. నాలుగు వేదములు కూడా తెలిసినటువంటి వాడు వచ్చినాడు. ఎంత అదృష్టవంతుని నేను.
0: మ్యాక్స్ ముల్లర్ థాట్ దిస్ వే, ఐ డోంట్ నో ఈవెన్ వన్ వేద. ఐఎమ్ సో లక్కీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ఫోర్ వేదాస్ టుడే.
1: ఫోర్ వేదాస్. చతుర్వేద శాస్త్రి.
0: చతుర్వేద శాస్త్రి ద నేమ్.
1: ఆ పేరు వింటానే ఆనందించాడు ఈ మ్యాక్స్ ముల్లర్.
0: మ్యాక్స్ ముల్లర్ వాస్ ఇమెన్స్లీ హ్యాపీ.
1: తక్షణమే అతన్ని దగ్గరికి వెళ్లి తీసుకుని వచ్చాడు లోపల.
0: ఇమ్మీడియట్లీ బ్రాట్ హిమ్ ఇన్.
1: వెరీ లక్కీ మ్యాన్ ఐ ఆమ్ అని అన్నాడు.
0: హి సెడ్ ఐఎమ్ లక్కీ మ్యాన్.
1: కూర్చోబెట్టాడు.
0: He made him sit and offer tea.
1: నుంచి వచ్చారంటే నేను ఇండియా నుంచి వచ్చానన్నాడు.
0: He asked where do you come from? He said I am from India.
1: నేను వేదానికి తర్జుమా చేస్తున్నాను.
0: I am translating.
1: మీరు చతుర్వేద శాస్త్రి.
0: You are చతుర్వేద శాస్త్రి.
1: దీనికి అర్థం ఏమిటి అని అడిగాడు.
0: He just asked what's the meaning of this verse.
1: అబ్బే వేదాలు యూజ్లెస్ వేదాస్ నాకేం తెలియదు అన్నాడు.
0: He said Vedas they are useless, I don't know anything.
1: తాను స్తంభించిపోయాడు.
0: హి వాస్ స్టన్డ్.
1: ఏమిటి, భారతదేశం నుంచి వచ్చి చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకుని వేదములనే విమర్శిస్తున్నాడా? టుడే ఇస్ మై బ్యాడ్ లక్ అన్నాడు.
0: హియర్ ఇస్ ఎ పర్సన్ ఫ్రమ్ భారత్ విత్ ద నేమ్ చతుర్వేద శాస్త్రి, హీ క్రిటిసైజెస్ వేద. టుడే ఇస్ ఎ బ్యాడ్ డే, హీ సెడ్.
1: చూచారా, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క విశ్వాసములు, విదేశీయుల్లో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావములు, భారతదేశంలో జన్మించి భారతీయుడని పేరు పెట్టుకుని భారత నీరు త్రాగి భారత అన్నం పూజించి భారత గాలిని పీల్చినటువంటి భారతీయునికి ఈ విశ్వాసాలు లేకుండా పోతున్నాయి.
0: యు సీ ది అమౌంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ సాంక్టిటీ అటాచ్డ్ టు వేదిక్ టెక్స్ట్ బై ఫారినర్స్. ద భారతీయస్ హూ డ్రింక్ ద వాటర్, హూ బ్రీత్ ది సేమ్ ఎయిర్, హూ టేక్ ది సేమ్ ఫుడ్, డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఫెయిత్.
1: సంకల్పించుకున్నాడు మాక్స్ ముల్లర్.
0: మాక్స్ ముల్లర్ థాట్ విత్ ఇన్ హింసెల్ఫ్,
1: ఇంక నేను భారతదేశానికి పోనక్కర్లేదన్న.
0: ఐ డోంట్ నీడ్ టు గో టు భారత్ ఎనీ మోర్.
1: భారతదేశానికి పోతే నా బుర్ర ఏమైపోతుందో.
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇఫ్ ఐ గో టు భారత్?
1: నేను ఇప్పుడు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నాను.
0: టుడే ఐఎమ్ ప్యూర్ అండ్ సీక్రెట్.
1: నిర్మమో నిర్హంకారి స్వశాంతి మధగచ్చతే. ఇంత నిర్మలంగా ఇంత నిశ్చలంగా ఉంటున్నాను నేను.
0: ఐఎమ్ ప్యూర్ అండ్ స్టడీ.
1: అక్కడ ఆ సహవాస దోషంతో ఏమైపోతుందో.
0: బికాస్ ఆఫ్ ది కంపెనీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ దేర్.
1: అది చెప్పడము, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీల చేతనే మానవుడు చెడిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ ద కంపెనీ.
1: మంచి వారితో చేరితే మంచి గుణములు వస్తున్నాయి.
0: ఇఫ్ యూ ఆర్ ఇన్ గుడ్ కంపెనీ యు హావ్ గుడ్ క్వాలిటీ.
1: చెడ్డ వారితో చేరితే గుణములు వస్తున్నాయి.
0: ఇన్ బ్యాడ్ కంపెనీ యు డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
1: మన చింత మంచి పవిత్రమైనటువంటి వస్తువులు మనం పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ షుడ్ హావ్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ అరౌండ్.
1: మీరు అనుకుంటారు స్వామి ఏదైనా ఉంగరాలు ఇచ్చినా లేక గడియారాలు ఇచ్చినా ఇంకే విధమైన రక్షలు ఇచ్చినా ఇదంతా ఏదో ప్రాపంచికంగా మా తృప్తి కోసం ఇచ్చాను. చాలా పొరపాటు.
0: యు థింక్ స్వామి ఇస్ ప్రెజెంటింగ్ అస్ గిఫ్టింగ్ ద రింగ్స్ అండ్ ది లాక్స్ అండ్ వాచెస్.
1: ఆ విధంగా మీరు భావించకండి.
0: డోంట్ థింక్ సో.
1: మీ భవిష్యత్తు యొక్క జీవితానికి ఇది ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి సోపానములు.
0: ఫర్ యువర్ ఫ్యూచర్ ఇట్ ఇస్ ఎ లాడర్ దట్ విల్ టేక్
1: యు. పవిత్రమైనటువంటి వస్తువులు దీనిపైన ధరించినప్పుడు పవిత్రమైన భావాలే వస్తుంటాయి.
0: సో లాంగ్ యూ హ్యావ్ దీస్ సీక్రెట్ ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: అరణ్యవాసం లోపల సీత రాములకు చెప్పింది.
0: దిస్ వాట్ సీత సెడ్ టు రామ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
1: రామా, నీవు తాపస వేషమును ధరించావు.
0: యు ఆర్ ఇన్ ది డ్రెస్ ఆఫ్ ఎన్ ఎసెటిక్.
1: కేవలం అరణ్యములో సంచరిస్తున్నావు.
0: యూ మూవ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
1: సర్వ సౌఖ్యములతో కూడినటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు త్యజించావు.
0: యూ హావ్ గివెన్ అప్ ది కింగ్డమ్ ఆఫ్ ఆల్ కన్వీనియన్స్.
1: నీకు రైట్ ఉండినప్పటికీ నీవు ఏమాత్రం అక్కరలేదని త్యాగం చేశావు.
0: దో యూ హావ్ రైట్, యూ హావ్ నాట్ ఎక్సర్సైజ్.
1: అమృతత్వ మానసహు త్యాగేనేకి అమృతత్వ. ఇంతటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి వచ్చావు.
0: యూ హావ్ కమ్ హియర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: కానీ
0: బట్
1: ఎందుకు నీవు ఈ యొక్క ధనస్సులంతా పెట్టుకున్నావు?
0: వై డు యూ క్యారీ ద బౌ విత్ యూ?
1: ఈ యొక్క అస్తములు నీ వెంట ఉండకూడదు.
0: యూ షుడ్ హ్యావ్ బౌ అండ్ యారో.
1: అస్తములు వెంట ఉంటుంటే దాన్ని హింసించడానికి హింసాభావం కూడా ప్రారంభిస్తుంది.
0: సో లాంగ్ యూ క్యారీ బౌ అండ్ యారో, యూ విల్ హ్యావ్ ది టెండెన్సీ టు బి వైలెంట్.
1: ఏమి హింసించడానికి వచ్చావు నీ అరణ్యానికి?
0: వై డు యూ కమ్ హియర్ టు రిసార్ట్ టు వైలెన్స్?
1: అరణ్యములో సహజంగా సంచరించేటువంటి మృగములు తన యొక్క గృహములో సంచరించినట్టుగా ఉంటాయి.
0: దట్ సో మెనీ అనిమల్స్ మూవింగ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ ఎ నేచురల్ వే.
1: తన ఇంట్లో తాను స్వయంగా సంచరిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తున్నటువంటి మృగాలను చంపటము ఇది హింస కాదా?
0: వెన్ దే మూవ్ అబౌట్ ఫ్రీలీ ఇన్ దేర్ ఓన్ అబోర్డ్ ఈజ్ ఇట్ నాట్ బ్యాడ్ టు హార్మ్?
1: అవి నీకేమి హింస చేస్తున్నాయి?
0: Then what harm they have put
1: you to? నీ ఎందుకోసం ఈ ధనుస్సును తీసుకుని వచ్చావు?
0: Why do you carry this bow and arrow?
1: ఈ విధంగా ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉంటే అలాంటి భావాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: The objects that you carry will certainly reflect upon.
1: చాలా మంది పిల్లలకు తెలుసును.
0: Many of you know.
1: చేతిలో పెన్ను ఉంటుంటే ఊరికి ఏదో రాస్తుంటారు, గోడల పైన రాస్తుంటారు, చేతిలో పైన. ఈ రాయటం అనేటువంటి అలవాటు.
0: If you have got the pen on hand, you go on scribbling something on the paper on hand.
1: చిన్న చాకేగిన ఉంటుంటే కత్తి ఉంటుంటే దాంతో ఏదో గోర్లు చివురుకుంటావు, ఇంకేమేమో చేస్తావు, కర్రలంతా చేస్తావు, ఏమేమో చేస్తుంటావు.
0: If you have a small knife on hand, you will be cutting the nails or something or other.
1: ఎందుకంటే పాత జన్మం యొక్క వాసన కోతి జన్మం యొక్క తత్వము.
0: Because there are all the tendencies of the previous life.
1: కనుకొని ఇవన్నీ మనం దగ్గర పెట్టుకోకూడదు.
0: యూ షుడ్ హ్యావ్ దెమ్ ఎనీవే ఇన్ ద
1: విసిట్. మంచివి మన దగ్గర పెట్టుకోవాలి.
0: యు షుడ్ గుడ్ ఆన్.
1: కంఠములో మంచిది ధరించాలి.
0: యు షుడ్ పుట్ ఆన్ గుడ్ థింగ్స్.
1: కంఠస్య భూషణం సత్యం.
0: ఇస్ ఓన్ ది ట్రూత్ దట్స్ రియల్ జ్యూవెల్.
1: అయితే శబ్దంలో సత్యం వస్తుండాలి, కానీ కంఠానికి భూషణం దైవ స్వరూపము.
0: ఇస్ ఓన్లీ ది డివైన్ ఫామ్ విచ్ ఇస్ ది రియల్ జ్యూవెల్ టు యువర్ నెక్.
1: ఇంకా హస్తస్య భూషణం దానము అన్నారు.
0: అండ్ ది జ్యూవెల్ టు ది హ్యాండ్ ఇస్ చారిటీ.
1: కాదు, ఆ దానంతో పాటు దైవానుగ్రహంతో పొందినటువంటి యొక్క రింగులు కూడా ధరించాలి.
0: అలాంగ్ విత్ చారిటీ యూ షుడ్ ఆల్సో వేర్ ద రింగ్.
1: ఇవన్నీ మనకి ఎందుకు అని అనుకుంటారు చాలా మంది.
0: ఇమేజింగ్ వై దే ఆర్ గిఫ్ట్.
1: యథార్థాన్ని గుర్తించుకోలేని వ్యక్తులే ఈ విధమైనటువంటి భావాలకు గురి అవుతుంటారు.
0: దోస్ హు డు నాట్ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఇవన్నీ భారతీయ సంస్కృతి యందు ఎంత పవిత్రమైనవో ఉన్నాయి.
0: As per the culture of Bharat, they are all sacred.
1: ఇప్పుడు సంస్కృతి అంటే మీరు కనుక్కోండి.
0: You understand what's culture?
1: ఏమిటి సంస్కృతి అంటే?
0: What is culture?
1: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
0: That which is refined is culture.
1: ఎట్లా?
0: How?
1: ఇప్పుడు వరి పండుతుండాలి పంటగా.
0: You find the paddy crop growing.
1: అయితే పండినటువంటి దానిని గడ్డిగానే తెచ్చుకుని భుజిస్తున్నావా?
0: Do you eat in their original form the
1: paddy? గడ్డి నుంచి ప్యాడీని సెపరేట్ చేస్తున్నావు.
0: You separate the paddy from the grass.
1: ఈ ప్యాడీగా ఉండినటువంటి పొట్టునంతా తీసివేస్తున్నావు.
0: You remove the husk around the grain.
1: ఈ రైస్ నంతా తిరిగి వండి అన్నంగా చేసుకుంటున్నావు.
0: You cook the rice.
1: దీన్ని అగ్నిపాకం జరిగిన తర్వాతనే నీ భుజిస్తున్నావు.
0: ఆఫ్టర్ కుకింగ్ ఓన్లీ యూ ఈట్.
1: కనుకనే అగ్ని సంస్కారం జరిగిన తర్వాత నీ ఆహారంగా మారుతుండాలి.
0: సో ఫుడ్ ఈజ్ రిఫైన్డ్ బై ఫైర్.
1: గడ్డి నుంచి వేరు చేయటము,
0: సెపరేటింగ్ ఫ్రమ్
1: గడ్డి నుంచి వేరు చేయటము,
0: రిమూవింగ్ ద హస్క్,
1: అగ్నితో సంస్కరింపబట్టము,
0: రిఫైన్డ్ బై ఫైర్,
1: తరువాత నీ భుజించటము,
0: దెన్ ఓన్లీ యూ ఈట్.
1: ఈ సంస్కారము అన్నారు.
0: దిస్ ఈజ్ రిఫైన్డ్.
1: అనగా చెడ్డనంతా తీసివేసి,
0: రిమూవింగ్ ఆల్ ద బ్యాడ్,
1: గడ్డిని పొట్టును అంతా తీసివేసి,
0: రివ్యూయింగ్ ఆల్ ద బ్యాడ్ ద గ్రాస్,
1: బియ్యమును వండుకుని భుజించినప్పుడు అది సంస్కారం అన్నారు.
0: కుకింగ్ ద రైస్ యాజ్ ఇట్ ఈస్ ఇస్ రిఫైన్డ్.
1: ప్యాడీ ఉంది, ప్యాడీ ఒక బ్యాగ్ ఉంటా ఉంటుండాలి.
0: ద ప్యాడీ ఇట్ ఈస్ దేర్ వన్ బ్యాగ్,
1: వన్ బ్యాగ్ ప్యాడీ 200 రూపీస్,
0: వన్ బ్యాగ్ ప్యాడీ 200 రూపీస్.
1: కానీ దాన్ని సంస్కరింప చేసినప్పుడు వన్ బ్యాగ్ రైస్ 1000 రూపీస్.
0: When once you refine, polish it, it is of 1000 rupees in its value.
1: కాబట్టి సంస్కరింప చేయటం చేత విలువ కూడా పెరిగిపోయింది.
0: Because polishing refinement value has gone high.
1: కనుకనే సంస్కారం చేత విలువ పెరుగుతుంది, పరిశుద్ధం అవుతుంది.
0: So this processing will make it more valuable.
1: కనుకనే సంస్కరించడం ఏమిటి? చెడును దూరం చేసి మంచిని పోషించడమే సంస్కారము.
0: సో కల్చర్ మీన్స్ గివింగ్ ఇట్ అ బ్యాడ్ అండ్ డెవలపింగ్.
1: అది వే ఆఫ్ లైఫ్.
0: దట్స్ ద వే ఆఫ్ లైఫ్.
1: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి? మన జీవితం లోపల మనం భుజించేటువంటి ఆహారం పరిశుద్ధమైనదిగా ఉండాలి.
0: వే ఆఫ్ లైఫ్ మీన్స్ వాట్ ఆల్ దట్ వి ఈట్ షుడ్ బి
1: ప్యూర్. అనగా వడ్డను వేరు చేసి, పొట్టును వేరు తీసి, దీన్ని అగ్ని సంస్కారం చేసి దాన్ని భుజించాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యూ హావ్ టు కట్ ద గ్రాస్, రిమూవ్ ద హస్క్, cook it and then eat later.
1: This is the way of life.
0: This is the way of life.
1: అట్లా లేకుండా పోతే మన ఈ బియ్యం ప్రయోజనమే లేదు.
0: Otherwise the paddy is of no value.
1: అదే రీతిగా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: That's so many.
1: ఇది ఒక తట్ట.
0: This is a
1: ఇది ఒక వెండి తట్ట.
0: This is a silver plate.
1: కానీ వెండి వెండిగా ఉంటుంటే మనం ఉపయోగ పెట్టుకోలేము.
0: But if it remains a silver you can't use.
1: వెండిని బాగా కాంచి సంస్కరింప చేసి,
0: it should be burnt, it should be processed.
1: సుత్తితో కొట్టి,
0: hammered.
1: హ్యామర్ తో అన్ని విధాల దాన్ని హింసించి,
0: యూ షుడ్ హ్యామర్ ఇట్,
1: అగ్నిలో వేసి,
0: పుట్ ఇట్ ఇన్ ఫైర్,
1: అన్ని సంస్కరింప చేసిన చేతనే ఇది ఒక చక్కని అనుకూలమైనటువంటి ప్లేట్ గా మనకు తయారైంది.
0: ఇఫ్ యూ రిఫైన్ ఇట్, ప్రాసెస్ ఇట్, దెన్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు ఎ ప్లేట్.
1: ఇది ఒక బట్ట,
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: అయితే ఇది బట్ట ఏ రీతిగా అయింది?
0: హౌ డస్ ఇట్ టేక్?
1: మొట్టమొదట పత్తిగా వచ్చింది.
0: ఫస్ట్ ఇట్ వాస్
1: పత్తి నుంచి చక్కని దారంగా తీసాము.
0: అండ్ యూ డ్రా థ్రెడ్.
1: ఈ దారమును నేసినాము.
0: అండ్ ఇట్ వే
1: నేసి ఇది వస్త్రంగా తీసుకున్నాము.
0: దెన్ క్లాత్.
1: అప్పుడే ఇది వే ఆఫ్ లైఫ్, దీన్ని వినియోగించుకోవడానికి వీలైంది.
0: దిస్ క్లాత్ రిప్రజెంట్స్ ద వే ఆఫ్ లైఫ్.
1: కనుకనే పనికిరానటువంటి వస్తువు పనికి వచ్చేటువంటి రీతిగా మార్చుకోవటమే సంస్కృతి.
0: కల్చర్ మీన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ యూస్లెస్ థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్
1: యూస్ఫుల్ వే. సంస్కారంతో కూడినటువంటిదే భారతదేశము.
0: దట్ ఈస్ భారతదేశం.
1: దాని కూడా సంస్కారం, సంస్కారం, సంస్కారం.
0: ఎవ్రీ పర్సన్ రిఫ్లెక్ట్స్ దిస్ కల్చర్.
1: బయట నుంచి వచ్చినామంటే ఇంట్లో పోయాలంటే ముందు కాళ్ళు కడుక్కుని లోపల పోతున్నాం.
0: ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ గెట్ ఇన్ యూర్ హౌస్ యూ వాష్ యువర్ ఫీట్ ఫస్ట్.
1: ఏమిటి బయట మనం సంచరించడం చేత కాళ్లలో అనేక రకమైనటువంటి విషక్రిములంతా కూడా చేరి ఉంటాయి.
0: As you move about outward you have to wash your feet because of so many poisonous insects there.
1: కనుకనే పరిశుద్ధం చేసుకోవాలి.
0: So you have to purify, clean.
1: ప్రతి దానికి కూడాను చాలా మంది బ్రాహ్మణులు కూడాను అన్ని అన్నం వడ్డించుకున్న తర్వాత దాని ఔపానం అని చేస్తారు.
0: Many Brahmins they have got a practice.
1: చేతిలో నీళ్లు పోసుకుంటారు.
0: దే విల్ హావ్ వాటర్ ఆన్
1: హ్యాండ్. చుట్టూ చుట్టేస్తారు.
0: దే విల్ జస్ట్ గో ఇట్ రౌండ్ ద ప్లేస్.
1: పానాయ నమః, అపానాయ నమః, గానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః అని ఈ పంచ ప్రాణముల యొక్క పేర్లు చెప్తుంటారు.
0: దే అటర్ ద నేమ్ ఆఫ్ 5 లైఫ్ ప్రిన్సిపల్స్.
1: ఎందుకోసం చుట్టూ వేశారు?
0: వై షుడ్ టేక్ ఇట్ రౌండ్?
1: అనగా ఇది కూడా ఒక సంస్కారం.
0: దిస్ ఇస్ ఆల్సో కల్చర్.
1: వండిన వంట లోపల,
0: there in the food,
1: వడ్డించినటువంటి తట్ట లోపల,
0: and there in the plate,
1: ఉన్నటువంటి పదార్థములకు ఏ చీమలో వచ్చి దీన్ని ప్రవేశించి కొంతవరకు కల్మషం గావించవచ్చు.
0: The food served there on the plate, well you may find the ants getting into the plate.
1: చుట్టూ నీరు పోస్తే చీమలు రావడానికి వీల్లేదు.
0: On the other hand, if you keep water around the plate, ants cannot approach.
1: చిన్న చిన్న విషయాలు కూడాను భారతీయ సంస్కృతి ఎంత విచిత్రమైనటువంటి ఆన్సర్ ను చెప్తూ వస్తుంది.
0: In these subtle matters, the culture of Bharat has got many explanations.
1: Meaningless words in సంస్కృతిలో లేనే లేదు.
0: In Sanskrit there are no meaningless words.
1: కానీ మీనింగ్ తెలియనటువంటి వాడు వర్డ్స్ మాత్రమే యూజ్లెస్ వర్డ్స్ గా ఉపయోగిస్తున్నాడు.
0: But the people who don't know the meaning, they use it in a meaningless way.
1: తెలియనటువంటి వాడు తెలియనట్టుగా ఉండడు.
0: A first ignorant person will not remain innocent. He talks as if he knows. That is foolishness.
1: తెలిసినట్టుగా మాట్లాడటమే మూర్ఖత్వము.
0: టు టాక్
1: తెలియనటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు.
0: వెన్ యూ డోంట్ నో మేక్ ఎఫర్ట్ టు నో.
1: కనుక భగవత్ తత్వంలో ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం ఇవి ఉంటున్నాయి.
0: ఇన్ డివినిటీ దేర్ ఆర్ సో మెనీ సటిల్ పాయింట్స్.
1: ఏదమంతా కూడాను ఒక్కొక్క అక్షరంలో కూడాను ఒక్కొక్క శక్తి స్వరూపం ఏమిటి ఉంటుండాలి.
0: ఎవ్రీ లెటర్ హెస్ గాట్ ఎ మైటీ పవర్ బిహైండ్.
1: వాక్ అనే ఒక శబ్దం.
0: దేర్ ఇస్ వన్ వర్డ్ బై నేమ్ వాక్.
1: వాక్
0: వాక్
1: ఈ వాక్ అనేటువంటి పదము ఒక పదము.
0: దిస్ ఇస్ వన్ వర్డ్.
1: ఈ పదము లోపల ఇంకొక పదం వస్తుంది.
0: దేర్ ఇస్ అనదర్ వర్డ్ నౌ.
1: పదము అనేటువంటిది ఒక పదమే. అన్ని పదార్థములే.
0: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
1: ఈ పదార్థములో ఏముంటుండాలి అర్థము?
0: వాట్ ఇస్ ది మీనింగ్ దేర్?
1: పదములకు అర్థమే పదార్థము.
0: ది అర్థ ద మీనింగ్ ఆఫ్ ద పద ద వర్డ్ ఈస్ ద
1: పదము. ఇది గులాబీ పుష్పము.
0: దిస్ ఇస్ రోజ్ ఫ్లవర్.
1: గులాబీ పుష్పము అనేటువంటి పదమునకు ఈ పుష్పమే అర్థము.
0: The meaning for this word rose flower, this flower is the true meaning.
1: Kerchief anetundi padamunaku ide artham.
0: For the word kerchief, this is the meaning.
1: Ee padamunaku arthamunu choopincheetundi kanukane deeniki padarthamu ani peru pettaru.
0: As it shows the meaning, it's called padartha.
1: Padamunaku arthamunu nirupincheetundi padartham annaru.
0: That which proves the meaning artha to the pada, the word is padartha.
1: Kanukane ee samskruti bhavam nandu.
0: So in culture,
1: ee ka konni konni vichitramainatundi vanni unnai.
0: There are many peculiar things here.
1: Okati ఆధ్యాత్మిక తత్వం లోపల చక్కని పదం ఉంటుండాలి.
0: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ దర్ ఇస్ వెరీ గుడ్ వర్డ్.
1: అక్షరం అన్నాడు.
0: వి సే అక్షర.
1: ఈ అక్షరం అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై దట్?
1: ఇది ఒక కేవలం ఒక రాతలో ఉండేటువంటి అక్షరంగా భావిస్తుంది.
0: ఇస్ ఇట్ దట్ యు రైట్ దట్ విచ్ ఇస్ రిటన్? అక్షర ద లెటర్.
1: లెటర్ అది.
0: ద లెటర్
1: అక్షరం అనగా లెటర్ అది.
0: అక్షర మీన్స్ లెటర్.
1: అయితే
0: హౌఎవర్
1: వేదాంత పరిభాషలో అక్షరం అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం.
0: బట్ ఇన్ వేదాంతిక్ పార్లన్స్ అక్షర
1: స్వరూపుడు.
0: Permanent. God is permanent.
1: కాదు, ఈ యొక్క పర్మనెంట్ లో కూడా టెంపరీ కూడా చేరి ఉంటుండాలి.
0: ఈవెన్ ఇన్ దట్ పర్మనెంట్ థింగ్ దేర్ ఇస్ దట్ విచ్ ఇస్
1: టెంపరీ. దీంట్లో కూడా పర్మనెంట్ కూడా చేరి ఉంటుండాలి.
0: ఈవెన్ ఇన్ ది ఎఫీమరల్ దేర్ ఇస్ పర్మనెంట్.
1: శాశ్వతంలో శాశ్వతమైనది ఉంటుండాలి.
0: దేర్ ఇస్ పర్మనెన్స్ ఇన్ టెంపరీ.
1: శాశ్వతంలో అశాశ్వతమైనటువంటిది ఉంటుంది.
0: ఇన్ ద పర్మనెంట్ థింగ్ దిస్ టెంపరీ.
1: మనం తెలుసుకోవాల్సినటువంటి సంస్కృతి.
0: టు నో దట్ ఇస్ కల్చర్.
1: అక్షరం
0: అక్షరం
1: ఆక్షరం
0: ఆక్షరం
1: ఆ అనగా నశించేటువంటిది జీవాత్మ.
0: ఆమ్ ఇన్ స్పెరిషబుల్ ఇండివిజువల్ సోల్.
1: క్షరం అనగా జీవించి నశించేటువంటిది.
0: క్షర దట్ లీవ్స్
1: అనగా నిరంతరము ఉండేటువంటిది.
0: ఆ దట్ విచ్ ఇస్ పర్మనెంట్
1: ఆ శాశ్వతము.
0: ఆ ఇస్ పర్మనెంట్.
1: క్షరం నశించటము.
0: క్షర పెరిషబుల్
1: నశించేటువంటిది. ఆత్మ నశించినటువంటిది పరమాత్మ.
0: దేర్ఫోర్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్ ఇస్ డివినిటీ.
1: ఆత్మ పరమాత్మల యొక్క చేరికే అక్షరం.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ది సూపర్ సోల్ అక్షర.
1: కనుకని ప్రతి దాని ఎందుకు కూడాను ఎంతో అంతరార్థాన్ని కూడి ఉంటుండాలి.
0: సో ఫర్ ఎవ్రీ సటిల్ పాయింట్ ఇస్ మైటీ మీనింగ్.
1: విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలి.
0: యు హావ్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ కల్చర్ ఆఫ్.
1: అడుగడుగునకును భారతీయ సంస్కృతి అడ్డం వస్తుంది మనకు.
0: ఇన్ ఎవ్రీ స్టెప్ యుల్ కమ్ అక్రాస్
1: మాట మాటకు కూడాను భారతీయ సంస్కృతి మనకు పిలిపిస్తుంది.
0: ఎవ్రీ వర్డ్ రిఫ్లెక్ట్స్ ది కల్చర్ ఆఫ్.
1: చూపు చూపుకు కూడాను మధ్యలో ఉన్నట్టు భారతీయ సంస్కృతమే.
0: ఎవ్రీ లుక్ స్పీక్స్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుకనే ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: గజరాజు మకరితో బాధపడుతున్నాడు.
0: ఎట్ వన్ టైం ది కింగ్ ఎలిఫెంట్ వాజ్ ఫైటింగ్ విత్ ది క్రొకడైల్.
1: కావవే వరద సంరక్షించు భద్రాత్మక.
0: ఓ గాడ్
1: మొర పెట్టుకున్నాడు రావే ఈశ్వర.
0: ది కింగ్ ఎలిఫెంట్ వాజ్ ప్రేయింగ్ టు గాడ్. ఓ గాడ్ కమ్ డౌన్.
1: తక్షణమే భగవంతుడు వచ్చాడు.
0: God appeared there.
1: దీనికి అనేక మంది కవులు,
0: many poets,
1: భగవంతుడు ఈ యొక్క దాసునకు ఎంత దూరంలో ఉంటాడు,
0: how long distant is present God from the devotee.
1: ఈ కొంతమంది మేధావులంతా ఉంటారు చూడండి.
0: You know many intellectuals.
1: తెలివితక్కువ మేధావులు.
0: They are foolish intellectuals.
1: వాడన్నాడు ఏనుగు అరిస్తే ఎంత దూరం వినపడుతుందో అంత దూరంలో ఉంటాడు భగవంతుడు అన్నాడు.
0: They said God is present at that distance where from the cry or the shout of the elephant is heard.
1: ఇది ఎంత అజ్ఞానం.
0: What a sort of ignorance it is.
1: ఎక్కడి నుంచి ఎక్కడికో రాడు భగవంతుడు.
0: God doesn't come from anywhere.
1: సర్వత

0: ప్రసాదం. ఎవరు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రాప్తం చేస్తారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
1: గాడ్ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ దట్ ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద మోడ్ ఆఫ్ యువర్ ప్రేయర్.
0: భగవంతుడు నా వెంటనే ఉంటుంది, నన్ను సంరక్షించాలి అని ప్రార్థించుకునేటువంటి వారికి వెనక వైపున పాద శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయట.
1: ఇఫ్ యు ప్రే దట్ గాడ్ షుడ్ బి విత్ యూ లిసన్ టు ది సౌండ్.
0: ఓ భగవంతుడా, నా కష్టంలో నీకు కనిపించడం లేదా, నా ఏడుపు నీకు కనిపించడం లేదా అని అనుకునేటువంటి వాళ్లకు కన్నులు మాత్రమే కనిపిస్తుంటాయి.
1: ఎనీ వాట్ యూ ఫీల్ లైక్ దిస్, ఓ గాడ్ డోంట్ యూ సీ మై మిజరీ, డోంట్ యూ సీ మై సఫరింగ్, హీ విల్ బి ఫైండింగ్ ది ఐస్.
0: నా రోగం నీకు వినిపెట్టడం లేదా,
1: డోంట్ యూ లిసన్ టు మై,
0: నా ప్రార్థన నీకు వినటం లేదా,
1: డోంట్ యూ లిసన్ టు మై సఫరింగ్
0: అని ప్రార్థించేటువంటి వానికి చెవులు మాత్రమే ఉంటాయట.
1: ద వన్ హూ ప్రేస్ సో హీ విల్ ఫైండ్ ది
0: ఇయర్. సత్వతోచి తిరోముఖం, అన్నింటి ఎందు కూడాను తన యొక్క ముఖంతోనే కనిపిస్తూ ఉంటాడట.
1: యూ విల్ ఫైండ్ ది ఫేస్ ఆఫ్ గాడ్.
0: ఒరే పిచ్చివాడ, షిరిడీలో కూడా అట్టే చెప్పింది, నేను ఎప్పుడూ నీ వెంటనే ఉన్నానరా,
1: ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ,
0: నీ వీ పెనుకులనే వస్తున్నానరా నీ వెంట,
1: ఐ ఫాలో యూ స్టాండింగ్ బిహైండ్ యూ
0: అన్నాడట.
1: హీ సెడ్ సో.
0: అనేటప్పటికి కొంచెం దూరం పోయి
1: ఈ
0: భక్తుడు వెనక తిరిగి చూసుకున్నాడట.
1: ద డివోటీ టర్న్ బిహైండ్ అండ్ వాచ్
0: వెనక లేడు,
1: హీ ఇస్ నాట్ దేర్.
0: సాయిబాబా ఎంత అబద్ధం చెప్పాడు.
1: సాయిబాబా వాట్ ఎ లై హీ సెడ్,
0: నీ వెనకనే ఉంటున్నానని చెప్పాడు కదా.
1: హీ సెడ్ ఐ యామ్ బిహైండ్,
0: ఏది నా వెనక కనిపించడం లేదే.
1: ఐ డోంట్ ఫైండ్ హిమ్.
0: తిరిగి వెనక్కి వెళ్ళాడు.
1: సో హీ రిటర్న్.
0: బాబా
1: బాబా,
0: మీరు ఇంత పెద్దవారు కదా,
1: యూ సచ్ ఎ బిగ్ మ్యాన్,
0: ఇంత అబద్ధాలు చెప్పొచ్చునా,
1: వై షుడ్ బి లై,
0: నా వెంటనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యువర్ బిహైండ్,
0: నా వెనకనే ఉంటున్నావని చెప్పావు.
1: యూ సెడ్ యువర్ బిహైండ్,
0: చూస్తే నీవు లేవే.
1: వెన్ ఐ టర్న్ బ్యాక్ ఐ హావ్ంట్ సీన్ యు.
0: ఒరే సైతాన్,
1: హీ సెడ్, ఓ సైతాన్ మ్యాడ్ క్యాప్,
0: ఇదేరా నీ బుద్ధి,
1: ఈజ్ ఇట్ యువర్ ఇంటెలిజెన్స్?
0: కాదు కాదు, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: వెన్ యూ టర్న్ యువర్ బ్యాక్ ఆల్సో టర్న్,
0: నీ వీపు తిరిగినప్పుడు నేను తిరిగాను.
1: వెన్ యువర్ బ్యాక్ టర్న్, ఐ టు టర్న్.
0: తాను వెనక్కి తిరిగినప్పుడు తన వీపు కూడా తిరిగింది, తన వెనకనే ఉంటున్నాడు.
1: వెన్ హీ టర్న్డ్ హిస్ బ్యాక్ ఆల్సో టర్న్డ్.
0: దైవము యొక్క పదములు ఎంత గూఢమైనటువంటివి గాను, ఎంత రహస్యమైనటువంటివి గాను, ఎంత విచిత్రమైనటువంటివి గాను ఉంటుంటాయి.
1: ద డివైన్ వర్డ్స్ ఆర్ సో సటిల్, ఇట్ కీప్స్ హైలీ మీనింగ్ఫుల్.
0: అర్థం చేసుకోలేరు,
1: ఆర్డినరీ కెనాట్ అండర్స్టాండ్.
0: కనుక నీ అర్థం చేసుకోవడానికి నీ ప్రయత్నించవద్దు.
1: సో డోంట్,
0: చెప్పినది విని నడుచుకో.
1: డోంట్ ట్రై టు అండర్స్టాండ్, ఫాలో వాట్ ఈస్ సెడ్.
0: అది నీ యొక్క కర్తవ్యం,
1: దట్స్ యువర్ డ్యూటీ.
0: కనుక
1: సో
0: భగవత్ విషయం లోపల ఇంకా ఎంతెంతో ముందు తెలుసుకోవాల్సినటువంటిదంతా ఉంటుంటుంది. భగవత్ విషయం ఎవ్వరికి సాధ్యం కాదు తెలుసుకోవటానికి.
1: నో వన్ కెన్ కాంప్రిహెండ్ ఇన్ ఫుల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సామాన్యమైనటువంటి మానవుడిగా కనిపిస్తుంటారు,
1: అపియర్ టు బి ఆర్డినరీ హ్యూమన్,
0: కానీ అతీతమైనటువంటి శక్తి ఆవిర్భవిస్తుంటారు.
1: బట్ దే హావ్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: కనుక అది అందరికీ సాధ్యం కాదు.
1: It's not possible to everybody to know.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: So do your duty.
0: నీ యొక్క సందేహాన్ని నివారణ చేసుకోవడానికి దైవానికి అర్పితం గావించు.
1: To get your doubts cleared, offer yourself to God.
0: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: That's your main duty today.

0: God does not exist in some separate country or nation. He dwells in this very body itself. When it is sin, there is nothing like a sin which exists in some foreign country. Sin is basically associated with the deeds that you perform.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Vilavalenapatikini. Astiramainapatikini. ఈ మానవ దేహము ఆత్మదీవునకు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం.
0: ఆల్ దో దిస్ ఫిజికల్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అండ్ ఎనీ పర్మనెన్సీ అబౌట్ ఇట్, యాజ్ ఇట్ హౌసెస్ గాడ్ అండ్ ఆత్మా, ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ ప్రాపర్లీ.
1: దేహ పోషణ మానవుని ప్రధాన కర్తవ్యము.
0: టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే ఈజ్ ఎ డ్యూటీ ఎంజాయిన్డ్ ఆన్ మ్యాన్.
1: దృఢత్వమే లేనటువంటి ఒక దేహమునందు మానవత్వము అనేక చిక్కులు పాలు కాగలదు.
0: ఎ బాడీ విచ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ విల్ పుట్ మ్యాన్ టు డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: మానవ జీవితము దేహమనే పునాదిపైన ఆధారపడి ఉంటున్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ the foundation of the physical body.
1: Kanukane aadhunikamainatunti yokka vaigyanamunaku karakulainatunti roman desham varu kudanu ee deham yokka visishtatanu gurtinchi varu deha poshana nimittamai aneka vidhamainatunti shraddhanu teesukunetunti varu.
0: The roman scientists who have laid foundation for the various sciences have expounded that this physical body has to be properly maintained.
1: ఈ దేహము తనంతటికి తానేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రపంచము.
0: This physical body may be compared to a world in itself.
1: దేహమనగా కేవలము ఒక ఆకారము మాత్రమే కాదు.
0: When you think of physical body, you should not confine it to only
1: అనేక అంగములతో కూడినటువంటి ఒక సమష్టి స్వరూపము.
0: This is a collection and a conglomeration of different limbs.
1: Ye angamunaku aa angamu lavanyamainatuntidi.
0: Each limb has its own beauty.
1: Anni angamulu yokka saundaryamunukudunu manam kaapadukovalsina kartavyam.
0: It is our duty to protect and take care of the beauty of each limb of the body.
1: Anarogyamunaku guri ainatunti dehamu balaheenataku guri ainatunti dehamu oka dudamainatunti sankalpanni cheyaledu.
0: A body which is subjected to disease and weakness can never contain strong thoughts and sound feelings.
1: Pavitramaina divyamaina bhavyamaina bhavamulu manavunu nundi aavirbhavinchavalanna shariram dudamainatuntiganu aarogyamainatuntiganu undali.
0: If noble, magnificent and great feelings and thoughts will have to emerge from man, the physical body must be strong and sound.
1: Anni matamulu varu kudanu దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే.
0: ఆల్ ది రిలిజియన్స్ హావ్ అగ్రీడ్ అపాన్ ద ఫ్యాక్ట్ దట్ బాడీ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్.
1: ఇది అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ,
0: ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ నో డౌట్,
1: సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది.
0: ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హౌస్డ్ God and Atma inside it.
1: Kanuka matamulanni cheri manchini bodhinchi.
0: All the religions can only tell good things.
1: Telisi melugavalanu telivitoda.
0: But one should conduct oneself with that awareness.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If your thinking is proper, which religion is bad?
1: Kanuka anni matamulu kudanu edi bodhinchinappatikini samasti kshemamunake కానీ వ్యష్టి యొక్క క్షేమం కాదని సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది రిలిజియన్స్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ ది నీడ్ ఫర్ ది కలెక్టివ్ వెల్ఫేర్ అండ్ నాట్ ది ఇండివిజువల్ వెల్ఫేర్.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహమనందే దివ్య భవ్యమే నవ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి.
0: ది ఆత్మ విచ్ ఈస్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ నోబుల్ అండ్ గ్రేట్ ఈస్ షైనింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
1: దేహ బలహీనం చేత ఇది తరుగదు, దేహ బలము చేత పెరుగదు.
0: ఆత్మ విల్ నాట్ గ్రో అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్ అండ్ విల్ నాట్ బికమ్ వీక్ అన్ అకౌంట్.
1: పెరిగి పెరిగి తరగనటువంటి యొక్క తత్వమే ఆత్మతత్వము.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ గ్రో అండ్ డిక్లైన్.
1: ఇది నిరంతరం కూడాను పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ సేక్రెడ్,
1: విలువైనటువంటిది,
0: ఆల్వేస్ ఫ్రెష్,
1: బలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను దీని విలువ ఏమాత్రం కూడాను తగ్గదు.
0: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ రిమైన్ స్ట్రాంగ్ అండ్ ఇట్ విల్ నెవర్ డిక్లైన్.
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాని వెలుగు పోదు.
0: If you were to find a very highly valuable big diamond in the midst of ordinary stones, the diamond will not lose its value.
1: Manchi gummadi pandu kanchelo kaachina ruchiyu maradu dani chaviyu podu.
0: Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change.

0: Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen.
1: Kanuka deham anetundi aneka malinyamato koodinatundi ainappatikini indulo nirmalamu nischalamu nisvarthamainatundi aatma tattvamu nirantaramu kodunu prakashistune untuntadi.
0: Although the physical body is subjected to various types of diseases and dirt, the most precious, invaluable Atma is residing, which is pure and permanent.
1: Aithe anni matamulu varu kudanu ee deham yokka pushtini santushtini koratamlo undinatundi antaratham emiti.
0: What is the inner significance of all the religions aspiring to protect and look after this physical body?
1: Deho devalaya prakto idi deham anetundi భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణము.
0: ది రీజన్ ఈస్ దట్ ఎవ్రీవన్ హస్ బిలీవ్డ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక, అశ్రద్ధ పూనక, తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము.
0: ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ to see that this physical body doesn't suffer from any weakness or disease and takes care of this particular physical body and uses it properly.
1: Kani itti satyamunu gurtinchaleinatundi vyaktulu aneka vratamulani nomulani upavasamulani ee perla cheta dehamunu krushimpa chesukuntunnaru.
0: But unfortunately, people who do not know this secret, in the name of various vratas and vows, or make undertaking such acts which weaken this physical body.
1: తద్వారా మనము నిత్య సత్యమైనటువంటి ఆత్మ తత్వాన్ని మనం గుర్తించలేము.
0: By undertaking such steps, you will never realize the reality of Atma.
1: పుట్టపైన మధ్యించిన పాము మరణం ఉందన?
0: By beating upon the ant hill, can you kill the snake inside?
1: తనువును తా దండించిన విషయభోగములు అనుగున?
0: By putting this physical body to suffering, can you get realization?
1: ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానవున?
0: By merely giving a food and water, can you really become ఆత్మ?
1: తానెవరూ తెలియకున్న తత్వజ్ఞానం ఎతుకులు.
0: Without knowing who you really are, how can you become
1: తత్వజ్ఞానమును కుదరవలనన్న తానెవరో గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: If you really want to become a తత్వజ్ఞాని, you should try to know who you really are.
1: మానవుడంటే ఏమిటో అనేటువంటి సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో రియలైజ్ వాట్ మ్యాన్ రియలీ స్టాండ్స్ ఫార్.
1: ఇతను నిరంతరం కూడాను నూతనుడే, నిరంతరము నూతనుడే.
0: సీజనస్లీ అండ్ కంటిన్యూస్లీ హీఈస్ న్యూ.
1: ఇతను సనాతనుడు కానీ పురాతనుడు కానీ కాదు.
0: హీఈస్ నైదర్ ఏన్షియంట్ నార్ మోడర్న్.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది.
0: Any number of births one may take, every birth is new.
1: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఇది నిరూపిస్తుంది.
0: ఇట్ ఆల్సో షోస్ దట్ మ్యాన్ ఈస్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ బేసికలీ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: ఇది కొన్ని విధములైనటువంటి విచారణ సలిపినప్పుడే దీని నిజ స్వరూపం మనకు గోచరమవుతుంది.
0: Only when you undertake proper inquiry, you would be able to realize this basic truth.
1: స్వస్వరూప సంధానమే దీని యొక్క నిష్ట.
0: The most important object is to realize who you really are.
1: ఇది నిష్టనే జ్ఞానమునకు సరియైనటువంటి ద్రష్ట.
0: A real jnani is one who has this kind of
1: ఈ ద్రష్ట యొక్క సందర్శనమే భక్తి యొక్క ప్రభావము.
0: Getting darshan of the great souls is the very purpose of devotion.
1: ద్రష్టాధారం చేతనే దృష్టిని మనము అభివృద్ధి పరుచుకుని సృష్టిని మనం అనుభవించాలి.
0: When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy kaani
1: aakaram koodinanta maatramana manavattam aneetundi dani manam saarthakam gaavinchukotam idi avivekamu.
0: By merely getting a human form, you are not going to sanctify human life.
1: Aakaram manavaakaram undavachunu,
0: in form one may be a human.
1: Daanam gunamulu cheta ee manavattvanni marugu cheyavachunu,
0: but by qualities you might have hidden the real human nature and become a demon.
1: Aakaram nu chuchi manavattvanga manam bhramincharadu.
0: We should not get deluded by merely looking at human form.
1: Nijamaina manavattvam anaga manava, managa kaadu, nava anaga kottadi, kottadi kaanatvanti de manavattvam.
0: The real meaning of manava, man, is the one who is not new.
1: అంతే కాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్.
1: మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ త్రీ లెటర్ వర్డ్. మా నా వా.
1: మా అనగా అజ్ఞానము.
0: మార్ రెఫర్స్ టు ఇగ్నోరెన్స్.
1: నా అనగా లేకుండా.
0: నా రెఫర్స్ టు నాట్.
1: వా అనగా వర్తించటము.
0: వా రెఫర్స్ టు కండక్ట్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరి అయిన అర్థం.
0: ద వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అలోన్ ఈజ్ మ్యాన్.
1: కానీ అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది?
0: If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine?
1: ee manavattam anekunte divyattani manam motta motta artham chesukovali.
0: In the very first instance, you should recognize this humanity as basically divinity.
1: Artham chesukunaka nanarthamulo anarthamulu maatrame unchukoni yadarthamulu visarjinchitam cheta ఇది సత్యమైనటువంటి యొక్క స్వరూపానికి గుర్తించడానికి వీలు కాదు.
0: వెన్ వన్ మిస్టేక్స్ అండ్ మిస్అండర్స్టాండ్ వేరియస్ మీనింగ్స్ అండ్ మిస్ఇంటర్ప్రిట్స్ వన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ రియలీ ఎంజాయ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
0: ఎవ్రీ గ్రీన్ బర్డ్ కెన్ ఇట్ బి లైక్ ఎ ప్యారెట్ కెన్ ఇట్?
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున?
0: ఎవ్రీ వర్మ్ దట్ మూవ్స్ అబౌట్ ఆన్ ఎ ఫ్లవర్ can you call it a bee?
1: పులిచర్మం కప్పినట్టు గాడిద తా పులియగున?
0: జస్ట్ బై వేరింగ్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ ఎ డోన్కీ బికమ్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగ ఉంటానటయ్యా?
0: జస్ట్ బికాస్ ఎ పిగ్ ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ రియలీ బికమ్ ఎన్ ఎలిఫెంట్?
1: కనుక ఆకారంను చూచి మానవత్వంగా భవించటము కేవలం అవివేకమే.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ది ఫార్మ్ అలోన్ అండ్ సే దట్ ఈస్ ఎ
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు
0: హ్యూమానిటీ
1: ఒక్కటిగాని అతికి ఉంటారు.
0: ద వన్ హూ యూనిఫైస్ అండ్ హార్మోనైజెస్ ద వరల్డ్ థాట్ అండ్ డీడ్ అలోన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మాట యందు వేరు,
0: ఇన్ వర్డ్ డిఫరెంట్.
1: పనులు యందు వేరు,
0: ఇన్ యాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
1: వచనమందు వేరు,
0: అండ్ ఇన్ థింకింగ్ హీఈస్ డిఫరెంట్.
1: ఈ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది?
0: How can a person be called if one is so different in different?
1: Kanuka dharinchinatundi dehamu kanukane idi dehamu. Okay, dahinchetundi deham kanukane idi dehamu. Jindinchetundi shariram kanukane idi shariramu. Ilanti aatma tattvam cheta deeniki aneka naamamulu erpadutu vachinavi.
0: This physical body has got different names like dehamu because it gets burned down, shariramu because it houses a shariri, and it gets destroyed.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: The physical body is like a water bubble.
1: ఈ క్షణములో ఈ యొక్క నీటి బుడగ లీనమవుతో నీటి యందు.
0: In what moment this water bubble breaks down?
1: అయితే ఈ నీటి బుడగ ఎక్కడ నుంచి వచ్చింది?
0: But then this, from where did this water bubble come? It has come from water.
1: నీటి యంద పెరిగి,
0: it has grown in water.
1: నీటి యంద అణంగు నీటి బుడగ.
0: It has merged back into water itself.
1: నరుడు భూదంబు.
0: Man is water bubble.
1: నారాయణుడు నీరు.
0: నారాయణ is water.
1: కనుక ఈ బుడగ కేవలము నీటి నుండినే పుట్టినటువంటిదిగా ఉండినప్పుడు ఈ యొక్క నరుడు కూడాను నారాయణుడి నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు.
0: Just as a water bubble has emerged from water, the man has emerged from Narayana, the Lord.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే శరీరము అలక్ష్యము చేయక, అశ్రద్ధ చేయక, తగినటువంటి రీతిగా దీన్ని పోషించుకోవటానికి కృషి చేస్తాం.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్, విల్ టేక్ స్టెప్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ లుక్ ఆఫ్టర్ ఇట్.
1: ఇది ఒక పనిముట్టు అయినప్పటికీ,
0: ఆల్దో దిస్ ఇస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్,
1: దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడా ఉండాలి.
0: దేర్ ఆర్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్.
1: జగత్తునందు ప్రతి పదార్థములకు కొన్ని నియమములు ఉంటున్నవి.
0: Every object in the world has certain rules and regulations.
1: నస్యేయ నియమం వినా,
0: there is no welfare without a code of conduct. ఈ దేహము
1: అనేక నియమములతో కూడినటువంటిది.
0: This physical body also has certain rules and limitations.
1: మన ప్రవర్తనలు ఎందుకని,
0: in our behavior,
1: మన చూపులు ఎందుకని,
0: in our looks,
1: మన మాటలు ఎందుకని,
0: in our words,
1: మన యొక్క భావములు ఎందుకని,
0: in our feelings,
1: ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ డెవలప్ సేక్రెడ్నెస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
1: అట్లు పవిత్రము గావించుకొనక
0: వితౌట్ దట్ కైండ్ ఆఫ్
1: అనుగ్రహించినటువంటి అంగములన్నింటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది.
0: ఇఫ్ వన్ మిస్యూజెస్ అండ్ అబ్యూజెస్ ద లిమ్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ద హ్యుమానిటీ బికమ్స్ డెమానిక్.
1: మన జీవితం అంతా ఇప్పుడు ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ బిజినెస్ ఫీల్డ్.
1: మన దేహములో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందట ఈ ఉష్ణము, ఇది రోగంగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది హీట్ ఇంక్రీజెస్ 99 degrees, దెన్ వి సే
1: మన బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది.
0: సిమిలర్ ఇస్ అవర్ బ్లడ్ ప్రెషర్ 120/80.
1: కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది.
0: ఇఫ్ దిస్ 80 becomes 90, ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: మన ఐబాల్ కూడాను ఎంత వెళ్తురునో అంత వెళ్తురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెళ్తురునే చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది.
0: ఈవెన్ అవర్ ఐబాల్ కెన్ సీ ఎ లిమిటెడ్ లైట్. ఇఫ్ ఇట్ సీస్ ఎక్సెసివ్ లైట్, ది రెటీనా బర్న్స్ డౌన్. మన ఇయర్ డ్రమ్స్
1: కూడాను అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అమితమైనటువంటి శబ్దం విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది.
0: సిమిలర్ ఇస్ విత్ అవర్ ఇయర్ డ్రమ్స్. Limited sound is okay, otherwise they burst.
1: కనుక మన దేహమంతా ఇప్పుడు నువ్వు కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి ఒక దేహమును కాపాడుకోవటం కూడా కొంత లిమిట్ కావాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ సచ్ ఎ ఫిజికల్ బాడీ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్.
1: దీనికి తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ది ఫుడ్ పార్ట్ టేకన్ బై దిస్ బాడీ,
1: త్రాగే నీరు ఎందుకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ఆల్సో ది వాటర్ దట్ ఇస్ పార్ట్ టేకన్,
1: వాటర్ ఎందు పరిమితము.
0: దేర్ ఇస్ లిమిట్ ఇన్ వర్డ్స్,
1: వినటం ఎందు పరిమితము.
0: ఇన్ హియరింగ్ దేర్ ఇస్ ఎ లిమిట్.
1: మన జీవితం అంతా కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ సర్టన్ లిమిట్స్ అండ్
1: లిమిటేషన్స్. మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమునకు గురి అవుతుంది.
0: వెన్ వన్ ఎక్సీడ్స్ ది లిమిట్ దెన్ వన్ ఫేసెస్ ది డేంజర్.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive food makes one go mad.
1: Atibhasha matihani, mita bhasha atihai.
0: Excessive talk makes a person kanukune
1: manavudu ee dehamunu ee vidhamainatundi oka margamulo anubhavimpa cheskovalo aa aanandamunaku sariyainatundi margamune manam anusarinchali.
0: We have to undertake such path which can really confer joy on us in using our physical body.
1: మానవులకు ఐదు విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి.
0: There are 5 types of thinking power in every human being.
1: దానిని ఒక జ్ఞానం అన్నారు.
0: And that has been described as జ్ఞానం.
1: ఈనాడు సామాన్యంగా ప్రపంచమంతటికూడను సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి. అదే తెలివితేటలతో కూడినటువంటిది.
0: The type of knowledge which is available in the world and which is all pervasive,
1: దీనిని మొట్టమొదటిదాన్ని bookish knowledge అన్నారు.
0: This type of knowledge is called bookish knowledge.
1: ఈ bookish knowledge నుంచి కూడా superficial knowledge గా మారిపోయింది.
0: This bookish knowledge has given birth to superficial knowledge.
1: ఈ superficial knowledge లోపలే మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We are wasting our entire life in this superficial knowledge.
1: ఈ వయసులందు ఈ మానవులకు ఉండవలసినటువంటి general knowledge, common sense జీరోగా ఉండాలి.
0: What is required as general knowledge and common sense for man is a big zero in
1: him. General knowledge, common sense anedi kevalam vidya valla labhinchetundi kaadu.
0: General knowledge and common sense cannot be acquired through books.
1: Nitya jeevithamulo kartavya dharmam vallane manaku ee oka general knowledge ni manamu pochinchukovachunu.
0: One can protect and acquire general knowledge through daily living life.
1: Samaja seva valla, samaja samparkam valla ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాస్టర్ జనరల్ నాలెడ్జ్ బై బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్ సర్వింగ్ ది సొసైటీ.
1: ఇంకా నాలుగవది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ద ఫోర్త్ వన్ ఈస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారించేసినప్పుడుగా ఉంటుండాలి.
0: What is required as general knowledge and common sense for man is a big zero in
1: him. కనుక జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ అనేటువంటిది కేవలం విద్య వల్ల లభించేటువంటిది కాదు.
0: జనరల్

0: One is discrimination knowledge.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారం చేసినప్పుడు,
0: when you think of how this discrimination knowledge is functioning,
1: స్వార్థపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుంది.
0: Man is using it only as a selfish
1: discrimination. కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుంది.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ ఓన్లీ టు డిఫెండ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్.
1: ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుంది.
0: దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: కనుక ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుంది.
0: దట్ ఈస్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్
1: సైడ్. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ డిస్క్రిమినేషన్.
1: సమష్టి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి.
0: Discrimination collectively applicable is what is needed now.
1: Yavaniki vaadu samarthinchukuneetundi oka discrimination ni chustunnadu. Not the right to, not the right to, not the right to.
0: Man is using discrimination to defend and say that it is his right, his right.
1: Idi swarthapayamainatundi oka discrimination.
0: This is selfish discrimination.
1: Anduvalane yuvakulainatundi vaaru chaala pedamargam pattaniki avakasam erpadutundadi.
0: That is the reason why the youth are prompted to go on the wrong path.
1: Idi fundamental discrimination kavali.
0: It should be transformed into fundamental discrimination knowledge.
1: Evariki sambandhinchinatvanti ni andariki samanvayinatvanti oka discrimination ga untundali.
0: The discrimination must be such that it is applicable to all people, not to one alone.
1: 2 + 2 = 4. ఇది రష్యన్స్ కానీ చైనీస్ కానీ అమెరికన్స్ కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ అందరూ ఇది సమంగా ఒప్పుకో తప్పదు.
0: 2 + 2 = 4, whether it is Russians, Pakistanis, Chinese or Indians or any
1: కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల,
0: బట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ
1: 3 - 1 = 1 అంటుంది.
0: 3 - 1 = 1.
1: కానీ ఇది ఎవరు కూడా అంగీకరించరు.
0: బట్ పీపుల్ విల్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
1: ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టు ఉంటుంది.
0: People who defend are thinking in terms of individual discrimination.
1: Adhyatmakamu alanti sankuchitamainatundi discrimination enadu kuda cheyadu.
0: Spirituality will never undertake such narrow discrimination.
1: Artham telusukoleka leka vicharana chesukoleka idi kevalamu vyaktigatamainatundi okka vicharana shaktanu anukovachunu.
0: They may think without understanding, without proper inquiry, that this is used.
1: Ye vyaktini manam prashninchinappatikini 3 - 1 = 1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు.
0: Whomsoever you ask whether it is 3 - 1 = 1, they will say no, this is wrong.
1: కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను.
0: బట్ ఐ సే దట్ దిస్ ఈజ్ రైట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్?
1: ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు.
0: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్.
1: సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ కలెక్టివ్.
1: ఆత్మ సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు
1: ఆత్మ సంబంధమైనటువంటిది.
0: It is with reference to him, humanity.
1: Amruta sambandhamainatundi.
0: It is with associated with immortality.
1: Ee vichara shakti dwara kuda idi marpu chendadaniki veelu kaadu.
0: This cannot be changed by thinking and arguing.
1: Kanukane idi ee vidhamainatundi discrimination lopala konni vidhamainatundi marpu galani chetane manavatvanni sakramaina margamlo gurtinchalekapothunnaru.
0: As people are going on the wrong thinking, they have not been able to recognize humanity.
1: Karanam emiti?
0: What is the reason?
1: Aidava vicharana shakti atyavasaram.
0: The fifth type of knowledge is very essential.
1: Yes, adi aidavadi. Practical discrimination. Practical knowledge ga undali.
0: And that is practical knowledge.
1: Ee practical knowledge lekapotam chetane ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవులు.
0: మ్యాన్ ఈస్ గెటింగ్ ఇన్యూమరబుల్ డౌట్స్ బికాస్ హీ డజంట్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ప్రతి విషయంలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: టుడే మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు
1: అండర్స్టాండ్. ఏ వ్యక్తి తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు.
0: ఈచ్ వన్ ఈస్ కన్సిడరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్.
1: నేను సమాజంలో ఒక్కడిని.
0: I am one among many in the society.
1: సమాజం యొక్క సమస్య అతృప్తిని కూడా నేను అనుభవించాలి.
0: ఐ మస్ట్ ఆస్పైర్ టు హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ.
1: ఇక్కడ చక్కని విచారణ చేయాలి.
0: లెట్ అస్ థింక్ ప్రాపర్లీ హియర్.
1: సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ వేవ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఓషన్,
1: సూర్యుడి నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ రేస్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సన్,
1: ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిది ప్రేమ.
0: Love has emerged from God in the same way.
1: ఈ ప్రేమ అనేటువంటి భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గాడ్ అండ్ లవ్.
1: సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ హిజ్ రేస్.
1: సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం

0: లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ వేవ్స్.
0: అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయము.
1: దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వములకు సంబంధించినటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
1: సచ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆత్మ. దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్.
0: దేహమందు ఆత్మదేవుడు ఉండెను సుమా.
1: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దెర్ ఇస్ గాడ్ ఆత్మ.
0: ఈ దేహము అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి.
1: Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have
0: anekamandi ee deha poshana lopala alachyam chestunnaru.
1: Many people are rather indifferent in looking after this physical body. Kanukane
0: aneka rogalu guri avutundali.
1: That is the reason why they are getting different diseases.
0: Ee rogamulu cheta tama yokka divyamainatundi aanandanni kuda nuku andukolekapothunnaru.
1: Man has not been able to enjoy bliss because of these diseases.
0: Dharmartha kama mochanam aarogyam moolam uttamam.
1: In order to achieve
0: chaturvidha purushartamulainatundi yokka dharmartha kamamulu kuda manam aashinchavalanu anubhavinchavalanu ee dehamulaku aarogyam athyavasaram.
1: In order to enjoy and experience the four goals of human life, physical health and physical body are very important.
0: Aithe deeniki ye vidhamaina margaanni manam anusarinchali.
1: But what path should we take?
0: Deenini sariyainatundi yokka vicharana cheta ప్రవర్తనలో మార్పులు మనం తెప్పించుకోవాలి.
1: వీ షుడ్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ చేంజెస్ ఇన్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ త్రూ ప్రాపర్
0: ఆహారంతో కలిగేటువంటి యొక్క ఆరోగ్యం కంటే మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి.
1: టుడేస్ వరల్డ్ ది మెంటల్ డిసీజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిసీజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: నిరంతరము కూడాను మానవుడు యోచించటము యోచించటము యోచించటం.
1: కంటిన్యూస్లీ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ టు థింక్ అండ్ వరీ.
0: యోచన కనేటువంటి దానికి రూపం ఏమిటి?
1: What is the form of this worry?
0: ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి?
1: What is the form of this
0: worry? What is the shape of worry?
1: What is the shape of worry?
0: It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచన చేతనే మనం అనారోగ్యంకు గురి అవుతున్నాం.
1: We are getting mental diseases because of unnecessary thinking.
0: మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు.
1: We should not think at all.
0: ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటారు.
1: దిస్ థింకింగ్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్ సెట్ ఫర్ ఇట్.
0: ఇది హద్దు మీరిపోయినప్పుడు హస్తవ్యస్తంగా మారిపోతుంది.
1: ఎక్సెసివ్ థింకింగ్ మేక్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెంటల్ డిసీజ్.
0: ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే.
1: In today's world, so many people are becoming mad because of that excessive thinking.
0: Entavaraku antavaraku manam chintinchali.
1: Our thoughts must be always be
0: within limits. Cheyakudadu.
1: They should not exceed the limits.
0: Avasaramainatundi aa samayamunu maatrame manam chintinchali.
1: Depending upon the exigency of the situation.
0: Gadichipoyina daarini రాబోయేదానని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము.
1: డు నాట్ బాదర్ అబౌట్ ది పాస్ట్ విచ్ ఇస్ డెడ్ అండ్ ది ఫ్యూచర్ విచ్ ఇస్ అన్బోర్న్.
0: ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ లిమిటేషన్.
0: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా పరీక్ష చేసి చూసినప్పుడు 80% 90% అంతా కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు.
1: When a research was undertaken in a number of universities, 80% to 90% of the people are having some kind of mental problem or the other.
0: కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు.
1: This time, this youth is most sacred.
0: ఈ వయసు నందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యంకు గురి కాకూడదు.
1: We should not subject ourselves to any type of problem or disease.
0: సాధ్యమైనంత వరకు నువ్వు మానసిక సంబంధమైనటువంటి విచారాలు తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
1: As far as possible, think within limits only.
0: అధికంగా చదవటం కాని,
1: ఎక్సెసివ్ రీడింగ్,
0: అధికంగా ఆడటం కాని,
1: ఎక్సెసివ్ ప్లే,
0: అధికంగా పాడటం కాని,
1: ఎక్సెసివ్,
0: అధికంగా నిద్రించడం కాని,
1: ఎక్సెసివ్ స్లీప్,
0: ఈ శరీరమునకు హాని కలిగించేస్తుంది.
1: ఆల్ దీస్ విల్ హార్మ్ ద ఫిజికల్ బాడీ.
0: ఇంతే కాదు, మనము సీలింగ్ ఆన్ డిజైన్స్ లోపల నాలుగు రకమైనటువంటి యొక్క విధిగా మనం బోధిస్తూ వచ్చాము.
1: వీ హావ్ ఆల్రెడీ జస్ట్ సీన్ ఫోర్ టైప్స్ ఎర్లియర్.
0: మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఎందుకోసం మనం వేస్ట్ చేయకూడదు?
1: వై షుడ్ వి నాట్ వేస్ట్ ఫుడ్?
0: ఫుడ్ ఈజ్ గాడ్.
1: బికాస్ ఫుడ్ ఈజ్ గాడ్.
0: మనం ఈ ఫుడ్ నుంచినే వచ్చినటువంటి ఆకారమే మన యొక్క జీవితము.
1: దిస్ ఫిజికల్ బాడీ హాస్ కమ్ ఫ్రమ్ ఫుడ్.
0: ఇది ఆహారమయమైనటువంటి జీవితము.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫుడ్.
0: ఇది అన్నమయమైన జీవితము.
1: దిస్ ఇస్ ఫుడ్ సీట్.
0: ఇది అన్నగత ప్రాణము.
1: దిస్ లివ్స్ ఆన్ ఫుడ్ ఓన్లీ.
0: కనుకనే మనం ఆహారంను వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారము.
1: దట్ ఈస్ ద రీజన్ వై వేస్టింగ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ లైఫ్.
0: ఇంకా డోంట్ వేస్ట్ మనీ.
1: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: ఈనాడు యువకులు అనవసరమైన రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ వేస్టింగ్ మనీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: ఇది దురభ్యాసములకు గురి అవుతుంది.
1: దిస్ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్.
0: దుర్మార్గంలో ప్రవేశింపచేస్తుంది.
1: యు ఆర్ లైక్లీ టు గో ఆన్ ద వికెట్ పాత్.
0: అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది.
1: అండ్ దట్ విల్ పుట్ యూ టు ఎ ల్యాక్.
0: సాధ్యమైనంత వరకు కూడా దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ టు ద మినిమం.
0: ఇది సరైనది కాదు.
1: ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ గుడ్.
0: మన భారతదేశము ఆర్థికంగా అనేక రకములైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది.
1: అవర్ కంట్రీ భారత్ ఈస్ ఫేసింగ్ ఎ నంబర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్.
0: అలాంటి పరిస్థితులు ఎందు స్వార్థమే అభివృద్ధి కావడం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది.
1: ఆల్ దీస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ హావ్ అరిజన్ ఆన్ అకౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
1: వన్స్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: సమష్టి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ కలెక్టివ్
0: అప్రోచ్. సమగ్రతను మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ ఆల్సో బ్రింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ కలెక్టివిటీ ఇన్ ద నేషన్.
0: దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి గాని ఆధ్యాత్మిక పరిస్థితి గాని చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి.
1: వెన్ యు బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దెన్ ఓన్లీ
0: మన జీవితం అంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: అవర్ ఎంటైర్ లైఫ్ రెస్ట్ ఆన్ బ్యాలెన్స్.
0: బ్యాలెన్స్ కావాలి.
1: ఫస్ట్ బ్యాలెన్స్.
0: కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి.
1: వైల్ సిట్టింగ్ డౌన్
0: సైకిల్ దొక్కడానికి బ్యాలెన్స్ కావాలి.
1: సైక్లింగ్ నీడ్స్.
0: కార్ డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
1: కార్ డ్రైవింగ్ నీడ్స్.
0: యోచన చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
1: థింకింగ్ నీడ్స్.
0: అంత లైఫ్ ఒక బ్యాలెన్స్.
1: Life is based upon balance.
0: ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది.
1: ఇఫ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఇంబ్యాలెన్స్.
0: కారణం ఏమిటి?
1: వై ఇస్ ది అనకౌ
0: మితిమీరిన తెలివి పెరిగిపోయింది.
1: ఇట్ ఈస్ అన్ ఎక్సెసివ్ క్లవర్నెస్.
0: నాలెడ్జ్ చాలా అధికమైపోయింది.
1: నాలెడ్జ్ హెస్ గ్రోన్ బియాండ్.
0: ఈ నాలెడ్జ్ ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ ప్రాపర్లీ యూజ్ నాలెడ్జ్ it has to be converted into skill.
0: ee knowledge ni skill chesinappude balance sakramanga untuntadi.
1: When you convert knowledge into skill there is balance.
0: Kaani drushtavachati ee naati yuvakulu knowledge ni kill chestunnaru dani valle balance tappoyindi.
1: But unfortunately today's youth are killing knowledge, therefore the balance is disturbed. What is the
0: మన చూపుల లోపల మన నాలెడ్జ్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ నాలెడ్జ్ త్రూ
0: మన వినికిడి లోపల కూడా మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
1: త్రూ హియరింగ్
0: నీ మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
1: త్రూ ఎక్సెసివ్ టాక్
0: నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
1: త్రూ ఎక్సెసివ్ థింకింగ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక రేడియో ఉంటుంటది.
1: దేర్ ఇస్ ఎ రేడియో.
0: ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం.
1: యూ ఆర్ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ పుట్ ఎ స్టేషన్.
0: దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చు. వాయిస్
1: ది వాల్యూమ్ మే బి మోర్ ఆర్ ది వాల్యూమ్
0: లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కన్సిడరింగ్ అబౌట్ ది వాల్యూమ్.
0: అయితే దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే
1: వన్స్ యు ఆన్ ద రేడియో
0: విను వినకపో.
1: వెదర్ యు లిసన్ టు రేడియో
0: అది పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు.
1: వెదర్ ది వాల్యూమ్ ఇస్ మోర్ ఆర్ లెస్
0: ఎన్నో యూనిట్లు కరెంట్ వ్యస్తం అవుతుండాలి.
1: సో మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఈస్ యూజ్డ్ అప్.
0: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటిది.
1: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ రేడియో.
0: మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుగున్నంత వరకు మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వెదర్ స్లీపింగ్ టాకింగ్ వాకింగ్ వీఆర్ కంటిన్యూస్లీ ఇండల్జింగ్ ఇన్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్.
0: తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుండాలి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టాక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్ట్.
0: ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎనర్జీగా మారిపోతుండాలి జీవితం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ వేస్టింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ లైఫ్ హెస్ డెవలప్డ్ ఇన్ టు ఎన్ ఎనర్జీ.
0: కనుక ఈ దేహమునందుంటున్నటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇన్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్.
0: విద్యార్థులారా, దేహం ఆరోగ్యంగా పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైనటువంటి స్థితిలో అనుభవించవచ్చును.
1: డియర్ స్టూడెంట్స్, వీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ వెన్ అవర్ బాడీ ఈజ్ హెల్తీ స్ట్రాంగ్.
0: గడిచిన దాన్ని మీరు ఏమాత్రము చింతించదక్కర్లేదు.
1: డూ నాట్ వరీ అబౌట్ ది పాస్ట్.
0: పాస్ట్ ఈజ్ పాస్ట్, పరిగెట్ ది పాస్ట్. నడుచుకుని వచ్చిన రోడ్డు చూసుకునే వచ్చాం కదా, ఇంక వెనక్కి ఎందుకు చూడాలి?
1: యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ది పాత్ విచ్ హావ్ వాక్డ్ అప్, వై డూ యూ లుక్ బ్యాక్?
0: ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు.
1: యూ కెనాట్ గెట్ బ్యాక్ ది డెడ్ పాస్ట్.
0: అలాంటి రాని దాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి?
1: వై డూ యూ వరీ అబౌట్ పాస్ట్ విచ్ యూ కెనాట్ గెట్ బ్యాక్?
0: ఇన్ ద ఫ్యూచర్,
1: దెన్ ఫ్యూచర్
0: భవిష్యత్తు, ఇది భవిష్యత్తు మనకు తెలియనటువంటిది, అగాధమైనటువంటిది.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ నోన్ టు అస్, ఇట్ ఈస్ అన్ఫాథమబుల్.
0: రేపు రేపు అనేటువంటి భావం చేసినప్పుడు రేపటి వరకు మనం ఉండేది ఏం ష్యూరిటీ?
1: యూ మే సే టుమారో, బట్ వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యూ విల్ లివ్ ఫర్ టుమారో?
0: రేపు అనేటువంటిది ఏమాత్రం మనకు నమ్మకం ఉంది?
1: టుమారో దేర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ టుమారో.
0: కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి?
1: వై డూ యూ థింక్ అబౌట్ టుమారో?
0: ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
1: యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ టుమారో.
0: ఫ్యూచర్ అలాంటి ష్యూర్ కానటువంటి దానికి ఇన్ష్యూర్ చేయటం ఎందుకు?
1: వై డూ యూ ఇన్ష్యూర్ ఫ్యూచర్ విచ్ ఇస్ నాట్ ష్యూర్?
0: ఈ రెండు రకములైనటువంటి చింతల చేతనే మన జీవితం వ్యర్థమైపోతుండాలి.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ బై దీస్ టూ కైండ్స్ ఆఫ్
0: మానవుడు. యువకులు దుఃఖములకు గురి కావటము, విచారములకు గురి కావటము, అనారోగ్యములకు గురి కావటము కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ టుడేస్ మ్యాన్స్ గ్రీఫ్?
0: ఉన్నదానితో తృప్తి పడక లేని దానికై అవస్థలు పడుతున్నాడు, అందువల్లనే అశాంతి గురి అవుతున్నాడు.
1: వీఆర్ సఫరింగ్ స్ట్రైఫ్ అండ్ గ్రీఫ్ బికాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. We are simply aspiring to have which we cannot get.
0: Vidyarthulara,
1: dear students,
0: gatam gatam,
1: past is
0: bhavishyattu bhavishyattu,
1: future is future.
0: Ee rendintini manam vicharanakkaledu. Vartamanam chaala pradhanamainatundi.
1: Let us not bother about those
0: present two. Present present
1: present is very important. Present,
0: this is not ordinary present, this is omnipresent.
1: Present is not ordinary present, this is omnipresent.
0: Anaga emti bhavishyattu yokka ఫలితము ఈ యొక్క ప్రజెంట్ లో ఉంటుండాలి, పాస్ట్ యొక్క ఫలితము ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: వాట్ డూ యూ మీన్ బై ఆమ్నీ ప్రజెంట్? ది ఫ్యూచర్స్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్రజెంట్.
0: ముందు ఏ విత్తనము నాటావో ఆ యొక్క మొక్కనే ఇప్పుడు వచ్చింది.
1: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోన్ ఇన్ ద పాస్ట్,
0: ఇప్పుడు ఏ మొక్కను నాటుతావో ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు.
1: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోయింగ్ టుడే యువర్ గోయింగ్ టు రీప్.
0: ఫ్యూచర్ అండ్ ప్రజెంట్, పాస్ట్ రెండు కూడా ప్రజెంట్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఫోర్ in the present you find both
0: vartamananni sakramaina margamlo anubhavinchandi.
1: Therefore enjoy present.
0: Yetti vicharamulaku avakasam nandinchakoodadu.
1: Do not give room for any worry.
0: Ee sakramaina margamnu anubhavinchinappude mana jeevitham aadarshavantamaina jeevithanga roopondutundi.
1: Only when we present, enjoy present,
0: abhutamaina jeevithanga roopondutundi,
1: then only it will be immortal.
0: Amaratvanni pondutundi.
1: It will be able to get immortality.
0: Manavatvanni saathakanga avistundi.
1: It will sanctify man's life.
0: Vidyarthulara, deham yokka visishtatanu manam alakshyam cheyakoodadu.
1: Dear students, do not ignore this special anni anithyame
0: ee jagatunandu.
1: In this world everything is important.
0: Aithe annintini manam alakshyam chestunnama?
1: Are we ignoring everything?
0: Ledu. Anithyam asukham lokam mim praapya bhajasvamam anedi. అనిత్యం అసుఖం ఈ రెండు రూపంతో చేరినటువంటిది ఈ జగత్తు. కనుక దేహం అంటే ఒక దేవాలయంగా భావించి
1: కన్సిడర్ బాడీ యాజ్ అ టెంపుల్.
0: ఈ దేవాలయం ఎలాంటి దేవాలయము?
1: వాట్
0: నడిచే దేవాలయము.
1: దిస్ ఇస్ అ వాకింగ్ టెంపుల్,
0: పర్మనెంట్ దేవాలయం కాదు.
1: దిస్ నాట్ అ ఫిక్స్డ్ టెంపుల్.
0: ఎక్కడ నడుస్తుంటే అక్కడంతా దేవుడు ఉన్నాడు.
1: వేర్ ఎవర్ యు గో యు ఆర్ క్యారీయింగ్ గాడ్ విత్ యూ.
0: ఈ మూవింగ్ టెంపుల్,
1: దిస్ ఇస్ అ మూవింగ్ టెంపుల్.
0: ఇలాంటి దేవాలయమును మనం సార్థకమైన రీతిగా మనం అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎంజాయ్ దిస్ సీక్రెట్.
0: ఏది చేసినా దేవుడు ఉన్నాడు లోపల.
1: వాట్ ఎవర్ యు డూ,
0: ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వాట్ ఎవర్ యు డూ, కన్సిడర్ దట్ గాడ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యు.
0: ఆత్మవిశ్వాసం లేకుండా
1: యు షుడ్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: లోక విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపడం చేత
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓన్లీ విత్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్,
0: అశాంతికి గురి అయిపోతున్నాము.
1: వీఆర్ సబ్జెక్టెడ్ టు గ్రీఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: గోడ కట్టాలంటే పునాది భద్రంగా ఉండాలి.
1: If you want to construct a wall, there is need for good foundation. Then only wall will
0: goda
1: be safe.
0: Unde manam roof
1: only when the wall is safe, the
0: roof can be...
1: We can live happily only when the roof is safe.
0: Self-confidence foundation.
1: Self-confidence is the foundation.
0: Self-satisfaction the wall.
1: Self-satisfaction the wall.
0: Self-sacrifice roof.
1: Self-sacrifice the roof.
0: Self-realization life.
1: Self-realization is the life.
0: Kanuka manam self, self, self. Self ante emti?
1: What do you mean by self?
0: Rendu rakamulainatundi self lu unnai ikkada.
1: There are two types of self.
0: Ekacharam anetundi self, I oka self.
1: One lettered self, I is one self.
0: Inka rendavadi EYEI, idi mooda aksharamlu I.
1: The other one is the three lettered self, EYE.
0: Three letters I a body.
1: The three lettered I is the body.
0: Ekacharam I a atma.
1: The one lettered I is
0: ekam satyam vimalam achalam sarvadi sakshi bhutam.
1: This one lettered I is a witness to
0: everything. That I ekacharamu sarvulu yendu untundali.
1: The one lettered I exists in every human being.
0: Ee mooda aksharamulu I kontha mandiki lekunda undavachunu.
1: Some people may not have this three lettered I.
0: Kontha mandiki undi kudunu.
1: Some people may get cataract with, in spite of their
0: having.
1: And there may be some other
0: kani yogi bogi jogi viragi bairagi sarvulu endukudunu ee ekachara ai samangane untundali.
1: Whether it is yogi bairagi or all sorts of people have this I equally and uniformly.
0: Ippudu okkati bhagavate ani nenu pilchanu aina nenu ai antadu.
1: Now I call Bhagavate, he raises his hand and says, I.
0: Hak sir, anpilchanu, nenu I antadu.
1: I say, Hak sir, he raises his hand and says,
0: Arjun I. Arjun Gupta, anpilchanu, I antadu.
1: Arjun Gupta, I just call, he says, I.
0: Chibbar, anpilchanu, I antadu.
1: Chibbar, I say, he raises his hand.
0: Bhagavate, Hak sir, Singh, Chibbar, Rupanamavulu veru ainappatikini. అందరి నుండి ఐ ఐ ఐ అనేటువంటి ఒక జవాబు ఒక్కటిగానే వచ్చింది.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ పీపుల్ ఈస్ డిఫరెంట్ బట్ ది వర్డ్ ఐ
0: రూపనామములు వేరు అయినప్పటికీ ఈ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్.
0: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ సేస్. There is only one thing which is existing. Scholars
0: yuvakulu
1: deenadu
0: unity in diversity anekatvamloni ekatvanni manamu anubhavinchadaniki prayatninchali.
1: We should enjoy unity in diversity.
0: Ee ekatvamunu anekatvanga bhavinchatam chetane ee ashanti guri ayipoyindi lokam.
1: We are losing peace because we are considering unity as diversity.
0: Pakistan veru, India veru, Russia veru, China veru, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమి పైన ఉండాలి కదా.
1: వెన్ యూ గో ఆన్ బ్రింగింగ్ అబౌట్ డిఫరెన్సెస్ దట్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, రష్యా ఇస్ డిఫరెంట్,
0: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ అసూయలు కానీ క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ యూనిటీ దెన్ దెర్ విల్ నాట్ బి రూమ్ ఫార్ ఎనీ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
0: స్కై ఈజ్ వన్ బట్ స్టార్స్ ఆర్ మెనీ. Nations are many, but earth is one. Beings are many, breath is one. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: The real bliss will well up in our own heart when we see unity in the entire diversity.
0: విద్యార్థులారా, ఇది చాలా పవిత్రమైన వయసు.
1: Dear students, youth is most precious.
0: Binna bhavamulaku ematram kodu avakasam ivvakudadu.
1: We should not give room for any differences in thoughts.
0: Ee vidhamainatti marpulaku moola kaaranamu anarogyame.
1: It is lack of good health which is giving room for this kind of thoughts.
0: Chudaraki deham pushtiga kanipinchavachunu.
1: Apparently the body may look
0: manasika tattvam chaala balahinanga undavachunu.
1: But the mind may be weak.
0: Manamu healthy body lopane healthy mind untadi.
1: There can be healthy mind only in healthy body.
0: Mana body ee vidhamainatiga untado danlo vachetundi bhavalu kudano aa rakamainatigaane vastuntadi.
1: The type of thoughts you get will depend upon the type of body that you have.
0: Manchi pushtiga santushtiga undinatundi deham nunchi drudhamaina sankalpalu manaku aavirbhavistuntayi.
1: If the body is strong, healthy and steady, then
0: balaheenamaina deham nunchi anni anumanale aavirbhavistuntayi.
1: From a weak mind only doubts emerge.
0: Kanuka manamu మనకు మనమే బలులమా లేక అబలులమా అనే విషయాన్ని మనం విచారించుకోవచ్చు.
1: ఈచ్ వన్ కెన్ క్వశ్చన్ ఫర్ హిమ్సెల్ఫ్,
0: నీ సంకల్పం ఎట్టిదిగా ఉంటుందో నీ బలం అట్టిదిగానే ఉంది.
1: యువర్ థాట్స్ విల్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ వీక్నెస్ ఆర్ స్ట్రాంగ్ బాడీ దట్ యు హావ్.
0: కనుకనే యద్భావం తద్భవతి అన్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ది థాట్స్ దట్ యు గెట్ డిపెండ్
0: దేహము అనిత్యమే, నీటి బుడగే, అశాశ్వతమే, మలినమే. కానీ ఇందులోపలనే ఒక రత్నము, ఒక దివ్యము, ఒక భవిత్వము, ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము ఉంటుండాలి.
1: ఫిజికల్ బాడీ ఈజ్ వీక్, ఇట్ ఇస్ అ వాటర్ బబుల్, ఇట్ ఇస్ ఇంపర్మనెంట్, నో డౌట్.
0: దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: బట్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ పర్మనెంట్ ఆత్మ విచ్ రిసైడ్స్ ఇన్
0: ఇనుప పెట్టికి ఒక వెలుగు ఉంటుండదు.
1: దేర్ మే నాట్ బి మచ్ వాల్యూ.
0: కానీ వెలలేని ఇనుప పెట్టి లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము.
1: మోస్ట్ ప్రెషియస్ జ్యువెలరీ ఇస్ కెప్ట్.
0: ఆ నగల నిమిత్తమై ఇనుప పెట్టిని మనం కాపాడుకోవాలి.
1: We have to take care of this iron safe for the sake of the jewelry which it contains.
0: అందులో ఏమాత్రము విలువైన నగలు లేకపోతే ఇనుప పెట్టిని మనం కాపాడనక్కర్లేదు.
1: If there is no jewelry in the iron safe, no need for taking care of.
0: ఇది ఇనుప పెట్టె వంటిది.
1: Body is something like an iron safe.
0: ఇందులో ఒక భద్రమైనటువంటి ఒక ఆత్మ ఉంటుండాలి.
1: There is ఆత్మ which is so.
0: దాని నిమిత్తమై ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: For the sake of ఆత్మా we have to take care of the body.
0: జీవితం కోసం మనం భుజించాలి కానీ ఆహారం కోసం జీవించరాదు.
1: వి హావ్ టు పార్టేక్ ఫుడ్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్, వి షుడ్ నాట్ లివ్ ఫర్ ఫుడ్.
0: ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు.
1: మెనీ పీపుల్ థింక్ యాజ్ ఇఫ్ దే ఆర్ లివింగ్ ఫర్ ఈటింగ్.
0: మనకు నిజముగా ఆత్మభావమే, ఆత్మవిశ్వాసమే ఉంటే ఆహారం మన దగ్గరికి నడుచుకుని వస్తుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఆత్మ, ఫుడ్ వాక్స్ ఇట్ సెల్ఫ్ అప్ టు యూ.
0: అన్నం కోసం మనం వెతకలేనికి అక్కర్లేదు.
1: వి నీడ్ నాట్ సర్చ్ అండ్ వర్క్ ఫర్ ఫుడ్.
0: అందుకోసమనే వేదాంతం నందు, భాగవతం నందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ భాగవత ఇట్ సెడ్ వన్ హూ సీక్స్ ఆత్మ ఈజ్ గోపి, వన్ హూ సీక్స్ ఫుడ్ ఈజ్ ఎ పాపి.
0: ఆత్మాన్వేషణకై మనం వచ్చి అన్నాన్వేషణ జరుపుతున్నాము.
1: We have come here for inquiring into Atma, and but we are inquiring into food alone.
0: Atma anugraham unte anna anveshana sarpanakkaraledu.
1: If you only inquire after Atma, you need not search for food at all.
0: Puttinchina vaadu pettalekapothada?
1: The one who has given birth to you, will he not?
0: Ee vishwasanni manam balaparchukovali.
1: We should develop firm faith in this kind of thinking.
0: Nayana, ninnu neevu telusuko, ninnu neevu chusuko, ninnu neevu gurtinchuko ani neeku bodhisthu vachindi Vedantam.
1: Vedanta has taught you, child, take care of yourself, think about yourself, find out who you really
0: are.
1: ఈ
0: సత్యాన్ని విస్మరించారు మానవుడు.
1: But man has given up this truth.
0: ఒరే బాబు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోరా ఎట్టుందో అని అద్దం చేతికిస్తే ఆ అద్దాన్ని ఇంకొకరి ముఖం ముందు పెట్టేస్తే నీ ముఖం ఎట్ట కనపడుతుంది?
1: Child, have a look at your own face in this mirror. And when the mirror is shown to someone else, how can you get your own image?
0: నీ ముఖం నువ్వు చూసుకోలేదు. నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరల ముఖం ముందు పెడుతున్నావు.
1: Intellect which is given as a mirror to see yourself is used to judge others.
0: నీ గుర్తించుకోవడానికి వీలు కాలకుండా పోతుండవి.
1: That is why you have not been able to recognize who you really are.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్ కెన్ కన్ఫర్ బ్లిస్.
0: విచారము ఏమాత్రమూ మనం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ.
0: ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలము సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్ విత్ కరేజ్.
0: అందువల్లే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల 4 F's అని చూబోధించాము.
1: That is why 4 F's have been taught in our education system. అదే
0: మొదటి F. Follow the master. నీ కాన్షియన్స్ ను ఫాలో చేయి.
1: Follow the master. Follow your conscience.
0: రెండవది face the devil.
1: Second one is face the devil.
0: Third F, fight to the end.
1: Third one is fight till the end.
0: Fourth F, finish the game.
1: Fourth, finish the game.
0: ఇది నీ యొక్క నిజమైనటువంటి తత్వం.
1: This is the
0: ఈ విషయంలో నీవు నిరంతరం కూడా నువ్వు చదువును సాధిస్తూ రావాలి.
1: యూ హ్యావ్ టు మేక్ రియల్ ప్రోగ్రెస్ ఇన్ దీస్ 4 డైరెక్షన్స్.
0: ఏమిటి ఈ చదువులు?
1: వాట్ ఈస్ ద టైప్ ఆఫ్
0: ఆంగ్ల చదువుల లోపల ఏబిసి అని ఉండాలి.
1: ఇన్ ద ఎడ్యుకేషన్ యూ హావ్ గాట్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఏబిసి?
0: ఆల్వేస్ బీ కేర్ఫుల్.
1: ఆల్వేస్ బీ కేర్ఫుల్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఏబిసి.
0: మనం ఉండవలసింది. ఇది వేదాంతం నందు ఉత్తిష్టత అజాగ్రత్త అప్రాప్త్య వరాన్య బోధత. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ వేదాంత, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. అవేర్నెస్ అవేర్నెస్.
0: ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి.
1: వీ హ్యావ్ టు అండర్టేక్ స్టడీ అసోసియేటెడ్ విత్ కల్చర్.
0: విద్యార్థులారా, ఎంతకాలం మనం బ్రతికినప్పటికి,
1: ఫర్ వాట్ ఎవర్ పీరియడ్ ఆఫ్ టైం,
0: ఎన్ని వైజ్ఞానములు మనం తెలుసుకున్నప్పటికి,
1: హౌ మచ్ ఆఫ్ సైన్స్,
0: ఎన్ని పదవులు ఏలినప్పటికి,
1: వాట్ ఎవర్ అథారిటీ అండ్ పవర్ యు మే గెట్,
0: ఏ నాటికైనా కూడా మన తత్వాన్ని మనం గుర్తించక తప్పదు.
1: వన్ డే ఆర్ ది అదర్ యూ హ్యావ్ టు ఎరైజ్ యువర్ రియల్ ట్రూత్.
0: ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది, ఇప్పటికే తెలుసుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ రియలైజ్ వెయిటింగ్ ఫర్ సమ్,
0: ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యాజ్ అండ్
0: ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు.
1: బి అవేర్ ఎవ్రీ మూమెంట్.
0: భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా లభిస్తుందో.
1: గాడ్స్ గ్రేస్, గాడ్స్ యాంగర్, గాడ్స్ లవ్, ఇన్ వాట్ మూమెంట్, హౌ ఇట్ బిఫాల్స్ యూ, యు డు.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రపంచమునందు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి.
1: ఇన్ ది ఫిజికల్ వరల్డ్ యూ కెన్ గెట్ టు నో సర్టన్ థింగ్స్ ఈజీలీ.
0: కనుక ఆధ్యాత్మికములో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు.
1: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది సట్లిటీస్.
0: కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే,
1: దేర్ ఫోర్ వీ షుడ్ గో ఆన్,
0: ఎప్పటికప్పుడు మనం సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకుని ఉంటే,
1: ఇఫ్ వీఆర్ రెడీ టు ఎంజాయ్ లైఫ్ ఎవ్రీ మూమెంట్,
0: ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్స్, ఇట్ కన్ఫర్స్.
0: రాబోయే దాని నిమిత్తమే విచారం చేయకూడదు.
1: డూ నాట్ వరీ అబౌట్ ది అన్బోర్న్.
0: గడిచిపోయిన దానిని ఏమాత్రమో చింతించకూడదు.
1: డూ నాట్ వరీ అబౌట్ ద డెడ్ పాస్ట్.
0: పాస్ట్ ఇస్ అన్ని పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
1: కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఈ ప్రపంచంలో ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక విషయం కానీ శాశ్వతమైనది ఒక్కటి కూడా లేదు.
1: దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్, నో మ్యాటర్, నో ఇండివిజువల్ హూ ఇస్ పర్మనెంట్.
0: దీని పేరే జగత్.
1: ది నేమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇట్సెల్ఫ్ ఇస్ జగత్.
0: జగత్ రావటం పోవటమే దీని యొక్క పేరు.
1: జగత్ మీన్స్ కమింగ్ అండ్ గోయింగ్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకుని మనం ఎందుకు విచారం చేయాలి?
1: వన్స్ యు నో దిస్ ట్రూత్, వై షుడ్ యు వరీ?
0: కనుక ఈ యొక్క విచారం మనకి ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ వరీంగ్ అట్ ఆల్.
0: అప్పుడే మానవత్వము తగినటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విల్ అక్వైర్ ది స్ట్రెంగ్త్ టు రియలైజ్ డివినిటీ ఇన్ హిమ్.
0: ఒక్క మానవత్వము తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు.
1: ఎక్సెప్టింగ్ ఫర్ మ్యాన్, నో అదర్ లివింగ్ బీయింగ్ హ్యాస్ అన్ ఆపర్చునిటీ లైక్ దిస్.
0: దీనికి ఆహార విహారములే మూల కారణం.
1: ఫర్ దిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడా,
1: అమంగ్ 84 lakhs ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ విచ్,
0: 93,99,999 తమ యొక్క సహజాహారాన్ని తాను అనుభవిస్తున్నాయి.
1: 83,99,999
0: ఆర్ బౌండ్ బై దేర్ ఓన్ నేచర్. పశుపక్షి మృగాదులంత భగవంతుడు అందించేటువంటి సహజాహారాన్ని అందుకుంటున్నాయి.
1: ఆల్ దీస్ బీస్, బర్డ్స్ ఎట్సెట్రా టేక్ ది ఫుడ్.
0: అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు.
1: Therefore, they are not suffering any type of diseases.
0: కాని మానవుని యొక్క జిహ్వ చాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు.
1: Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of delicious food.
0: పాకం చేయాలి, నా టేస్ట్ నిమిత్తమే కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి.
1: ఫర్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్ టేస్ట్ యూ హావ్ టు ప్రిపేర్ డిఫరెంట్ టైప్.
0: కానీ వాడి ఆయు ప్రమాణం ఎంత బర్న్ అయిపోతుందో వాడు యోచన చేసుకోవటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ బాదర్ టు థింక్ అబౌట్ ది లాంగ్విటీ అండ్ హౌ లాంగ్ హీఈస్ గోయింగ్ టు లివ్.
0: ఇందులో కూడాను మన ఆహార నిమిత్తమైనటువంటి దీంట్లోపల కూడాను,
1: ఈవెన్ విత్ రెఫరెన్స్ టు ఫుడ్,
0: కూరగాయలు ఆహారం తినేటువంటి వారికి తక్కువ జబ్బులుగా వస్తున్నాయి.
1: పీపుల్ హూ టేక్ మోర్ వెజిటబుల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు లెస్ ఆఫ్ డిసీజెస్.
0: ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి.
1: ద నాన్ వెజిటేరియన్స్ గెట్ మోర్ డిసీజెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరి అయిన బ్యాలెన్స్ ఇస్తుంటారు.
1: దిస్ వెజిటేరియన్ ఫుడ్ అలోన్ గివ్స్ ద టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బై మ్యాన్.
0: ఇది హ్యూమన్ బాడీ, అనిమల్ బాడీ.
1: దట్ ఈస్ అనిమల్ బాడీ ఫ్రమ్ విచ్.
0: ఈ రెండింటికి సరైన యొక్క చేరిక కుదరదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రింగ్ అబౌట్ ఎ బ్యాలెన్స్.
0: ఏదో డాక్టర్స్ చెప్తుంటారు ప్రోటీన్ అంతా దీంట్లో ఉంటుంటారు, భుజించండి పుష్టిగా అవుతారని. ఇది కేవలము వారి బలహీనతలే.
1: డాక్టర్స్ వెన్ దే సే దట్ దిస్ మటన్ హ్యాస్
0: త్రాగే పాలలో పుష్టి లేదా, అందులో ప్రోటీన్ లేదా, పెరుగులో ప్రోటీన్ లేదా, కూరగాయల్లో ప్రోటీన్ లేదా, బేడల్లో ప్రోటీన్ లేదా, ప్రోటీన్ ఎక్కడైనా ఉంటుందా సాధ్యమైనంత వరకు?
1: ప్రోటీన్ ఈజ్ నాట్ మెయిన్లీ అవైలబుల్ ఇన్ మటన్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ టైప్ ఆఫ్ వెజిటబుల్ ఇన్ దాల్.
0: ఇది కేవలము శారీరకమైన అనారోగ్యమే కాకుండా మానసిక సంబంధమైన అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాయి.
1: ఇట్ నాట్ మెయిన్లీ బ్రింగ్స్ అబౌట్ ది డిసీజెస్ ఆఫ్ ది బాడీ బట్ ఈవెన్ డిసీజెస్ ఆఫ్ ది మైండ్ ఆర్
0: కనుక మన మైండ్ ఎట్లా పోతుందంటే ఫుడ్ టు హెడ్ టు గాడ్, ఈ మూడింటికి సంబంధం.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
0: ఈ అనిమల్ ఫుడ్ ను మనం భుజించడం చేత అనిమల్ థాట్స్ ఏ మనలో ప్రారంభమవుతున్నాయి.
1: వెన్ యూ పార్టేక్ అనిమల్ ఫుడ్ యూ గెట్ అనిమల్ థాట్స్.
0: చూసారా, ఎట్టి ఆహారము అట్టి భావం.
1: యూ కెన్ సీ నేచురలీ ది టైప్ ఆఫ్ ఫుడ్ డిసైడ్స్ ది టైప్ ఆఫ్ థాట్స్.
0: కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది.
1: ఇట్ ఈస్ అట్రాషియస్ దట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు సచ్ కైండ్ ఆఫ్ హెల్ప్లెస్.
0: అడవుల్లో స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతుంది మానవుని యొక్క మనస్సు.
1: Man's mind is becoming worse than the animals.
0: Nirjachinyanga, nirmohanga, apritiga manavatvani himsistundadi.
1: Man is cruelly putting other people to suffering without
0: manaviki manaviniki madhyane sanik sambandha bandhavyam kolipothundadi.
1: Man is losing the human approach towards other human beings in the very first place.
0: Karanamu mana aahara dosame.
1: The reason is the type of food that you eat.
0: Vidyarthulara aahara viharanni సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి.
1: డియర్ స్టూడెంట్స్, ఎంజాయ్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఇన్ ప్రాపర్ వే.
0: ఏ ఆహారము మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
1: యూ షుడ్ థింక్ బిఫోర్ యు పార్టేక్ ఫుడ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ గివ్స్ యు.
0: గుర్వీకులు దినములకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు.
1: The ancient ones used to partake food only twice a day. ఇంకా మహర్షులు
0: దినమునకు ఒక్క పర్యాయమే భుజించేటువంటి వారు.
1: And there are people who take food only once a day.
0: కనుకనే ఒక పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు.
1: Person who takes food once a day is a yogi.
0: రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు.
1: The person who takes food twice a day,
0: మూడు పర్యాయములు భుజించేటువంటి వాడు రోగి అన్నారు.
1: The person who takes food thrice a day,
0: ఈనాడు మూడు కాదు,
1: పర్సన్ హూ డిసీజ్.
0: ఇంకా ఎన్నెన్ని పర్యాయంలో తీసుకుంటారు, మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు, టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకముగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించక ఏమవుతుంది?
1: టుడే వీఆర్ నాట్ కన్ఫైనింగ్ అవర్ సెల్వ్స్ టు ఈవెన్ 3 times ఫుడ్, 4 times అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫ్రీక్వెంట్ యూ టేక్. The physical body suffers diseases and indigestion because
0: ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణమవుతుండాలి.
1: The physical body consumes 1 calorie worth of food.
0: యువకులైనటువంటి వాడు 2000 calories చక్కగా తినవచ్చు.
1: Youth can take 2000 calories.
0: సరైన రీతిగా మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 calories చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
1: If you want to really enjoy good health, 1000 calories of food would be sufficient.
0: దినమునకు. కానీ ఈనాడు మనము 4000 calories తింటున్నాం మనం ఇప్పుడు.
1: బట్ టుడే వీఆర్ పార్టేకింగ్ 4000 or 5000 calories.
0: తద్వారా నిద్ర పట్టదు.
1: అన్ అకౌంట్ ఆఫ్ దాట్ యువర్ స్లీప్ ఇస్ డిస్టర్బ్డ్.
0: నిద్ర లేని మాట శుద్ధాలు పన్నుతాడు అని వానికి వికారమైన భావాలంతా ఉద్భవిస్తుంటాయి.
1: పర్సన్ హూ డస్ నాట్ గెట్ ప్రాపర్ స్లీప్ గెట్స్ వెరీ.
0: ఈ వికారమైన భావం లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు.
1: అండ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పర్వర్స్ ఐడియాస్ మ్యాన్
0: ఆరోగ్యానికి గురి అవుతున్నాడు.
1: మ్యాన్ లూజెస్ హిస్ హెల్త్ ఆల్సో.
0: కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడాను అద్దులో ఉంచుకొని ఆరోగ్యము పెంచుకొని మన సక్రమమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి.
1: యూజ్ ది బాడీ ఇన్ అ ప్రాపర్ వే, టేక్ ఫుడ్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఎంజాయ్ లైఫ్.
0: అమితంగా దేహభ్రాంతిని కూడా పెంచుకోరాదు.
1: డూ నాట్ డెవలప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండ్
0: ఇది నాది అనేటువంటి మమత్వము,
1: ది ఫీలింగ్ ఆఫ్ మై
0: నేను అనేటువంటి అహంకారము,
1: ద ఈగో,
0: ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
1: All the problems are wrought by this kind of ego and possessiveness.
0: కనుక కర్తృత్వ భక్తృత్వాలను మనం కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should reduce our doership and our possessive instincts.
0: అప్పుడే మనం చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించగలము.
1: దెన్ ఓన్లీ వీ కెన్ ఆఫర్ అవర్ సెల్స్ యాజ్ అన్ ఐడియల్ లైఫ్.
0: మనము కొన్ని రకమైనటువంటి సైకలాజికల్ గా కూడా మన యొక్క జీవితంలో అనారోగ్యం సంభవిస్తుంటాయి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సర్టన్ సైకలాజికల్ రీజన్స్ ఆల్సో వీ సఫర్.
0: మీరు చక్కగా ఎప్పటికప్పటికే మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
1: యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్స్ ఎవ్రీ మూమెంట్.
0: నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అని అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది.
1: ద మూమెంట్ యూ జస్ట్ వాచ్ యువర్ పల్స్ విత్ ది థాట్ వెదర్ మై పల్స్ ఈజ్ ఆల్ రైట్ ఎదర్ ఇట్ బి ఎక్సెసివ్ ఆర్ ఇట్ బి షార్ట్.
0: ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు.
1: యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ పల్స్ విత్ ఎ డౌట్.
0: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
1: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
1: దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ వీ విల్ గో ఆల్ రైట్.
0: ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలి అనుకుంటే ఆనాడు నిద్రనే రాదు.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ గుడ్ స్లీప్ అన్ ఎ పర్టికులర్ డే ఇన్ ఎ డిటర్మిన్డ్ వే, దట్ వెరీ రైట్ హీ విల్ నాట్ గెట్ స్లీప్ అట్ ఆల్.
0: నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు.
1: వన్ షుడ్ నాట్ బాదర్ అబౌట్ స్లీప్ అట్ ఆల్.
0: రెండింటినీ యోచించకుండా చక్కగా నీకు పవడించి చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర.
1: వితౌట్ బాదరింగ్ యువర్ సెల్ఫ్ మచ్ అబౌట్ ది స్లీప్
0: ఇవన్నీ కూడా నువ్వు దేహమును పొందినటువంటి యొక్క రోగములు.
1: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్ ఇవి బలహీనతలు విత్ ద బాడీ, వీక్నెసెస్ ఆఫ్ ది బాడీ.
0: ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది.
1: ఇట్ గెట్స్ ఆల్ స్ట్రెంగ్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ డివినిటీ విచ్ యూ రియలీ ఆర్.
0: మహర్షులంతా కూడా దీనిని అనుసరిస్తూనే వచ్చారు.
1: ద ఏన్షియంట్ గ్రేట్ సోల్స్
0: వాళ్ళు ఈ దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై అంతకాలం బ్రతకాలని ఆశించారు.
1: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ దట్ డివైన్ లైఫ్ దే వాంటెడ్ టు లివ్ లాంగ్ లైఫ్.
0: ఈనాడు 60-70 సంవత్సరాలు ఏంటంటే ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటారు.
1: టుడే ది మొమెంట్ ఎ మ్యాన్ బికమ్ 70 ఇయర్ ఓల్డ్, కానీ ఓల్డ్ మ్యాన్
0: 80-90-100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వాజ్ 90 ఆర్ 100 హీ వాజ్.
0: విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరములు కృష్ణునికి, 84 సంవత్సరములు అర్జునికి.
1: డియర్ స్టూడెంట్స్, ఇన్ మహాభారత యు మస్ట్ హావ్ రెడ్ దట్ కృష్ణ వాజ్ 86 ఇయర్స్ ఓల్డ్ అండ్ అర్జున 84 ఇయర్స్ ఓల్డ్.
0: యువకుడు వాడు,
1: దేవర్ యూత్.
0: ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంగా, పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత దే ఫాట్ హీరోయికలీ.
0: సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున?
1: హూ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్?
0: భీష్మాచారి.
1: భీష్మ వాజ్ ద కమాండర్.
0: అతని యుద్ధంలో 116 సంవత్సరములు అతనికి.
1: అట్ ద టైమ్ ఆఫ్ వార్ హీ వాజ్ 116
0: కమాండర్ ఇన్ చీఫ్
1: అండ్ హీ వాజ్ ద కమాండర్ ఇన్
0: చీఫ్. ఈనాడు 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయి ఉంటాడు.
1: టుడే వన్ ఈజ్ 116 ఇయర్స్, వన్ విల్ బి.
0: అతను 9 దినములు ఘోరమైనటువంటి యుద్ధం ఆచరించేశారు.
1: హీ ఫాట్ వెరీ ఫెరోషియస్ వార్.
0: కారణం ఏమిటి?
1: 9 డేస్.
0: వారికి మనోబలమే.
1: వాట్ ఈస్ ది రీజన్? దే ఆర్ ది.
0: వారికి ఆహార బలమే.
1: దే ఆర్ ది స్ట్రెంగ్త్.
0: ఆత్మబలమే.
1: స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే ఈనాడు ఆత్మబలం ఏమాత్రమూ లేదు.
1: టుడే ఆత్మిక్ ఆత్మవిశ్వాసం
0: క్షణక్షణమైన కుక్కును. బంప్స్ జంప్స్
1: మొమెంట్ ఆఫ్
0: స్థిరత్వమే లేదు.
1: మొమెంట్ ఆఫ్ ద మొమెంట్
0: తన అభిష్టం నెరవేరినా ఒక ఫోటో ఒక 10 ఫోటోలు పెట్టేస్తారు.
1: ఇఫ్ వన్ ఫుల్ఫిల్స్ వన్ విషన్,
0: అభిష్టం ఏమైనా భిన్నమైనా ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు.
1: ఇఫ్ హిస్ విల్ ఇస్ విషస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, హీ రిమూవ్స్ ద ఫోటోస్ ఆఫ్ గాడ్.
0: కానీ ఇది సరైనటువంటి స్థిరత్వం కాదు.
1: But this is not true.
0: You may worship a picture as a god, but not God as a picture. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణక్షణములకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది?
1: If you go on wavering moment after moment, how can your life be steady at all?
0: ఎన్ని కష్టములైనా, నష్టములైనా, దుఃఖములైనా, విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకొని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి.
1: We should make efforts to courageously face all the troubles, tribulations, problems of life.
0: ఈనాటి మానవునికు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధికమైపోతూ వచ్చింది.
1: Today's Bharatiyas consider themselves as believers. But all the problems which Bharat is facing is an account of...
0: ఆస్తికులైనటువంటి వారే సరైన మార్గాన్ని అనుసరించడం లేదు.
1: The believers themselves are not following the right path.
0: చెప్పుకునేది భక్తి, చేసేదంతా భుక్తి.
1: They say that they are devotees, but they follow the path of bhakti.
0: అది కాదు నిజమైనటువంటి భక్తి.
1: That is not the type, proper type of devotion.
0: అన్నిటికీ మనం సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ మస్ట్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్.
0: పిలిచి అడుగా చెరుకు పెట్టిన బెల్లంబు.
1: వెన్ యూ కాల్ ది షుగర్ కేన్ అండ్ ఆస్క్ ఫర్ జాగరి, విల్ ఇట్ గివ్ యూ జాగరి?
0: తిప్పిగొట్టి రసము పీల్చకున్నా.
1: ఓన్లీ వెన్ యూ క్రష్ ఇట్ అండ్
0: జాతి వజ్రమైన స్థాన పెట్టవలే.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ వెరీ వాల్యుబుల్ డైమండ్, యూ హ్యావ్ టు జస్ట్
0: కటింగ్స్ లేకపోతే దానికి విలువే తక్కువ అయిపోతుంది.
1: వితౌట్ కటింగ్స్ డైమండ్ విల్ నాట్.
0: బాధలే లేకపోతే ఈ చెరుకు పాలనైనా ఇవ్వదు.
1: ఇఫ్ యూ డోంట్ క్రష్ ది షుగర్ కేన్ ఇట్ విల్ నాట్ గివ్ యూ షుగర్ జ్యూస్ అట్ ఆల్.
0: కనుక మానవుని యందు అనేక కష్టములు నష్టములు దుఃఖములన్నింటినీ మదించినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క సారం మనకు ఆవిర్భవిస్తుంది.
1: దట్ ఈస్ ది రీజన్ వై వెన్ మ్యాన్ అండర్గోస్ వేరియస్ ట్రయల్స్ ట్రిబ్యులేషన్.
0: కనుకనే భక్తి భక్తి భక్తి అనగా అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు.
1: డివోషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ టెక్స్ట్.
0: భక్తిలో ఏమాత్రం కూడా చలనం ఏర్పడకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ ఇన్ డివోషన్.
0: దానిని స్థిరమైనటువంటిదిగా మనం నిలుపుకున్నప్పుడే,
1: డివోషన్ మస్ట్ బి
0: దృఢమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడే,
1: స్ట్రాంగ్ అండ్ ఫర్మ్
0: ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం.
1: వీ కెన్ రీచ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యంతో పల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి.
1: యు మే హావ్ ఏ ఫీలింగ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఐడెంటిటీ, బట్ విత్ డివైన్ థాట్స్ ఇఫ్ యూ ఎంజాయ్ ది బాడీ దేర్ ఇస్ నో.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు దేహమును ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఆత్మ ఇవి ఐదే పంచ ప్రాణములు. ఈ ఐదింటి యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మిక మనకు అక్కరలేదు.
1: దెర్ ఇస్ నో గ్రేటర్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ దాన్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్.
0: ఏ సాధన చేయనక్కర్లేదు.
1: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సాధన.
0: సత్యాన్ని గుర్తించుకుంటే అంతే చాలు.
1: రియలైజ్ ద ట్రూత్, ఎవ్రీథింగ్
0: సత్యమే సర్వస్వరూపము.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు సత్యాన్ని గుర్తించుకోక ఎన్ని సాధనలు చేసినప్పటికీ అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: పీపుల్ ఆర్ ఫేసింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ బికాస్ దే ఆర్ డూయింగ్ సాధనాస్ వితౌట్ రియలైజింగ్ ట్రూత్.
0: కనుక ఈ దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైన మనసు సంబంధమైనటువంటి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 దినములు కూడాను ఈ దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి.
1: దిస్ సమ్మర్ కోర్స్ ఈజ్ అరేంజ్డ్ ఫార్ అండర్స్టాండింగ్ ది మిస్టరీస్ అండ్ ది రియల్ సటిల్ ట్రూత్స్ అబౌట్ ద ఫిజికల్ బాడీ, సెన్స్ ఆర్గన్స్, ద మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ. అండ్ యాజ్ వైస్ ఛాన్సలర్ హెస్ ప్రేర్ ఫర్ ఇట్, ఐ హావ్ అండర్ టేకన్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్.
0: ధ్యానం ధ్యానం అంటున్నాము.
1: We say meditation.
0: ఏమి చేస్తున్నాము మనం ధ్యానం?
1: What are we doing in meditation?
0: కన్నులు మూసుకుని చక్కగా కూర్చుంటున్నాము.
1: Closing the eyes, we sit in a good posture.
0: ఈ మనసు ఎక్కడెక్కడికో ఏ చాకలిండకో ఏ కుమ్మరిండకో ఏ బజారుకో పరిగెత్తుండాలి.
1: బట్ వీఆర్ అలవింగ్ ది మైండ్ టు వాండర్ ఇన్ ద బజార్ అండ్ గోయింగ్ టు ది వాక్.
0: ఈ విధమైనటువంటి ధ్యానంలో కాలం వ్యర్థం చేసేటంటే కర్మలో ప్రవేశించు, సేవలో ప్రవేశించు, సమాజ సేవలు చేయి.
1: Instead of undertaking such a type of false meditation, undertake service of the society.
0: దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంతకాలం నువ్వు కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే కానీ సమాధి నీకు కుదరదు.
1: వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ సటిలిటీస్ ఆఫ్ ది ధ్యాన, యూ స్టార్ట్ డూయింగ్ ధ్యాన, యూ స్లీప్ అండ్ యూ విల్ నెవర్ మెడిటేట్.
0: కనుక మొట్టమొదటి మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి.
1: అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ మైండ్ ఇస్,
0: దానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్.
0: ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాలి, ఎక్కడెక్కడో నన్ను తీసుకెళ్తుండాలి, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాలి అని ప్రార్థించింది.
1: వన్ ఓల్డ్ లేడీ కేమ్ అండ్ ప్రేయర్, స్వామి దిస్ మైండ్ ఈస్ గివింగ్ మీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ఇట్ ఇస్ డ్రాగింగ్ మీ టు వేరియస్ ప్లేసెస్ అండ్ టేకింగ్ మీ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ గివింగ్ మీ అన్ని.
0: ఎవరు నిన్ను బాధిస్తున్నారని ప్రశ్నించేటప్పటికి ఈ మనస్సు అనింది.
1: When I asked her, who is giving you trouble, she said, this mind.
0: అది చెప్పు, దాన్ని పట్టి చంపేస్తానన్నాడు.
1: You show me this mind, I am going to kill it.
0: Kadundo naaku teliyadu anindi.
1: She said, I do not know where it is.
0: Kadundo teliyinatundi manasunu yemini baadhistundadi matram etta telusu.
1: Without knowing where it is, how do you know that it is giving you trouble?
0: Manase ninnu baadhistundado ninnu neevu baadhichukuntunnavo.
1: I do not know whether mind is giving you trouble or you are giving trouble to yourself.
0: Kadundo nannu baadhistundadani telisinappudu dani nirmulam gaavinchadaniki prayatnam cheyavachchu.
1: When you know that a particular person alone is giving you trouble,
0: ఏది బాధిస్తుందో తెలియనప్పుడు మనసుపైన నెపం వేసుకుంటుంటే ఇది కేవలం సోమరితనము.
1: If we are go on telling that mind is giving you trouble, it is
0: laziness.
1: Understand the principle underlying the mind in the very
0: first place. Understand
1: the secrets of sense
0: organs.
1: Every thing which is created by God has
0: certain truths.
1: God never creates anything which does not have
0: meaning.
1: Everything has meaning and
0: significance. They
1: are full of
0: bliss.
1: Most precious.
0: We are
1: not making efforts to realize that truth.
0: Kanuka, ee 15 dinamula lopala ee dehamu, indriyamu, manasu, buddhi ఈ ఆత్మతత్వాన్ని చక్కగా గుర్తించుకుని నిశ్చింతగా నిర్మలంగా ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ, అండ్ మేక్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ వరీస్, pure and also ideal. And thus I bless you and bring this discourse to a close.

पुष्पमध्ये यदा गन्धम् फलमध्ये यदा रसम् काष्ठाग्निवत्

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నూనె యందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్య యథాగృహం పాలయందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ ఘీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్య యథా గంధం పూనందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్య యథా రసం ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన కట్టెల యందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,
0: తల్లింగం

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతా కూడాను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్న మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: We can recognize the existence of the divinity all over the universe.
0: కన్నుల యందు చూపు వచ్చినట్టుగా,
1: just as there's vision in our eye,
0: చెవుల యందు శబ్దం వచ్చినట్టుగా,
1: just as you listen to the
0: దేహం యందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: God manifests himself by way of awareness in human body.
0: దైవం లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: There's no place in this world where there's no God.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి అని.
1: The name is prakriti or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలువడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది సీడ్ జర్మినేట్స్ ఇన్ ది ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పములకు ఆధారమైన పరిణామములు.
1: It's only change, the transformation of the flower that grows into a tender fruit and the fruit thereafter.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటి వాడు.
1: For the entire universe, God is the seed.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ సంకల్పం అనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలనేటువంటి గుణముల చేత రాగద్వేషములనేటువంటి ముండ చేత పెంపొందింపబడి సత్ చిత్ ఆనందమనేటువంటి పుష్పంగా రూపొందుతున్నాడు భగవంతుడు.
1: ఇట్ ఈస్ ఎ టైనీ సీడ్ దట్ గ్రోస్ ఇన్ ఏ ట్రీ విత్ ఆల్ ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అమిడ్స్ట్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.

0: are the thorns with the truth and bliss and that awareness has fruits thereby.
1: దీనికి వేదము ప్రత్యేకమైనటువంటి ప్రమాణములను బోధిస్తూ వచ్చింది.
0: The Veda speaks about it.
1: సత్యం భూయాత్, సత్యమునే చెప్పు.
0: Speak truth.
1: ఇది నైతికమైనటువంటి విలువ.
0: It's a moral value.
1: ప్రియం భూయాత్, ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
0: The speech should be spoken in an acceptable way.
1: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
0: It's a righteous way in human life.
1: నభూయాత్ సత్యం అప్రియం, అతనికి ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
0: Just as it is released, never utter a lie.
1: సత్యమైనటువంటిది ప్రియము చేతను, ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను, ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది.
0: The truth has got all that acceptability, attraction and bliss.
1: కనుకని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేతే. నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
0: Man is a combination of these three aspects: morality, righteousness and spirituality.
1: అట్టి పవిత్రమైన మానవుడు ఈనాడు నైతికమును కోల్పోయి, ధార్మికమును విస్మరించి, ఆధ్యాత్మికమును ఏమాత్రం కూడాను మనసునందు తలంచటం లేదు.
0: Such a sacred man has forgotten today the morality and has lost all the righteous conduct and there's no trace of spirituality.
1: మానవత్వమనగా ఎంతటి పవిత్రమైనటువంటిదో విచారించినప్పుడు మానవులకు చాలా సిగ్గేస్తుంది.
0: In fact, when we inquire and find out how sacred the human life, it is shameful as we find today.
1: Ishvara sankalpamto koodinatvanti yokka satchit aanandam anetvanti swaroopame manavudu.
0: Man is the very form of truth, awareness and bliss.
1: Ee naati manavudu tana manavatvanni kudanu vismarinchi kevalam pasutvanni varinchi danavatvanni prakatistunnadu.
0: Man today has forgotten his human quality. He is following the bestial temperament and acting like a demon.
1: ఈ నాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
0: Man today is not respecting the teachings of the noble souls, elders.
1: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
0: The teachings of the elders is sold as in a share market.
1: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
0: This is the modern fashion of the modern man.
1: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
0: When man is respected, the humanity is respected by and large.
1: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు.
0: Today no one is respecting the teachings of elders.
1: ఇదియే ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
0: దిస్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ దట్ మ్యాన్ షుడ్ కల్టివేట్.
1: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతే వర్ధిల్లించినటువంటి యొక్క ఈ భారతదేశమునందు.
0: ఇన్ దిస్ భారత్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, లవ్, ఫర్బేరెన్స్, కంపాషన్ అండ్ టాలరెన్స్,
1: నిర్దయ, స్వార్థము, కఠినము, మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
0: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యూ ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
1: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
1: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
0: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ లవ్ అట్ ఆల్.
1: స్వార్థము, స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగించేటువంటి యొక్క కుచితమైనటువంటి యొక్క సంకుచిత భావం.
0: ఇట్ ఇస్ ఎ నారో మైండెడ్నెస్, నారో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాడు ప్రపంచంలో మహనీయుల యొక్క విగ్రహములను ప్రతిష్ఠిస్తున్నారు.
0: టుడే వీ ఇన్స్టాల్ ద స్టాచ్యూస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
1: విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కానీ ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
0: In fact, only installation of statues is taking place, but their message is buried.
1: Enduku ee vidhamainatvanti yokka aadambaramainatvanti yokka natakam?
0: Why this pomp and show, the whole drama?
1: Vigrahamulanu poojinchadamu, కేవలం వాక్యములను విస్మరించటము ఇది మానవునికి సహజం కాదు.
0: ఇట్స్ నాట్ నేచురల్ టు మ్యాన్కైండ్ టు వర్షిప్ ది స్టాచ్యూ అండ్ ఫర్గెట్ ది టీచింగ్.
1: మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
0: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అని పిలుపుతుందాం.
0: వీ స్పీక్ ఆఫ్ ది ట్రినిటీ. బ్రహ్మ విష్ణు మహేశ్వర్
1: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అనేటువంటి వారిని ఆకార రూపులైనటువంటి వారిని ఈ జగత్తులో ఎవరు కూడా చూడలేదు.
0: వీ కెనాట్ సీ ఎనీవన్ విదౌట్ ఎ ఫామ్.
1: అయితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు ఏమిటి?
0: వాట్ ఇస్ ద వెస్ట్ ద ఫార్మ్ ఆఫ్ ది ట్రినిటీ?
1: ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటి యొక్క సత్వ రజో తమో గుణములే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు.
0: ద ట్రినిటీ, ద బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ద వెరీ త్రీ క్వాలిటీస్ ద అట్రిబ్యూట్స్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్కైండ్.
1: ఈశ్వరుడు అనగా ఎవరు?
0: హూ ఇస్ ఈశ్వర
1: అనగా దీనిని వేదములు ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది.
0: Veda refers to Ishvara as the soul or Atma.
1: హృదయమునే ఆత్మ అని ప్రకటిస్తూ వచ్చింది.
0: హృదయ ఎక్స్ప్రెసెస్ ఆత్మ.
1: ఈ హృదయం అనేటువంటిదే ఈశ్వర స్వరూపం.
0: హృదయ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఈశ్వర.
1: ఇటువంటి ఈశ్వర సర్వభూతానాం అన్ని భూతములు ఎందుకు ఉన్నటువంటిది ఈ ఈశ్వరత్వమే.
0: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: అనగా హృదయమునకే ఈశ్వరుడు అని పేరు.
0: హృదయ ఇస్ కాల్డ్ ఈశ్వర.
1: కనుకనే అతనికి హృదయేశ్వర అన్నారు.
0: దేర్ఫోర్ గాడ్ ఇస్ కాల్డ్ హృదయేశ్వర.
1: ఈ హృదయం యొక్క సంకల్పమే మనసు.
0: అండ్ ద మైండ్ ఇస్ ద రిఫ్లెక్షన్.
1: ఈ మనసే విష్ణు స్వరూపుడు అన్నాడు.
0: మైండ్ స్టాండ్స్ ఫర్ విష్ణు.
1: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని అర్థం.
0: విష్ణు మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: కనుకనే మనస్సు కూడాను సర్వత్రా ఉంటుండాలి.
0: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: మనోమూలం మిహం జగత్. జగత్తంతా మనసు యొక్క మాయమే.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్సు నుంచి వచ్చేటువంటి సంకల్పములే ఈశ్వరత్వము.
0: ద థాట్స్ దట్ ఒరిజినేట్ ఆఫ్ ద మైండ్ స్పీక్స్ ఆఫ్ ఈశ్వర.
1: అది ఏ వాక్.
0: దాట్ ఈస్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఆర్ టాక్.
1: కనుకనే ఏతావాత ఆత్మ అనగా హృదయము మనస్సు వాక్కు ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
0: Therefore, human quality has got these three important characteristics: the soul, the mind, and the thought.
1: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
0: Sanctifying these three is the real purity.
1: కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
0: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ
1: సెపరేట్ ప్లేస్. మన మనసే విష్ణువు.
0: Our mind is Vishnu.
1: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: Mind which is Vishnu should be shaped in an ideal way that is steady, pure.
1: Hrudayame deeniki Eeswarattamu.
0: Heart stands for Eeswara.
1: Manam vakke anaga sankalpamle talampule brahmattvam.
0: That is Brahma.
1: Kanukane vaaku nunchi vachinatunte ee brahmatattvamu.
0: Therefore talk signifies Brahma.
1: Kanuka ee brahmanu manam ee vidhanga kolustu vacham.
0: How do we worship this Brahma?
1: Shabda Brahma Mai.
0: The sound.
1: Charachara Mai.
0: Mobile and immobile.
1: Jyotir Mai. Vang Mai. Jyotir Mai. Vang Mai.
0: The light and the thought.
1: Kanaka Atti. Moodinti Yoko Sarupamlo Prati Manavani Yandu Kuda Nuh Untunnari.
0: These three are present in every man.
1: Atti. Manavatvani Yinadu. Marchi Pothunnam.
0: Such a human quality is forgotten today.
1: ఏదో భౌతికమైన లౌకికమైన ప్రాప్తమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం.
0: వీఆర్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ ఎఫీమరల్ ట్రాన్షియంట్ యాక్టివిటీస్.
1: ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది.
0: ఈజ్ నాట్ దట్
1: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణ అత్యవసరం.
0: యాక్టివిటీ విత్ ఇన్నర్ ఫీలింగ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
1: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
0: వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ థాట్ ఆఫ్ ద మైండ్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఇన్ వర్డ్.
1: ఈనాడు నూతన సంవత్సరం.
0: టుడే ఇస్ ద న్యూ ఇయర్.
1: ఈ సంవత్సరంలో పేరు ఈశ్వర నామ సంవత్సరము.
0: దిస్ ఇయర్ ఇస్ కాల్డ్ ఈశ్వర ఇయర్.
1: ఈశ్వరుని అనగా ఏమిటి? సకలైశ్వర్య స్వరూపుడు.
0: ఈశ్వర హ్యాస్ గాట్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
1: ఏదో కొత్త సంవత్సరము మనకు కొత్త విధమైనటువంటి యొక్క సుఖములు ఆనందములు సౌభాగ్యములు చేకూరుస్తుందని భావిస్తున్నాం.
0: వీ కన్సిడర్ దట్ న్యూ ఇయర్ విల్ గ్రాంట్ అస్ న్యూ ప్రాస్పెరిటీ న్యూ వెల్త్.
1: మన యొక్క మంచి చెడ్డలు కానీ పాప పుణ్యములు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ సంవత్సరం మనకు తీసుకుని రావటం లేదు.
0: గుడ్ ఆర్ బ్యాడ్ రెప్యుటేషన్ ఆర్ డిస్రెప్యూట్ are not brought by the new year.
1: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణక్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
0: These are all the results of our past actions.
1: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
0: Year, samvatsara, is the other name of God.
1: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు.
0: God is time, time is God, కాలాత్మకా.
1: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డలు తెస్తున్నదని భావించకూడదు.
0: We should not consider that new year is going to bring
1: మనం చేసినటువంటి మంచి చెడ్డల కర్మ ఫలితమునే మనకు అందిస్తుంటుండాలి.
0: The good and bad are based on our own actions.
1: కనుక సంవత్సరం నిమిత్తమై మనం కాచుకోనక్కరలేదు.
0: We don't need to wait for the new year.
1: నిత్యం కూడాను క్షణక్షణం కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే.
0: Every moment is new for that matter.
1: కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైనటువంటి కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు.
0: Many people start wondering what's going to happen in this new year, the harm and the danger that lie ahead.
1: Mana sukhamulaku kashtamulaku dukkhamulaku aanandamulaku samvatsaramu kaadu kaaranam.
0: For our pain and pleasure, the profit and loss, year is not the cause.
1: Mana yokka nadadale deeniki moola kaaranam.
0: Our behavior is the main cause.
1: Mana manchiga nadachukunte manchi phalitame vastundi.
0: You are good, you'll have good results.
1: Durgunamato mana praveshinchinappude deeniki చెడు మనకు ప్రాప్తిస్తుంది.
0: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
1: మంచి చెడ్డలు కేవలము కాలంలో ఉంటున్నవి కానీ కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు.
0: వీ థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లైక్ ఇన్ ఎనీ ఇయర్ సర్టెన్లీ నాట్.
1: మన యొక్క సంకల్పంలోనే కూడి ఉంటున్నవి.
0: దే ఆర్ విత్ అవర్ థాట్స్.
1: కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
1: సద్భావములను పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
1: సత్సంగమును చేరాలి.
0: వి షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము.
0: వి థింక్ దట్ ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ.
1: ఈ బీదరికానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్ పావర్టీ?
1: మన సోమరతనమే దీనికి మూల కారణం.
0: అవర్ లేజినెస్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్.
1: ఈనాటి మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
0: టైమ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: ఈ ఉన్న కాలం లోపల
0: in the existing time
1: 300 కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
0: We are wasting 3 parts of it.
1: 24 గంటల దినంగా ఉంటున్నటువంటి దానికి 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
0: In a day of 24 hours we are misusing 23 hours 55 minutes.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: This is not the quality of a true human being.
1: కాలమునంతయు కూడాను సద్వినియోగపరచాలి.
0: A time must be used properly.
1: అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము.
0: దట్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎవరీ.
1: అది ఏ నిజమైన మానవుని విలువ.
0: దట్ ఇస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: కాలంని వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
0: వి వేస్ట్ టైం, యు విల్ బి వేస్టింగ్ ఆల్ ది హ్యూమన్ యాక్టివిటీ.
1: కాలకాల ప్రబన్నానాం కాలాక్యం కరిష్యతేని. కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
0: ద డే వెన్ యు వాల్యూ టైం, యు విల్ బి వాల్యూడ్.
1: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి.
0: యూ షుడ్ బి మ్యాన్ హూ షుడ్ బి వాల్యూడ్ బికాస్ యూ వాల్యూ టైం.
1: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
0: ఇఫ్ యూ వేస్ట్ టైం, దట్ టైం ఆల్సో విల్ నాట్.
1: దేశం యొక్క మంచి చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: ద ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్.
1: దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది.
0: ది కంట్రీ విల్ ప్రాస్పర్ అండ్ ప్రోగ్రెస్ వెన్ పీపుల్ హ్యావ్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్, రైట్నెస్ అండ్ ట్రూత్.
1: భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చెర. సత్యమును పలకటము, ధర్మమును ఆచరించటం.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంట్స్ యూ టు అబ్జర్వ్ దీస్ టూ, స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైట్నెస్.
1: ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము.
0: Because your heart is very embodiment of righteousness.
1: Hrit plus daya hrudaya. Adi ye nee yokka ishwara sthanam.
0: The heart, hrudaya, hrit plus daya is the center of God.
1: Karuna manavudu dayamayuduga roopondali.
0: Man should be one of compassion.
1: Kathinudu kaakoodadu.
0: He should not be stone hearted.
1: Karuna andaru endu undinatundi oke daya kanukane. Karuna ikkada unity anetundi danni mana Sivaram cheppadu.
0: Since the same compassion is uniformly present in everyone and is called unity by Sivaraj Patel.
1: Sivaraj Patel యూనిటీ కావాలి, ప్యూరిటీ కావాలి అన్నారు.
0: శివరాజ్ పాటిల్ ప్రేడ్ ఫర్ యూనిటీ.
1: యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నారు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ ప్యూరిటీ అండ్ యూనిటీ.
1: యూనిటీ ప్యూరిటీ ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం చేతనే డివినిటీ రూపొందుతుంది.
0: out of the combination of unity, purity and love, you have the divinity.
1: Unity.
0: Where is unity?
1: దేశమునకు దేశముకు మధ్య జగడం జరుగుతుండాలి.
0: వేర్ ఇస్ యూనిటీ ఇన్ దిస్ కంట్రీ?
1: ఇంటికి ఇంటికి మధ్య వ్యవహారం జరుగుతుండాలి.
0: దేర్స్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ.
1: స్టేట్ కు స్టేట్ కు మధ్య కూడాను కేవలం ద్వేషం జరుగుతుండాలి.
0: దేర్స్ హేట్రెడ్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్.
1: ఒకే స్టేట్ లోపల కూడాను అనేక విధమైనటువంటి రూపు పొందుతున్నాయి జగడములు.
0: సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫైట్స్.
1: ఎక్కడ ఉంది యూనిటీ?
0: వేర్ ఇస్ యూనిటీ?
1: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
0: There is border dispute everywhere between Maharashtra and Karnataka.
1: Karnataka manukunte Andhra state ku madhyo border laku jagadam vastundadi.
0: There is border dispute between Karnataka and Andhra.
1: Okka rashtramu okkoka deeniga undinatundi veerike inni vidhamainatundi deshanga unte deshamanta etta unity ga vastundi.
0: When there is hatred in these provinces, how do you expect unity in the entire country?
1: Manam andaru kuda okka anadammulamai.
0: We are all brothers.
1: Manam andaru manava swaroopulame.
0: We are all very form of
1: మనం ఏకత్వాన్ని పొందాలి.
0: We should develop unity.
1: దేశమునకు విశాలమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి.
0: We should bring good name to this country.
1: అలాంటి యొక్క ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
0: We should have that united feeling.
1: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
0: No one is the cause for
1: it. ఎవరు ఈ స్టేట్ ని ఒక విధమైన కొనుక్కోలేదు.
0: No one purchased any state.
1: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
0: All have equal right.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: There is only one spirit present in all the creatures.
1: ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు.
0: When we develop such broad feelings and thoughts,
1: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము.
0: Everywhere we find selfishness.
1: ఈ స్వార్థము చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి.
0: It is the selfishness which is the main cause for all infights.
1: అందరూ మానవులమే.
0: All are human beings.
1: Caste of humanity.
0: The caste of humanity.
1: Religion of love.
0: Religion of
1: language
0: love.
1: Of the heart.
0: The language of the heart.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి.
0: We should know this truth.
1: నీ యందు పంచభూతములు ఉన్నవి, నా యందు పంచభూతములు ఉన్నవి.
0: Five elements are in you. So
1: మన ఇరువురు సమానమే.
0: Both are equal.
1: ఇంకా భేదం ఎందుకు?
0: Then why should there be difference?
1: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
0: Why should there be differences between man to man?
1: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
0: This is the reason why we lost the human quality and become an animal.
1: కనుక మనం సంవత్సరముల కోసం మనం ప్రాకురాడనక్కర్లేదు.
0: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
1: మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్తంతే కొన్ని సన్మార్గములు కనిపిస్తుంది.
0: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ఎ న్యూ ఇయర్.
1: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్
1: డివోషన్. ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్ బి ఫైట్?
1: ఈ భేదములంతా ఎక్కడ నుంచి పుడుతున్నాయి?
0: వేర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్?
1: ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
0: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
1: కాదు కాదు.
0: నో,
1: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
0: దే థింక్ దే ఆర్ డివోటీస్, దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్.
1: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటున్నాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్ వెదర్ వన్ హ్యాస్ ది క్వాలిటీస్.
1: ఈ ప్రపంచం నుంచి ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారం అని ప్రతి వ్యక్తి కూడా అరువులు చాచుతున్నాడు.
0: ఎవ్రీ వన్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద సొసైటీ.
1: నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయములకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు.
0: నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ.
1: కనుక నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు.
0: సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ.
1: కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి.
0: బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ.
1: అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత
0: బికాజ్ ఎఫెక్ట్స్
1: రెండు విధములైనటువంటి రోగములు మితిమీరిపోతున్నాయి.
0: Two types of diseases are ever on the rise.
1: Dhanadahamu.
0: Thirst for money.
1: ee city lo pothe ekkada chusina oke rush ga untundadi. Ikkada poye kaaru akkada poye kaaru ikkada poye manushi akkada poye anta business.
0: There in the city you find a heavy rush.
1: వ్యక్తి ఎందుకు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
0: ఆల్ ద టైమ్ హీ స్పెండ్స్ ఇన్ బిజినెస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ మనీ.
1: ధనము కావాల్సిందే,
0: మనీ ఇస్ నెసరీ,
1: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
0: బట్ ఇట్స్ నీడెడ్ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
0: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ బికమ్స్ మ్యాన్.
1: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
0: మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్.
1: కనుక ప్రతి మనిషి కూడాను ధనము ధనము ధనము ధనము ఇది ఒక పిచ్చి మాది తయారైపోతుంటుంది.
0: Thirst for money has become a sort of
1: madness. ఈ మన్య మన సద్వినియోగం చేస్తున్నారా? ఏ మాత్రమూ చేయటం లేదు.
0: ఈజ్ హీ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ మనీ? నో.
1: తుదకు దొంగలకిత్తురో దొరలకవును.
0: వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకన్ అవే బై థీవ్స్ ఆర్ సంబడీ.
1: ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
0: earn money and make proper use
1: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు.
0: Having received money from the society, make use of it.
1: అది ఏ మానవునికి ప్రధానమైన విలువ.
0: That is the main human value.
1: రెండవది అధికార దాహము.
0: The second, the thirst for position, authority.
1: అధికారం అధికారం అధికారం దాహం. ఎంత నీరు తాగినా గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి.
0: Even if he drink the whole Ganges, his thirst is not quenched.
1: ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్తంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతున్నారు.
0: These two are responsible for the madness in the entire world.
1: కనుక ప్రతి వ్యక్తి ఎందుకు ఆశ ఉండాలి.
0: ఎవరి ఇండివిజువల్
1: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
0: ఎవరిని ఇండివిజువల్
1: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
0: ఎవరివన్ షుడ్ హావ్ పొజిషన్
1: తప్పు లేదు.
0: నో మనీ
1: బట్ సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
0: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నువ్వు సాధించు.
0: You should achieve, accomplish, appropriate the position you occupy.
1: Prime Minister ki enta adhikaramo cheppulu kutteetundi vaaliki tana pannlo tanaku anta adhikaram untundali.
0: Just as the Prime Minister has got his own right, every cobbler has got his own right.
1: Nee duty nu sakramanga cheyi.
0: Do your duty.
1: Nee chinna vaadu vaadu pedda vaadani bhavinchakoddu.
0: There is nothing like small and big.
1: Nee pani neeku pedda, adana pani adaniki pedda.
0: Your job is great. To you.
1: Kanaka do your duty sincerely. Ee vidhamainatundi bhavanni prathi manavudu kodunu kaligi undali.
0: This sort of feeling should be there in everyone.
1: Na pani nenu cheskovali.
0: I should do my work.
1: Na panilo etti doshamulu lekunda chusukovali.
0: I should see that there will be no defect at all.
1: Ani okkoka vyakti kodunu tana yokka pani yokka saddanu abhiruddhi parchukunnappudu andaru kodunu loka samastha sukino bhavantu.
0: If everyone acts sincerely without any mistake, the whole world will progress.
1: Loka samastha sukino bhavantu antunnamu.
0: We say that you are
1: to be samacharam ye matram vicharinchatam ledu,
0: but we are not bothered what
1: tana lokame tanaku.
0: He thinks of his own
1: sentha sankuchitamaina bhavamuto manavudu chanchalichunnadu.
0: Man is moving about today with a narrow feeling.
1: Kaadu kaadu, idi ishwara nama samvatsaram.
0: This year is ishwara year.
1: Karugari ee samvatsaramlonaina kodanu andarki ishwara bhavamu kaligi andaru aikamatyanga untundi anyonya cheta mana kartavya karmalanu nirvartinchali.
0: As this year is named as Ishwara year, everyone should carry the divine thoughts, divine feelings and stand united.
1: Kanaka prathi manavuni endukodunu divine anaga divyattam anetundi untundadu.
0: There is divinity in every man.
1: Prathi manavudu uhinchavalsindi okati naa hrudayame Ishwarudu.
0: Everyone should feel like this.
1: Ishwarudu naa hrudaya sthayi.
0: Ishwara dwells in my heart.
1: Aa Ishwara yokka sankalpame manasu.
0: And the mind is nothing
1: but manase vishnuvu.
0: This mind is vishnu.
1: Kanaka vishnu ainatundi vaani enta gauravinchalo manasunu kudunu anta gauravinchali.
0: Just as you respect Lord Vishnu, you should respect your
1: manasunu tuchyamainatundi karmalapaina pravesha pettakoodadu.
0: We should not allow our mind to
1: meddle on the wrong path. Pravesha pettakoodadu.
0: We should never use it in a mean way.
1: Endukanaga manasu vishnu swaroopudu.
0: Because mind is a very form of Lord Vishnu.
1: కనుకని మనసును విష్ణువుగా భావించాలి.
0: కన్సిడర్ యువర్ మైండ్ అస్ విష్ణు.
1: ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
0: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
1: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు.
0: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్
1: విష్ణు? కనుకనే వాక్కే బ్రహ్మ.
0: సో ద వెరీ స్పీచ్ ఫ్యాకల్టీ
1: మనసే విష్ణువు,
0: మైండ్ ఇస్ విష్ణు,
1: హృదయమే ఈశ్వరుడు,
0: హార్ట్ ఇస్ విష్ణు.
1: ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
0: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
1: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
0: When you have full conviction in such a truth, you will turn inward.
1: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
0: To see Ishwara, you go to Kailasa.
1: ఎక్కడ ఉంది కైలాసం?
0: Where is Kailasa?
1: నీ హృదయమే కైలాసం.
0: Your very heart is Kailasa.
1: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం. దేవాలయముకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము. ప్రయోజనం ఏమిటి?
0: We go around pilgrim centers. We visit many temples. What is the use?
1: ఈ నాడు సైన్స్ కూడా అదే రీతిగా ఇప్పుతుండాలి.
0: That is the situation with science.
1: లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ ఆశించేమైన హృదయాంతరాన్ని పోతున్నాడా?
0: They undertake space travel to lakhs and lakhs of miles. But would he ever travel
1: half? ఈ నాడు భక్తులు కూడా యాత్రలు చేస్తున్నాడు. ఈ మఠము ఆ మఠము ఆ మఠము.
0: Today
1: ఎన్ని మఠములు తిరిగి ప్రయోజనం ఏమిటి?
0: Today the devotee goes around
1: ఆశించినటువంటి దేవుడు నీ హృదయంలోనే ఉంటున్నాడు.
0: In fact, God dwells in your heart, within you.
1: కనుక నీ హృదయ స్థాయిని నువ్వు చూసుకో.
0: కన్సిడర్ యువర్ ఓన్
1: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
0: ఎంక్వైర్ వాట్ థాట్స్ కమ్ దేర్.
1: అప్పుడే నీవు సరి అయిన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యూ కెన్ ట్రెడ్ అలాంగ్.
1: హృదయంలో చూస్తే మాలిన్యము.
0: హార్ట్ ఈస్ డర్టీ, పొల్యూటెడ్.
1: బయట చూస్తే మాధవనామం.
0: Outside they chant the name of God.
1: సరి అయిన భక్తి ఏ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ ప్రొసీజర్.
1: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
0: Even if you don't turn outwards, turn inward and inquire.
1: కనుక భగవత్ చింతన అనేటువంటిది హృదయమునందు చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: ఇదే మానవతా గుణములు.
0: దీస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
1: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు.
0: యూ కెన్ సీ హిమ్ ఎనీవేర్.
1: సహస్ర శీర్ష పురుష ఇదంతా కూడా దైవ స్వరూపాలే.
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: ఋషికేశ ఛేదనం దైవ దర్శనం అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే.
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఋషిక ఈశ ఋషికేశ కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
0: సో ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్
1: గాడ్. ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
0: వి షుడ్ నాట్
1: ఎవరికి మనం మోసం చేయకూడదు.
0: వి షుడ్ నాట్ డిసీవ్ ఎనీబడీ.
1: ఎవరిని మనసు నొప్పించకూడదు.
0: వి షుడ్ నాట్ హర్ట్ ఎనీ.
1: నీవు నొప్పించకుండా ఉండాలి.
0: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
1: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
0: అండ్ వన్స్ వి డెవలప్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ దెన్ నథింగ్ మచ్ మోర్ దాన్ దిస్.
1: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు
0: వ్యాసా హూ హస్ కంపోజ్డ్ 18 ఎపిక్స్
1: కట్టగలబడికి ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు?
0: Where are those people who can go through all
1: this? విశ్రాంతి కూడా లేదు.
0: I have no time to read.
1: చాలా మంది అనుకుంటారు ఏదో పురాణం చదవాలనుకుంటే నాకు కాలం తక్కువగా ఉంది.
0: They say, we have no time to read an epic.
1: ఏదైనా వ్రతం చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు.
0: I have no time to do japa.
1: నాకు ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి.
0: And busy with
1: నాకు బిజినెస్ పనులంతా ఉంటున్నాయి.
0: Business schedule.
1: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
0: హౌ టు స్టడీ.
1: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
0: ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
1: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
1: నిజం గాని సత్యం గాని దైవ చింతన చేయాలనుకుంటే కావాల్సినంత టైం ఉంటుంది. అది నీకు
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
1: ఆఫీస్ నుంచి వస్తాడు టైర్డ్ అయిపోయినానని చైర్ పైన కూర్చుంటాడు.
0: He returns saying that he is tired and relaxes on the chair.
1: నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
0: Anyone says this being New Year's Day, let's go to the temple. He says,
1: I'm not sober.
0: He's a pakka lazy man.
1: చైర్ పైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకుని కూర్చుంటాడు.
0: Is he relaxing on the easy chair? No, he watches TV.
1: టీవీ చూడటానికి మీరు టైర్డ్ కాలేదా?
0: Are you not tired to watch TV?
1: లేకపోతే క్లబ్కు పోయి కార్డు రావడానికి టైర్డ్ కాలేదా?
0: ఆర్ నాట్ టైర్డ్ టు ప్లే కార్డ్స్?
1: ఇది చెప్పేటువంటిది నాకు సమయం లేదని. కావాల్సినంత సమయం ఉంది.
0: లాట్ ఆఫ్ టైం.
1: సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
0: యు ఆర్ వేస్టింగ్ టైం.
1: కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
0: యు ఆర్ మిస్యూజింగ్ టైం.
1: కనుక ఆ వ్యర్థం చేసే దాంతో సార్థకం గావించుకోండి.
0: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్.
1: అది నిజమైన మానవతా విలువ.
0: దట్ ఈస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
0: వి షుడ్ సెంక్
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
0: Don't waste time. Time waste is life waste. Time is God.
1: కనుక టైంను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
0: We should make proper use of time.
1: అది ఏ నిజమైన సంవత్సర స్వరూపుడు.
0: That God is time.
1: కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
0: We don't need to wait for God for a whole one year.
1: చాలా క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
0: ఎవ్రీ మూమెంట్
1: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
0: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్ టు గాడ్.
1: నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో ఇది భగవత్ కర్మని.
0: Clean your own house. Take it divine.
1: దేహో దేవాలయ ప్రక్తు జీవో దేవ సనాతనః.
0: Body is the temple. God is the indweller.
1: దేవుడు తిరుపతిలో ఉన్నాడు. దేవుడు వైకుంఠంలో ఉన్నాడు. దేవుడు బద్రిలో ఉంటున్నాడు. దేవుడు అమరనాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
0: Why do you go around the places thinking that God is
1: there? ఇంత సంకుచితమైపోయి ఉంటుంది.
0: Human mind has become so narrow.
1: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు. అమరనాథ్కైనా ప్రయాణం చేస్తాడు. కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయం వైపు నీ తన మనసు తిప్పటం లేదు.
0: హీ గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్. హీ డజంట్ గో ఇన్ ఇంటు హిస్ హార్ట్.
1: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైన కాలం వ్యర్థం చేసిన వాడే.
0: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
1: దైవం ఎక్కడికున్నా బయట లేదు.
0: గాడ్ ఈజ్ నాట్
1: నీవే దైవము.
0: యు ఆర్ గాడ్.
1: నీ హృదయమే నీ దైవ మందిరము.
0: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక నీ బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: కరుకు ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
0: Though sacred human life is gifted to us, we are not making proper use of it.
1: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: We are not conducting ourselves like a human being.
1: పశువు కన్నా నియమనిష్టలు ఉంటున్నాయి.
0: At least animal has got some discipline.
1: మానవునికి నియమము లేదు, నిష్ట లేదు.
0: Man has no discipline, no
1: regulation. ఇష్టమే. నిష్టను పక్కకు తిప్పాడు. ప్రవేశపెట్టాడు.
0: హి ఫాలోస్ హిజ్ ఓన్ లైట్స్.
1: ఏమిటి నీ ఇష్టము?
0: వాట్ ఆర్ యువర్ లైఫ్?
1: తుచ్చమైన క్షణికమైన అస్థిరమైనటువంటి యొక్క జీవితం కోసము నీవు ఇంత ప్రాకులాడటమా?
0: వై షుడ్ యూ స్ట్రగుల్ ఫర్ దిస్ లైఫ్ విచ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ?
1: నీకు సత్యమైనటువంటి దైవత్వం కోసం నీవు ప్రాకులాడు.
0: Work and struggle for God.
1: సమాజమునకు సేవ చేయి.
0: Serve society.
1: సజీవులను నీవు పూజించు.
0: And you worship
1: నిత్యమైన రాతులను నీవు పూజించవద్దు.
0: And you don't need to worship anyone.
1: ఈనాటి మానవుడు నిత్యమైన శిలను పూజిస్తున్నారే కానీ సజీవమైన మానవుడిని గౌరవించడం లేదు.
0: Man today is not respecting a human being. On the other hand, you worship
1: మానవుని గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజలా?
0: If you cannot respect a fellow human being,
1: మానవుని గౌరవించి వారికి తగినటువంటి సహాయం చేయలేనటువంటి దానము దానములా?
0: If you cannot help a fellow human being,
1: కాదు,
0: can you call yourself a devotee?
1: మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు.
0: Human
1: దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు.
0: God is present in a human being.
1: కనుకనే వేదము దైవం మానుష రూపేణా అని.
0: Therefore Veda says God takes human form.
1: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
0: Can we do namaskar to another man?
1: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
0: Are you going to respect do namaskar to
1: devas? ఒక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
0: At one time emperor Ashoka along with the minister.
1: మధ్య మార్గములో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
0: On the way they met a sadhu of Buddhism.
1: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
0: ఎంపరర్ అశోక ప్రాస్ట్రేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సాధు బుద్ధిస్ట్ మంక్.
1: మంత్రి చూచాడు.
0: మినిస్టర్ సా దిస్.
1: చాలా కష్టపడ్డాడు.
0: హి ఫెల్ట్ సో సాడ్.
1: అశోక చక్రవర్తి యొక్క శిరమును విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
0: ది హెడ్ ఆఫ్ ది ఎంపరర్ జస్ట్ ప్రాస్ట్రేటెడ్.
1: చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి.
0: ది మినిస్టర్ ఫెల్ట్ వెరీ సాడ్.
1: తాను మంత్రి మాత్రమే కానీ సంకుచితమైన బుద్ధుడు.
0: బీయింగ్ ఎ మినిస్టర్ హాస్ గాట్ నారో మైండ్.
1: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
0: హి హాస్ నో బ్రాడ్ ఫీలింగ్స్.
1: సమయం చూచాడు.
0: హి వెయిటెడ్ ఫర్ టైం.
1: ఇంటికి వెళ్లిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
0: హావింగ్ రిటర్న్ హి సెడ్ ఓ కింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్.
1: ఎందుకోసం మంత్రి, దేనికోసం నీకు కష్టంగా ఉంది?
0: The king asked, why are you worried?
1: Ashoka chakravarti maha viluvainatundi sirassu.
0: The head of that emperor Ashoka is highly valuable.
1: Atti viluvainatundi sirassunu oka sanyasi padamulu paina pettatama?
0: Such a valuable head of the emperor cannot be there on the feet of a monk.
1: Ashoka chakravarti jawab ivvaledu.
0: Emperor didn't reply.
1: Navinadu veliku velladu.
0: He simply smiled and left.
1: Ee samayaniki kaachukoni untunnadu Ashoka chakravarti.
0: Emperor is waiting for the proper time.
1: Konni dinamulu jarigina tarvata,
0: after a few days,
1: mantri itra annadu.
0: And he summoned the minister.
1: నాకు మూడు శిరస్సులు కావాలి అన్నాడు.
0: He said, I want three heads.
1: ఏమిటి స్వామి? తప్పక నేను తీసుకుని వస్తాను అన్నాడు.
0: He said, what are they? I'll certainly bring.
1: ఒకటి మేక శిరస్సు.
0: One that of a goat.
1: రెండవది టైగర్ శిరస్సు.
0: That of a tiger.
1: మూడవది మనిషి శిరస్సు.
0: Third one, the head of a human.
1: ఈ మూడు తీసుకుని రా అన్నాడు.
0: Bring the three heads.
1: వెళ్ళాడు.
0: He went.
1: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకతో కొట్టాడు, ఒక శిరస్సు తెచ్చాడు.
0: హి బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
1: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పురి శిరస్సు తీసుకుని వచ్చాడు.
0: హి వెంట్ టు ది ఫారెస్ట్, బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ
1: టైగర్. శ్మశానానికి వెళ్ళాడు, బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
0: అండ్ హియర్ బి హెడెడ్ బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ డెడ్ బాడీ.
1: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను.
0: హి టోల్డ్ ది కింగ్, హియర్ ఆర్ ది త్రీ హెడ్స్ బ్రాట్ టు యు యాస్
1: మంచి ఇదే. ఈ మూడింటిని రేపు మార్కెట్ తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
0: అండ్ దిస్ ఇస్ గుడ్, సెల్ దెమ్ అవుట్ దేర్ ఇన్ ది మార్కెట్.
1: మార్కెట్ కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో బిరిని కొనుక్కున్నారు, తిండి పోతున్నారుగా కొనుక్కున్నారు.
0: ది హెడ్ ఆఫ్ ఎ గోట్ వాజ్ ఇమీడియట్లీ పర్చేస్డ్ దేర్ ఇన్ ది మార్కెట్, సోల్డ్ అవుట్.
1: ఈ పురి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
0: ది హెడ్ ఆఫ్ ఎ టైగర్ వాజ్ ఆల్సో పర్చేస్డ్.
1: కానీ మనిషి శిరస్సును ఎవరూ కొనలేదు.
0: హ్యూమన్ హెడ్ వాజ్ నాట్ బాట్ బై ఎనీబడి.
1: తిరిగి వెనుకకు వచ్చాడు.
0: ఈ రిటర్న్
1: చక్రవర్తి గారు, ఈ శిరస్సును ఎవరు కొనలేదు అన్నాడు.
0: ఓ ఎంపరర్, నోబడి పర్చేస్ ది హ్యూమన్.
1: సరే, కొనకపోతే ఊరికే ఇచ్చేసి రాపో అన్నాడు.
0: ఈ సెడ్ జస్ట్ గివ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
1: ఫ్రీ
0: ఫ్రీ గివ్
1: నో కాస్ట్,
0: నో కాస్ట్
1: ఇచ్చేసి రా అన్నాడు.
0: జస్ గివ్ ఇట్ టు హిమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
1: దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు.
0: నోబడి వాజ్ ప్రిపేర్ టు రిసీవ్.
1: అప్పుడు తిరిగి వచ్చి మహారాజా, ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం లేదన్నాడు.
0: ఓ ఎంపరర్, దో ఐ ఆమ్ ప్రిపేర్ టు ఆఫర్ ఇట్ టు కాస్ట్, నోబడి వాజ్ రెడీ టు.
1: ఈ జీవం ఉండినంత వరకు ఈ శిరస్సుకు నువ్వు విలువ.
0: The head has got the value so long
1: there is life. పోతాని ఈ శిరస్సు కూడా ఆ శిరస్సు వెళ్ళనే వస్తుంది అన్నాడు.
0: The moment life is gone, the head also loses its
1: value. విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో.
0: Therefore, while alive, bend in front of the noble souls and be benefited by their teaching.
1: జీవం ఉండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
1: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
0: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ?
1: దీన్ని అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
0: And atheists criticize such a trend.
1: ఇది కేవలం తెలివితక్కువ పని.
0: It is a foolish way of thinking.
1: శరీరముకు కావలసినటువంటి గౌరవము ఇదే పెద్దల పాదదర్శనమే సరైనటువంటి విలువ.
0: We should certainly pay our respects to the feet of the noble souls.
1: కనుక శిరస్సు అంటే ఏమిటి?
0: What is head?
1: శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
0: It is comprehensive intelligence.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: And this ప్రజ్ఞానా అవేర్నెస్ బ్రహ్మ.
1: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
0: ఇస్ వన్ స్పిరిచువల్ అవేర్నెస్.
1: ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం.
0: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
1: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
0: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞానం. సమయంలో
1: పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
0: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవ.
1: దుర్యోధను కింద పడగొట్టారు.
0: అండ్ దుర్యోధన ఫెల్ ఆన్ ద
1: భీముడికి పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ఎర్లియర్ టైమ్స్ ద రివెంజ్ వాస్ డన్.
1: కొంత ప్రాణం ఇంకా ఉంటుండాలి దుర్యోధనికి.
0: సమ్ లైఫ్ ఇస్ స్టిల్ లాస్ట్.
1: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
0: అండ్ దెన్ భీమా కేమ్ స్టార్టెడ్ హిటింగ్ ది హెడ్ ఆఫ్ దుర్యోధన విత్ హిస్ లెగ్.
1: దుర్యోధన చెప్తున్నాడు.
0: దుర్యోధన స్టార్టెడ్
1: భీమా
0: భీమా
1: నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్ని ఉంటే అప్పుడు నేను చూచింది.
0: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ దట్.
1: నేను పడినప్పుడు నీవు పాదంతో తన్నటం గొప్పతనమా?
0: As I fell down on the battlefield,
1: neve kaadu konni nimshamain tarata kaakulu gaddalu kuda nannu kaalato damtaayi annadu.
0: Not only you, even the crows and the eagle also will hit me.
1: Pranam undinappudu shirasunu kaapadukovali.
0: While alive we should protect him.
1: Pranam undinappudu ee shirasuku viluvanu andinchukovali.
0: So long there is life, we should consider the head value.
1: Kani shirasu mahaneeru yokka paadavulu paina patti దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం గావించుకోవాలి.
0: సో వీ షుడ్ బెండ్ అవర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎల్డర్స్ ఫాలోయింగ్ ది లీడర్ ఆఫ్ ది నోబుల్
1: సా అష్ట అంగము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ సా అష్ట అంగ.
1: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకొని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ లీడ్ ద డివైన్ లైఫ్.
1: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
0: సో లాంగ్ వేర్ ఎలా వీ హ్యావ్ అవర్ రిలేషన్
1: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వస్తురు.
0: ఆల్ అవర్ రిలేషన్స్ విల్ ఫాలో టు ద డోర్ స్టెప్ అండ్ ద బరియల్ గ్రౌండ్.
1: బంధమడిచి నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
0: The only the refuge of the four lawn, the God's name will be there.
1: Ni venta janta ninta kanta undi kaapadeetuntu vaadu bhagavantude.
0: Only God who will protect you is with you, above you, below you, in you, around you.
1: కానీ బంధువులంతా ప్రాణం ఉన్నంత వరకు చూసుకోవచ్చును.
0: రిలేషన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: తర్వాత ఎవరు కూడా చూడరు.
0: లేటర్ నోబడీ విల్ బి బాదర్డ్.
1: కనుక నీ ప్రాణం సత్యం కాదు.
0: లైఫ్ ఇస్ నాట్ ట్రూ.
1: జీవితం శాశ్వతం కాదు.
0: లైఫ్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి శాంతమైనటువంటివి.
0: అవర్ యాక్షన్స్ ఆర్ పర్మనెంట్.
1: కనుక మనకు శాంతము సత్యము గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ పీస్ అండ్ వర్చ్యూ కెన్ బి
1: దైవానికి అత్యంత సమీపులు కావాలి మనము.
0: వన్ షుడ్ బి వెరీ క్లోజ్ టు గాడ్.
1: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగులుతుంది కానీ మనం అగ్నిగా రూపొందము.
0: వెన్ యూఆర్ నియర్ ద ఫైర్ యూ విల్ ఫీల్ ద హీట్ బట్ యూ డోంట్ బికమ్ ఫైర్.
1: ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్నిగా మారిపోతుంది.
0: దెన్ వన్స్ యు ఆర్ ఇన్ ద ఫైర్ ద కోల్ బికమ్స్ ఫైర్ ఆటోమేటికలీ.
1: కనుక మనము దైవ సన్నిధితో చేరి
0: so we should be
1: మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి.
0: we should all
1: పక్కన పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
0: in fact you have got sincere devotion you will feel yourself god.
1: కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
0: so the feeling of
1: అది భ్రమ.
0: is your imagination.
1: నేను దైవము అనుకోవటమే సత్యం.
0: the truth is to consider yourself as
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి. ఐ యామ్ గాడ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: తత్వం అసి.
0: తత్వం అసి.
1: అది నేనే.
0: ఐఎమ్ దట్.
1: ఈ విశాలమైనటువంటి ధైర్యము సాహసము ప్రీతి ఈ యొక్క విశ్వాసం రావాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వ్యాలర్ ఇన్ ద కన్విక్షన్ అండ్
1: స్టేట్మెంట్. అస్ట్రాలజర్ వచ్చి ఏదో చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటావు.
0: ఇఫ్ అస్ట్రాలజర్ టెల్స్ యూ సంథింగ్ యూ విల్ బిలీవ్ ఇట్.
1: దీంట్లో కూడా నువ్వు ఒక న్యాక్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ సమ్ న్యాక్ హియర్.
1: ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు.
0: ఎ బిగ్ ఆఫీసర్
1: లేక అధికారి వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: శ్రీమంతుడు వెళ్ళాడు.
0: ఎ రిచ్ మ్యాన్ వెంట్.
1: అస్ట్రాలజర్ దగ్గరికి.
0: దే కన్సల్టెడ్ అస్ట్రాలజర్.
1: అంత బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
0: బికాస్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
1: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడా అస్ట్రాలజర్ ని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
0: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
1: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించాలనే అహంకారము.
0: బికాజ్ హీ వాస్ హైలీ ఈగోయిస్టిక్ సిన్స్ హీ వాస్
1: ఇన్వైటెడ్ బై అస్ట్రాలజర్. కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
0: All astrologers are full of ego from top to toe.
1: ఇంత తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమీ ఉండదు.
0: They don't have any other property.
1: అహంకారమే శాశ్వత ప్రాపర్టీ వాళ్ళకి.
0: Ego is their permanent property.
1: అక్కడికి పోయేటప్పటికి
0: when he has gone there,
1: చూచాడు, జాతకం చూచాడు,
0: has gone through all that.
1: ఈ గర్వం చేత ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది.
0: He has no common sense. He could not tell what is to be told.
1: చూచాడు రాజా,
0: he saw the horoscope and said, O king,
1: నీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారు అన్నాడు.
0: Your sons will die very soon.
1: రాజుకు కోపం వచ్చింది.
0: The king was angry.
1: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
0: ద కింగ్ వాస్ ఫెల్ట్ లైక్ దిస్, హౌ ఇస్ దిస్ అస్ట్రాలజర్ సో ఈగోయిస్టిక్ అండ్ సో హీ ఇంప్రిజన్డ్ హిమ్.
1: కానీ అది నిజమే.
0: Yes, it is true.
1: ఆ నిజమైనా కూడా చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
0: ఇవన్ ద ట్రూత్
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: ఇవన్ ద ట్రూత్ షుడ్ బి సెడ్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లై.
1: ఇంకొక అస్ట్రాలజర్ ని పిలిపించాడు నిజమా కాదా అని తెలుసుకోవడానికి.
0: యూ వాంటెడ్ టు వెరిఫై ద ట్రూత్.
1: ఆ అస్ట్రాలజర్ చుట్ట వినయంగా వచ్చాడు.
0: That astrologer came in all humility.
1: చూచాడు,
0: he saw the horoscope.
1: జాతకం చూచాడు,
0: he saw the horoscope.
1: మహారాజా,
0: okay,
1: నీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: You will live long.
1: దానిని ఈ విధంగా మార్పు చెప్పు చేశాడు.
0: He just changed this way.
1: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: You will live long.
1: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
0: However, your children will not live that long as you live.
1: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ లిటిల్ బిట్ సాటిస్ఫైయింగ్.
1: చెప్పే మాటల లోపలనే ఉంటుంది అది మాధుర్యం.
0: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
1: మొదట వచ్చినటువంటి వాడు, నీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
0: ఫస్ట్
1: ఎంత కఠినంగా ఉంటా చెప్పండి.
0: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్, యూ విల్ లివ్ లాంగ్.
1: కనుక ఉన్న సత్యమనైనా కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
0: దో ఇట్స్ ట్రూత్ ఇట్ హెస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
1: మనలో దోషం ఉంటుంటాది.
0: There is mistake.
1: ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
0: Here is a blind man.
1: అతన్ని మనము గుడ్డివాడు నిజమే.
0: He is blind man, is true.
1: ఓ గుడ్డివాడా రా అంటే వాడికి చాలా కష్టమేస్తుంది, కొంచెం బాధపడతాడు.
0: We can't say, oh, blind man, get up. He will feel sad.
1: అట్టు కాకుండా దగ్గరికి వెళ్ళి, ఓ సూర్యదాసు రండి అంటే ఎంత ఆనందిస్తుంటాడు.
0: Another than if you go close to him and say, oh, సూర్యదాస్, follow me, he'll be happy.
1: కనుకనే పలకవలసినటువంటి పలుకులు కూడా చాలా మధురంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్స్
1: ప్రీతికరంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
1: ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
0: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్, సో హస్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
1: కనుకనే ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
0: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ డెవలప్స్ లవ్.
1: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
0: And the man without love is a dead body, corpse.
1: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
0: So we should not be in a hurry for everything.
1: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదినాభివృద్ధి గావించుకోవాలి.
0: Realize the feeling and the thought of divinity within you.
1: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
0: Today is a new year.
1: ఈశ్వర నామ సంవత్సరము.
0: Called ఈశ్వర.
1: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
0: It has got all forms of wealth.
1: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
0: ఇట్ ఇస్ వన్ రిలేటెడ్ టు ద డివైన్ హార్ట్.
1: కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ డర్ట్ ఎ ఫ్రాక్షన్.
1: ఎట్ల దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి?
0: We have to re-examine ourselves.
1: దైవ చింతన ఒకటి.
0: We should think of God.
1: సమాజ సేవ మరొకటి.
0: We should serve society.
1: ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది.
0: With these two, we can have purity.
1: దైవ ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం.
0: If you win the love of God, you can achieve anything.
1: ఎందుకంటే నీ ఎందుకు కూడా ప్రేమ ఉంటుండాలి.
0: Because there is love within you.
1: ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి.
0: Love should be spent for love.
1: ఈ ఆత్మ స్వరూపులారా, లోకంలో అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
0: Many pray to God in this world.
1: కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు?
0: What for? They
1: pray. లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం.
0: They pray to God for the fulfillment of mundane, physical, worldly desire.
1: అది కాదు సరైన జవాబు.
0: It's not the proper thing.
1: దేవుని ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
0: Why should you pray to God?
1: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
0: Not for these things.
1: ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
0: You should pray to God for the divine love, God's love.
1: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
0: The divine love is permanent.
1: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
0: Divine love is immortal.
1: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
0: Divine love is
1: ఆ అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నాను అని కోరాలి.
0: Pray to God for the infinite divine love.
1: ఇంకా దేవునికి రెండవ గుణము.
0: God has second attribute.
1: ఆనందమయుడు.
0: He is one of bliss.
1: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
0: He is embodiment of
1: bliss. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందం నాకు పంచమని కోరుతున్నాను.
0: యూ ప్రే టు గాడ్ సో హస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
1: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
0: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ హ్యాపీనెస్.
1: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
0: వరల్డ్లీ హ్యాపీనెస్
1: కమ్స్ అండ్ గోస్. పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
0: I wonder what is
1: ఎవరు ప్రార్థించినప్పటికి నీ ప్రేమ కావాలి నీ ఆనందం కావాలి ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
0: A true devotee is the one who prays to God like this.
1: Oh God, I want your love.
0: If you pray for worldly mundane things,
1: you not a devotee.
0: You cannot escape from the conflict. How long they come?
1: ఇవి కాదు మనం కోరవలసింది.
0: It's not the one that you should.
1: నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి.
0: You should aspire for that which is permanent.
1: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
0: Devotion means
1: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
0: Pray for love.
1: భగవంతుని దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింప చేసుకోవాలి.
0: Your divine feelings within
1: you. మనలో ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
0: When once the divinity is awakened within you, the whole universe is full of divinity.
1: కనుక నీ జగత్తు యొక్క ఆనందాన్ని కోరిన వారమైపోతాం మనం.
0: Desire for the bliss and happiness of the world.
1: కనుక నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
0: Enjoy the bliss within you and share this bliss with everybody.
1: ఈ ఆనందం అనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
0: And once you have that vision of bliss, everything
1: will be ద్వేష నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
0: When you look to the world full of hatred, everything will be like that.
1: మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి.
0: First, change your vision or object.
1: నీవు సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: You don't need to change the creation.
1: సృష్టి భగవంతుని యొక్క సృష్టియే.
0: It's God's creation.
1: దాన్ని ఎవరూ మార్చలేరు.
0: No one can change.
1: కనుక నీవు మార్చుకోవాల్సిన నీ దృష్టియే.
0: What you have to change is your outlook.
1: మార్చుకోవాలి. ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకుని ప్రేమ దృష్టి, శాంత దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
0: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ వికెడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
1: అప్పుడు జగత్ అంతా కూడా నువ్వు అదే రూపంగా రూపొందుతుంది.
0: దెన్ వన్స్ దే టర్న్ గుడ్ ద హోల్ వరల్డ్ వుడ్
1: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్ అంతా రెడ్ గా కనిపిస్తుంది.
0: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్,
1: నీవు బ్లూ గ్లాసెస్ వేసుకో, జగత్ అంతా బ్లూ గా కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ వేర్ బ్లూ గ్లాసెస్ ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
1: కనుకని నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
0: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
1: కనుకని సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
0: Consider everyone as the
1: divine. ఎవరు మనకు విరోధులు లేరు.
0: There are no enemies for
1: that. ఎవరు మనకు ద్వేషులు కారు.
0: We don't need to hate anybody.
1: అందరూ నా స్వరూపులే.
0: All are the forms of God.
1: అందరూ నా స్వరూపులే.
0: All are forms
1: of God. దీనిని అభివృద్ధి గావించుకోవాలి.
0: We should develop that conviction day by day.
1: ఎన్ని సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
0: In spite of long years of devotion, we don't develop that broad feeling.
1: విశాల హృదయమే లైఫ్.
0: The broad feelings is the real life.
1: సంకుచిత హృదయమే చావు.
0: The narrow mindedness is death.
1: కనుకనే కంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు. ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
1: కనుక ఎక్స్పాన్షన్ లవ్, విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
0: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: ఎవరైనా ఏమైనా అనుకోని
0: దట్ ఎనీ వన్ థింగ్
1: ఐ కేర్ చేయనక్కర్లేదు.
0: డోంట్ బి బాదర్డ్.
1: ఎందుకు మనలో దోషం లేదు. మనం మంచి మార్గంలో పోతున్నాం.
0: ఐఎమ్ స్టడింగ్ ఆన్
1: భయం ఎందుకు.
0: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
1: దీనికి భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: మనం ధైర్యంగా ఉంటుండాలి.
0: Have all courage.
1: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
0: When can you be courageous?
1: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
0: When you do good deeds, you'll be courageous.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love,
1: మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Develop love, grow love.
1: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
0: Not momentary love.
1: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి.
0: ఆ
1: సత్యమైన ప్రేమ మనకు కావాలి.
0: That love which is truth.
1: అది ఏ శాశ్వతంగా ఉంటుంది? అదే అమృతత్వము, అదే అమృతత్వము.
0: That love is immortal, that is permanent.
1: ప్రేమ ముదిత మనసే.

0: ఆచార్యము.
1: దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ సెలిబసీ.
0: రెండవది గృహస్థము.
1: ద సెకండ్ ఫ్లోర్ ఇస్ గృహస్థ హౌస్ హోల్డర్.
0: మూడవది వానప్రస్థము.
1: థర్డ్ వానప్రస్థ రిక్లూజ్.
0: నాలుగవది సన్యాసము.
1: ఫోర్త్ సన్యాస ద రెనన్షియంట్.
0: కనుక జీవితమునకు ఈనాడు మీరు పునాది వేస్తున్నారు.
1: టుడే యు ఆర్ లేయింగ్ ద ఫౌండేషన్ ఫర్ ద మ్యాన్షన్ ఆఫ్ లైఫ్.
0: ఈ పునాది ఎంత భద్రముగా ఎంత గట్టిగా ఉంటుందో ఇంకా మూడు అంతస్తులు కూడాను దీనికి తగినట్టుగా భద్రంగా ఉంటాయి.
1: ఇఫ్ ద ఫౌండేషన్ ఇస్ సో సేఫ్ సెక్యూర్ అండ్ స్ట్రాంగ్ ద రెస్ట్ ఆఫ్ ది త్రీ ఫ్లోర్స్ వుడ్ బి సేఫ్.
0: మానవులకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క జన్మలు ఉంటున్నవి.
1: మ్యాన్ హ్యాస్ ఫోర్ బర్త్.
0: మొదటిది తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజమైన శుద్ధ జన్మము.
1: ద ఫస్ట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ విచ్ ఇస్ నేచురల్ వన్ ఫిజికల్.
0: రెండవది గాయత్రి మంత్రోపదేశం చేత దిద్దుడవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ రిసీవింగ్ దిస్ హోలీ గాయత్రి హీ టేక్స్ ద సెకండ్ లైఫ్.
0: మూడవది వేదాధ్యయనం చేత మూడవ జన్మం నందుతున్నాడు.
1: బై గోయింగ్ త్రూ ద హోలీ స్క్రిప్చర్ వేద హీ గెట్స్ ఇన్ టు ద థర్డ్ లైఫ్.
0: బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాత బ్రాహ్మణుడవుతున్నాడు.
1: ఆఫ్టర్ రియలైజింగ్ ద సుప్రీం బ్రహ్మన్ హీ బికమ్స్ ఎ బ్రాహ్మన్.
0: కేవలం జన్మ బ్రాహ్మణుడు మాత్రమే కాదు కర్మ బ్రాహ్మణుడు కూడా కావాలి.
1: నాట్ మేర్లీ బ్రాహ్మన్ బై వర్చ్యూ ఆఫ్ బర్త్ బై వర్చ్యూ ఆఫ్ యాక్షన్ టూ.
0: మనము బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాతనే బ్రాహ్మణాన్ని చెప్పడానికి ఒక అధికారం ఉంటుండాలి.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ బ్రాహ్మన్ ఇఫ్ యు రియలైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ మూడింటికి కూడాను దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గాయత్రి నామమే ప్రధానమైనటువంటిది.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ స్టెప్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ గాయత్రి విచ్ ఇస్ నోవెల్ అండ్ డివైన్.
0: సర్వ దేవతలు కూడాను మానవుని యందే జీవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద హోలీ డైటీస్ రిసైడ్ ఇన్ మ్యాన్.
0: మనం భుజించేటువంటి స్థూలమైన అన్నం యొక్క స్వరూపమే నిజమైన బ్రహ్మతత్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫుడ్ దట్ వి పార్టేక్ ఇస్ బ్రహ్మన్ దట్ బిల్డ్స్ అప్ అవర్ ఫిజిక్.
0: ఆ అన్నం యొక్క సూక్ష్మ స్వరూపమే విష్ణు స్వరూపము.
1: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ విష్ణు.
0: మూడవది అతి సూక్ష్మమైనటువంటి స్వరూపమే ఈశ్వర స్వరూపము.
1: ద సటిలెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ ఈశ్వర.
0: అందువల్లనే అన్నం బ్రహ్మ.
1: So it is said, Annam Brahma, food is God.
0: ఈ బ్రహ్మతత్వమును మొట్టమొదట మన యందు ప్రవేశపెట్టుకోవాలి.
1: We have to install the nature of Brahman within ourselves first.
0: స్థూలమైన అన్నము దేహానికి పుష్టిని అందిస్తుంది.
1: In fact, the grass part of the food will build the body.
0: సూక్ష్మమైన అన్నము మనసుకు పుష్టిని అందిస్తుంది.
1: The subtle part of the food will nourish our mind.
0: అతి సూక్ష్మమైనటువంటి ఒక ఆహారము వాక్ శుద్ధి గావిస్తుంది.
1: ద సట్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ విల్ ప్యూరిఫై అవర్ వర్డ్.
0: కనుక వాక్ శుద్ధికి కానీ దేహపుష్టికి కానీ మనోపుష్టికి కానీ ఈ యొక్క అన్నమే మూల కారణము.
1: దేర్ఫోర్ ఐదర్ ఫార్ ద ప్యూరిటీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వర్డ్ ద బాడీ అండ్ ద మైండ్ ద ఫుడ్ ఈస్ ద కాజ్.
0: కనుకనే అన్నం బ్రహ్మ రసో విష్ణు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఫుడ్ ఈస్ బ్రహ్మ ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
0: ఈ విధమైనటువంటి రసో వై సహా దైవము రసస్వరూపుడే.
1: గాడ్ ఈజ్ ఎసెన్స్ రస.
0: గాయత్రి కూడాను సర్వదేవతా స్వరూపిణి.
1: గాయత్రి ఇస్ మల్టీ డైమెన్షనల్.
0: సర్వ మంత్రముల యొక్క స్వరూపిణి.
1: షీ ఈజ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ మంత్ర.
0: గాయత్రి ఛాందస మాత. వేదములకంతటికి తల్లి వంటిది.
1: గాయత్రి ది మదర్ ఆఫ్ వేద.
0: ఇటువంటి గాయత్రి మంత్రమును స్మరించిన తర్వాత ఏ మంత్రమును కూడా మనము స్మరించనక్కర్లేదు.
1: వన్స్ యూ రిసైట్ చాంట్ గాయత్రి యూ డోంట్ హ్యావ్ టు రిసైట్ ఎనీ అదర్.
0: గాయత్రికి మూడు పేర్లు ఉన్నాయి.
1: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్స్.
0: మొదటిది గాయత్రి.
1: ద ఫస్ట్ వన్ ఇస్ గాయత్రి.
0: రెండవది సావిత్రి.
1: ద సెకండ్ ఇస్ సావిత్రి.
0: మూడవది సరస్వతి.
1: థర్డ్ వన్ ఇస్ సరస్వతి.
0: గాయత్రి సావిత్రి సరస్వతి.
1: గాయత్రి సావిత్రి సరస్వతి.
0: గాయత్రి ఛాందసా మాత అని ఆ వేదముల యొక్క స్వరూపిణి.
1: గాయత్రి ఇస్ ఎ వెరీ ఎంబాడీమెంట్.
0: గాయత్రి త్రాయతి ఇది గాయత్రి. మన యొక్క సెన్సెస్ కు మాస్టర్ అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: ప్రాణమునకు అధిపతి అయినటువంటిది సావిత్రి.
1: సావిత్రి ఇస్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
0: కనుకనే మరణించిన భర్తలు కూడాను సత్యవంతుని కూడాను ప్రార్థన చేత తిరిగి ప్రాణం తెప్పించుకున్నది.
1: బై వర్చ్యూ ఆఫ్ హర్ ప్రేయర్, ఇన్సిస్టెంట్ ప్రేయర్, షీ కుడ్ రిజరెక్ట్ హర్ హస్బెండ్.
0: కనుక గాయత్రి సావిత్రి, సావిత్రి అనగా లైఫ్ కు మాస్టర్,
1: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
0: ఇంకా సరస్వతి,
1: థర్డ్ వన్
0: సరస్వతి అనగా మన వాగ్దేవత స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్
0: స్పీచ్. ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జీవితము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: సత్యము రీతి,
1: ట్రూత్ ఇస్ ద వే.
0: ధర్మము కీర్తి,
1: ధర్మ ఇస్ ద రెప్యుటేషన్.
0: న్యాయము శాంతి,
1: జస్టిస్ ఇస్ పీస్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క స్వరూపమే దైవతా స్వరూపము.
1: దీస్ త్రీ కాన్స్టిట్యూట్ ద వెరీ డివైన్.
0: మానవుడు ఈ మూడింటి యందు కూడాను తన జీవితమును సార్థకం గావించుకోవాలి.
1: మ్యాన్ హ్యాస్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అలాంగ్ దీస్ త్రీ ఛానల్స్.
0: కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
1: గాయత్రి మంత్రం ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: మొట్టమొదట మన వాక్శుద్ధిని గావించుకోవాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ వర్డ్.
0: మాట మంచిదైనప్పుడే మన జీవితం మంచిదవుతుంది.
1: ఇఫ్ అవర్ వర్డ్స్ టు బి అవర్ గుడ్ అవర్ లైఫ్ ఇస్ బౌండ్ టు బి.
0: కాలు దారితే కలుగదు నష్టము, నాలుక దారితే నరకమేరా. నాలుకను మాత్రము దారినివ్వకుండా చూసుకోవాలి.
1: ఇఫ్ యు స్లిప్ డజంట్ మ్యాటర్ బట్ ద స్లిప్ ఆఫ్ ద టంగ్ విల్ పుట్ యు టు డేంజర్.
0: ఈ కారణమును పురస్కరించుకునియే పూర్వపు ఋషులంతా కూడా మిత భాషను అభ్యసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్
0: అతి భాష చేత కొంత ఉడుదుకులైనటువంటి మాటలు రావచ్చు.
1: ఎక్సెసివ్ టాక్ విల్ మేక్ యూ స్పీక్ దాట్ విచ్ ఇస్ నాట్ నెసెసరీ.
0: కనుక తక్కువ మాటలు మాట్లాడి
1: టాక్లెస్
0: సత్యాన్ని కాపాడుకుని
1: అబౌట్ ది ట్రూత్
0: కీర్తిని సంపాదించాలి.
1: ఎర్న్ ఆల్ ద రెప్యుటేషన్.
0: మిత భాష అతిహాయి.
1: Limited talk will make you comfortable.
0: అతి భాష మతిహాని.
1: Too much talk will turn you mad.
0: కనుకనే మిత భాష చేత మనం ఈ సత్యాన్ని కాపాడుకోవాలి.
1: In fact, you can keep up truth by talking less.
0: ఈ విధమైన యొక్క సత్యోపదేశములు గావిస్తూ గాయత్రి సావిత్రి సరస్వతి ఈ మూడు దేవతా స్వరూపులు కూడా మానవుని యందే ఉంటున్నవి.
1: Therefore, గాయత్రి సావిత్రి సరస్వతి speak the principle of truth present latent in everyone.
0: Bhur annadu.
1: Bhur is said.
0: Motta modaladi emti bhur.
1: The first one is bhur.
0: Anaga emti bhulokamu ani.
1: Bhur, the planet earth.
0: Bhulokam anaga emti material tu chedinatvantadi.
1: What is this earth? It is all the one of material.
0: Ee material lokam anetundi mana dehame.
1: The body is made up of material.
0: Bhua.
1: The second bhuvaha.
0: ఈ భూవాదంగా ఏమిటి?
1: వాట్ ఈస్ భూవ?
0: భూ భూవ.
1: భూ భూవ.
0: భూవ అనేటువంటిది ఈ మెటీరియల్ లోకమైనటువంటి దేహానికి కొంత విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ కలిగిస్తుండాలి.
1: భూవ ఈస్ దట్ వైబ్రేటింగ్ ప్రిన్సిపల్ పాసింగ్ త్రూ పర్సనాలిటీ
0: ఆఫ్ ద బాడీ. ప్రాణము
1: దట్ ఈస్ ద లైఫ్.
0: ఆ ప్రాణమే ఈ దేహాన్ని కదిలిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ద లైఫ్ దట్ పల్సేట్స్ ద బాడీ.
0: ప్రాణం మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ద లైఫ్?
0: భూవహ.
1: It is from Suvaha.
0: Adi e oka vidhamaitundi jnana shakti.
1: Suvaha is the strength of wisdom.
0: Dinini prajnana shakti annaru.
1: It is the strength of supreme knowledge.
0: Dinini English lo kudanu constant integrated awareness annaru.
1: This in English is termed as constant integrated awareness.
0: Kanukane idi e radiation annaru.
1: This is the radiation.
0: Material lokamu.
1: Materialization is that.
0: Vibration lokamu.
1: Vibration.
0: Planet. Radiation lokamu.
1: Radiation.
0: ఈ మూడు కూడా మానవుని యందు ఇమిడి ఉంటున్నాయి.
1: All the three worlds are immanent in man.
0: The one you think you are, అదే మన దేహము.
1: The one you think you are is the body.
0: The one others think you are, mental lokamu.
1: The one others think you are is psychological plane.
0: The one you really are, అదే ఆత్మ లోకము.
1: The one you really are is the atmic plane.
0: దేహమునకు ప్రాణమునకు జ్ఞానమునకు మూడింటికి మన దేహమే మూలాధారము.
1: బాడీ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ ద ఫిజిక్స్ ద లైఫ్ అండ్ ద విజ్.
0: ఏ సాధన యందు మనం విద్యను సాధించాలన్నా దీనికి మూడింటికి ఆధారం ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ వీ నీడ్ ఎ బేసిస్.
0: దేహం చాలా పవిత్రమైనటువంటిది.
1: బాడీ సేక్రెడ్.
0: కానీ ఇంత పవిత్రమైనటువంటి దేహాన్ని మనం దుర్వినియోగం చేసుకోవటం చేతనే మనకు దుష్ట బుద్ధులు దురాలోచనలు దుశక్తులు మనలో ప్రారంభిస్తున్నాయి.
1: ద సీక్రెట్ బాడీ ఇస్ మిస్యూజ్డ్ వేస్టెడ్ దేర్ ఫోర్ వీ ఫైండ్ ప్లేస్ ఫార్ ద వికెడ్ థాట్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
0: కనుకనే మనము ఈ దేహాన్ని సద్వినియోగం సాధించాలి.
1: హెన్స్ వి హావ్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ది బాడీ.
0: సత్వరత్నంలో ప్రవేశించాలి.
1: టేక్ టు గుడ్ కాండక్ట్.
0: సదాచారంలో దిగాలి.
1: టేక్ టు ఆల్ గుడ్ ప్రాక్టీసెస్.
0: సత్కర్మలు ఆచరించాలి.
1: వి షుడ్ హావ్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: అప్పుడే ఈ దేహం చాలా పవిత్రమవుతుంది.
1: దెన్ ది బాడీ బికమ్స్ హైలీ.
0: దేహం పవిత్రమైనప్పుడు మనసు కూడాను పవిత్రమవుతుంది.
1: వెన్ వన్స్ ది బాడీ ఇస్ సేక్రెడ్ మైండ్ ఆల్సో బికమ్స్ సేక్రెడ్.
0: కనుక మనసు దేహము పవిత్రమైనప్పుడు ఆత్మ నిరంతరము శుద్ధిగానే ఉంటాయి.
1: వెన్ వన్స్ ది బాడీ అండ్ ది మైండ్ ఆర్ సేక్రెడ్. In fact, Atma has no attribute.
0: Yakti apavitratanu ledu.
1: Nothing unsacred.
0: Kanukane Atma parishuddhamainatundi.
1: Atma is pure.
0: Deenini Vedamu nirgunam niranjanam sanatanam niketanam nitya suddha buddha mukta nirmala swarupamane ఎనిమిది విధములైనటువంటి వర్ణన చేస్తూ వచ్చింది.
1: ఆత్మ హాస్ గాట్ 8 క్వాలిటీస్ దట్ ఇస్ ప్యూర్ ఇట్స్ అన్సలీడ్ ఎటర్నల్ బ్లెమిష్లెస్ ఇమ్మోర్టల్.
0: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ద లైఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఇన్ని జన్మలు ఎందుకు మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ద లైఫ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ దట్ హెస్ గాట్ టు బి లివ్డ్ విచ్ ఇస్ మోస్ట్ ప్రెషస్ అండ్ డిజర్వింగ్.
0: ఈ శరీరం దేనికోసం అందించాడు భగవంతుడు?
1: వై గాడ్ హెస్ గిఫ్టెడ్
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మము నాచరించే కోసమని.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ ధర్మ.
0: కనుకనే మానవుడనగా కేవలం సామాన్యమైనటువంటి ఒక రూపంగా చూచి మనం భ్రమించరాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ సో చీప్ అండ్ ఆర్డినరీ.
0: సర్వ గమ్యములకు,
1: ఫర్ ఆల్ డెస్టినేషన్,
0: సర్వ ప్రాప్తులకు,
1: ఫర్ ఆల్ డిజర్వ్నెస్,
0: సర్వ దివ్యమునకు అన్నింటికీ ఈ దేహమే మూల కారణము.
1: బాడీ ఇస్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ దట్ అటైన్స్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇట్టి పవిత్రమైన దేహం చేత
1: విత్ సేక్రెడ్ బాడీ
0: పవిత్రమైన మంత్రమును ఉచ్చరించి
1: అటర్ సేక్రెడ్ మంత్ర
0: పవిత్రమైన కర్మలు ఆచరించి
1: వి అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ
0: పవిత్రమైన జన్మలుగా మనము పొందాలి.
1: అండ్ వీ హావ్ టు వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ మేకింగ్ ఇట్ సేక్రెడ్ లైఫ్.
0: కనుక మనము ఏ విధమైనటువంటి ఒక అలక్ష్యం కూడాను దేహం పైన ప్రవేశపెట్టకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ అవర్ బాడీ.
0: దీనికి ఐదు శక్తులు ఉంటున్నాయి.
1: బాడీ హాస్ గాట్ 5 ఫ్యాకల్టీస్.
0: ఏమిటి ఆ శక్తులు?
1: వాట్ ఆర్ దోస్ పవర్స్?
0: ప్రతి దాని ఎందుకు ఒక విధమైనటువంటి ఒక దివ్యశక్తి లేకుండా దీనికి ప్రభావం అనేటువంటిది ఉండదు.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ది కాజ్ ఫర్ ఆల్ ది ఎఫెక్ట్స్.
0: దీనినే మానవతా విలువలు అన్నారు.
1: దీస్ వీ కాల్ హ్యూమన్ వాల్యూస్.
0: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
0: ఈ విలువలు మానవంతోనే ప్రారంభం అవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే బిగిన్ విత్ వెరీ బర్త్.
0: అది ఏ? సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు.
1: దీస్ ఆర్ ది 5 హ్యూమన్ వాల్యూస్. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: మనం వీటిని కొత్తగా సంపాదించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ దెమ్. న్యూ
0: నీ వెంటనే ఉన్నాయి.
1: దే ఆర్ విత్ యూ.
0: కానీ నీవు దాన్ని మర్చిపోయినావు.
1: యూ హావ్ ఫర్గాటన్ దెమ్.
0: కనుకనే అవి నీకు జ్ఞాపకానికి రాకటం లేదు.
1: దేర్ఫోర్ యు ఆర్ నాట్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్.
0: ఆచరణలో పెట్టడం లేదు.
1: యూ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: దానిని కూడా నువ్వు ఆచరణ ఎందుకు ఉంచాలి?
1: ఫర్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ప్రాక్టీస్.
0: టన్నులు టన్నులు ఉపన్యాసం చెప్పేదానికంటే
1: ఇన్స్ ఆఫ్ గివింగ్ టాక్స్ టన్స్ అండ్ టన్స్
0: ఒక ఔన్స్ ఆచరణలో పెట్టే చాలు.
1: అన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ ఇనఫ్.
0: కనుక మనము ఒక్క మాటను మనం ఆచరణలో పెట్టే చాలు.
1: వీ హావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్
0: ఈనాడు ఆచరణ శూన్యం కావటం చేతనే
1: దిస్ ప్రాక్టీస్ ఈజ్ జీరో టుడే.
0: మానవత్వం అంతా మరుగుపడిపోయింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ లాస్ట్.
0: మానవుడు దానవుడిగా మారిపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్.
0: ఆదర్శాలు మర్చిపోతున్నాడు.
1: హ్యాస్ ఫర్గాటెన్ ఐడియల్స్.
0: కానీ ఆశలు మాత్రం పెంచుకుంటున్నాడు.
1: బట్ హి హస్ గాట్ అంబిషన్.
0: దేహాభిమానం అధికమవుతుంది. అది
1: బాడీ అటాచ్మెంట్ ఈజ్ రైజింగ్.
0: కానీ ఆత్మాభిమానం క్షీణిస్తుంది.
1: బట్ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
0: ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు డెవలప్ అటాచ్మెంట్.
0: దేహాభిమానం కూడా ఉండవచ్చును. కానీ దేహం ఎంతవరకు కర్మాచరణకు మాత్రమే.
1: వీ క్యాన్ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ యాజ్ టు అండర్టేక్ యాక్టివిటీ.
0: కనుకనే ఈ దేహం పుట్టినటువంటి దేశాన్ని మనం గౌరవంగా చూడాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు రెస్పెక్ట్ దిస్ బాడీ.
0: అది ఏ జాతీయత గౌరవము అని.
1: అండ్ వీ హావ్ టు రెస్పెక్ట్ ద కంట్రీ నేషనాలిటీ.
0: రాముడు కూడాను
1: రామ
0: అరణ్యము లోపల ఉండినప్పుడు
1: సాయం
0: కట్టగలిపటికి లంకకు చేరుతాడు.
1: రీచ్ లంక అట్ ద ఎండ్.
0: లంకలో కావలసినంత ధనం ఉంటుండాలి.
1: లంక ఇస్ ఫుల్ ఆఫ్
0: కనకనక వస్తు వాహనాలతో నిండి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వెల్త్ దేర్.
0: కనపటికి లక్ష్మణుడు కూడాను చెప్పాడు, అన్న భరతుడు ఏలుతున్నాడు మన భరత రాజ్యాన్ని.
1: ఇన్ ఫ్యాక్ట్ భరత ఇస్ రూలింగ్ అవర్ కింగ్డమ్ ఓవర్ దేర్.
0: దానికి మనం అడ్డు తగలటం న్యాయం కాదు.
1: లెట్ నాట్. Stand on
0: ఈ క్రూరుడు దుర్మార్గుడైనటువంటి రావణుడు మరణించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్రూయల్ వికెట్ రావణ డైడ్.
0: ఈ దేశాన్ని నీవే పాలించమన్నాడు.
1: బెటర్ యూ రూల్ దిస్ లంక.
0: ఈ మాట విని విభీషణ్ కూడా వచ్చి పాదాల పైన పడ్డాడు.
1: విభీషణ్ ఆల్సో ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్
0: స్వామి స్వామి మదీయ ధనధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం ఈ రక్షమాం శరణాగతి అన్నాడు.
1: హి సెడ్ స్వామి ఐ సరెండర్ మై సెల్ఫ్ అన్ టు యూ ఆల్ మై కింగ్డమ్ ఆల్ మై వెల్త్ ఆల్ మై ఫ్యామిలీ.
0: ఇన్నటువంటి రాముడు ఏమన్నాడు?
1: యు నో వాట్ రామా సెడ్?
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిప గరియసి
1: ది మదర్ ల్యాండ్.
0: నేను పుట్టిన దేశము నాకు పుట్టిన తల్లి నాకు చాలా ప్రధానము, వీరే స్వర్గంతో సమానము.
1: హి సెడ్ మై మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ ద వెరీ పారడైస్.
0: అటువంటి నా తల్లి అయినటువంటి దేశాన్ని నేను వదిలి పరదేశంలో నేను ఎట్లా ప్రవేశించాను?
1: ఐ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ మై మదర్ ల్యాండ్.
0: నాకు అక్కడ లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ దట్.
0: కనుక ఈనాటి మానవుడు జనని మనకు జన్మమిచ్చినటువంటి ఒక తల్లి.
1: సో వీ హ్యావ్ టు రిమెంబర్ మదర్.
0: మహాపూజనీయురాలు.
1: యూ హ్యావ్ టు వర్షిప్ హర్.
0: ఆమె లేక నీవు లేవు.
1: యూ కెనాట్ ఎగ్జిస్ట్ విదౌట్.
0: కనుకనే జనని జన్మభూమి ఆ యొక్క పుట్టినటువంటి దేశం కూడా చాలా ప్రధానమైనటువంటిది.
1: మదర్ ల్యాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది జాతీయత హక్కులు అని మనవి.
1: దిస్ ఇస్ వాట్ యూ కాల్ ద రైట్.
0: భారతదేశంలో ఉండినటువంటి హక్కులు ఏ దేశం నందు కూడా లేవు.
1: ద రైట్స్ యూ హ్యావ్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: ఈ భారతదేశంలో హద్దులు ఏమిటి?
1: What are the boundaries?
0: Himachala parvatam le deeniki haddulu.
1: Himalayas are the boundaries.
0: Himachalamulu kadalinatuvantivi.
1: Himalayas unwavering steady.
0: Adi ye mana desham yokka haddulu.
1: They are the boundaries of this country.
0: Akkada nee Eeswarudu unnadu ani.
1: There lies Ishwara.
0: Anaga ekkada Eeswarudu?
1: Where is Ishwara?
0: Himachalam.
1: Hima achala.
0: Hima managa manchu.
1: Hima is ice.
0: Manchu anaga tellaga untundi.
1: It is white.
0: కానీ కరిగిపోతుంటాయి.
1: బట్ ఇట్ మెల్ట్.
0: అది మన హృదయము తెల్లగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బి వైట్ అండ్ బ్రైట్.
0: కరిగి ప్రవహించేటువంటి హృదయంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.
0: క్రిస్ప్లెస్ దయా హృదయము, కరిగేటువంటిదిగా ఉండాలి హృదయము.
1: క్రిస్ప్లెస్ దయా ద హార్ట్ దట్ మెల్ట్.
0: అచలం హిమ అచలం కదలనటువంటిదిగా ఉండాలి.
1: అచల స్టడీ అన్వేవరింగ్ అన్షేకబుల్.
0: అటువంటి హిమముతో కూడినటువంటి యొక్క పర్వతమైనటువంటి హృదయమును కదలక లేనటువంటి స్థితిని ఉంచుకోవటమే నిశ్చలము అన్నారు.
1: ద స్టడీనెస్ ఇస్ నథింగ్ బట్ కీపింగ్ అవర్ హార్ట్ సో ప్యూర్ అండ్ స్టడీ అన్షేకబుల్.
0: కానీ ఈనాడు మన హృదయము చలించిపోతుంది.
1: బట్ టుడే అవర్ హార్ట్ ఇస్ షేకింగ్ ఎవ్రీ.
0: కారణము మన వాంఛలు మితిపేరిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్.
0: ఇవి మితిమీరిపోవడం చేతనే ఈ యొక్క భరించుకునలేక ఈ హృదయం కదిలికగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ఇన్ఫినిట్ డిజైర్ ద హార్ట్ స్టార్ట్ వేవరింగ్ టేకింగ్.
0: కనుక లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
0: మనం కోరికలను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: హావ్ టు రిడ్యూస్ అవర్ లగేజ్ ఆఫ్ డిజైర్.
0: ఎంత తగ్గించుకుంటే అంత నీవు సుఖంగా ఉంటుంటావు.
1: మోర్ యూ రిడ్యూస్ మోర్ హ్యాపీ విల్ యూ బీ.
0: ఇది ఏ గాయత్రి మంత్రం ప్రబోధించేటువంటిది.
1: దిస్ ద టీచింగ్ ఆఫ్ గాయత్రి.
0: నాయన నీవు సర్వభారములు అర్పితం చేయవి.
1: యు ఆఫర్ ఎవ్రీథింగ్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: లెట్ ఆల్ యువర్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్. ఏం
0: చేసినా భగవంతుని ప్రీతిగా చేయదు.
1: వాట్ ఎవర్ యు డు ఇట్ షుడ్ బి ప్లీజింగ్ టు గాడ్.
0: అది చేసేటువంటి సత్కర్మ.
1: దట్ ఇస్ గుడ్ యాక్షన్ ఐ డు.
0: దీంట్లో ఎట్టి బాధలు నీకు లభించవు.
1: యు విల్ నాట్ ఫేస్ ఎనీ సఫరింగ్.
0: ఎట్టి కష్టములు ప్రవేశించవు.
1: నో డిఫికల్టీ.
0: కనుక నేను సుఖంగా జీవించాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
0: కోరికలు తగ్గించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ లిమిటెడ్ డిజైర్.
0: కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: యూ హ్యావ్ టు లవ్ యువర్ పేరెంట్.
0: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్.
0: నేను అనేక పర్యాలు స్టూడెంట్స్ చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: పిల్లలారా
1: బాయ్స్
0: మీ యొక్క జీవితం అనేటువంటి చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: యువర్ లైఫ్ ఇస్ వాల్యుబుల్.
0: మీ బ్లడ్
1: యువర్ బ్లడ్.
0: మీ ఫుడ్
1: యువర్ ఫుడ్.
0: మీ హెడ్
1: యువర్ హెడ్.
0: నీ దుడ్డు
1: యువర్ దుడ్డు మనీ.
0: ఈ నాడుకుడును తల్లి యొక్క గిఫ్టే.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ యువర్ మదర్.
0: కనుక నీ మొట్టమొదట నీవు తల్లికి నీవు జీవితానికి కృతజ్ఞత అందించమన్నారు.
1: ఫస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు యువర్ మదర్.
0: నీవు అందించవలసినటువంటి తల్లికి మొట్టమొదట
1: ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
0: ఏ దేశమైనా పోని మాతృదేశం అంటారు.
1: యు మే గో ఎనీవేర్ వి సే మదర్ ల్యాండ్.
0: కానీ ఫాదర్ ల్యాండ్ అని ఎవరు చెప్పరే?
1: నో వన్ సేస్ ఫాదర్ ల్యాండ్.
0: ఫాదర్ కంత ప్రధానం కాదు.
1: ఫాదర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: మదర్ ఇస్ చాలా ముఖ్యం.
1: మదర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
0: తొమ్మిది నెలలు మోసి కని పెంచి అనేక కష్టములకు ఓర్చి మీకు వచ్చినటువంటి జబ్బులంతా కూడా రాత్రి పగలు మేలుకొని ఆహారం మాని మిమ్మల్ని రక్షించుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ మదర్ హాస్ గివెన్ బర్త్ టు యు బేరింగ్ ఆల్ ద పెయిన్ ఫర్ 9 మంత్స్. Feeding you, taking care of you, caressing you all the time.
0: మొట్టమొదటి తల్లి చాలా ప్రధానమైనటువంటి.
1: సో మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఇటువంటి తల్లిని మనం మర్చకుండా నిరంతరం కూడా తల్లి ఆజ్ఞ తెలుసా వహించాలి.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ మదర్, యూ హావ్ టు ఓబే హర్.
0: తల్లి ఏది చెప్పినా కానీ అది వేద వాక్యే.
1: వాట్ అవర్ మదర్ టెల్స్ ఇట్ ఇస్ వేద,
0: అది సత్యమైనటువంటి వాక్యే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
0: నీ క్షేమాన్ని కోరే చెప్తుంది కానీ, నీ మంచిని కోరే చెప్తుంది కానీ, నీ చెడ్డను కోరే తల్లి ఎక్కడా కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మదర్ టెల్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్, దేర్ ఇస్ నో బ్యాడ్ మదర్ ఎనీవే.
0: నీవు గొప్ప విద్యావంతుడు కావచ్చు,
1: హైలీ ఎడ్యుకేట్,
0: తల్లి విద్యాహీనురాలు కావచ్చు,
1: మదర్ మే బి లిటిల్,
0: ఎంత విద్య లేకపోయినప్పటికీ తల్లి యందు నీ క్షేమాన్ని కోరేటువంటి శ్రేయస్సు భావం ఉంటుండాలి.
1: మదర్ మే బి ఇల్లిటరేట్ బట్ షీ థింక్స్ ఆఫ్ యువర్ వెల్ఫేర్, యువర్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
0: అటువంటి తల్లి యొక్క స్వరూపమే గాయత్రి.
1: గాయత్రి ఇస్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మదర్.
0: అటువంటి గాయత్రి మాత్రమును
1: గాయత్రి
0: మనం మూడు వేళలు ఎందుకు స్మరిస్తూ ఉంటే,
1: వీ హావ్ టు చాంట్ థ్రైస్ ఎ డే.
0: మొట్టమొదటి ప్రాత సంధ్య అన్నారు.
1: ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ట్వైలైట్,
0: మధ్యాహ్న సంధ్య,
1: అండ్ ద మిడ్ డే
0: సాయం సంధ్య,
1: అండ్ ఈవినింగ్ ట్వైలైట్.
0: అనగా తెల్లవారు ఏమవుతుంది?
1: మార్నింగ్ వాట్ హ్యాపన్?
0: తెల్లవారు నీవు సూర్యుని వైపు మొహం తిప్పి కూర్చున్నప్పుడు,
1: యాజ్ యూ టర్న్ టువర్డ్స్ సన్,
0: నీ నీడ నీకంటే ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తుంది.
1: అండ్ యూ ఫైండ్ ద షాడో ఇంక్రీజింగ్ మోర్ దాన్ యువర్ సైజ్.
0: కానీ ఎంతకాలం నీవు ఆ విధంగా కూర్చున్నా కానీ నీ నీడను నీవు దాటలేవు.
1: యు మే స్టాండ్ లైక్ దట్ బట్ యు కెనాట్ క్రాస్.
0: నీడనే మాయా,
1: ఎవరీ షాడో ఇస్ ఇల్యూషన్.
0: దాన్ని మనం దాటాలంటే ఏం చెయ్యాలి?
1: నీ
0: ముఖము సూర్యు నుంచి తిప్పాలి.
1: టర్న్ టర్న్ అగెన్స్ట్ ది డైరెక్షన్ ఆఫ్ ద సన్.
0: అప్పుడే నీ నీడ వెనకబడిపోతుంది.
1: దెన్ యువర్ షాడో విల్ ఫాల్ బిహైండ్.
0: అప్పుడు నీ మాయ నిన్ను ఏమాత్రమో బాధించదు.
1: దెన్ యుల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
0: మధ్యాహ్న సంధ్య,
1: అండ్ ద మిడ్ డే
0: అనగా 12 గంటల సమయం లోపల సూర్యుడు నీ శిరస్సు పైన ఉంటుంటాడు.
1: 12 o'clock నూన్ సన్ ఇస్ ఆన్ ద టాప్ రైట్ ఆన్ ద హెడ్.
0: అప్పుడు నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది.
1: అండ్ వెరీ షాడో విల్ బి అండర్ యువర్ ఫీట్.
0: నీకు ఇటు పోదు అటు పోదు.
1: ఇట్ నైదర్ దిస్ సైడ్ నాట్ దట్ సైడ్.
0: సాయం సంధ్య,
1: ఇట్స్ ఈవినింగ్ టైం.
0: నీవు సూర్యుడు వైపు తిరుగుతూ ఉంటే ఇంకా నీ నీడ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంటాయి.
1: అండ్ షాడో విల్ బి ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ యాజ్ యూ టర్న్ టువర్డ్స్ ద సన్.
0: కనుక నీవు సూర్యుని వైపు తిరగనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు టర్న్.
0: చంద్రమా మనసో జాత, తెచ్చో సూర్యో జాత, నీ మనసే నీ చంద్రుడు.
1: అండ్ ఫ్యాక్ట్ ద వెరీ మూన్ ఇస్ అవర్ మైండ్.
0: నీ యొక్క మనసే నీ యొక్క చంద్రుడు. ఆ చంద్రు మనసు పైన నీవు ఏకాగ్రత పరచుకో.
1: కాన్సన్ట్రేట్ ఆన్ ద మూన్ ద మైండ్.
0: అప్పుడే నీ యొక్క మాయ నిన్ను ఏమాత్రమూ బాధించదు.
1: దెన్ యుల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
0: కానీ
1: బట్
0: ఈనాడు కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఏజ్ కలి,
0: ఇంతేకాకుండా ఆధునిక యుగం చేత,
1: బికాస్ ఆఫ్ మోడర్న్ ఏజ్,
0: చదువులు మితిమీరి పెరుగుతూ ఉండటం చేత,
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ నాలెడ్జ్,
0: దీంతో పాటు బుద్ధి తక్కువ అవుతుండాలి,
1: బికాస్ ఆఫ్ పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్,
0: బుద్ధి బాగా కుశలతగా ఉంటుండాలి.
1: In fact, one is intellect.
0: కాని గుణం తగ్గిపోతుండాలి.
1: But yet the virtue is less than.
0: గుణం లేని బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is intelligence with the
0: virtue? గుణం లేని చదువు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is the knowledge with the
0: virtue? చదువులు కేవలం గ్రంథపరిచయమే మాత్రమే కాని,
1: all the knowledge is textual information.
0: మరి దివ్యమైన జీవితాచరణ లోపల ఏ మాత్రమూ సహాయం చేయటం లేదు.
1: It doesn't help you to lead a divine life.
0: కనుక మనం దివ్య జీవితానికి తగినటువంటి యొక్క చదువును మనం చదవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు స్టడీ టు లీడ్ ద డివైన్ లైఫ్.
0: లౌకిక చదువులు కూడా అవసరమే.
1: ద సెక్యులర్ ఎడ్యుకేషన్
0: దానితో పాటు
1: అలాంగ్ విత్ దట్
0: ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరము.
1: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ ద ట్రూ.
0: ఈనాడు చదివినటువంటి చదువులు అన్ని కూడా చిన్న చిన్న నదులు కాలువలు వంటివి.
1: ఆల్ అవర్ ఫీల్డ్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ఆర్ లైక్ రివర్స్ అండ్ రివర్లెస్.
0: ఇవన్నీ తీరి ఎక్కడ పోతున్నాయి?
1: వేర్ టు ది గో అల్టిమేట్లీ?
0: నదీ నామ సాగరోవతి, సగం సముద్రంలో చేరిపోతున్నాయి.
1: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ మైటీ ఓషన్.
0: ఆ సముద్రమే లేకపోతే ఈ నదులకు స్థానమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో ఓషన్ రివర్ ఫైండ్ నో ప్లేస్.
0: కనుక అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరమైంది.
1: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్.
0: కానీ ఈనాటి కొందరు విద్యావంతులు,
1: సమ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే,
0: విద్యావంతులుగా ఉండినప్పటికీ
1: though they are educated,
0: వివేకహీనులుగా ప్రవర్తిస్తున్నారు.
1: దే హావ్ లాస్ట్ ఆల్ దేర్ ఇంటెలెక్ట్. డిస్క్రిమినేషన్,
0: చిన్నపిల్లలు దేవుడు అని చెప్పిన ఏమైనా పూజిస్తుంటే,
1: when యంగ్ బాయ్స్ ప్రే టు గాడ్,
0: భజనలు చేస్తుంటే,
1: when they do భజన్,
0: ఆ పిల్లలను మందలిస్తున్నారు తల్లిదండ్రులు.
1: దే చెక్ దెమ్, దే రిప్రిమాండ్ దెమ్.
0: ఏమిట్రా ఈ చిన్న వయసు లోపలనే నీకు దేవుడు?
1: Why are you bothered of God at this tender age?
0: నా మాదిరి ఉద్యోగం చేసి,
1: good job like me,
0: రిటైర్డ్ అయిపోయిన తర్వాత,
1: after retirement,
0: అప్పుడు ఏ పని ఉండదు, అప్పుడు నీవు స్మరించుకో దేవుణ్ణి.
1: Good job after retirement, since you have no other work to do, think of God then.
0: నీ చిన్న వయసు నుంచి నీవు ఎందుకు స్మరిస్తావు?
1: Why do you think of God at this tender age?
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: Start early, drive slowly, reach safely.
1: టాటర్లీ డ్రైవ్ సోలీ రిచ్ సేఫ్లీ సేఫ్. భగవాన్
0: ఈ చిన్న వయసు నుంచినే మనం దైవ చింతన చేస్తున్నప్పుడే పెద్ద అయిన తర్వాత రిటైర్ అయినప్పుడు కూడా మనకి ఈ దైవచింత జ్ఞాపకం వస్తుంది.
1: When you think of God right at this tender age right now, you can think of God later in during
0: your life. దైవచింతకు మాత్రం ఈ వయసు చాలా ప్రధానమైనటువంటిది.
1: This is the right stage to think
0: of God. Golden age.
1: Very important age.
0: ఇది పవిత్రమైన వయసు.
1: This is a sacred
0: age. ఈ వయసును మాత్రం మనం ఏ మాత్రం చెరుపుకోకూడదు.
1: We should never neglect this sacred time.
0: ఇంకా కొంతమంది తల్లిదండ్రులు,
1: some parents,
0: పిల్లవాడు ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయినాడంటే,
1: the moment boy gets a degree,
0: తక్షణమే విదేశాలకు పాస్పోర్ట్ కోసం అప్లై చేయమంటారు.
1: ఇమ్మీడియట్లీ పేరెంట్స్ ఇన్స్ట్రక్ట్ దేర్ చిల్డ్రన్ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
0: స్వదేశంలో లేనటువంటి విదేశంలో ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఫైండ్ దేర్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్?
0: దీనినే చెప్తారు, ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది మరి ఏ దేశంలో ఉండదు.
1: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఎల్స్.
0: నీవు చదవవలసి చదువు భారతదేశంలో లేదా?
1: ఇస్ దాట్ ఎడ్యుకేషన్ యూ వాంట్ గో దర్ ఇస్ నాట్
0: అవైలబుల్ హియర్? విదేశాలకి పోయి చదవాలి.
1: వై డు యూ వాంట్ టు గో అబ్రాడ్?
0: నీవు విదేశాలకు పోతున్నావు కానీ నువ్వు చదువుతున్నావా?
1: యూ గో దేర్ డు యూ స్టడీ దేర్?
0: చదవటం లేదు. వికార బుద్ధిని పెంచుకుని విపరీతమైనటువంటి చేష్టల చేత మనము కేవలము వికృతమైన రూపాన్ని పొందుతున్నాం.
1: యూ అండర్టేక్ ఆల్ సిల్లీ యాక్టివిటీ విత్ పర్వర్టెడ్ మైండ్ పర్వర్టెడ్ జీనియస్.
0: నా దృష్టిలో నేను చూసినటువంటి ఇంతవరకు కూడా ఎంతమందో విద్యాశాలకు వెళ్ళినారు.
1: Bhagavan knows many you have gone abroad.
0: ఎవరు సరైనటువంటి దీంతో ఇంటి భారతదేశాలకు చేరలేదు.
1: నాట్ ఈవెన్ వన్ రిటర్న్ సేఫ్ ఇన్ ద ప్రాపర్ కండిషన్.
0: విదేశాలకు పంపేది ఏ నిమిత్తమై పంపుతున్నారు?
1: వై డు వి సెండ్ దెం అబ్రాడ్?
0: వీడు గుణవంతుడు కావాలని కాదు పంపించేది, ధనవంతుడు కావాలని పంపుతున్నారు.
1: నాట్ దట్ హీ షుడ్ బి గుణవంత ద వర్చ్యువస్ బట్ ఓన్లీ ధనవంత.
0: ధనము ధనము ధనము,
1: మనీ అండ్ మనీ.
0: ఈ ధనం ఏం చేస్తుంది?
1: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
0: ధనం ఉంటుంది, లోక సౌకర్యాలు చేకూరుస్తుంది.
1: మనీ ఇస్ నెసెసరీ ఫర్ కన్వీనియన్స్.
0: కానీ మానసిక శాంతిని అందించగలదా?
1: బట్ కెన్ ఇట్ కన్ఫర్ పీస్?
0: లేదు.
1: నో.
0: ఒక ఆధ్యాత్మికమే మానసిక శాంతిని అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువాలిటీ దట్ కన్ఫర్ పీస్.
0: ప్రతి మానవుడు కూడా ఈనాడు
1: ఎవ్రీ మ్యాన్
0: ఏదో ఒక పిచ్చి పట్టినట్టుగా విదేశాలకు పంపడం విదేశాలకు పంపడం.
1: ఇట్ హెస్ బికమ్ మోర్ ఆర్ లెస్ మ్యాడ్నెస్ టు గో అబ్రాడ్.
0: ఆ విదేశాల వారంతా కూడా భారతదేశానికి చేరటం.
1: ఆల్ ఫారినర్స్ కమ్ హియర్ టు భారత్.
0: నిజంగా ఆ విదేశంలో శాంతి సుఖమే ఉంటుంటే ఆ దేశం వారు ఈ దేశానికి ఎందుకు వస్తారు?
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ పీస్ అబ్రాడ్, వై షుడ్ దే కమ్ హియర్?
0: అక్కడ ఏమాత్రమూ లేదు.
1: దేర్ నో పీస్ దేర్.
0: ధన సౌకర్యాలు ఉంటున్నాయి,
1: హావ్ కన్వీనియన్స్.
0: గుణ సౌకర్యం అసలే లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్ రికార్డ్ టు దిస్ హెల్త్.
0: ధనమెచ్చిన మదమెత్తును.
1: ఇఫ్ యు హావ్ గాట్ మనీ యు విల్ బి ఆరోగెంట్.
0: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చు.
1: ఇఫ్ యు ఆర్ ఆరోగెంట్ యు విల్ హావ్ బ్యాడ్.
0: ధనముడిగిన మదముడుగును.
1: ద మోమెంట్ మనీ ఇస్ గాన్
0: దుర్గుణము మానులువేమో.
1: ద మోమెంట్ వెన్ వన్స్ మనీ ఇస్
0: దుర్గుణాలు ప్రవేశించకుండా ఉండాలంటే స్వదేశం నందే ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ బి గుడ్ యూ హావ్ టు రిమైన్ ఇన్ యువర్ మదర్ ల్యాండ్.
0: నేనే పెద్ద ఆదర్శం.
1: భగవాన్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఐడియల్.
0: ఎన్ని వేల మంది ఎంతమందో భక్తులంతా వచ్చి స్వామి మా దేశానికి రావాలి మా దేశానికి రావాలి ఎంత దిన్నము ప్రార్థిస్తూనే ఉన్నారు.
1: మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ ప్రేయింగ్ భగవాన్ దట్ హి షుడ్ గో.
0: ఈనాటి వరకు నేను ఆ తలంపే లేదు నాలో.
1: దిస్ డే హాస్ నాట్ ఎంటర్టైన్డ్ ఎనీ థాట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: సర్వధర్మములకు మూలాధారమైనటువంటి భారతదేశం.
1: భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫెయిత్.
0: ఈ దేశంలో ఉండేటువంటి యజ్ఞయాగాది క్రతువులంతా ఎంత పవిత్రమైనటువంటివి.
1: ద సీక్రెట్ రిచువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఐడియల్.
0: ఒక ఉదాహరణము, ట్రైన్ పోతుందా అనుకోండి.
1: As the train is going,
0: train lo enno boxes unta untayi.
1: You find so many compartments.
0: Kaani daniki okkati maatrame mundu engine stage room untadi.
1: The train will have engine in the front.
0: Aa mundu untuntadi engine.
1: The engine is in the front.
0: Dantone poga, dantone munippulu, dantone mantalu untayi.
1: There you find the coal and the fire and the driver.
0: పెట్టి పెట్టిలో కూడా ఈ మంటలు ఉండవు.
1: యూ డోంట్ ఫైండ్ ఫైర్ కోల్ ఇన్ ఎవ్రీ కంపెనీ.
0: కాబట్టి సర్వదేశంలో కూడా భారతదేశము ఇంజన్ వంటిది.
1: భారత్ ఇస్ ది ఇంజన్ ఫర్ ఆల్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్ ద ట్రైన్ ఆఫ్ ది వరల్డ్.
0: భారతదేశం నుండి యజ్ఞయాగాది క్రతువులంతా కూడా ఉప్పొంగిపోతున్నాయి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ భారత్ వేర్ యూ ఫైండ్ సీక్రెట్ రిచువల్ ఫుల్ ఆఫ్.
0: మిగతా దేశంలో కూడా దీనికి అతికించినటువంటి పెట్టెల వంటివి.
1: ఆల్ అదర్ కంపార్ట్మెంట్స్ ఆర్ లింక్డ్ టు ది ఇంజన్.
0: కానీ కొన్ని దేశాలు పడిపోతుంటాయి.
1: ఆఫ్ కోర్స్ వి ఫైండ్ ది
0: రేజ్. కారణం ఏమిటి?
1: వై
0: లింక్ లేకపోవటం వల్లే పడిపోతుంది.
1: బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ లింకేజ్.
0: కనుక భారతదేశం యొక్క దివ్యతత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి.
1: ది డివినిటీ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: కనుక భారతదేశం నందు ఉండి భారతీయ సంస్కృతిని నీవు కాపాడి, భారతీయ సంస్కృతిని నీవు ఆచరణయందు ఉంచి భారతీయ సంస్కృతిని ప్రచారం చేయాలి.
1: దేర్ఫోర్ స్టే హియర్ ఇన్ భారత్, థింక్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్, ప్రాక్టీస్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ ప్రాపగేట్.
0: నిజమైనటువంటి యొక్క తత్వం గాయత్రి స్వరూపము.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ గాయత్రి.
0: గాయత్రికి పంచముఖి అని పేరు.
1: వీ సే గాయత్రి హాస్ ఫైవ్ ఫేసెస్.
0: ఐదు ముఖములు ఉంటున్నాయి ఆమెకు.
1: హీ హాస్ ఫైవ్ ఫేసెస్.
0: ఏమిటి ఐదు ముఖములు?
1: వాట్ ఆర్ దే?
0: ఒక ముఖము.
1: ద ఫస్ట్ ఫేస్ ఓం.
0: ఈ ఐదు ముఖములు.
1: ఇట్ హస్ గాయత్రి ఫైవ్ ఫేసెస్. ఓం భూర్ భువ సువ
0: చతుర్వరేణ్యం.
1: చతుర్వరేణ్యం
0: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య ధీమహి.
0: ఓ దేవత, నా ఎందున్నటువంటి అంధకారమును, నా ఎందున్న అజ్ఞానమును దూరం చేసే.
1: ఓ మద, సీ ద ఇన్నర్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ధియో యోనో ప్రచోదయాత్. ధియస్ అనగా బుద్ధిని అభివృద్ధి పరచు.
1: ధియో యోనో ప్రచోదయాత్. గ్రాంట్ మీ ద
0: గాయత్రి మంత్రం అంతా ఇదియే.
1: దిస్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
0: తర్వాత ప్రార్థన.
1: దెన్ ప్రేయర్.
0: ధియో యోనో అదే ప్రార్థన.
1: ధియో యోనో ప్రచోదయాత్ ఇస్ ద ప్రేయర్.
0: తల్లి, నాకు ఈ మంచి బుద్ధిని అనుగ్రహించు అని భక్తి.
1: ఓ మదర్, విత్ ఆల్ ది డివోషన్ ఐ ప్రే అంటూ యూ టు గ్రాంట్ మీ ఇంటెలిజెన్స్.
0: ఈ విధమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి ఒక మంత్రము గాయత్రి మంత్రము.
1: గాయత్రి ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక గాయత్రి మంత్రమును స్మరించడం చేత ఎంతో మనసు పవిత్రమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ చైన్ గాయత్రి ద మైండ్ విల్ బి సేక్రెడ్.
0: అందులో విద్యావంతులు,
1: ఎడ్యుకేటెడ్
0: యువకులైనటువంటి వారు తప్పక గాయత్రి మంత్రమును స్మరించాలి.
1: యంగ్స్టర్స్, ఎడ్యుకేటెడ్ మస్ట్ నెసెసర్లీ చాంట్ గాయత్రి.
0: మీరు బాగా విచారం చేసుకోండి, గాయత్రి మంత్రోపదేశము చాలా మంది పెద్ద వయసు అయిన తర్వాత చేస్తుంటారు.
1: ఇన్ఫాక్ట్ దిస్ గాయత్రి ఇస్ గివెన్,
0: అంతవరకు వారి యొక్క బుద్ధి ప్రభావము అభివృద్ధి కాదు.
1: టిల్ గాయత్రి టీచింగ్ ఇస్ గివెన్ దే విల్ నాట్ బి ఇంటెలిజెంట్.
0: గాయత్రి మంత్రోచ్చరణ జరిగిన తర్వాతనే బుద్ధి వికసిస్తుంది.
1: ద మూమెంట్ హీ రిసీవ్స్ గాయత్రి,
0: ప్రకటిస్తుంది, ప్రభవిస్తుంది,
1: ది ఇంటెలెక్ట్ బ్లాజమ్స్ అండ్ మేనిఫెస్ట్.
0: కనుకనే మొట్టమొదట మనం గాయత్రి మంత్రాన్ని అష్ట వయసులో పనే చేయాలి. గర్భాష్టమి అన్నారు. ఆ వయసులో చేసినప్పుడు ఎంత తెలివితేటలుగానో పెరుగుతుంటాడు పిల్లవాడు.
1: గాయత్రి మంత్ర ఇస్ గివెన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 8, హీ విల్ బి హైలీ ఇంటెలిజెంట్.
0: కనుక మనం చిన్న వయసు నుండి చేయటం చాలా మంచిది.
1: ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు డూ ఇట్ అట్ యంగ్.
0: కానీ ఎప్పుడైనా సరే జీవితం లోపల గాయత్రి మంత్రాన్ని స్మరిస్తున్న చేత ఎంతైనా ధన్యులవుతారు.
1: దట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు చాంట్ గాయత్రి ఎట్ ఎనీ ఏజ్, సర్టన్లీ యు విల్ బి లిబరేటెడ్.
0: కనుక భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనటువంటివి.
1: బట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ ఇంపార్టెంట్.
0: ఈనాటి ప్రభావము చాలా మితిమీరిపోతుంది.
1: యు నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్.
0: దీనికంత కారణము భక్తి శ్రద్ధలు లేకపోవటమే.
1: ది రీజన్ ఫర్ ఆల్ ద రూయిన్ అవుట్ సైడ్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ డివోషన్.
0: ఎక్కడ చూసినా అశాంతియే,
1: రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా భయమే.
1: వి ఫైండ్ ఫియర్ ఆల్ ఓవర్.
0: కారణము దైవ చింతన లేదు.
1: బికాస్ పీపుల్ సర్వ భయం గాడ్.
0: సర్వ భయమును కూడా నువ్వు నివారణ గావించేది ఒక దైవ మంత్రమే.
1: యూ కెన్ బి ఫియర్లెస్ బై థింకింగ్ ఆఫ్ గాడ్.
0: దైవం అనేటువంటి ఆస్తి మన ఎందుకున్నప్పుడు
1: దేనైనా
0: మనం సంపాదించుకోవచ్చు.
1: యూ కెన్ అచీవ్.
0: దైవము కేవలము సువర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ గోల్డెన్.
0: కనుకనే భగవంతుణ్ణి సువర్ణ గర్భాయ నమః అన్నారు.
1: సో వి కాల్ గాడ్ సువర్ణ గర్భాయ.
0: హిరణ్య గర్భుడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ గోల్డ్.
0: హిరణ్య గర్భుడు.
1: హిరణ్య గర్భ.
0: కాబట్టి ఆ గోల్డ్ అనేటువంటి మన దగ్గర ఉంటుంటే దేనైనా మనం సామాన్లు కొనవచ్చు.
1: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆఫ్ యువర్ చాయిస్.
0: కనుక దైవ చింతన అనేటువంటి మన వెంట ఉన్నప్పుడు ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ గాడ్, ద
0: గోల్డ్ విత్ యూ, జ్యువెల్ కొనవచ్చు.
1: యూ కెన్ హావ్ ద జ్యువెల్ ఆఫ్ ధర్మ,
0: ప్రేమ అనే జ్యువెల్ కొనవచ్చు.
1: జ్యువెల్ ఆఫ్ లవ్,
0: ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
1: జ్యువెల్ ఆఫ్ సెల్ఫ్,
0: ప్రేమ అనే ధనం చేత ఎంత ధనమైనా ఎంతటి వస్తువులైనా మనం ఆశించవచ్చు.
1: విత్ ది వెల్త్ ఆఫ్ లవ్ యూ కెన్ బై ఎనీ కమాడిటీ, ఎనీ ఆర్టికల్ ఆఫ్ ఎనీ ప్రైస్.
0: కనుక సర్వమునకును హిరణ్య గర్భుడు చాలా ముఖ్యుడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ హిరణ్య గర్భ గోల్డ్ ఇస్.
0: అతనే దైవము.
1: ఈజ్ గాడ్.
0: ఆ దైవమును మన హృదయం నందించుకున్నప్పుడు
1: సర్వము
0: దైవ భావములు ఆవిర్భవిస్తుంటాయి.
1: వెన్ యూ ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ ఎవ్రీథింగ్ ట్రాంక్ గుడ్ గెట్.
0: ఒక పాత్రలో పాయసం పోసి ముంచిపెట్టినప్పుడు పది రంధ్రములు కొట్టినా ఒక్కొక్క రంధ్రంలో కూడా పాయసమే వస్తుంది, కానీ మరొక విషయం రాదు.
1: వెన్ యూ కీప్ ద రైస్ పుడింగ్ ఇన్ ఎ వెసల్ మేడ్ అప్ ఆఫ్ హోల్స్, నేచురలీ దట్ వుడ్ కమ్ అవుట్ రెయిన్.
0: కనుక మన హృదయం నిండుకును దైవమునే పెంచుకున్నప్పుడు సర్వము కర్మను కూడాను దైవ స్వరూపాలుగానే మారుతుంటాయి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ సో దట్ ఆల్ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్ ఆర్ బౌండ్ టు బి డివైన్.
0: నీవు చేసే సర్వ పనులు కూడా దైవ కర్మలుగానే ఉంటుంటాయి.
1: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ డివైన్.
0: కానీ ఈనాటి మానవులకు శ్వాస ఉన్నది కానీ
1: మ్యాన్ టుడే హ్యాస్ శ్వాస బ్రెత్,
0: విశ్వాసము లేదు.
1: హ్యాస్ నో విశ్వాస ఆఫ్ ఫెయిత్.
0: విశ్వాసం లేని శ్వాసం ఉంటే ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ విశ్వాస ఆఫ్ ఫెయిత్ వాట్ ఫర్ ఇస్.
0: మన శ్వాస విశ్వాసంతో కూడినటువంటిదిగా ఉండాలి.
1: సో యూ షుడ్ హ్యావ్ ద బ్రెత్ శ్వాస విత్ విశ్వాస ఆఫ్ ఫెయిత్.
0: కనుక మంచి దానిపైన విశ్వాసం ఉండాలి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్.
0: ఈనాటి మానవుడు మంచిని విశ్వసించడం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ గుడ్.
0: చెడ్డని విశ్వసిస్తున్నాడు.
1: ఫెయిత్ ఇన్ బ్యాడ్,
0: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మన జీవితం మనకి ఏమాత్రము సుఖం అందించదు.
1: యూ విల్ నెవర్ బి హ్యాపీ బై దట్ వే.
0: ఈనాటి యువకులందరూ కూడాను
1: యంగ్స్టర్స్ టుడే
0: దేశ క్షేమాన్ని
1: the welfare of the country,
0: లోకహితాన్ని,
1: good of the country,
0: దివ్యమైన భావాన్ని పెంచాలి.
1: They should work for the welfare, the progress of the country, and the divine thought.
0: హితోపదేశములుగా ఉంటుండాలి.
1: And all your teaching should be good.
0: దేశమునకంత ఉపకారమైనటువంటి కథలు ఆచరించాలి.
1: You should render service to the country.
0: ఇదే వ్యాసుడు కూడా చెప్పాడు.
1: This is stated by Vyasa.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. 18 పురాణములు రాసి కట్టగలిపటికి ఈ పురాణము చదివేటువంటి టైం మీకు చిక్కటం లేదు.
1: Vyasa composed 18 epics. You don't have time to go through them all.
0: కనుక ఈ రెండింటి ఎందుకు కూడాను ఒక చిన్నదిగా మీరు భావించుకొని దాన్ని స్మరించండి
1: అన్నారు. I said in a summary the essence in two sentences of all the 18.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు చదవనక్కర్లేదు.
1: You don't have to read all the 18 epics.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ రెండింటిని మనం తీసుకుంటే చాలు.
1: If you take these two, that's enough.
0: ఎప్పుడు ఇతరులకు సహాయం చేద్దాం.
1: Help everybody.
0: ఇతరులకు ఏమాత్రం కీడు జరగకుండా ఉందాం.
1: Never harm anybody.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి యొక్క ప్రవర్తి.
1: That is the true devotion and surrender.
0: Bhakti, bhakti ante pujalu cheyatamu, pratamalu cheyatamu, bhajan cheyatamu, inta maatrame kaadu.
1: Devotion does not mean worship or chanting or meditation alone.
0: Ivanni kevalam bahyamaina karmalu.
1: They are only external physical actions.
0: Ee bahyamaina karmalu enni undinappatiki antarbhavamlondi parishuddhame lekapothe idantha ashuddhame.
1: If the inner feeling is not pure, all the external actions are bound to be impure.
0: Kanuka meerandarkunu premanu penchukondi.
1: So grow, develop.
0: Preme daivamu, daivame prema.
1: Love is God, God is love.
0: Kanuka tallidandrulu preminchandi.
1: Love your parents.
0: Tallidandrulu sevinchandi.
1: Serve your parents.
0: Tallidandrulu santrupti pettandi.
1: Satisfy them.
0: Kaani tallidandrulu aadu nadchukondi.
1: Follow the command.
0: Okka vela kontamandi tallidandrulu ఇది తెలియకునో తెలుసు కొంతవరకు తప్పుడు మార్గం తప్పిస్తారు.
1: ఇన్నోసెంట్లీ ఆర్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ పేరెంట్స్ మే గివ్ మిస్
0: వాళ్లకు మీరు సహజంగా శాంతభావం చేత వాళ్లకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి.
1: రిమైన్ ఇన్ పీస్, ట్రై టు కన్విన్స్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్ నీట్లీ.
0: నాయన నీవు ధర్మం సంపాదించాలి.
1: మై డియర్ సన్, యూ షుడ్ ఎర్న్ మనీ.
0: నీ విదేశాలకు పోవాలి.
1: యూ షుడ్ గో అబ్రాడ్
0: అని చెప్తే అప్పుడు చెప్పాలి మీరు.
1: నీ
0: ఆజ్ఞ ఆయన శిరసా వహిస్తాను, కానీ ఈ ధనం కాదు నాకు మూలము.
1: Mother, I will follow your command, but money is not important.
0: నా గుణమే నాకు ప్రధానము.
1: గుణ వర్చ్యూ ఇస్ ఇంపార్టెంట్.
0: గుణము లేని ధనం ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ ద మనీ వితౌట్ గుణ వర్చ్యూ?
0: కనుక నేను గుణాన్ని పోషించుకునే నిమిత్తము దైవాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంట్ క్యారెక్టర్, దేర్ ఫార్ ఐ ఫాలో గాడ్.
0: ఆ విధంగా చెప్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా మనసు కలుగుతుంది.
1: When the boy says parents will be happy and satisfied.
0: కనుక తల్లిదండ్రులు రాజును నడుచుకోవాల్సిందే, కానీ కొన్ని కొన్ని మాత్రము మూర్ఖమైనటువంటి వాటి కూడా నడుచుకోనక్కర్లేదు.
1: యూ హావ్ టు నెసెసర్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్, బట్ నాట్ ఫూలిష్ డిక్టేషన్.
0: కానీ కొన్ని పరిస్థితులు ఈనాడు కలి ప్రభావం చేత విరుద్ధమైన భావాలు కూడా బోధిస్తున్నారు తల్లిదండ్రులు కొందరు.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ ది కలి ఏజ్, ఈవెన్ పేరెంట్స్ ఆల్సో అడ్వైజ్ దర్ చిల్డ్రన్ ద రాంగ్ వే.
0: అది వాళ్ళకి తెలియక బోధిస్తున్నారే కానీ నీ పైన ప్రేమ లేక కాదు.
1: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దర్ ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్.
0: తల్లిదండ్రులపైన ప్రేమ మెందుగా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ లవ్ దర్ చిల్డ్రన్ వెరీ మచ్.
0: కానీ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు.
1: బట్ యూ డోంట్ నో ద ఫ్యూచర్.
0: కనుకనే వాళ్ళు ఆ విధంగా చెప్తుంటారు. వాళ్ళని మనం ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ దెమ్ ఎనీవే.
0: వారికి సహజంగా వారికి మనం చెప్పడానికి ప్రయత్నించాలి.
1: యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ఎ నేచురల్ సింపుల్ స్వీట్ వే.
0: ఆ విధంగా చేసి వారి మనసు కూడా సంతృప్తి పరచాలి.
1: అండ్ మేక్ దెమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫై దెమ్, ప్లీజ్ దెమ్.
0: యువకులారా,
1: యంగ్స్టర్,
0: మీ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: యువర్ ఏజ్ ఇస్ హై.
0: ఈ వయసులో మీరు అభివృద్ధి చెందాలంటే దేశమంతా కళ్యాణంగా జరుగుతుంది.
1: ఇఫ్ యూఆర్ పర్ఫెక్ట్ నౌ ద హోల్ కంట్రీ విల్ ప్రాస్పర్.
0: ఈనాడు ఉపనయనం చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడా గాయత్రి మంత్రాన్ని హృదయపూర్వకంగా స్మరించాలంటే దేశంలో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది గాయత్రి మంత్ర యూ రిసీవ్ టుడే, ఇఫ్ యూ చాంట్, దేర్ బి నో ప్రాబ్లమ్.
0: ఎట్టి కష్టం కూడా మీకు సంభవించవు.
1: దేర్ బి నో ఎజిటేషన్.
0: ఎట్టి బాధలకు మీరు గురికారు.
1: నో సఫరింగ్.
0: కనుకని దైవ చింతన మాత్రం మీరు మానకండి.
1: Never give up thinking of God.
0: ప్రహ్లాదుడు మీ యొక్క బ్రదరే.
1: ప్రహ్లాద ఇస్ యువర్ బ్రదర్ ఆఫ్టర్ ఆల్.
0: వారి తండ్రి హిరణ్యకశిపుడు.
1: అండ్ హిస్ ఫాదర్ ఇస్ హిరణ్యకశిపు.
0: అతను చాలా దుర్మార్గుడు.
1: ఇస్ వెరీ బ్యాడ్ ఫెలో.
0: అయినప్పటికీ నామం అంటే దాన్ని ఇష్టపడ్డు.
1: హి డజంట్ రిలీజ్ గాడ్స్ నేమ్.
0: కానీ దాన్ని లెక్క చేయలేదు.
1: బట్ ప్రహ్లాద
0: తండ్రి మాట ధిక్కరించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇన్ దిస్
0: నవ్వుకుంటూ వినేటువంటి వాడు.
1: యూస్ టు లిసన్ స్మైలింగ్.
0: కానీ తన పద్ధతి తాను మానలేదు.
1: బట్ ఇట్ డిడ్ గివ్ అప్ హిస్ ఓన్ టెంపర్మెంట్.
0: ఇలాంటి వాడిని బాధించాలి, వీడికి మనసు మార్చాలి అని ఏనుగులు చేతి తొక్కించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హస్ పుట్ హిమ్ టు సఫరింగ్. హి మేడ్ ఎలిఫెంట్ ట్రాంపుల్ ఆన్ హిమ్.
0: ఉన్నప్పటికి నారాయణ్ నారాయణ్ నారాయణ్ అన్నాడు.
1: దో హి వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ద ఎలిఫెంట్, హి డిడ్ గివ్ అప్ ద గాడ్స్ నేమ్ నారాయణ్.
0: ఏనుగులు నారాయణ స్వరూపాన్ని పొందినాయి.
1: ఈవెన్ ఎలిఫెంట్ హస్ గాట్ ద ఫార్మ్ ఆఫ్ నారాయణ.
0: రాజుబాముల చేత కనిపిస్తూ వచ్చారు.
1: ఆ పాయిజనస్ స్నేక్
0: నారాయణ నారాయణ అన్నాడు.
1: అండ్ హీ కాంటెడ్ గాడ్స్ నేమ్.
0: అల్కుడు నారాయణ స్వరూపాన్ని పొందాడు.
1: ఈవెన్ ద పాయిజనస్ స్నేక్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: సముద్రంలో నెట్టించాడు.
1: దెన్ హీ వాస్ థ్రోన్ ఇంటు ది ఓషన్.
0: ఆ పడే సమయంలో నారాయణ నారాయణ అన్నాడు.
1: వైల్ హీ వాస్ థ్రోన్ ఇంటు ది ఓషన్ హీ చాంటెడ్.
0: సముద్రం నుంచి నారాయణ వచ్చి రక్షించాడు.
1: దేర్ కేమ్ అప్ నారాయణ ఇన్ రెస్క్యూ.
0: కనుకని హృదయంలో పవిత్రమైన భావాలు ఉన్నప్పుడు ఎక్కడైనా మనకు రక్షణ తప్పింది కాదు.
1: When you have sacred feelings within you, you are bound to be protected.
0: కనుకనే దైవ భావాన్ని నిస్సంశయంగా
1: have divine thoughts undoubtedly
0: అచంచలంగా
1: unwavering
0: ప్రేమ చేత
1: with love
0: నీ స్మరించడానికి ప్రయత్నించు.
1: Chant and sing his glory.
0: కానీ ఒక్కొక్క పర్యాయము దైవం పైన కూడా నువ్వు కోపం వస్తుంటాది.
1: Sometimes you are angry with God also.
0: కానీ కోపం మంచిది కాదు.
1: It's not good.
0: కామ క్రోధ లోభము ఈ మూడు కూడా నువ్వు నరక ద్వారములే.
1: ఇన్ ఫ్యాక్ట్ కామాది డిజైర్ క్రోధ అనేంగా లోభాది గ్రీ.
0: రావణుడు ఎలాంటి వాడు మీకు తెలుసునా?
1: యూ నో వాట్ రావణ.
0: రావణుడు చాలా గొప్ప శక్తివంతుడే. గొప్ప విద్యావంతుడే. బలవంతుడే. గుణవంతుడే. కానీ ఒక కామానికి లోబడ్డ చేతనే తన కన్న బిడ్డలను తన రాజ్యాన్ని కూడా నువ్వు భస్మం చేసుకున్నాడు.
1: బికాస్ హీస్ బికమ్ ఎ విక్టిమ్ టు కామాది డిజైర్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ ద క్లాన్.
0: ఇంకా క్రోధము
1: క్రోధయాంగ
0: క్రోధమంటే హిరణ్యకశిపుడే.
1: హిరణ్యకశిపు సింబలైజ్ యాంగ
0: హిరణ్యకశిపునికి క్రోధం పెట్టుకోవడం చేత ఏమి సాధించాడు?
1: హిరణ్యకశిపు ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ వాట్ ఇట్
0: తాను కూడా నువ్వు భస్మం అయిపోయాడు.
1: హీ టు గాట్ హింసెల్ఫ్ బర్న్.
0: ఇంకా లోభము
1: లోభాగ్రి
0: లోభము దుర్యోధనుడే.
1: దుర్యోధన స్టాండ్ ఫర్ గ్రీడ్.
0: ఆ దుర్యోధనుడు లోభం పెట్టుకోవడం చేత కట్టగడపడికి ఏమైపోయింది?
1: బికాస్ హీ వాస్ గ్రీడీ వాట్ హ్యాపెన్.
0: నూరు మంది అన్నదమ్ములు కూడా నువ్వు ఒక్క భస్మం అయిపోయాడు.
1: హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్ హండ్రెడ్ ఆఫ్ దెమ్.
0: కానీ పంచపాండవులు ధర్మమును మాత్రమే ఆచరిస్తూ వచ్చారు.
1: పాండవ ఫైవ్ ఇన్ నంబర్.
0: ఆ పాండవులు సుక్షేమంగా జీవించారు.
1: దే వర్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: భారతదేశానికి ఆదర్శ పురుషులుగా నిలిచారు.
1: దేర్ ఐడియల్స్ ఎంటైర్ కంట్రీ బిహైండ్.
0: ధర్మమూర్తులుగా ప్రచారం చేశారు.
1: దట్ వర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
0: కాబట్టి కామక్రోధ లోభములు చాలా చెడ్డవి.
1: దేర్ఫోర్ ద డిజైర్
0: ఎంత ధనవంతుడైనా ఎంత గుణవంతుడైనా ఎంత బలవంతుడైనా కట్టగడపడికి లొంగిపోక తప్పదు.
1: హీ మే బి నోబుల్ వన్ రిచ్ వన్ అండ్ స్ట్రాంగ్ వన్ యట్
0: కనుక ధనబలమును విద్యాబలమును గుణబలమును భుజబలమును ఆధారం చేసుకుని మనం గర్వించరాదు.
1: Therefore we should not be carried away by this ego of wealth, the knowledge and the physical
0: ప్రేమ బలమును పెంచుకోండి.
1: We have to develop love.
0: ప్రేమ ఉంటే విరోధి కూడా మీకు మంచి మిత్రుడుగా మారిపోతాడు.
1: When you have love, even the worst of your enemy will become your friend.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ఎవరితో మాట్లాడినా ప్రేమతో మాట్లాడండి.
1: యూ టాక్ లవింగ్లీ విత్
0: ఏ పని చేసినా ప్రేమతో చేయండి.
1: యూ మే డూ ఎనీథింగ్ విత్ లవ్.
0: అప్పుడే నీ యొక్క జీవితం చాలా ధన్యమవుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ ఈజ్ అన్ ఐడియల్ వన్.
0: అంతేకాని ప్రేమ లేకుండా భక్తి లేకుండా ఇన్ని చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: విదౌట్ లవ్ అండ్ డివోషన్ యూ మే డూ ఎనీథింగ్. ఇట్స్ ఆల్ బీన్ వే.
0: అనేక మంది వాదిస్తుంటారు ఏమిటి నీకు ఈ భక్తి?
1: మెనీ ఆర్గ్యూ వాట్
0: కనిపించని దేవుణ్ణి నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: వై డూ బిలీవ్ గాడ్ హూమ్ యూ డోంట్ సీ?
0: ఇదంతా మూర్ఖత్వం అంటారు. సర్వము భగవంతుని చూస్తూనే ఉన్నాము.
1: ఇన్ఫాక్ట్ వి సీ గాడ్.
0: చూస్తూ చూస్తూ కూడా భగవంతుడు లేడని ఎట్లా చెప్పగలవు?
1: వి సీ హిమ్ బట్ యట్ వి డినై హిమ్.
0: ఏది చూసినా భగవంతుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: సర్వ రూపములు కూడా భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వ పురుగులు భగవంతుడే.
1: ఆల్ ఆర్ హిస్.
0: సర్వ జంతువులు భగవంతుడే.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ హిస్.
0: సర్వ క్రిమికీటకాదులు కూడా భగవంతుడే.
1: దేర్ఫోర్ ఆల్ ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ అండ్ గ్రీన్స్ ఆర్ డివైన్. కాబట్టి
0: ఈశ్వర సర్వభూతానాం అనింది వేదం.
1: వేదా సేస్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ క్రియేచర్స్.
0: అంతా భగవంతుడిగా చూస్తున్నప్పుడు నీవు భగవంతుడిగా చూడటం లేదు ఈ ప్రకృతిని.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ ద డివైన్ లుక్.
0: ప్రకృతిగా చూస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు కనబడటం లేదు.
1: యూ హావ్ గాట్ దట్ వరల్డ్లీ విజన్ దేర్ఫోర్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్‌పీరియన్స్.
0: ప్రకృతి భావం మర్చిపో. ప్రకృతిని భగవంతుడిగా చూడు. తప్పక నీకు సాక్షాత్కరిస్తా.
1: గివ్ అప్ దిస్ వరల్డ్లీ అవుట్లుక్. హ్యావ్ ద డివైన్ ఫీలింగ్ డివైన్ విజన్.
0: ఇది పుష్పం అనుకుంటే పుష్పంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫ్లవర్ ఇట్స్ ఫ్లవర్.
0: కానీ ఈ పుష్పంలో ఫ్లవర్ ఒక గంధం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద స్మెల్ ఫ్రాగ్రెన్స్?
0: ఈ గంధాన్ని ఎవరు పెట్టారు?
1: హూ ఇస్ ద కాజ్ బిహైండ్ ఇట్?
0: ఇది దీని యొక్క సహజము.
1: ఇట్ ఇస్ నేచురల్ క్వాలిటీ.
0: అదే రీతిగానే మానవుని యొక్క ధర్మము మానవత్వం దైవత్వం తనతో కూడి ఉండటమే.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్ టు థింక్ ఆఫ్ గాడ్.
0: ఆ దైవత్వం తనతోనే ఉన్నది.
1: గాడ్ ఈజ్ విత్ యూ.
0: లేడని చెప్పడం ఏ రీతిగా అయితే
1: ఉంటుంది? హౌ కెన్ యూ డినై హిమ్?
0: తల్లిని నీవు ప్రేమిస్తున్నావు.
1: యూ లవ్ యువర్ మదర్.
0: తల్లికి రూపం ఉంది.
1: మదర్ హ్యాస్ ఎ ఫామ్.
0: కానీ తల్లి ప్రేమకు రూపం ఉందా?
1: మదర్స్ లవ్ హ్యాస్ నో ఫామ్.
0: ఆ ప్రేమ లేకపోతే ఈ దేహాన్ని ఏం ప్రేమిస్తావు?
1: దెన్ దేర్ ఇస్ నో లవ్. హౌ డు యూ లవ్ దిస్ బాడీ?
0: ఆ దేహంలో ప్రేమ ఉంది.
1: దట్ బాడీ దేర్ లైక్ లవ్.
0: ప్రేమనే దైవము.
1: అండ్ దట్ వెరీ లవ్ ఇస్ గాడ్.
0: అటువంటి ప్రేమను మనం ప్రేమించినప్పుడే మన ప్రాణం కూడాను ప్రేమిస్తుంది మన వల్ల.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హ్యావ్ దట్ లవ్ విత్ ఇన్ అస్ ద హోల్ లైఫ్ వుడ్ బి లవ్లీ.
0: కనుక తల్లిదండ్రులను గౌరవించండి.
1: పేరెంట్స్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: నీ భావం నీవు పరిశుద్ధం గావించుకో.
1: కీప్ యువర్ ప్యూర్ ఫేత్.
0: ఈ గాయత్రి మంత్రం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
1: గాయత్రి మంత్ర ఇస్ హైలీ సేక్రెడ్.
0: చెప్పినారు కూడా శాస్త్రుల వారు.
1: శాస్త్రిజీ సేడ్.
0: ఈ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి సారము ఏ దేవత ఎందుకు కూడా లేదు.
1: ది ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
0: దేవతలు అనేక దేవతలుగా ఉన్నారు.
1: ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్ దట్ సో మెనీ డైటీస్.
0: ఎన్ని దేవతలు అయినా కానీ అందులో ఉన్నది ఒక్కటి.
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: చూడండి ఇందులో ఎన్నో పువ్వులు ఉన్నాయి.
1: సో మెనీ ఫ్లవర్స్ హియర్.
0: ఫ్లవర్స్ అనేకము గానీ
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ.
0: దారం ఒక్కటే. ఈ దారమే ఈ ఫ్లవర్స్ నుంచి కట్టి వచ్చేసింది.
1: ఇట్ ఇస్ ద థ్రెడ్ దట్ బైండ్స్ ఆల్ దీస్ ఫ్లవర్స్.
0: కాబట్టి దివ్యమైన శక్తి ఒక్కటే.
1: దట్ డివైనిటీ ఇస్ వన్.
0: ఈ వ్యక్తులు అనేకంగా ఉంటుంటాయి.
1: ఇండివిజువల్స్ ఆర్ మెనీ.
0: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి.
1: రికగ్నైజ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ ఏకత్వాన్ని గుర్తించినటువంటి వానికి ఏ నాటికి నీ బాధలు ఉండవు.
1: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ యూ విల్ నెవర్ సఫర్ ఎనీ.
0: పర్వతముల వంటి బాధలు మనం వెంటాడినప్పటికి మంచు మాదిరి మాయమైపోతాయి.
1: యూ మే ఫేస్ అన్బేరబుల్ సఫరింగ్ బట్ దట్ వుడ్ ఆల్ వానిష్ లైక్ ఎ మిస్ట్.
0: కనుక ఆ విశ్వాసాన్ని పెంచుకోండి. ఎవరేమి చెప్పినప్పుడు మీరు దాన్ని ఆలకించకండి.
1: డోంట్ ఫాలో అదర్స్ వర్డ్స్.
0: వారి తృప్తి కోసం వారు చెప్పవచ్చు. కాన్షియస్ నీకు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: అప్పుడే నీకు క్షేమం జరుగుతుంది.
1: దెన్ యుల్ బి గుడ్ అండ్ సెక్యూర్.
0: యువకులారా,
1: యంగ్స్టర్,
0: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినము.
1: టుడే సెక్రెడ్ డే.
0: జీవితానికి ప్రధానమైనటువంటి ఫౌండేషన్.
1: ఇన్ఫాక్ట్ ఇస్ ద ఫౌండేషన్ డే.
0: పునాది చాలా భద్రంగా ఉండినప్పుడే
1: కీప్ ఇట్ సేఫ్ అండ్
0: సెక్యూర్. దేశం అనేటువంటి భవనం కూడా చాలా భద్రంగా ఉంటుంది.
1: ద మ్యాన్షన్ ఆఫ్ ద నేషన్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కాబట్టి దేశ భావన కూడా మీరు మనసులో పెట్టుకోవాలి.
1: హ్యావ్ ద నేషనల్ ఫీలింగ్.
0: నేషనల్ థాట్ మనలో ఉండాలి.
1: హ్యావ్ నేషనల్.
0: ఈనాడు నేషనల్ భావమే పోయింది.
1: టుడే దేర్ ఇస్ నో నేషనల్ ఫీలింగ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి పని?
1: దిస్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ పొలిటీషియన్.
0: మనం కేవలం ఒక దేశాభిమానం మాత్రం పెట్టుకుంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా మారాలి?
1: యూ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్
0: దేశాభిమానాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ఫీలింగ్స్ ఆఫ్ పేట్రియాటిజం.
0: వీలైతే దేహాభిమానాన్ని ఏమైనా త్యజించాలి.
1: డజంట్ మ్యాటర్, యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ లైఫ్.
0: అప్పుడే మనం ఆశయాల కోసం పోతున్నాం. ఆశయాలు పెట్టుకోకూడదు.
1: దెన్ యూ వర్క్ ఫర్ ఆశయ. That ideals, not for asha, that desire.
0: Asalu matram pettukokoondi.
1: Don't have the desire.
0: Aashayalu teesukondi.
1: Go by aashayalu.
0: Ee vidhamaina yokka bhavaani meeru penchukunnappudu.
1: When you develop this idea,
0: daivam iyandi aavirbhavistundi.
1: How do you expect God?
0: Ee naatikaina kuda daani yokka tattvaani meeru anubhavinchagalaru.
1: You are bound to experience God.
0: దైవాన్ని చూడాలని మీకు చాలా ఆశగా ఉంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్,
0: స్థిరమైనటువంటి విశ్వాసంతో మీరు కొలుచండి. తప్పక దైవం మీకు కనిపిస్తాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ విత్ దిస్ ఫెయిత్ ప్రొసీడ్, యూ విల్ సీ హిమ్.
0: ఉన్నాడో లేదో, ఉన్నాడో లేదో అని సందేహంతో మాత్రం ఉండకూడదు.
1: బట్ ఇఫ్ యూ గాట్ ద డౌట్ వెదర్ హీ ఇస్ దేర్ ఆర్ నాట్, యూ కెనాట్ సీ హిమ్.
0: ఉన్నవారికి ఉన్నాడు.
1: హీ ఇస్ దేర్ టు హూమ్ దట్
0: బిలీవ్.
1: He doesn't exist to whom that do not believe.
0: కాని అది వారి వారి భావంపై ఆధారపడి ఉంటుంది.
1: It goes by their thought.
0: మనము విశ్వాసం పెంచుకుని
1: డెవలప్
0: ఈ గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా మూడు రకములుగా ఉచ్చరించుకుని
1: రిపీట్ ఇట్ ట్రైస్ గాయత్రి మంత్ర.
0: భూర్భువస్వ సవితుర్వరేణ్యం.
1: సవితుర్వరేణ్యం.
0: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య
0: ధీమహి. యో యోనః ప్రచోదయాత్.
1: యో యోనః ప్రచోదయాత్.
0: ఈ విధమైన మంత్రాన్ని మీరు నిరంతరము స్మరించుకుంటుండండి.
1: యూ చాంట్ దిస్ మంత్ర కంటిన్యూ.
0: ఇది పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అనే కాదు.
1: ఇట్ నాట్ ఓన్లీ
0: సర్వదా సర్వకాల సర్వత్ర
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: నీకు మధ్యాహ్నము తెల్లవారి సాయంకాలం అంటే దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారు కాలమే లేదు.
1: ఇట్ మే బి టు యూ ది ఎర్లియర్స్ ఆఫ్ ద మార్నింగ్, మిడ్ డే, ఇన్ ది ఈవినింగ్, బట్ గాడ్ ఇస్ బియాండ్ టైమ్.
0: కాలాతీతమైనటువంటిది.
1: గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్
0: టైమ్. అలాంటి కాలాతీతమైన దైవాన్ని స్మరించడానికి ఒక కాలమే నిర్ణయం ఎందుకు మీరు చేసుకోవాలి?
1: దెన్ గాడ్ ఈస్ టైమ్లెస్, వై డు యూ స్టిప్యులేట్ టైమ్?
0: కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నారు.
1: యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్.
0: కనుక మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, మీ బాధలు కలిగినప్పటికీ, బాధలు లేకుండా ఉండినప్పటికీ నామస్మరణ మాత్రం చేయండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డు నాట్ గివ్ అప్ ది సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చాంట్ హిస్ గ్లోరీ.
0: భజన దినాసుక శాంతి నై.

0: அண்ணனுக்குள்ளார மாதாபித்துள்ளார ஈராடு ఈ యొక్క గాయత్రి మంత్రోపదేశం జరిగింది. ఈ గాయత్రి మంత్రం చేత ముందు దేవతలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన ఎందే ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: యు గివెన్ దిస్ గాయత్రి ఉపదేశ దిస్ మార్నింగ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇన్ యూ.
0: స్థూలమైనటువంటి అన్నం అంతా కూడా కేవలము ఒక బ్రహ్మ రూపంగా ధరిస్తుంది.
1: ద గ్రాస్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈస్ బ్రహ్మ.
0: సూక్ష్మమైనటువంటి ఒక స్వరూపం అంతా కూడా విష్ణు స్వరూపంగా ఉంటుంది.
1: ద సటిల్ ఫార్మ్ ఇస్ విష్ణు.
0: అతి సూక్ష్మమైనటువంటి ఆహారం అంతా కూడా ఈశ్వరుడిగా ఉంటుంది.
1: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఈశ్వర.
0: కాబట్టి మీరు ఇంకా వెళ్లి క్యాంటీన్కి వెళ్లి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి భోజనాన్ని భుజించి ఆ ముగ్గురిని కూడా మీ హృదయంలో నిలుపుకొని శాంతి జీవితాన్ని గడపండి.
1: భగవాన్ వాంట్స్ యు to have these three deities Brahma Vishnu Maheshwara there in the canteen accept food in the divine form of trinity.
0: Kevalam Brahma Vishnu Maheshwara anetti bhavame kaadu,
1: not simply trinity.
0: Sura dehamu dehani bhava krishna andistundadi.
1: The gross form will give strength to the body.
0: Sushmaina dehamu manasuku krishna andistundadi.
1: And the subtle form will make your mind strong.
0: Adi sushmaina kridi vaakkunu samrakshistundadi.
1: The subtlest strengthens the faculty of speech.
0: Kabatti sharira manasika vaakkunaitunnattu meeru దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని నిర్వహిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్ట్రెంగ్థన్ యువర్ బాడీ, స్ట్రెంగ్థన్ యువర్ మైండ్, ప్యూరిఫై యువర్ వర్డ్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: Quran says the three main ideals to be practiced in life are fear of sin, love for God, and morality in society. In today's discourse, Bhagwan Baba talks about the true meaning of morality in different contexts. Let us now listen to the divine discourse delivered by Bhagwan Baba on 20th October 2001 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలకే చెవికి చేర్తృ ఇట్టివారు దైవమెరుగంగా నేర్తురా ఇట్టివారు దైవమెరుగంగా నేర్తురా ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట
2: Though it is said with all the heart and concern, the good words are not listened to. Whereas all bad things, the gossip, get into our ears. Such people would ever come to know the divine. This is the truth, what is said.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Yuvatulu. Yuvakulu. ఈనాడు పోషించవలసినటువంటిది

0: నిత్య సత్యమైన నైతిక విలువలు.
1: Young men and women, what they have to foster and develop are the moral values.
0: నైతిక విలువలను కాపాడుకోవటం ప్రధానమైన కర్తవ్యం.
1: To uphold the ethical values is one's own responsibility.
0: ఈనాడు నైతికమంటే ఏమిటో, విలువంటే ఏమిటో యువకులకు యువతులకు ఏమాత్రమో అర్థం కావటం లేదు.
1: Today, the young men and women have no idea what morality is, what values are, how to develop the moral values.
0: మానవుడు ఈనాడు ఈ నైతిక విలువలను కాపాడుకోలేకపోవటం చేతనే చిన్న వయస్సు నుండే పడరాని బాధలు పడుతున్నారు యువకులు యువతులు.
1: Many young people, men and women, suffer a lot at an young age because they are not able to protect and maintain the moral values.
0: యువత అనేటువంటి పదము, యువకులు అనేటువంటి పదము దీనికి సరైన అర్థాన్ని అందించలేకపోతున్నది.
1: In fact, it connotes no meaning to this word youth or an youngster.
0: నైతికం అన్నటువంటిది సామాన్యమైనటువంటి పదము కాదు.
1: Morality is no ordinary word.
0: చాలా విలువైనటువంటిది.
1: It is highly valuable.
0: చాలా ఫలితమైనటువంటిది.
1: It is highly sacred.
0: చాలా గొప్పది.
1: It's mighty.
0: ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైన నైతికమునే మనం కాపాడుకోలేకుండానా మానవత్వం ఏ రీతిగా కాపాడుకోగలరు?
1: If we cannot protect and maintain the eternal truthful morality, how can we be the true humans?
0: మానవత్వం అనగా కేవలము నైతిక విలువతో కూడినటువంటి ఒక జీవితమే.
1: Human life is one that exists in combination with morality.
0: ఈనాటి యువకులు తమ యొక్క జీవితం ఏమిటో, తమ యొక్క గమ్యం ఏమిటో, తమ యొక్క మార్గం ఏమిటో, తమ యొక్క లక్ష్యం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: The modern youth have no idea what life is, the aim of life, the path of life, nor the goal of life.
0: ఈ నైతికమనేటువంటి విధిని ఆంగ్ల భాష లోపల మరొక రీతిగా చెప్తూ వచ్చారు.
1: This morality could also be said in a different way in English.
0: ఈ నైతికమునకు సంస్కృతం మరొక రీతిగా బోధిస్తూ వచ్చింది.
1: The Sanskrit explains in a different way.
0: సంస్కృత పదమునందు నైతికమనేటువంటి పదమునకు పౌరుషము అని చెప్పింది.
1: నైతిక మొరాలిటీ ఇన్ సంస్కృత్ ఇస్ కాల్డ్ పౌరుష ద వేల.
0: ఇంగ్లీష్ పదమునందు దీనికి మొరాలిటీ అని చెప్తూ వచ్చింది.
1: ఇన్ ఇంగ్లీష్ నైతిక ఇస్ కాల్డ్ మొరాలిటీ.
0: మొరాలిటీ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మొరాలిటీ?
0: పూర్వము జీసస్ క్రైస్తు రోమన్ దేశము లోపల దేశ నాయకుడిగా ఉన్నటువంటి రాజులకు బోధించి రాజులు దీనిని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుని ఈ యొక్క రాజ్యములకు దైవరాజ్యము అని పేరు పెట్టుకున్నారు. జీసస్ పేరు పెట్టుకున్నారు.
1: In fact, it has been explained earlier by Jesus in Rome what it is, the meaning of morality, and it is called God's kingdom and named after Jesus.
0: Morality anaga మానవత్వం నందు దైవత్వం ఆవిర్భవించి దివ్యత్వాన్ని జగత్తునకు బోధించడమే నిజమైన నైతికమునకు అర్థము.
1: ద ట్రూ మీనింగ్ ఆఫ్ మొరాలిటీ ఈజ్ టు కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ టు షేర్ ద సేమ్ విత్ అదర్స్.
0: ఇంగ్లీష్ నందు పర్సనాలిటీ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ దేర్ ఇస్ ఎ వర్డ్ పర్సనాలిటీ.
0: కానీ ఈ రోమన్ దేశం వారు జీసస్ నుండి ఒక దివ్యమైనటువంటి ఒక కళలు శక్తులు ఆవిర్భవిస్తూ అందరినీ ఆకర్షిస్తూ వచ్చున్నది అనేటువంటి ఉద్దేశంతో పర్సోనా అని పేరు పెట్టారు.
1: But Romans, having noticed the fine arts and the mighty powers in Jesus, they named it persona.
0: Persona anaga prati manavuni endu kudanu daivattam aneetundi antarbhutanga unnadaneetundi satyanni nirupistu vacharu.
1: Persona meant that divinity is an undercurrent in humanity.
0: Deenine telugu nandu neeti annaru.
1: In Telugu, it is called Neeti.
0: Anaga, manaku artham kaakunda, agamyamainatvanti neetiyo, gopyanga undinatvanti oka divyatvanni, vyaktikarimpajesetvanti shakti, prati vyakti endukudanu unnadi, anetvanti satyanni nirupistu vachindi.
1: It means incomprehensible, non-apparent divinity lies in secret, not in a hidden way that manifests later, that is conveyed by this word neeti in Telugu.
0: Neeti leni jati kotikante paadu annaru.
1: That community without morality is much worse than a monkey.
0: Neeti chaala viluvainatundi.
1: Morality is highly valuable.
0: దీనిని ఇంగ్లీష్ లోపల చెప్పారు కదా పర్సనాలిటీ అని, దీన్ని రోమన్ లాంగ్వేజ్ లోపల పర్సోనా అన్నారు.
1: వాట్ పర్సనాలిటీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ పర్సోనా ఇన్ రోమన్.
0: అనగా ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోప్యంగా గుప్తంగా హృదయస్థాయి ఎందుండి సర్వులకును సమక్షము చేసేటువంటి యొక్క దివ్య శక్తికే ఈ యొక్క పర్సోనా అన్నారు.
1: పర్సోనా మెంట్ దట్ విచ్ ఇస్ నాన్ అపరెంట్ విచ్ ఇస్ హిడెన్ అట్ ద ఔటర్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ టు అదర్స్.
0: కనుక ఈనాటి మానవుడు తనయందు గుప్తంగా గోప్యంగా కనిపించలేని స్థితిలో ఉండినటువంటి యొక్క ఈ యొక్క దివ్య శక్తిని తాను వ్యక్తము గావించాలి.
1: So man has to express the hidden, the latent divinity within him.
0: ఆ విధముగా వ్యక్తం గావించినటువంటి వ్యక్తిని మాత్రమే దీనిని మానవత్వము అని చెప్పవచ్చు.
1: We can call that individual a manava, the human being, if he can express the latent divinity within.
0: వ్యక్తి అనగా కూడా ఇదే అర్థము.
1: This is the true meaning of వ్యక్తి who
0: అవ్యక్తమైనటువంటి శక్తిని వ్యక్తీకరింపజేసేటువంటి మానవునికి వ్యక్తి అని పేరు.
1: దట్ విచ్ ఇస్ హిడెన్ అవ్యక్త ఈజ్ ఎక్స్ప్రెస్డ్ వ్యక్త దెన్ హీస్ ఇండివిజువల్ ఆర్ వ్యక్తి.
0: కానీ అట్టి వ్యక్తం చేయనటువంటి యొక్క మానవుణ్ణి వ్యక్తి అని పిలిచడం కూడాను సరి అయినటువంటి పదం కాదు.
1: వి కెనాట్ కాల్ హిమ్ ఎన్ ఇండివిజువల్ ఆర్ వ్యక్తి ఇఫ్ హీ డస్ నాట్ ఎక్స్ప్రెస్ ద డివినిటీ.
0: ఈ విధముగా ప్రాచీన కాలం నుండి అనేక విధమైనటువంటి రహస్యములను హృదయములందు దాచుకొని దివ్యత్వాన్ని తాను ప్రకటించలేక దైవత్వాన్ని దర్శించుకోలేక మానవత్వాన్ని మరచి కేవలము దీనత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ హ్యాస్ కెప్ట్ హింసెల్ఫ్ ఆల్ ద డివినిటీ విదౌట్ ఎక్స్ప్రెసింగ్ అండ్ షేరింగ్ విత్ అదర్స్ అండ్ ఈ జస్ట్ కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఏ హ్యూమన్ డస్ కన్సిడర్స్ హింసెల్ఫ్ సో వీక్.
0: 250 సంవత్సరములకు పూర్వము భారతదేశము అనేక రకములైనటువంటి యొక్క రాజులతో పరిపాలిస్తూ వచ్చింది.
1: 250 years ago the Bharat was in the control of several kings.
0: క్రీస్తుకు పూర్వము అనేక వేల సంవత్సరములకు పోకుండా శ్రీరామచంద్రుడు అవతరించి చక్రవర్తి అనేటువంటి పేరును గాంచాడు.
1: Before Christ, Sri Ramachandra ruled this country and he was an emperor.
0: 225 samvatsaramulopu Shivaji chakravartiga maaradu.
1: 225 years ago we also know Shivaji.
0: Akbar kudanu chakravartiga vachadu.
1: Akbar also was an emperor.
0: Veerandaru kudanu Muhammadan ayinappatikini,
1: though they are Muhammadans,
0: కానీ తమ ఎందున్నటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతి మానవునికి కూడాను అర్థమయ్యేటట్టుగా వ్యక్తం చేయాలనేటువంటి సంకల్పం చేత సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు.
1: దే ఫాలోడ్ ద స్పిరిచువల్ పాత్ ఎక్స్ప్రెసింగ్ ద డివినిటీ ప్రెసెంట్ విత్ ఇన్ దెమ్.
0: కనుక ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి గూఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని అవ్యక్తం చేయాలి.
1: Therefore, every man has to express, manifest the innate, immanent divinity.
0: ఈనాటి మానవునికి వ్యక్తి అంటే ఏమిటో కూడాను అర్థం కాకుండా ఉంటున్నది.
1: The modern man has no concept of వ్యక్తి or individual.
0: తన వ్యక్తిత్వాన్ని మర్చాలి.
1: In fact, he has to forget his individuality.
0: దివ్యత్వాన్ని స్మరించాలి.
1: He has to think of divinity.
0: పవిత్రమైన భావం పెంచుకోవాలి.
1: Entertain sacred thoughts.
0: అనంతమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: He should also develop and foster infinite theistic values.
0: ఆస్తికత్వం అనగా ఏమిటి?
1: What do you mean by theism?
0: ఆధ్యాత్మికమనగా ఏమిటి?
1: What is spirituality?
0: అనగా ఆధ్యాత్మికమనగా మానవత్వాన్ని మరచి మానవత్వం నుండి ఆవిర్భవించేటువంటి పశుత్వాన్ని దూరం గావించి దివ్యత్వాన్ని ప్రకటింపజేయటమే ఆధ్యాత్మికము.
1: Spirituality meant one should give up the animal or bestial quality, forget the humanness, transcend the human life and express the divinity.
0: కానీ ఈనాటి మానవుడు చదువులు అధికమయ్య కొనది తమ యొక్క దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని అభివృద్ధిపరిచి కేవలము ప్రచార ప్రబోధములో ప్రయాణమవుతున్నారు.
1: But with increasing education, man has forgotten the divinity. We find the animality or the bestial temperament on the rise.
0: Manavatvame artham kaakunda pothundadi.
1: The very meaning of humanness has lost its value.
0: Kanukane 15 samvatsaram nunchi kudanu manavata viluvulu penchukovalani pracharam chestu vastunnaru.
1: And henceforth, the human values have been propagated since last 15 years.
0: ఏమిటి ఈ హ్యూమన్ వాల్యూ?
1: వాట్ ఈస్ దిస్ హ్యూమన్ వాల్యూ?
0: ఏమిటి ఈ మనిషి యొక్క విలువ?
1: వేర్ డస్ దిస్ హ్యూమన్ వాల్యూ లై?
0: మనిషి యొక్క విలువ ఇది అది అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు డిసైడ్.
0: సత్యం అని కొందరు, ధర్మం అని కొందరు, శాంతి అని కొందరు, అహింస అని కొందరు వారి వారికి తోచినట్టుగా దీన్ని ప్రబోధిస్తూ వస్తున్నారు.
1: పీపుల్ స్టార్టెడ్ ఇంటర్ప్రెటింగ్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్ as truth, righteousness, peace, love, non-violence, and so on.
0: నిజమైనటువంటి మానవత్వం అనగా ఏమిటి?
1: What is a true humanness or
0: పశుత్వాన్ని పూర్తిగా మరచి
1: one has to forget the animal quality,
0: దివ్యత్వాన్ని చింతించి
1: always think of divinity,
0: మానవత్వాన్ని ప్రకటింపజేయటమే నిజమైనటువంటి యొక్క శక్తి.
1: And expressing the human quality in the true sense is the correct power.
0: కనుక ఈనాడు మానవుడనగా చాలా మంచివాడు అని అర్థము.
1: మానవ వర్డ్ మెంట్ ఎ గుడ్ మ్యాన్.
0: అన్ని ఉపనిషత్తులు కూడాను మానవత్వం అనగా పవిత్రమైనటువంటి వ్యక్తి అని పేరు.
1: ఉపనిషత్స్ ఆల్సో డిక్లేర్స్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ సీక్రెట్ ఇండివిజువల్.
0: మంచి మనసు కలవాడే మానవుడు.
1: మానవ ద హ్యూమన్ మెంట్ ద వన్ విత్ గుడ్ మైండ్.
0: కనుకనే మనసు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది.
1: He has got manas, the mind, so he is manishi, human.
0: Kanuka manchi manasu kalavade manavudu.
1: So manava, the human, is the one with good mind.
0: Manchi manasu anaga emiti?
1: What is meant by good mind?
0: 10 mandiki pavitramaitvanti yokka margamunu nirupinchi
1: demonstrating the sacred path,
0: aadarshavantamaitvanti yokka jeevithanni anubhavimpajesi
1: making others experience the ideal life,
0: ఆత్మ తత్వాన్ని ప్రకటించి
1: expressing the innate divinity,
0: అనంతమైన ఆనందమును అందించటమే ఇది నిజమైన మంచితనము.
1: And to share the infinite bliss with others is the true human quality.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ఆనందమును అనుభవించడానికి ఏ మానవుడు సిద్ధంగా ఉన్నాడు?
1: Who is ready to experience this sacred bliss?
0: మంచి మనసు అనేటువంటిదే కనిపించటం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ ఎ గుడ్ మైండ్ టుడే.
0: కనుకనే మంచి మనిషే ఈనాడు కనిపించటం లేదు.
1: దేర్ఫోర్ గుడ్ మ్యాన్ ఈజ్ నాట్ సీన్.
0: మ్యాన్ అనగా ఏమిటి?
1: వాట్స్ మీ మెన్ బై
0: మ్యాన్? ఎంఏఎన్ మ్యాన్ అన్నారు.
1: M-A-N is man.
0: M managa maya marchipovali.
1: M means forget maya illusion.
0: E atma darshinchali.
1: E atma self visualize the self.
0: M nirvanam pondali.
1: M nirvana attain liberation.
0: Mayanu marchi
1: forgetting illusion.
0: Atma darshinchi nirvanamnu pondatame nijamainatuvanti manishi.
1: The true human is the one who forgets the illusion, visualizes the self and attains liberation.
0: Inadu prati manavudu kodanu mayalo munigi untunnadu.
1: Everyone today is drowned in delusion.
0: Atma tattvane marchi untunnadu.
1: He has forgotten the self.
0: Nirvanam inkekkada praptistundi.
1: How is it possible to attain liberation?
0: Kanuka motta mota mayanu marchali.
1: So first we have to forget this illusion.
0: Mayanu vadalali.
1: We have to give it up totally.
0: Maya anaga emti? Yeni danni undani bhavinchukotame maya.
1: Maya or illusion meant thinking of that which is non-existent.
0: Lejani chintinchi
1: we think of that which is not there.
0: Unnadanni marchipoyi
1: we forget what is there.
0: Cheravalsina margani cheralekapothunnadu manavudu.
1: Man is not able to reach the goal he has to reach.
0: కనుకనే ఈ మానవుడు ఈనాడు అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: Therefore man is put to anxieties, worries, troubles and problems.
0: కనుక నవరాత్రులు అనగా ఏమిటి?
1: What do you mean by నవరాత్రి?
0: తొమ్మిది రాత్రులు.
1: Nine nights.
0: ఈ తొమ్మిది రాత్రుల లోపల కూడాను
1: throughout this
0: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని
1: during these nine nights
0: మహాదుర్గా మహాకాళి మహాసరస్వతి అనే పేర్లతో చింతించాలి అని పూర్వీకులు దీనికి ఒక నియమం నియమించారు.
1: The earlier people have prescribed and stipulated the worship of goddess in the names of Mahadurga, Mahakali, Mahasaraswati during this period of nine nights.
0: Durga anaga emiti?
1: Who is Durga?
0: Durga anaga sarvashaktulato koodinatundi.
1: Durga has got all mighty powers.
0: Samasta manoshaktulu బుద్ధిశక్తులు ఆత్మశక్తులు మూడింటి యొక్క ఏకత్వమునే దుర్గా అంటారు.
1: దుర్గా రిప్రజెంట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫిజికల్ పవర్, ద ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ అండ్ ద మెంటల్ కెపాసిటీస్.
0: ఇంకా మహాకాళి.
1: దెన్ కమ్స్ మహాకాళి.
0: అనగా ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వాన్ని ప్రకటించి దుష్ట సంహారం చేయటమే కాళి.
1: కాళి ఎక్స్ప్రెసెస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ three and kills the wicked and evil.
0: ఎక్కడ ఒక కాళి ఉన్నది, ఎక్కడ ఒక దుర్గం ఉన్నది అని చెప్పుకోవటం కాదు, మానవుని అందరే ఇది కనిపిస్తూనే ఉంటున్నది.
1: Durga and Kali are not present at separate places.
0: మనసు నుండి ఆవిర్భవించేటువంటి ఒక దుర్గుణములే.
1: The bad qualities in you.
0: ఈ దుర్గుణములు బుద్ధిని అనుసరించక
1: and they do not follow the intellect.
0: ఇంద్రియములను అనుసరించడం చేత
1: because they are after senses.
0: దురభ్యాసముల చేత
1: because of bad habits.
0: దుర్మార్గములకు లోబడి
1: and submits to wickedness.
0: దుష్ట శక్తిగా రూపొందుతూ వచ్చింది
1: and shapes itself a very cruel.
0: కనుకనే ఇట్టి దుష్ట శక్తిని దునుమాడి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శింపచేసేకే ఈ యొక్క దుర్గా అనేటువంటి ఒక తత్వమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: దుర్గా రిప్రజెంట్స్ the killing, annihilation of cruelty and wickedness and bringing forth the divinity in pristine form.
0: ee tammil dinamulu kudanu aneka rakamulaina yokka durgunamulanu duracharamulanu durmargamulanu dunumadi divyatvanni pavitramtanu abhiruddhi poshinchukotame ee yokka 10 dinamulu yokka sahaja lakshanam.
1: The main purpose of the celebration of nine nights lies in expressing the divinity, developing the sacred quality, removing all wicked qualities, bad practices.
0: ఈనాడు మనం చదివేదంతా కూడా దుర్గుణాలే.
1: What all we read today are all about bad qualities.
0: వినేదంతా దుర్గుణాలే.
1: We listen to bad.
0: చేసేదంతా దుర్గుణములే.
1: All that we do are bad deeds.
0: ఇక మంచితనం ఎక్కడ నుంచి వస్తుంది?
1: Then how do you expect to be good?
0: మంచితనం మానవుడి ఎందే కనిపించటం లేదు.
1: గుడ్నెస్ ఇస్ నాట్ ట్రేసిబుల్ ఇన్ మ్యాన్.
0: ఏదో నేను మంచిగా నడుస్తున్నానని భావిస్తున్నాడే కానీ భ్రమించటమే అది.
1: హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ గుడ్ బట్ ఇట్ ఇస్ ఆల్ ఇమాజినేషన్.
0: ఆ భ్రమ మానవుని ఎందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మ శూన్యం, కనిపించడు.
1: సో లాంగ్ దిస్ భ్రమ ఇమాజినేషన్ ఇస్ దేర్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను ఇమిడి ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ప్రకటించాలి.
1: Therefore, the divinity has got to be manifested, expressed by everybody.
0: ఆ దివ్యత్వము తన యందే ఆవిర్భవిస్తుంది.
1: In fact, it is in you.
0: ఎక్కడి నుంచి పోయి ఒక కాపరు పిత్తాళి వెండి ఇలాంటి గనుల నుంచి తీవటం కాదు.
1: It is nothing like extraction of copper, silver and so on out of the mine.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటి గని నుండి ఆవిర్భవిస్తుంది.
1: There is mine of divinity in every person.
0: ఇదే ఒక మానవునికి ఒక పెద్ద గని.
1: In fact, there is a very big mighty mine.
0: ఈ మైన్ నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి ఒక పవిత్రతను మనం ఆవిర్భవింప చేసుకోవాలి.
1: మచ్ ఆఫ్ ది సీక్రెట్ క్వాలిటీ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మైటీ మైన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి పనులు ఈనాడు మానవుడు ఎవడు చేపట్టడం లేదు.
1: మెన్ టుడే ఆర్ నాట్ టేకింగ్ అప్ ద సీక్రెట్ యాక్టివిటీస్.
0: పెద్దలను దర్శించినప్పటికీ
1: దో దే మే సీ నోబుల్ పీపుల్
0: అక్కడ నుంచి వచ్చేటువంటి జవాబులు మనకి ఏమాత్రం సరైనటువంటివి కాదు.
1: ద రిప్లై దే గెట్ ఫ్రమ్ దెమ్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ.
0: కానీ తనకే తృప్తి అయినప్పుడు పరులకేం బోధించగలడు.
1: వెన్ హీ హింసెల్ఫ్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ ఓన్ ఆన్సర్ వాట్ ఈస్ దట్ హీ వుడ్ స్పీక్ టు అదర్స్.
0: కనుక మొట్టమొదట జీసస్ రోమన్ దేశానికి వచ్చినప్పుడు ఆనాడు రోమన్ పాపులంతా కూడా గుర్తించడము ఒక పర్సోనా. దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడాను గోప్యంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించారు.
1: వెన్ జీసస్ విజిటెడ్ ద రోమన్స్ హీ ఫస్ట్ రికగ్నైజ్డ్ the divinity persona is latent in everyone.
0: Kanuka atti divyattam anetundi sarvatra vyapinchi unnadi.
1: That divinity is present all over.
0: Danine divya shakti annaru chaitanyam antu cheptu vacharu.
1: That is called chaitanya or divine power.
0: Ee chaitanya shakti sarvatra unnatundi.
1: This chaitanya shakti consciousness is present everywhere.
0: Chaitanya shakti leni sthaname kanipinchadu.
1: There's no place where there's no consciousness.
0: కానీ మానవుడు తన కంటికి కనిపించడం లేదని చైతన్యం ఉన్నట్టుగా భావించడం లేదు.
1: బికాస్ ద కాన్షియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్ కెనాట్ బి సీన్ విత్ ఫిజికల్ ఐ హీ డినైస్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
0: మంచి చెడ్డలు ఎంత ఇప్పుడు దివ్యత్వం యొక్క ప్రభావం
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ డివినిటీ.
0: అన్నిటి ఎందు దివ్యత్వం ఉన్నది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వన్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ డివినిటీ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ ఆల్.
0: ఈనాడు మానవుడు తనను తానే మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ టుడే.
0: తనను తానే మర్చిపోతున్నాడు.
1: హీఈస్ ఫర్గెటింగ్ హింసెల్ఫ్.
0: లోకంలో జరిగేటువంటి అన్నింటిని కూడా ప్రింట్ చేసుకుంటున్నాడు హృదయంలో.
1: ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
0: మనస్సు అనేటువంటిది కేవలం తెల్లని వస్త్రం వంటిది కాదు.
1: మైండ్ ఈస్ నాట్ లైక్ ఎ వైట్ క్లాత్.
0: అనేక జన్మముల యొక్క రహస్యములు అనేక జన్మముల యొక్క కర్మలు అన్ని దానిపైన ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: ద మైండ్ క్యారీస్ విత్ ఇట్ in imprinted on it effects and acts of the previous lives.
0: Kanuka manasu anetundi aneka kalatalato koodinatundi.
1: Mind is full of agitation.
0: Aneka kallolamulato koodinatundi.
1: Full of disturbances.
0: Aneka kalahamulato koodinatundi.
1: Full of conflict.
0: Aneka kanchalato koodinatundi.
1: And of many desires.
0: Ee kanchala chetane manavattamunu kevalamu marchipothunnadu.
1: Desires make man forget his true nature.
0: మానవత్వాన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
1: ఇఫ్ మ్యాన్ ఫర్గెట్స్ హిస్ ట్రూ నేచర్ ఈజ్ నో మ్యాన్ అట్ ఆల్.
0: కనుక ఈనాడు మానవత్వాన్ని దృష్టిగా పెట్టుకోవాలి.
1: టుడే వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద ట్రూ మ్యాన్ హుడ్.
0: మానవుని మర్చిన తర్వాత నీవు జ్ఞాపకం నందు ఉంచుకునేది ఏమిటి?
1: ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్ వాట్ ఈస్ దట్ యూ రిమెంబర్?
0: నీ చిత్తం నందు ఉంచుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ షుడ్ కీప్ విత్ యువర్ సెల్ఫ్?
0: మనసును పవిత్రం గావించుకోవటమే ప్రధానమైన సాధన.
1: ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ యువర్ హార్ట్.
0: మంచి మనసు కలిగినటువంటి మానవుడుగా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఎ మ్యాన్ విత్ ఎ గుడ్ మైండ్.
0: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంటాయి.
1: దెన్ యూ హావ్ ఎలిజిబిలిటీ టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నీ మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: యూ డోంట్ లిసన్ పే హీట్ టు ద వర్డ్స్ దో దే ఆర్ సెట్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఎంత ప్రేమ చేతనో ఎంత దయచేతనో ఎంత కరుణ చేతనో మనసిచ్చి చెప్పినటువంటి మాటలు మానవుడు ఏమాత్రం కూడాను వినటం లేదు.
1: అవుట్ ఆఫ్ ఇన్ఫినిట్ లవ్ మెర్సీ అండ్ కంపాషన్ దో గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యూ డోంట్ పే హీట్ టు దెమ్.
0: మనసు లేకుండా కేవలము మాయా మనసులైపోయి కొన్ని ప్రబోధనలు చేస్తుంటే ఆ దుర్గుణములంతా కూడాను చాలా సులభంగా వింటుంటారు.
1: Without any psychological involvement, with full of imagination and delusion, those things are said, they are believed.
0: ఇవి వినడానికి కాదు చెవులిచ్చిండేది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇయర్స్ ఆర్ నాట్ గివెన్ టు యూ టు లిసన్ టు ఆల్ దట్.
0: ఒక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
1: యు ఆర్ రెడీ, క్వైట్ రెడీ, బీ ప్రిపేర్డ్ టు లిసన్ టు ఆల్ గాసిప్ అండ్ ద వెయిన్ టాక్
0: ఆఫ్ ద నైబర్. ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పివేడ, వద్దికలు నుండలేరా ఓ చెవులా.
1: ఓ ఇయర్స్ యు ఆర్ నాట్ రెడీ టు లిసన్ టు ద స్టోరీస్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ఈ మంచి మాటలకు రెండు చెవులు ఒదిక చేరవు.
1: The 2 years are not ready to listen to good words.
0: చెడ్డ మాటలకు ఇంకా నాలుగు చెవులు పెట్టుకుని వింటారు.
1: To listen to bad words will have additional ears also.
0: ఇది కేవలము ఒక చెడ్డ కాలం ప్రాప్తించినప్పుడే ఇలాంటి బుద్ధులంతా వస్తుంటాయి.
1: It is the fate or the destiny or approach of the bad time.
0: దీనినే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు.
1: దిస్ కైండ్ ఆఫ్ టెంపరమెంట్ వుడ్ సెటిల్ ఆన్ అస్ ఇన్ బ్యాడ్ టైమ్స్.
0: కనుక మనం వినవలసినటువంటిది మంచి మాటలే.
1: సో వాట్ వీ హావ్ టు లిసన్ టు ఇస్ ఓన్లీ టు గుడ్ థింగ్స్.
0: ఏది మంచి మాటలు?
1: వాట్ ఆర్ గుడ్ వర్డ్స్?
0: పరలోకు అపకారం కలగని,
1: those that won't harm others,
0: నాకు దుఃఖం అందించని,
1: those that won't make others sad,
0: నాకు ఏ విధమైనటువంటి బాధను చేకూర్చని,
1: those that won't hurt anybody,
0: దివ్యత్వాన్ని అందించి,
1: that hands over the divinity,
0: దైవత్వాన్ని ప్రబోధించి,
1: teaching about God,
0: దీనత్వాన్ని దూరం చేయటమే నిజమైనటువంటి ఒక మాట.
1: And to distance you from this weakness is the true good word.
0: కనుక ఈనాటి మానవుడు ప్రథమ దినమైనటువంటి ఈ యొక్క వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞమునందు,
1: the first day of Vedapurusha Saptaha Jnana Yajna,
0: దీన్ని సరైనటువంటి మార్గంలో మనము నడుచుకోవాలి.
1: Wants us to conduct ourselves in the right path.
0: Vedapurusha Saptaha Jnana Yajnamu ani deeniki peru.
1: This is named as this way, Veda Purusha Saptaha Jnana.
0: Veda Purusha.
1: Veda Purusha.
0: Purusha anetundi nijamainatundi sanskrita padam.
1: Purusha is a Sanskrit word.
0: Purushulanaga kevalam pantu shirtu vesukoni undetundi vaadu kaadu.
1: Purusha is not merely the one with a pant and a shirt.
0: Dressuga untuntadi kaani nijamainatundi purushulu anetundi vaadu divyattanto koorinatundi daivame.
1: Purusha is not the one with the dress, pant and shirt. Purusha represents the divinity.
0: దీనిని పౌరుషత్వము అని చెప్పి కూడాను హిందీలో చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ పౌరుష ద వేళ.
0: కనుక దివ్యత్వం అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని,
1: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ద డివినిటీ,
0: ఈ బయట భావాలంతా కూడా ప్రాకృతమైనటువంటివన్నీ తలంచి,
1: అండ్ వీ షుడ్ ఆల్సో కన్సిడర్ ఔటర్ ఐడియాస్ ఆర్ వరల్డ్లీ,
0: ఇదంతా కేవలము నెగిటివ్స్ మాత్రమే.
1: And know full well that they are all negative.
0: నిజమైన పాజిటివ్ అనేటువంటిది తన యందే ఉంటున్నది.
1: The true positive is within you.
0: ఈ పాజిటివ్ ఎవరిచ్చినారని పోయేటువంటిది కాదు.
1: It will never leave you any time.
0: ఏమి చేసినా కానీ కదిలేటువంటిది కాదు.
1: It will never waver nor change.
0: కదలక మెదలక ఉండేటువంటి ఒక దివ్యత్వమే ఈ పౌరుషత్వం.
1: It never moves nor gets shaken.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి విద్యార్థులు,
1: మోడర్న్ స్టూడెంట్,
0: నైతిక విద్యలను ఏమాత్రము నేర్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో మోరల్ వాల్యూస్.
0: నైతికం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: మొరాలిటీ ఈజ్ హైలీ వాల్యుబుల్.
0: ఈ మొరాలిటీ లేకున్నటువంటి మానవుడు నిజమైనటువంటి మానవుడే కాదు.
1: హీ కెనాట్ బి ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ ఈజ్ నాట్ మోరల్.
0: ఈ మొరాలిటీని మనం పెంచుకోవటమే నిజమైనటువంటి చదువు.
1: True education wants you to develop the moral values.
0: ఈ మొరాలిటీని పెంచుకోకుండ ఎన్ని పెంచుకొని ప్రయోజనం ఏమిటి?
1: Without developing morality, what for is the rest of the
0: education? గొప్ప ధనమును సంపాదించాము.
1: You may earn money.
0: గొప్ప భవనములు కట్టాము.
1: You constructed.
0: గొప్ప ఉద్యోగములు చేశాము.
1: You have undertaken high jobs.
0: కానీ ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: What for all this?
0: మొరాలిటీ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే.
1: Without morality, they would all be in vain.
0: కనుకనే అది ఏ నిజాయితీ?
1: నిజాయితీ ఇది ఇంటెగ్రిటీ.
0: అది ఏ నీతి?
1: దట్ ఈస్ మొరాలిటీ.
0: అటువంటి నీతిని మనం ఈనాడు మనము గుప్తంగా ఉండేటువంటి హృదయం నుంచి మనము ఆవిర్భావం చేసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ మొరాలిటీ, నీతి ఎమనేట్స్ ఫ్రమ్ అవర్ హార్ట్.
0: ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ దాని నిమిత్తమై మానవుడు ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ ఇట్ ఫోర్.
0: చూచినవి, అనుభవించినవి, చెప్పినవి ఇత్యాది ప్రాకృతమైనటువంటి యొక్క విషయంలో మాత్రమే ఆవిర్భావం చేసుకుంటున్నాడు.
1: హీ ఓన్లీ బ్రింగ్స్ ఫోర్త్ ఆల్ దట్ హీ హియర్స్, ఆల్ దట్ హీ వాచెస్, ఆల్ దట్ హీ లిసన్స్ టు.
0: చెడ్డ భావములే అతనికి చాలా చాలా తీపిగా ఉంటుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ రిలిషెస్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
0: కనుక మొట్టమొదట మనము హృదయం నుంచి ఆవిర్భవం చేసేటువంటి సత్య స్వరూపాన్ని మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు గో బై ద ట్రూ ఫామ్ విచ్ లైజ్ ఇన్ అవర్ హార్ట్.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మనం అందుకోవడానికి వీలు కాదు.
1: It is not possible to have God.
0: ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు.
1: You cannot buy him with money.
0: పదవులకు దక్కేటువంటి వాడు కాదు.
1: You cannot have him by position.
0: అధికారములకు చిక్కేటువంటి వాడు కాదు.
1: Authority will never help you to
0: కానీ సత్య నీతికి మాత్రమే తాను సంకల్పించుకుంటాడు.
1: You can have God attain him through only the two.
0: దానిని నీతి నిజాయితీ అన్నారు. నీతి నిజాయితీ అన్నారు.
1: These two are నీతి నిజాయితీ, the morality and integrity.
0: చిక్కగలడు దక్కగలడు కానీ
1: you can attain God, have him with these two.
0: మరొక దేనికి ఏ మాత్రం కూడాను భగవంతుడు చిక్కడు దక్కడు.
1: You can never have him by any other means.
0: కనుక
1: సో
0: ఈనాటి యువకులంతా యువతలంతా కూడాను తమ యొక్క జీవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: The modern youth, men and women, should develop this divine divinity, the divine human life.
0: కనుకనే ఇది ఏ మొట్టమొదట మూడు మాటలతో చెప్పాను.
1: This Bhagavan said earlier in three words.
0: దైవ ప్రీతి కలగాలి.
1: You should have love for God.
0: దైవ ప్రీతి కలిగినప్పుడే పాప భీతి ఏర్పడుతుంది.
1: When once you love God, you have fear of sin.
0: ఈ పాప భీతి ఏర్పడినప్పుడే మొరాలిటీలో మనకు గౌరవం ఏర్పడుతుంది.
1: When there is fear of sin, you will respect morality.
0: ఈ మొరాలిటీ మనకు రావడానికి ఈ విధమైనటువంటి పాప భీతి కావాలి.
1: Therefore, to respect morality,
0: ఈనాడు పాపం అంటే ఏమో భీతే లేదు.
1: Today no one has any fear for sin.
0: Papa Preeti,
1: they love sin.
0: Dvesham, ee rendittinu penchukuntunnaru.
1: Papa Preeti, they love sin and Daiva Dvesha, they hate God.
0: Papam kaadu, Papa Bheeti ini, papam kaadu idi.
1: And he says Papa Bheeti.
0: Mahaghoramainatundi papamu.
1: It is worst of all of the sins.
0: Kanukane manam sampadinchukovalsinatundi Papa Bheeti kavali.
1: Therefore what we have to cultivate today is fear of sin.
0: Andari yandu nijamainatundi premanu prakatinchali.
1: In fact everyone should express love.
0: Ee prema tane yandu unnatundi premane sarvulu yandu unnadaneetu satyanni gurtinchali.
1: You have to know the fundamental basic truth that love is in you.
0: Ekatma sarvabhutaantaratma.
1: Is only one principle of the self present in all of the being.
0: కనుక నాకు వేరే ప్రేమ నీకు వేరే ప్రేమ కాదు.
1: లవ్ ఇన్ మీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద లవ్ ఇన్ యు. లవ్ ఇస్ వన్.
0: కానీ ఈ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని జీవితము,
1: లైఫ్ వితౌట్ లవ్,
0: ప్రాణము లేని శ్మశానమే.
1: అండ్ ఇట్స్ సంథింగ్ లైక్ ఎ డెడ్ బాడీ వితౌట్ లైఫ్.
0: కనుక మనము ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే లేకుండా మనకు ప్రాణమే ఉండదు.
1: Without love we are lifeless.
0: Prema muditamavu nijamainatti yokka tattvanni manam sampayinchukovali.
1: With love you can have understand your true nature.
0: Ee naadu lokamulo dharam ee reetiga sampayisthunnaru.
1: Today you know how the people earn money.
0: Udyogam chesu leka vyaparam chesu dhananni abhivruddhi parchukuntunnaru.
1: They earn money by undertaking a job or business.
0: కనుకనే ఈ విధంగా ధనమును అభ్యాసం చేసుకుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నీతి నిజాయితీ అనేటువంటి వ్యాపారం చేసి ఈ యొక్క దివ్యమైన ప్రేమను పెంచుకోవాలి.
1: జస్ట్ యాజ్ యు గాట్ యువర్ ఓన్ వేస్ టు ఎర్న్ మనీ, యూ కెన్ ఆల్సో ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ పాత్ by cultivating these two, neeti morality, nijayati,
0: navahincheti nadalu anakattalu katti pantalu ee vidhanga pandinchukuntamo.
1: Just as you build anakats and to for cultivation,
0: adhe vidhamgane manavattu ishtansaranga pravartinchutundadi.
1: Man cannot act in a wayward way.
0: Daniki indriya nigraham anetundi dani control chesi
1: man's life has to
0: adhe anakatta.
1: And it is the proper anchor.
0: ఆ నిచ్చినటువంటి ప్రేమ తత్వాన్ని సమాజం యొక్క సంక్షేమానికి ఉపయోగించుకోవాలి.
1: And his love should be used for the welfare of the humanity.
0: కనుకనే ఈనాటి యువకులు,
1: the youngsters today,
0: సమాజం యొక్క సంక్షేమాన్ని దృష్టి అందించుకోవాలి.
1: Should keep in view the welfare of the society.
0: సమాజం క్షేమంగా ఉండినప్పుడే నీ క్షేమం కూడా అందులో ఉండి ఉంటుంది.
1: When the society is happy, there lies your happiness.
0: కనుకనే సమాజం యొక్క క్షేమాన్ని నీవు కోరుకుంటున్నప్పుడు నీ యొక్క ప్రయత్నములన్నీ ప్రయోజనం ఏమిటి?
1: Without aspiring for, desiring for the happiness of the society, how can you expect to be happy?
0: విద్యార్థులారా,
1: students,
0: ఈనాటి ప్రథమ దినం కనుకనే,
1: this being the first day,
0: meer munmundu jaragavalsinattu anni kodanu koncha simple ga ee naadu cheptu vacharu.
1: What all that could happen in future is conveyed in a simple form.
0: Mukhyanga manam jeevithamlo sadhinchavalsinattundi morality.
1: What you have to achieve in life is morality.
0: Mind anetundi sanni pavitramaina margamlo praveshapettali.
1: We should make our mind tread along the sacred path.
0: మనసు చాలా పవిత్రమైనటువంటిది.
1: Mind is very sacred in.
0: కానీ దానికి అనేక విధమైనటువంటి దుర్గుణాలను కూడా చేరుస్తున్నాం.
1: But bad qualities get mixed up there.
0: దానిని సరైన రీతిలో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనేటువంటి దీంతో పవిత్రము గావించాలి.
1: రిపెంటెన్స్ అండ్ అటోన్మెంట్ వుడ్ బి ద సొల్యూషన్ టు మేక్ ద మైండ్ సీక్రెట్.
0: తెలిసో తెలియకునో ఎన్నో పాపములు చేస్తుంటారు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యూ మైట్ హావ్ కమిటెడ్ సిన్స్.
0: కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని పరిహారార్థమై పశ్చాత్తాప పడాలి.
1: వెన్ వన్స్ వీ హావ్ రియలైజ్ ద మిస్టేక్ వీ హావ్ టు రిపెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ యొక్క జీవితమే చాలా పవిత్రమైనటువంటిది.
1: యువర్ లైఫ్ ఇస్ ట్రూలీ సీక్రెట్.
0: నిజంగా మీరు చాలా ధన్యులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ రిడీమ్డ్.
0: ఈ ధన్యుడు కాబట్టి ఈ రకమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు.
1: ఇట్ ఇస్ ఓన్లీ దట్ మేడ్ యూ గెట్ ఇన్ టు ది స్పిరిచువల్ పాత్.
0: కానీ ఒకరినొకరు చూచి పెడమార్గం పట్టి కొంతవరకు నువ్వు దీన్ని అపవిత్రం గావించుకుంటున్నారు.
1: యు ఆర్ మేకింగ్ ఇట్ అన్సీక్రెట్. Proceeding in a wrong direction, watching others.
0: కనుక మనం సంఘం కూడా నువ్వు సరైన సంఘంగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ గుడ్ అసోసియేషన్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో నీ యొక్క చర్యలన్నీ కూడా ఆ కంపెనీతో చేరి ఉంటాయి.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్
0: మానవ యొక్క ప్రవర్తనలపైన ఆధారపడి ఉంటుంది.
1: బేస్డ్ ఆన్ ద కాండక్ట్ ఆఫ్ మ్యాన్
0: ఈ ప్రవర్తనలన్నీ కూడాను
1: All this behavior
0: సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
1: Or based on thought
0: ఈ సంకల్పములన్నీ కూడాను
1: All thoughts
0: మానవుని యొక్క డిజైర్స్ పైన ఆధారపడి ఉంటుంటాయి.
1: Or based on the human desire
0: ఈ డిజైర్స్ అంతా కూడాను
1: All desires
0: మన యొక్క సంఘం పైన ఆధారపడి ఉంటుంటాయి.
1: They depend on our society
0: సంఘం యొక్క ప్రవర్తనలు సరైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దాలి.
1: Therefore we have to shape the conduct the behavior of the society.
0: అప్పుడే మన సంకల్పములు సత్య సంకల్పములుగా మారుతాయి.
1: Then we will have truthful thoughts.
0: ఈ సత్య సంకల్పములే మన సత్య మార్గములకు మా సరైనటువంటి రాజబాట.
1: ద ట్రూత్ఫుల్ పాత్, దట్ ఐడియస్ ఇస్ ద రాయల్ పాత్ టు అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఈనాడు మొరాలిటీ.
1: Today what you have to learn today is about morality.
0: నీతి అనేటువంటి దాన్ని మనం చక్కగా మనం గుర్తించి వర్తించాలి.
1: We have to recognize it and act accordingly.
0: ఈ నీతి లేకుండా పోతే మానవత్వం ఏమాత్రము పనికిరాదు.
1: Without morality నీతి human life is a waste.
0: కనుకనే నీతిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: We have to keep in view the morality always.
0: ఆ నీతి ఒక్కటి ఉంటుంటే సర్వము మనం సాధించవచ్చును.
1: With morality you can accomplish anything.
0: రేపటి దినము
1: టుమారో
0: ఈ నీతికి సంబంధించినటువంటి నిజాయితీని కూడా మనము విచారిస్తాము.
1: We'll also get into the details of నీతి and నిజాయితి.
0: కనుక నీతి మొట్టమొదటిది.
1: నీతి మొరాలిటీ ద ఫస్ట్.
0: అటువంటి నీతి కలిగినటువంటి మానవాడే నిజమైన జాతిగా రూపొందుతాడు.
1: ద మ్యాన్ విత్ దిస్ నీతి మొరాలిటీ బికమ్స్ ద ట్రూ రేస్ ఆఫ్ ద జాతి. ఇట్ ఇస్ ద హ్యూమన్ రేస్.
0: ఈ మానవ జాతికి సర్వం కూడా ఒక్కడే తండ్రి.
1: In fact, we have only one father for the humanity.
0: Atane daivamu.
1: The father is God.
0: He is father, father, father annaru.
1: Jesus said, father, father.
0: Jesus kuda cheppadu.
1: Same thing is stated by him.
0: Father.
1: Father.
0: Give me enough help.
1: He prayed to the father to give him help.
0: ఎందుకోసం నన్ను ఇంత బాధ పెడుతున్నావు?
1: వై డు యూ మేక్ మీ సఫర్?
0: నీవు అందరికీ తండ్రే కదా.
1: యు ఆర్ ఫాదర్ టు ఎవ్రీవన్.
0: కానీ నేను ఏ పాపం చేశాను?
1: వాట్ సిన్ ఐ కమిటెడ్
0: అన్నాడు.
1: హి సెడ్ సో.
0: తర్వాత తనకు ఒక విధమైనటువంటి అశరీర వాణి అనిపించింది.
1: దెన్ హీ హెర్డ్ ది ఎథీరియల్ వాయిస్.
0: మై డియర్ సన్,
1: మై డియర్ సన్,
0: ఎందుకు వరి చేస్తున్నావు?
1: Why are you worried?
0: వరి చేయవద్దు.
1: Do not worry.
0: అందరూ నీ సోదరులే.
1: All are your brothers.
0: నీ సోదరులైనటువంటి వారు నీకు అపకీర్తి ఇచ్చినారు, అన్యాయం చెప్పినారు అని నువ్వు అనుకుంటున్నావు. ఏది అన్యాయం కాదు.
1: యూ థింక్ దట్ ఆల్ యువర్ బ్రదర్స్ బ్రాట్ యూ ద బ్యాడ్.
0: జరిగినదంతా కూడా మన మంచి కోసమని.
1: వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఈస్ ఫర్ అవర్ గుడ్.
0: కనుకనే నువ్వు సంతోషంగా దీన్ని స్వీకరించు అన్నాడు.
1: యూ సెడ్ బీ హ్యాపీ అండ్ యాక్సెప్ట్ ఇట్.
0: అప్పుడే జీసస్ క్వైట్ గా కన్నులు మూసుకున్నాడు.
1: దెన్ జీసస్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద ట్రాంక్విలిటీ.
0: దట్ ఈస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: Then he declared, death is the dress of life.
0: ఎందుకంటే ఈ డెత్ అనేటువంటిది డ్రెస్ ను మార్చినట్టుగా కొన్ని దేహాలు మారుతూ ఉంటాయి.
1: Death is the dress of life, like that we change our bodies.
0: కనుక ఇదంతా కూడా నేను బాడీని చేంజ్ చేసుకోవటమే కానీ నాకు ఇది డెత్ కాదు అన్నాడు.
1: జస్ట్ ఐఎమ్ చేంజింగ్ మై బాడీ బట్ ఈస్ నాట్ ట్రూ.
0: మానవునికి డెత్ లేదు.
1: దట్ మ్యాన్ ఇస్ డెత్ లెస్.
0: దేహాలు మార్చడం జరుగుతుంటది కానీ
1: బాడీస్ చేంజ్.
0: ఆత్మ ఎప్పటికీ ఇమ్మార్టాలిటీ.
1: ద సెల్ఫ్ ఇస్ ఇమ్మార్టల్.
0: ఇది అమృతమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ నెక్టరైన్.
0: ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బ్లిస్ఫుల్.
0: కానీ దీన్ని అనృతంగా భావించుకోవటం చేతనే,
1: బికాజ్ వీ కన్సిడర్ ఇట్ అనృత, ద
0: అమరత్వాన్ని మర్చిపోతున్నారు.
1: వీ హావ్ ఫర్గాటన్ ది ఇమ్మార్టల్ నేచర్.
0: అమరత్వాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ది ఇమ్మార్టల్ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అదియే చెప్పాడు, అమరా నిజరా దేవ తిరిజా విభుదాసురహ సుపర్వాణ సుమనస త్రిదివేశాది అవకాశ ఆదిత్యయ భవిష్యత్తు అమృతాంజన అన్నాడు. అమరా నిర్జరా దేవ, నీవెప్పుడు కూడా జీవించినటువంటి వాడవే.
1: యువర్ ఎటర్నల్.
0: నీవేనాటికి మారేటువంటి వాడు కాదు.
1: యు నెవర్ చేంజ్.
0: దేహం మారుతుండాలి.
1: బాడీ మైట్ చేంజ్.
0: కాలం మారుతుండాలి. మనసు మారుతుండాలి. కాబట్టి నీవు మనసు కాదు.
1: యువర్ నాట్ ద మైండ్.
0: దేహం కాదు.
1: యువర్ నాట్ ద బాడీ.
0: బుద్ధి కాదు. చిత్తం కాదు.
1: యువర్ నాట్ ద మైండ్
0: కాదు.
1: యువర్ నాట్ ద ఇంటెలెక్ట్. యువర్ నాట్ ద సెన్స్.
0: ఆత్మవే.
1: యు ఆర్ ద ట్రూ సెల్ఫ్ ఇన్ ద స్పిరిట్.
0: ఆత్మ అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై ఆత్మ?
0: దీనికి స్వరూపం లేదు.
1: ఇట్ హస్ నో ఫామ్.
0: దీనికి చైతన్య శక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ చైతన్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
0: అనగా పంచభూతముల యొక్క స్వరూపమే ఆత్మ.
1: ది కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ఆత్మ ఆర్ కాన్షియస్నెస్.
0: కనుకనే ఇలాంటి పవిత్రమైనటువంటి అమృతత్వాన్ని, అనృతత్వాన్ని దూరం చేసి అమృతత్వాన్ని పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డిస్టెన్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ అనృత, ద ఫాల్స్హుడ్, అండ్ అండర్స్టాండ్ ది అమృత, ది ఎటర్నల్ ప్రిన్సిపల్. వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ వ్యూ.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
1: దేర్ లైస్ ద ట్రూ హ్యూమన్ హుడ్.
0: కానీ ఈనాటి యుగం లోపల కేవలం భ్రాంతులు, భ్రాంతులు, భ్రమలు, ఈ కోరికల చేతనే జీవితము కొల్లబోతుంటుండ.
1: ద మోడర్న్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ భ్రాంతి, ఇమాజినేషన్, అండ్ డిజైర్స్.
0: ఈ డిజైర్స్ ను చాలా వరకు తగ్గించుకోవాలి.
1: వీ హావ్ టు రిడ్యూస్, కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్.
0: ఈ యొక్క లగేజ్ ని తగ్గించుకుంటే మనం ఎంతగానో శాంతిగా ఉంటాం.
1: ఇఫ్ యూ హ్యావ్ లెస్ లగేజ్, యూ విల్ బి మోర్ పీస్ఫుల్.
0: ఇవన్నీ మనం పెంచుకునేటువంటివే కానీ పెంచుకునేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ వీ గ్యాదర్ అమాస్
0: పెంచుట. పుట్టినప్పుడు ఏమి తెచ్చాము?
1: వాట్ ఇస్ ఇట్ యు బ్రాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్?
0: పుట్టినప్పుడు ఏమి తీసుకుని పోతున్నావు?
1: వాట్ ఇస్ ఇట్ యు టేక్ బ్యాక్ విత్ యు?
0: తెచ్చింది లేదు, తీసుకుని పోయేది లేదు.
1: యు హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్, నార్ యు క్యారీ టువర్డ్ ది ఎండ్.
0: ఎక్కడ వదిలిపోవాల్సింది.
1: యు హావ్ టు డ్రాప్ ద థింగ్స్ ఆన్ ద వే.
0: కనుక అట్టి సత్యాన్ని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: యు హావ్ టు నో ద ట్రూత్ ఫస్ట్.
0: తెచ్చింది లేదు, కొనిపోయేది లేదు.
1: యు హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్, నార్ వుడ్ క్యారీ.
0: అన్ని పాసింగ్ క్లౌడ్స్ మాది కదిలిపోతున్నాయి.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
0: దేహం మార్పు చెందింది.
1: బాడీ హాస్ చేంజ్.
0: మనసు మార్పు చెందుతూనే ఉంది.
1: మైండ్ ఆల్సో గోస్ ఆన్ చేంజ్.
0: మార్పు చెందేటువంటివి నీవు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ చేంజ్.
0: మార్పు చెందనటువంటి వారే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద ట్రూ సెన్స్ యు ఆర్ చేంజ్ లెస్.
0: కనుక దేహం పుట్టినప్పుడు చైల్డ్ అన్నారు.
1: At the time of birth, you were a child.
0: 10 సంవత్సరాలు బాయ్ అన్నారు.
1: At the age of 10, you are a boy.
0: 30 years man అన్నారు.
1: 30 years man.
0: 75 years grand father అన్నారు.
1: At the age of 75, you are a grand father.
0: పేర్లు మారాయి కానీ తాను ఒక్కడే.
1: Names have changed, but you are one and the same.
0: కనుక ఇవన్నీ దేహాలతో కలిగేటువంటి మార్పులు.
1: These are the changes that are the source of the body.
0: లక్షణాలే.
1: They are the qualities of the nature.
0: కానీ ఇందులో ఉండినటువంటి ఒక నివృత్తి అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి కూడా ఒక్కటిగానే ఉంటుంది.
1: In fact, the true identity, the true nature remains the same, change.
0: మారినది కాదు.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీటైమ్.
0: ఆత్మతత్వమే నిజమైనటువంటి తత్వం.
1: ద ట్రూ సెల్ఫ్, ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి.
1: వన్ షుడ్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మవిశ్వాసం కలిగి ఉండినప్పుడే అంతా మనకు చేకూరుతుంది, జయము.
1: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ విల్ బి ట్రయంఫెంట్, యూ విల్ బి సక్సెస్.
0: ప్రతి మానవుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఎవ్రీవన్ రిక్వైర్స్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మ అంటే తనపైన తనకు నమ్మకం కావాలి.
1: మీనింగ్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: తనను తాను నమ్మాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అనేక గ్రంథాలు చదువుతున్నారు.
1: మెనీ రీడ్ బుక్స్.
0: కానీ చదివి ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: చదువు చదువు చదివి చావంగనేటికి, చావు లేని చదువు చదవాలి.
1: అట్ ఆల్ వీ రీడ్ అండ్ రీడ్ అండ్ అల్టిమేట్లీ డై. వీ షుడ్ రీడ్ టు బి ఇమ్మోర్టల్.
0: మన జీవితంలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మనం ఉపకారం చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ రెండర్ సర్వీస్ టు అదర్స్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: ది మెరిట్ లైజ్ ఇన్ హెల్పింగ్ అదర్స్.
0: మనం ఎప్పుడు హెల్ప్ చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ కంటిన్యూస్లీ.
0: హస్తములంతా కూడా హెల్ప్ చేయాలి.
1: హ్యాండ్స్ ఆర్ గిఫ్టెడ్ టు హెల్ప్ అదర్.
0: కంఠమంతా సత్యాన్ని పలకాలి.
1: అండ్ వీ షుడ్ స్పీక్ ట్రూత్.
0: చెవులంతా మంచినే వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు గుడ్ వర్డ్.
0: హృదయమంతా మంచినే అనుభవించాలి.
1: హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్
0: ద హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం.
1: Therefore, that should compassion the heart and the truth that you speak and also that of charity. We should develop that human quality. Today, the true human nature is
0: hidden.
1: We are carried away by the fleeting momentary worldly joys and pleasures and properties. One day or other, they are bound to
0: vanish.
1: Even if you are prepared to give it up, they will never leave you. In fact, they follow you.
0: కనుక ఇలాంటి చింతలంతా మేము మానాలి.
1: డోంట్ హ్యావ్ ఎనీ సచ్ థాట్స్.
0: అన్ని చింతల కంటే కూడా గొప్ప చింత దైవ చింతన చేయాలి.
1: అబ్ ఆల్ దీస్ థాట్స్ చింత ద బెస్ట్ చింత థాట్ ఈస్ దట్ ఆఫ్ గాడ్.
0: చింతన చేతనే సర్వ చింతలు పరిహారం అవుతాయి.
1: విత్ ది థాట్ ఆఫ్ గాడ్ చింత ఆల్ చింతాస్ వరీస్ ఆర్ గాన్.
0: చింత
1: బట్
0: భూమి నుండి చింత
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత
1: డెత్
0: బాల్యమంతా చింత
1: బాయ్‌హుడ్
0: వార్ధక్యం ఒక చింత
1: ఓల్డ్ ఏజ్
0: వార్ధక్యం ఒక చింత సంతసం ఒక చింత
1: హ్యాపీనెస్
0: వింత చింత
1: రెస్టడే దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్
0: సర్వ చింతల బాపిడి సర్వేశ్వ స్మరణ
1: ఆల్ ద వరీస్
0: ఇప్పుడైనా మీరు దీన్ని చేసి
1: అట్లీస్ట్ డూ ఇట్ నౌ
0: దివ్యమైనటువంటి దైవత్వాన్ని పొందండి
1: అటైన్ ద డివినిటీ
0: మీరే దైవ స్వరూపులు
1: యువర్ ఎంబాడిమెంట్స్
0: మీకంటే దైవం ప్రత్యేకంగా లేడు
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్
0: ఈనాటి మానవుడు తనకంటే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని భ్రమించి ఆ దైవం కోసము అన్ని రకమైన సాధనలు చేస్తున్నారు
1: మ్యాన్ టుడే థింగ్స్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్
0: తనకంటే ప్రత్యేకమైనటువంటి గాడ్ లేడు
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ
0: తానే దైవము
1: యూఆర్ గాడ్
0: తానే సర్వము
1: యూఆర్ ఎవ్రీథింగ్
0: ఆ సత్యాన్ని మర్చిపోతున్నాడు
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్
0: కనుక ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్ ఐఆమ్ దీన్ని స్మరించండి
1: Therefore, we should constantly think, I am God
0: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి
1: Be blissful always
0: ఎందుకు మీరు విచారం చేస్తుంటారు
1: Why are you worried
0: ఏదో పరీక్షలు వస్తున్నాయంటే విచారం చేస్తారు
1: You can worry at the time of examination
0: మీ అమ్మ నాన్నలకు ఒళ్ళు సరిలేదంటే విచారం చేస్తారు
1: Your parents are sick you can worry
0: ఎందుకు విచారం చేసి ఇవన్నీ తగ్గిపోతున్నాయా
1: Why worry is not solution
0: తగ్గిపోతున్నాయా తప్పిపోవు
1: Worry is not solution
0: జరుగుతాయి చేయవలసింది చేస్తారు
1: Things will certainly happen.
0: ఈ చింతలు ఏమాత్రం కూడా చేయకూడదు
1: నెవర్ వరి
0: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి
1: బీ హ్యాపీ ఆల్వేస్
0: ఆ హ్యాపీగా ఉండినప్పుడే నిజమైనటువంటిది లభిస్తుంది
1: వెన్ యూఆర్ హ్యాపీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్
0: ఈ హ్యాపీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది
1: హౌ కెన్ యూ బి హ్యాపీ
0: దైవం నుంచినే ప్రాప్తిస్తుంది
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్
1: ద ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్
0: ఆ దైవంతో కూడినప్పుడే ఈ ఆనందం లభిస్తుంది
1: వెన్ యూఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్ యూ విల్ బి హ్యాపీ
0: దైవాన్ని వేరు చేసి
1: సెపరేటింగ్ గాడ్
0: నీవు ఆనందాన్ని అనుభవించాలంటే అసాధ్యము
1: Keeping God elsewhere, thinking separate from you, you can never be happy. Embodiments of love. Whenever it's possible and you find time, think of God. Listen to good things. Find out the sacred path. Never give scope for these mean, low ideas.
0: भजन बिना सुख शांति नहीं

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సూరుడై రణమందు పోరవచ్చూ.

రాజరాజై పుట్టి రాజ్యమెలగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. గగ

0: One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all eight forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. Students,
1: ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు.
0: In this vast world, there's no knowledge which man has not acquired.
1: అన్ని విద్యలు నేర్చియు, అన్ని సౌఖ్యములను చూచు, ఈ విశాల ప్రపంచమంతయును సంచరించి కూడాను సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి. కాని తానెవరో తెలియక ఉండా ఉంటున్నాడు మానవుడు.
0: విత్ ద టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేరియస్ ఫీల్డ్స్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ మూవ్స్ అబౌట్ యాక్టివ్లీ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈస్.
1: ఇన్ని తెలిసి తానెవరో తను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి?
0: Without knowing one's own self, what's the fun of knowing the rest?
1: Kanuka manavudu ee jagattunandu udbhavinchi ee visala prapanchamnam sadva vidyalu nerchi motta modata tanantanu gurtinchukuntaku tagina krushi cheyali.
0: Therefore, moving about actively in this vast wide world with all the expertise and the knowledge, one should know one's own self.
1: తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక నిమిషంలో తెలిసిపోతుంది.
0: ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇది అద్వైతం యొక్క ప్రధాన స్థితి.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ ప్రపంచం.
0: ద వరల్డ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నాన్ డ్యూలిజం ఇన్ త్రీ స్టేట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యాటర్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్.
1: ఇది ఒక కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్.
1: దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాన్ డ్యూయల్ ఆస్పెక్ట్ హియర్?
1: ఇది దారముల యొక్క చేరిక.
0: Is the combination of threads.
1: ఈ దారములకు ఆధారం ఏమిటి?
0: What is the basis for these threads?
1: దీనికి ప్రత్తి.
0: It is the cotton.
1: కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రత్తి, దారము, గుడ్డ మూడు కూడాను ఒక్కటే.
0: Therefore, the non-dual aspect is this. The cotton first, that becomes thread, and finally becomes a cloth.
1: అదే విధముగానే ప్రతి పదార్థము యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
0: లైక్ వైజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మ్యాటర్ వెన్ వన్స్ వీ గో డీపర్ వీల్ అండర్స్టాండ్ ద చేంజ్లెస్ ఎసెన్స్ అట్ ద బాటమ్.
1: ప్రతి దారము, వస్త్రము అనేటువంటి రూపనామములు వేరు వేరైనప్పటికీ పదార్థం ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్, the name and form vary, but the matter is one and the same.
1: భావాద్వైతం ఏమిటి?
0: Then what is non-dualism in the feeling?
1: ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు.
0: Thousands have congregated here.
1: ఒక్కొక్కరి రూపనామములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: Each one has got his own name and form.
1: వీరందరూ ఒక్కటి కాదు.
0: They are not one anyway.
1: కానీ
0: but
1: నేను వీరందరూ ఒక్కటే అనేటువంటి యొక్క అద్వైతాన్ని నిరూపిస్తాను.
0: భగవాన్ ప్రూవ్స్ ద ఫ్యాక్ట్ that you are all one.
1: Rupanamamulu bhinnamuga unnavu kaani
0: though the name and form differ,
1: paristhitulaku prabhavam bhinnamuga unnadi kaani
0: The circumstances vary.
1: ఆశపాశల యొక్క స్థితులు విభిన్నముగా ఉన్నవు కానీ
0: the desire and ambitions differ.
1: కష్ట సుఖములు యందు కానీ
0: in times of pleasure and pain
1: దుఃఖానందములు యందు కానీ
0: either in times of comfort
1: భిన్నముగా కనిపించుచున్నప్పటికీ
0: do they appear to differ.
1: అందరి యందు ఉండునటువంటి ఒక తత్వము ఒక్కటే, అదే పంచభూతములు.
0: That which is present, common, uniformly distributed in all are these five elements.
1: అందరి యందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి.
0: The five elements are uniformly distributed in all.
1: ఇదియే వ్యక్తుల యొక్క అద్వైతము.
0: This is non-dualism at the individual level.
1: ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ, భూతం పోయినప్పటికీ మానవుడు కానేరు.
0: With any one of the elements missing, he cannot be a human.
1: కనుక రూపనామములు మనం భిన్నంగా చూచినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే.
0: Therefore, name and form may vary, but the five elements are basically essentially same.
1: ఈ సమావేశమునందున్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, జగత్తునందున్నటువంటి సమస్త జీవరాశులు కూడాను పంచభూతములే ఏకత్వము.
0: Not merely those who have assembled here in this August assembly, all the rest present all over the universe are one and the same.
1: ఇంకా పదార్థాద్వైతం ఏమిటి?
0: And what is this non-dualism in respect of matter?
1: ఒక స్థితిగతులను పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది స్టేట్ అండ్ పొజిషన్
1: ప్రతి మానవుడు కూడా ఏదో కొన్ని అభిష్టములు నిలుపుకొని ఉంటుంటాడు.
0: ఎవ్రీ పర్సన్ ఎంటర్టైన్ సర్టన్ అంబిషన్స్ డిజైర్
1: అనేక ఆశలతో నిండి ఉంటాడు.
0: Yes, so many ambitions.
1: కానీ ఆశలతో నిరాశలు కూడా పొందుతుంటారు.
0: బట్ he has got frustrations and disappointments.
1: అంతులేని ఆశలతో,
0: because of too much of desire,
1: అర్థం కాని ఆవేదనతో,
0: and the worry with
1: the meaning, రూపమైన ప్రాప్తికై
0: he struggles,
1: ప్రాకులాడి కడపు నిరాశయై నిస్పృహయై నిస్సందేహంగా నిలిచి ఉంటాడు.
0: He struggles to achieve that though quite undeserving. He has got the meaningless worry and anxiety, excessive desire.
1: ఏ పనులు చేసినప్పటికీ,
0: whatever work that is done,
1: ఏ చింతలు సల్పినప్పటికీ,
0: వాట్ ఎవర్ థాట్ ఎంటర్టైన్డ్,
1: కానీ అన్నింటి యందు కూడాను ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతము.
0: ఎవ్రీ థాట్ ఎంటర్టైన్డ్, ఎవ్రీ యాక్షన్ అండర్ టేకెన్, ఇఫ్ ఇట్ ఇస్ డన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్,
1: ఫలమును ఆశించినప్పుడే ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది.
0: When once we have got expectations, there will be appointment and disappointment.
1: అసంతృప్తిగా రూపొందుతుంది.
0: The satisfaction turns into dissatisfaction.
1: కానీ సర్వము భగవత్ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు, ఏ విచారమునకు, ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు.
0: When once actions are offered so as to satisfy and please God, there will be no disappointment and frustration.
1: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: సిన్స్ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ ఇన్ మ్యాన్ దట్ హ్యావ్ కమ్ టు స్టే వన్స్ ఫర్ ఆల్, హీస్ పుట్ టు ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
1: మానవుని యందు దేవుడు,
0: గాడ్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు మానవుడు,
0: మ్యాన్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు రాక్షసుడు,
0: డెమన్ ఇన్ మ్యాన్,
1: మానవుని యందు పశువు,
0: అనిమల్ ఇన్ మ్యాన్.
1: కనుకనే దైవము, మానవుడు, రాక్షసుడు, పశువు అన్ని కూడా ఒక్క మానవుని ఎందే ఉంటున్నాయి.
0: Therefore, God, man, demon, animal, all these four are present in everyone.
1: ఏ విధంగా ఉంటున్నాయి?
0: How?
1: పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని, దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని కూడా పురస్కరించుకొని, కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి.
0: Basing on the position, the circumstances, the time and the space, the reason, the responsibilities, actions undertaken, they come out, express themselves.
1: Kanukane manavuni yandu devudu ye reethiga unnadu?
0: In what form God is present in man?
1: Brahmanishta paro devaha. Ee manavuni yandu nirantaram kudanu daiva chintana salputu ye vidhamaina tutti vaanchanu leka అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: మ్యాన్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ, హీ డస్ ఆల్ యాక్టివిటీ ఇన్ యాక్షన్ విదౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్, విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో, అండ్ థింక్స్ ఆఫ్ ద డివైన్.
1: పవిత్రమైన భావమును చింతిస్తుంటాడు.
0: He entertains sacred thoughts.
1: పరోపకార సంబంధమైన దీంతో పనిచేస్తుంటాడు.
0: హీ రెండర్స్ సర్వీస్ టు ఎవ్రీబడీ.
1: నిరంతరం కూడా ఏ వర్క్ చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటాడు.
0: వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ హీ డస్ ఇట్ టు ప్లీజ్ గాడ్.
1: కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడాను గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ వర్క్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు గాడ్స్ వర్క్.
1: కనుకనే ఇతనికి మరొక చింత లేదు.
0: హీ హాస్ నో అదర్ థాట్.
1: ఇది కేవలము కర్ సర్వ కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటాయి.
0: ద ఫీలింగ్ ఈస్ దట్ ఆల్ యాక్షన్స్ బి సాటిస్ఫైయింగ్ అన్ టు గాడ్.
1: కనుకని ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తుంటాయి.
0: దీస్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ విల్ ప్రూవ్ ద డివినిటీ ఇన్ హిమ్.
1: మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రం నువ్వు చింతించగా నిరంతరం కూడా పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ డజంట్ థింక్ ఆఫ్ హింసెల్ఫ్ నార్ ఆఫ్ ద వరల్డ్. హీ థింక్స్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఈస్ డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఈ చింతలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: ఇది మానవుని యొక్క హృదయ స్థాయి నుండి వచ్చాయి.
0: దే ఎమనేట్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
1: కాబట్టి ఈ దైవత్వం ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
0: Where from you get this divinity?
1: ఇది మానవుని నుండినే ఆవిర్భవించింది.
0: It comes out of man only.
1: కనుకనే బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ బ్రహ్మనిష్ట యందు మాత్రమే కాలమును గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు.
0: Therefore the one who spends all the time thinking of the divine, you'll find the divinity in him.
1: ఆకారం మానవ ఆకారమే కాని సర్వ కర్మలు కూడాను దైవ చింతనలుగానే జరుగుతున్నాయి.
0: Though he is a human being in form, but all thoughts are absolutely divine.
1: అన్ని కర్మలు కూడాను దైవ కర్మలుగానే రూపొందుతున్నాయి.
0: All good actions transform into God actions.
1: కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది.
0: Like this God shines, manifests in man.
1: ఇంకా మానవుని యందు మానవుడు.
0: Next aspect, man in man.
1: సత్య ధర్మో రథో మర్త్యః అన్నది వేదము. సత్య ధర్మో రథో మర్త్యః. ఈ మర్త్యలోకమునందు ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్
1: సత్యధర్మమును మాత్రమే వరించి
0: హీఈస్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైట్నెస్
1: సత్యధర్మమును మాత్రమే విశ్వసించి
0: హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ దీస్ టూ
1: తన మార్గమును తే మాత్రము విడువక
0: హీ డజంట్ డ్రాప్ హిస్ పార్ట్
1: కర్తవ్య కర్మను విసర్జించకుండా
0: హీ డజంట్ గివ్ అప్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్
1: తన కుటుంబం యొక్క కర్తవ్యాలు పోషిస్తుంటూ వస్తుంటాడు.
0: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్
1: దాన ధర్మములో ప్రవేశిస్తుంటాడు.
0: He entertains all acts of charity.
1: దయా ప్రేమలతో నిండి ఉంటాది వాని హృదయము.
0: His heart is full of compassion.
1: మానవుడనగా ఏమిటి?
0: Who is a human being?
1: ఉపనిషత్తులందరూ కూడా మానవుడనగా విశ్వాసము కలవాడు అని.
0: Upanishads define manava human as the one with faith.
1: అందరిని విశ్వసిస్తుంటాడు.
0: He has got full faith in everybody.
1: ఇతను భయపడటానికి అవకాశం లేదు.
0: He has no fear at all.
1: భయపడేది మృగము, భయపడేది పశువు.
0: It is only the animal that is fully of fear.
1: పశువు భయపడుతుంది.
0: It is the cow that is afraid of situation.
1: కాని మనిషి మృగము కాదు, పశువు కాదు, కనుక భయపడకూడదు.
0: So man is not cow, man is not animal. He need not be afraid of anything.
1: కనుక భయపెట్టేటువంటిది మృగము.
0: So it is only animal.
1: నీవు ఇతరుని ఎవరిని భయపెట్టకూడదు.
0: So don't make anyone fear.
1: నీవు భయపడనక్కర్లేదు.
0: Don't have any fear.
1: నీవు పశువు కాదు.
0: You are not an animal, you are
1: మనిషి.
0: You are a human being.
1: కనుకని నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: Therefore you should be fearless and you should not cause the sense of fear in others.
1: ఇట్టి నిత్య కర్మల చేత తన నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మానవుడు.
0: So man spends his daily routine of activity in this way.
1: ఇంతే కాకుండా
0: not only
1: పరోపకార సంబంధమైనటువంటి ఒక సోషల్ వర్క్స్ అనగా సమాజ సేవలు ఎందు పాల్గొంటుంటాడు.
0: హీ ఆల్సో రెండర్ సర్వీస్ పార్టిసిపేట్స్ ఇన్ సోషల్ వర్క్
1: మానవ సమాజం లోపల నిత్య సత్యమైనటువంటి కీర్తులు పొందుతుంటాడు.
0: హీ ఆల్సో ఎర్న్స్ రెప్యుటేషన్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ
1: మానవతా విలువను తాను ఆచరిస్తూ ఆనందిస్తూ ఇతరులకు ఆనందింపజేస్తుంటాడు.
0: హీ ప్రాక్టీసెస్ హ్యూమన్ వాల్యూస్ అండ్ హీ డిలైట్స్ హిమ్సెల్ఫ్ అండ్ మేక్స్ అదర్స్ హ్యాపీ.
1: సత్యము అనేటువంటి మానవ ధర్మము ధర్మం పైన ఆధారపడి ఉంటుంది.
0: The truth depends on righteousness, the dharma.
1: ఈ ధర్మము అనేటువంటిది శాంతిపైన ఆధారపడి ఉంటుంది.
0: Righteousness depends on peace.
1: శాంతి అనేటువంటి ప్రేమపైన ఆధారపడి ఉంటుంది.
0: Peace depends on
1: ఈ ప్రేమ అహింసపైన ఆధారపడి ఉంటుంది.
0: Love depends on
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలన్నీ కూడాను మానవతా విలువలు.
0: Therefore the truth, righteousness, peace and love, non-violence.
1: ఒక్క సత్యము నీలో ఉండనా అహింసలో హింసలో నీవు పాల్పడవు.
0: When once there is truth in you, you never resort to violence.
1: నీలో ధర్మం ఉండిన హింసలో నీవు పాల్పడవు.
0: When once there is righteousness, you never be
1: violent. నీలో శాంతి ఉండిన హింసలో పాల్పడవు.
0: When you have peace, you never be violent.
1: నీలో ప్రేమ ఉండిన హింసలో పాల్పడవు.
0: If you have love, you never be violent.
1: కనుకనే సత్యమున్నటువంటి వాడు, ధర్మమున్నటువంటి వాడు, శాంతి ఉన్నటువంటి వాడు, ప్రేమ ఉన్నటువంటి వాడు ఇతను అహింసలో ఉన్నటువంటి వాడే.
0: Therefore, the one with truth, righteousness and peace and love always spends his time in non-violence.
1: ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితాన్ని మానవుడిగా భజించు, భుజిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit.
1: ఇంకా మానవుని యందు ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు?
0: Then who is the demon in man?
1: మద్యపానో రథో రాక్షస అనగా ఈ మత్తు పదార్థములపైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో పాల్గొంటుంటాడు.
0: ద వన్ హూ ఇంటాక్సికేటెడ్ అండ్ హూ ఫర్గెట్స్ హింసెల్ఫ్ లాస్ట్ హింసెల్ఫ్ అండ్ ఎంటర్స్ ఇన్ ఆల్ వికెడ్ యాక్టివిటీ ఈస్ ద వెరీ డెమన్.
1: రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు.
0: There is no other reason to be demonic.
1: ఈ మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
0: Alcoholism is the main cause for all this demonic activity.
1: దానిని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు.
0: The one who drinks naturally forgets his human quality.
1: ఏం చేస్తున్నాను, ఏం అంటున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేటువంటి విషయం కూడాను తాను మర్చిపోతాడు.
0: He forgets what he speaks and what he does.
1: ఆ సమయంలో తల్లి, బిడ్డ, భార్య అనేటువంటి ఒక ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు.
0: At the time there will be no consideration of mother, father, child.
1: ఇది పాపమా పుణ్యమా అనేటువంటిది కూడా విచారించడు.
0: He loses that discrimination whether it is a sin or a virtue.
1: కనుక ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్నే మర్చి
0: సో హీ అండర్టేక్స్ టు సచ్ యాక్టివిటీ
1: జీవితత్వాన్ని విశ్వసించి
0: అండ్ హీ గోస్ బై దిస్ ట్రాన్సియెంట్ వరల్డ్
1: భవిష్యత్తును విస్మరిస్తాడు.
0: హీ ఫర్గెట్స్ ద ఫ్యూచర్.
1: కనుక ఇట్టి రాక్షసత్వం కూడాను మానవుని ఎందే ఉంటున్నది.
0: సచ్ డెమోనిక్ నేచర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: ఇంకా పశుత్వం ఏ రీతిగా ఉంటుండాలి?
0: థర్డ్ వన్ ఎనిమాలిటీ, ఎనిమల్ క్వాలిటీ.
1: ఇది జ్ఞానేన శూన్య పశుభి సమాన.
0: ద వన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఎనిమల్.
1: ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు.
0: హి హాస్ నో ట్రేస్ ఆఫ్ విజ్డమ్.
1: ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు.
0: హి హాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కేవలము తన కడుపుకు తాను తినటము.
0: హి ఈట్స్ ఫుల్.
1: నిరంతరము కూడా లౌకికమైన భోగభాగ్యములు అనుభవించటము.
0: హి ఆల్వేస్ ఎక్స్పీరియన్సెస్ వరల్డ్లీ ప్లెజర్.
1: ఆహారం ఇంద్ర భేద మైంద్రాదుల లోపల కాలమును గడపటము.
0: హి స్పెండ్స్ ఆల్ హిస్ టైమ్ eating and drinking and sleeping.
1: ఇది పశుత్వం యొక్క లక్షణములు.
0: దీస్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ అనిమల్.
1: దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటం.
0: హీ విల్ ఆల్సో బి వయలెంట్.
1: నిరంతరము పరమం దూషించటము.
0: హీ గోస్ ఆన్ అక్యూజింగ్ అదర్స్.
1: పరమను హాస్యాస్పదం గావించటము.
0: హీ విల్ బి మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి.
0: దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ అన్ అనిమల్.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము అనేటువంటి నాలుగు తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు.
0: Therefore every man has got these four qualities: animal qualities, demonic qualities, human qualities and the divine qualities.
1: అయితే మనం ఈనాడు అనేక విద్యలను అభ్యసిస్తున్నాము.
0: Today we study various forms of knowledge.
1: ఈ విద్యలను అభ్యసించి ఏం పోగొట్టుకుంటున్నాం మనం?
0: What is that we are actually losing?
1: అనేక మంది ప్రపంచం లోపల ఎన్నో విద్యలను అభ్యసించినటువంటి వారు ఉన్నారు.
0: In this world there are many people who have learned many forms of education.
1: ఇన్ని విద్యలు నేర్చుకుని మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత ఏమిటి అని ఏమైనా గుర్తించుకున్నారా?
0: Having learned so much, have they ever realized the significance and greatness of human life?
1: వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కానీ నేను మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుడు అంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుని వల్లే బ్రతుకుతున్నాడా?
0: Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone answered the question, is human or not?
1: మానవుని వలె డ్రెస్ వేసుకుంటున్నాడు.
0: He has got an attire of a human.
1: మానవుని వలె అధికారం చెలాయిస్తున్నాడు.
0: He occupies the position of authority.
1: కానీ మానవత్వాన్ని తాను ఏమాత్రం గుర్తించడం లేదు.
0: But he doesn't recognize the human quality.
1: మానవుడు అంటే ఏమి?
0: Who is the human being?
1: కామక్రోధ లోపమోహ మద్మత్సరమైనటువంటి దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: The one who doesn't give any scope for lust, greed, anger, avarice.
1: తన హృదయంలో నుంచుకొని
0: విత్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండర్ కంట్రోల్.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
0: Well, what is the fun of reading about these things? What is the use of amassing wealth? It's all useless. It will all be in vain. Educated man should conduct himself properly. Virtues. Good intellect. Adherence to truth.
1: Bhakti.
0: Devotion.
1: Kramasiccha.
0: Discipline.
1: Kartavya palanamulu.
0: Discharging the responsibilities. It is the education that teaches all. Student must learn. What is that you learn? Do you have discipline? Without devotion and discipline, what is the use?
1: ప్రతి దాని యందు కూడాను మానవతా గుణములను ప్రవేశపెట్టాలి.
0: We have to see that there will be human values in every aspect of our life.
1: ఎప్పుడు చూసినా కూడాను ఇతరులను దూషించటము, ఇతరులను పరిహసించటము, ఇతరులను హాస్యాస్పదం గావించటము, ఇతరుల యొక్క దోటపాట్లు మాత్రమే మనం చింతించడంతో కాలం గడుపుతున్నాం.
0: We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం చింతించటం చేత మన గతి ఏమవుతుంది? అది మా మంచి చెడ్డలంతా కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
0: When we go on thinking of others, good and bad, those qualities get into you.
1: కనుక ఎవరిదో కాదు నీవు చింతించటము.
0: You are not thinking of anyone.
1: పరుల చెడ్డంతా కూడా నీలో రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంది.
0: All the bad you think of will be in you also.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పరుల చెడ్డను నీవు చింతిస్తున్నావు.
0: Because you constantly think of bad of others.
1: కనుక నీ ఇతరుల యొక్క చెడ్డను నీవేమాత్రము చింతించకూడదు.
0: సో నెవర్ థింక్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్.
1: ఒకవేళ ఇతరులు ఏమైనా చెడ్డగా ఉంటుంటే దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయి.
0: If anyone is bad, try to correct, rectify.
1: అంతేకాని నీవు మంచివాడైతే ఇతరుల చింతను నీవెందుకు చింతించాలి?
0: If you are truly good, why should you think of anybody?
1: కనుక ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే నిరంతరము కూడా ఎవరిదో ఒకరిని చింతన చేయటము, ఎవరినో ఒకరిని విమర్శించడము, ఎవరినో ఒకరిని దూషించడము, ఎవరినో ఒకరిని పరిహసించడము, ఎవరినో ఒకరిని హాస్యాస్పదంగా చూడటం.
0: వాట్ ఈస్ ది ట్రెండ్ ఆఫ్ మోడర్న్ మ్యాన్? హీ గోస్ ఆన్ థింకింగ్, అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ సమ్వన్ ఆర్ అదర్.
1: ఇలాంటి విద్యకు లక్షణమనే కావు.
0: This is not a qualification.
1: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటి గుణములు.
0: ఇట్ ఇస్ జస్ట్ ఆపోజిట్ ది హ్యూమన్ లైఫ్.
1: మానవతా విలువను గుర్తించేటువంటి మానవుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా పరిహసించడు.
0: The one who has known, practices human values will never make fun of anybody. He will never demean anybody.
1: కనుక ఇతరులను కించిత్ పరిచేటువంటి యొక్క తత్వము ఇది కేవలము ఒక పశుత్వమే.
0: ఇఫ్ యూ హ్యూమిలియేట్ ఎనీబడి, ఇట్స్ అనిమల్ క్వాలిటీ.
1: కేవలము స్వార్థత్వానికి మూల కారణమే.
0: సెల్ఫిష్నెస్ ఇస్ ద రూట్ కాజ్.
1: కనుక మానవుని యందు ఈ స్వార్థం అభివృద్ధి కావటం చేతనే రాగద్వేషములు అనేటువంటివి అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ ఎవర్ ఆన్ ద రైజ్, యూ ఫైండ్ దిస్ అటాచ్మెంట్.
1: ఈ స్వార్థం మితిమీరిపోతుండాలి.
0: దిస్ సెల్ఫిష్నెస్
1: అంత వరకు కూడా స్వార్థం స్వార్థం స్వప్రయోజనమే.
0: Until the end approaches, he spends all the time in selfishness.
1: సరి అయినటువంటి స్థితిని పొందేది.
0: When does he reach the correct level?
1: పుట్టినందుకు ఏమి సార్థకము?
0: What is it?
1: భూమికి బరువు, తిండికి చేటు.
0: And it's just a burden to earth and also waste of food that he part.
1: మనం మానవునిగా పుట్టినందుకు 10 మందికి ఏమైనా సహాయం చేయాలి.
0: Having been born a human being, we should help.
1: అది 18 పురాణముల యొక్క సారం.
0: That is the essence of 18 epics.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ స్టేటెడ్ బై వ్యాస ఇన్ 2 సెంటెన్సెస్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో హెల్ప్.
1: ఎక్కడ చూసినా హర్ట్, హర్ట్, హర్ట్, హర్ట్.
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ దిస్ హర్ట్, హర్ట్.
1: చదువుకున్న వాడి మొదలుకొని
0: చదువులేనటువంటి
1: వాడి వరకు,
0: డౌన్ కోటీస్
1: నుండి మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఈ హర్ట్, హర్ట్, హర్ట్.
0: Right from the educated to the illiterate, the pauper to the millionaire,
1: bidavadu chinna apakaram chesthe kotisodu pedda apakaram chestunnadu.
0: If a poor man harms in a little way, every man
1: సహాయం అనేటువంటి వాళ్ళ మనసు ఆవిర్భవించడం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హెల్ప్.
1: ఒక దానము ధర్మము అనేటువంటి ఒక సద్భావమే అతని యందు ఉండటం లేదు.
0: దేర్ ఆర్ నో గుడ్ ఫీలింగ్స్ ఆఫ్ చారిటీ.
1: ఈ ప్రపంచంలో పుట్టి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్
1: బర్త్? ఈ విధంగా సంపాదించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ?
1: కనుకనే మన చదువులంతా కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయి.
0: దేర్ఫోర్ ఆల్ అవర్ లర్నింగ్
1: ధన సంపాదన నిమిత్తమై కాలమును, కర్మమును, కాయమును కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
0: వి వేస్ట్ అవర్ టైం ఓన్లీ టు ఎర్న్ మనీ. వి వేస్ట్ అవర్
1: బాడీ. ఇంత సంపాదించి ఏమైనా మనం వెంట తీసుకుపోతున్నామా? లేదు.
0: Do you take money with you at the end? No.
1: ఏ కాసైనా తీసుకుని పోవటం లేదు.
0: You don't take single
1: coin. ఏ మట్టైనా తీసుకుని పోవటం లేదు.
0: Not even sand.
1: అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన.
0: That is the teaching of Alexander in this context.
1: భారతదేశం పైన దండెత్తి వచ్చి
0: హ్యావింగ్ అటాక్డ్
1: వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది.
0: As he was returning, as he was back home, he sustained heart attack.
1: కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు.
0: Doctors have given up hopes.
1: కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు.
0: Alexander was not afraid.
1: ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు.
0: He gave the answer. He taught them with all the courage.
1: ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు.
0: I may die any moment on the way.
1: భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: This body is a file of all the senses. When we are going to die, we can't
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: 100 years life span though prescribed, you cannot
1: బాల్యమందు ఏక ప్రాయమందు ఏక ముదిమియందు ఏక ముసలియందు ఎరుకలేదు.
0: When you are going to die, you don't know.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలే.
0: If you are intelligent, first know yourself.
1: బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి.
0: While alive, let us know what
1: you think.
0: What is that you know after death?
1: కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని.
0: Alexander taught this way and said, after I die, take this body back to our country.
1: ఈ దేశానికి తీసుకుని పోయారు.
0: The body is taken to the
1: Alexander cheppinattu ga vaaru natincharu.
0: They acted as per his instructions.
1: Chetulu paiki pettaru.
0: The two hands were lifted up.
1: Body anta white cloth tho bandhincharu.
0: The body is wrapped by a white cloth.
1: Chetulu paiki petti veedi kudanu Alexander dehanni tipputunnaru.
0: The two hands are lifted up and the whole body is taken in a procession. Every
1: deshamlo prati okkaru kudanu prashnistu vacharu.
0: Everyone started questioning.
1: Enduku chetulu paiki pettaru?
0: Why hands are lifted?
1: Idi అలెగ్జాండర్ చెప్పినటువంటి ఒక పదం.
0: దిస్ ఈస్ ది సెంటెన్స్ టీచింగ్ ఆఫ్ అలెగ్జాండర్.
1: అలెగ్జాండర్ ఎన్ని దేశంలో జయించాడు?
0: అలెగ్జాండర్ కాంక్వర్డ్ మెనీ కంట్రీస్.
1: అన్ని దేశంలో కూడా అనేక సరైన కీర్తి ప్రతిష్టలు పొందాడు.
0: ఈజ్ వన్ ఆఫ్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్.
1: అతనికి ధనమునకు తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో డర్త్
1: తక్కువ లేదు.
0: ఈజ్ వర్చువస్.
1: అతను అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ అరిస్టాటల్.
1: అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు.
0: అరిస్టాటల్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ ప్లేటో.
1: ప్లేటో అనేటువంటి వాడు సోక్రటీస్ పరమ భక్తుడు.
0: ప్లేటో ఇస్ ద డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్.
1: కనుకనే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ నాలుగింటి యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకుని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం? నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు.
0: హావింగ్ బీన్ ద హైయర్ అండ్ ఆల్సో హావింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్. లెట్ దిస్ వరల్డ్ నో దిస్.
1: అందరు కూడా నువ్వు ఎంప్టీ హ్యాండ్ తో పోవలసింది.
0: ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్.
1: నీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటీ కానీ నీకు అందించరు.
0: బ్యాంక్ బ్యాలెన్స్ నాట్ ఈవెన్ ఎ చిట్ వుడ్ బి గివెన్ టు యు ఎట్ ది ఎండ్.
1: లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా?
0: యాజ్ యూ లీవ్ దిస్ వరల్డ్ వుడ్ యూ ఎవర్ గివ్ యువర్ అడ్రస్?
1: పుట్టే సమయంలో ఇంత బట్ట అయినా కట్టుకుని రావు.
0: At the time of birth, you don't bring a piece of
1: పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
0: వైల్ గోయింగ్ బ్యాక్ యూ డోంట్ గివ్ అడ్రస్.
1: ఎందుకు ఎక్కడ పోతున్నావు?
0: Where are you born and where do you go?
1: ఎక్కడ పోతున్నావు అనేటువంటిది మనసుకు మనసు సాక్షిగా రావాలి.
0: And your mind or
1: నేను చేసినటువంటి పుణ్య ఫలములకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు.
0: You should declare with all the courage that I will certainly go to heaven and done meritorious activity.
1: నేను నరకానికి వెళ్తున్నాను అని చెప్పవచ్చు.
0: For all the sinful acts I did, I am bound to be in
1: నరకం. రెండు కూడాను నీవు చేసిన పనులు ఎందే నిమిడి ఉంటున్నాయి.
0: So heaven and hell are the results of your own actions.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: So everything depends on human
1: మంచి చెడ్డలు అన్ని కూడాను మానవ సంకల్పంలో కుదిరి ఉంటున్నాయి.
0: Good and bad depend on thoughts.
1: కనుక నీ మొట్టమొదటి మంచి సంకల్పంలో అభివృద్ధి ఖర్చుకోవాలి.
0: First develop good thoughts.
1: త్యాగ భావంలో మనం ప్రవేశించాలి.
0: పవిత్రమైన
1: మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: సమాజమునందు
1: మంచి కీర్తిని సంపాదించాలి.
0: పరమ
1: పాపి పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం తెచ్చుకోకూడదు.
0: నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ దట్ యువర్ వర్స్ట్ సిన్నర్.
1: కనుకని నీవు మంచి పేరు సంపాదించు.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అదే నీకు జగత్తులో ఎంట వచ్చేది.
0: దట్స్ వన్ దట్ ఫాలోస్ యూ.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వత్తురు.
0: రిలేషన్స్ విల్ కమ్ టు ది డోర్ స్టెప్ ఆర్ టు ది బరియల్ గ్రౌండ్.
1: అందరు బంధువులు వస్తారు.
0: ఆల్ రిలేషన్స్.
1: ఇంకా ధనవంతుడే చచ్చిపోయిందంటే వందల కార్లంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి.
0: When a rich man dies, hundreds of cars reach the burial ground.
1: కానీ ఇంతమంది పోయి కట్టగడపడి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు.
0: ఆల్ పీపుల్ గో టు ది బరియల్ గ్రౌండ్. వాట్ డు దే డు? దే రిటర్న్ ఎంప్టీ.
1: బంధమణితి నిన్ బాయ్ అని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
0: But there is only one God who
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నిన్ను కాపాడుతుండేటువంటి ఒక్క భగవత్ నామమే.
0: It's only God's name that will be with you, in you, around you, above you, below you. that will protect you at all times.
1: కనుక అట్టి దివ్యమైనటువంటి దానిని మరి ఈనాడు మనం విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దాన్ని మనం పట్టుకుని మన జీవితం అంతా కూడా దీంతోనే అవస్థల పాలైపోతున్నాము.
0: Therefore, we have forgotten this divine eternal truth. But we are carried away by
1: ఎంత కాలం ఎంత చదివినటువంటి వాడైనా కూడా కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ లైఫ్ స్పెండ్ హీస్ నాట్ ఏబుల్ టు నో
1: అటాచ్మెంట్.
0: వాట్ ఇస్ ద రీజన్ అటాచ్మెంట్?
1: ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి?
0: What is this attachment?
1: Kalukani detachment kavali.
0: So we should develop detachment.
1: Lock undi.
0: Here is lock.
1: Key pettu.
0: Put the key there.
1: Turn right side.
0: Turn right side.
1: Open avutundi.
0: It unlocks, opens.
1: Turn right, left side.
0: Turn left side.
1: Lock avutundi.
0: It locks.
1: Same lock.
0: Same lock.
1: Same key.
0: Same key.
1: Turning difference.
0: There is difference in the turning.
1: Kalukani nee hrudayame lock.
0: Your heart is locked.
1: Nee manase key.
0: Mind is the key.
1: Turn God side.
0: Turn God side.
1: Detachment ade liberation.
0: Turn God side. That detachment liberation.
1: Turn world side.
0: Turn world side.
1: Ade attachment.
0: That is attachment.
1: Ee attachment e mahabalam.
0: And this attachment is bondage.
1: ఏ నాడు నిరంతరం కూడాను రాత్రి పగలు చింతతోనే కూలి ఉంటాడు.
0: It will make you worried day and night.
1: ధనం ఉండి ఏమి ప్రయోజనం?
0: What is the use of all the money?
1: అన్ని ఉండి కూడాను అశాంతికి గురి అయిపోతున్నారు.
0: With all this he is restless.
1: కనుక మనము ఎన్ని ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే.
0: In spite of all positions, we should know the path to
1: అది ఈ వేదము బోధించినటువంటిది. నా కర్మణాం నా ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. మంచి కార్యములు చేయి.
0: Do good actions.
1: పవిత్రమైనటువంటి యొక్క పరులకు దానం చేయి.
0: ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ.
1: ఎడ్యుకేషన్ కు దానం చేయి.
0: ఆర్ డొనేట్
1: హెల్త్ కు దానం చేయి. పల్లెల్లోపల అనేక విధములైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హు సఫర్ ఇన్ విలేజెస్.
1: కనుక మానవునికి హెడ్ హార్ట్
0: For man, head and heart are important.
1: ఇవి రెండు కూడాను బాడీలో సంబంధమైనటువంటివి.
0: Both are present in the body.
1: Head is education.
0: Head is education.
1: Heart is health.
0: Heart stands for
1: body
0: health.
1: Is water. Body is water.
0: Body is water.
1: కనుకనే health and education ఈ బాడీకి కావాలి.
0: So health and education are required. ఎలాంటి
1: health?
0: What sort of health?
1: ఏదో కేవలము మనం జీవించడం కోసమని health కావాలి.
0: Not for
1: a సేవ కోసం health కావాలి.
0: We need health for service.
1: సర్వీస్ చేసే కోసం దేహం చాలా ఆరోగ్యంగా ఉండాలి.
0: వీ షుడ్ బి హెల్దీ టు రెండర్ సర్వీస్.
1: అందుకోసం మన ఆరోగ్యాన్ని కోరాలి, కానీ సేవ చేయనటువంటి వాడికి ఆరోగ్యం కూడా ఎందుకు?
0: వీ షుడ్ డిజైర్ హెల్త్.
1: వాడు ఉండినా చచ్చిన వాడితో సమానమే.
0: మ్యూర్ హెల్త్ ఈజ్ జస్ట్ ఈక్వల్ టు ఎ లివింగ్ డెత్.
1: మనకు హెడ్ ఉండాలి. ఎలాంటి హెడ్ ఉండాలి? పరులు చింతన చేసి పరులను దూషించి పరులను విమర్శించేటువంటి హెడ్ కాదు.
0: ది హెడ్ దట్ డస్ నాట్ ఎంటర్టైన్ ద థాట్స్ ఆఫ్ అదర్స్
1: భగవంతుని చింతించేటువంటి హెడ్ కావాలి.
0: ద హెడ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్.
1: కనుకనే ఫుడ్ హెడ్ గాడ్ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మనం విచారించుకోవాలి.
0: Therefore, we should know the relationship between these three, food, head and God.
1: నీకు ఫుడ్ ఎందుకు కోసం కావాలి?
0: Why do you need food?
1: నా హెడ్ ని పెంచుకోవటం కోసం.
0: To develop my
1: head. నా గుణాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసమని.
0: To develop my
1: గుణం ఎందుకోసం ఉండాలి?
0: Why do you need this?
1: సమాజ సేవలో పాల్గొనడానికి.
0: To render service.
1: సహాయం చేయడానికి.
0: So help others.
1: సమాజానికి సత్కీర్తి తేవడానికి.
0: To bring a good name to society.
1: కనుకనే సమాజం యొక్క సంకర్షణని మనం అందంగా చూసుకోవాలి.
0: Therefore, we should think of the safety and welfare.
1: సాంఘిక సామాజిక శక్తిని మనం పోషించుకోవాలి.
0: We should also maintain the safety.
1: ఇందువల్లనే మనం సమాజంలో పుట్టాము.
0: ఫర్ దట్ రీజన్ వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: పుట్టిండే సమాజంలో.
0: వీఆర్ బోర్న్ ఇన్
1: పెరిగిండే సమాజంలో.
0: వీ గ్రో ఇన్ సొసైటీ.
1: కానీ సమాజం యొక్క చింతనే మనం చేయకపోతే ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు.
0: ఇఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ సొసైటీ దేర్ కెనాట్ బి గ్రేటర్ బిట్రేయల్ దెన్ దట్.
1: వీళ్ళంతా కూడా కృతజ్ఞుడు.
0: దే ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: కనుకనే మనం సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి.
0: హ్యావ్ బీ బోర్న్ ఇన్ సొసైటీ వీ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సమాజం బాగుంటేనే మనం బాగుంటాము.
0: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యూ విల్ బి గుడ్.
1: లేకపోతే నీవెట్లా బాగుంటావు?
0: ఆర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
1: కనుకనే సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సోషల్
1: సమాజం యొక్క సంక్షేమాన్ని అంతా మనం ఆశించాలి.
0: వన్ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద
1: సొసైటీ. మన క్షేమం అనేది కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే.
0: For the social service, love is essential.
1: ఈ ప్రేమకు మించినటువంటి మరొకటి లేదు.
0: There is no other thing beyond love.
1: ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది.
0: Through love you can get everything.
1: అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం?
0: Without love what is the use of reading so many books?
1: అంతే కదా bookish knowledge.
0: That's all bookish knowledge.
1: కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది.
0: Therefore the head and the book become one and the same.
1: ఏ ప్రయోజనం?
0: What is the
1: practical లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏంటి?
0: When you don't put into practice what is
1: ఇంతని కూడా కాల్చి వేస్తే కూడా ప్రయోజనం ఉండదు.
0: There's no use. You can burn all the
1: బుక్ అంతా మనం చదవకూడదు.
0: సో వీ షుడ్ నాట్ రీడ్ సో మెనీ.
1: దానివల్ల మన బుర్రను చెడగొడుతుంది.
0: యూ టర్న్ మ్యాన్.
1: నీవు తెలుసుకున్న ఒక సత్యాన్ని ఆచరణలో పెట్టు.
0: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ట్రూత్ దట్ యూ కమ్ టు నో.
1: ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
0: సో టుడే వాట్ వీ నీడ్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
1: మనం చేసి ఆనందించి అనుభవించి అందరికీ అందించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ యాక్ట్, వీ షుడ్ డూ అండ్ ఫైండ్ హ్యాపీనెస్.
1: మనం పోయిన తొందర లేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు.
0: లెట్ ఇస్ నాట్ అస్పైర్ టు లివ్ లాంగ్.
1: కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు. అది ఏ కీర్తి?
0: దట్ ఇస్ రెప్యుటేషన్.
1: కనుకనే మనం దేహం ఇచ్చినందుకు,
0: ఫర్ ద బాడీ బీయింగ్ గివెన్,
1: కంఠం సత్యస్య భూషణం.
0: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ఇస్ ద రియల్ జ్యూవెల్ టు ది నెక్.
1: హస్తం త్యాగస్య భూషణం.
0: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్.
1: త్యాగం హస్తస్య భూషణం.
0: అండ్ ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ ద చారిటీ ఫర్ ద హ్యాండ్.
1: శాస్త్రం శ్రోత్రస్య భూషణం.
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ది ఆర్నమెంట్.
1: కిం ప్రయోజన? ఇంక ఏమి మనకు అలంకారం కావాలి?
0: వాట్ ఎల్స్ డెకరేషన్?
1: కంఠమునకు సత్యమే అలంకారంగా ఉంది.
0: ద ట్రూత్ ఈస్ ద వెరీ డెకరేషన్.
1: త్యాగమే అలంకారంగా ఉంటుంది.
0: సాక్రిఫైస్ ఇస్ ది ఆర్నమెంట్.
1: శాస్త్రమే అలంకారంగా ఉంటుంది.
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద డెకరేషన్.
1: అలంకారాలు కావాలి.
0: దెన్ వై డు యు నీడ్ అదర్ ఆర్నమెంట్?
1: నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ.
0: If you have got the diamond necks and golden chain and gold rings,
1: alankaramu.
0: It's not that.
1: దైవం యొక్క ప్రేమనే మనకు అలంకారము.
0: It's only love for God is the true decoration.
1: ప్రేమను మాత్రమే పొంది ప్రేమ చేతనే జీవితం సార్థకం గావించుకోవాలి.
0: Let us try to have that love, develop that love and redeem our lives.
1: ప్రేమ ముదిత మనసే కహో.

ఎవరి పనులు వారు ఎంత గారవమునా ఎవరి

0: The green vegetable that one purchases is worth 12 paise, 2 anas, beda. But to fetch it home, he pays 4 anas, 25 paise, to carry it home. This is the modern civilization. But one has to know to do one's own work, not depend on others.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడు మానవునికి అందించినటువంటి అమోఘమైనటువంటి ప్రసాదములలో కాలము అత్యంత విలువైనటువంటి ప్రసాదము.
0: Of all the divine gifts, the most precious, the most highly valuable is that of time.
1: భగవంతుని ప్రసాదములు అన్నీ అమోఘమైనటువంటివి.
0: God's gifts are very valuable.
1: కానీ కాలము అత్యంత అమోఘమైనటువంటిది.
0: బట్ ద టైమ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
1: అట్టి కాలము విలువను మానవుడు గుర్తించుకోలేక కాలమును దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ దేర్ ఫోర్ వేస్టింగ్ హిస్ టైమ్.
1: ప్రాచీన గురుకులమునందు విద్యార్థులు గురువుల యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని విద్యాభ్యాసము చేస్తూ సదాచారములు యందు సంచరిస్తూ సదాదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ స్టూడెంట్స్ హ్యావ్ గాన్ టు ది గురుకుల ద సెంటర్స్ ఆఫ్ లర్నింగ్ అండ్ దే హ్యావ్ సెట్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: దురభ్యాసములకు కానీ దుస్సంగములకు కానీ ఏమాత్రము అవకాశం ఉండేటువంటివి కాదు ఆ గురుకులములు యందు.
0: In those Gurukul centers, the centers of learning, there was no scope for any practice or bad company.
1: కనుకనే ఆనాటి విద్యార్థులు యందు సంయమము అనేటువంటిది ఏమిటో చక్కగా అర్థం చేసుకునేటువంటి వారు.
0: Students in those days could know, understand clearly what samyamamu is.
1: సంయమం అనగానే ఇంద్రియ నిగ్రహము.
0: Samyamamu means control over the senses.
1: అట్టి తరుణము చేతనే మానవుడు ఆనాటి విద్యార్థి యావత్ సమాజమునకు యావత్ పౌరులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యార్థిగా నిరూపించుకునేటువంటి వాడు.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ కుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ సొసైటీ అండ్ సిటిజన్స్ దేర్.
1: అట్టి విద్యావంతులను ఆనాటి కాలంలో సంస్కృత పదంతో సాక్షరుడు అని పిలిచేటువంటి వాడు.
0: Such educated people of those times in Sanskrit were called sakshara.
1: Saksharudanaga sarvendriyamunu nigrahinchi sarvavidyanu taru nerchukoni samastamunu gurtinchi samajamunaku sukshemanni andinchetunti yokka data ani peru.
0: The word sakshara means the one who has control over the senses, the one who is educated and who prays for the welfare of the world.
1: కాని ఈనాటి విద్యార్థులు యందు ఈ యొక్క సంయమము అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: బట్ ఇన్ మోడర్న్ స్టూడెంట్స్ దిస్ సంయమ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ ఈజ్ మిస్సింగ్.
1: చూడరాని దృశ్యాలు చూస్తున్నారు.
0: They see all the scenes they are not supposed.
1: వినరాని విషయాలు వింటున్నారు.
0: They listen to that which they are not.
1: పోరాని ప్రదేశములకు పోతున్నారు.
0: They go to places where they should not.
1: తినరాని తిండ్లు తింటున్నారు.
0: And they consume same old thing.
1: కనుకనే ఈనాటి యొక్క విద్యార్థికి ఇంద్రియములు నిగ్రహించడం అంటే ఏమిటో వాడు గుర్తించుకోనక ఇంద్రియములకు స్వేచ్ఛావిహారం నసంగి జీవితమును దుర్బలుడుగా కావించుకుంటున్నారు.
0: Therefore, since they have no idea of sense control, they allow them to go in their own way and therefore they waste their life.
1: కడపటికి తల్లిదండ్రులను కూడాను గౌరవించేటువంటి ఒక మర్యాదను కూడాను తెలుసుకోలేకపోతున్నారు.
0: They even cannot understand the respect and the affection of parents.
1: మొట్టమొదట తల్లిదండ్రులకు మనము సరైనటువంటి గౌరవాన్ని అందించాలి.
0: In the first instance, we should respect our parents.
1: తల్లిదండ్రులను సరైన రీతిలో వారిని ఆనందపరచాలి.
0: We should make our parents happy.
1: అది పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శము.
0: That is the main ideal of every son.
1: ఇట్టి ఆదర్శవంతమైనటువంటి యొక్క విషయములను ఆనాటి గురుకులములో విద్యాభ్యాస సమయమునందు అధ్యాపకులు ప్రబోధించేటువంటి వారు.
0: These ideals were taught by teachers in those times, in those centers of learning, gurukulas.
1: ఈనాటి విద్యార్థులు కాలమును అధికముగా దుర్వినియోగపరుచుకుంటున్నారు.
0: Modern students are wasting time.
1: ఉన్న కాలములో తిండి తీర్థాదులకు అర్ధకాలము సరిపోతుండాలి.
0: Half of the time is spent for food and drink.
1: మిగిలినటువంటి అర్ధకాలము లోపల మూడు భాగములు శోభరత్వానికి వినియోగించుకుంటున్నారు.
0: In the remaining half, three parts are spent in laziness.
1: ఏ విధమైనటువంటి యొక్క పనులు చేయటం లేదు.
0: They don't do any sort of work.
1: తల్లిదండ్రులు గృహంలో అనేక విధమైనటువంటి శ్రమలు పడుతున్నప్పటికీ చూస్తూ కుర్చీ పైన కూర్చుంటారు, కానీ తల్లిదండ్రులకు కించిత్తైన కూడాను సహాయం చేసుకోవడానికి ముందంజ వేయరు.
0: When parents work at home, when they strain and struggle hard, they don't help them anyway.
1: తల్లిదండ్రులు కూడాను వీరికి సరైనటువంటి ఆదేశములు అందించరు.
0: Parents also don't command them, don't ask them to do.
1: అయ్యో పిల్లవానికి ఎందుకు శ్రమ పెట్టాలి అనుకుంటారు.
0: The parents feel, why should I?
1: ఇది శ్రమ కాదు,
0: children suffer.
1: ఇది తన యొక్క కర్తవ్యము.
0: It's not any strain, it's one's own duty.
1: పనులను చూసుకోవాలి.
0: One has to attend to household.
1: తల్లిదండ్రుల యొక్క పనులు ఎందుకు నీవు పాల్గొనాలి.
0: You should also associate with them.
1: వారికి చేతనైన రీతిగా సహాయం చేయాలి.
0: You should help them in the way you can.
1: అందుకోసమని తల్లిదండ్రులు పుత్రులు కావాలని కోరటంలో ఉన్నటువంటి అంతరార్థము.
0: దట్ ఈస్ ద మీనింగ్ అండ్ ద పర్పస్ ఆఫ్ ది పేరెంట్స్ ప్రేయింగ్ ఫర్ ఎ సన్.
1: పుట్టినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడమే కుమారుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎవ్రీ సన్ షుడ్ బి టు మేక్ హిస్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
1: ఈనాడు ఈ విధముగా కాలమును వ్యర్థం చేస్తూ స్వేచ్ఛావిహారం సల్పుతూ తాను సరైన మార్గంలో ప్రవర్తించలేకపోవటం చేతనే ఏ యొక్క విద్యా సంస్థ ఎందు కూడా చూడండి, ఏ కళాశాల ఎందైనా చూడండి, ఏ యూనివర్సిటీనైనా చూడండి, 176 మందికి మానసికమైనటువంటి యొక్క వ్యాధులు బయలుదేరుతున్నాయి.
0: As the time is wasted like this, as senses are allowed to act in a wayward way, as per the whims and fancies, as the life is led in the wrong direction.
1: యొక్క ఆనందాన్ని అందించడమే కుమారుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: The main aim of every son should be to make his parents very happy.
1: ఈనాడు ఈ విధముగా కాలమును

0: as senses are allowed to act in a wayward way, as per the whims and fancies, as the life is led in the wrong direction, in all colleges and universities, 76% are mental people. Students, youngsters, should not pass through this mental tension.
1: ఈనాడు ఏ పెద్దలకు లేనటువంటి టెన్షన్ ఈ విద్యార్థుల్లో ప్రవేశించింది.
0: దిస్ టెన్షన్ ఇస్ మోర్ అమంగ్ యంగ్స్టర్స్ దాన్ ఎల్డర్స్.
1: కనుకనే ఈ మానసిక విచారం చేతనే అనేక విధమైనటువంటి రోగములు కూడా సంభవిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మెంటల్ టెన్షన్ వరీ వీ ఫాల్ సిక్.
1: ఈ మానసిక వైబ్రేషన్ అనేటువంటిది శరీరం పైన అమితంగా ప్రచరింపచేస్తుండాలి.
0: ద మెంటల్ వైబ్రేషన్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ.
1: మెంటల్ వైబ్రేషన్ మాత్రమే కాదు, ప్రాకృతమైనటువంటి యొక్క వాతావరణం కూడాను మానవుని యొక్క టెన్షన్ ను అభివృద్ధి పరుస్తున్నాయి.
0: నాట్ ఓన్లీ వైబ్రేషన్స్ ఆఫ్ ద మైండ్, ఇట్స్ ఆల్సో ద ఎన్వైరన్మెంట్ సరౌండింగ్స్ దట్ విల్ ఆల్సో.
1: ఈ టెన్షన్ వల్ల అనేక విధమైనటువంటి యొక్క జ్ఞాపశక్తిని కూడా కోల్పోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ మెంటల్ టెన్షన్ హీ లూజెస్ మెమరీ.
1: మెమరీ పవర్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ మెమరీ పవర్,
1: మేధాశక్తి కూడాను కోల్పోతున్నాడు.
0: హీ లూజెస్ ఇంటెలిజెన్స్.
1: ఏ చిన్న తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థి మొదలుకొని కళాశాలలో ప్రవేశించేటువంటి విద్యార్థి వరకు కూడాను ఈ టెన్షన్ అనేటువంటిది ఒకే క్వాలిటీగా కనిపిస్తుంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ది ప్రైమరీ స్కూల్ లెవెల్ టు దట్ ఆఫ్ కలీజియట్ కెరియర్ దేర్ ఇస్ మెంటల్ టెన్షన్.
1: వీరి టెన్షన్ ఎలాగ ఉంటున్నారనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: ఈవెన్ పేరెంట్స్ ఆర్ నాట్ ట్రైంగ్ టు నో ది మెంటల్ టెన్షన్ ఆఫ్ దేర్ వార్డ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు కొంతవరకు ఉత్సాహము ప్రోత్సాహము అనేటువంటిది లేకుండా కేవలము ఒక విధమైన జీవితం ఒక డల్గా ఒక మంకుగా కనిపిస్తూ ఉంటుండాలి.
0: Therefore the students don't have what they need, the encouragement and bubbling enthusiasm. Therefore they are dull.
1: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైన శక్తిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క విధానము ఈ విద్యార్థుల్లో కనిపించటం లేదు.
0: The divine power has got to be used in the proper way. This is not seen among students.
1: Manavuni yandu samasta shaktulu kudanu imidi untunnavi.
0: Man has all faculties latent.
1: Ilanti shakti undi kudanu taanu anubhavinchalekapothunnadu.
0: With all the inherent capacities he is not able to experience and enjoy.
1: Karanam emiti?
0: Why?
1: Indulo unchi vachetundi tension dwara temper, jealousy, ego, హీట్రేట్ ఇలాంటివంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది మెంటల్ టెన్షన్ ది అదర్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ జెలసీ ఈగో టెంపర్
1: జడమైనటువంటి యొక్క పదార్థం ఎందుకు చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పురస్కరించుకొని చాలా మార్పులు సంభవిస్తున్నాయి.
0: ఈవెన్ ది ఇనర్ట్ మ్యాటర్ ట్రాన్స్ఫార్మ్స్ బికాస్ ఆఫ్ ది ఇఫెక్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్.
1: ఒక విధమైనటువంటి వైబ్రేషన్ చాలా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ద వైబ్రేషన్ షుడ్ బి సీక్రెట్.
1: చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
1: చాలా మంది తెలుసు పిల్లలకు,
0: మెనీ స్టూడెంట్స్ నో దిస్.
1: హైదరాబాద్ లోపల,
0: దేర్ ఇన్ హైదరాబాద్
1: సెంటర్ రోడ్ లోపల,
0: ఇన్ ది సెంట్రల్
1: చార్మినార్ అనేటువంటి పెద్ద బిల్డింగ్ కట్టారు.
0: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బిల్డింగ్ బై నేమ్ చార్మినార్.
1: అది ఏ కాలం నందో ఏ మహనీయులో ఇంత విధమైనటువంటి ఇంత గొప్ప భవనాన్ని నిర్మించారు.
0: ఇట్ ఈస్ ఎన్ ఆర్కేక్ వన్ యాంటీక్.
1: ఈ భవనం పునాదులు చాలా భద్రమైన.
0: ద ఫౌండేషన్ ఆఫ్ దాట్ వాజ్ స్ట్రాంగ్.
1: కానీ 24 అవర్స్ కూడా ఈనాడు ఆ దాని చుట్టూ కూడా కార్లు బస్సులు ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేత దాని వైబ్రేషన్ చాలా అధికమైపోతూ వచ్చింది.
0: దేర్ ఈస్ కాన్స్టెంట్ ఆటోమొబైల్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఆల్ అరౌండ్ చార్మినార్.
1: అన్ని పట్టణాలు ఎందుకు ఈ ప్రయాణ సౌకర్యములు చేసేటువంటి ఈ కార్లు బస్సులు ఇవన్నీ కూడా దీనివల్ల అనేక విధమైనటువంటి టెన్షన్ అభివృద్ధి అవుతుండాలి.
0: బికాస్ ఆఫ్ ద కన్వీనియన్స్ అండ్ ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది సిటీస్.
1: కనుక దీనిని చక్కగా పరిశీలన చేసి ఈ భవనం చుట్టూ ఇంక పైన ప్రయాణాలు ఎవరు కూడా చేయకూడదు అనేటువంటి దాన్ని నిర్ణయించారు.
0: Therefore it is decided there should not be any
1: చార్మినార్ భవనం కూలిపోతుంది అన్నారు.
0: That this Charminar building will collapse quite soon.
1: మన దేహము ఒక భవనం వంటిది.
0: Our body is like a mansion building.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
0: Body is the temple, indweller is the
1: మన చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉండేటువంటి వైబ్రేషన్ గా ఉంటే దీనికి కూడా సుక్షేమం ఏర్పడుతుంది.
0: ద వైబ్రేషన్ ఆల్ అరౌండ్ ఇఫ్ ఇట్ ఇస్ సో నియర్ అండ్ అవైలబుల్ యు కెన్ రెక్టిఫై అండ్ కరెక్ట్.
1: దీని చుట్టూ విరుద్ధమైనటువంటి వైబ్రేషన్ ఏమి ఉంటుంటే మానసిక టెన్షన్ చాలా ప్రమాదం అవుతుంది.
0: ఇఫ్ యు ఆర్ సరౌండెడ్ బై నెగిటివ్

0: vibrations, there'll be mental tension.
1: మానవుడు నిరంతరం కూడాను ఆనందంగా ఉంటుండాలి.
0: The human being should be blissful.
1: మానవుడు అనగా ఆనంద పిపాసి.
0: A human being pines for bliss.
1: నిరంతరం కూడాను ఆనందాన్ని కోరుతూ ఉంటాడు.
0: He desires the state of bliss.
1: ఎందు దేని వల్ల తాను ఆనందం నుంచి ఆవిర్భవించాడు?
0: Because he is the product of bliss.
1: ఆనందం నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: హావింగ్ బీన్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్లిస్, హీ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఎక్కడ కూడాను ఏ ముఖం చూచినా కూడాను ఆనందం కనిపించటం లేదు.
0: బట్ ద మోడర్న్ స్టూడెంట్స్ నో ఫేస్ ఈస్ బ్లిస్ఫుల్.
1: అయితే మన ఇన్స్టిట్యూట్ పిల్లలు ఎప్పుడు నవ్వుతుంటారు.
0: But our institute students smile all the time.
1: ఎందుకంటే ఈ చుట్టూ ఉండినటువంటి వైబ్రేషన్ చాలా దివ్యమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది.
0: Because they are surrounded by divine vibrations.
1: ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడైనా దుట్టు పెట్టి కొనుక్కోవడానికి వీలు కాదు.
0: You cannot buy bliss paying money.
1: ఎక్కడైనా బయట తట్టిపోతే ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: This bliss cannot be gifted by friends from
1: outside. ఇంకెక్కడైనా కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు.
0: Nor can it be supplied by company.
1: ఉదయం నుండి ఆవిర్భవించేటువంటిది ఈ వైబ్రేషన్.
0: Should be born, originate from our heart.
1: ఇది సహజమైనటువంటి వైబ్రేషన్.
0: This vibration is natural.
1: ఇంకా బయట ఎక్కడైనా పోయి చూడండి.
0: You see anywhere outside.
1: పిల్లలు నవ్వినట్టుగా కనిపిస్తారే కానీ
0: it appears as though students are smiling.
1: నిజంగా చూస్తే అది నవ్వు కాదు.
0: Truly speaking, it's not a smile.
1: ఆ పాద మస్తకం వరకు అశాంతి అనేటువంటిది నిండి ఉంటుంటది.
0: From top to toe, he is full of restlessness.
1: ఆ రెస్ట్లెస్ వల్ల కేవలము నవ్వినట్టుగా కనిపిస్తాడు.
0: బికాస్ హీస్ రెస్ట్లెస్,
1: కేవలము నటనే.
0: ఇట్ అపియర్స్ యాజ్ హీ ఇస్ స్మైలింగ్.
1: ఆ నవ్వులో కూడా క్యాస్ట్రాయిల్ ఫేస్ కనిపిస్తుంటది.
0: ఈవెన్ ఇన్ దట్ స్మైల్ యూ సీ ఎ క్యాస్ట్రాయిల్ ఫేస్.
1: కారణం ఏమిటి?
0: వై
1: అన్నెసెసరీ, అనవసరంగా యోచనలు మనసులో చేర్చుకుంటారు ఈ పిల్లలు.
0: బికాస్ దిస్ స్టూడెంట్స్ ఎంటర్టైన్ అన్నెసెసరీ థాట్స్.
1: విద్యార్థులుగా ఉండినటువంటి సమయం నందు విద్యా విషయం తప్ప మరొక విషయాన్ని దేన్ని చేర్చుకోకూడదు.
0: As a student, we should not entertain any other thought other than our study.
1: Vidyarthi anetunte padamunaku sariyaina arthamu.
0: That is the true meaning of this word, student vidyarthi.
1: Athaititi vidyaha. Ee naadu vidyarthulu vishayarthuluga maaripothunnaru.
0: But vidyarthi, the student, is now a vishayarthi.
1: Ee vishayarthiga maaripothunna chetane తన ఎందుంటున్నటువంటి ఆనందమును తాను అనుభవించలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది సెన్షువల్ ప్లెజర్ విషయార్థి, హీ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద లేటెంట్ బ్లిస్.
1: కనుక మన యందు ఒక ఉత్సాహపరిచేటువంటి యొక్క వైబ్రేషన్ అభివృద్ధి కావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ది పాజిటివ్ వైబ్రేషన్ దట్ విల్ ఎంకరేజ్ us.
1: ఆ విధమైనటువంటి నిరుత్సాహపరిచేటువంటి యొక్క స్నేహమో లేక సంబంధమో లేక బాంధవ్యమో ఇలాంటిది ఏదైనా ఉండినప్పుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టాలకు గురి అయిపోతారు.
0: When we are not in association with such positive factors, we are bound to be disappointed, frustrated.
1: కనుక మనం కంపెనీని కూడాను మంచి కంపెనీగా మనం తయారు చేసుకోవాలి.
0: Therefore, we should see that our company will be good.
1: ఏ విధంగా ఉండాలి?
0: How should it be?
1: చూడు, భూమి పైన మట్టి ఉంది.
0: You find the sand on the
1: మట్టి పైకి పోవడానికి దానికి రెక్కలు లేవు.
0: ద శాండ్ విల్ గో అప్ నాట్ బికాస్ ఆఫ్ ద వింగ్స్ ఇట్ హ్యాస్.
1: క్రిందికి పోవడానికి కాళ్ళు లేవు.
0: నాట్ డస్ ఇట్ గో డౌన్ విత్ లెగ్స్.
1: కానీ గాలితో ఫ్రెండ్షిప్ చేస్తే గగనం వరకు ఎగురుతుంది మట్టి.
0: యాజ్ ద శాండ్ ఈజ్ ఇన్ కంపెనీ ఆఫ్ ది ఎయిర్ ఇట్ విల్ బి డస్ట్ దట్ విల్ షూట్ అప్.
1: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంతలోకి వరకు దిగుతుంది.
0: ఇన్ అసోసియేషన్ విత్ వాటర్ ఇట్ విల్ గో డౌన్ ఇన్ టు ద పిట్.
1: క్రిందికి దిగడానికి కానీ పైకి ఎగరడానికి కానీ ఫ్రెండ్షిప్ దీనికి మూల కారణము.
0: ఫార్ ద రైజ్ ఆర్ ఫాల్ ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ఖురాన్ మీకు తెలుసును.
0: యు నో ఖురాన్.
1: ఇస్లాం మతం లోపల ఖురాన్ ఒక పవిత్రమైనటువంటి గ్రంథము.
0: ఇన్ ఇస్లామిక్ ఫెయిత్ ఖురాన్ ఇస్ ద మోస్ట్ సేక్రెడ్.
1: భారతీయులకు రామాయణము, మహాభారతము, భగవద్గీత ఏ విధమైనటువంటివో ఈ మహమ్మద్ అని కొంతను ఖురాన్ అంత పూజనీయమైనటువంటి గ్రంథము.
0: జస్ట్ యాజ్ రామాయణ, భారత, భాగవత్ ఆర్ సీక్రెట్ ఫర్ భారతీయస్, ఖురాన్ ఈజ్ హైలీ సీక్రెట్.
1: దాంట్లో ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ దేర్.
1: అందులో నమూద్ అనేటువంటి ఒక తెగ ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ వన్ ట్రైబ్ దేర్ అమంగ్ ముస్లిమ్స్, నమూద్.
1: అందులోపల అనేక మంది ఈ యొక్క పరిచారకులు అనేటువంటి వాడు లేక ఈ యొక్క వారితో సంబంధం కలుసుకున్నటువంటి వారు చాలా క్రూరమైనటువంటి రీతిగా నడుస్తూ ఉండేటువంటి వారు.
0: దేర్ యు ఫైండ్ ద సర్వెంట్స్ అండ్ అదర్ అసోసియేట్స్ దే యాక్ట్ ఇన్ ఎ క్రూయల్ వే.
1: వీటిని పాలిగాళ్లు అంటారు తెలుగులో.
0: They are the people that work in the fields.
1: వీరు దయా దాక్షిణ్యం లేకుండా బీదవారిని అనేక రకములుగా హింసించేటువంటి వారు.
0: దీస్ పీపుల్ హర్ట్ హార్మ్ ద పూర్ పీపుల్ వితౌట్ ఎనీ కైండ్నెస్ ఆర్ కంపాషన్.
1: ఈ తెగవారు ఉండినటువంటి ప్రదేశము ప్రకృతి రమణీయంగా ఉండేటువంటిది.
0: అండ్ ద ప్లేస్ వేర్ దీస్ పీపుల్ సెటిల్డ్ ఆర్ సో బ్యూటిఫుల్.
1: పచ్చని గడ్డితో కలకలలాడుతూ ఉండేటువంటిది ఆ భూమి.
0: ద హోల్ ఏరియా ఇస్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ.
1: ఎక్కడ చూసినా కానీ నీటి కొలనంతా కూడాను కలకలలాడుతుండేటువంటిది.
0: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వాటర్, దేర్ ఇస్ లేక్స్.
1: ఇవి వారు మేపేటువంటి మేకలు గాని గొర్రెలు గాని వంటలు గాని ఆ యొక్క పచ్చదనం చూస్తే పరిగెత్తిపోయేటువంటి పాపం.
0: ద షీప్ అండ్ గోట్ దే టెండర్ వుడ్ రన్ ఆఫ్టర్ ద గ్రీనరీ ఫర్ ఫాడర్.
1: కానీ ఈ పాలెగాళ్లు వాటిని చేర్చేటువంటి వారు కాదు.
0: బట్ దీస్ సర్వెంట్స్ విల్ నెవర్ అలౌ దెమ్ టు గో దేర్.
1: ఆ యొక్క పంటలో చే పంట కాదది గడ్డి. ఆ గడ్డిని భుజించడానికి పోయినప్పుడు ఆ పశువులను చంపేటువంటి వారు.
0: ఇట్ ఈస్ నాట్ ద క్రాప్ ఇన్ ద సెన్స్, ఇట్ ఇస్ ఓన్లీ ద గ్రాస్ అండ్ దే విల్ నాట్ అలౌ ద అనిమల్స్.
1: ఈ బీదలకు మరొక స్థానం లేకపోయింది. ఎక్కడ
0: దే హావ్ నో అదర్ ప్లేస్ టు ఫీడ్.
1: చాలా బాధపడుతూ వచ్చారు.
0: దే ఫీలింగ్ సాడ్.
1: భగవంతుని ప్రార్థన చేస్తూ వచ్చారు.
0: దే ప్రే టు గాడ్.
1: ఈ పచ్చని గడ్డి పశువుల కోసం అందించినటువంటిది కానీ మనుషుల కోసం అందించింది కాదు.
0: దిస్ గ్రీన్ గ్రాస్ ఇస్ మెంట్ ఫర్ అనిమల్స్ దేర్, నాట్ ఫర్ ఎనీబడీ.
1: కనుక తినవలసినటువంటి పశువులు ఈ పచ్చగడ్డిని తినలేకపోతున్నాయి. దీని దురదృష్టము.
0: ద కౌస్ విచ్ ఆర్ టు ఫీడ్ ఆన్ ద ఫాడర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
1: గడ్డి ఉండి కూడా దాన్ని భుజించలేకపోయేటువంటి దురదృష్టం ఈ పశువులకు రాసింది.
0: దో ద ఫాడర్ ఇస్ అవైలబుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఇంత పచ్చని గడ్డి పెట్టుకుని కూడాను మా పశువులకు ఎండు కడుపుగా మేము అనుభవిస్తున్నాము.
0: ఓ గాడ్, యు హావ్ క్రియేటెడ్ గ్రీన్ గ్రాస్ యెట్ ద కౌస్ ఆర్ నాట్ ఏబుల్. ఏదైనా
1: ఒక అనుగ్రహాన్ని నీవు అందించాలి అని ప్రార్థిస్తూ వచ్చారు.
0: దే వాంటెడ్ అండ్ ప్రేడ్ ఫర్ గాడ్స్ మర్సీ.
1: అక్కడ భగవంతుడు గాడ్ ఈజ్ గ్రేట్ అనేటువంటి దాంట్లో అల్లాహో అక్బర్ అంటారు. అనగా ఏమి, దైవము గొప్పవాడు అని పేరు.
0: దేర్ దే డిక్లేర్ అల్లాహో అక్బర్, గాడ్ ఈజ్ గ్రేట్.
1: అప్పుడు అతను సాలెహా అనేటువంటి ఒక దూతను పంపించాడు.
0: దెన్ గాడ్ హ్యాస్ సెంట్ ఎ మెసెంజర్ సాలెహా.
1: అతను వచ్చి ఈ పాలెగాళ్ళకంతా కూడాను ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ద మెసెంజర్ సాలెహా కేమ్ అండ్ టాట్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ధర్మ టు ఎవరీబడీ.
1: ఈ పచ్చగడ్డి పశువులకై అందించినటువంటిదే కానీ మనుషులకు అందించినటువంటిది కాదు.
0: ఈ సెట్ ద ఫాడర్ ఇస్ మెంట్ ఫర్ కౌస్ నాట్ ఫర్ హ్యూమన్.
1: ఈ చల్లని నీరు పశువులు తాగవచ్చు, మీరు తాగవచ్చును. ఇది దాహాన్ని చల్లార్చేటువంటిది, ప్రాణాన్ని సంరక్షించేటువంటిది.
0: ద వాటర్ యూ కెన్ డ్రింక్, సో ఆల్సో ద అనిమల్స్ అరౌండ్ దట్ విల్ క్వెంచ్ ద థర్స్ట్.
1: కనుక దీనికి మీరు అడ్డు ఎందుకు తగులుతున్నారు?
0: వై డు యూ అబ్జెక్ట్?
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: మానవత్వం జన్మించి కూడాను మనం ఈ రాక్షసత్వంగా ప్రవర్తించడం మంచిది కాదు.
0: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ ఇస్ నాట్ ప్రాపర్ టు బి డెమోనిక్ ఇన్ బిహేవియర్.
1: అనేక విధములుగా కూడాను ఈ సాలెహా బోధించాడు.
0: ది సాలెహా ద మెసెంజర్ టాట్ ఇన్ ఎ వెరీ వే.
1: కానీ ఈ బోధనలకు వారు ఏమాత్రం లెక్క చేయలేదు.
0: బట్ దే డిడ్ంట్ పే ఎనీ హీట్ టు దిస్ టీచింగ్.
1: వారి కన్నుల ఎదుటనే ఆ పశువులను సంహరిస్తూ వచ్చారు.
0: రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐస్ దేర్ వాస్ స్లాటర్.
1: ఇంకా మార్గం లేదని ఒక పెద్ద ఒంటెను సృష్టించి ఈ ఒంటెని ఆ పంటలో వదిలిపెట్టాడు.
0: దేర్ అట్ ద టైమ్ ఏ కామెల్ వాస్ స్పెషల్లీ క్రియేటెడ్ అండ్ ఇట్ వాస్ లెట్ లూజ్.
1: ఒంటె అనగా వారికి చాలా ప్రీతి.
0: దే లవ్ ది కామెల్స్.
1: ఆ ఒంటె పోయింది, అందిన గడ్డంతా కూడా తింటూ బాగా కడుపును పూర్తిగా నింపుకుంది.
0: దిస్ క్యామెల్ వెంట్ ఆల్ అరౌండ్ ఫెడ్ ఆన్ ద ఫాడర్ అవైలబుల్.
1: కానీ ఈ పాలెగాళ్ళు దీన్ని సహించలేకపోయారు.
0: ద పీపుల్ ఓవర్ దేర్ కుడ్ నాట్ బేర్ దిస్ సీన్.
1: ఏదో కొంత మొత్తమునిచ్చి ఒక కిరాతకులను పంపించి ఈ ఒంటరి కూడా చంపివేయండి అన్నారు.
0: దే సెంట్ ఎ వెరీ క్రూయల్ మ్యాన్ వాంటెడ్ దిస్ క్యామెల్ టు బి కిల్డ్ దేర్.
1: ఈ విషయము ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకంతా తెలుసును.
0: దిస్ ఇస్ నోన్ టు ఆల్ విలేజర్స్.
1: పెద్దలకంతా తెలుసును.
0: ఎల్డర్స్ టు నో.
1: మహనీయులకంతా తెలుసును.
0: గ్రేట్ పీపుల్, నోబుల్
1: సోల్స్. గృహస్థులకంతా తెలుసును.
0: ఆల్ హౌస్ హోల్డర్స్.
1: అందరికీ తెలుసును.
0: ఆల్ నో దిస్.
1: కానీ ఎవరు దీన్ని ఆదుకోలేకపోయారు.
0: బట్ నన్ కెన్ ప్రివెంట్ ద వే.
1: దీనికి ప్రోత్సాహం కూడా ఇచ్చేటువంటి వారు కూడా అభివృద్ధి అయిపోయారు.
0: దేర్ వర్ సమ్ పీపుల్ హూ ఎంకరేజ్డ్ సచ్ ఎన్ యాక్ట్.
1: కడపటికి ఇంకొక మార్గము లేదని దైవము కూడాను చేసేటువంటి పాపములకు ఎన్నింటినో ఓర్చుకుంటూ ఉంటాడు దైవం.
0: గాడ్ ఆల్సో వుడ్ బేర్ వాచింగ్ ఆల్ ద సిన్స్ కమిటెడ్ లిమిట్లెస్లీ.
1: ఏదో ఒకటి రెండు కాదు, వందలు వేలు కూడాను భగవంతుడు క్షమిస్తూ వస్తుంటాడు.
0: గాడ్ పార్డన్స్ మోస్ట్ ఆఫ్ ది మిస్టేక్స్, నాట్ వన్ ఆర్ టూ, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్.
1: కానీ ఈ ఒంటిని సంహరించడం కూడా, నేను పంపించిన ఒంటిని కూడా నువ్వు సంహరించాడని తక్షణమే కోపించుకోలేదు భగవంతుడు.
0: గాడ్ వాస్ నాట్ యాంగ్రీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ద
1: క్యామెల్. ఇంకా కొంతకాలం నందిస్తామని కొంచెం ఓపిక పట్టుకున్నాడు.
0: హి వాస్ సో పేషెంట్ దట్ హి వాంటెడ్ టు గివ్ దెం సమ్ మోర్ టైం.
1: శరీరవాణి కింద ఒక శబ్దం వినిపించింది.
0: దేర్ దే కుడ్ హియర్ ఎథీరియల్ వాయిస్.
1: నాయనలారా,
0: చిల్డ్రన్,
1: నీకు ఈ పని సరి అనేటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
1: దైవ ప్రసాదమైనటువంటి ఒంటిని కూడా నువ్వు సంహరించారు.
0: యు హావ్ ఆల్సో కిల్డ్ దిస్ క్యామెల్ గాడ్.
1: ఇది తప్పు అనేటువంటిది నీవు పశ్చాత్తాపడటానికి నీకు ఒక వారం టైం ఇచ్చాము అన్నాడు.
0: I grant you a week's time to repent for this cruel act.
1: కానీ వారం కాదు, 10 దినములు కాదు, నెల కాదు, వీళ్ళకి ఆ పశ్చాత్తాపమే రాలేదు.
0: They never repented, they never regretted for that cruel act for a week or 10 days or a month.
1: పాషాణ హృదయులు,
0: they're stone hearted.
1: పరమ కఠినులు,
0: they're so strong, cruel.
1: ఈ హృదయం ఎట్లా కరుగుతుంది?
0: How do you expect them to melt?
1: ఏమీ కరగలేదు.
0: Nothing whatsoever.
1: కానీ భగవంతుడే తిరిగి ఒక రాత్రి వచ్చి,
0: one night God came.
1: నమోదు.
0: He was smiling.
1: సారే, వీళ్ళందరినీ ఒక గ్రామానికి పంపించాడు.
0: He sent all these people to another
1: village. మీరెవరు ఇక్కడ ఉండనక్కర్లేదు.
0: None of you need to be here.
1: ఇంతవరకు క్షమించాను.
0: I pardon you so far.
1: నేను క్షమించడానికి అవకాశం లేదు.
0: It's not possible to pardon you any longer.
1: అందరినీ ఒక గ్రామానికి, సుచ్చేమైన గ్రామానికి పంపించి రాత్రి పెద్ద భూకంపం బయలుదేరింది.
0: They were all sent to another safe place and here there was an earthquake all of a sudden.
1: భూకంపంలో ఆ గ్రామం అంతా మునిగిపోయింది.
0: The whole village has completely ruined because of this earthquake.
1: ఇది జరిగిన తర్వాత
0: after this
1: సాలెహ్ చెప్పాడు, ప్రభు, ఎవరో ఒకరు తప్పు చేస్తే ఈ ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి దురవస్థను అనుభవించటము, ఇది న్యాయమా అన్నారు.
0: The Sal had a messenger pray to God. Oh God, if one committed mistake, why should all villagers suffer?
1: తప్పు చేసినది ఒక్కడే నాయనా.
0: Only one person committed a mistake.
1: కానీ ఆ తప్పును ప్రోత్సహించినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: But there are the others who supported this mistake.
1: దాని ఆపడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండి కూడాను ఆపలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: Though it was possible to control and stop this evil happened, they didn't do that.
1: అరికట్టలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: Though there are some who know it's a mistake, they didn't prevent it.
1: వీళ్ళందరూ కూడాను ఈ చంపిన వారిలోని భాగాలే.
0: They are only parts and partners of this sin.
1: కనుక ఒకడు కాదు చంపిండేది, వీళ్ళందరి ఉత్సాహం చేతనే ఈ యొక్క ఒంటిని వీడు చంపగలిగాడు.
0: సో ఇట్స్ నాట్ ద వన్ దట్ కిల్ దిస్ క్యామెల్,
1: అందరికీ భాగం ఉంటుండాలి.
0: సో ఆల్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ సిన్.
1: కనుక నీ గ్రామాన్ని అంతా కూడా నేను భస్మం చేశాను.
0: దేర్ఫోర్ ఐ బ్రాట్ డౌన్ ద హోల్ విలేజ్ టు యాషెస్.
1: ఎట్లనగా? ఒక చిన్న ఉదాహరణ పిల్లలకు.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ స్టూడెంట్స్.
1: రాత్రి భోజనం చేసి నిద్రిస్తున్నారు.
0: యు ఆర్ స్లీపింగ్ ఆఫ్టర్ డిన్నర్.
1: ఒకటి రెండు దోమలు వచ్చి బాగా కరిచాయి.
0: One or two mosquitoes have bitten you.
1: కానీ రాత్రంతా కూడా చాలా బాధపడ్డారు.
0: You felt so sad on the night.
1: రెండో దినము మంచి పవర్ఫుల్ ఫ్లిట్ తీసుకున్నాడు.
0: నెక్స్ట్ డే హి హస్ కలెక్టెడ్ ఎ పవర్ఫుల్ ఫ్లిట్.
1: ఆ ఫ్లిట్ తీసుకుని ఆ దోమలన్నింటినీ కొట్టాడు.
0: హి స్ప్రెడ్ దిస్ ఫ్లిట్ అండ్ కిల్డ్ ఆల్ ది మస్కిటోస్.
1: అనేక దోమలు మరణించాయి.
0: మెనీ మస్కిటోస్ డైడ్.
1: అయితే వీని కుట్టినటువంటి మస్కిటోస్ ఒకటి రెండే.
0: After all, he is bitten by one or two mosquitoes. That's all.
1: ఈ మస్కిటోస్ అంతా వీడు ఎందుకు చంపాడు?
0: Why should he kill the rest of the mosquitoes? Why?
1: ఈ కుట్టిన మస్కిటోస్ అవన్నీ ఫ్రెండ్స్ ఏ.
0: All other mosquitoes are friends of these two mosquitoes that have bitten him.
1: ఇవన్నీ కుట్టేటువంటివే.
0: They are also bound to bite.
1: దానికి ఛాన్స్ చిక్కలేదు కాబట్టి కుట్టలేదు.
0: As in didn't find a chance, they didn't bite.
1: కుట్టింటారు.
0: If not you, they will bite someone else.
1: ఇది కుట్టటమే దీని స్వభావము.
0: This kind of biting tendency is its natural habit.
1: అదే విధంగానే ఒకటి తప్పు చేస్తే దానిని చంపడానికి ఇంకా అనేక విధమైనటువంటి దాని సహాయకారులను కూడా చంపవలసి వస్తుంది.
0: Therefore, when one commits a mistake, the other associates also must necessarily be killed.
1: కనుక మొట్టమొదట మనము సంఘాన్ని సరి అయినట్టుగా తీసుకోవాలి.
0: Therefore, we should lead the society.
1: ఎవడైనా ఒక దుర్మార్గుడు ఉన్నాడంటే ఆ దుర్మార్గుని స్నేహం నుంచి మనం దూరం అయిపోవాలి.
0: If there is any bad man, we should run away from his company.
1: Run away from bad company. వానితో పాటు మనం కూడా ఉంటుంటే ఈ దోమలకు మనకు కూడా ఈ ఫ్లిట్ కొట్టవలసి వస్తుంది.
0: ఇఫ్ యూ ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ, నేచురలీ యూ హ్యావ్ టు బి ఎక్స్పోజ్ టు ద స్ప్రే ఆఫ్ ది ఫ్లిట్.
1: కనుకనే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నాయన, ఒక 3 సంవత్సరంలో 4 సంవత్సరంలో 5 సంవత్సరంలో ఇక్కడ చదవడానికి వస్తుంటారు.
0: భగవాన్ టెల్స్ us రిపీటెడ్లీ యూ కమ్ హియర్ ఫర్ స్టడీస్,
1: తిరిగి చదువులైన తర్వాత ప్రోగ్రామాలకు మీ యొక్క సంస్థానాలకు పోతుంటారు.
0: ఆఫ్టర్ యువర్ పీరియడ్ ఆఫ్ స్టడీ యూ గో బ్యాక్. దీనిలోపల
1: అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మీరు ఎందుకు పెంచుకుంటారు?
0: వై షుడ్ యూ హ్యావ్ అసోసియేషన్స్ బికాస్ ఆఫ్ యువర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ స్టే?
1: ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పని అనేక రీతిలుగా కూడా ఒకరికొకరు ఈ పరిచయం అభివృద్ధి గావించుకుంటారు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ ఇంటిమసీ.
1: మంచిది కాదు,
0: ఇస్ నాట్ గుడ్.
1: ఎందుకనగా
0: వై
1: మనకు ఫ్రెండ్ అనేటువంటిది ఒక్కడే నిజమైన ఫ్రెండ్.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూ ఫ్రెండ్.
1: అందులోన ఇప్పుడు కలికాలం ఫ్రెండ్స్ చెప్పనక్కర్లేదు.
0: ఇన్ కలి ఏజ్ బెటర్ వీ డోంట్ స్పీక్ అబౌట్ ఫ్రెండ్స్.
1: మన జేబులో చక్కగా మనీ ఉంటుండాలి.
0: వీ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ ఇన్ ద పాకెట్.
1: ఫాదర్ మంచి పొజిషన్ లో ఉన్నాడు.
0: ఫాదర్ ఇస్ ఇన్ ఎ గుడ్ పొజిషన్.
1: హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హలో హలో హలో అని వస్తారు.
0: వీ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ కమ్ టు యూ సేయింగ్ హలో హలో.
1: కానీ బయట హలో అంటున్నారు, లోపలంతా హలో.
0: దో దే సే
1: ఏమీ నీ పైన ప్రేమ లేదు, విశ్వాసం లేదు.
0: దో దే సే హలో అవుట్ సైడ్, ఇట్ ఇస్ హలో ఇన్సైడ్.
1: వెంట తీసుకుని పోతారు సినిమాలకు పోదాం, లేకపోతే ఇంకో హోటల్స్ పోదామని.
0: సో దే టేక్ యూ టు సినిమా హాల్స్ అండ్ హోటల్స్.
1: కనుకనే నీ ఫ్రెండ్షిప్ అంటే విరోధం చేసుకోవద్దు.
0: ఫ్రెండ్షిప్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ
1: హలో హలో.
0: ఇట్ షుడ్ బి రిస్ట్రిక్ట్.
1: హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై. ఇంతటిలోనే మన యొక్క ఫ్రెండ్షిప్ ను పరిమితం చేసుకోవాలి.
0: అవర్ ఫ్రెండ్షిప్ షుడ్ బి లిమిటెడ్ టు ఓన్లీ 3 స్టెప్స్. హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై.
1: ఈ విధమైనటువంటి మంచితనం చేత మనలో ఉన్నటువంటి పవిత్రతను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ గుడ్నెస్ వీ కెన్ ఇంక్రీజ్ డెవలప్ ద
1: నేచర్. కొంతమంది పిల్లలు,
0: బట్ సమ్ స్టూడెంట్స్,
1: అది ఏమిటో విచిత్రం కానీ,
0: ఇట్స్ ఆర్ వెరీ పెక్యూలియర్.
1: స్వామి అంటే ప్రేమని,
0: దే లవ్ భగవాన్.
1: కానీ స్వామి చెప్పేటువంటి విషయాలను చక్కగా ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
0: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ వాట్ భగవాన్ టీచెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఇక్కడ ఉండినప్పుడు ఉండేటువంటి వాతావరణం వేరు, ఇంటికి పోతే మారేటువంటి వాతావరణం వేరు.
0: ది అట్మాస్ఫియర్ హియర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ దేర్.
1: ఇక్కడ ఒక కుండ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పాట్.
1: మట్టి కుండ.
0: ఇట్ ఇస్ ఎ మడ్ పాట్.
1: మట్టి కుండ నిండుకు నీరు పోసాము.
0: ది అర్థన్ పాట్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: కానీ నీరు పోసి ఒక ఉట్టి పైన పెట్టాము, ఎవరు టచ్ చేయకుండా.
0: యు కీప్ దిస్ అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆన్ ద టాప్.
1: Nobody
0: will ever touch
1: దోమలు కూడా నువ్వు వాడటం లేదు.
0: నాట్ ఈవెన్ ఏ మస్కిటో.
1: కానీ
0: బట్
1: 2 దినముల తర్వాత నీవు ఆ మట్టి కుండను చూడండి, అందులోని నీరు 2 ఇంచులు తగ్గిపోయి ఉంటాయి.
0: ఆఫ్టర్ 2 డేస్ టైమ్ యూ జస్ట్ వాచ్ దట్ అర్థన్ పాట్, ద లెవెల్ ఆఫ్ ది వాటర్ విల్ కమ్ డౌన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఈ మట్టి పాటకు అబ్జార్బ్ చేసేటువంటి శక్తి ఉంటుంది.
0: బికాస్ దిస్ అర్థన్ పాట్ కెన్ అబ్జార్బ్ వాటర్.
1: దాని స్వభావం అది,
0: ఇట్స్ ఇస్ క్వాలిటీ.
1: అదే విధంగానే
0: లైక్ వైస్
1: అదే మట్టి కుండను ఫుల్ గా నీరు పోసి తిరిగి ఇంకొక నీటి కుండలో ఈ ఒక పాటను పెట్టండి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ద సేమ్ అర్థన్ పాట్ విత్ ఫుల్ ఆఫ్ వాటర్ బీ కెప్ట్ ఇన్ అనదర్ బిగ్గర్ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: మంతమైన కూడా నీరు తగ్గవు.
0: ఇట్స్ లెవెల్ విల్ నాట్ కమ్ డౌన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఈ కుండలో ఉన్నటువంటిది నీరే.
0: ద వాటర్ ఈస్ సేమ్ ఇన్ ద
1: దాని చుట్టూ ఉన్నది నీరే.
0: అండ్ ఇట్ సరౌండెడ్ బై
1: కనుకనే కుండలో ఉండినటువంటి నీరు ఏమాత్రము తగ్గకుండా ఉంటుంది.
0: దేర్ఫోర్ వాటర్ లెవెల్ విల్ నెవర్ రిడ్యూస్.
1: ఇప్పుడు మీ హృదయం అనే కుండ లోపల స్వామి ప్రేమ అనేటువంటి జలము నింపుకున్నారు.
0: యువర్ హార్ట్ ఈస్ ఎ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివైన్ లవ్.
1: ఈ స్వస్థానం అనేటువంటి గ్రామానికి అక్కడికి వెళ్లేటప్పటికీ ఈ కుండ యొక్క స్వభావం ఏమిటి అబ్జర్వ్ చేసుకుంటుంది. బయట వాతావరణం సరిగా లేదు.
0: ద మూమెంట్ యూ గో టు యువర్ నేటివ్ ప్లేస్ వాట్ విల్ హ్యాపెన్? ది ఔటర్ సరౌండింగ్ ఇస్
1: ప్రాబ్లమ్. ప్రభావం క్రమక్రమేణా తగ్గిపోతూ ఉంటాయి.
0: దేర్ఫోర్ ది ఎఫెక్ట్ ఆఫ్ భగవాన్.
1: అక్కడ కూడా మీరు సత్సంగం అనేటువంటి ఈ జలమును చుట్టూ ఉండేటువంటి రీతిగా మీరు సత్సంగాన్ని కలవండి, ఈ ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ది గుడ్ కంపెనీ,
1: మీ లోపల మంచి కంపెనీ ఉంటుండాలి.
0: దేర్ఫోర్ యూ నీడ్ గుడ్ కంపెనీ.
1: అప్పుడే మన ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
0: దెన్ దిస్ లా విల్ నెవర్ డిక్రీజ్.
1: ఎంతో ప్రేమగా ఉన్నట్టుంటారు ఇక్కడ ఉండేటప్పుడు.
0: యు ఆర్ హియర్ సో అఫెక్షనేట్ లవింగ్.
1: ఎన్నో విధమైనటువంటి బోధనలు నేను చేస్తుంటాను.
0: భగవాన్ టీచర్స్ రిపీటెడ్లీ,
1: ఏమీ నాకు ఇవ్వనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్.
1: మంచిగా ఉండి మంచి పేరును సంపాదించుకోండి.
0: భగవాన్ వాంట్స్ us టు బి గుడ్ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: అంతేకాదు తల్లిదండ్రుల దగ్గర కూడా మీరు మంచి మర్యాదను తీసుకోవాలి.
0: అండ్ భగవాన్ వాంట్స్ us టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్.
1: నా కుమారుడు చాలా మంచివాడు అనేటువంటి భావము తల్లిదండ్రులు కూడా రావాలి.
0: ద పేరెంట్స్ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఎ గుడ్ సన్.
1: కనుక అట్టి మంచి పేరును తెచ్చుకోండి అంటాను.
0: భగవాన్ వాంట్స్ us టు గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
1: నేను ఏది మీ నుంచి కోరటం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ us.
1: ఏది కోరినా నేను అందిస్తూనే ఉంటున్నా.
0: భగవాన్ విల్ గివ్ us వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫార్.
1: కానీ మంచి మాట చెప్పినప్పుడు వినుకోకుండా పోతున్నారు.
0: బట్ వీ డోంట్ పే హీడ్ టు ది గుడ్ టీచింగ్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా, చెడ్డ మాటలట్టే చెవికి చేర్చు.
0: Though good words are told wholeheartedly, you don't listen, but you are ready for bad listening.

0: such persons, can they ever know me? What is the use of all the intelligence? What is the use of all their study and education?
1: ఇక్కడ ప్రామిస్ ఇస్తారు.
0: They make a promise here.
1: అక్కడ పోయి మిస్ అవుతారు. అంత తప్పిస్తారు.
0: Promise here and miss there.
1: తిరిగి వస్తారు హాలిడేస్ అయిన తర్వాత.
0: They return after vacation.
1: నాకు ఎవరిపైన కోపం లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ యాంగ్రీ.
1: ఎవరిపైన ఏ విధమైనటువంటి అయిష్టం లేదు.
0: He has nothing like
1: this. ఇష్టమే నాకు.
0: భగవాన్ లైక్స్ ఎవ్రీబడి.
1: కానీ
0: బట్
1: వారితో నేను మాట్లాడను.
0: బట్ భగవాన్ డస్ నాట్ స్పీక్ టు దెమ్.
1: అదే పెద్ద పనిష్మెంట్.
0: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ పనిష్మెంట్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఇచ్చిన మాటను దక్కించుకునేటువంటి ఒక శక్తిని మొట్టమొదట మనం నిలబెట్టుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు కీప్ అప్ టు యువర్ ప్రామిస్.
1: ఈ విధంగా ఇచ్చిన మాట నేను నిలుపుకోలేకపోయినప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు నేను మాట్లాడే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ స్టాండ్ బై ద ప్రామిస్ యూ గేవ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ టాకింగ్ టు యూ?
1: మాటకు విలువ ఇచ్చినప్పుడు నేను కూడా ఇంకా 10 మాటలు అధికంగా మాట్లాడతాను.
0: When you attach value to Bhagavan's words, naturally
1: నా మాటకే మర్యాద ఇవ్వనప్పుడు వారితో మాట్లాడి నేను ఆ మాటలు ఎందుకు వ్యర్థం చేసుకోవాలి?
0: When you don't abide by his teaching, he does not talk to you. అంటే
1: నేను వారితో మాట్లాడను.
0: It is with this idea he doesn't talk to you.
1: స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నా వైపు చూడటం లేదు అంటే నేనే పిల్లినా కౌరినా ఈ వైపు నే చూసుకుంటూ ఉంటాను. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది జనాలంతా ఉన్నారు.
0: You say that Bhagavan is not looking at me, Bhagavan is not talking to me. Am I a cat or a goat to watch you constantly?
1: నేను చెప్పినటువంటి దాని సరైనటువంటి మార్గంలో మీరు నడుచుకుంటుంటే నా దృష్టి ఎక్కడైనా మీ వైపునే వస్తుంటుంది.
0: Truly speaking, if you follow Bhagavan's teachings, he will look at you wherever you are.
1: ఇది ఒక విధమైనటువంటి ఇది ఉంటుంటారు చూడండి, కంపాస్.
0: ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ కంపాస్ దట్ విల్ ఆల్వేస్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ నార్త్.
1: ఎక్కడైనా పెట్టని ఆ కంపాస్.
0: యు కీప్ ది కంపాస్ ఎనీవేర్.
1: ఉత్తరం వైపునే తిరుగుతుంది దాని మూలం.
0: ఇట్ విల్ పాయింట్ అవుట్ టు ది నార్త్.
1: అదే విధంగా నీవు
0: లైక్ వైస్
1: సరైనటువంటి రీతిగా నీవు నడుచుకుంటుంటే నా కన్నులు ఎక్కడ చూస్తున్నా నీ వైపునే వస్తుంటాయి.
0: లైక్ వైజ్ ఇఫ్ యూ బిహేవ్ వెల్, భగవాన్స్ లుక్స్ విల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ యూ.
1: కనుక నా దృష్టిని మరల్చుకునేటువంటి ఒక శక్తి నీలో ఉంది కానీ నాలో కాదు.
0: దట్ కెపాసిటీ ఈజ్ ఇన్ యూ, నాట్ విత్ భగవాన్.
1: నాకు ఎవరు ద్వేషం లేరు.
0: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడి.
1: అందరిపైన ప్రేమని.
0: భగవాన్ లవ్స్ ఆల్.
1: ఎవరిపైన అయిష్టం లేదు.
0: హీ డస్ నాట్ డిస్లైక్ ఇష్టమే. హీ లైక్స్ ఎవ్రీవన్.
1: మీ ఇష్టాలే నాకు అయిష్టంగా మారుస్తున్నారు.
0: బట్ ఇట్స్ ఓన్లీ యువర్ టెంపర్మెంట్.
1: ఇంటికి పోతే ఇంటి యందు తల్లిదండ్రులైనా నీవు సంతోష పెట్టలేనప్పుడు ఇంకా నేనెట్లా మిమ్మల్ని చూచేది?
0: వెన్ యూ కెనాట్ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డూ ఎక్స్పెక్ట్ భగవాన్?
1: వైట్ డ్రెస్ వేసుకుని మీరు అక్కడికి పోయేటప్పటికీ ఓ సత్యసాయి ఇన్స్టిట్యూట్ బాయ్స్ అంటారు అందరూ.
0: వెన్ యూ పుట్ ఆన్ ద వైట్ డ్రెస్ గో ఓవర్ దేర్ పీపుల్ విల్ కాల్ యూ ఓ హిస్ స్టూడెంట్ ఆఫ్ సత్యసాయి.
1: ఇంటిలో తల్లిదండ్రులైనా మీరు ఆనంద పెట్టండి, నాకు ఆనందమే.
0: యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ, భగవాన్ విల్ బి హ్యాపీ.
1: అక్కడ తల్లిదండ్రులకు ఆనందం లేదు.
0: ద పేరెంట్స్ ఆర్ నాట్ ఈవెన్ హ్యాపీ.
1: నీకు ఆనందం లేదు.
0: యు ఆర్ నాట్ హ్యాపీ.
1: నాకు ఆనందం లేదు.
0: సో ఆల్సో భగవాన్,
1: ఏ ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
1: కనుక నీవైనా ఆనందించాలి.
0: అట్లీస్ట్ యూ బీ హ్యాపీ.
1: నీకు ఆనందం లేదు.
0: యు ఆర్ నాట్ హ్యాపీ.
1: కారణం ఏమిటి?
0: వై
1: అయ్యో స్వామి మాట నేను తప్పిపోతున్నాని అనేటువంటి గిల్టీ కాన్షియస్, అదే లోపల నిన్ను బాధ పెడుతుంటాడు.
0: యు హావ్ గాట్ ద గిల్టీ కాన్షియస్, యు నో ప్రిటీ వెల్ దట్ యు ఆర్ ట్రెస్పాస్.
1: ఇటువంటి ఒక భావాన్ని మీరు పెంచుకోవాలి.
0: వై షుడ్ హావ్ సచ్ ఎ ఫీలింగ్?
1: ఇది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మంచి గుణాన్ని పెంచుకోండి.
0: యు మే బి ఎనీవేర్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
1: మంచి నడతను మీరు సాధించండి.
0: యూ హ్యావ్ గుడ్ బిహేవియర్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: నాకేది అక్కర్లేదు.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
1: ఈ ప్రపంచంలో ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రపంచంలోనే లేదు.
0: ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే.
1: అన్నిటినీ ఫ్రీగా ఇస్తున్నాం ఇక్కడ.
0: భగవాన్ గివ్స్ us ఎవ్రీథింగ్ ఫ్రీలీ.
1: ఏ ఒక్కదానికి కూడా మేము మిమ్మల్ని శ్రమ పెట్టడం లేదు.
0: అండ్ వీఆర్ నాట్ పుట్టింగ్
1: తల్లిదండ్రులకు శ్రమ లేదు.
0: పేరెంట్స్ ఆల్సో
1: అలాంటి పరిస్థితి లోపల ఎంత పవిత్రమైన ఆదర్శమైన విద్యార్థులుగా తయారు కావాలి.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఐడియల్ స్టూడెంట్స్ షుడ్ వీ బి దెన్?
1: కనుకనే మీరు సమాజాన్ని సంక్షేమాన్ని అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆదర్శ విద్యార్థులుగా తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్స్ హూ విల్ వర్క్ హార్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: కాన మీరు మంచివారైనప్పుడు మీ సహచరులు కూడా మంచి వారు అవుతారు.
0: వెన్ యు ఆర్ గుడ్ యువర్ అసోసియేట్స్ ఆల్సో విల్ బి గుడ్.
1: మీరు కుట్టినటువంటి దోమ మాదిరి తయారైతే మీ సహచరులు కూడా ఆ దోమ మాదిరి తయారైపోతారు.
0: ఇఫ్ యూ బిహేవ్ లైక్ ఎ మస్కిటో దట్ బైట్స్, యువర్ ఫ్రెండ్స్ ఆల్సో విల్ బి మస్కిటోస్.
1: కానీ ఏ విధంగా మంచితనం ఉండాలి?
0: హౌ షుడ్ యూ బి?
1: హృదయంలో మంచితనం ఉంటుంటే అన్ని మంచిగానే రూపొందుతాయి.
0: ఇఫ్ దేర్ ఇస్ గుడ్నెస్ ఇన్ అవర్ హార్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ బౌండ్ టు బి.
1: కొంతమందికి సంకుచితమైనటువంటి భావాలు అభివృద్ధి పరచుకుంటుంటారు.
0: సమ్ డెవలప్ నారో ఐడియాస్ అండ్ ఫీలింగ్స్.
1: ఏ విధంగా ఉంటాయి?
0: హౌ డు దే డెవలప్?
1: ఆ సంకుచితమైన భావము సంకుచితమైన మార్గంలోనే ప్రవేశించుంటారు.
0: ద నారో ఐడియాస్ విల్ లీడ్ ఇన్ ద నారో పాత్.

0: ఏ గుడ్ మ్యాన్,
1: మంచి గుణవంతుడైనటువంటి విద్యార్థి చాలా నెమ్మదిగా ఉంటాడు.
0: ఏ వెరీ గుడ్ స్టూడెంట్ ఇస్ వెరీ హంబుల్ అండ్ సాఫ్ట్ అండ్ సింపుల్.
1: అట్టి వారిని చూసి దురాత్మకుండు.
0: వాచింగ్ దట్ మ్యాన్ దేర్ ఇస్
1: కారణమోర్వలేక
0: ఏ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
1: అపకారము చేయుట వాని విద్యగా
0: ఇట్ ఈస్ హిస్ స్కిల్ టు హార్మ్ సచ్ ఎ గుడ్ మ్యాన్.
1: ఎట్లా?

0: తంబు.
1: యు హావ్ గాట్ ది సారీస్, ప్రెషస్ వాల్యుబుల్ సారీస్ ఇన్ ఎ ట్రంక్.
0: బెనార్ సారీ 5,000 రూపాయల సారీ తెచ్చి పెట్టిలో పెట్టినా దాన్ని పోయి కొడుతుంటారు ఈ యొక్క వైడ్స్.
1: సో ద 5,000 కాస్ట్లీ సిల్క్ సారీస్ ఆర్ ఆల్సో స్పాయిల్డ్ బై దీస్ సిల్వర్
0: మసి గుడ్డను పోయి కొడుతుంటారు ఈ యొక్క వైట్ ఫిష్.
1: అండ్ దీస్ వైట్ హ్యాండ్స్ ఆల్సో విల్ స్పాయిల్ ది అదర్ రెస్ట్ ఆఫ్ ది సారీస్.
0: మసి గుడ్డను కొడుతుంది, మహా విలువైనటువంటి ఒక శారీని కూడా కొడుతుంది.
1: ఏ చీప్ సారీ అండ్ ఆల్సో కాస్ట్లీ సారీ, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పాయిల్డ్.
0: కొట్టడమే దాని స్వభావము.
1: స్పాయిలింగ్ ఇస్ ఇట్స్.
0: అదే రీతిగానే కొంతమంది చిమ్మట సంతతి వారు కొంతమంది,
1: సమ్ హావ్ ది నేచర్ ఆఫ్
0: వైట్ సంతతి వాళ్ళు కొంతమంది, చీమ సంతతి వాళ్ళు కొంతమంది, ఈ విధంగా అనేక సంతతులు అంతా ఉంటుంటాయి.
1: సో సమ్ బిలాంగ్ టు దిస్ ప్రోజెని ఆఫ్ వైట్ హ్యాండ్స్ అండ్ ది యాంట్స్ అండ్ మస్కిటోస్.
0: కానీ విద్యార్థులు ఆ సంతతికి సంబంధించిన వారిగా ఉండకూడదు.
1: బట్ స్టూడెంట్ షుడ్ నాట్ బిలాంగ్ టు దట్
0: దైవ సంతతికి సంబంధించినటువంటి వారిగా ఉండాలి.
1: వి బిలాంగ్ టు ద డివైన్ ట్రైబ్, డివైన్ ఫ్యామిలీ.
0: అప్పుడే దేశం కూడా మిమ్మల్ని అనేక రీతిగా కూడా గౌరవిస్తుంది.
1: అండ్ దెన్ యు విల్ బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ ఆల్ ఓవర్ ద
0: దేశమునకే కాదు యావత్ ప్రపంచమునకే ఆదర్శవంతమైనటువంటి దీన్ని మీరు అందించగలుగుతారు.
1: నాట్ ఓన్లీ టు దిస్ కంట్రీ, యు విల్ బి ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ విధమైనటువంటి గుణాలు మీరు పెంచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ సచ్ నోబుల్
0: క్వాలిటీ. ఆ విధమైనటువంటి కీర్తిని మీరు సాధించాలి.
1: యు షుడ్ హావ్ సచ్ ఎ గుడ్ నేమ్ అండ్ రెప్యుటేషన్.
0: ఆ విధమైనటువంటి విద్యని మీరు అభ్యసించాలి.
1: యు షుడ్ అక్వైర్ దట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్.
0: మొట్టమొదట
1: ఫస్ట్
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: నేను ఆశించేది అది ఒక్కటే.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ యూ టు డూ.
0: ఎక్కడ ఉండినప్పటికీ నీ పేరు ప్రతిష్టలు సరైనటువంటిగా ఉంటే తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.
1: యు మే బి ఎనీవేర్, ఇఫ్ యూ హావ్ గాట్ ఎ గుడ్ నేమ్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్.
0: కానా
1: సో
0: చదువు కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద స్టడీ దట్ ఇస్
0: గుణము ముఖ్యము.
1: ఇట్స్ ది వర్చ్యూ క్యారెక్టర్ దట్ ఇస్
0: గుణము కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ఈవెన్ క్యారెక్టర్.
0: ప్రవర్తన ముఖ్యము.
1: ఇట్స్ యువర్ బిహేవియర్.
0: ప్రవర్తన కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ది బిహేవియర్.
0: ప్రేమ ముఖ్యము.
1: ఇట్స్ లవ్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అన్నింటికంటే కూడా ప్రేమ ఒకటి ఉన్నదంటే ఈ యొక్క ఈ సంకుచిత భావాలంతా ఆ సమీపం నందే ఉంటుండవు.
1: ఇఫ్ యు హావ్ దట్ సుప్రీం లవ్, ద నారో ఫీలింగ్స్ విల్ నెవర్ బి ఎనీవేర్ అరౌండ్.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ మీ యొక్క హృదయం యొక్క తత్వముని మార్చుకోకుండా ఉంటుండాలి.
1: యు మే గో ఎనీవేర్, నెవర్ చేంజ్ ది నేచర్, యువర్ ఓన్ నేచర్.
0: అది నేను కోరేటువంటిది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఏ శాశ్వతమైనటువంటిది.
1: దట్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి శాశ్వత కీర్తిని సంపాదించండి.
1: గెట్ ఏ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: యవ్వనం ధనం అనేటువంటి శాశ్వతం కాదు.
1: ద యూత్ అండ్ మనీ ఆర్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం జీవనం లోకే.
1: ద లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం యవ్వనం ధనం.
1: ద యూత్ అండ్ మనీ ఆర్ ఆల్సో పాసింగ్.
0: అస్థిరం ధారా పుత్రాది.
1: ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ దే ఆర్ ఆల్సో టెంపరరీ.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ట్రూత్ and a good name, reputation, they are permanent.
0: Adu rendu viru techukondi.
1: Have these two things.
0: Aadina maata tappakunda.
1: Never go back the word, the promise you made.
0: Apakichu paalu kaakunda.
1: Never go in the wrong path.
0: Institute lo chadivinanduku meeru institute ku ivvavasinatundi okka sunkamu gauravame anta chaalu maaku. Bhajana bina sukha shanti na.

0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: యావత్ ప్రపంచము ప్రశాంతి నిలయంలో కూడి ఇట్టి ఆనందాన్ని అనుభవిస్తున్నదనగా వారు విదేశీయులని ప్రశాంతి నిలయం స్వదేశీయమని భావిస్తున్నారు.
1: అట్ దిస్ మోమెంట్ ద హోల్ వరల్డ్ ఈజ్ రిజాయిసింగ్ హియర్ ఇన్ ది శాంక్టమ్ శాంక్టోరమ్ ప్రశాంతి నిలయం. వీ కన్సిడర్ సమ్ నేటివ్స్ అండ్ సమ్ ఫారినర్స్.
0: ఎవరు స్వదేశీయులు ఎవరు విదేశీయులు అనేటువంటి యొక్క భేదభావములు మనం విచారించినప్పుడు ఎక్కడ సత్యధర్మములు వికసిస్తూ ఉంటాదో ప్రకటిస్తూ ఉంటాదో వారే భారతీయుడు.
1: హూ ఆర్ ది నేటివ్స్ ఆఫ్ దిస్ కంట్రీ? హూ ఆర్ ద ఫారినర్స్ ఫర్ దట్ మ్యాటర్? ద ప్లేస్ వేర్ ఎవర్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ అడిహెర్ టు.
0: కేవలం భారతదేశంలో పుట్టినంత మాత్రమున అందరూ భారతీయులు కారు.
1: యు కెనాట్ కాల్ యువర్ సెల్స్ భారతీయస్ హ్యావింగ్ బీన్ బోర్న్ హియర్.
0: భారతీయుల యొక్క సంస్కృతి సత్యం వద ధర్మం చెర, ఈ రెండింటి యొక్క సూత్రములను ఎవరు అనుసరిస్తారో వారే భారతీయుడు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ స్ట్రెసెస్ దట్ వన్ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ. హూమ్సోఎవర్ దట్ అడిహర్స్ టు దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ ఆర్ భారతీయర్స్.
0: ప్రపంచమంతయును ఒక పెద్ద భవనము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ బిగ్ మ్యాన్షన్.
0: ఈ భవనములో అనేక విధములైనటువంటి రూములు కలిసి ఉంటాయి, గదులు.
1: దర్ సో మెనీ రూమ్స్ ఇన్సైడ్.
0: కాబట్టి ఒక్కొక్క దేశం కూడాను ఒక్కొక్క గది వంటిది.
1: ఈచ్ కంట్రీ ఇస్ ఈక్వల్ టు ఎ రూమ్.
0: కనుక యావత్ ప్రపంచమంతా కూడాను ఒక్క గృహమే.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ వన్ హోమ్.
0: సర్వాంగములకు దేహము ఆధారమైనప్పుడు ఈ దేహములో ఒక హృదయం అనేటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: Just as the body has got various limbs that act according to the direction of the heart, there is a center which we have got to know.
0: Sarvangamulaku ee hrudayame annintini supply chestu untundadi.
1: To various limbs of the body, it is the heart that supplies blood.
0: Kanuka anni deshamulaku kudanu satya dharmamulane tunti yokka ee prana tattvame andari endu kudanu vilinamai untundadi.
1: Therefore it is the truth and dharma righteousness that percolate, that flow throughout the world.
0: భగవంతుడు సృష్టికర్త అని భావిస్తుంటారు, విశ్వసిస్తుంటారు.
1: We consider and we have full faith in the statement that God is the creator.
0: భగవంతుడు జీవులను సృష్టించాడు.
1: God has created beings.
0: కానీ జీవులు దేవుణ్ణి సృష్టిస్తున్నారు.
1: But these beings have created in turn God himself.
0: కాబట్టి జీవులు కూడాను సృష్టికర్తలే.
1: Therefore the beings also are creators.
0: భగవంతుణ్ణి భగవంతుడు సృష్టించుకోడు, భగవంతుణ్ణి భక్తుడే సృష్టిస్తున్నారు.
1: God is not the creation of his own making, it is the one of the devotee.
0: పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు తన భక్తి ప్రపత్తి చేతనే ఒక స్తంభమునందు నారసింహుని సృష్టింపజేశాడు.
1: ప్రహ్లాద could see the manifestation of the divinity within the pillar because of his sincerity, steadfastness and devotion.
0: బాలుడైనటువంటి ధ్రువుడు నారాయణుని అరణ్యము లోపల సృష్టింపజేశాడు.
1: ఇట్ వాజ్ ద టైనీ టాట్ ధ్రువ హూ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ నారాయణ దైర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్.
0: కనుక సృష్టికర్త ఎవరనగా ప్రతి జీవుడు కూడాను సృష్టికర్తనే.
1: దెన్ హూ ఇస్ ద క్రియేటర్? ఎవ్రీ లివింగ్ క్రీచర్ బీయింగ్
0: ప్రతి జీవుడు కూడాను దేవుడే.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: కానీ దేహాత్మ భావమును పెంచుకోవటం చేతనే తాను ఒక పామరుడైన మానవుని వలె భావిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ attachment, he considers himself innocent and ignorant.
0: సృష్టికి సృష్టికర్తకు ఉన్నటువంటి భేదము ఉపాధి మాత్రమే.
1: The difference between creation and the creator is only in the vesture.
0: ఉపాధిని విస్మరిస్తే ఉన్నది ఒక్కటే, అది ఏ ఆత్మతత్వము.
1: When once we forget this body or the vesture, this principle of the spirit stays on.
0: ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క పండుగలను గావించుకుంటూ దాన్ని పర్వదినముగా అనుభవిస్తూ వస్తున్నారు.
1: Each country may observe the festival occasions and follow the tradition.
0: ఇది కొత్త సంవత్సరమే భావిస్తున్నారు చైనీయులు.
1: Chinese consider this day the new year.
0: అయితే భారతదేశమునకును ఈ చైనా దేశమునకును ఏ మాత్రము భేదము లేదు.
1: However, there is no difference between Bharat and China.
0: ఈ చైనా దేశం వారు కూడాను ఒక నెల దక్షిణాయనమని ఒక నెల ఉత్తరాయణమని భావిస్తూ ఉంటారు.
1: చైనీస్ ఆల్సో కన్సిడర్ ద టూ పీరియడ్స్ వెన్ సన్ ట్రావెల్స్ సౌత్.
0: భారతీయులు చాంద్రమాసము సూర్యమాసం అని విశ్వసిస్తుంటారు.
1: భారతీయస్ ఆల్సో హావ్ గాట్ దిస్ లూనర్ అండ్ సోలార్ సిస్టమ్స్.
0: ఇదే సంబంధమైనటువంటి విషయాన్ని ఈనాడు చైనా దేశంలో అనుభవిస్తున్నారు.
1: ద సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ దేర్.
0: భారతదేశంలో కొన్ని ప్రాంతముల వారికి ఉత్తరాయణం వచ్చినప్పుడు తదుపరి దీనిని ఒక విధమైనటువంటి నూతన సంవత్సరంగా విశ్వసిస్తుంటారు.
1: ఇన్ భారత్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా వెన్ సన్ ట్రావెల్స్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్ దే కన్సిడర్ ఇట్ ఎ ఫెస్టివల్ పీరియడ్ ఆస్పిషియస్.
0: ఇది చాంద్రమాసము అంటారు.
1: దట్ దే కన్సిడర్ లూనార్ పీరియడ్ చాంద్రమాసం.
0: మరికొంత ప్రాంతం వాళ్ళు సూర్యమాసం అంటారు.
1: వైల్ అదర్స్ కన్సిడర్ ఎ సోలార్ సూర్యమాస.
0: దీనిని చైనా దేశం లోపల కూడాను మూన్ డే అనగా మానసిక సత్వమైనటువంటి యొక్క చాంద్రమాసమునకును ఒక సూర్యమాసమునకును ఎట్టి భేదము లేదని వారు భావిస్తుంటారు.
1: ది సేమ్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్ బై చైనీస్ ఓవర్ దేర్ ద లూనార్ అండ్ ద సోలార్ సిస్టమ్స్.
0: మూన్ న్యూ ఇయర్ సన్ న్యూ ఇయర్ అని చెప్తుంటారు.
1: దే ఆల్సో హ్యావ్ దీస్ టూ న్యూ ఇయర్ అకార్డింగ్ టు వన్ సిస్టమ్ న్యూ ఇయర్ అకార్డింగ్ టు అనదర్.
0: ఇవి రెండు కూడా బయట ప్రపంచంలో మనం ప్రదర్శించేటువంటివి కాదు.
1: The lunar and the solar are not present outside.
0: Chandrama manaso jataha chacho suryo ajayata.
1: Moon is the presiding deity of the mind.
0: Kanukane ee manasuku chandrunaku chala sambandham untundadi.
1: Thus there is intimate relationship between the mind and the moon.
0: Manavuni yokka gnana chachukunu suryunukunu sannikha sambandham untundadi.
1: There is an intimate association between sun and the eye of wisdom of man.
0: ఈ విధంగా లోతునకు దిగి విచారిస్తూ పోతే దేశములు కాని భావములు కాని పండుగలు కాని ప్రత్యేకంగా ఉండేటువంటివి కాదు.
1: Like this when we go into the depth and inquire, we don't find any differences between festivals.
0: అన్నింటికీ మానవుని హృదయమే మూల స్థానము.
1: In fact, the heart is the center for every festival.
0: కనుక మానవుని హృదయము లోపల సరైనటువంటి ఏకత్వం అనేటువంటిది ఆరంభమైనప్పుడు సర్వము కూడాను ఒక విధమైనటువంటి యొక్క ఏక స్వరూపాన్ని ధరిస్తుంది.
1: లైక్ వైజ్ వెన్ ది ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ డెవలప్స్ విత్ ఇన్ ది హార్ట్ హి విల్ సడన్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆల్ అరౌండ్.
0: సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం. ఈ సత్యం శివం సుందరము మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క మానవత్వం.
1: హ్యూమన్ క్వాలిటీ is the trinity of truth, goodness and beauty.
0: దీన్ని ప్రాచీన కాలం నందు కూడాను ప్లేటో కూడాను దీన్ని వర్ణిస్తూ వచ్చాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై ప్లేటో.
0: అనగా వాళ్ళు సృష్టి యొక్క తత్వము లోపల మూడింటి యొక్క ఏకత్వాన్ని కూడాను చక్కగా విశదీకరింపుతూ వచ్చారు.
1: దే కుడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇన్ ద డివినిటీ క్లియర్లీ.
0: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ అని చెప్తూ వచ్చాడు ఈ ప్లేటో.
1: ప్లేటో డిక్లేర్ దీస్ త్రీ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: దీనిని సత్యం శివం సుందరం అన్నారు భారతీయుడు.
1: భారతీయ కాల్ దీస్ త్రీ సత్యం శివం సుందరం.
0: పదముల వ్యత్యాసమైనప్పటికీ అందులో ఉన్నటువంటి అంతర్భావము అన్ని మతములు ఎందుకు ఏకత్వంగానే ఉంటుంది.
1: దో దేర్ ఇస్ ఎన్ అపారెంట్ డిఫరెన్స్ సో లాంగ్ యాజ్ సో ఫార్ యాజ్ లాంగ్వేజ్ ఇస్ కన్సర్న్డ్ ద మీనింగ్ బీయింగ్ ద సేమ్.
0: ద్వైతము విశిష్టాద్వైతము అద్వైతము అని భారతీయులు ఏ విధంగా తెలుపుతున్నారో దీనిని పాశ్చాత్యులైనటువంటి క్రిస్టియన్స్ కూడాను మూడు రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: జస్ట్ యాజ్ వీ హావ్ గాట్ ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయలిజం క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం ద సేమ్ థింగ్ యూ ఎక్స్ప్లెయిన్ బై వెస్టర్న్ థాట్.
0: మొట్టమొదట ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు.
1: The first statement is, I am the messenger of God.
0: Rendavadi, I am the son of God annaru.
1: The second statement, I am the son of God.
0: I and my father are one annaru.
1: The third statement, I and my father are one.
0: Deenine Holy Ghost annaru Christians.
1: Christians call it as the Holy Ghost.
0: Ee indulopala dvaitamu advaitamu visishta advaitamu moodintu tarvata vacheetvante turiya avastha annaru.
1: Therefore this ultimate transcends all the three levels of consciousness, dualism, qualified non-dualism and non-dualism.
0: I am in the light, I am in the light annaru.
1: Muslims also said, I am in the light.
0: Tadupari, the light is in me annaru.
1: Later they said, the light is in me.
0: Moodavadi, I am the light annaru.
1: The third declaration, I am the light.
0: Ide advaitamu annaru.
1: This is non-dualism.
0: Kabatti ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము మూడింటి యొక్క ఏకస్థానమే మానవుని యొక్క హృదయము.
1: Therefore, human heart is the center of these three levels of thought, the non-dualism, dualism and qualified non-dualism.
0: కనుక పాత్రలు అనేకంగా ఉండవచ్చును.
1: We may pray in a varied manner.
0: అన్ని పాత్రల యందును కూడా ప్రతిబింబించేటువంటి ఒక బింబము ఒక్కటే.
1: It is the same reflection we find in all of the containers.
0: అయితే ఇక్కడ భేదములు మానవత్వంలో ఉన్నటువంటి భిన్నత్వం చేతనే భేదములుగా గోచరిస్తూ ఉన్నాయి.
1: The difference is due to the diversity in humanity.
0: కనుక వేదాంతము దీనిని అనేక రకములుగా బోధిస్తూ వచ్చింది.
1: The spirituality explains very clearly in a varied manner.
0: ఓ మానవుడా, నీవు అదే కాని అది నీవు కాదు అని.
1: He said, O man, you are that and that, you are not that.
0: నీవు అదే కాని అది నీవు కాదు.
1: You are that, but that's not you.
0: ఇందులో ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference here?
0: ఒక నీటి తొట్టి ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వాటర్ టబ్.
0: ఆ నీటి తొట్టి దగ్గరికి నీవు వెళ్లి నీ ప్రతిబింబాన్ని ఆ నీటిలో చూస్తావు.
1: యు గో నియర్ ద వాటర్ టబ్ అండ్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: అది నేనేను అంటావు.
1: యు సే దట్ ఐఎమ్ దట్ రిఫ్లెక్షన్.
0: అయితే ఆ ప్రతిబింబాన్ని పట్టుకుని కొట్టితే నీకు దెబ్బలు తగలవు.
1: నౌ ఇఫ్ యు బీట్ యువర్ రిఫ్లెక్షన్ యు ఆర్ నాట్ హిట్.
0: నీవు అదే కాని ఆ దెబ్బను నీకు తగలటం లేదే, కాబట్టి నీవు అదే కాదు.
1: You say you are the reflection, but you are not harmed, you are not hit, even if the reflection is beaten, therefore you are not the reflection.
0: Aithe daarini neevu tittitiva neeku kopam vastundadi.
1: Adava, if your reflection is scolded, reprimanded,
0: kottinappudu neeku debbalu tagalavu, kaani tittinappudu maatramu rendinti oka ekatvam yavaipundadi.
1: You are not hurt when the shadow or reflection is beaten, but when it is scolded you are affected.
0: Ade vidhamgane dehamlo anetvantidi oka paathrala vantivi.
1: Likewise, body is a vessel.
0: Upadhi idi kevalam oka negative.
1: Vestya, body is a negative.
0: Kalukane deho devalaya prapto jeevo deva sanatana ani.
1: Body is the temple of God. God the indweller is eternal.
0: Idi kevalam oka vidhamainatundi mandiram vantidi maatrame.
1: Body is a temple.
0: Deham anetundi oka instrument.
1: Body is a sort of instrument.
0: Mind anetundi oka panimutte.
1: Mind is an instrument.
0: Indriyamulu anetundi oka panimutle.
1: Senses are instruments.
0: Manasu kudanu oka panimutte.
1: So also the mind.
0: Ivanni kudanu panimutle.
1: They are all instruments.
0: Deenini neevu vinyoginchukuneetundi vidhanamlo deeni oka ekatvam anu gurtinchali.
1: You should know the principle of unity as you make use of these instruments.
0: Idi nenu antunnava leka idi na deham antunnava?
1: Do you identify the body or you claim that the body belongs to you?
0: Idi na deham anukuntunnavu.
1: You say this is my body.
0: Kaani dehame nenu cheptam ledhu.
1: But you don't say that I am the body.
0: Na deham anukunnappudu neevu vyatyekanga untunnavu.
1: When you say this is my body, you are separate from the body.
0: Idi na handkerchief.
1: This is my handkerchief.
0: Idi separate, nenu separate.
1: I am separate from the kerchief.
0: అదే రీతిగా ఇది నా దేహం అనుకున్నప్పుడు నా దేహం వేరు, నేను వేరు.
1: లైక్ వైజ్ వెన్ ఐ సే దిస్ మై బాడీ ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ది బాడీ.
0: వేదాంతంలో సూక్ష్మ రూపకంగా బోధించినటువంటి హూ ఆర్ యూ, దిస్ ఇస్ మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, బట్ హూ ఆర్ మై, ఇది వేసుకుంటే అక్కడ నీవు ప్రత్యేకంగా గోచరిస్తున్నావు.
1: ద స్పిరిచువాలిటీ పుట్స్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ? యూ సే ఐఎమ్ ద బాడీ, దిస్ ఇస్ మై బాడీ, దిస్ మై మైండ్, దిస్ ఆర్ మై సెన్సెస్, దెన్ హూ ఆర్ యూ? యూఆర్ సెపరేట్ ఫ్రమ్ దెమ్.
0: కనుకనే ఈ మై అనేటువంటిది మాయా.
1: Therefore this mind is maya or illusion.
0: ఈ మాయా అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది?
1: Where from you get this illusion?
0: లేని దానిని ఉన్నట్టుగా భావించడమే మాయా.
1: You consider the non-existent as the one that
0: మాయా. భగవంతుని యొక్క ఉపాధి.
1: This illusion is the vesture of God.
0: కనుకనే భగవంతుని మాయోపాధి అని పేరు పెడుతూ.
1: Therefore God himself has put on the vesture of illusion.
0: కనుక ప్రాంతమును పురస్కరించుకొని వారి వారి అభ్యాసములను పురస్కరించుకొని ప్రాచీన కాలం నుండి కూడాను వేరు వేరు దేశములు, వేరు వేరు భాషలు, వేరు వేరు సాంప్రదాయములని విశ్వసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ రీజనల్ కన్సిడరేషన్స్ అండ్ ద హ్యాబిట్స్ దట్ వీ హ్యావ్, ద వరల్డ్ ఇస్ డివైడెడ్ టు సో మెనీ కంట్రీస్ స్పీకింగ్ సో మెనీ లాంగ్వేజెస్.
0: అందరి యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: భగవాన్ సేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్.
0: అది ఏ? ప్రేమ తత్వము.
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు ఈ లోకంలో లేడు.
1: There is none in this world without love.
0: కాని ఆ ప్రేమను అనేక మార్గంలో వినియోగించవచ్చును.
1: However, you can make use of this love in different ways.
0: కాని ప్రేమ ఒక్కటే.
1: Love is one.
0: పిచ్చాస్పత్రి లోపల అనేక రకములైనటువంటి పిచ్చివారు ఉంటారు.
1: In mental hospital you have many madcaps.
0: అదే విధంగా ఈ జగత్ అనేటువంటి ఒక పిచ్చి ఆసుపత్రి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మెంటల్ హాస్పిటల్.
0: కొందరు ధనం పైన పిచ్చి పట్టి ధనము ధనము ధనం అని విచారిస్తుంటారు.
1: సమ్ హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ మనీ.
0: కొంతమంది ఆరోగ్యం పైన పట్టి నా ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం అనేటువంటి పిచ్చితో వారు ప్రతపిస్తుంటారు.
1: సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ ద హెల్త్ వెరీ మచ్ బాదర్డ్.
0: మరికొందరు పదవి యొక్క పిచ్చి బట్టి పదవి పదవి పదవి అని పదవి కోసమే ప్రాకులాడుతుంటారు.
1: సమ్ స్ట్రగుల్ హార్డ్ బికాస్ ఆఫ్ ద మ్యాడ్నెస్ ఫర్ పొజిషన్ అథారిటీ.
0: ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైనటువంటి దానిని వాంఛించి దానిని పురస్కరించుకుని చింతిస్తూ ఉంటారు.
1: లైక్ వైజ్ ఈచ్ పర్సన్ హెస్ గాట్ హిస్ ఓన్ డిజైర్ అండ్ ఈస్ మ్యాడ్ ఆఫ్టర్ ద డిజైర్.
0: ఇందులో మరికొంతమంది దేవుడు దేవుడు అని దేవుని యొక్క పిచ్చి బట్టి ఉంటారు.
1: అమంగ్ దెమ్ సమ్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ గాడ్.
0: కానీ ఈ అన్ని పిచ్చిల లోపల కూడాను ఈ దేవుడు అనేటువంటి పిచ్చి చాలా ఉత్తమ పిచ్చి.
1: ఆఫ్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్ దిస్ వరల్డ్ దిస్ మ్యాడ్నెస్ ఫర్ గాడ్.
0: మానవుడు 12 విధములైనటువంటి చింతలతో మునిగి ఉంటున్నాడు.
1: మ్యాన్ హాస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ 12 టైప్స్ ఆఫ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఈజ్ ఎ వరీ.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ వన్ వరీ.
0: సంసారం ఒక చింత. సావు చింత.
1: Family life is worried and death is worried.
0: Balyamantayu chinta.
1: The entire period of childhood is worried.
0: Vardhakyamoka chinta.
1: Old age is worried.
0: Jeevinchutoka chinta. Chedupu chinta.
1: Life in general and failure are worries.
0: Karmalanniyu chinta.
1: All actions are
0: kashtamul oka chinta.
1: Difficulties give you worry.
0: Santasam oka chinta.
1: Even happiness.
0: Vinta chinta.
1: The mystery.
0: Sarva chintala baapedi. Sarvesa chinta. Konudi ikanaina prajalara korke meera.
1: O people, seek the blessing and mercy of God who will make you free from all sorts of worries.
0: Ee yokka సర్వే చింత చేత సర్వ చింతలు కూడా నిర్మూలమైపోతాయి.
1: ఇఫ్ యు హ్యావ్ దిస్ మ్యాడ్నెస్ వరీ ఫర్ గాడ్
0: దీనిని దేనిని మనం తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వారం అవుతాము.
1: దాట్ ఇఫ్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి నోన్.
0: దేనిని మనం చూస్తే సర్వమును చూచిన వారం అవుతాము.
1: దాట్ ఇఫ్ సీన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్
0: దేనిని పట్టితే
1: ఈవెన్ హ్యాపీనెస్
0: వింత చింత
1: ద మిస్టరీ
0: సర్వ చింతల బాపెడి సర్వేశ చింత కొనుడి ఇకనైనా ప్రజ

0: దేనిని మనము చూస్తే సర్వమును చూచిన వారం అవుతాము.
1: దాట్ ఈస్ సీయింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్
0: దేనిని పట్టితే సర్వమును పట్టిన వారం అవుతాము. దానిని మనం పట్టాలి.
1: ఇఫ్ యూ అక్వైర్ దాట్ ఎవ్రీథింగ్ ఎల్స్ వుడ్ బి అక్వైర్డ్ ఈజీలీ.
0: తలుపు తట్టితే తలుపులు తెరవబడుతుంది.
1: ఇఫ్ యూ నాక్ ద డోర్ ఇట్ విల్ బి ఓపెన్డ్.
0: పిలిస్తే పలుకుతాడు.
1: ఇఫ్ యూ కాల్ హీ రెస్పాండ్.
0: అడిగితే ఇస్తాడు.
1: ఇఫ్ యూ ఆస్క్
0: ఈ మూడు కూడా ఉపనిషత్తుల యొక్క సత్యమే.
1: దీస్ త్రీ ఆర్ ద డిక్లరేషన్స్.
0: అయితే ప్రతి మానవుడు కూడాను తలుపులు తడుతున్నాడు, అడుగుతున్నాడు.
1: హౌఎవర్ ఎవ్రీ మ్యాన్ నాక్స్ ద డోర్ అండ్ ఆస్క్స్.
0: కానీ దేనిని అడుగుతున్నాడు?
1: వాట్ ఈస్ దట్ హీ ఆస్క్ ఫర్?
0: దేనిని తలుపు కొడుతున్నాడు?
1: వాట్ ఈస్ దట్ హీ నాక్స్?
0: కానీ కొట్టవలసిన తలుపులు కొట్టడం లేదు.
1: బట్ హీస్ నాట్ నాకింగ్ ఎట్ ద రైట్ డోర్.
0: మోక్ష ద్వారాన్ని మనం తెరవమని కట్టాలి.
1: యూ షుడ్ నాక్ ద డోర్ సో దట్ ది గేట్స్ ఆఫ్ హెల్.
0: కానీ మానవుడు నరక ద్వారాన్ని తడుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈస్ నాకింగ్ ద డోర్ ఆఫ్ హెల్.
0: ఆత్మానందాన్ని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు లోకానందమునకై ప్రతపిస్తున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ వర్క్ హార్డ్ ఫార్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది వరల్డ్.
0: నీ సన్నిధి నా పెన్నిధి అని కోరవలసినటువంటి మానవుడు ఈనాడు సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నాడు.
1: మ్యాన్ హూ షుడ్ ప్రే ఫర్ ద ప్రాక్సిమిటీ ఆఫ్ ది డివైన్ వాంట్స్ టు బి నియర్ ద వరల్డ్.
0: దైవాన్ని అడగాలి.
1: యూ షుడ్ ఆస్క్ గాడ్.
0: జన్మాన్ని తరింపజేసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్.
0: మోక్ష ద్వారంలో ప్రవేశించాలి.
1: అండ్ యూ షుడ్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్ లిబరేషన్.
0: కానీ ఈనాడు అడగటము దైవాన్ని అడగటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్.
0: దయ్యాలను అడుగుతున్నారు.
1: వీఆర్ ఆస్కింగ్ దయ్యా ద డెమన్.
0: ఇలాంటి మానవత్వంలో ఇంక దివ్యత్వం ఏ రీతిగా వారు దర్శించగలరు?
1: ఇన్ సచ్ ఎ హ్యూమన్ లైఫ్ హౌ కెన్ యూ విజువలైజ్ ద డివినిటీ?
0: ఎక్కడనో నీవు పోయి దర్శించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో
0: ఎనీవేర్. ఏది నీది అనేటువంటిది విచారించాలి.
1: యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ బిలాంగ్స్ టు యూ.
0: చెప్పినది నీది కాదు.
1: వాట్ యూ సే ఈజ్ నాట్ యువర్స్ యాక్చువల్లీ.
0: వ్రాసినది నీది కాదు.
1: వాట్ దట్ రిటన్ ఈజ్ నాట్ యువర్ ఓన్.
0: చేసినదే నీది.
1: వాట్ యు డూ బిలాంగ్స్ టు యూ.
0: కనుక ఈనాడు చేయకుండా చెప్పుతున్నాము.
1: టుడే యూ డోంట్ డూ బట్ యూ సే.
0: అనుభవించకుండా రాస్తున్నాము.
1: వితౌట్ ఎక్స్పీరియన్స్ యు రైట్.
0: కనుకనే ఆనందానికి అతి దూరం అయిపోతున్నాం.
1: సో యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద బ్లెస్.
0: కనుకనే చెప్పేదానికంటే చేసి చూపించడం చాలా అవసరం.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ బెటర్ యూ డూ యాక్ట్ అండ్ ప్రాక్టీస్.
0: చెప్పడం చాలా సులభం.
1: ఇట్స్ సో ఈజీ టు సే.
0: చేయటం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్ట్.
0: చెప్పినటువంటిది చేసినప్పుడే నిజమైనటువంటి ఒక సాధన ఏర్పడుతుంది.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైజ్ ఇన్ అబ్జర్వింగ్ వాట్ యు సే.
0: చెప్పుట సులభంబు,
1: ఇట్ ఇస్ ఈజీ టు డిక్లేర్.
0: చేయుట కష్టంబు,
1: వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్.
0: దాతకైన వాణి తాతకైన,
1: ఈవెన్ టు బ్రహ్మ ఆర్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్.
0: కనుక మనము చెప్పినటువంటి చెయ్యాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్.
0: అప్పుడే నీ మానవత్వం అనేటువంటిది నిరూపించిన వాడవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డెమోన్స్ట్రేట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్.
0: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్.
0: దీనినే ప్రాచీనులు త్రిపుటము ఏకత్వము అన్నారు.
1: దిస్ ఏన్షియన్స్ కాల్ ఇట్ యూనిటీ.
0: త్రికరణ శుద్ధి అన్నారు.
1: దిస్ వాట్ యూ కాల్ ప్యూరిటీ.
0: హృదయం శుద్ధిగా ఉండాలి.
1: ద హార్ట్ షుడ్ బి ప్యూర్.
0: మాట పరిశుద్ధిగా ఉండాలి.
1: వర్డ్ షుడ్ బి ప్యూర్.
0: క్రియ రెండింటికి సంబంధించినవిగా ఉండాలి.
1: యాక్షన్ షుడ్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ వాట్ యు సే.
0: కానీ తలచడం వేరు, చెప్పడం వేరు, చేయటం మరొకటి అయిపోతుంది.
1: యూ థింక్ వన్ వే, యూ సే అనదర్ వే, అండ్ యువర్ యాక్షన్ ఇస్
0: టోటలీ డిఫరెంట్. కనుక ఈనాటి మానవుని దురాత్ముడు అని పేరు పెట్టింది వేదాంతం.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే ఇస్ టోటలీ వికెడ్.
0: మనస్సు యొక్క ఏకత్వము, మాట యొక్క ఏకత్వము, చేతల యొక్క ఏకత్వము మహాత్మము అన్నారు.
1: ఇస్ ఓన్లీ ద నోబుల్ సోల్ who will have harmony, integrity between what is said and done.
0: Vachas anyat, karma anyat, duratmanam annaru.
1: It's only the wicked man whose action is at variance with what he says.
0: Eenaadu manam trikuna sthitini ekapachukovali.
1: Today we should
0: ekatvani abhirthi parchukovali.
1: We should develop this unity.
0: Bhinnatvani dooram cheyali.
1: We should be off, far off from diversity.
0: అప్పుడే నీ యందు దైవత్వం ప్రకాశిస్తుంది.
1: దెన్ ఆల్ ద డివినిటీ లేటెంట్ విదిన్ యు విల్ బ్లాసమ్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈజ్ ఇన్ డ్వెలర్ ఇన్ యు.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగియుండు.
1: Sin is not present in a foreign country, it is attached to your own.
0: పాపం కాని పుణ్యం కాని మరొక ప్రదేశంలో లేదు. ఎట్టి చర్యలో అట్టి ఫలితము.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: ఎట్టి మంటను అట్టి పొగ.
1: యాజ్ ఇస్ ది ఫ్లేమ్ సో ఇస్ ది స్మోక్.
0: ఎట్టి పొగను అట్టి మేఘము. ఎట్టి మేఘము అట్టి వర్షము.
1: యాజ్ ఇస్ ది క్లౌడ్ సో ఇస్ ది రెయిన్.
0: ఎట్టి వర్షము అట్టి పంట.
1: యాజ్ ఇస్ ది రెయిన్ సో ఇస్ ది
0: ఎట్టి పంటను అట్టి తిండి.
1: యాజ్ ఇస్ ది ఫీల్డ్ యు ఫైండ్ ఫుడ్.
0: ఎట్టి తిండియో అట్టి మనసు.
1: అండ్ యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది మైండ్.
0: కనుకనే మొట్టమొదట మనం చేసే కర్మలను పురస్కరించుకునే మన యొక్క పవిత్రమైనటువంటిది

0: పవిత్రమైనది నిర్ణయించుకోవచ్చు.
1: Therefore that which is sacred, that which is unsacred depend upon our activity, action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పవిత్రమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: Therefore every human beings should take to good activity.
0: ఏది పవిత్రమైనటువంటిది?
1: What is that sacred?
0: ఏది అపవిత్రమైనటువంటిది?
1: What is that is unsacred?
0: ఈ విచారం చేస్తే అదే వ్యాసుడు చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: Vyasa defined clearly what is a merit. To render help to others is a merit. To harm others is a sin.
0: Parapeedanam.
1: Harming others.
0: ఇదే పాపం అన్నారు.
1: This is the sin.
0: అనగా దీనిని పరులను పీడించేటువంటి పాపం అన్నారు.
1: Only harming others is a sin.
0: కాదు కాదు.
1: No.
0: పరము. పరం అనగా ఆత్మతత్వము.
1: Para means the spirit.
0: ఈ ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: To consider this principle of unity of the spirit as a diversity is sin.
0: ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే.
1: The same spirit is present everywhere.
0: దీనిని భిన్నంగా నీ యందు నా యందు వేరువేరుగా ఉన్నది భావించడమే పాపం అన్నారు.
1: To find it as a sort of diversity or multiplicity.
0: ఎవరినో హింసించడము, ఎవరినో తిట్టడము, ఎవరినో ఇవి కాదు పాపము.
1: So accusing others, criticizing others is not a sin.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించడమే పాపం అన్నారు.
1: To consider the principle of unity as a diversity is a sin.
0: పరోపకార పుణ్యాయ అన్నాడు.
1: To help others is a merit.
0: Paramanaga tirigi aatmane.
1: This param is spirit again.
0: Upa aatmaku samipinchatame punyam annaru.
1: Upa means proximity to this spirit.
0: Samipamu
1: meaning closeness.
0: Aatmaku samipanga povatame punyamu.
1: When you are very close to the spirit,
0: aatmanu bhinnanga mana bhavinchatame paapamu.
1: Consider yourself separate from this atma is the sin.
0: Kanuka vedanta inta sulabhanga kudanu chakkani rahasyanni vipulikarinchestundi.
1: Therefore spirituality explains the secrets in such a simple way.
0: Kanuka deshamulu bhinnamu kaadu.
1: Countries are not different.
0: Bhashalu veru kaadu.
1: Languages are not different.
0: కానీ అన్నింటి యొక్క అంతరార్థం ఒక్కటే.
1: బట్ ది ఇన్నర్ కంటెంట్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్.
0: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ టంబ్లర్.
0: తెలుగు వారంతా దీన్ని నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ ఇస్ నీరు.
0: ఇంగ్లీష్ వారంతా వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: హిందీ వాళ్ళంతా పాని అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పాని.
0: తమిళ వాళ్ళంతా తన్ని అంటున్నారు.
1: తమిళియన్స్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: దోస్ ఆర్ సంస్కృత.
0: కానీ మీరు ఎన్ని పదాలు చెప్పినా ఈ నీటిని ఎవరు మార్చలేదు కదా.
1: యు మే గివ్ ఇట్ ఎనీ నేమ్ యాజ్ యు లైక్ ఇట్ బట్ వాటర్ ఇస్ సేమ్.
0: నీరు ఒక్కటే.
1: Water is one and the same.
0: ఈ పదములు వేరు వేరుగా ఉంటున్నాయి.
1: Words, language.
0: ఈ పదములను మనం భ్రమించి
1: we are carried away by the language.
0: ఇవి ఏరో భిన్న భిన్నంగా ఉన్నదని భావించుకోవటమే ఇది ఒక పెద్ద పాపం.
1: If you consider this multiplicity, diversity, well that is the worst.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా తీసుకోకూడదు.
1: Never take this unity as a diversity.
0: ఈనాడు ప్రపంచము లోపల
1: today in the world
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా భావించేటువంటి మేధావులు దినదిన అభివృద్ధి పొందిపోతున్నారు.
1: ఇంటెలెక్చువల్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్ డే బై డే ద కన్సిడర్ డైవర్సిటీ.
0: భిన్నత్వాన్ని ఏకత్వంగా చూసేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు.
1: దర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ విల్ అండర్స్టాండ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: ఈనాడు అనేకత్వాన్ని ఏకత్వంగా చూసేటువంటి యొక్క వ్యక్తులు అభివృద్ధి కావాలి.
1: Today we need individuals, people who will have this principle of unity.
0: మన యొక్క దేశ సమస్యలన్నీ కూడాను పరిహారం అవుతాయి.
1: Then all problems of this country would be solved.
0: ఏనాడు మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావిస్తామో అప్పుడే ఈ యొక్క సమాజం లోపల సంఘర్షణలు సమాప్తి అయిపోతాయి.
1: That day when once you recognize and experience the latent divinity within you, all problems are solved.
0: ఈ భిన్నత్వం చేతనే ఈ క్రోధములు తాపములు పాపములు అన్ని జరిగిపోతూ ఉంటున్నాయి.
1: It's only because we are carried away by the diversity which is the cause for all the sin.
0: క్రోధమే యమధర్మరాజు.
1: And this very anger itself is
0: మన కోరికలే దీనికి తగినటువంటి యొక్క నది.
1: And the desire is the river that takes you to the God of death.
0: యమధర్మరాజు దగ్గరికి పోయేటప్పుడు ఒక నదిని దాటవలసి వస్తుందట.
1: To go to that king of death you have to cross this river.
0: కోరికలే వైతరిణి నది.
1: The river, this river is వైతరిణి, the desire.
0: క్రోధమే యమధర్మరాజు.
1: This anger itself is the king of death.
0: దీనికి ఆత్మతత్వమే సరి అయిన మోక్ష స్థానము.
1: అండ్ ది స్పిరిట్ ఈస్ ది సెంటర్ ఆఫ్ లిబరేషన్.
0: యమ అనగా ఏమిటి?
1: వాట్స్ ది మీనింగ్ ఆఫ్ యమ?
0: యమ అనగా ఇంద్రియముల నిగ్రహమే యమ.
1: యమ మీన్స్ ది సెన్స్ కంట్రోల్.
0: దీనిని నిగ్రహించుకున్నప్పుడు ఇంతకంటే మనకు స్వర్గం వేరేట్లేదు.
1: వెన్ వన్స్ యూ ఎక్సర్సైజ్ ది సెన్స్ కంట్రోల్
0: నిగ్రహము లేనటువంటి వాడే అనుగ్రహానికి పాత్రుడు కాడు.
1: And without this you cannot be the recipient of God's grace.
0: Nigrahanu sadhinchinatundi vaadu anugrahanni kuda sadhinchagaladu.
1: The one who has got this nigraha control deserves anugraha.
0: Manavudunu nigraha anugrahamunu sadhinchinatundi vyaktiga tayaru kavali.
1: Therefore everyone should mold himself as a personality with these two, the control nigraha and anugraha.
0: Swarupulara కొత్త సంవత్సరాలు ఒక సంవత్సరం వరకు మనం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ వన్ ఫుల్ ఇయర్ ఫర్ దిస్
0: సెకండ్ కూడా మనకు కొత్త సెకండే.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ.
0: కనుక ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎన్ని కొత్త సంవత్సరాలు గడుపుకున్నామో, ఎన్ని కొత్త సంవత్సరాలు పండుగలు చేసుకున్నామో, కానీ ఒకదాని ఎందుకు కూడాను ఏ మార్పు కూడా మనలో కనిపించడం లేదు.
1: వీ అబ్జర్వ్ అండ్ సెలబ్రేటెడ్ మెనీ మెనీ న్యూ ఇయర్స్ ఇన్ ద పాస్ట్, బట్ దేర్ ఇస్ నథింగ్ న్యూ యునీక్.
0: సంవత్సరం జరిగేకూడది, దేహం పెరుగుతూ ఉండాలి.
1: యాజ్ ఇయర్స్ పాస్ బై ద వీ ఆల్సో ఏజ్,
0: దేహం పెరిగే కొద్ది ఆయువు తరుగుతూ ఉండాలి.
1: యాజ్ వీ ఏజ్ లైఫ్ స్పాన్ బికమ్స్ షార్ట్.
0: దేహం పెరిగేదాన్ని చూసి మనం ఆనందిస్తున్నామే కానీ తరిగే ఆయువును చూసి మనం విచారం చేయటం లేదు.
1: వీఆర్ సో హ్యాపీ దట్ వీ ఏజ్, బట్ ఎట్ ది సేమ్ టైమ్ లైఫ్ టైమ్ డిమినిషెస్.
0: చాలా బాగా పెద్ద అయిపోయినాడు, పెద్దవాడైనాడు అని ఆనందిస్తుంటారు తల్లిదండ్రులు.
1: ద పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ నౌ యు ఆర్ గ్రోన్ అప్.
0: కానీ దేహం పెరిగింది కానీ ఈ ఆయు ప్రమాణం తరిగిపోయింది. దీని విచారం చేసేవాడు చాలా తక్కువ.
1: బట్ దేర్ ఇస్ నో వన్ హూ వుడ్ కన్సిడర్ ద లైఫ్ స్పాన్ దట్ డిమినిషెస్.
0: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ హైలీ సీక్రెట్.
0: కాలాన్ని కాలుడు మింగుతున్నాడు.
1: ఇస్ ఓన్లీ టైమ్ దట్
0: కాలకాల ప్రబన్నానాం కాలాఖ్యం కరిష్యతి. అయితే ఆ కాలాన్ని కూడా మింగేటువంటి వాడు భగవంతుడు.
1: హౌఎవర్ టైమ్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనము ఈ కాలాన్ని ఒక క్షణం కూడా వ్యర్థం చేయకుండా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఆర్ ఎ మోమెంట్ ఇన్ అవర్ లైఫ్.
0: కాలమును వ్యర్థం చేస్తే మన ఖాయమునే వ్యర్థం చేసుకునే వారం అవుతాం.
1: ఇఫ్ యూ వేస్ట్ టైమ్ యూ విల్ బి వేస్టింగ్ యువర్ లైఫ్ ఇన్ జనరల్.
0: దేనినైనా మనం వినియోగం చేయవచ్చును, దేనినైనా వ్యర్థం చేసుకోవచ్చును, కాలమును మాత్రం వ్యర్థం చేయకూడదు.
1: యూ కెన్ యూజ్ ఆర్ యూ కెన్ వేస్ట్ ఎనీథింగ్, బట్ నెవర్ వేస్ట్ టైమ్.
0: కనుక కాలమును సార్థకం గావించుకునేటువంటి వాడే మహాపుణ్యవంతుడు.
1: Therefore, the one who sanctifies time is meritorious.
0: వ్యర్థమైనటువంటి మాటల చేత, వ్యర్థమైనటువంటి యోచనల చేత మన కాలమును అపవిత్రం చేయకూడదు.
1: Don't make the time unsacred by indulging in gossip and
0: talk. భగవంతుడు కాల స్వరూపుడు.
1: Time is God.
0: కనుకనే సంవత్సరాయనమః అన్నాడు భగవంతుడిని.
1: Therefore, God is called time సంవత్సరాయనమః.
0: కాబట్టి సంవత్సరం అంటే ఒక సంవత్సరమే కాదు, 12 నెలలు కాదు.
1: సంవత్సర ఇయర్ డజన్ మీన్ మియర్లీ 12 మంత్స్.
0: సంవత్సర అనగా దేవునికి సంవత్సరం అని పేరు.
1: సంవత్సర ఇయర్ ఇస్ ద టైటిల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే ఈనాడు మనము సంవత్సర స్వరూపుడైనటువంటి భగవంతుని చింతించక సంవత్సరాన్ని మాత్రమే చింతిస్తున్నాం.
1: వీ డోంట్ థింక్ ఆఫ్ గాడ్ హూ ఇస్ వెరీ టైమ్ హిమ్సెల్ఫ్, బట్ ఆధేయాన్ని
0: చూస్తున్నామే కానీ ఆధారాన్ని చూడటం లేదు.
1: జస్ట్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ బేస్ బట్ నాట్ ద ట్రూ బేసిస్.
0: ఈ టవర్ దేనిపైన ఉంటుండాలి?
1: Where do we find this towel now?
0: Table aadharanga untum chetani ee towel nilchagaligindi.
1: It's not present on the table, therefore it's there.
0: Kaani table lo chuttam ledu, kerchief ni maatrame chustunnam.
1: But we don't look at the table, but we watch the kerchief.
0: కనుక ఈనాడు ఆధారం అనేటువంటిది దైవత్వము.
1: దేర్ఫోర్ ద ప్రైమల్ బేసిస్ ఇస్ డివినిటీ.
0: ఆ దైవం పైనే సర్వ ఆదేయములు కూడా జీవిస్తున్నాయి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ ద డివినిటీ.
0: కనుక ఆధార ఆదేయములు రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ బేసిస్ అండ్ దట్ విచ్ ఇస్ బేస్.
0: దీనిని అద్వైతము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ నాన్ డ్యూలిజం.
0: ఇది వస్త్రము.
1: దిస్ ఇస్ క్లాత్.
0: కాదు.
1: నో.
0: దారముల యొక్క చేరిక.
1: కాంబినేషన్ ఆఫ్
0: కాదు.
1: నో.
0: ఇది ప్రతి.
1: ఇట్స్ కాటన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే అద్వైతం.
1: ఇట్ ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ఈజ్ నాన్ జ్యూలిజం.
0: దారము, ప్రతి, బట్ట అని మూడు చెబుతున్నాము.
1: యు గివ్ త్రీ నేమ్స్, ద కాటన్, ద థ్రెడ్ అండ్ ద క్లాత్.
0: కనుక మనం ఈనాడు జీవించడం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్.
0: క్రిస్టియన్ లోపల కూడాను ఈ జేసస్ ఒకనొక సమయంలో ఒక వ్యక్తిని చూచి ఆకలి అవుతుండదని బాధపడుతుండగా ఒక చేపని ఇచ్చాడు.
1: Jesus Christ, as he passed by, observed a man who is very hungry and gave him a fish.
0: తదుపరి రెండవ దినం ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు.
1: సెకండ్ డే హీ కేమ్ టు ద సేమ్ పర్సన్.
0: నాయన, నిన్ను ఇచ్చినటువంటి చేపను మాత్రం నిన్ను భుజించావు, తిరిగి ఈనాడు ఆకలి వేస్తుండాలి, ఈనాడు ఏమి భుజించగలవు?
1: He said, look here, you have eaten that fish given yesterday. Today what
0: is left? ఎన్ని దినములు నీకు చేపలను ఇచ్చి నిన్ను ఆకలి తీర్చేది?
1: How long can I give you fish like this?
0: కాబట్టి నీ ఆకలి తీరేటువంటి మార్గము, చేపలను పట్టేటువంటి మార్గము చక్కగా నీవు గుర్తించుకోమన్నాడు.
1: దేర్ఫోర్ బెటర్ యు నో ద స్కిల్ ఆఫ్ ఫిషింగ్.
0: అప్పుడు ఎవరిపై నీవు అడగనక్కర్లేదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు బెగ్.
0: ఎవరిపైన నీవు ఆధారపడనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు డిపెండ్
0: కనుక ఈ ఇతరులపైన ఆధారపడేటువంటి మార్గం లేకుండా తనపైన తాను ఆధారపడేటువంటి ఒక జీవితాన్ని మనం ఈనాడు వెతుక్కోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ దట్ లైఫ్ ప్రిన్సిపల్ సో దట్ యు డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ. యు విల్ బి
0: ఆధారం ఏమిటి? ఆత్మవిశ్వాసమే.
1: ఫర్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఏనాడు భారతీయులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు, ఆనాడే ఈ భారతదేశంలో సర్వ విధమైనటువంటి యొక్క సంస్థలు కొన్ని క్షీణించిపోతున్నాయి.
1: దట్ డే ది భారతీయస్ లాస్ట్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సత్య ధర్మాలను మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో సత్య ధర్మ.
0: ఈ ఆత్మవిశ్వాసంతో సత్య ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు ఎవడైనా సరే వాడు భారతీయుడే.
1: ఇఫ్ వీ ఫాలో దిస్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ స్పీక్ ట్రూత్ బేసింగ్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
0: కేవలం దేశంలో పుట్టినంత మాత్రమే భారతీయుడు కాదు నీవు.
1: By an accident of birth, you cannot call yourself a Bharatiya.
0: ఈ దేశానికి ప్రాణ సమానమైనటువంటి ఈ మూడింటిని నీవు చక్కని అనుసరించాలి.
1: These are the life sustaining principles of Bharat, which you can hold.
0: విదేశీయులు స్వదేశీయులంటి భేదము కేవలం దేశాన్ని పురస్కరించుకుని కాదు చెప్పవలసింది.
1: So you cannot say one is a foreigner, one is a native, basing on the
0: land. వారి విశ్వాసముల గురించి మనం విచారించాలి.
1: We have to inquire their faith.
0: అదే విశ్వాసము.
1: దట్ ఈస్ ది ట్రూ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకపోతే ఏముంది కూడా ప్రయోజనం లేదు.
1: వితౌట్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే ఈస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అదే నిజమైనటువంటి యొక్క స్పిరిచువల్.
1: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటిది ఈ ఆత్మవిశ్వాసం పైనే ఉంటుండాలి.
1: ట్రూ స్పిరిచువాలిటీ లైస్ ఆన్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ నూతన సంవత్సరాల కోసమని ఒక సంవత్సరం మనం కాచుకోనక్కర్లేదు.
1: ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ది న్యూ ఇయర్
0: ప్రతి సెకండ్ కూడా నూతనమైనటువంటి రీతిగా మీరు విశ్వసించి నూతన భావాలతో మీరు ఉత్తేజవంతులు కావాలి.
1: ఎవ్రీ సెకండ్ ఈజ్ న్యూ. డెవలప్ ద న్యూ ఫ్రెష్ ఐడియాస్.
0: దీనిని మనం వచ్చిన దాన్ని పెరుగు నెట్టుతున్నప్పుడే మనం ముందుకు సాగడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ స్విమ్ అక్రాస్ దెన్ ఓన్లీ యూ కెన్ ప్రొసీడ్ అహెడ్.
0: నీటిలో పడి నీవు వచ్చిన నీరంతా కూడా వెనక్కి నెట్టుతూ పోయినప్పుడే నీవు ముందుకు పోతున్నావు.
1: హావింగ్ జంప్డ్ ఇంటు ది రివర్ యూ షుడ్ బ్రష్ అసైడ్ ఆల్ ద వాటర్ అండ్ స్విమ్
0: ఫార్వర్డ్.
1: దిస్ ఇస్ వాట్ కాల్డ్ స్విమ్మింగ్.
0: నీటి లోపల వచ్చినటువంటి నీరును వెనక్కి నెట్టడం చేతనే మనం ముందుకు కొనసాగిపోతున్నాం.
1: యూ పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ సో దట్ యూ కెన్ స్విమ్ ఇన్ ద ఫార్వర్డ్.
0: గీతను నేర్చినటువంటి వాడు ముందుకు సాగిపోతుంటాడు.
1: ద వన్ హూ నోస్ దిస్ ఈత్ ఆర్ స్విమ్మింగ్ అమౌంట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గీత ద సీక్రెట్ టెక్స్ట్.
0: కనుకనే గీతనే ఈత, ఈతనే గీత.
1: దేర్ఫోర్ గీతా సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ఈత ద స్విమ్మింగ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ వన్నెస్ బిట్వీన్ ది టూ.
0: మనం పెరుగుపోతున్నామే కానీ మనలో ఉన్నటువంటి యొక్క పవిత్రత ఏమాత్రము పెరగటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సాంక్టిటీ, ద సీక్రెట్ క్వాలిటీ విత్ ఇన్ అస్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్.
0: కొన్ని నిమిషముల పూర్వము అనిల్ కుమార్ చెప్పాడు.
1: ఫ్యూ మినిట్స్ బ్యాక్ అనిల్ కుమార్ సెడ్
0: సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అభివృద్ధి అవుతుండదని.
1: హి సెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఇంక్రీజింగ్.
0: నాలెడ్జ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ నాలెడ్జ్?
0: తెలివి అంటున్నారు.
1: వి సే ఇంటెలిజెన్స్.
0: తెలివి అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఇంటెలిజెన్స్?
0: ఒక విధమైనటువంటి అన్నింటి యొక్క పరిశీలన చేసి సత్యాన్ని గుర్తించుకునేటువంటిది అన్నారు.
1: దిస్ ఇంటెలిజెన్స్ మీన్స్ ఆబ్జర్వేషన్ ఆఫ్ ఆల్ దట్ ఆర్ రౌండ్.
0: అది ఎక్కడో మనం సంపాదించుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అక్వైర్.
0: నిరంతరము కూడా మన యొక్క దీంట్లో నిలిచి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ కంటిన్యూస్లీ.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది వేదము.
1: వేద కాల్స్ ఇట్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ప్రజ్ఞాన?
0: ఏదో చదువుల చేతను గ్రంథముల చేతను వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: ఎప్పటికీ ఉంటుండాలి.
1: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్.
0: దీనినే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: దానినే ప్రజ్ఞానం అన్నారు.
1: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: జ్ఞానం మనం నేర్చుకునేటువంటిది కాదు.
1: It's not the one that you learn.
0: Teacherlu bodhinchetundidi kaadu.
1: It is not taught by a teacher.
0: Shopulu chikketundidi kaadu.
1: You cannot catch one.
0: Company supply cheseetundidi kaadu.
1: No one can supply.
0: Nee vrattaga nechukuneetundidi kaadu.
1: It's not the one that you can learn afresh.
0: Inde untunnadi.
1: It is there within you.
0: Unna daani nee telusukolekapothunnavu.
1: That which is already latent should become patent.
0: Ee karchi vikkadane untundali.
1: Here lies the kerchief.
0: Kaani kannulu musukunnappudu
1: when you close your eye
0: ekkadekkado vetukutamu.
1: You go on searching for it all around.
0: Kaani unnadi unnadi ekkadadi.
1: But it is present there.
0: కన్నులు తెరుచుకోకుండా పోవటం చేతనే దీనిని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నాము.
1: యాజ్ యు ఆర్ నాట్ ఓపెన్డ్ యువర్ ఐస్ యు గో ఆన్ సర్చింగ్ ఫర్ ద కర్చీఫ్.
0: ఎప్పుడు మన జ్ఞాననేత్రములను మనం తెరుస్తామో అప్పుడు నేరుగా ఆ కర్చీఫ్ పైన పోతుంది.
1: ద మూమెంట్ యు ఓపెన్ ది ఐ ఆఫ్ విజ్డమ్ నేచురల్లీ యు లుక్ ఎట్ ది కర్చీఫ్.
0: దీనిపైన మనం శ్రద్ధను చూపటం లేదు.
1: వి ఆర్ నాట్ షోయింగ్ ఇన్ ఇంట్రెస్ట్.
0: ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన విషయాల్లో ఎంత శ్రద్ధాభక్తులు మనం అనుభవింపచేస్తున్నాము దానిలో ఒక వెయ్యింటి ఒక భాగం చూసినా కూడా చాలు.
1: అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ హ్యావ్ టువర్డ్స్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ప్రాపర్టీస్ ఇఫ్ వీ షో 1000th ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ యు నో ది స్పిరిచువాలిటీ.
0: కనుకనే మనము ఈ ఉండేటువంటి ఈ సంకుచితమైనటువంటి ఒక దేహంతో అల్ప కాలంతో మనం కాలం అంతా వ్యర్థం చేయకూడదు.
1: విత్ దిస్ లిమిటెడ్ లైఫ్ విత్ దిస్ లిమిటెడ్ బాడీ వీ షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
0: ఏ విధమైనటువంటి యొక్క వ్యర్థము కాకుండా దేహాన్ని సార్థకం గావించుకోవాలి.
1: వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్ మేక్ అవర్ లైఫ్ సీక్రెట్ వితౌట్ వేస్టింగ్ టైం.
0: పురస్కరించుకుని శంకర్ల వారు అస్థిరం జీవనం లోకే
1: Basing on the Shankara said life is temporary.
0: Astiram yavanam dhanam.
1: Youth and wealth are also temporary.
0: Astiram dhara putradi.
1: The wife and children are also temporary.
0: Satyam dharmam dvayam stiram.
1: Truth and righteousness are permanent.
0: ఇవి రెండే మనకు శాశ్వతమైనటువంటి.
1: దీస్ టూ ఆర్ పర్మనెంట్.
0: వీటిని మాత్రమే మనం అనుసరిస్తుంటే ఇంక ఏ జపము, ఏ ధ్యానము, ఏ కర్మను ఆచరించనక్కర్లేదు.
1: When you have these two and treasure them and follow them, you don't need to undertake any penance or meditation.
0: నీ లోపల ఉన్నటువంటి భావాన్ని సత్యరూపంతో నీవు ప్రకటించు.
1: The inner feeling should be expressed.
0: సత్యరూపంతో ప్రకటించినటువంటి దాన్ని చేతితో నీవు ఆచరించు.
1: And the truth having been said, you had to be practiced.
0: దీనికి మూడు కారణాలు ఉంటున్నాయి.
1: There are three reasons behind.
0: రాగ ద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము.
1: Therefore the heart which is not polluted by attachment and hatred.
0: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కు.
1: And the talk which is not polluted by falsehood.
0: హింసాదులతో దూషితం కానటువంటి దేహము.
1: The body which is not polluted by violence.
0: ఇది ఏ పవిత్రమైనటువంటి జన్మము.
1: That is the sacred life.
0: రాగద్వేషాలతో దూషితం కానటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: The heart should not be polluted by any sort of attachment.
0: అసత్యాలతో దూషితం కానటువంటి యొక్క నాలుకను మనం చక్కగా కాపాడుకోవాలి.
1: And our speech or words should not be polluted by utter lies.
0: హింసాదులతో దూషితం కానటువంటి యొక్క చేతిని మనం సంరక్షించుకోవాలి.
1: And you should have your actions which are not polluted by violence.
0: ఇది ఏ నిజమైన మానవుడు సాధించవలసినటువంటి గొప్ప ఘనకార్యం.
1: దిస్ ఇస్ ద మైటీ టాస్క్ దట్ హస్
0: ఇంకా ఎన్ని తపములు, ఎన్ని జపములు, ఎన్ని ధ్యానములు, ఎన్ని చేసుకుంటున్నా ప్రయోజనం లేదు.
1: అదర్ వేస్ ఆఫ్ పెనెన్స్ అండ్ మెడిటేషన్ ఆర్ యూస్లెస్.
0: ఈ రాగద్వేషాలను కొంతవరకు మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ యు టు పుట్ అండర్ చెక్ దిస్ అటాచ్మెంట్.
0: ఇది రాక్షసుల యొక్క లక్షణాలు.
1: దే ఆర్ ద డెమోనిక్ క్వాలిటీస్.
0: ఇది మానవతా విలువలు కావు.
1: దే ఆర్ నాట్ హ్యూమన్ వాల్యూస్.
0: కనుక
1: సో
0: మనం ఈ మూడింటిని సాధించడానికి దైవం యొక్క ప్రార్థన నిరంతరం కూడా చేస్తూ, దైవం ఎక్కడో ఏ దేవాలయంలో ఉన్నాడని విచారించకుండా, దైవం నా యొక్క హృదయ దేవాలయంలోనే ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అచీవ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ we have to pray to God who is not present anywhere else. ప్రపంచంలో ఇన్ని
0: సౌకర్యాలు అందించడం దేనికోసం?
1: Why all these conveniences are given to you?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: మంచి డెన్లర్ బెడ్ తెచ్చి వేసుకున్నావు.
1: You have got a very good డెన్లర్ బెడ్.
0: చక్కని అనుకూలమైనటువంటి దిండ్లు పరుచుకున్నావు.
1: You have got a very good pillow.
0: సీలింగ్ ఫ్యాన్ చక్కగా తిరుగుతుండాలి.
1: సీలింగ్ ఫ్యాన్ ఇస్ వర్కింగ్.
0: ఎయిర్ కండిషన్ మంచి కండిషన్ లో ఉంటుండాలి.
1: ఎయిర్ కండిషన్ ఇస్ పర్ఫెక్ట్.
0: కానీ నిద్ర రావటం లేదు నీకు.
1: Yet you are not able to sleep.
0: ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all these conveniences?
0: ఈ పరుపు ఎందుకోసం నేను తెచ్చుకున్నావు?
1: Why have you brought
0: ఈ దిండ్లు? నీవు ఎందుకోసం తెచ్చుకున్నావు?
1: Why the pillow?
0: ఈ ఫ్యాన్ ఎందుకోసం వేసుకున్నావు?
1: Why the fan?
0: నిద్ర కోసం అని వేసుకున్నావు.
1: What for? Only
0: నిద్ర రానప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: When you can't sleep, what is the use of all these conveniences?
0: అదే విధంగానే దేహం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తముంది, ఇంద్రియముంది, అంతఃకరణం ఉంది, అన్నీ ఉంటున్నాయి, ఆనందం లేదు.
1: Likewise you have got the body, the mind and intellect and senses and the inner senses.
0: ఆనందం లేనప్పుడు ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without the state of bliss, what for all these senses?
0: కనుక ఆనంద నిమిత్తమై ఈ అన్నింటినీ మనం ఉపయోగించుకోవాలి.
1: We have to make use of all these things in order to be blissful.
0: ఈ మనస్సును ఆనంద నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: మైండ్ షుడ్ బి యూజ్ సో యాస్ టు బి బ్లిస్ఫుల్.
0: మన బుద్ధిని విచారణ నిమిత్తమై మనం ప్రవేశపెట్టాలి.
1: ఇంటెలెక్ట్ ఇస్ మెంట్ ఫర్ ఎంక్వైరీ.
0: అంతఃకరణం తగినటువంటి పరిశుద్ధము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సెన్సెస్ షుడ్ బి కెప్ట్ ప్యూర్.
0: కాయం చేత పరిపూర్ణమైన పవిత్ర కర్మలు ఆచరించాలి.
1: అండ్ విత్ దిస్ బాడీ వీ షుడ్ డూ సేక్రెడ్ యాక్ట్స్.
0: అప్పుడే మనకు ఆనందం అనేటువంటి నిద్ర హాయిగా వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ దిస్ గుడ్ స్లీప్ ఆఫ్ బ్లిస్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్.
0: మన జీవితం రావటం కోసమని నిత్యానందాన్ని అనుభవించాలి, ఆత్మానందాన్ని అనుభవించాలి.
1: ది లైఫ్ ఇస్ గిఫ్టెడ్ సో యాస్ టు ఎంజాయ్ దిస్ ఎటర్నల్.
0: కేవలం పశుపక్షి మృగాదుల వలె తినటము, తాగటము, నిద్రించటము, మరణించటము ఇంత మాత్రంతోనే ఉంటే ఇంక నీ మానవ జన్మము సార్థకమైనదని ఎట్లా చెప్పగలవు?
1: ఇఫ్ యూ థింక్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ ఇస్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్,
0: అంటున్నావు ఏమిటి నీ దుర్లభం?
1: What is it that is impossible to achieve?
0: ఎవరినైనా ఒక విద్యార్థిని పోయి అయ్యా వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని ప్రశ్నించినప్పుడు ఏమిటి, ఇది చాలా సులభమైనటువంటిదే కదా అంటారు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఏ ఆన్సర్ ఇస్ సో సింపుల్.
0: ఖానా పీనా సోనా మరణా, బస్ ఇది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఇట్స్ ఓన్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్, దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఇది పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి, దాటికి కూడా జరుగుతున్నాయి కదా.
1: యూ ఫైండ్ దమ్ దేర్ ఇన్ బీస్ట్ అండ్ అనిమల్స్.
0: చిన్న క్రిమికీటకాదులు కూడా ఈ నాలుగింటిని అనుభవిస్తున్నాయి.
1: యూ ఫైండ్ దాట్ ఈవెన్ అమంగ్ ఇన్సెక్ట్స్.
0: ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దట్ యునీక్ ఇన్ హ్యుమానిటీ?
0: జ్ఞానం నరాణ అధికం విశేష.
1: This wisdom is an extra quality in human nature.
0: జ్ఞానేన శూన్య పశుపి సమాన.
1: ఇఫ్ హ్యాస్ నో విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అన్ అనిమల్.
0: కనుకనే ఆ విజ్డమ్ రావాలి.
1: So we should have that wisdom.
0: కనుక ఆ విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జ్.
1: దట్ విజ్డమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాలెడ్జ్.
0: ఆ నాలెడ్జ్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ నాలెడ్జ్?
0: ఇది ఎనర్జీ.
1: దట్ ఈస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అనేటువంటిది దైవత్వము.
1: దిస్ ఎనర్జీ ఇస్ డివినిటీ.
0: కనుకనే టేక్ నాలెడ్జీ, అది టెక్నాలజీ.
1: సో టేక్ నాలెడ్జ్, దట్ ఈస్ టెక్నాలజీ.
0: నీ నాలెడ్జ్ నువ్వు తీసుకో.
1: టేక్ దిస్ నాలెడ్జ్,
0: దాంతో నీవు జీవితాన్ని సాగించు.
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
0: అంతేకాని నీ నాలెడ్జ్ని వదిలిపెట్టి ఎవరి నాలెడ్జ్నో పైన నీవు ఆధారపడితే నీవు ఏ విధంగా సాధించగలవు?
1: లీవింగ్ అ పార్ట్ యువర్ ఓన్ నాలెడ్జ్ అండ్ డిపెండ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ అదర్స్, హౌ కెన్ యూ రిడీమ్ యువర్ లైఫ్?
0: కాబట్టి ఎవరిపైన మనం ఆధారపడకూడదు.
1: సో డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీ.
0: తనపైన తాను ఆధారపడాలి.
1: బీ సెల్ఫ్ రిలయంట్.
0: ఈ సెల్ఫ్ రియలైజేషన్,
1: ది సెల్ఫ్ రియలైజేషన్,
0: ఈ విధమైన మార్గం లోపల మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ పాత్ వీ షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమనే సర్వస్వరూపము.
1: లవ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఆ ప్రేమ చేత మనము భౌతికమైనటువంటి, ఈ లౌకికమైనటువంటి, స్వార్థమైనటువంటి విషయాలను త్యాగం చేసి,
1: therefore for the sake of love we should sacrifice all the worldly pleasures.
0: ప్రేమ లోపలనే ప్రవేశించండి.
1: Let us merge in love.
0: కనుకనే గోపికలందరూ ఆశించారు.
1: Gopikas also wanted it.
0: ప్రేమ

0: చెప్పగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళి గానముసే ఎగది ప్రేమ సుధా వర్షము వర్షింపగా ప్రేమ నదులు ప్రవహింపగా మురళి గానముసే ఎగది కృష్ణ గానముసే ఎగది
1: వేణుగానము
2: దట్ ఈస్ ద మెలడీ ఆఫ్ దిస్
1: అది ఏని ఆనందము
2: దట్ ఈస్ ద బ్లెస్
1: అది ఏని మధురానందము
2: దట్ ఈస్
1: అది ఏని ప్రేమానందము
2: దట్
1: అది ఏని అద్వైతానందము
2: దట్ నాట్
1: అది ఏని సచ్చిదానందము అది ఏని ఆత్మానందము
2: దట్ ఈస్ ది ఎటర్నల్ బ్లెస్ దట్ ఈస్ ద బ్లెస్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ద సోల్
1: ఆ ప్రేమ యందే సర్వానందములు ఇమిడి ఉంటున్నాయి
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ బ్లెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ కంటైన్
1: కనుక ప్రేమ చేత సర్వమును సాధించండి
2: సో త్రూ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్
0: ప్రేమ ముదిత మనసే కహో రామ

భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. పరమ శాంత

माता पिता बंधु सख सब ही राम नाम। भक्त जन र जीवन धन एक।

0: రాజ్యమేలగవచ్చు. హేమ గోదానము ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా? నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా?
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ from the battlefield. It is quite possible to rule the entire kingdom in the capacity of king. One can offer in charity golden cows, any number. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara,
1: embodiments of love, boys and girls, students,
0: vidyaka visheshamunu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: Idi bookish knowledge antaru.
1: This is called bookish knowledge.
0: Kaani indulo aneka mandi praveenuluga untunnaru.
1: In this bookish knowledge many experts are there.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: There are many intellectuals too.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: And we have got very high scholars.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కాని ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: Being a scholar, being an intellectual of eminence, what is that he's doing to the community?
0: సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజంకి ఏ సేవ చేస్తున్నారు?
1: Having been born in society, having grown in society, having acquired education from the society, what is it that he is doing in turn to the society?
0: సమాజమునకు దీని కృతజ్ఞతని తెలుపుకొనుకున్నా చదివిన చదువంతయు ప్రయోజనం ఏమిటి?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: ఒకానొక సమయం లోపల అరవింద్ చెప్పాడు కలకత్తాలో యూనివర్సిటీలో.
1: At one time Arvind said in Calcutta University,
0: ఓ విద్యార్థులారా,
1: ఓ స్టూడెంట్స్,
0: మీరు చదివే దేని నిమిత్తమే చదువుతున్నారు?
1: Why do you acquire knowledge?
0: చదివిన చదువు కేవలము స్వార్థ నిమిత్తమే కాదు.
1: This learning should not be for selfishness.
0: Saprayojana nimittam kaadu.
1: Nor for self-interest either.
0: Samajamlo ee yokka vidyanu manam abhyasinchamu, aarjinchamu.
1: In fact, you acquired knowledge in this community.
0: Ee samajam nundi manam ee adyannu vidyanu aarjinchamu, aa samajamulaku sevale cheyakundina ee vidyanu enduku?
1: In fact, if you don't serve the community and serve society, where from you acquired the knowledge?
0: Samajamulaku seva cheyinatvanti సమాజం యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ఈ చదువులో కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది అన్నారు.
1: If you do not work for the progress and advancement of the community, better you burn all the books.
0: Kani Inadu Vignana Sastram Viriviga Periginadi.
1: Today the knowledge of science is increasing.
0: Dani Dwara Aneka Vidamanti Margamanu Bodhistu Naru Vidyartilaku.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: Is the scientific knowledge imparted for the advancement of the community society or to earn the reputation?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: In fact, they are intellectuals as well. What transformation you find in them?
0: దీనిని ఒకానొక సమయంలో చర్చిలు కూడా చెప్పాడు.
1: The same thing is said at one time by Churchill.
0: Man has conquered all, but he has not conquered himself or not.
1: Man has conquered all, but he has not conquered himself.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనను తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except
0: ee charatara prapanchamunandu undinatvanti okka sarva vishayamulu kudanu manavudu gurtinchadaniki prayatnistunnadu.
1: Man is making every effort to know everything present in the outside world.
0: Idi antayikudinu kevalamu bhautikamainatvanti vidyalu laukikamaina vidyalu.
1: This is all the physical knowledge, secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: Having known everything, he is not able to know his own self.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
1: This is the important factor.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: True relationship is established if only you understand your innate nature.
0: ఏ వ్యక్తిని చూసినా కానీ who are you, who are you, who are you అని ప్రశ్నిస్తున్నాడు. కానీ who am I అనేటువంటి ప్రశ్నకు మాత్రము చోటు ఇవ్వటం లేదు.
1: Whomsoever you meet, you go on questioning who are you, but you don't put a question to yourself, who am I?
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: One is physical, other is spiritual.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికం అనేటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: There should be intimate relationship between physical and spiritual aspects. Then only the interrelationships would blossom.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
1: The physical knowledge is negative.
0: కానీ తనం తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: The knowledge of the self is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: The human personality blossoms, shines forth. If there is happy blend of the positive and the negative.
0: Manavuni manaviniga maatchinanta maatramna vidya yokka paripurnata erpadadu.
1: In fact, if you become a total man, there does not lie the fullness
0: of vidya. Ee vidyacheta manavuni paripurnamaina manaviniga roopandimpa cheyali.
1: In fact, education should help you to be a total man.
0: Manavuni dayamayuniga maarchali.
1: In fact, you should be transformed into compassionate one.
0: ఇట్టి దయామయుడిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా విశాలం చేయడానికి తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్, యూ సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్.
0: హృదయ విశాలతనే తెలుసుకునకుండా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డూ నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ.
0: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడా మారాలి.
1: సో అలాంగ్ విత్ ద హార్ట్ ద మైండ్ ఆల్సో షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: ప్రాచీన కాలం నుండి
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: మన భారతదేశమునందు
1: ఇన్ భారత్
0: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
1: Noble souls have made repeated attempts bringing sort of modifications, alterations, changes in the education field.
0: Kani videshiyulu bharatadeshamlo praveshinchinaku puramu vidya samasthalu chaala takkuvaga undetundivi.
1: Before foreigners stepped here, there were very few education institutions in this country.
0: Universities anetundi 5 6 undetundivi.
1: There were about 5 to 6 universities only.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం నందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: Each university had one speciality, helping in the blossoming of the mental faculty in full.
0: మొట్టమొదటి కాశీ.
1: The first one, Kashi, Benares.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో.
1: The Benares University, grammar is the main subject taught.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందు కూడాను ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: Each university has taken up the responsibility of fostering one discipline.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ
0: గణిత శాస్త్రం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీప అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విశ్వవిద్యాలయం ఉంటుండాలి.
1: ఎట్ ఎ ప్లేస్ బై నవద్వీప్ దేర్ వాస్.
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానం కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ ఇన్ లా.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: Amaravati was ruled by Bharat, brother of Rama.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రం అభివృద్ధి పరచుకోవటమే కాకుండా
1: ఇన్ ది అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్
0: ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క శాస్త్రంను ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుందని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్.
0: నిత్య జీవితం నందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టెట్ ద రైట్ఫుల్ ట్రూత్ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితం అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ రీడింగ్ దోస్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ యూజ్ఫుల్? వారి
0: వారి వృత్తికి సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ నో ద ప్రొఫెషనల్ స్కిల్స్ యాజ్ వెల్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ
0: సంగీతము సాహిత్యము నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్యకళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: అండ్ దే ఆల్సో ఫాస్టర్డ్ ఎంకరేజ్ ద ఫైన్ ఆర్ట్స్ లైక్ డాన్స్ అండ్ ద మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: అమరావతి విశ్వవిద్యాలయం నందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ది అమరావతి యూనివర్సిటీ ఎంకరేజ్ ఆల్ దీస్ డిసిప్లిన్స్ ఆర్ సబ్జెక్ట్స్.
0: తక్షశిల ఇంకొక విశ్వవిద్యాలయము.
1: Another university, Takshashila University.
0: ఈ తక్షశిల విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ దిస్ తక్షశిల యూనివర్సిటీ
0: ఒక విధమైన ఆయుర్వేదము అనేటువంటి యొక్క అభిమాన శాస్త్రం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: ఆయుర్వేద ది మెడికల్ సైన్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయినాయి.
1: Today we have hundreds of universities.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: With all the increasing number of the universities, what truth we have understood?
0: దేశమునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: What help we have done to society?
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: కానీ ఈ ఆధునిక విద్యలన్నీ కూడా అభివృద్ధి అయిపోయి
1: with the development of the modern education,
0: నిజమైనటువంటి ఆత్మవిద్యలన్నీ క్షీణించిపోయినాయి.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ డిక్లైన్డ్.
0: ఈనాడు విద్యకు ఎడ్యుకేషన్ అంటారు.
1: విద్య ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ మెన్ బై ఎడ్యుకేషన్?
0: ఇది కేవలము ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి త్రివ్వటమే.
1: The word educare meant to bring out, to bring forth.
0: ఏ విధంగా తీసేదీన్ని?
1: What is it that's to be brought
0: forth? ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
1: Every power, faculty is latent.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటుంది.
1: All powers, the physical, the moral, intellectual, spiritual, ethical, all values are in you.
0: గిట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి, చేయాలి.
1: We should acquire that sacred education and serve the society.
0: కనుకనే దీన్ని తీవడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: There are two paths to bring out the latent values.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిది educare.
1: Educare is the Latin word.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
1: The Latin word indicates that those which are latent, immanent, must be brought out.
0: ఒకటి కేవలము బాహ్యమైనటువంటి యొక్క భావమును బయటకు తీవటం.
1: One, bringing out the external feelings.
0: దీనిని బయటకు తీసేటువంటిది తల.
1: It concerns the head.
0: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను, శక్తులను మైండ్కి బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
1: The inner faculties are brought out of the heart.
0: ఈ రెండింటినీ బయటకు తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest, inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము, వ్రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: All the knowledge that comes out of the head will help you to carry out your living, the writing, the reading, all experience.
0: యొక్క విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
1: All the secular knowledge has arisen out of the head.
0: దీన్ని bookish knowledge అన్నారు.
1: This is called bookish knowledge.
0: మస్తకము మస్తకము ఉన్నటువంటి సంబంధం ఇంతే.
1: This is the relationship between mastaka, the head, the pustaka,
0: the book. మస్తకము నుంచి పుస్తకములో ప్రవేశించింది, పుస్తకము నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
1: Things have come out of the head and gone into the book and then reverse order.
0: కనుక ఈ bookish knowledge అనేటువంటిది కేవలం ఒక superficial knowledge.
1: This bookish knowledge is the superficial knowledge.
0: దీని తర్వాత general knowledge మనకు కావాలి.
1: We need general knowledge.
0: ఈ general knowledge తర్వాతనే
1: later
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
0: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
1: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
0: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది,
1: వాట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఇన్ మై లైఫ్,
0: దాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్.
0: నాలెడ్జ్ తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
1: After discrimination knowledge comes in the field,
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ నే మానవునికి ప్రధానమైనటువంటి నాలెడ్జ్.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్, ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా కేవలము లౌకికమైనటువంటి ఒక జగత్తునికి మాత్రమే సంబంధించినవి.
1: ద బుకిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఇన్ ద డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలు తప్ప నివృత్తి లక్షణాలు కాదు.
1: దే ఆల్ స్టాండ్ ఫర్ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్.
0: కనుకనే మానవుడు స్వార్థము, స్వప్రయోజనంలో మునిగి సమాజం యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నాడు.
1: దేర్ ఫోర్ మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: When once you desire and strive for the welfare of the society, you will be safe and secure.
0: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
1: We find lakhs and lakhs of educated.
0: ఎంతమంది మేధావులు లేరు.
1: There are many intellectuals.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: What is that you are doing?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: You just do and work for your own selfish interests.
0: ఎవరైనా ఒక కాలమును, ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: హ్యావ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ దోస్ పీపుల్ హూ టేక్ టైమ్ టు సర్వ్ ది సొసైటీ?
0: కేవలం స్వార్థ స్వప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ అడోర్ దోస్ పీపుల్ హూ ఆర్ డ్రౌన్డ్ ఇన్
0: సెల్ఫ్. చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటో అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
1: It's obvious they don't know what true education is.
0: ఏ మొదలు జెడ్ వరకు కూడా డిగ్రీస్ తీసుకుంటే అది గొప్ప ఎడ్యుకేషన్.
1: The one who acquires degrees from the letter A to Z, we call him a highly educated one. Is that education?
0: ఇవంతా కూడా కేవలం క్వాంటిటీ.
1: All the degrees amount to quantity.
0: Quality కావాలి.
1: But we need quality.
0: Why balance of donkey milk? One teaspoon of cow milk is better.
1: Why barrels of donkey milk? One teaspoon of cow milk is enough. Better.
0: Kanukane, Anati Pratina Vidya Samastalyendu, Vishwavidyalayamulandu, ఒక్కొక్క subject in ప్రత్యేకంగా తీసుకొని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
1: That for that reason, in the ancient days, each university has taken one speciality and
0: grammar అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: The subject grammar was developed in a manifold way in the Kashi University.
0: Yes, Sajnana Daya Sindho Ragadasya Dagaguna Seveta Machiyodiro Sasiyecha Mitayicha Samastha Samastyati. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
1: They taught all the rules of the grammar and helped them to lead their practical life.
0: అమరా నిజ్జరాదేవ త్రిజా విభుదాసురహ సుప్రభాణ సుమనస త్రిజి భవసాది కథ ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్యనందన ఆదిత్యారు భవస్వప్న అమృత్య అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రు వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
1: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ వర్ టాట్ టు ఆల్ ది స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ సో దట్ దే కుడ్ బిహేవ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తక్షశిల
0: ఉజ్జయిని ఇలాంటి విశ్వవిద్యాలయములందు ఏ యొక్క స్కూల్స్ అక్కడ లేవు.
1: దెర్ వర్ నో స్కూల్స్
0: ఒక బిల్డింగ్ అనేటువంటిది లేదు.
1: దెర్ నో స్కూల్స్ ఎస్ సచ్
0: ఆ యూనివర్సిటీ లోపల విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులు ఎంతమంది?
1: హౌ మెనీ స్టూడెంట్స్ వర్ దేర్ ఇన్ ఎవ్రీ యూనివర్సిటీ?
0: 9 లేక 10 మంది.
1: ద స్ట్రెంగ్త్ 9 or 10.
0: గొప్ప విద్యావంతులు.
1: దే ఆర్ హైలీ
0: గొప్ప యూనివర్సిటీ.
1: ద బిగ్ యూనివర్సిటీ.
0: ఇంకా టీచర్స్ ఎవరు?
1: హూ ఆర్ ప్రొఫెసర్స్?
0: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
1: ద టీచర్ ద రెసిడెంట్ ఇస్ ది వైస్ ఛాన్సలర్.
0: ఇది ఎవరితో గవర్నమెంట్ కానీ ఏక్తికి సంబంధం లేకుండా జరిపేటువంటి అవి.
1: దేర్ ఆల్ సెల్ఫ్ రిలయంట్, నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
0: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
1: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాస్ గివెన్ కంప్లీట్.
0: ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ to the students.
0: Teachers kudunu okka naya paisa puchukuneetunte vaaru kaadu.
1: Teachers also didn't receive any salary.
0: Vidyarthulu kudunu ichi puchukuneetunte vaaru kaadu.
1: Students don't pay fees either.
0: Kevalamu aa yokka vice chancellor inti ende undi vaaru.
1: They stayed at the residence of vice chancellor.
0: Eppudu bodhistaro ee naadu bodhistaro cheppadaniki veelu kaadu.
1: When and where?
0: Deeniki oka time table ani kaani oka time yokka nirnayam kaani ledu.
1: There were no specific times like timetables.
0: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
1: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్.
0: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంతా వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
1: దేర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైమ్ వాట్స్ ఎవర్ దే యూస్ టు క్లియర్ దర్ డౌట్స్.
0: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
1: హౌ డిడ్ దే లెర్న్?
0: పవిత్రమైనటువంటి నదీ తీరం నందు ఒడ్డునుందో.
1: They just used to study along the shores of the river.
0: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందను.
1: Or sit under the shade of a tree.
0: లేక దేవాలయమునందు కంపౌండ్ నందు ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు.
1: Or they sit or squat on the ground in the temple premises.
0: ఈనాడు విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
1: Today university requires
0: laboratory అంతా కూడా ఎంతెంతో గొప్ప మిషన్స్ అంతా కావాలి.
1: And we need machinery.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
1: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఎలాంటి యంత్రములు లేదు.
1: నో మిషన్.
0: ఎలాంటి మంత్రములు లేదు.
1: నో మంత్ర వాట్.
0: ఎలాంటి భవనములు లేదు.
1: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఓపెన్ ఎయిర్.
1: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్. థింగ్స్ వర్
0: ఆ విధమైనటువంటి దీంతో ఉంటుంది. పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కలిపి
1: దేర్ వాజ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ ఆల్ అరౌండ్.
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ.
1: అండ్ దే వర్ బ్రీదింగ్ ఆక్సిజన్.
0: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి.
1: అండ్ ఎక్సేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్డ్ బై ది
0: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
1: అండ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ వర్ హేల్ అండ్ హెల్దీ.
0: ఆనాటి విద్యార్థులకు, ఆనాటి అధ్యాపకులకు, ఈనాటి విద్యార్థులకు, ఈనాటి అధ్యాపకులకు పోలికనే లేదు.
1: There is no comparison between the teachers and students of those days and these days.
0: Enni test books pettina, enni vidhamaina notes pettina chadavadaniki veeriki sadhyam kaadu.
1: You have number of textbooks and notebooks, but you don't read, no time.
0: Vidyarthulara, vidyarthinilara, aanadu papers anetundide ledu.
1: Students, boys and girls, there were no stationery papers.
0: Books anetundide enadu print kaaledu.
1: No printing, printed book.
0: కేవలం మాటకు మాట, మాటకు మాట.
1: It was only verbal communication.
0: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడాను.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ టాట్ బై ది టీచర్, గాడ్ ఇట్సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
0: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైన్
0: ఫర్ ఎవర్. గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
1: స్టూడెంట్స్ టుడే దే రీడ్ వన్ అవర్ బ్యాక్ దే ఫర్గెట్ రైట్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈనాటి విద్యార్థులు మనస్సును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
1: బికాస్ ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ లెట్ హిస్ మైండ్ మూవ్ వేవర్ ఫ్రీలీ.
0: ఈ మనస్సును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యలు.
1: ఇన్ దోస్ డేస్ ఎడ్యుకేషన్ టాట్ దెమ్ హౌ టు కంట్రోల్ ద మైండ్.
0: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ put your mind
0: on the అదుపులో పెట్టుకున్నప్పుడే ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
1: When you have the control in the mind, the education can be imprinted.
0: దీనిని పురస్కరించుకుని మన ఏ మానవుని హృదయం నందు.
1: Therefore, education those days communicated remained forever and ever.
0: విద్యార్థులు గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.

0: హృదయానికి అతుకుంటాయి.
1: When you have the control in the mind, the education can be imprinted.
0: దీనిని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధము చేయు అన్నారు.
1: Basing on this, it is said that it's the mind that is the cause for the bondage and liberation.
0: నిత్య సత్య సుకృతులన్నీ ప్రకృతి విడిచిపోవుచుండే.
1: And this eternal truth is just forgotten.
0: నిత్య దయ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: And all the practices are full of compassion.
0: ఆర్య వేద విద్యలు అనగే.
1: And the education without practice.
0: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
1: When you do not practice, what for is this education? Why should you study?
0: కనుక నీ విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
1: Therefore, all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
0: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
1: In fact, we can acquire the modern skills.
0: కాని ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
1: But the fundamental education, fundamental is broad mindedness.
0: కేవలం నేరో మైండ్ గా మనం పోకూడదు.
1: We should never be narrow minded.
0: Expansion love, not contraction love.
1: It should be expansion love, never contraction.
0: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
1: The ancient culture taught these principles.
0: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృతి విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
1: We have forgotten the ancient knowledge of those days of rich culture.
0: తన యందు ఉన్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింపు చేసుకోవాలి.
1: All the inner feelings should be brought forth.
0: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ కూడా ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
1: In fact, all that you have learnt is not out of any book.
0: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
1: All this education was there in you before.
0: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
1: All that has to be brought out.
0: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత,
1: because of advancement of science,
0: భూమిలో ఉండినటువంటి యొక్క సమస్త శక్తులను కూడా నువ్వు వెలుపల తీసి,
1: all the faculties of Mother Earth are brought out,
0: ఆ భూమి యొక్క బ్యాలెన్స్ కూడా నువ్వు తప్పు చేసి,
1: and the balance of the earth is lost,
0: తద్వారానే జగత్తు కూడా నువ్వు అనేక ప్రమాదములు తెప్పిస్తున్నారు,
1: and we are put to danger because of this reason.
0: ఈనాటి సైన్స్ చేసేటువంటిది ఏమిటి?
1: What is that science?
0: Science and technological, technology. ఏమిటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ?
1: We often say science and technology.
0: అన్ని కూడా ఒక మానవుని అంటే ఉంటున్నాయి.
1: Everything is present within man.
0: నీవు చక్కగా యోచన చేసి ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినటువంటి అంతా నీ నుండి ఆవిర్భవిస్తాయి.
1: If you think deeply enough, if you investigate properly and inquire, you will know that everything is latent in you.
0: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావుంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
1: If you ask any student of science, how do you make water? He will say H2O.
0: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
1: The student of science will say that water can be made out of two parts of hydrogen and one part of oxygen.
0: వాటర్ తయారు చేయటమేమో చేశావు, కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
1: You do make water, but do you distribute to society?
0: కొరకనే సమాజమునకు సరియైనటువంటి రీతిగా మనం పంచాలి.
1: You have to supply water to society.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
1: You should keep always in you the welfare of the society.
0: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
1: If you just limit all your knowledge on selfish
0: ground, బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
1: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెండ్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
0: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
1: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వీఆర్ స్పెండింగ్, వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి,
1: in order to make this tumbler full of drinking water out of sea water,
0: 5000 rupayalu kharchu pettali.
1: You need to spend 5000 rupees.
0: Inta kharchu petti,
1: having spent so much,
0: ee tumbler neeru prayatnam chesthe vachina phalitam emiti?
1: Having spent so much of money, you just get tumbler full of water.
0: Ekkada jeevanadulu mana bharat desamlo kavalsinantu untunnai, ganga yamuna sarasvatulu.
1: We have got many sacred holy rivers, ganga yamuna.
0: Ee dhanamunu dani kharchu petti akkada nunchi pampulu kottichi teppinchandi.
1: Let the money be spent on these holy rivers, irrigated and supplied.
0: Etta undante inaadu maa modern age lopala,
1: how are the modern ways?
0: Totakurunu konnatvanti vyakti,
1: the one who purchased peanuts,
0: kura rendanalu,
1: the cost is 2 NS,
0: kooli paavala,
1: but labor charges 4 NS,
0: dani intiki devadani paavala vani kooli ivali.
1: To fetch a spinach from home, one has to spend 4 NS.
0: ఈనాడు మనం చేస్తున్నటువంటి ఉపకారాలు,
1: దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ.
0: డబ్బులు ఖర్చు పెడుతున్నారు,
1: వి స్పెండ్ మనీ.
0: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
1: ఇట్స్ బిగ్ మిస్టేక్.
0: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
1: దిస్ నాట్
0: ఇది పక్క అజ్ఞానమే.
1: ఇట్స్ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో

0: దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానమైనటువంటి నీడ కూడా దాన్ని వెంటాడుతుండాలి.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యు ఫైండ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఎ షేడ్.
0: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
1: టుడే యు థింక్ యు ఆర్ ఎక్స్పర్ట్.
0: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
0: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
1: హస్ సైన్స్ హస్ ప్రోగ్రెస్ ఇగ్నోరెన్స్ ఆల్సో హస్ ప్రోగ్రెస్.
0: దాన్ని మీరు చూడటం లేదు.
1: దట్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: ఒకటికి నాలుగు ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
1: అండ్ యూ స్పెండ్ ఫోర్ టైమ్స్ మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
0: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది.
1: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పోర్.
0: సరైనటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
0: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
0: సద్గుణములు,
1: వర్చ్యూ,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలెక్ట్,
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్,
0: శిక్ష, కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ,
0: నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
1: ఆల్ దీస్ థింగ్స్, సిక్స్ థింగ్స్ ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్. ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
0: ఎవరు నేర్చుతున్నారు?
1: Who are teaching these
0: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే గెట్ బై హార్ట్ పోయమ్స్.
0: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెస్తున్నారు.
1: దే ఆర్ హీరోస్ ఇన్ రెసిటేషన్.
0: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు.
1: ఇన్ ప్రాక్టీస్ దే గెట్ ఓన్లీ జీరోస్.
0: ఇది మన చదువు చదువుగా ఉంటుండాలి.
1: కెన్ దాట్ బి ఎడ్యుకేషన్?
0: కానీ ఇది నిజమైన చదువు కాదు.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్.
0: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
1: వీ షుడ్ బి హీరోస్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్.
0: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
1: వీ గివ్ మెనీ టాక్స్.
0: గ్రంథాలు రాస్తున్నాము.
1: వీ రైట్ బుక్స్.
0: అనేక రకంగా ప్రబోధన చేస్తున్నాము.
1: వి ప్రాపగేట్.
0: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
1: ది ట్రూత్ మస్ట్ వి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్
0: అండ్ గర్ల్స్. మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
1: యూ సింప్లీ రిసీవ్ డిగ్రీస్ అండ్ గో.
0: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డిగ్రీస్ యాడ్ టు యువర్ బర్డన్.
0: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
1: వాట్ సార్ట్ ఆఫ్ కంఫర్ట్ యూ విల్ గెట్ ఇట్?
0: ఏమాత్రము లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఏ డిగ్రీస్ లేనటువంటి యొక్క బీదవాడు, అమాయకుడు, విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పూర్ పీపుల్ విత్ ఓన్లీ ఎడ్యుకేషన్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈ విద్యావంతుడు అనేక విద్యలు చదివి
1: educated man with so much of scholarship
0: kattagadapu ఉద్యోగంలు చిక్కక,
1: he could not get a job,
0: ధనం ఖర్చు పెట్టుకొని,
1: and he spends money
0: kattagadapu పస్తు పరుగుతున్నాడు,
1: and he had to fast.
0: ఇది మన యొక్క విద్య యొక్క ఫలితము?
1: Is that the result of education?
0: కాదు కాదు.
1: No,
0: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
1: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్
0: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
1: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ విచ్ విల్ మేక్ యూ బ్లెస్.
0: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫార్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ?
0: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
1: యూ కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుని కూడా తిరుగుతూ ఉంటున్నాడు.
1: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్ అమాసింగ్
0: భూమి సూర్యుని చుట్టూ.
1: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
0: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాయి.
1: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఏమిటి ధనం చుట్టూ తిరగటం? మనము
1: షుజు గో రౌండ్ ద మనీ.
0: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
1: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
0: ఇది మనకు ధనం కావాల్సింది.
1: ఇస్ ద మనీ నెసెసరీ?
0: గుణధనం కావాలి మనకు.
1: వి నీడ్ ద వెల్త్ ఆఫ్
0: వర్చ్యూ. ఈ గుణధనం లేకపోవడం చేతనే అహంకారము, ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుండాలి.
1: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ వీఆర్ ఫుల్ ఆఫ్ ఈగో, ప్రైడ్, పాంప్.
0: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ ఈజ్.
0: చదవటము, రాయటము, ఉద్యోగాలు చేయటము, ధనం సంపాదించడం ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
1: ఈటింగ్ అండ్ రైటింగ్ డూయింగ్ ఏ జాబ్ దర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్.
0: కానీ రెండవది మనం బయటకు తీవ్రవలసింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ హ్యావ్ టు బ్రింగ్
0: అవుట్? ఎడ్యుకేర్. ఎడ్యుకేర్
1: ఎడ్యుకేర్
0: అది ఏమని తీవ్రవలసింది? దయ, ప్రేమ, సహనము, శాంతి ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
1: We have to bring out the latent qualities like compassion, the love, forbearance.
0: Ye compassion ledu.
1: There is no compassion.
0: Only fashion matram bai jarindi.
1: No compassion you see, only
0: compassion untundali mukhyamu. Ee compassionity karuna daya ee rendittiki kuda hrudayam nundi aavirbhavinchali.
1: Compassion should come out of one's own heart.
0: తోటి మానవులను మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: తోటి మానవులను ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ అవర్
0: పేరెంట్స్. ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
1: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్, దే స్ట్రైవ్.
0: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసు బాగా.
1: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు educate your children.
0: మన యూనివర్సిటీలో నయా పైసా ఖర్చు లేదు కానీ
1: in our university you don't need to spend no expense.
0: బయట పోయి ఎవరైనా పుట్టినటువంటి పిల్లవాడికి ఫస్ట్ స్టాండర్డ్ లో చేర్చాలంటే వాడికి 10,000 or 20,000 కట్టాలి అక్కడ.
1: A newborn child should pay 10,000 rupees to reserve the seat.
0: మీకు తెలుసును డిగ్రీ కోర్సులకు పోయినప్పుడు అక్కడ ఎంత దినానికి ఒక నెలకి ఎంత వసూలు చేస్తారు.
1: You know how much of money they charge per month.
0: ఈ ఛార్జీ ఎవరిస్తున్నారు?
1: Who are paying the fees?
0: తల్లిదండ్రులు పగలంతా కష్టపడి అనేక శ్రమల కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
1: The parents work throughout the day. They wanted what? The children.
0: కానీ అది మీరు ఏమాత్రం యోచించటం లేదు.
1: You are not thinking of it.
0: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
1: Today you are a student.
0: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
1: Tomorrow you will be a parent.
0: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
1: When you respect your father today, your son will respect you tomorrow.
0: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
0: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
1: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ గతి ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపెన్?
0: ముందున్నది ఆ తొందరలో నీ ముసలితనమును ముసళ్ళ పండగాని.
1: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
0: మసలేవు కను మసకలు మోమున మడతల పడే తల నరసే కదా.
1: You cannot walk, you cannot see, the whole hair
0: turned
1: grey. Musi
0: koti ani pachivaral ninnu musimusi navvaga kasareya bomma tai tai tai tai tai bomma din tamashudulu tolu bomma.
1: Life has become a matter of puppet. Everybody will start making fun of you.
0: Inadi manavu kevalam tolu bomma madri tayaraipothunnaru.
1: And human life has become like that of a puppet show.
0: Pranamunnatvanti yokka gunamunnatvanti yokka telivunnatvanti yokka manavudiga roopandimpachadeyatu.
1: And he has not become a true man in the strict sense of the term, full of truth.
0: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
1: We have to develop the latent sacred qualities.
0: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
1: we should never be in bad
0: దుర్గుణములు పెంచుకుని
1: we develop wicked
0: దురాచారంలో ప్రవేశించి
1: we take to bad practices.
0: కట్ట కడపటికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
1: Ultimately what happens, all the knowledge acquired is misused.
0: మంచి సంఘంతో చేరాలి.
1: We have to do it sincerely.
0: తేజ దుర్జన సంసర్గం.
1: Run away from the bad company.
0: భజ సాధు సమాగమం.
1: Be in the good company.
0: కురు పుణ్యమహోరాత్రం.
1: Involve yourself in good deeds.
0: ఇవి మనం నేర్చుకోవాలి.
1: These are things we have to learn.
0: దుష్టన సంసర్గం తొలగించాలి.
1: You have to run away from bad
0: company. Run away from bad company.
1: Run away from bad company.
0: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుంది?
1: What happens?
0: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
1: Because of bad company you too become bad.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: కనుకనే మనం దుస్సంగంతో చేరినచేత నీవు కూడా దుర్గుణుడైపోతున్నావు.
1: Because you are in the bad company you turn bad.
0: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
1: You should inquire and be in good company.
0: అందరితోనా ప్రేమగా ఉంటుండు.
1: You love all.
0: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడికో వానికి మాత్రమే ఇవ్వాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు ఏ గుడ్ మ్యాన్ ఓన్లీ.
0: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
1: నిత్య
0: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరము.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
0: ఆనాడు ఒక కుమ్మరి దొమ్మరి కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
1: వీ నో ద కార్పెంటర్ ద బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్ ఎవరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
0: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
1: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
0: ఒక చాకల వాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
1: అండ్ టు పే ఎ వాచ్మెన్
0: నీవే ఎందుకు చాకల వాడి కాకూడదు?
1: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్ యువర్
0: సెల్ఫ్? వస్తారు నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
1: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
0: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
1: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
0: దీనివల్ల ఎంత సేవ చేసినట్టు అవుతుంది?
1: యూ విల్ బి సేవింగ్ మనీ టు.
0: ఆ సేవ చేసినటువంటి మనీ చోట నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
1: మనీ సో సేవ్డ్ కెన్ బి యూజ్డ్ ఫర్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: గుణమును పెంచుకుని
1: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి
1: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
0: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
1: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆదర్శ జీవితం ఫలాని అబ్బాయి ఫలాని కాలేజ్ పిల్లవాడు ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
1: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్. యూ విల్ బి రెస్పెక్టెడ్ రికగ్నైజ్డ్
0: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి
1: ఇన్ ఫ్యాక్ట్ అప్హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ
0: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది
1: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ హౌ కెన్ యూ అప్హోల్డ్ ది రెస్పెక్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ
0: కరెక్ట్గా ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది మీ గౌరవం పోతుంది
1: వాట్ హ్యాపెన్స్ ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్
0: వస్తుంది తిత్తి బోడి నెత్తి బోడి తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు
1: దెన్ వాట్ విల్ హ్యాపెన్ యూ లూజ్ ఎవ్రీథింగ్ ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్ అల్టిమేట్లీ
0: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా
1: ఈట్ ఆర్ నాట్
0: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ
0: వారిని తగినటువంటి తృప్తితో మాటలతో మంచి ఆనందపరచు
1: బై టాకింగ్ దెమ్
0: నైస్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్
0: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్
0: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి ఏం నాయన ఏం చేస్తున్నావు అని అడిగితే గో గో గో అంటాడు
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ హి కమ్స్
0: అనేటువంటి గౌరవము
1: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యు ఆస్క్ సన్ వాట్ ఆర్ యు స్టడీయింగ్ హి
0: మంచి మాటలతో వినయం చేత నాన్న మీరు క్షమించండి నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది
1: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్ ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్
0: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు
1: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ హౌ డు యూ మేక్ ద సొసైటీ హ్యాపీ
0: పూర్వమంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది
1: వాట్ వాస్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్ ఇన్ ది ఓల్డ్ డేస్
0: పూర్తి అభ్యసించి
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్
0: ఆచరణలో పెట్టి
1: దే ప్రాక్టీస్
0: పనులకు అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు
1: వెన్ దే హ్యావ్ ద ఫ్యాకల్టీ
0: గురువులు వారి దగ్గర చేర్చి
1: అండ్ దే ఆల్ గ్యాదర్డ్
0: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని అందించమని వాళ్ళు బోధిస్తున్నారు అదియే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు
1: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్
0: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు
1: వాట్ డు దే డూ ఆఫ్టర్ దే రిటర్న్
0: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు
1: అండ్ టుడే దే
0: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు
1: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్
0: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు
1: బికాజ్ యు ఆర్ దేర్ చిల్డ్రన్ దే బేర్ ఆల్ ద సఫరింగ్
0: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు
1: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్
0: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది
1: హౌ సీక్రెట్ ఇట్ ఈస్
0: సమస్త లోక సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి
1: ది కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్
0: ఒక ఇంటిలో
1: అట్ రెసిడెన్స్
0: గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు
1: దేర్ వాస్ ఎ గ్రాండ్ ఫాదర్
0: ఆ గ్రాండ్ ఫాదర్ తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు
1: ఏ గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్
0: ఆ ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు
1: at home there's one grandson the modern boy
0: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలో వచ్చి ఇంక్ బుడ్డు పెట్టుకుని రాసుకుంటున్నాడు
1: అండ్ ద గ్రాండ్ బాయ్ వాస్ డూయింగ్ హిస్ హోంవర్క్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇంక్ బాటిల్
0: దానికి ఒక ఇంక్ బుడ్డి పక్కన ఉంటాము దాంట్లో ఇంకో పెన్ను పెట్టుకోవటం
1: అండ్ హీ హాడ్ ఇంక్ బాటిల్ ఆన్ వన్ సైడ్ అండ్ ద పెన్
0: దాంట్లో అద్దుకోవటము దీంట్లో రాసుకోవటం అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు
1: అండ్ హీ విల్ డిప్ హిస్ పెన్ ఇన్ ఇంక్ బాటిల్ దేర్ ఆఫ్టర్ స్టార్ట్స్ స్క్రిబ్లింగ్
0: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉంటుందని ఆ తాతగారు ఏమి అతన్ని పలకరించలేదు
1: ద గ్రాండ్ ఫాదర్ డిడ్ టాక్ టు ద గ్రాండ్ సన్ బికాజ్
0: చిన్న ఇల్లు అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్తో పోసుకోవడం కేశవాయ నమః మాధవాయ నమః నారాయణ నమః గోవిందాయ నమః మసూదాయ నమః ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు
1: వన్ ఈవినింగ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ట్వైలైట్ ద గ్రాండ్ ఫాదర్ సాట్ ఇన్ ద వరండా అండ్ బ్రాట్ హిమ్ ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్
0: ఈ మోడర్న్ బాయ్
1: విత్ ది హెల్ప్ ఆఫ్ స్పూన్ హి స్టార్టెడ్ టేకింగ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఆఫరింగ్ ప్రేయర్
0: ఈ మోడర్న్ బాయ్
1: ద మోడర్న్ బాయ్
0: ఈ వర్క్ ను మానిపోయినది ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి మానేసేసాడు
1: హీ స్టాప్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్
0: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు
1: హీ స్టార్టెడ్ లుకింగ్ అట్ గ్రాండ్ ఫాదర్
0: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటము తిరిగి తాగటం స్పూన్ తో నీళ్లు వేసుకోవటం తాగటం ఈ విధంగా చేస్తున్నాడు ఎంత పిచ్చివాడు వీడు
1: వాట్ ఈస్ దర్ గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ వాట్స్ ఆల్ దిస్
0: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన
1: అటెండింగ్ దిస్ హోమ్ వర్క్ దట్ గ్రాండ్ సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్
0: కానీ అంతటితో ఊరుకోలేదు తాతగారు
1: గ్రాండ్ ఫాదర్
0: ఏంటి మీరు చేస్తుండేది
1: దప్పేకి
0: అయిపోతే టంబ్లర్ ఎత్తుకుని తాగకూడదు ఒక ఎత్తురే ఒక్కో స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు
1: ఇఫ్ యూ ఆర్ రియల్లీ థర్స్టీ వై డోంట్ యు లిఫ్ట్ ది హోల్ టంబ్లర్ అండ్ డ్రింక్ ది ఫుల్ ఆఫ్ వాటర్
0: తాతగారు గొప్ప తెలివివంటి వాడు, ఈ మోడర్న్ విద్య లేవు అతనికి.
1: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్,
0: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చి పెట్టు, నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
1: గ్రాండ్ ఫాదర్ సర్ దిస్ ఇస్ మై వే.
0: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు, మొండితనం ఒకటి గట్టిది.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్, దే ఆర్ వెరీ ఫూలిష్.
0: పెద్దవాళ్లతో వాదించటం,
1: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
0: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
1: నో గ్రాండ్ ఫాదర్ వై ఆర్ యు డూ లైక్.
0: ఆయన చక్కని ఒక సుదేత్ వేసాడు.
1: అండ్ హీ జస్ట్ పుట్
0: ఒరే పిచ్చివాడా, నీవు రాసుకుంటున్నావు,
1: యూ రైట్.
0: ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం, తిరిగి రాసుకోవటం, ఒక్కొక్క తూరి ఇంక బాటలు అద్దటం, రాసుకోవటం. ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటలే పేపర్ పైన పోయి.
1: You dip the pen in the ink bottle every time, go on writing. Why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
0: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
1: Then the boy learned the lesson.
0: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
1: సో యాజ్ యూ జస్ట్ డూ ఇట్ యూ కెన్ రైట్.
0: నాయన కేశవాయన మహా ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని పాద ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
1: When once I drink the spoonful of water repeating God's name, it amounts to offering to God.
0: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి.
1: If you write the address very clearly on the cover, it will reach the person. అదే విధంగా
0: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు.
1: These are the different names reflecting the addresses of God.
0: ఆ అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకు ఉండు.
1: When you don't know the address of God, keep quiet.
0: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
1: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
0: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
1: టుడే ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెంసెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
0: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్, నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారో తెలిసినా,
1: యు నో వాట్ ది మోడర్న్ సైంటిస్ట్ డస్,
0: భూమిలో ఉండేటువంటి సమస్త పదార్థములు కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటివే భగవంతుడు, కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హీ థింక్స్ దట్ దే ఆర్ మెంట్ ఫర్ హిమ్.
0: లోహములు పదార్థములు అన్నింటినీ కూడా దాన్ని వెలుపలి తీస్తున్నారు.
1: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి, ఇది ఒక గ్లోబు.
1: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఇది ఒక గ్లోబ్.
1: ఇట్స్ ఎ గ్లోబ్.
0: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ రౌండ్.
0: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది, తిరిగిపోతుంది.
1: When once you make it empty on one side, it loses its balance.
0: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
1: In fact, there should be perfect balance in this globe.
0: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
1: In fact, God has laid down all these metals maintaining balance.
0: ఒకవైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
1: When once balance is lost on one side, it tilts.
0: దీనివల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
1: This is the reason why you have got earthquakes everywhere.
0: భూమిలో ఉన్నటువంటి బ్యాలెన్స్ అంతా బాడు చేస్తున్నారు.
1: Balance of the earth is lost today.
0: సముద్రంలో ఉన్నటువంటి జలంనంతా కూడా హీనం చేస్తున్నారు.
1: In fact, the water is also tapped.
0: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
1: And all the urban sewage is letting the ocean.
0: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ లెడ్ టు వాటర్ పొల్యూషన్ అండ్ యూ డ్రింక్ దిస్ పొల్యూటెడ్ వాటర్.
0: మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ.
0: మీకు తెలుసు,
1: యూ నో ఇట్ వెల్.
0: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు, మీరు కూడా సైన్స్ తెలియనటువంటి వాళ్ళే.
1: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
0: తెలివితేటలు పెరుగుతున్నాయి.
1: యు ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఫస్ట్ నాలెడ్జ్,
1: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
0: అది పైన ఉండేటువంటిది.
1: దట్ ఇస్ అట్ ద టాప్
0: లెవెల్. అదే తల్లో ఉండేటువంటిది.
1: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
0: రెండవది స్కిల్.
1: ద సెకండ్ లెవెల్ స్కిల్.
0: మూడవది బ్యాలెన్స్.
1: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
0: థర్డ్ ఫోర్త్ది ఇన్సైట్.
1: ఫోర్త్ ఇన్సైట్.
0: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
1: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
0: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు, కానీ కిల్ చేయమని చెప్పలేదు.
1: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ లోపల ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది.
1: When once you remove yes out of skill, it amounts to killing.
0: Knowledge is skill, kill అయిపోయినప్పుడు balance తప్పుతుంది.
1: When once the knowledge is killed, the balance is lost.
0: కాబట్టి ఈ బ్యాలెన్స్ లేకుండా బ్రతుకుతున్నామంటే దీనికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ వేర్
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క ఈ తెలివితేటలను నీవు స్కిల్ చేయటం లేదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ స్కిల్డ్.
0: నీతి, రీతి, ఖ్యాతి ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ జాతి.
1: The human race jati has got the combination of neeti morality, reeti the conduct.
0: Satyame neeti.
1: The reputation.
0: Satyame neeti.
1: Truth is your morality.
0: Dharma me reeti.
1: Dharma is the procedure.
0: Tyaga me khyati.
1: And sacrifice tyaga is
0: jati. Manava jati.
1: And that is manava jati, human race.
0: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
0: మానవుడు ఎంత పవిత్రుడు.
1: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
0: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
1: ఇస్ హైలీ యూస్ఫుల్.
0: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
1: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే ఈ యొక్క జగత్తంతా కూడా అనేక అశాంతులతో కూలిమిడిపోతుంది.
1: దట్స్ ది రీజన్ వై వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఫర్గెట్ ది పాస్ట్.
1: ఫర్గెట్ ది పాస్ట్.
0: డూ నాట్ థింక్ ఫర్ ఓవర్ ఫ్యూచర్.
1: డూ నాట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: ఫ్యూచర్ ఈజ్ నాట్ షూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: డూ నాట్ బ్రూడ్ ఓవర్ ఫర్ ఫ్యూచర్.
1: డూ నాట్ బ్రూడ్ ఓవర్ ద ఫ్యూచర్.
0: Live in the present.
1: Live in the present.
0: This is not ordinary present.
1: This is not ordinary present.
0: This is omnipresent.
1: This is omnipresent.
0: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
1: లీడ్ ఎ పర్ఫెక్ట్ గుడ్ లైఫ్ ఇన్ ద ప్రెజెంట్.
0: ప్రెజెంట్ వచ్చిన దీని యొక్క ఫలితమే ఫ్యూచర్ అవుతుంది.
1: ద రిజల్ట్ ఆఫ్ ద ప్రెజెంట్ యూ విల్ ఫైండ్ ఇన్ ఫ్యూచర్.
0: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటిది ఈ ప్రెజెంట్.
1: ద రిజల్ట్ ఆఫ్ ద పాస్ట్ ఈస్ ద ప్రెజెంట్.
0: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటుంది.
1: ద పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ.
0: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
1: అండ్ ద సీడ్ ఆఫ్ ది పాస్ట్ ట్రీ ఇస్ ద ప్రెజెంట్.
0: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
1: అండ్ సీడ్ ఆఫ్ ద ప్రెజెంట్ విల్ బి ఎ ట్రీ ఆఫ్
0: ఫ్యూచర్ ట్రీ. పాస్ట్ ట్రీ, ప్రెజెంట్ సీడ్.
1: దేర్ఫోర్ పాస్ట్ ఇట్ వాజ్ ఎ ట్రీ, ఫ్యూచర్ ట్రీ, ప్రెజెంట్ ట్రీ.
0: పాస్ట్ కు ప్రెజెంట్ కు రెండిటికి ఒక సీడే ముఖ్యము.
1: అండ్ దేర్ఫోర్ ఫర్ ద పాస్ట్ ఇస్ ద ప్రెజెంట్ ఇస్ ఇంపార్టెంట్.
0: నీతి ఏ ఖ్యాతి అన్నారు.
1: And this neeti, the morality is khyati.
0: Neeti leni jati nirmoolamai potundi.
1: And the human race without morality is bound to ruin.
0: Kalkane mari endu neeti ni pradhanamaitundi prananga teeskovali.
1: Morality is very important.
0: Morality lekapothe sangha yokka sevane manam cheyalemu.
1: Without morality you cannot live in society, not serve.
0: Kalkane ninna cheppanu satyam bruyat priyam bruyat na bruyat satyam priyam.
1: Bhagavan said the other day, speak truth in an acceptable sweet way.
0: Satyam bruyat. అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
1: స్పీక్ ట్రూత్ ఇట్స్ ద మోరల్ వాల్యూ.
0: నభ్యూజాత్ సత్యం అప్రియం.
1: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలెటబుల్ వే.
0: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
1: అండ్ దట్స్ ఎ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ విధమైన యొక్క పవిత్రమైన మార్గాలను ఎవరు చేస్తున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ సీక్రెట్ పాత్ టుడే?
0: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు. ఈ బ్రాహ్మణికి ఇంక అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒల్డేసిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
1: వీ మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: ఒక్కొక్క మంత్రం నందు కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
1: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్, హైలీ పవర్ఫుల్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మ్యారేజ్ జరుపుతారు.
1: ఇట్ ఇస్ మ్యారేజ్ ఫంక్షన్.
0: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల
1: టైమ్ ఆఫ్ వెడ్డింగ్,
0: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారమైన శామ్యాలంతా చిక్కుతున్నాయి.
1: నౌ వి హావ్ షామియానస్ అండ్ వేరియస్ సార్ట్ ఆఫ్ డెకరేషన్.
0: కానీ పూర్వం ఏమి లేదు. నాలుగు కర్రలు పాతేది,
1: దెన్ దే హావ్ ఫోర్ పోల్స్.
0: ఏదో పచ్చక ఆకులు వేసేది దాంట్లో,
1: గ్రీన్ లీవ్స్ వర్ స్ప్రెడ్ ఆన్ ద టాప్.
0: ఆకులు పెండాల మాదిరి చేసేది.
1: అండ్ దే స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటువంటి.
1: అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీటెడ్ అండ్ కండక్ట్ ద వెడ్డింగ్.
0: ఎందుకోసం? పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
1: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
0: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
1: అండ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
1: అండ్ దిస్ గ్రీన్నెస్ ఇస్ నాట్ మియర్లీ ఆస్పిషియస్.
0: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
1: ఇట్ ఆల్సో గివ్స్ గుడ్ హెల్త్.
0: ఈ మ్యారేజ్ లోపల పల్లె లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
1: అండ్ ఇన్ విలేజెస్ మెనీ పీపుల్ గ్యాదర్ ఫర్ ఎవరీ.
0: కానీ వారు వదిలినటువంటి ఒక కార్బన్ డైఆక్సైడ్ చాలా చెడ్డది అవుతుంది.
1: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎక్సైల్స్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ మీకు అందిస్తుంటారు.
1: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
0: ఈ సత్యాన్ని కట్టాలి.
1: Then we say, why should we tie
0: them up? Why should we tie
1: them up? Torana there
0: bunting in plastic aakulu anta unnai kada.
1: We have plastic green leaves.
0: Plastic aakulu techi toranam kattukochu kada.
1: We can have plastic
0: green leaves. Innam evaru bayatiki poi aakulu anta testuntaru.
1: Why should we?
0: Chusukobadutuntaru pillalu.
1: And modern students doubt, why should we go out and bring green leaves? It's wrong.
0: Plastic leaves lopala ఏ కార్బన్ డైఆక్సైడ్ లేదు, ఆక్సిజన్ లేదు.
1: ప్లాస్టిక్ లీవ్స్ కెనాట్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ పాస్ ఆన్ ఆక్సిజన్.
0: కనుకనే ఈ పచ్చని ఆకుల లోపల ఎంత ఆక్సిజన్ వస్తుంటారు.
1: లాట్ ఆఫ్ ఆక్సిజన్ దేర్ ఇన్ గ్రీన్ లీవ్.
0: మనం వదలనటువంటి యొక్క చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి, ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటున్నాయి.
1: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ లెఫ్ట్ ఈస్ అక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్.
0: ప్రాచీన సంస్కృతిని చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
1: యూ జస్ట్ అండర్స్టాండ్ ది ఎన్షియంట్ కల్చర్ వెల్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్
0: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
1: వై దిస్ యూనివర్సిటీ?
0: మీరు చదువుకోకూడదని నేను ఎందుకంటాను?
1: భగవాన్ విల్ ఎవర్
0: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
1: యూ షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్
0: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
1: నో, యూ షుడ్ అక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
0: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
1: యూ షుడ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానము.
1: That was the procedure of ancient education.
0: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
1: In those days they taught students at one particular.
0: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రతను అందించింది.
1: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
0: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
0: ఏమిటి ఫ్రెండ్షిప్?
1: ఫ్రెండ్షిప్
0: జోబిలో నోట్ కనిపించంటే హలో హలో హలో హలో అని వస్తారు.
1: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడీ వుడ్ సే హలో హలో.
0: డబ్బే గిన్ లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
1: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
0: మన స్నేహము
1: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
0: ఇది కాదు స్నేహం. రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
1: టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ది ఫ్రెండ్షిప్.
0: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడి.
0: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
1: నెవర్ హార్మ్ ఎనీబడి.
0: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ది పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagavan wants you to acquire this education, to have that expansion love, the broad-mindedness, and to be ideals in the society.
0: Vidyarthulara,
1: students,
0: meeku telusunu,
1: you know it.
0: Prati okkati kudanu oka picture.
1: Everything is a picture.
0: Meer ikkada unnanta kalamu meer chakkaga manchiga anni vidhamaina anukoolanga sarainatundi shantiga meer jeevisthu untaru.
1: So long you are here, you are comfortable, safe and secure.
0: తిరిగి గృహాలకు వెళ్లిన తట్టమే
1: బై ది టైమ్ యూ గో బ్యాక్
0: ఈ టీవీలు
1: టీవీ
0: సినిమాలు
1: సినిమా
0: ఈ యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
1: యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
1: దే పొల్యూట్ యువర్ హార్ట్.
0: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ రూయిన్డ్ బై వీడియోస్ అండ్
0: ఈ టీవీలు. వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
1: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
0: ఇగో విద్యకు సంబంధించిన చూడండి.
1: ఇఫ్ ఇట్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
0: నీతికి సంబంధించినటువంటి విషయాల మీరు చూడండి.
1: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
0: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
1: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
0: టీవీ కాదని టీబీగా రూపొందుతా ఉంది.
1: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
0: టీబీ అనగా ఏమిటి?
1: టీబీ
0: అనగా క్షయరోగము అని.
1: టీబీ ట్యూబర్క్లోసిస్.
0: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
1: వెన్ వీ డోంట్ హావ్ సీక్రెట్ థాట్స్ విదిన్, వాట్ విల్ హ్యాపెన్?
0: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్డు లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ సమ్ లీజర్ జస్ట్ వాక్ అలాంగ్ ది స్ట్రీట్.
0: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
1: డోంట్ వాచ్ ది టీవీ సింప్లీ.
0: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింట్లోని పొగంతా వస్తుంటుంది.
1: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కిచెన్.
0: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినపడుతుంటుంది.
1: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద సౌండ్.
0: టీవీ లోపల ఒక విధమైనటువంటి యొక్క అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతాం.
1: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ది టీవీ, షౌట్ అట్ యువర్ మదర్.
0: మంచిగా తల్లిని సంతోషపెట్టి,
1: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
0: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి,
1: యూ ఆల్సో కోఆపరేట్,
0: హెల్ప్ చేయి,
1: హెల్ప్ యువర్ మదర్.
0: అది మన యొక్క భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్
0: ఎవర్ హర్ట్ నెవర్,
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి,
1: గెట్ హై డిగ్రీ,
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: గొప్ప పేరును పొందండి,
1: వెరీ గుడ్ నేమ్,
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: విదేశాలకంతా పోండి,
1: గో బ్రో,
0: తప్పు లేదు,
1: నథింగ్ రాంగ్.
0: కానీ మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
0: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
0: ఎక్కడికైనా నీ వెళ్ళు,
1: యు మే గో ఎనీవేర్.
0: నీవు జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
1: వి లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: అందరితోనూ మంచిగా స్నేహం చేయి.
1: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్.
0: మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ వెల్.
0: మంచి పనుల్లో ప్రవేశించు.
1: డూ గుడ్ డీడ్స్.
0: అప్పుడు నీవు మంచివాడైపోతావు.
1: దెన్ యు విల్ బి గుడ్.
0: ఎక్కడ పోయినా కానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వము.
1: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో. దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
1: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
0: ఐ వాంట్ గుడ్ మ్యాన్. గుడ్ మ్యాన్. గుడ్ మ్యాన్.
1: బి ఎ గుడ్ మ్యాన్. బి ఎ గుడ్ మ్యాన్.
0: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
1: లాట్ ఆఫ్ సిన్ ఈస్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
0: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
1: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్ డీడ్స్.
0: కానీ గుడ్ మ్యాన్.
1: గుడ్ మ్యాన్
0: అంత ఆదర్శమే చూస్తాడు.
1: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
0: లైఫ్. గ్రేట్ మ్యానే రావణాసురుడు.
1: రావణ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: కానీ రాములే గుడ్ మ్యాన్.
1: రామ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
0: చూసారా, ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
1: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక మనలో ఈ కోపము, తోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకోండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
0: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
1: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ డిజైర్.
0: ఈ వాంచ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశం నాశనం చేసుకున్నాడు.
1: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
0: క్రోధం చేత క్రోధం చేత హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనం అయిపోయాడు.
1: హిరణ్యకశిప రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ యాంగర్.
0: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
0: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్
0: ఆల్ ద ప్లానెట్స్. తన చేతిలో పెట్టుకున్నాడు కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: నో హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ బికాజ్ ఆఫ్ యాంగర్. హి మాత్రమే వాళ్ళ
0: ఉండేటువంటిది.
1: దిస్ వాట్ హడ్ హ్యాపెన్.
0: దుర్యోధనుకి లోభితనము.
1: దుర్యోధన వాజ్ గ్రీడీ.
0: లోబి లోబి లోబి లోబి లోబి.
1: హి వాజ్ ఎ మైజర్.
0: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు.
1: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్లీస్ట్ బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్ టు గివ్.
0: అంత లోబి
1: స్పేస్
0: కట్టకట్టి ఏమైపోయినాడు.
1: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
0: ఆ రావణుడు కానీ, ఆ హిరణ్యకశిపుడు కానీ, ఈ యొక్క దుర్యోధను కానీ, దుశ్శాసనుడు కానీ పూర్తి నాశనం అయిపోయింది.
1: వాట్ హ్యాపెన్ టు రావణ? వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు?
0: వాడు నాశనం కావటమే కాకుండా వాడు వంశాలంతా నాశనం చేసుకున్నారు.
1: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన? దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఇన్ ద ఎంటైర్ క్లాన్.
0: ఒక గుణం ఉన్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే, మీరు ఇన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము, లోపము, మోహము, మనము, మాచర్య, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పడుతుందో?
1: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్ దెమ్ ఇన్ దేర్ ఎంటైర్ క్లాన్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్?
0: యోచన చేసుకోండి.
1: Think well.
0: చెడ్డ వాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
1: When you watch a bad man, you will be reminded of your own bad quality.
0: కాబట్టి వాడికి నీకు సన్ని సంబంధ బాంధవ్యం ఉంది.
1: There lies intimate relationship.
0: మంచి వాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనం అంతా బయటపడుతుంది.
1: When you come across a good man, all the good in you will come out.
0: కాబట్టి వాడికి నీకు సన్ని సంబంధ బాంధవ్యం ఉంది.
1: There lies intimate relationship.
0: కాబట్టి ప్రతి మానవుని యందు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
1: The relationship develops because of the innate qualities common to people.
0: కనుక అందరి యందు ఐకమత్యం చేయాలి.
1: Unify everybody.
0: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన యందు ఉన్నటువంటి దివ్యత్వము ప్రకాశం అవుతుంది.
1: When there is unity, the divinity will shine forth, manifest.
0: కనుక ప్రతి ఒక్కరితో కూడాను మనం స్నేహం చేయకూడదు.
1: We should not have everybody as a friend.
0: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
1: Investigate clearly what is good, what is bad.
0: నీవు ఉపకారం చేయడానికి ఎవరికైనా సరే ఉపకారం చేయి.
1: In matter of help, be ready to help anybody.
0: అంటే దోషం లేదు.
1: Help everybody all the time.
0: ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
1: Never hate anybody.
0: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్.
0: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
1: ఇన్ఫాక్ట్ వీ డోంట్ రిసీవ్ సింగిల్
0: నయా పైసా. ఏమైన బాధలు లేవు.
1: నో సఫరింగ్.
0: మెడికల్ ఫీజ్ లేదు.
1: నో మెడికల్ ఫీ.
0: ఇన్స్టిట్యూట్ ఫీజ్ లేదు.
1: నో ట్యూషన్ ఫీ.
0: లైబ్రరీ ఫీజ్ లేదు.
1: నో లైబ్రరీ
0: ఫీజ్ లేదు.
1: నో స్పోర్ట్స్ ఫీ. నో లాబొరేటరీ ఫీ.
0: ఫీజ్ లేదు. ఏ ఫీజు లేదు.
1: నో ఫీజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఇన్ శ్రీ సత్య సాయి యూనివర్సిటీ.
0: ఫీజ్ ఏది లేకపోవటం పీస్ అనేటువంటి మీరు అనిపిస్తున్నారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్ యూ ఎంజాయ్ పీస్.
0: బయటికి పోతే అంతా ఫీజులే, అంతా ఫీజులే.
1: అవుట్ సైడ్ fees is collected in every possible way.
0: Fees ekkada nunchi vastundi akkadanta pieces e pieces e pieces e.
1: So paying fees for in every possible way, where do you get peace? Only pieces.
0: Peaceful ga pratikandi.
1: So lead a peaceful life.
0: Good people ga pratikandi.
1: And lead a good life.
0: Adarsha manavudiga untundandi.
1: Be an ideal man.
0: Adi e ina sthatikochum lopa meeku andincheyatundi oka nijamainatundi bahumanam.
1: That is the gift of Bhagavan to all of you on this occasion of
0: convocation. Daivatvanni matram meeru maravakandi.
1: Never forget what Bhagavan tells you.
0: Adi e mee pranamu.
1: That's your life.
0: అదే మీ సర్వము.
1: That's everything in life.
0: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
1: keep God in you.
0: సేవకతత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
1: Serve the society thereafter.
0: తప్పక అన్నింటి మార్గములు యందు కూడాను మీకు జయం మీద కలుగుతుంది.
1: You are bound to be successful.
0: ఒక దాంట్లో నీవు సక్సెస్ కలిగితే biggest success.
1: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
0: అలాంటి సక్సెస్ మీరు పొంది
1: be successful that way.
0: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ wants you to lead a blissful life.
0: పెండి అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
1: As they were returning after the wedding, even Bharatiyas don't cry that
0: much. ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
1: They cry usually as they leave.
0: Not modern girls.
1: Not the modern girls.
0: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
1: The girls in the ancient days cry.
0: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
1: And in fact, as she was taking leave from here, she went on crying.
0: నేను చెప్పాను, అబ్బాయిని ఎత్తుకుని రామ్మా, ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
1: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్, డోంట్ క్రై లైక్ దాట్.
0: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు సర్వ్ విత్ టూ హ్యాండ్స్, సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్.
0: దిస్ ఇస్ రైట్
1: అండ్ దిస్ ఇస్ రైట్.
0: దిస్ ఇస్ లెఫ్ట్
1: అండ్ దిస్ ఇస్ లెఫ్ట్.
0: రైట్ ఆల్వేస్ రైట్.
1: రైట్ ఇస్ ఆల్వేస్
0: లెఫ్ట్. ఆల్వేస్ లెఫ్ట్.
1: Left has got to be left at one time.
0: Left అనేది ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
1: Left always does bad activity.
0: Right always good work చేస్తుంది.
1: Right does good work.
0: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకును మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరును తీసుకుని రండి.
1: You to earn money, you to do job, you be happy, but be ideal.
0: గుడ్ నేమ్ తీసుకుని రండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మీ తల్లిదండ్రులకు తగినటువంటి శాంతిని అందించండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
1: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
0: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
1: టుడే ఇఫ్ యు
0: తప్పింది కాదు, రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: టుడే ఇఫ్ యూ డిజోబే యువర్ ఫాదర్, యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో.
0: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
1: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
0: ఏ చెడ్డ పని చేసినా కానీ దానికి ఫలితం తప్పింది కాదు.
1: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్.
0: ఏ మంచి పని చేసినా దానికి ఫలితం తప్పింది కాదు.
1: యు ఆర్ బౌండ్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్.
0: డూ గుడ్.
1: సో డూ గుడ్,
0: బీ గుడ్,
1: బీ గుడ్
0: అండ్ సీ గుడ్
1: అండ్ సీ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
2: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these three stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
1: ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रविष्टुं च परंतप।
2: ओ परंतप,
1: ఈ వాక్యము సాధకుని పారమార్థిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
2: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప క్లియర్లీ అండ్ పిక్చరస్లీ డిస్క్రైబ్స్ ది డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ది వే దట్ ఎ సాధక హ్యాస్ టు ఫాలో.
1: భక్తి యోగములో ముముక్షునకు ఈ వాక్యములు ప్రధానమైన సోపానములుగా నిరూపిస్తూ వచ్చింది.
2: ఇన్ ది భక్తి యోగ, ది యోగ ఆఫ్ డివోషన్, దిస్ హెస్ బీన్ షోన్ for the person who is seeking liberation.
1: Jnatum anaga shastram guru dwaranu leka ye mahaneeru yokka vakyam chetanu ye grantha patanam chetanu bhagavantudu ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
2: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
1: కీర్తి శ్రవణము చేతను, పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
2: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
1: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
2: బై మియర్లీ నోయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎ సాధక does not get satisfaction.
1: ఇది కేవలము ప్రాథమిక స్థానం.
2: This is only a basic or the primary stage.
1: ఇది ద్వైత తత్వం.
2: This is a principle of dualism.
1: దీనికి ఏమాత్రం కూడాను సాధకుడు తృప్తి నుండడు.
2: By merely this, sadhaka would not get any amount of satisfaction.
1: ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణా సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
2: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్ టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డెవలప్డ్ ఇన్ సాధక.
1: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమున కాదు.
2: బై మియర్లీ పైనింగ్ ఫర్ ఇట్ ఆర్ ఆస్పైరింగ్ ఫర్ ఇట్ he is not going to see.
1: నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల చెదురుతూనే ఉండాలి, కదులుతూనే ఉండాలి.
2: కంటిన్యూస్లీ he has to develop the aspiration to see.
1: దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
2: వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ గాడ్ హీ హాస్ లెర్న్ బై రీడింగ్ ఆర్ బై లిజనింగ్ హీ హాస్ టు డెవలప్ the aspiration to have a direct look and direct experience of it.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణం.
2: Here is a small example for this.
1: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు. Cowboy.
2: There was a cowboy.
1: ఇతను స్థితి యందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
2: బై సర్కమ్స్టాన్సెస్ హీ వాస్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యుయేషన్ బట్ ఇన్ హిజ్ ఆస్పిరేషన్ టు సీ గాడ్ హీ హాడ్ ఇంటెన్స్ డిజైర్.
1: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంను ప్రబోధిస్తూ ఉండేవాడు.
2: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ ప్రీచింగ్ అండ్ హూ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిలాసఫీ డ్యూరింగ్ ది ఈవినింగ్స్ టు ఆడియన్స్.
1: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
2: ఫర్ దిస్ కౌ హెర్డ్ బాయ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూఅవుట్ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్. బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది అనిమల్స్ ఇన్ టు దర్ ప్లేస్ అండ్ దెన్ గో ఓవర్ టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
1: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
1: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామమును పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టంను నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమసత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హీ వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him and he is prepared to accept anything that is given as naivedyam or offering to him and he was repeatedly describing this.
1: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయములోకి హత్తుకుంది.
2: This particular description which was given by Pandit made an indelible impression on the heart of that boy.
1: ఇంతే కాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింపచేయడానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
2: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారం ఆఫ్ మ్యూజిక్.
1: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనంకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
2: దిస్ కవర్డ్ బాయ్ యూస్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
1: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణుకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
2: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హీ క్యారీ ఫర్ హిస్ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హీ యూజ్డ్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
1: తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: హీ బిగన్ ప్రేయింగ్ అండ్ సింగింగ్ దిస్ సాంగ్. ఓ డార్క్ లార్డ్ యు రైడ్ ఆన్ ఎ వైట్ కైట్ ఐ యామ్ టోల్డ్ యు ప్లీజ్ కమ్ అండ్ పార్టేక్ దిస్ పర్టిక్యులర్ ఈటబుల్.
1: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క పసల కాపరి బలహీనుడయ్యాడు.
2: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా ప్రతపించాడు, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
2: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాస్ నాట్ బిన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ఫోర్ హీ హాస్ నాట్ బిన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హు రెస్పాండ్స్ టు ఎ ప్రేయర్.
1: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
2: He practiced singing and he thought that he would be able to just...
1: Balaheenudai aranyaniki cheraadu pasalanu tolukoni.
2: Weak as he was physically, he reached the forest.
1: Aakali vesindi.
2: He was feeling extremely hungry.
1: Bhagavantuniki arpitamu gavinchukunda bhojinchatam tanaku ishtam kaaledu.
2: He was not prepared to take without offering it to the Lord.
1: Taanu practice chesukunnatvanti okka raagamulu. తెల్లగద్దెనెక్కినవో నల్లనయ్యా నీవు చల్లగను మెల్లగను రావయ్యా అని గానం చేశాడు.
2: ఇన్ ది మోస్ట్ మెలోడియస్ వే దట్ స్వామి సేడ్ హి ప్రేయర్ టు ద లార్డ్ ఆస్కింగ్ ద లార్డ్ కమ్ డౌన్ అండ్ పార్టేక్ దట్ డ్రింక్ విచ్ హాస్ జస్ట్ బ్రాట్ ఫర్ హిమ్.
1: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
2: There was perfect harmony in the feeling, in the tone, tune, and in the content and in the song, and Narayana descended.
1: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
2: How did he appear before him? He appeared in the form of a Brahmin.
1: ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
2: This cowherd boy questioned him. May he come down and partake that drink which he has just brought for him.
1: Ee ragamu taalamu bhavamu shruti naalugu ekamai pota

0: ఇచ్చారు పాఠశాలలా ఏమిటని ప్రశ్నించాడు.
1: దిస్ కౌహర్డ్ బాయ్ క్వశ్చన్ హిమ్, మే ఐ నో హూ యు ఆర్ ప్లీజ్, ఆర్ యు ఏ ట్రావెలర్ హియర్?
0: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
1: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హిమ్సెల్ఫ్, యువర్ ప్రేయర్ ఫర్ మీ దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
0: అప్పుడు నారాయణుడికి గానం ఇష్టం కదా అనుకోని, బాపన్నయ్య చెప్పినట్టు రూపులేదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
1: Thinking that Narayana likes music very much, he gave in the form of a song, said that you don't conform to the description given by the Pandit, therefore I don't accept you as Narayana.
0: ఆ బాబనకి చెప్పాడు, నల్లని ముఖంలో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనికి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణం ద్రష్టుం. చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టుం ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
1: దిస్ పర్టికులర్ కవర్ బాయ్ సాధక, హీ జస్టే దట్ పండిట్ డిస్క్రైబ్ నారాయణ యాజ్ ద వన్ హూ ఇస్ డార్క్, వేరింగ్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ అండ్ రైడింగ్ ఎ వైట్ కైట్ విల్ బి కమింగ్, బట్ ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. సో హియర్ యూ కెన్ సీ దట్ వాట్ ఎవర్ హీ హర్డ్ యాజ్ డిస్క్రిప్షన్ హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బై సైట్.
0: కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
1: But God does not have a specific form as such.
0: Sahasra Shirsha Purushaha Sahasra Achu Sahasra Paad. Aneka Netramulato, Aneka Hastamulato, Aneka Sirasulato Undetunti Yukka Bhagavantanaku Ukka Roopamanetunti Deeritiga Kalipinchadaniki Sadhyamavutundi. Kani Bhaktini Yukka Preeti Nimittamai వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
1: God has thousands of eyes, ears, hands, feet, but in order to please and satisfy the devotee who is aspiring, he takes whatever form he has been prayed for.
0: Idi bhaktini yokka bhava swaroopame kaani bhagavantuni yokka nija swaroopamlu kaadu.
1: This is not the true form of God, but it is only form which has been aspired and desired for by the devotee.
0: Bhagavantudu bhava priyudu kanuka ee bhavamunu puraskarinchukoni భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ ఎ పర్సన్ హూ లవ్స్ ఫీలింగ్స్ అండ్ దేర్ఫోర్ ఇన్ కీపింగ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ద డివోటీ హీ గివ్స్ హిస్ దర్శన్.
0: ఈ పసలికాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్ నారాయణ యొక్క ఆకారంలో దర్శింపచేశాడు.
1: గాడ్ బీయింగ్ ద వన్ హూ ప్లీజెస్ ద డివోటీస్ హీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ విష్ణు టు సాటిస్ఫై దిస్ కౌహర్డ్ బాయ్.
0: విన్నాను, కన్నాను, కానీ అతనితో చేరేది ఎట్లా అని ఈ పసలు కాపరి యోచిస్తూ వచ్చాడు.
1: ద నెక్స్ట్ థాట్ దట్ దిస్ కవర్డ్ బాయ్ గాట్ వాస్ ఐ హర్డ్ ఐ సా, హౌ టు రీచ్ హిమ్ ఇస్ ది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ హి వాస్.
0: విన్నంత మాత్రమున తృప్తి కలుగుడు సాధకుడు.
1: బై మీర్లీ లిజనింగ్ ఎ సాధక వుడ్ నాట్ బి సాటిస్ఫైడ్.
0: కన్నంత మాత్రమున ఇతనికి తృప్తి కలగదు సాధకుడు.
1: He doesn't get satisfaction even by merely having a vision of him.
0: Atanito cherali.
1: He has to get merged into him.
0: Appude ee sadhakuniki paramanandam.
1: Then only he would get the sadhaka would get bliss.
0: Darshanam ichchadu, Narayanu antarthanam ayyadu.
1: Narayana gave darshan and then he disappeared.
0: Adhe chitramunu హృదయమునందు చిత్రించుకుని పసలికాపరి ఇల్లు చేరి అతన్ని చేరేటువంటి విధానం ఏమిటి అని నిరంతరము కూడాను చింతిస్తూ వచ్చాడు.
1: హీ పిక్చర్ ది ఫార్మ్ ఆఫ్ నారాయణ యాజ్ హి సా ఇన్ హిస్ ఓన్ హార్ట్ అండ్ దిస్ కవర్డ్ బాయ్ రీచ్డ్ హోమ్. హీ కంటిన్యూస్లీ బిగాన్ ఎంక్వైరింగ్ అండ్ థింకింగ్ యాజ్ టు హౌ టు రీచ్.
0: అదే విధముగానే సాధకుడు శాస్త్రము చేతను, గురువుల చేతను, అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్లా ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతు.
1: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్ దే హావ్ గాట్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ గాడ్ ఈజ్ లైక్.
0: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
1: ఎ ట్రూ సాధక వుడ్ నాట్ బి హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది విన్నా, ఏది తలచినా ఆ చిత్రమునందే తాను

0: యథార్థభావాన్ని పొందాలి.
1: Whatever he does, whatever he thinks, whatever he sees, whatever he listens, he has to become one with the picture which he read and learned.
0: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
1: The thing which he has heard should become a form of imagination in his own heart.
0: ఈ ఊహ చిత్రమే భావ చిత్రంగా రూపొందుతుంది.
1: The form of imagination should become a form of feelings.
0: ఈ భావ చిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడా పరిణమిస్తుంది.
1: This will transform itself into a real experience.
0: క్రమంగా అది అభివృద్ధిగాంచి ఒకనొక దినములకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు.
1: Gradually this will improve and make progress, and on a particular day he will have a real vision of the Lord.
0: కేవలం దర్శించడం మాత్రమే కాదు, ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
1: Not merely will he get a darshan of the Lord whom he has aspired to see, but he will have an opportunity to converse with him.
0: Not face to face.
1: He will have an opportunity to converse face to face with the Lord.
0: ఈ విధంగా దైవముతో యథారీతిగా ప్రత్యక్షంగా మాటతో మాట ఈ విధంగా జరుపటం చేత తాను కొంతవరకు తృప్తి పడతాడు.
1: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
0: Aithe nijamainaatuvanti sadhakunaku idi kudanu anta santrupti chekurchadu.
1: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
0: Atanni cherali,
1: he wants to reach him, merge in him.
0: Vinnanu suchinanu kaani atanni pondali.
1: I have heard, I have seen, but I should reach him.
0: ఈ చూడటం మాత్రమే ద్రష్టుం.
1: ద్రష్టుం రెఫరెన్స్ టు సీయింగ్.
0: ఇంకా ప్రవేశం కావాలి.
1: ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ప్రవేశం.
0: అతన్ని ఏ రీతిగా చేరడం?
1: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
0: ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమనే అనేటువంటి ఒక భావము ద్రష్టుంతో ఏర్పడిపోయింది.
1: The feeling that I am one aspect of the Lord is reached by seeing him.
0: Puram jnanamlo jnanamlo daivam veru nenu veru aneetuvanti okka bhedam yerpadindi.
1: In the stage of gnatum or knowing, there was a feeling that God is separate and he is separate.
0: Drashtum aneetuvanti okka bhavam cheta nenu atani amshamu aneetuvanti visishta advaitanga roopondindi.
1: In the next stage, when he sees the Lord, he gets the feeling that he is one of the aspects of the Lord, which is true of visishta advaita.
0: Atanu nenu okkate aneetuvanti advaitam cheradaniki margam enti?
1: What is the way to get the feeling that myself and Lord are one and the same?
0: Deeniki sadhakudu yochistadu.
1: Sadhaka thinks about this.
0: Nenu atanulonaina aikyamaipovali leka atanaina naalo leenamaipovali
1: eda
0: appude ekamaipothundi ani vicharistadu.
1: Either I should get merged into him or he should become one with me, then only there will be unity.
0: Nadi pravahanga undinanta varaku dani roopa nama ruchulu veruga untai.
1: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
0: Samudramulo aikyamaina tarvata ee nadi yokka roopa nama ruchulanta kolipoyi kevalam samudram yokka roopame, samudram yokka namame, samudram yokka ruchine pondutadi.
1: Once this river goes and merges into the ocean, it gets the name of the ocean, it gets the taste of the ocean, it gets the form of the ocean.
0: Kanukane bhagavantunnalo nenu jeevam kavalante bhagavantuni bhavame naalo undali, bhagavantuni cheriyale naalo untundali, bhagavantuni yokka bhavamle naalo untundali, sarvamu bhagavatmayam kavali ani tadatva bhavana pondutadu.
1: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become.
0: Atani gunaganamule naalo abhruthi kavali.
1: The characteristics and the attributes of the Lord should manifest themselves in me.
0: Atani vishala hrudayame naalo undali.
1: His broad-mindedness should become a part of.
0: Atani yendunnatundi swartharahitamainatundi bhavam naalo undali.
1: The selfless feeling which dominates the Lord should become a part of me.
0: I and you are one anukunnappudu iddari oka tattvamulu ekamai povali.
1: When you get the feeling I and you are one, there should be unity of feeling.
0: Kanukane ee oka bhavamulu nimittamai taanu aneka vidhamulaga kudanu పోరాటం జరుపుతాడు.
1: ఫర్ గెటింగ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ షీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్
0: ఈ పోరాటంతో ఏనాటికైనా ఒకనాటికి ఇతను అభిష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
1: హీ కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ షీఈస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
0: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
1: దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్.
0: ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరిపోయినప్పుడే తన యొక్క జీవిత రహస్యము పూర్తి అవుతుంది.
1: ఫర్ ద లివింగ్ బీయింగ్స్ ఓన్లీ వెన్ ది రీచ్ ద ప్లేస్ ఆఫ్ ద స్పాట్ ఫ్రమ్ వేర్ దే హావ్ కమ్ ది ఫుల్ఫిల్మెంట్ విల్ బి దేర్.
0: లౌకిక జగత్తులో మనం ఒక విషయాన్ని చక్కగా విచారిద్దాం.
1: ఇన్ ది సెక్యులర్ లైఫ్ వీ కెన్ సీ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ క్లియర్లీ.
0: మనకు చాలా ఇష్టమైనటువంటి కొన్ని మామిడి పండ్లు ఉంటుంటాయి.
1: సడన్ మ్యాంగో ఫ్రూట్స్ మే బి దేర్ విచ్ యూ లైక్ ఇమెన్స్లీ.
0: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటుంది, అభిరుచిగా ఉంటుంటుంది.
1: ఏ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో, బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యూ మే లైక్ వెరీ మచ్.
0: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
1: యూ కమ్ టు నో through your friend that if that particular brand which you like has come to bazaar
0: vintane oka vidhamainatundi aanandam vastundi.
1: The moment you hear it you get a particular type of satisfaction.
0: Aanandam vachindi gaani anubhavam kaaledu.
1: You have got the joy but you have not experienced it.
0: Ee vinna takshaname ee stock ayipothundo emo ani aaturutato bazaar ku vellutadu.
1: The moment you get the news you rush to the bazaar to find out whether they are exhausted or
0: chustadu.
1: You have a look at it.
0: Marinta tripti avutundi.
1: Then you get a little more satisfaction.
0: Kani avishtam neraveyaledu.
1: But still you are not completely satisfied.
0: Daniki dabbu ni istadu, aa phalamunu kontadu.
1: You pay for it and you acquire that particular thing.
0: Aa konna phalamunu bazaar undi intiki vacchenta varaku chustune ostuntadu.
1: Until he reaches home, the one which he has purchased, the food which he has purchased, he goes on.
0: Deeniki kaaranam emiti? Aa phalam pai unnatundi oka preetini.
1: What is the reason for such an action on his part? Because
0: phalam ante atariki chaala abhimanamu, chaala ishtam.
1: He has a great liking for that particular fruit.
0: Ee ishtam yokka reaction pratibimbame tana yokka action ku sarainatundi oka gurtu.
1: Action proves what type of liking he has for that particular fruit.
0: Kanuka manalundu undinatvanti oka prati bhavam kudanu bahirmukhamlo chuchinappudu adi oka vidhamainatvanti tripthini chekurustundi.
1: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
0: Baita manamu chuchetvanti prati vishayam kudanu mana lopala yokka bhavam yokka chittamuli.
1: Whatever you see externally is only a reflection of your inner thought.
0: Reflection of inner being.
1: Inner reflection of inner being itself.
0: Kanuka manalayandu oka pratyekamainatundi oka bhavamulu sthiramga nilchi untuntai.
1: In us, there will be certain form, certain desires and
0: ee sthiramga nilchinatundi bhavamulu bahirmukhamulo anubhavinchadaniki manam prayatnapurvakanga sadhanalu salapali.
1: These tendencies and feelings which are strong in us, we will have to just try to experience externally.
0: Intiki teesukostadu ee phalamunu.
1: This fruit is brought home.
0: Chakkaga kadugutadu.
1: He washes it nicely.
0: Tottimini periki vestadu.
1: He removes the peels of the skin.
0: Tadupari tana notiki andistadu.
1: Then he starts eating.
0: Aanandanga rasamunu churrukuntadu.
1: Blissfully he enjoys the juice.
0: Aa taruvata పండు వేరు లేదు.
1: వన్స్ హీ పార్టేక్స్ ఇట్
0: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
1: ది జ్యూస్ ఈస్ నాట్ దేర్ అవుట్ సైడ్.
0: ఈ రసము తనలో లీనమైపోయింది.
1: ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్.
0: దీనితో తాను సంతృప్తి పడతాడు.
1: విత్ దాట్ హీ గెట్స్ ఇమెన్స్ జాయ్.
0: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
1: హీ కంప్లీట్స్ హీ గెట్స్ కంప్లీట్ బ్లిస్.
0: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
1: వెన్ డిడ్ హీ గెట్ దిస్ కంప్లీట్ జాయ్ అండ్ బ్లిస్?
0: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే నాటు.
1: ది ఫస్ట్ థింగ్ ఈజ్ హీ కేమ్ టు నో హీ హర్డ్ అబౌట్ ద the particular fruit having come to the bazaar, this is gnatum.
0: Vinna tachaname edo bazaar kuchnay naalo dabbu ledu ani cheppi nirutsahaniki chaanam ivvaledu.
1: After coming to know it, after hearing about it, he did not get discouraged that
0: naa yojana nerveechukune nimittamai appaina sappaina emaina chesina sare naaku aa phalamunu pondali choodali aneetunte oka teevramainatunte oka apeekshatanlo abhivruddhi kavali.
1: He developed an intense desire to satisfy the particular act of having and enjoying it, so he went to the bazaar.
0: Kanukane ee aatrutyata thanu bazaarku velladam phalamunu choodatam drashtum.
1: With great intensity of desire, going to the bazaar and taking a look at it is drashtum.
0: Ee choochina phalamunu thanu pondatam pondina phalamunu anubhavinchatam idi praveshtum.
1: Afterwards, he sees the fruit, he acquires it and he eats it. This is tatvena praveshtum.
0: Aithe ee naati sadhakulu yokka bhavamulu ee reetiga unnava?
1: But today's sadhakas, the feelings of today's sadhakas, are they like this?
0: ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎందరి మహనీయుల యొక్క వాక్యములు విన్నప్పటికీ, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ, భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతట్లోనే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
1: ఆఫ్టర్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్, after knowing that there is God and God exists, we will have to develop an intense desire to see him, otherwise there is no use.
0: Manaku mundu abhiruddhiki taginatunte oka avakashaniki manam taginatunte paatu padali.
1: We have to make efforts and strive for making some progress in the direction of having a vision of the Lord.
0: Aneka mandi ikkada vidyavantulu vidyarthulu untunnaru.
1: There are quite a few students and teachers here.
0: Oka vidyarthi ప్రథమ క్లాస్ లో ప్రవేశించగానే దానితో తృప్తి పడడు.
1: స్టూడెంట్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ స్టాండర్డ్,
0: ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
1: హీ వుడ్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్ బై మెర్లీ జాయినింగ్ ఫస్ట్ స్టాండర్డ్, హీ ఆస్పైర్స్ టు గో ఫర్ హైయర్ స్టాండర్డ్స్.
0: ఒకే క్లాస్ లోపల రెండు సంవత్సరం ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
1: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
0: Nirutsaham matrame kaadu toti vidyarthulato avamanamnu kuda anubhavistadu.
1: Not merely discouragement, but he is put to a lot of ridicule by his colleagues.
0: అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే ద్వైతంలోనే ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
1: వి బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధకస్, హి విల్ రిమైన్ ఇన్ ది సేమ్ ఫస్ట్ స్టేజ్ ఇట్సెల్ఫ్ కంటిన్యూస్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.
0: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్తున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనం? ఉన్న స్థానంలోనే ఉన్నాడు.
1: Others
0: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
1: Others would ridicule by telling this person has been going and listening to a number of discourses over a long period of time, reading a number of scriptures, but what is the use? There doesn't seem to be any progress.
0: ఇది తమోగుణం యొక్క లక్షణాలు.
1: This is a characteristic feature of తమోగుణం.
0: ఈ తమస్సును మనం దూరం చేయాలి.
1: We have to remove this తమస్.
0: ఈ ద్వైతము నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
1: We have to enter into the next stage of విశిష్టాద్వైతం from ద్వైత stage.
0: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనము ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
1: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరు ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
1: బై ఇంటెన్స్ డిజైర్ యు మే జస్ట్ getting an opportunity to have a vision, to have an opportunity to face to face see him, converse with him, serve him, and get all these opportunities. Even then, we should not be satisfied. We will have to try to go to the next stage.
0: ఈ అద్వైతమనేటువంటి యొక్క ఏకత్వమునకు చేరేంత వరకు కూడాను వీనికి ఏమాత్రం కూడాను శాంతి విశ్రాంతి ఉండకూడదు.
1: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of Advaita.
0: కాని ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కాని ఆత్మశాంతి కావాలి.
1: But today's man is aspiring for rest for the body, peace of the mind. But this is no good.
0: ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
1: He has to try to get the peace of Atma only when you become
0: Atma. Nirantaramu shanti swaroopame.
1: Atma is continuously the very embodiment of peace.
0: Aithe amsha roopamto undinatvanti oka jeevaatma tattvamu paramaatmato ekam kavali.
1: But the aspect of the jeevaatma, it has to become one with paramaatma.
0: Ee nadi samudram nunche puttindi.
1: River is born from ocean.
0: Meghamuluga tayaraindi.
1: It has become clouds.
0: మేఘములుగా తయారైనప్పటికి ద్వైతంగా ఏర్పడిపోయింది. సముద్రం వేరు, మేఘములు వేరైంది.
1: Once it became clouds, there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
0: అయితే ఈ ద్వైతము లోపల అద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని ఒక రుచి రూపకంగా మార్చుకుంది.
1: This must take the form of a particular taste in the form of విశిష్ట.
0: సముద్రపు నీరు
1: the water of the ocean would be salty.
0: Cloud ga mare tappudu teeyaga roopamundi. Ide visishta advaitam.
1: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to visishta advaita.
0: Ee teeyadanam anetunte oka visishta advaitam anetunte din nunchi kodanu prema binduvulu aa bhagavantuni painatunte premonmattudainatunte ee binduvule varshanga roopamundutayi.
1: This particular water which has become clouds, it has to come in the form of rain, in the form of the rain of love.
0: ఆనందం అనేటువంటి ప్రవాహంలో ఇది పరిగెత్తిపోతుంది తన యొక్క స్వస్థానము చేరటానికి.
1: This water which comes from the clouds becomes a river and with great enthusiasm wants to join again the ocean.
0: ఇది ద్రష్టుని యొక్క ఆవేదనం.
1: This is the anguish or the aspect.
0: ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము అద్వైతము తన యొక్క స్వస్థానమైన సముద్రంతో లీనమైపోతుంది.
1: This particular special form of the water in the form of river has to get itself merged into the ocean and reach its home.
0: Kanuke manavulaga puttam, manavulaga jeevisthunnamu, sadhakulaga bayaladeeramu.
1: We are born as men, living as men, and we have taken up the path of
0: satsangamto cherinamu.
1: We have joined good company.
0: సర్వేశ్వరత్వాన్ని శ్రవణం చేస్తున్నాము.
1: వీఆర్ లిజనింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేశ్వర.
0: కానీ సాక్షాత్ సర్వేశ్వరుని దర్శించడానికి పూనుకోవాలి.
1: బట్ వీ హావ్ టు టేక్ నౌ మేక్ ఎన్ ఎఫర్ట్ టు హావ్
0: దర్శించినంత మాత్రమే తృప్తి నొందరాదు.
1: టు హావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ అండ్ వీ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ ఈవెన్ విత్ దట్.
0: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రమే తృప్తి నొందరాదు.
1: బై మియర్లీ హావింగ్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్ టు ద లార్డ్ వీ షుడ్ నాట్ బి హ్యాపీ.
0: తనతో ఏకమైపోవాలి.
1: వీ షుడ్ బికమ్ వన్ విత్ హిమ్.
0: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ దిస్ లైఫ్ గెట్స్ దిస్ ఫుల్ఫిల్మెంట్.
0: ఈ విధంగా ధనంజయునకు బోధించాడు.
1: దిస్ పర్టికులర్ వే కృష్ణ టాట్ అర్జున.
0: ధనంజయ అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, సేతువాన, విశ్వయ, జయకృష్ణ, సవిజాతి, ధనంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు అర్జున. అర్జున, ఫల్గుణ, పార్థి అండ్ ధనుంజయ.
0: ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కరి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
1: ఆల్ దీస్ టైటిల్స్ విచ్ అర్జున హెస్ గాట్ హ్యావ్ బీన్ వన్ ఇన్ ఏ వరల్డ్లీ వే.
0: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
1: ఇన్ ది వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్?
0: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు.
1: ఆర్ అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ దట్
0: కట్టబడి కట్ట కడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంతి విస్తే అమృతస్య పుత్ర అన్నాడు. నాయన నీవు అమృత పుత్రుడు కాదు, అమృత పుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
1: విచ్ ఇస్ ది టైటిల్ అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున యూఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ ది సన్ ఆఫ్ మార్టాలిటీ.
0: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
1: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్.
0: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
1: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
0: కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యం చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, దైత్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
1: హీ ఫేస్డ్ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ప్రాసెస్ బట్ విత్ ఎ లాట్ ఆఫ్ కరేజ్, కన్విక్షన్, ఫెయిత్, డిటర్మినేషన్, రిజాల్వ్ హీ వన్ అల్టిమేట్లీ ద వెపన్.
0: ఈ ధనుస్సును సాధించడం పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
1: He did not care for them. He was firmly resolved.
0: ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుంజయవు, ధనుంజయుడు అన్నారు.
1: Because he was able to win that ధనుస్, Lord confirmed that morally in the normal way, he was also called later on as ధనుంజయ.
0: దీనికి కూడా అర్థం లేకపోలేదు.
1: There is a meaning for this.
0: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు.
1: ధర్మరాజ అంటూ రాజసూయ యాగం
0: కానీ దుర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
1: డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ దిస్ వికెడ్ బ్యాడ్ పీపుల్ ది సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర ఇన్ ది ఫార్మ్ ఆఫ్.
0: కానీ పాండవులకు ఖజానాలో ఏమాత్రము పైసా లేదు.
1: ఇన్ ద ట్రెజరీ ఆఫ్ పాండవ దేర్ వాస్ నో మనీ.
0: ధర్మజుడు అర్జునుడికి చెప్పాడు, తమ్ముడా మనం రాజసూయ యాగం చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. కృష్ణుడేమో చేయమని చెప్తున్నాడు, కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని ప్రోగు చేసుకోవటం అని అన్నాడు.
1: ధర్మరాజ టోల్డ్ అర్జున, అర్జున ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షములు దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా? సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ? తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనము తెస్తానన్నాడు.
1: అర్జున రిప్లై ధర్మరాజ, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్ వెన్ వి ఆర్ హావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ? వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్? వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
0: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
1: అర్జున వెంట ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
0: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైన రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
1: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga. They came of their own and offered wealth to Arjuna.
0: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
1: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
0: ధనము రాసులుగా బయలుదేరినాయి.
1: There were heaps of wealth and money.
0: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాడిగా, ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
1: లార్డ్ కృష్ణ కేమ్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హి డిడ్ నాట్ నో అండ్ హి ఆస్క్డ్ అర్జున్ ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్.
0: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
1: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆల్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హు హావ్ గాట్.
0: అప్పుడు కూడాను కృష్ణుడు ధనం చేయ అని పిలిచాడు.
1: Then again Krishna just called Arjuna
0: కనుక ధనమును ప్రోగు చేసినాడు కనుక ధనమును జయించినాడు కనుక ధనం చేయడని ధనస్సును జయించినాడు వాడు కనుక ధనం చేయడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
1: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హీ హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్ కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ ధనంజయ.
0: కృష్ణుడు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
1: Another name that is given to Arjuna is Partha.
0: Prithvi putrudu kanuka atariki Parthudu ani oka artham.
1: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
0: Unmundu ee Arjuna yokka perlaku taginatvanti yokka arthani kudanu manam gurtinchi dani chakkareeti roopala manam aacharanalo pettadaniki prayatnistam.
1: In future we will try to know a little more of the names of Arjuna and after knowing it we'll try to put it into practice.
2: That was the sixth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.

0: Modern education promotes worldly knowledge, but rarely encourages cultivation and practice of noble virtues like mutual respect, soft speech, simple living, and so on. In today's discourse, Bhagwan Baba emphatically declares that true education is that which brings about transformation in the heart. Let us now immerse ourselves in a divine shower of grace delivered by Bhagwan Baba on 12th January 2004 in Prashantinilayam during the holy festival of Sankranti.
1: Dinakarudu Shantudai Toche Dinamulinta Kuruchalayanu Chaligali Churuku Heche పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం నూర్చు కాపులు గొంతులెత్తి పదములం పాడతొడగిరి బంచి పువ్వుల మొగం లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంబు వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే
2: ద డేస్ ఆర్ షార్ట్ ద కూల్డ్ విండ్స్ బ్లోయింగ్ ద ఫీల్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ద హార్వెస్ట్ అండ్ ద గ్రెయిన్ ఇన్ హీప్స్ The farmers dancing in joy because of the crop, and the daffodils of the chrysanthemums dancing. The Pushyamasa approached. The festival of Sankranti is in observance now.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Anni pandugala kante సంక్రాంతి పండుగ చాలా ఉత్తమమైనటువంటిది.
2: Of all the festivals, సంక్రాంతి is noblest.
1: రైతులకు కడుపును నింపి బీదలకు అన్నదానం ప్రసాదించి అనేక మందిని అనేక ఆనందరీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి.
2: The సంక్రాంతి festival symbolizes The farmers and the agriculturists being totally satisfied with their earnings and is also an occasion to feed the poor and to observe the festival with all the festivity and gaiety.
1: గృహస్థులైనటువంటి వారికి ఈ సంక్రాంతి పండుగ ఎంతో వైభవాన్ని కూడా అందిస్తుంది.
2: The householders find this occasion joyful and blissful.
1: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చి
2: ద ఫెస్టివల్ ఆఫ్ సంక్రాంతి ఈజ్ సో ఇంపార్టెంట్ సో సీక్రెట్ ఇట్ ఈస్ అప్రోచ్డ్ నౌ
1: అన్ని పండుగల కంటే అతి ముఖ్యమైనటువంటిది సంక్రాంతి
2: సంక్రాంతి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్
1: ప్రేమ స్వరూపులారా
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఈ సంక్రాంతి అనేక విధములుగా మానవులకు ఉత్సాహం అందించి ఉల్లాసంతో చేకూర్చి కాటికంటి చూపిస్తుంది
2: సంక్రాంతి ఫెస్టివల్ సెండ్స్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ ఎంథూజియాజం ద డైనమిజం అండ్ జాయ్
1: ఈనాటి పండుగ చల్లని గాలితో మానవులకు హృదయాన్ని ఉల్లాసపరుస్తూ గొంతును విప్పి ఆనందంగా వేద పఠన గావిస్తూ చేస్తుంది
2: దిస్ ఈజ్ ది పర్టికులర్ సీజన్ దట్ వీ ఫేస్ ద కూల్ బ్రీజ్ అండ్ ద వింటర్ ద కోల్డ్ అండ్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ ఎక్స్టసీ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ టు చాంట్ వేద ఫుల్ థ్రోటెడ్
1: విప్రులైనటువంటి వారు ఈ సంక్రాంతి పండుగకు తెల్లవారి బ్రహ్మముహూర్త కాలం నందే లేచి వారు వేదమును పఠిస్తూ ఉంటారు
2: Priests get up in the early hours of the morning, Brahma Muhurta, and start Veda chanting.
1: Dirini Adityavarnam Tamasah Parastat annaru.
2: That's what he said. The objective and the object purpose, ultimate reality of Vedanta.
1: Brahma Muhurta Kalamanandu Brahmanulu Lechi Vedamanu Abhyasistu Vedapadana Gavistu Hrudayanni Vikasimpajestundi.
2: It is an occasion that people get up in the early hours of the morning, start learning, chanting Veda, and making every life redeemed.
1: Raitulaku pantala pandinchi aneka vidhamuluga kaduknuku e matram kudunu taggakunda ullasa parustu utsahamunto urruta logutuntadi.
2: This is the time when farmers are extremely happy because of the crop, because of the harvest which they could grow after tireless effort.
1: Anni pandugala kante mukhyamidi kana attavarintiki egumo kotta pendi koduka ani pilustuntaru.
2: Sankranti is the festival when the bridegrooms, the new sons-in-law, are invited to spend their time with their in-laws.
1: Akkada muddu maradalu neetoda muchchataadu odina neetoda maatiki varasalagudu uri varam ninnu ati gaaravamunna manan salpudu idi mama kuda. Anaga ee pandugaku kotta pendu kodukulnu attavarintiki pamputu untaru.
2: This is an occasion the new bridegroom is invited to spend time with in-laws.
1: Attamamalu kotta battalu techi alankarimpa chesi aneka vidhamuga ullasa parustu untaru.
2: This is an occasion when the new clothes are presented and to make him happy.
1: Intiye kaadu gangareddina varu kudanu పశువులను కూడాను పెంపొందింపజేసి పశువులకు మాటలు నేర్పించినట్టుగా పెండి చేస్తుంటారు పశువులకు.
2: దిస్ ఆల్సో అకేషన్ విత్ ద బుల్స్ ఆర్ బ్రాట్ ఫుల్లీ డెకరేటెడ్.
1: ఒకది రాములుగాను మరొక దానిని సీతగాను పోల్చుకుని వారిద్దరికీ పెండి చేస్తుంటారు కోడెలకు ఆవులకు.
2: దిస్ అన్ అకేషన్ that one is named as Rama, the other is designated Sita, and the wedding is arranged.
1: Itti ullasa parastu unnatvanti yokka pillalu modalukoni raitulu modalukoni brahmanulu varaku kodanu ullasaanni chekucheetvantidi ee yokka sankranti panduga.
2: Sankranti is the festival when all would find this joyful occasion, the farmers, the householders, and the priests as well.
1: ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు.
2: ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ లైక్ సిస్టర్ లా గోస్ ఆన్ జోకింగ్ స్పెండింగ్ టైమ్ ఇన్ కన్వర్సేషన్.
1: వదిన నీతోడ మాటకి వరుసలాడు.
2: ది సిస్టర్ లా ఆల్సో కన్వర్సెస్ విత్ ఆల్ లవ్.
1: ఊరి వాళ్ళు నిన్ను అతి గారాభమున మనను సల్పతులు నీది మామ కూడా.
2: ద నైబర్హుడ్ వుడ్ ఆల్ కమ్ అండ్ విజిట్ యూ బీయింగ్ ద న్యూ బార్న్ ద న్యూ సన్ ఇన్ లా టు ద ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్ యూ విత్ ద స్వీట్ కన్వర్సేషన్.
1: ఇంతే కాకుండా ఆవులను ఆడించుకునేటువంటి యొక్క గంగిరెద్దు వారు కూడాను ఈ రెండింటి యొక్క మధ్య లోపల అనేక రకములైనటువంటి ఆనందాన్ని ఉప్పొంగింపజేస్తుంటారు.
2: దిస్ ఇస్ ఆల్సో ద టైమ్ వెన్ ద కౌ అండ్ ద బుల్ ఆర్ టేకెన్ అలాంగ్ ద స్ట్రీట్స్ అండ్ మేడ్ టు డాన్స్ టు ద డిలైట్ ఆఫ్ ఎవ్రీబడి.
1: ఇంతే కాకుండా ఆ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యములు కూడాను మనుషులకు పోల్చినట్టుగా పశువులకు కూడాను పోలుస్తుంటారు.
2: The same kind of intimate relationship as would exist in mankind is also attributed to the cows and the animals.
1: పశువులు మొదలుకొని పక్షుల మొదలుకొని మానవుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటిది ఈ యొక్క సంక్రాంతి.
2: Sankranti is the festival that spreads joy and the bliss to the mankind, the birds and the animals.
1: పక్షులు ఎంతో ఆనందంగా సాయంకాలం వచ్చేటప్పటికి చక్కగా వారి భాషలతో పాటలు పాడుకుంటూ తమ గూటకు పోయి చేరుతుంటారు.
2: By the evening time, farmers return from their fields, exact time when the birds rest in their nests singing.
1: పశువులు మందల నుంచి ఇంటికి వచ్చే సమయ లోపల తమ బిడ్డలను చూచి ఆనందించే నిమిత్తమై బిడ్డల కోసం అరుస్తూ ఇంటికి వచ్చి చేరుతాయి. బిడ్డలు కూడాను ఆ తల్లిని ఆశిస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ దగ్గర చేరుతూ ఉంటాయి.
2: Cows return from the fields as the calves approach with all their love, craving for the company of the mother, calling for Amma, the mother.
1: Kanuka, Pasipachimurgadan Madagori, Manavaraku Kudanu, is Sankranti, Utsahani, Anandani, and this stage went to thee.
2: Therefore, Sankranti gives joy and excitement to everybody, to the birds, beasts, and society.
1: ఈ విధంగా ఉంటుండగా అనేక మంది అనేక రకములుగా సంక్రాంతి చాలా ప్రీతిగా వస్తుండదని అని భావిస్తుంటారు.
2: పీపుల్ ఇన్వైట్ సంక్రాంతి ఇన్ దిస్ వే.
1: ఈ సంక్రాంతి పండుగ అంతయు కూడాను మధురమైనటువంటి యొక్క మాధుర్యమును చేకూర్చేటువంటిది.
2: సంక్రాంతి ఫెస్టివల్ ఇస్ సో స్వీట్, సో ఎండియరింగ్.
1: తెల్లవారు లేచేటప్పటికీ చలిచలితో తీర్తూ చల్లటి గాలినిస్తూ ఆ మెల్లని రాగములు తీస్తూ ఈ సంక్రాంతి మేల్కొప్పుతుంటారు ప్రజల్లో.
2: సంక్రాంతి ఫెస్టివల్ వుడ్ వేకప్ ది ఎంటైర్ హ్యుమానిటీ విత్ ద కూల్ బ్రీజ్ బ్లోయింగ్ విత్ ద సింగింగ్ ఆఫ్ ద బర్డ్స్.
1: కానీ ఈ రహస్యమును ఎవరూ గుర్తించుకోలేక సంక్రాంతి చల్లటి గాలితో వీస్తుంటారు. ఈ యొక్క సంక్రాంతి చాలా బీదం, దీన్ని బయటకు కూడా పోనివదు అని కలుస్తుంటారు.
2: బట్ సమ్ హ్యావ్ ద మిస్టేకెన్ ఐడియా దట్ దిస్ సంక్రాంతి డస్ నాట్ స్ప్రెడ్ యాజ్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
1: అది చాలా పొరపాటు.
2: ఇట్ ఈస్ ఎ రాంగ్ వ్యూ.
1: అన్ని పండుగల కంటే భారతీయులకు సంక్రాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ ఫర్ భారతీయస్ సంక్రాంతి ఇస్ నోబ్లెస్ట్.
1: ఈ సంక్రాంతి పండుగకు అనేక పంటలంతా కూడాను ఇంటికి వచ్చి చేరుతుంటాయి.
2: దిస్ ఇస్ ద టైమ్ వెన్ క్రాప్ ఇస్ కలెక్టెడ్ అండ్ బ్రాట్ హోమ్.
1: చెరక పంట పండి అనేక రకములుగా మాధుర్యాన్ని అందించి
2: పీపుల్ ఆల్సో గెట్ ది షుగర్ కేన్ అండ్ ఆల్సో ఇట్ గివ్స్ స్వీట్నెస్ ఎవ్రీవేర్.
1: ప్రతి బీదవారి మొదలుకొని సాహుకారి వరకు కూడాను తమ తమ ఏడ లోపల ఈనాడు స్వీట్ను అనగా పాయసాన్ను లేక పరమాన్నమును లేక భక్ష్యములను చేసి అందరూ భుజిస్తూ ఉంటారు.
2: దిస్ ఎన్ అకేషన్ వెన్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, పుడింగ్స్ ఆర్ మేడ్ అండ్ ఆల్ డెలికేట్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ ది హౌస్ హోల్డర్స్ ఇన్ ది నైబర్హుడ్ యాజ్ వెల్.
1: కనుక ఈ యొక్క సంక్రాంతి ఉత్సాహం అందించేటువంటి యొక్క పండుగనే కాని నిరుత్సాహంతో కుమ్మికు చేర్చేటువంటి పండుగ కాదు.
2: Therefore, Sankranti stands for all ecstasy and excitement, giving no scope for frustration or disappointment.
1: ఈ సంక్రాంతి చల్లటి గాలులతో మానవులందరినీ కూడాను మెత్తపరిచి మన మనస్సును కఠిన్యపరచకుండా మధురమధురంగా కూడాను దాన్ని అందిస్తూ వస్తుంటుంది.
2: The cool breeze of this season would make your heart so soft, tender and delicate.
1: ఇటువంటి మధురమైనటువంటి ఒక సంక్రాంతిని మనం ఏ రీతిగా గడుపుతున్నాము?
2: Such an important festival, Sankranti, how are we celebrating it?
1: తెల్లవారు లేచగానే మానవులందరూ కూడాను వారి వారి ఇష్టదేవతాన్ని పూజిస్తూ రాగమును పాడుకుంటూ సంగీతములు చేస్తుంటారు.
2: Right from the dawn, people worship their deities, spend their time in singing glory of God and dance.
1: కానీ ఈనాటి ప్రజల లోపల ఈ ఉత్సాహము చాలా చల్లబడిపోయినది.
2: Today, among people, that enthusiasm is lacking.
1: ఒకరికొకరు ద్వేషాల చేతను, ఈర్ష్యల చేతను ఈ ఆనందమును ముందించి, ఆనందమును దూరపు చేసి ఈ కలహమును పెంచుకుంటున్నారు.
2: We are away from this joy, happiness, because of infight, conflict, differences, hatred and envy.
1: ఈ సంక్రాంతి చాలా మధురమైనటువంటి సంక్రాంతి.
2: This Sankranti is such an important festival, nectarine.
1: కొండల యందు కూడాను చల్లదనమును పెంచి ఐసు కరిగించి ప్రవాహములుగా ప్రవహిస్తుంటుంది.
2: Also find the ice melting and flowing incessantly in the form of a sweet water.
1: సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రదోతులు తాతుత్కరమప్ప నభ్రతరమును జుంబించి వైద్యము వచ్చిరా. ఎంతేను విస్తృతం పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు ఈ చెలువప్పారు సంక్రాంతి ఎంత పుణ్యం చేసి పోయి సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచనలు.
2: We find the hills and the hillocks. We also find the rivers, the tributaries running continuously.
1: Dadutkaramappa nabhrataramun jumbinchu dairgyam vachira enteni vistrutun polchi pratyeka prapanchamanandu naa chelu opparu o himadi rajama.
2: This is a time of charity. This is a time of beauty and grandeur. There we find the mountain, the Himalayas, standing with all the majesty and the dignity.
1: పల్లెలు మొదలుకొని పట్టణముల వరకు కూడాను బీదలు మొదలుకొని ఉత్తముల వరకు కూడాను ఒకే ఆనందంతో దైవాన్ని అనేక రీతులుగా కొలుస్తూ ఉంటారు.
2: సంక్రాంతి ఇస్ ఎన్ ఒకేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడీ, ద పూర్ అండ్ ద రిచ్, ద లిటరేట్ అండ్ ది ఇల్లిటరేట్, ఎవ్రీబడీ స్పెండ్ ఎ జాయ్ఫుల్ ఒకేషన్.
1: అనేక మంది ఈశ్వర భక్తులంతా కూడాను తమ తమ ఈశ్వర యొక్క స్వరూపాన్ని ధరింపజేసి గణపతిని సుబ్రహ్మణ్యసుని దగ్గర పెట్టుకుని ఆనందంగా ఆటలాడుకుంటూ ఉంటారు.
2: దిస్ ద టైమ్ వెన్ ఆల్ డివోటీస్ ఆఫ్ ఈశ్వర వుడ్ బి వర్షిపింగ్ గణపతి అండ్ సుబ్రహ్మణ్య అండ్ స్టార్ట్ ప్లేయింగ్.
1: తలల నిండు కూడాను వెంట్రుకలు జడలు పోసుకొని
2: దే టేక్ దేర్ హెడ్ బాత్ అండ్ డ్రైవ్ ఏ హెయిర్.
1: ఇంకా జడలలో ప్రవహించు చెదరేటి మిగుతోడ డబ్బైన పాలనేత్రంబుతోడ
2: విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్
1: మౌళి కొడుకుల చంద్ర మఖండ కలతోడ
2: అండ్ దేర్ వి ఫైండ్ ద ప్రిజన్ సర్పెంట్ రౌండ్ ది బ్లూ నెక్
1: పెడదారు గుంపెడ జడతోడ
2: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్
1: నల్ల కొలువులు దున్మాడి కొల్లలాడు
2: విత్ ఆల్ ది ఐస్ దట్ లుక్ లైక్ ద లోటస్ ఫ్లవర్ సో బ్యూటిఫుల్
1: నల్ల కొలువుల దున్మాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ తోడ
2: And is the complexion that's blue and so beautiful.
1: Moodi gurukelchandra makkanda kalatoda.
2: With all the shining that of the moonlight.
1: Bedadaru gumpedu jalaltoda.
2: With the four locks so close.
1: Jalallo pravahinchu chedareti jigutoda.
2: And we find the waters running through.
1: Ee vidhanga eesharini yokka tattvamunu varnimpa chestukuntu varlo varu తను ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
2: దట్ హౌ ఇట్ గోస్ ద నరేషన్ ఆఫ్ లార్డ్ శివ పీపుల్ డిలైట్ దెమ్సెల్వ్స్ డిస్క్రైబింగ్ నరేటింగ్ ద బ్యూటీ ఆఫ్ లార్డ్ శివ.
1: ఇట్టి దైవతత్వానికి ప్రారంభం చేసినది ఈ యొక్క సంక్రాంతి.
2: సంక్రాంతి సింబలైజెస్ ద కమెన్స్మెంట్ ద బిగినింగ్ ఆఫ్ దట్ సీజన్.
1: ఈ సంక్రాంతి సీజన్ లోపలనే చిన్న చిన్న పిల్లలకు 5వ సంవత్సరం రాగానే అక్షర స్వీకారం చేస్తుంటారు.
2: దిస్ ఇస్ ది ఆస్పీషియస్ అకేషన్ వెన్ చిల్డ్రన్ ఏజ్ 5 వుడ్ స్టార్ట్ దేర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్.
1: ఈ అక్షర స్వీకారంతో వేద పఠనం కూడాను ప్రారంభపజేస్తుంటారు.
2: అలాంగ్ విత్ ది లెర్నింగ్ ప్రాసెస్ దే ఆల్సో లెర్న్ చాంటింగ్ ఆఫ్ ది వేద.
1: మొట్టమొదటనే చెప్తారు వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసో పరస్తాత్ అన్నారు.
2: In the beginning itself it is stated that it is beyond the darkness there shines with all the brilliance and the radiance.
1: Moodi gurukal chandra makkanda kadatoda.
2: And it is all the brilliant radiance of that of the moon.
1: Ee vedani chaala varnistu untuntaru.
2: The Veda is extolled.
1: Andro rudvegamu chaala pradhanamainatundi.
2: Of all rudveda is most important.
1: Ee rudvegamu lopra mantra swayam.
2: There we find mantras.
1: Bhagavantuni yokka ananda prabhasamundu.
2: And it's also the teachings of God.
1: Ananda sarupamulu.
2: And the blissful form of God.
1: Nimpi.
2: They're full of these.
1: ప్రజలకు చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చిత్తాన్ని కూడా కలిగింపజేస్తుంది.
2: అండ్ ఆల్సో ఎన్ అకేషన్ టు షేర్ ది స్పిరిచువల్ టీచింగ్స్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హిస్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ హ్యాస్ టు మేక్ దెమ్ స్పిరిచువల్.
1: గంగిరెద్దులకు కూడాను ఒక రాములు అని పేరు పెట్టి పిలుస్తుంటారు.
2: Even the bull also given a name of Rama and called.
1: కాని మన భారతదేశం నందు ఇదంతా మొరటుతనమని భావిస్తుంటారు.
2: But people do not consider it in such a way.
1: కాదు కాదు ఇది అంతర్భావముల యొక్క మాధుర్యమైనటువంటి యొక్క భావములు.
2: That is all the reflection of the sacred inner feeling.
1: రాములు అని పేరు పెడతారు ఒక్కొక్క పశువుకు.
2: Sometimes even the bull is called Rama.
1: సీతా గౌరి లక్ష్మి అని కూడా పేరుతో పిలుస్తుంటారు ఆవులకు.
2: And cows are also given names, Sita, Lakshmi, Gauri and so on.
1: ఈ విధంగా పశువులు ఎక్కువ దీనికి తత్వాన్ని కూడా మనుషుల రీతిగా మారుస్తుంటారు.
2: Likewise, animals are also treated in the human way.
1: ఆ పశువుల పైన చీరలు పంచలు కూడా వేసి ఎంతనో అలంకారంగా బజారుకు తీసుకెళ్తుంటారు.
2: They decorate all cows with all the clothes spread over them, decoration.
1: ఈ కనుక ఈ సంక్రాంతి పశుపక్షి మృగాదులు కుర్తా చేరినటువంటిది మానవులు ఎందుకు ఒకటిగా ఉన్నది.
2: Therefore, this is an occasion when the human society and the animals also spend together in close association.
1: కానీ ఈనాటి పశుపక్షి మృగాదులు కూడాను ఎంతో తన పేర్లతో తమ నాట్యంతో ఎంతో కలకలలాడుతుంటాయి.
2: But even this day we find the birds and beasts joyful.
1: ఈనాటి మానవుడు ఈ ఆనందానికి నోచుకోలేకపోతున్నాడు.
2: But most unfortunately, man is not able to experience
1: the joy. ఆధునిక విద్యలు పెరిగిపోవటం చేత,
2: because of increasing modern education,
1: ఇదంతా అమానుష్యంగా భావించుకుని
2: people have become inhuman.
1: ఇది కేవలము మనుషులు పశువులు వలె ప్రవర్తిస్తున్నారు.
2: And man is behaving like animal.
1: అనిమల్ కూడాను మనుషుల వలె ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: బట్ డ్యూరింగ్ దిస్ సీజన్ యూ ఫైండ్ ద అనిమల్ ఈస్ మోర్ జాయ్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
1: ఈనాడు కాలంలో పోల్చుచగా అనిమలే అనగా పశువులే చాలా మేలుగా కనిపిస్తున్నాయి.
2: ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ విల్ కమ్ టు కన్క్లూజన్ దట్ అనిమల్ ఈస్ మచ్ బెటర్ దెన్ మ్యాన్.
1: పశుపక్షి మృగాదులు తమ స్థానమును వదలక,
2: బర్డ్స్ అండ్ బీస్ డోంట్ లీవ్ దేర్ ప్లేస్,
1: తమ సంబంధ బాంధవ్యములు ఏమాత్రమో వీడక,
2: they don't get away from their association.
1: కాలమును ఈ కారకృత్యముల రీతిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
2: They just enjoy the time in a blissful way.
1: కానీ ఈనాటి మానవుడు,
2: man today,
1: కేవలము ఆధునిక విద్యను నేర్చి,
2: having acquired the modern knowledge,
1: తమ యొక్క డ్రెస్సులు కూడాను మార్చుకొని,
2: change their dresses,
1: పశువులలే ప్రవర్తిస్తున్నారు,
2: behave like animals.
1: ఇది ఆ సంక్రాంతి యొక్క ప్రభావము.
2: Is this the effect of Sankranti?
1: కాదు కాదు.
2: No.
1: ఇట్టి ప్రభావము ఎంతనో ఏనాటి కాలం నుంచినో జరుగుతూ వస్తుండాలి.
2: In fact, the impact, influence of Sankranti has been age old.
1: ఈనాడు మనుషులు పశువుల మాదిరి మారుతున్నారు, పశువులంతా మనుషుల మాదిరి మారుతున్నాయి.
2: In the modern times, we find the man behaving like animal, and animal behaves like man.
1: నీతి నిజాయితను కోల్పోయి,
2: honest and integrity are gone.
1: పశువుల కంటే హీనంగా ప్రవర్తకులను మార్చుకొని,
2: change their dresses,
1: పశువులలే ప్రవర్తిస్తున్నారు,
2: behave like animals.
1: ఇది ఆ సంక్రాంతి యొక్క ప్రభావము.
2: Is this the effect of Sankranti?

0: is behaving much worse than animals.
1: పశువులు తమ యొక్క జాతి నీతుల యొక్క కాలమును ప్రవర్తించుకొని అని ఎంతో ఆనందంగా కాలము గడుపుతున్నాయి.
0: Animals have different reason and season and they are blissful and happy.
1: కానీ ఈనాడు మానవులకు ఏ నీతి కూడాను లేదు.
0: But man has no conduct at all.
1: ఏ నిజాయితీ కూడాను లేదు.
0: There is no integrity.
1: మనుషులంతా పశువుల వలె మారుతున్నారు.
0: And men are behaving like
1: ఏ మూలకు వెళ్ళినా, ఏ దారికి వెళ్ళినా, ఏ గుర్తుకు వెళ్ళినా, ఏ గుంపకు వెళ్ళినా, ఎక్కడ చూసినా కూడాను ధనము ధనము ధనము ధనము.
0: You visit any restaurant, any home, any street, any place where money is the center of discussion and attraction.
1: ధనము నిమిత్తమై మానవులు ఎన్నో ఆటలు ఆడుతున్నారు.
0: For money, man is struggling hard.
1: మానవుని గౌరవాన్ని ఆనందమును కూడా బజార్లో అమ్ముకుంటున్నారు.
0: మ్యాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ హిజ్ ఓన్ కంఫర్ట్ హిజ్ ఓన్ రెస్పెక్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ మనీ.
1: కానీ పశువులు ఆ రీతిగా కాదు.
0: బట్ అనిమల్స్ ఆర్ నాట్ లైక్ దాట్.
1: ఎంతనో అంత తృప్తి పొందుతున్నాయి.
0: దే హావ్ కంటెంట్మెంట్.
1: మానవుడు పెరుగుకొలది పెరుగుకొలది ఈ తృప్తి ఏది దూరం అయిపోతున్నది.
0: బట్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: పశువులు కడుపు నిండిన తక్షణమే పచ్చని గడ్డి కూడా వదులుతున్నాయి.
0: ద కౌ సూన్ ఆఫ్టర్ ఇట్ గ్రేజెస్ ద గ్రాస్ స్టాప్స్ ఈటింగ్ దేర్ బై అండ్ టేక్స్ రెస్ట్.
1: మానవుడు అట్ట కాదు, ఇంకా తినే కొలది ఇంకా కావాలి ఇంకా కావాలని కడుపును పెంచుకుంటున్నాడు.
0: మ్యాన్ గోస్ ఆన్ ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్ కంటిన్యూస్లీ.
1: మీరు ఎక్కడైనా పక్షులు చూడండి, కుక్కలు చూడండి, పెంచుకునేటువంటి కుక్కలు.
0: యు జస్ట్ వాచ్ డాగ్స్ ద పెట్స్.
1: ఆ కుక్కరికి ఏమైనా జ్వరం వచ్చిందంటే నోరు తెచ్చి పోసినా కూడాను పాలు త్రాగదు.
0: When the dog is sick, even if you feed, it refuses to take.
1: ఆ జ్వరం వచ్చిందని కుక్కలు కూడాను గమనిస్తాయి.
0: Even dog is fully aware of the sickness.
1: ఈ ఆహారం చాలా దూరం పెట్టేస్తాయి.
0: And it will not eat.
1: పస్తును పండిస్తాయి.
0: It will fast.
1: మనుషులు చూస్తామా అంటే,
0: whereas man,
1: ఒక 101 డిగ్రీ జ్వరం వచ్చిందంటే,
0: even at the 101 temperature,
1: తాను ముసుగు పెట్టుకుని పండుకుంటాడు.
0: And he takes rest.
1: ఇంకా తినరాని వస్తువునంత తినాలని ఆశిస్తాడు.
0: Yet he wants to eat more at high temperature.
1: కానీ మీరు నాయన ఆహారం పచ్చంగా ఉండాలి అని భోజించినప్పటికీ మైసూర్ పాకు, గులాబ్ జాము, బర్ఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తిని తిని తిని తిని కడుపును పెంచుకుంటుంటారు.
0: Though man is advised to observe dietary regulation, but yet he is after sweets, Mysore pak, gulab jam, what not, all sweets.
1: ఈ పత్యాన్ని కూడా పాటించటం లేదు.
0: He doesn't observe any diet.
1: పశువులు పత్యాన్ని పాటిస్తున్నాయి.
0: Whereas cows have got regulation.
1: ఇంటికి వెళ్ళి మీరు సాకేటువంటి కుక్కను చూడండి.
0: You watch your pet dogs.
1: దానికి ఎంతో జ్వరం వచ్చిందంటే అసలు ఏమి పెట్టినా తినలేవు.
0: If it has fever, it won't eat anything that you serve.
1: దానికి మందు ఇవ్వటమే కాకుండా పత్యములు కూడా పాటిస్తున్నాయి అవి.
0: Not only they take medicine, they also observe diet.
1: ఇటువంటి పశువుల యొక్క పద్ధతి మనుషులకు మారిపోయింది, మనుషుల యొక్క పద్ధతి పశువుల వైపు మారిపోయింది.
0: Therefore, the code of man has become the code of an animal, and that of the animal has become of that of man.
1: ఎక్కడైనా మనిషి యొక్క ప్రవర్తన చూస్తుంటుంటే, ఏం రాని పశువు మాదిరి ప్రవర్తిస్తున్నావే అని కూడా పెద్దలు తిడుతూ ఉంటారు.
0: If there is any misbehavior on the part of a man, people will say, what is that you are behaving like animal?
1: ఇలాంటి మానవుని యొక్క ప్రవర్తన దినదినమునకు మారిపోతూ ఉంటుండాలి.
0: Human behavior has been fast changing day after day.
1: ఇవంతా కూడా కేవలము ఆధునిక విద్యల వల్లనే లభ్యమవుతున్నాయి.
0: This is all the result of the modern education.
1: మేము పెద్దలుగా పెంచుకుంటున్నాం, మేము గొప్ప గొప్ప బీఏలు ఎంఏలు చదివామనుకుంటారు.
0: But we are proud of our accomplishments with high degrees.
1: ఏం పెంచుకొని ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all the degrees?
1: బీఏ పెంచుకుంటున్నారు.
0: You have the degree BA.
1: దానికి డి చేరుస్తున్నారు.
0: And you add the letter D.
1: Bad.
0: BAD bad.
1: ఈ విధంగా బ్యాడ్ కు ఇదే గుర్తు.
0: And this is the sign of all that is
1: bad in you. గుణములంతా పెంచుకుంటున్నారు.
0: Therefore we have got all dirty qualities.
1: కనుక అవి కాదు మనుషులకు రావాల్సింది.
0: ఇట్ ఇస్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: సున్నితమైనటువంటి
0: ద సాఫ్ట్
1: సద్గుణములు, దురాచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: బట్ మ్యాన్ షుడ్ ఫాస్టర్ అండ్ డెవలప్ గుడ్ బిహేవియర్, గుడ్ థాట్స్, గుడ్ సెంటిమెంట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
1: ఇతనికి ఆరోగ్యం సరిపోయింది లేనప్పుడు మనిషి తనకు ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చి పెట్టినా కానీ తక్కువ నెట్టేస్తాడు.
0: When his health is not good, he should not partake any food.

0: కానీ తనకు సీటే కావాలి.
1: బట్ హీ డిజైర్స్
0: ఏమిటి ఈ సీటు?
1: వాట్ ఇస్ ది సీట్?
0: ధనమే సీటు.
1: The wealth, money gives him all the sweetness.
0: Ye money raavatam cheta. Money comes and goes. Morality comes and grows.
1: Money comes and goes. Morality comes and grows.
0: Ee morality ni inaadu market lo petti ammesestunnaru.
1: But today the morality is the marketplace.
0: Neeti nijayitunnanta kolipothunnaru.
1: There is no honesty and integrity.
0: Pashuvula kante heenanga pravartistunnaru.
1: And man is behaving much worse than that of an animal.
0: కనుక ఈనాడు మానవుని యొక్క గుణములు ఈ సంక్రాంతి నుంచి సద్గుణములుగా మార్చుకోవాలి.
1: Therefore human behavior needs to be transformed so that you would cultivate and develop your
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎంతయో ఉత్తమమైనటువంటి నీతులను బోధించే నిమిత్తమై ఏర్పడినవి కానీ కేవలం పాయసం పరమానం చేసుకుని తినడం కోసమని ఈ పర్వదినములు ఏర్పడలేదు.
1: All festivals in this Bharat are observed and performed with high aspirations so that we develop the human values and grow thereafter, not merely to eat and celebrate.
0: Kanuka manavulu yandu pravartana inaadu maarali.
1: Therefore human behavior needs to be changed.
0: Nadathalu vaariki maarali.
1: And the conduct should change.
0: Nadathalu maarche nimittamai parvadinamulu anta kodanu yerpadinavi.
1: The festivals are meant to remind man the need to transform.
0: కానీ అది దానికి విరుద్ధంగా మారిపోతున్నాయి ఈనాడు.
1: బట్ వర్ బిహేవింగ్ జస్ట్ అగేన్స్ట్ ది ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మానవుని యొక్క ప్రవర్తన మనం ఈనాడు మార్చుకోవాలి.
1: ద హ్యూమన్ బిహేవియర్ నీడ్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఒక కుటుంబానికి ఐకమత్యమైనటువంటిది ఏనాడో కోల్పోయింది.
1: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ఎ ఫ్యామిలీ టు బిగిన్ విత్.
0: ప్రాచీన కాలం నందు అత్త మామలు తల్లి తండ్రులు బావ మరుదులు అందరూ ఒక ఇంటిలో ఉండినప్పటికీ,
1: in ancient days there was joint families, the in-laws and the parents all stayed together.
0: ఒకరికొకరు ఏమైన కూడా కలహములు కలిగినా ఆ ముమ్మిడి కలహము లోపల మార్చుకునేటువంటి వారు.
1: Though there was some small little difference of opinion, they decided resolved them.
0: అత్త మామల యొక్క ఆజ్ఞలు శిరసావహించేటువంటి వారు.
1: People obeyed the command of the in-laws.
0: వాళ్ళు ఏమైనా అలచినప్పుడు నాయన నోరు మూసుకో అని చెప్తే నోరు మూసుకునేవారు.
1: When they asked them to cool down, to calm down, they strictly followed.
0: కలహమునే ఇంటిలో ఉండేటువంటివి కాదు.
1: There was no infights in the family circles.
0: ఈనాడు ఇద్దరు ఏర్పడినారంటే,
1: today when there are two in a family,
0: ఈనాడు ఒక కొడుకు పెళ్లి చేసినామంటే కోడలు ఇంటికి వచ్చేస్తుంది.
1: When you get your son married, the daughter will also would come home.
0: ఈ నాడు ఇంటికి వచ్చిందంటే రేపటి దినం ఆ కోడలు ఆ ఇంటికి రెండు దోవకెండగా పెరుగుతుంది.
1: And the moment the daughter-in-law gets into the family, she wants the family to be divided, the joint family to be split.
0: Divide kavatam chetane kalahamulu marinta perigipothunnayi.
1: Because of this divisive temperament there is more of fighting.
0: Itti kaliyugamlo andu kalahayugam ani peru vachindi.
1: Therefore this age of kali is called kalaha, the fighting, conflict.
0: కలియుగం లోపల ఎంతో కల్మషయుగంగా మారిపోయింది.
1: అండ్ దిస్ కలి ఏజ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కల్మష పొల్యూషన్.
0: ఎవరి నోటి నుంచి పలుకులు వచ్చినప్పటికీ మధురమైనటువంటి పలుకులే లేదు.
1: నో వన్ ఈజ్ టాకింగ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: కఠినమైనటువంటి పలుకులు వస్తున్నాయి.
1: పీపుల్ స్పీక్ హార్ష్లీ.
0: ఎవరైనా వస్తే నాయన ఎప్పుడొచ్చారు, నాయన ఎప్పుడొచ్చారు, ఏం భోంచేశారు, రండి మా ఇంట్లో భోంచేయండి అని మధురంగా అన్నం పెట్టకపోయినప్పటికీ పలుకుతోనైనా వారికి కడుపులు నింపేటువంటి వారు.
1: Earlier days when anyone comes, they used to question, put some questions full of courtesy and etiquette. Where did you come? Where do you come from? What is that you have had? Why don't you visit us? Have food with us? That was kind of inquiries they made in the past.
0: ఈనాడు పండుగలు వచ్చిందంటే ఒకరింటికి ఒకరింటికి పోవడానికి వీల్లేదు.
1: Today even on the festival days no one visits anybody.
0: మొట్టమొదట ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారంటే తలుపులు మూసుకుంటారు.
1: If any friend is to visit you, they close their doors.
0: ఇంతేకాకుండా ఎవండి భోంచేసి వచ్చారు కదా, సరే సంతోషం కూర్చోండి.
1: What they say in the beginning is this: yes, you had your food, better you be seated here now.
0: వీటికి అన్నమైనా పెట్టి వారిని సంతృప్తి పరిచేటువంటి యొక్క భావాలు ఈనాటి మానవుడి అందు కరువు అయిపోయేవి.
1: Man today is not that fortunate as to offer food to the guest and entertain him.
0: ఇట్టి కలిహేమునందు మానవుల యొక్క మనసును ఏ రీతిగా మారుతుంటాయి?
1: How do you expect the hearts to be transformed in these days?
0: చిన్న పిల్లలు కూడాను ఈ వికారమైన భావములు పెంచుతున్నారు తల్లిదండ్రులు.
1: ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో హ్యావ్ ఆల్ పర్వర్టెడ్ ఐడియాస్ అండ్ నోషన్స్ బికాస్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: చదువుల కోసమని పెంచుతున్నారు అంటారు.
1: దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్.
0: చదువులు, ఈ చదువులు, పిచ్చి చదువులు.
1: వాట్ కైండ్, వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్?
0: ఏదో చదువులు చదవటం వల్ల గొప్పగా వారికి జీతంలు వస్తున్నాయని అనుకుంటారు.
1: యూ థింక్ దట్ యుల్ హ్యావ్ వెరీ హై పే ప్యాకెట్ బికాస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్?
0: 5 సంవత్సరంలో పిల్లవాడు అయినప్పటికీ అయితే ఎక్కడికో దూరంగా ఒక కాన్వెంట్ కు పంపుతుంటారు.
1: Though the boy is just aged 5, we are ready to send him to a long distance to
0: education.
1: The children are away from the love of their parents.
0: ఎప్పుడు కూడా ఒక ఆయాని పెట్టి పెంచుతున్నారు.
1: And the children are brought up by ayahs, servant maids.
0: ఆయా చచ్చిపోయినా కానీ ఏడుస్తాడు కానీ ఆ పిల్లవాడు, అమ్మ చచ్చిపోతే ఏడ్చడు.
1: The situation is so bad that the child cries when ayah dies and never cries when mother dies.
0: తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
1: Therefore child is cut off from the love of the mother.
0: ఎప్పుడు కూడా పిల్లవాడు తల్లి దగ్గర పెరగాలి.
1: Therefore the child should grow,
0: తల్లి యొక్క ప్రేమ వాక్యములను వినాలి.
1: And the child should listen to the teachings of the mother.
0: కనుక ఇలాంటి కాల పరిస్థితి యందు మానవులు ఉద్దార పడుతున్నారంటే ఎంత ఉద్దారం అవుతారు.
1: How do you expect the humanity to be lifted, to progress in the present circumstances?
0: ఈ చదువుల వల్ల మనకు ఏమాత్రము సరైనటువంటి గుణములు కారణం లేదు.
1: The modern education does not help us to grow human values.
0: MABA పాస్ అయి వచ్చి పేరుగా వచ్చిన పెద్దవారులైనా,
1: యూ మే బి గ్రేట్ పీపుల్ విత్ హై డిగ్రీస్ లైక్ BA అండ్ MA,
0: సంపదలు సద్ధానపరులైనా, పరమకీర్తిని కన్న పుణ్యులైనా,
1: యూ మే బి మెరిటోరియస్ పీపుల్, రిచ్ పీపుల్ అండ్ అఫ్లూయెంట్ అండ్ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ చారిటీ,
0: ఆరోగ్యములు అనవరతముండి పరిపూర్ణ బలులకు వారైనా,
1: యూ మే బి క్వైట్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ లైఫ్,
0: సతమ జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విత్తులైనా,
1: యూ మే బి ప్రీస్ట్ రిసైటింగ్ వేద ఆల్ త్రూ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద స్టూడెంట్స్,
0: విద్యావంతులు.
1: And in fact, you cannot call them educated by any standard.
0: ఏంటి ఎడ్యుకేషన్?
1: What is this education?
0: అంత ఎడ్యుకేషన్ పెంచుతున్నారు.
1: The education is leading to agitation today.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ ఏమిటిందో చెప్పండి.
1: What is there in depth?
0: డిగ్రీలు పెంచుకుంటున్నారే కానీ,
1: యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ డిగ్రీస్,
0: వాడి యొక్క హృదయాన్ని పెంచుకోవటం లేదు.
1: But there's no transformation in the heart.
0: హృదయాన్ని పెంచుకునేటువంటి గుణమే నిజమైన గుణము.
1: In fact, that virtue,
0: హృదయ విశారదను
1: గావించుకోవాలి.
0: ఈనాడు చదువులు చదివే కొద్దీ నేరో మైండ్ అయిపోతుంది.
1: విత్ హై ఎడ్యుకేషన్ టుడే వీ ఆర్ నేరో మైండెడ్.
0: ఎందుకంటే తాను గొప్ప చదువని,
1: బికాస్ హీ థింక్స్ దట్ హీస్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఈ చదువుల వల్ల ఇది ఏమైనా పిలిచేది?
1: ఈస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్
0: పవిత్రమైన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి ఎన్నో విధములుగా కూడాను నీతిని రీతిని అనేక రకములుగా పెంచుతూ వచ్చింది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ది కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ఎంకరేజ్ ఇంటెగ్రిటీ, ది ఆనెస్టీ అండ్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈనాడు ఆ యొక్క నీతి అనేటువంటి ఎక్కడో ఏం కనిపించడం లేదు.
1: టుడే దేర్ ఇస్ నో ఆనెస్టీ అట్ ఆల్.
0: ఆనెస్టీ పోనీ, అది పోయిపోయినా కొంచెం ఆనందమైనా ఉందా? లేదు.
1: There is no honesty, no happiness, not even a trace.
0: ఇలాంటి గుణముల చేత ఈ చదువులు మనకు ఉద్ధారం చేస్తాయా?
1: Do you expect that you will certainly grow and prosper by merely acquiring education?
0: తక్షణమే పాస్ అయిన తక్షణమే అమెరికానో జపానో జర్మనీనో బయలుదేరిపోతున్నారు.
1: The moment you get the degree, you want to run away to foreign countries like America, Japan.
0: అట్టి గ్రామాలకు ఎక్కడైనా తల్లో తండ్రులు వెళితే హోటల్లో పోయి దిగండి అంటారు.
1: And then if parents visit you, you'll ask them to dine in a restaurant.
0: తల్లి దండ్రులకు ప్రీతితో ఒక పిచ్చైన కూడా అన్నం పెట్టేటువంటి సద్గుణములు ఈనాడు చదువులలో శూన్యమైపోయింది.
1: The modern educated man is not that fortunate as to serve food to his own parents.
0: కనిపించినటువంటి తల్లిదండ్రులను ఇంత ఘోరంగా చూస్తున్నారు ఈనాటి పిల్లలు.
1: In fact, we subject parents to all kinds of cruel treatment.
0: కాదు కాదు, ఇది చాలా పవిత్రమైనది కాదు.
1: This is not at all good by in any way.
0: మహా పాపకరమైనటువంటిది.
1: It is the worst of the sins.
0: కనుక తల్లిదండ్రులను పోషించాలి.
1: You should take care of your parents.
0: తల్లిదండ్రులను దగ్గర చేర్చుకోవాలి.
1: You should spend time in their company.
0: వాళ్ళ వయసులంతా వచ్చే కొద్దీ వారి ఎంతో భద్రంగా కాపాడుకోవాలి.
1: As they are aged, as they advance in their age, they need your services.
0: తల్లిదండ్రులు పెద్దవారు అయిపోగానే మా భాగం మాకు ఇచ్చేసేయమని వాళ్ళ నుంచి భాగం పెంచుకుంటున్నారు.
1: You should not claim for your property and demand your own share from your parents.
0: కానీ ప్రాపర్టీని పంచుకుంటున్నారు కానీ ప్రాపర్ మైండ్ ని పంచుకోవటం లేదు.
1: యు ఆర్ రెడీ టు షేర్ యువర్ ప్రాపర్టీ బట్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ మైండ్.
0: ఆ ప్రాపర్ మైండ్ రావాలి.
1: వీ నీడ్ టుడే ప్రాపర్ మైండ్.
0: అదే సుప్రీం గుడ్
1: అండ్ దాట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేట్.
0: అట్టి సుప్రీం పేజీని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ దట్ సుప్రీం స్టేట్.
0: చదువులు పెరిగే కొలది గుణములు కూడా పెరగాలి.
1: ద మోర్ అండ్ మోర్ యూ ఆర్ ఎడ్యుకేటెడ్ వీ షుడ్ ఆల్సో కల్టివేట్
0: వాల్యూస్. ఇప్పుడు ఒక అమెరికా అబ్బాయిని పిలిచాను నేను, చూచాను, మీరు చూచుంటారు.
1: యు ఆల్ మస్ట్ హావ్ వాచ్ భగవాన్ కాలింగ్ ఎ బాయ్ ఫ్రమ్ అమెరికా.
0: ఆ పిల్లవాడు తన చదువును చదువుకుంటున్నాడు.
1: హీ ఆల్సో లెర్న్స్ ఇన్ ద స్కూల్.
0: కానీ ఈ వేద విద్యను కూడా నేర్చుకున్నాడు.
1: హీ ఈజ్ ఆల్సో లెర్నింగ్ ది వేద చాంటింగ్.
0: ఏ పందంలో అడిగినా కానీ తన చక్కన చెప్పేసేస్తున్నాడు.
1: హీ ఈజ్ రెడీ టు రిసైట్ ఎనీ వర్డ్స్.
0: ఈనాడు అది లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అన్ని పోతున్నాయి.
1: ఆల్ థింగ్స్ ఆర్
0: తన సొంత గుణమునే తాను పాడు చేసుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ రూయినింగ్ హిజ్ ఓన్ లైఫ్.
0: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే.
1: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ద గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ ఆఫ్ ది పేరెంట్స్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్.
0: అటువంటి పేరెంట్స్ వల్లనే, పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇంత మంచి సద్గుణకి సద్గుణానికి వస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సచ్ గుడ్ నోబుల్ పేరెంట్స్ ద చిల్డ్రన్ కమ్అప్ ఇన్ దేర్ లైఫ్.
0: ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వారు వారి చదువులు వారు దూరం చేసి
1: దే కమ్ ఫ్రమ్ అమెరికా, దే ఆర్ అవే ఫ్రమ్ దేర్ ఎడ్యుకేషన్.
0: ఇండియాలో కూడా సద్బుద్ధులు సద్గుణములు సదభ్యాసములు నేర్పించాలని ఆ పిల్లల్ని తెచ్చి ఇక్కడ ఇండియాలో చేరుస్తున్నారు.
1: అండ్ దే బ్రింగ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేట్ దెమ్ హియర్ ఇన్ ఇండియా సో దట్ దే డెవలప్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ వాల్యూ.
0: అటువంటి పిల్లలు కూడా ఇండియానే ప్రేమిస్తున్నారు కానీ అమెరికాను ప్రేమించడం లేదు.
1: దీస్ చిల్డ్రన్ లవ్ ఇండియా నాట్ అమెరికా.
0: అక్కడ సర్వ సదుపాయంలో ఉన్నాయి.
1: We have all kinds of conveniences.
0: సదభ్యాసములు ఉన్నాయి.
1: And we have all good habits.
0: కానీ అవి వారు ఆశించడం లేదు.
1: But they don't want American life.
0: కానీ ఇండియా లైఫ్ ని చాలా ప్రేమిస్తున్నారు.
1: They love Indian way of life.
0: ఎందుకంటే ఆ ఇండియా లోపల ప్రేమతో కూడినటువంటి ఒక వినయ విద్యలంతా నేర్చుకుంటున్నారు.
1: Because Indian life insists on the learning based on love.
0: తల్లిదండ్రులు చూసిన తక్షణమే స్కూల్ నుంచి పరిగెత్తిపోయి వారి పాదాలంటి నమస్కారం చేస్తున్నారు.
1: ద మూమెంట్ దే రిటర్న్ ఫ్రమ్ ది స్కూల్ యాజ్ దే ఫైండ్ దర్ పేరెంట్స్ దే బౌ డౌన్ దేర్ హెడ్స్ అట్ ద ఫీట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: భారతదేశంలో
1: ఇన్ భారత్
0: హిందీ పండితులు ఒకడు ఉండేటువంటి
1: దేర్ వాజ్ ది గ్రేట్ హిందీ పండిట్.
0: అతను పిల్లల్ని ఎంతనో సదుభ్యాసం కింద చేర్చేవాడు.
1: అండ్ హీ యూస్ టు సీ దట్ దే హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
0: ఒకనాడు తనకి ఇద్దరు కొడుకులు పుట్టారు.
1: హీ హ్యాడ్ టూ సన్స్.
0: టూ సన్స్ లోపల వారిని ఇద్దరిని అలహాబాద్ లో చేర్చారు.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అడ్మిటెడ్ స్కూల్ దేర్ ఇన్ అలహాబాద్.
0: వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు.
1: దే వర్ స్టడీయింగ్ దేర్.
0: అది ఏం చదువులు? ఈ మోడర్న్ చదువులు.
1: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యాడ్? ద మోడర్న్ ఎడ్యుకేషన్.
0: తల్లిదండ్రులు నైనిటాల్కి పోవాలని ప్రయాణమై వచ్చిస్తున్నారు.
1: ద పేరెంట్స్ వర్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
0: నైనిటాల్ పోతుంటే స్టేషన్ లో వచ్చి కుమారుని ఇద్దరిని చూడాలని ఆశించారు.
1: దే వాంటెడ్ టు మీట్ ద టూ ఆఫ్ దేర్ సన్స్ ఆన్ దేర్ వే టు నైనిటాల్.
0: పెద్ద అబ్బాయి వచ్చాడు, నాన్న నమస్కారం అన్నాడు.
1: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ అండ్ సెడ్ ఫాదర్ నమస్కార్ స్టే.
0: ఈ చిన్నవాడు వచ్చి గుడ్ బై ఫాదర్ అన్నాడు.
1: ది యంగ్ ఫెలో కేమ్ అండ్ జస్ట్ వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్ గుడ్ బై ఫాదర్.
0: అప్పుడు తల్లికి చాలా కష్టం కలిగింది.
1: మదర్ ఫెల్ట్ వెరీ సాడ్.
0: వీళ్ళని అనేక రకములుగా కనీ పెంచి వారి రోతలంతా కూడా పరిశుద్ధపరిచి వారిని ఎంతో ప్రేమించి పెంచినందుకు ఇది ఆ వారిచ్చే నాకు అనుగ్రహం.
1: The mother felt so sad because of the misbehavior, bad conduct of the son, because he didn't express any gratitude.
0: కాని తల్లి తలకి తలకింది కొంచుకుంది.
1: So she had to bend down her head in shame.
0: తర్వాత తండ్రి పోయాడు, భార్యను హోదార్చాడు.
1: And father went and tried to pacify her.
0: ఇది చిన్న పిల్లవాడు తెలియకుండా చెప్పు చేశాడు, నువ్వు క్షమించాలి క్షమించాలి అన్నాడు.
1: And wanted the mother to pardon the son because his son was so young.
0: ఇంకా అక్కడ ఉండే కూడా ఆయన ఏం చదువుతున్నారు, ఎట్టు చదువుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని వారి క్షేమ సమాచారాలను తల్లిదండ్రులు విచారించారు.
1: ద పేరెంట్స్ వెంట్ ఆన్ ఇంక్వైరింగ్ వాట్ క్లాస్ దే వర్ స్టడీయింగ్, వాట్ సబ్జెక్ట్స్ దే వర్ స్టడీయింగ్. కుమారుడు
0: తల్లిదండ్రుల దగ్గరకు చేరి
1: అండ్ ద ఎండ్ దే కేమ్ వెరీ క్లోజ్ టు పేరెంట్స్.
0: తల్లిదండ్రులు, మేము చాలా చక్కగానే ఉంటున్నాము, మీరు మా యొక్క వియోగంతో మీరు చాలా బాధపడిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీరు మేము బాగుంటే మాకెంతైనా ఆనందమేను అన్నాడు.
1: And they said, why do you worry that we are away from you? We are studying very well. Don't worry about us.
0: కానీ చిన్నవాడు వచ్చేసి తల్లిదండ్రుల యొక్క వరిని ఏమాత్రం జ్ఞాపకం చేయలేదు.
1: The younger son was not bothered to talk to parents
0: at all. ఇంకా డబ్బు కావాలి డబ్బు కావాలి అని డబ్బుల గురించి చర్చిస్తున్నాడు.
1: And he went on demanding for more and more of money.
0: కానీ చదువులంతా కూడా భంగం చేస్తున్నాడు.
1: And he was not studying properly.
0: సరే ఇంక తల్లి బెల్లు కొట్టింది రైల్వేలో.
1: And the railway bell was given. Time to leave the platform.
0: నాయన టైం వచ్చేసింది మేము ఇంక వెళ్ళిపోతున్నాము. నయనతాల్ పోతున్నాము. నయనతాల్ వచ్చే సమయంలో మరి మిమ్మల్ని చూస్తాము అన్నారు.
1: The parents said, we are leaving. On our return, we'll meet you.
0: చెప్పి బయలుదేరారు. తల్లిదండ్రులు కిటికీలోంచి చూస్తూ ఉన్నారు ఈ పిల్లలను.
1: The parents were watching their children through the window.
0: పెద్ద కుమారుడు ఈ ట్రైన్ కదిలేంత వరకును నమస్కారం చేస్తూ నిలుచుకున్నాడు.
1: The eldest son stood there with folded hands until the train left.
0: ఈనాటి ఫ్యాషన్ మొదలుకొని పాకెట్లో జోబీలు పెట్టుకుని పాకెట్లో చేతులు పెట్టుకుని చాలా జంబంగా చూస్తున్నాడు చిన్నవాడు.
1: Where the young fellow has put both of his hands in the pockets and stood with all the ego and arrogance.
0: తల్లిని చాలా బాధ పెట్టాడు.
1: And he made his mother suffer.
0: తల్లి చాలా భర్తను కూడా అరిచింది.
1: And in fact, his mother shouted at his father.
0: మీరు ఈ పిచ్చి తల్లులకు నిమిత్తమై మన నుంచి దూరం చేసి వాళ్ళని పశువుల మాదిరి చేస్తున్నారే.
1: Have you sent them for this purpose as to behave like animal?
0: కాదు కాదు చిన్నపిల్లవాడికి ఏదో ఇంకా కొంచెం కాలం తెలియలే అన్నారు.
1: And the father said, he's the other boy, second boy.
0: ఇంకా తెలిసేది వాడికి ఇప్పుడే వాడు డిగ్రీలో చదువుతున్నాడు వాడికి ఇంకా తెలిసేది ఎప్పుడు.
1: The mother said, he's already in the undergraduate course. When
0: would he learn? పూర్తి చెడిపోయినాడు అని తల్లి చాలా ఏడ్చింది.
1: The mother cried saying that fellow is totally spoiled.
0: తీరు తెచ్చుకుంది కదిలి కదిలిపోయింది రైలు.
1: She wiped out tears and the train proceeded ahead.
0: కొన్ని దినములు అయిన తర్వాత
1: after a couple of days
0: పిల్లలకు చదువు ముగించిపోయింది.
1: The boys completed their education.
0: ఇద్దరికి అక్కడే ఉద్యోగాలు చిక్కాయి.
1: And they got appointment at their native place.
0: పెద్ద అబ్బాయికి ప్రొఫెసర్ పని వచ్చేసేసింది.
1: The eldest fellow got the job of a professor.
0: ఇంకా రెండో వాడికి క్లర్క్ పని చిక్కింది.
1: The second boy got the job of a clerk.
0: ఎంత ప్రయత్నం చేసినా లెక్చరర్ పని రాలేదు.
1: He could not get a high job in spite of effort.
0: ఎందుకల్ల వాడి ప్రవర్తనే దీనికి ఇంతకు మూల కారణము.
1: The reason is his behavior.
0: తల్లిదండ్రులనే గౌరవించినటువంటి వాడు ఇంకెవరినేం గౌరవిస్తాడు?
1: The one who cannot respect the parents can never respect
0: anyone. అలాంటి వాడిని ప్రొఫెసర్ గా చేస్తే పిల్లలు కూడా పాడైపోతారని ఒకరు ఎవరు కూడా వాడికి ఉద్యోగం ఇవ్వలేదు.
1: If he says, a fellow who does not respect the parents is to be made a professor, he will spoil all students under his care.
0: కనుక కాలేజీలో కూడా ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదు.
1: సో హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ ఎనీవే.
0: మరి కొన్ని దినాలు అయిన తర్వాత తల్లిదండ్రులు వెనుకపోతున్నారు.
1: అండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ డేస్ ది పేరెంట్స్ వర్ రిటర్నింగ్.
0: తిరిగి జాబ్ రాశారు.
1: అండ్ దే రోట్ ఎ లెటర్.
0: మమ్మల్ని స్టేషన్ లో వచ్చి చూడండి నాయన అన్నారు.
1: దే సెడ్ వీ లైక్ టు మీట్ యు ఎట్ ది స్టేషన్.
0: అప్పుడు పెద్దవాడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేసి
1: ది ఎల్డెస్ట్ సన్ కేమ్ టచ్ ది ఫీట్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇన్ రివర్. ది ఎల్డెస్ట్ ఫెలో సెడ్ ఐ కుడ్ గెట్ వెరీ హై పోస్ట్ because of your blessing only.
0: రెండో వాడు దగ్గర కూడా రాలేదు.
1: The second fellow was not there in the vicinity.
0: వాడు ఎక్కడ పోయినాడంటే సినిమాకి పోయినాడు అన్నాడు.
1: That fellow went to cinema theater.
0: నా జాబులు చేరినప్పటికీ వాడు ఏమి జాబులు లెక్క చేయలేదు.
1: Though he received the letter from the parents, he was unmindful.
0: కానీ లెక్క చేయకుండా ఆ విధంగా చేరేటప్పటికీ మరి కొంతకాలం అయిన తర్వాత వాడికి ఉద్యోగం కూడా ఊడిపోయింది.
1: Because of his carelessness and total negligence, he lost the job of a clerk also.
0: కానీ ఈ పెద్దవాడికి గొప్ప ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చింది.
1: Whereas the first son became a big professor.
0: ఆ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అలహాబాద్ వచ్చాడు.
1: And then he came to Allahabad.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు.
1: And he paid respects to parents.
0: నాన్న మీ యొక్క ప్రేమ వల్లనే నాకు ఈ పెద్ద ప్రమోషన్ వచ్చింది అన్నాడు.
1: Because of your love and blessing I could come to this high position.
0: ఈ రెండో వాడు చూస్తామంటే
1: the second fellow
0: వాడికి ఎవరూ గౌరవించేవారే లేరు.
1: Nobody respected him.
0: అప్పుడు నీకేమిస్తున్నారా ప్రజల లోపల గౌరవాన్ని అని అడిగాడు తండ్రి.
1: అండ్ ద ఫాదర్ ఆస్క్డ్ వాట్ ఇస్ యువర్ పొజిషన్ ఇన్ సొసైటీ హౌ ఆర్ యు రెస్పెక్టెడ్.
0: పెద్దవాడికి ప్రొఫెసర్ అయిపోవటం వల్ల స్టూడెంట్స్ ఫాదర్ మదర్స్ అందరూ వచ్చేసి నమస్కారం అండి అని పెద్దవాడికి నమస్కరిస్తున్నారు.
1: ద ఫస్ట్ సన్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ రిసీవ్డ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి ది స్టూడెంట్.
0: ఏ చిన్న క్లర్క్ వచ్చినప్పటికీ చిన్నవాడు అందరికీ నమస్కారం చేస్తున్నాడు.
1: సెకండ్ ఫెలో బీయింగ్ ఎ క్లర్క్ హ్యాస్ టు సాల్యూట్ ఎవ్రీబడి దట్ కమ్స్ టు హిమ్.
0: క్లర్క్ వచ్చిన వాడికి నమస్కారం చేస్తున్నాడు.
1: హి హ్యాస్ టు డు నమస్కారం విత్ ఎ కలీగ్ క్లర్క్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేయనటువంటి యొక్క బిడ్డ క్లర్కులు కూడా నమస్కారం చేస్తున్నాడు.
1: Therefore, the one who never paid respect, namaskar to parents,
0: clerks kuda evaru kaatani care cheyatam ledu.
1: No one is caring him.
0: Kaani pedda kumarunki,
1: whereas the eldest son,
0: talidandrulu gauravinchi pechinatunte vaadu kabatti,
1: because he was the recipient of the blessing and the love of the parents,
0: prati okkaru vachi namaskaristunnaru atanki.
1: He was respected by everybody.
0: కనుకనే యద్భావం తద్భవతి
1: అన్నారు. As is the behavior, as is the thoughts, so is the sequence and experience.
0: కనుకనే మన యొక్క భవిష్యత్ పట్ల మన యొక్క పవిత్రత క్రియాబలంతో మనం అభివృద్ధి పొందుతున్నాం.
1: Therefore, future depends upon our present conduct and behavior.
0: ఇదే విధంగానే పాశ్చాత్య దేశంలో కూడాను అనేక మంది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటున్నారు.
1: Likewise, in foreign countries also many respected others and were respected in turn.
0: కానీ మనం గౌరవాన్ని ఎవరికి తల్లిదండ్రులకి ఇవ్వనప్పుడు ఎవరు మనకు కుక్కలు కూడా నమస్కారం చేయవు.
1: When we don't respect our parents, even dogs also will start making fun of us.
0: ఈ విధంగా చెడిపోతున్నారు భారతీయ ప్రజలు.
1: And Bharatiyas are ruining their lives today.
0: ఏ దేశం పోయినప్పటికీ,
1: they may go anywhere,
0: ఏ స్థానంలో ఉన్నప్పటికీ,
1: they may be in any position,
0: తల్లిదండ్రులను మర్చకూడదు.
1: You should never forget your parents.
0: మన వేదవాక్యం అందుకును మాతృదేవో భవ.
1: The Veda says mother is God.
0: పితృదేవో భవ.
1: Father is God.
0: ఆచార్య దేవో భవ.
1: Teacher is God.
0: అతిథి దేవో భవ.
1: Guest is God.
0: ఈ విధమైన సద్గుణములను పెంచుతూ వచ్చాయి.
1: These are the virtues one has to cultivate.
0: కనుకనే మన భారతదేశము ఎంత పవిత్రమైనటువంటి యొక్క గుణములను మనకు పెంచింది.
1: ద భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ద నోబుల్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కానీ బయట దేశం యొక్క దీనికి పోతే మన యొక్క తల్లిదండ్రులు కూడా మరిపింపజేస్తున్నాయి.
1: బట్ వెన్ వన్స్ వీ గో అబ్రాడ్ వీ ఫర్గెట్ ఈవెన్ అవర్ పేరెంట్స్.
0: ఇటువంటి చదువులు చదివి మనకి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్?
0: ఎవడైనా సరే తల్లిదండ్రులను గౌరవించి,
1: first respect your parents,
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి,
1: follow your parents,
0: జీవించినటువంటి వాడు ఎంతనో ఉత్తమ స్థానానికి పొందుతాడు.
1: The one who leads life in this way, respecting loving parents, will occupy high position.
0: ఇలాంటి గుణములు ఈనాడు సంక్రాంతి దినము నేర్పేటువంటిది.
1: సంక్రాంతి is an occasion to learn and acquire this quality.
0: సంక్రాంతి క్రాంతి అనగా మార్పు చెందింపజేసేది.
1: సంక్రాంతి క్రాంతి means transformation.
0: ఇది మానవుని ఎంతనో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది.
1: సంక్రాంతి బ్రింగ్స్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కానీ మన వారు అట్లా చేయటం లేదు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్స్, వీఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు యాక్షన్.
0: ట్రాన్స్ఫార్మ్ కావాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్.
0: మన విద్య వల్ల మన చెడ్డ గుణములంతా మారిపోవాలి.
1: Our education should help us to give up all bad habits.
0: చెడ్డ అభ్యాసం అంతా దూరం కావాలి.
1: We should not have any bad habits any longer.
0: సదభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop good habits.
0: సద్గుణములను పెంచుకోవాలి.
1: Develop noble qualities.
0: ఇది మన భారతదేశం యొక్క పండుగలు మనకు నేర్పేటువంటివి.
1: This is the significance, the message of the observance of all festivals.
0: ఇలాంటి పర్వదినములు ఈనాడు మనం లెక్క చేయటం లేదు.
1: We are not bothered of such sacred festivals today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ,
1: బట్ యెట్ దే
0: సాక్రిఫైస్ ఫస్ట్ పేరెంట్ కూడాను పిల్లలు బాగా గౌరవించాలి.
1: రియల్లీ దే వాంట్ యు టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: వాళ్ళకి అన్ని విధములైనటువంటి కష్టములు వచ్చినప్పటికీ కూలినాలైనా చేసి మీకు మంచి గుడ్డలు అందిస్తున్నారు.
1: దే ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ టు సీ దట్ యు ఆర్ కంఫర్టబుల్.
0: అలాంటి తల్లిదండ్రులను ఈనాడు గౌరవించకపోతే,
1: if you don't respect your parents today,
0: mimmalni ki lokam em gauravistundi?
1: How do you expect the world to respect you?
0: America lo president ayinattu Lincoln,
1: the president of America is Abraham Lincoln.
0: Aa Lincoln ayinattu vaadu chaala beeda kutumbamlo puttadu.
1: Lincoln is from a very poor family.
0: Talli chaala వయసైనప్పటికీ పాత గుడ్డలంతా కుట్టి దాంట్లో డబ్బు తీసుకుని ఆ డబ్బును పిల్లవాడికి ఇచ్చి అన్నం పెట్టించింది.
1: మదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్ స్టిచ్ క్లోత్స్ అండ్ ఎర్న్ హర్ డైలీ లివింగ్ అండ్ కుడ్ ఎడ్యుకేట్ హర్.
0: ఒకనాడు మంచి శ్రీమంతుడైనటువంటి స్నేహితులతో కాలేజీకి పోతున్నాడు ఈ పిల్లవాడు.
1: దిస్ బాయ్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిచ్ బాయ్.
0: అప్పుడు అందరూ కూడా బీదవాడు, వీడు పూర్ బాయ్, పూర్ బాయ్ అని అందరు నెట్టేస్తూ వచ్చారు.
1: Everybody insulted him, kept him away from them because he is from a poor family.
0: Aa pillavaadu konchi duram poyin tarvata yechukuntu intiki vachadu.
1: The boy returned home crying all along.
0: Amma naaki chaduvaddu.
1: He said, mother, I don't want to go to school.
0: Nenu ee pillalato nenu chaduvuku polenu.
1: I don't want to be in the company of my classmates.
0: Nayana yedustunnavu, yedchaddu.
1: Mother said, why do you cry? Don't cry any longer.
0: Enduku nayana yedustunnavu?
1: Why do you cry?
0: అమ్మా నా పాత గుడ్డలట, నేను చాలా పూర్ మ్యాన్ అట, నన్ను వాడు చేరడట, నా ఫ్రెండ్షిప్ వాడికి అక్కర్లేదట.
1: మై క్లాస్మేట్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ దట్ దే డోంట్ వాంట్ మీ టు బి దేర్ ఫ్రెండ్ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఓల్డ్ టార్న్ అవుట్ క్లోత్స్.
0: దగ్గర చేర్చి తల్లి,
1: ద మదర్ కాల్డ్ హిమ్ క్లోజ్ బై నియర్,
0: ఎంతో ప్రేమతో,
1: విత్ ఆల్ లవ్,
0: నాయన మీరు బాగుపడితే నాకంతే చాలు.
1: హి సెడ్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యు ఆర్.
0: మేము ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాము.
1: In fact, we struggle hard.
0: కూలీనాలు చేసి మీ పొట్టలు నింపుతున్నాము.
1: ఐ డూ ద డైలీ లేబర్ అండ్
0: ఈ యొక్క తత్వాన్ని నువ్వు చక్కగా గుర్తుపెట్టుకో.
1: యు అండర్స్టాండ్ అవర్ ఫ్యామిలీ కండిషన్.
0: కానీ మనకు ఎవరు అగౌరవపరిచినా మనం అందరినీ గౌరవించాలి.
1: Others may disrespect you, but yet you should respect others.
0: నీవు అందరినీ గౌరవిస్తే తప్పక నీకు గౌరవం అందుతుంది.
1: If you respect everyone, you will be respected.
0: ఎవరు నన్ను గౌరవించలేదని నీవు ఏమీ బాధపడవద్దు.
1: Don't feel sad for the simple reason that others don't respect you.
0: Alli atti talli bodhana entanu chesindi.
1: And that was the teaching of the mother.
0: Aa yokka teachings e manasulo pettukunnadu.
1: And the teachings were there.
0: Ekkada poyina evaru enta avamanam chesina gaani naaku gauravam. Atma gauravame naa yokka pradhanamaina lakshanam.
1: In spite of the insult and humiliation everywhere, he considered self respect most important.
0: Self respect kavali naaku.
1: Self respect I need.
0: Evaraina emanu chesukovali.
1: Let anyone do act.
0: Ani aa dhairyanni penchukuntu vachadu.
1: He had that kind of courage.
0: Appudu ఒక దినంలో పూర్తి పాస్ అయిన తర్వాత,
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ స్టడీస్,
0: అతని మిత్రులందరూ చేరి,
1: ఆల్ హిస్ ఫ్రెండ్స్,
0: నీవు కొంచెం ఎలక్షన్స్ నిలుచుకో అన్నారు.
1: ఆల్ హిస్ ఫ్రెండ్స్ వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్.
0: ఆ ఎలక్షన్ లో నిలుచుకుంటే నేనేమైపోతానో, నేను సంపాదించిన ధనం అంతా కూడా పోతుందేమో.
1: వాట్ వుడ్ హ్యాపన్ ఇఫ్ ఐ టు కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్, ఐ మే లూజ్ ద మనీ ఆన్ హ్యాండ్.
0: అంటే అందరూ చాలా ప్రోత్సాహపరిచారు.
1: బట్ ఎవ్రీబడి ఎంకరేజ్ హిమ్.
0: ఆ విధంగా చేసేటప్పటికి తాను పాస్ అయినాడు. ఓటు దండిగా వచ్చినాయి అతనికి.
1: అండ్ హీ వన్ ది ఎలక్షన్ విత్ అబ్సల్యూట్ మెజారిటీ.
0: అప్పుడు ఇంత బీదవాణ్ణి అయినప్పటికీ నా తల్లి బోధన వల్ల, నేను రెస్పెక్ట్ చేయటం వల్ల అందరినీ నాకు ఇంత గౌరవమైన స్థానం చిక్కింది అన్నాడు, ఆనందించాడు.
1: అండ్ హీ జస్ట్ డిక్లేర్డ్ దట్ హీ కుడ్ ఆక్యుపై ది హైయెస్ట్ పొజిషన్ ఇన్ అమెరికా బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ దట్ హీ హాడ్ ఫర్ హిస్ పేరెంట్స్.
0: నిజంగా చూస్తే అతని దగ్గర చేతిలో కాసు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ హావ్ ఎనీ మనీ అట్ దట్ టైం.
0: గుణం మాత్రం ఉంటుండాలి.
1: It is only the character that brought him.
0: Evaru chusina gaani bichagaani chusina gaani gauravincheetuvanti vaadu.
1: Let him be the poorest of the poor, yet he loved them.
0: Taana tanchukuneetuvanti vaadu.
1: That's what his feeling.
0: Ayyo naaku bhavanam ledu.
1: I don't have a big building.
0: Pedda pedda vaallanta pedda pedda bhavanalu kattukunnaru.
1: All rich people live in mansions.
0: Ani alanti durbhavam ladamlo raaledu.
1: He didn't have such comparisons.
0: Naaku bhavanam lekapoyina paravaledu, naaku vanam undi.
1: I may not have a big mansion, but I have got a dwelling place.
0: నాకు గొప్ప గొప్ప కారు నాకు లేదు.
1: I don't have big cars.
0: కారు లేకపోయినా భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు.
1: I may not have a big car, but I have కాళ్ళు, the legs to walk.
0: అని ఈ విధంగా తనకు గొప్పదనాన్ని తాను చెప్పుకుంటూ పోయినాడు.
1: That has been his sacred feeling, the high level of thought.
0: కట్టగనిపడికి అతనే చాలా గొప్పవాడయ్యాడు.
1: And he became the topper.
0: ప్రతి స్థాయి కూడాను అతన్ని ఎన్నుకుంటూ రాచారు.
1: అండ్ హూస్ ఎలెక్టెడ్ టు దట్ పొజిషన్.
0: అప్పుడు అందరికీ చాలా సహాయం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హూస్ హెల్పింగ్ ఎవ్రీబడి.
0: నీగ్రోస్ పక్కన దూరం పెట్టేశారు వాళ్ళందరూ.
1: యూ నో ద బ్లాక్స్ నీగ్రోస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ సొసైటీ.
0: కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క లింకన్ చాలా గౌరవించి పెంచినారు.
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ రెస్పెక్టెడ్ లింకన్.
0: లింకన్ పెంచి గొప్పవాడిగా చేసుకుని, నీ యొక్క రెస్పెక్ట్ మాకు ఇంత గౌరవాన్ని ఇస్తుండాలి సార్ అన్నారు.
1: అండ్ ఆల్ నీగ్రోస్ సేడ్, బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ యూ హావ్ షోన్ టు us, యు ఆర్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ.
0: ఈ లింకన్ యొక్క దీని వల్ల నీగ్రోస్ ను చాలా గౌరవిస్తూ వచ్చారు.
1: అండ్ ద నీగ్రోస్ రిసీవ్డ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఇన్ సొసైటీ బికాస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ లింకన్.
0: కనుక మానవుని గౌరవించేసేది, మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేది మన యొక్క రెస్పెక్ట్.
1: Therefore, that takes you to exalted position, very high position in society.
0: మన ఆత్మ గౌరవమే మనకు రక్షిస్తుంది.
1: The self-respect will protect you.
0: నీవు బీదవాడు కావచ్చును.
1: You may be poor.
0: దానివల్ల నీవేం వగచవద్దు.
1: You don't need to bother about it.
0: బీదవాడిని నువ్వు ఆనందించు.
1: You be happy for him.
0: బీదవాడిని గౌరవించుతూ
1: పో. You respect all people.
0: తప్పక నీకు ఆ గౌరవం చిక్కుతుంది అన్నాడు.
1: And you will be revered and respected.
0: ఇట్లా పూర్వకాలం నందు ఈ విధమైనటువంటి గౌరవాన్ని అందించడం చేతనే అందరూ గొప్ప గొప్ప వారయ్యారు.
1: Because of the courtesy and etiquette of the past, people occupied high positions.
0: ఇప్పుడు ఎవరైనా కొంచెం బీదవాడో చెప్పితే చాలా హీనున్నో చూస్తే, చి, గెట్అవుట్ గెట్అవుట్ అంటారు.
1: Today we don't want any poor people to come close to us. We neglect them.
0: కాదు కాదు వారిని దగ్గరికి చేర్చుకోవాలి.
1: It should not be. We should spend time with them.
0: వారిని మనం గౌరవించాలి.
1: We should respect them.
0: వాళ్ళకు వచ్చే గౌరవం పూర్వం మనకే వస్తుంది.
1: We should honor them.
0: గౌరవం కోసం వారిని గౌరవించవద్దు.
1: Not for simple honor's sake.
0: ఈ నేచర్ కోసం వాటిని గౌరవించు.
1: This respect should be your nature.
0: ఆ నేచర్ నువ్వు పెంచుకోమని చెప్పింది.
1: And this respectful nature you should develop more and more.
0: ఆనాటి నుంచి లింకన్ తల్లిని పూజిస్తూ వచ్చాడు.
1: You know that Lincoln has been worshipping his mother, adoring
0: her. నాకు నిజమైన దైవము.
1: Mother is God.
0: నాకు సద్గుణములంతా సద్బుద్ధులంతా నేర్పింది ఆమె.
1: In fact, I was taught by my mother all the virtues.
0: కాబట్టి ఎవరు మంచి బుద్ధులు నేర్పుతారో వాళ్లే మనకు దైవము.
1: And therefore, anyone who teaches you the noble qualities, they are God's.
0: కనుకనే గాడ్ అంటే ఎక్కడో లేదు.
1: God is not elsewhere.
0: గాడ్ నీ రెస్పెక్ట్ లోనే ఉంటుంది.
1: God is there in your self-respect.
0: ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు పెంచుకుంటే,
1: if you develop that self-respect,
0: గాడ్ అందులోనే ప్రత్యక్షం అవుతాడు.
1: And naturally, you will grow and develop.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ వారిని మీరు గౌరవించాలి.
1: Parents may be in any position, anywhere.
0: వాళ్ళ మాటలు మీరు గౌరవించి లెక్క చేసేయాలి.
1: You should follow them, you should love them, serve them.
0: వారు ఏం చెప్పినా సరే తల వంచుకొని పో.
1: Whatever they say, you should listen to them.
0: అప్పుడే నీకు చక్కని గౌరవం వస్తుంది.
1: Then only you will be honored in society.
0: అని చెప్పి,
1: so say,
0: ఆనాటి గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ తో మేము గొప్ప స్థానాన్ని సంపాదించామని ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్ ఇన్ ద పాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బై అబ్జర్వింగ్, బై హ్యావింగ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్, దే కుడ్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్.
0: తల్లిదండ్రులను చూసిన తక్షణమే తల వంచాలి.
1: The moment you are in front of your parents, you should bend your head in respect.
0: మన ప్రాచీన హిందువుల యొక్క పద్ధతులు ఎట్లా ఉంటుంటాయో తెలుసిన?
1: యు నో ది ఏన్షియంట్ ట్రెడిషన్.
0: గొప్ప గొప్ప భవనాలు కడతారు.
1: యు సీ టుడే బిగ్ బిల్డింగ్స్.
0: కానీ చిన్న తలుపులు పెడతారు.
1: అండ్ యూ హావ్ ది స్మాల్ షార్ట్ డోర్స్.
0: ఈ డోర్లు ఎందుకోసం అట్లా పెట్టారు?
1: యు నో వై ది డోర్స్ ఆర్ సో షార్ట్.
0: అయ్యో దొంగలు పరిగెత్తిపోకూడదని చిన్న డోర్ పెట్టారులే అని మనం చెడ్డ భావన పొందుతాం.
1: అండ్ వీ థింక్ దట్ ఇఫ్ ది డోర్స్ ఆర్ సో స్మాల్ అండ్ షార్ట్ సో దట్ థీవ్స్ వుడ్ నాట్ గో సో ఈజీ.
0: కాదు, అది కాదు వాళ్ళు దీనికి కారణం.
1: Purpose.
0: ఎటువంటి వారైనా రాని మన ఇంటికి వచ్చేటప్పటికి మన యొక్క గెస్ట్,
1: ఎనీ గెస్ట్ దట్ మైట్ విజిట్ యువర్ రెసిడెన్స్,
0: మన ఇంటికి వచ్చినప్పుడు తల వంచుకొని రావాలి.
1: విల్ హావ్ టు నెసెసర్లీ బెండ్ డౌన్ దేర్ హెడ్ టు గెట్ ఇన్.
0: ఇట్టి గౌరవాన్ని ఆనాడు తలుపులతో పాటు విండోస్ తో పాటు మనం పెట్టి ప్రజలను పోషిస్తూ వచ్చాం.
1: ఈవెన్ ది విండోస్ అండ్ ది డోర్స్ ఆఫ్ ఎవ్రీ హోమ్ టీచ్ ది లెసన్ ఆఫ్ రెస్పెక్ట్.
0: అటువంటి పద్ధతిని ఈనాడు భారతీయులు ఎక్కడ మర్చిపోయినారు?
1: దట్ ఏన్షియంట్ ట్రెడిషన్ ఇట్ ఇస్ ఫర్గాటెన్.
0: ఈనాడు కడపలు కూడా పెట్టడం లేదు ఇంటికి.
1: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ది డోర్ స్టెప్ ఆల్సో దేర్.
0: ఎందుకంటే కడపలు పెడితే దాన్ని దాటుకుని పోవాల చాలా కష్టమైపోతుంది.
1: బికాస్ యూ హ్యావ్ టు జస్ట్ గో అహెడ్ క్రాసింగ్ దిస్ డోర్ స్టెప్.
0: అది కాదు, మన పూర్వీకులు కడపలు పెద్దదిగా పెట్టేటువంటి.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే హ్యాడ్ బిగ్ బ్రాడ్ డోర్ స్టెప్స్.
0: పెద్ద డోర్ పెట్టేసరికి అయ్యో దొంగలు పరిగెత్తుకోకూడదని పెట్టారులే ఈ పిచ్చివాళ్ళు. ఈనాటి పిల్లలు అంటే
1: మోడర్న్ పీపుల్ థింక్ దట్ దే ఆర్ ఆల్ మ్యాడ్ క్యాప్స్ బికాస్ దే వాంటెడ్ టు ప్రివెంట్ ది థీవ్స్ ఫ్రమ్ గెటింగ్ ఇన్ అండ్ రన్నింగ్ అవే.
0: కాదు కాదు,
1: ఇట్స్ నాట్ సో.
0: మనం ఇతరుల ఇంటికి వెళ్ళినా మనం తల వంచుకొని కిందికి పోవాలి.
1: ఈవెన్ ఇఫ్ యూ విజిట్ ఎనీబడీ యూ హావ్ టు బెండ్ యువర్ హెడ్ అండ్ గివ్.
0: ఇతరులు మన ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కూడా తల వంచుకొని మన ఇంటికి రావాలి.
1: గెస్ట్ ఫ్రమ్ ది నైబర్హుడ్ ఆల్సో హావ్ టు bend their heads and get in.
0: Antegani dongalu teesukokopokunda unde kosamani pettaledu talapudu peddavi.
1: It's not simply to prevent thieves from getting in.
0: Karuka mana bharatiyulu prati aacharamunu kudanu chaala vinaya bhaya vishwasalato penchukuntu vacharu.
1: The whole tradition of Bharat is full of humility, obedience and sanctity.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: meerandaru vinandi ilanti gunamulu nerchukoni.
1: You have to learn these habits.
0: ఇలాంటి పద్ధతులు మీరు పెంచుకుని
1: గ్రో ఇన్ ట్రెడిషన్.
0: మీరు భవిష్యత్ లోపల
1: అండ్ ఇన్ ఫ్యూచర్
0: కీర్తి గౌరవాన్ని పెంచుకోండి.
1: సీ దట్ యు ఆర్ ఆనర్డ్, రెస్పెక్టెడ్.
0: తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వండి.
1: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
0: నా కుమారుడు నేను చెప్పినట్టు వింటున్నాడని వాళ్ళు ఆనందించాలి.
1: దట్ పేరెంట్స్ సే దట్ మై చిల్డ్రన్ ఆర్ ఫాలోయింగ్ మై వర్డ్స్, లెట్ దెం బి హ్యాపీ.
0: ఆ ఒక్క పేరును మీరు పొందితే అంతే చాలు.
1: ఇఫ్ యు గెట్ దట్ గుడ్ నేమ్, దట్ ఈస్ ఎనఫ్.
0: దైవానికి అనుగ్రహం కావాలంటే పూజలు చూపు పురస్కారములు చేస్తే కాదుగా వచ్చేది.
1: To be the recipient of God's grace, you don't need to worship and meditate.
0: మరి ఈ పిల్లవాడు ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు?
1: To what extent he is following the command of his parents and
0: ఎంత చదువులు చదివినప్పటికీ
1: in spite of high education
0: చదువులు పెంచరు.
1: It's not the education.
0: చదువు అహంకారాన్ని పెంచుతుంది.
1: In fact, education makes you egoist.
0: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
1: It doesn't help you to be humble.
0: కనుక వినయ భయ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: Therefore, the humility, devotion have to be developed and cultivated. గొప్ప
0: వారు అవుతారు దేశానికి.
1: Then only you'll be the future leaders of this country.
0: మీరు గొప్ప వారు కానక్కర్లేదు.
1: You don't need to be great.
0: మంచి వారు కాండి.
1: You need to be good, not necessarily great.
0: గొప్ప పేరు ఈ పొద్దు వస్తుంది రేపు పోతుంది.
1: Great name, big name you may get today and lose tomorrow.
0: కానీ మంచి నేము శాశ్వతమంతా వస్తుంది.
1: But the good name that you get will remain with you forever and ever.
0: గుడ్ పేరు తెచ్చుకోండి.
1: Get a good name.
0: అంతేగాని ఎంత రెస్పెక్ట్ పేరు నేను తెచ్చుకోకండి.
1: Don't strive to be great.
0: మరి great, great, great అంటే గేటే అయిపోతుంది.
1: And if you think of great, great, it becomes a gate to get out.
0: కానీ మనం గ్రేస్ సంపాదించుకోవాలి.
1: గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: ఈనాడు గ్రేస్ కంటే గ్రాస్ని పెంచుతున్నారు.
1: More than to earn grace, but we are running after grass.
0: ఈ గ్రాస్ అంటే పశువులు తినేటువంటి గ్రాస్.
1: You know, it's the cow that eats the grass.
0: కనుక నేను గ్రాస్ని పెంచుకోవటం వల్ల పశువులుగా తయారైపోతున్నాను.
1: Because we run after the grass, we are like animals.
0: మనం గ్రేస్ని పెంచుకోవాలి.
1: We should earn God's grace.
0: ఆ గాడ్స్ గ్రేస్ని పెంచుకుంటే
1: if you have God's grace,
0: ఎంతటి మంచివారైనా అవుతారు.
1: You'll be certainly good.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సంక్రాంతి,
1: హృదయ సంక్రాంతి,
0: ఈ సంక్రాంతి దినం మనం పెంచుకోవాల్సింది. మనం ఇతరులను గౌరవించి మనం గౌరవాన్ని అందించాలి.
1: వాట్ వీ షుడ్ డూ టుడే ఇస్ టు ఆనర్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఎవ్రీబడి.
0: వాడి రెస్పెక్ట్ మీరు తీసుకోవాలి.
1: అండ్ ఆల్సో బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్.
0: కనుక మీరు రెస్పెక్ట్ చేసేటువంటి గుణం నేర్చుకోండి.
1: This is the quality that you have to develop and learn.
0: చిన్న విషయం మీకు ఎదురుగానే చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ టు టెల్ యూ రైట్ నౌ.
0: చిన్న పిల్లవాడు,
1: స్మాల్ బాయ్,
0: ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లవాడు,
1: దిస్ బాయ్ ఫ్రమ్ అమెరికా,
0: అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటమే కాకుండా వేదంలో కూడా ఫస్ట్ వస్తున్నాడు.
1: హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ వేదా చాంటింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకోవటం చేత తల్లిదండ్రులు కూడా అతన్ని ఎంతో గౌరవిస్తున్నారు.
1: Because of these qualities, the parents respect him, love him.
0: ఇంత మంది జనుల లోపల వీడికి ఇంత గొప్ప పేరు వచ్చింది కదా అని తండ్రి ఎంతో ఆనందించాడు.
1: The father is blissful because his son is appreciated by everybody here.
0: ఇట్లా తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవిస్తారు.
1: Parents are also extremely happy. They love you more.
0: పిల్లవాడి యొక్క గౌరవ మర్యాదల వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరును పొందుతున్నారు.
1: Because of the good name of this boy, the parents also have earned good name.
0: కనుక మనం తల్లిదండ్రులు కూడా మంచి గౌరవాన్ని తెప్పించాలి.
1: Therefore, we should see the parents get good name.
0: ఈ విధంగా ఉండినప్పుడే అప్పుడే కుమారుడు గొప్పవాడని తెలుస్తుంది.
1: That is the objective in begetting a son who will get a good
0: name. పేరును మనం సంపాదించుకోవాలి.
1: We should get a good name.
0: గొప్ప ధనములు సంపాదించి మేడలు మిద్దెల వల్ల మనకు పేరు రావు.
1: Nothing great in acquiring possessions, mansions, buildings, properties.
0: అవంతా ఈనాడు వచ్చిన రేపు పోతుంటాయి.
1: Today you may have them, you are bound to lose tomorrow.
0: కానీ గౌరవం అనేటువంటిది ఒకతూరు వచ్చినటువంటిది ఎంతకాలమైనా నిలిచిపోతుంది.
1: The good name you get, once you get it, it will be with you forever and ever.
0: ఎప్పటికీ అది మాసిపోయేది కాదు, మాసిపోయేటువంటిది కాదు.
1: It will never leave you, it will never fade.
0: కనుక అట్టి గొప్ప పేరును మీరు సంపాదించుకోండి.
1: Such a good name you should get it.
0: అప్పుడే మీరు గొప్ప సత్యసాయి విద్యార్థులు చాలా గొప్పవారని పేరు పొందుతారు.
1: Then only you will get a good name that you are the students of Sri Satya Sai Educational Institution.
0: మీకు తెలుసు,
1: you know this.
0: విద్యార్థుల వల్ల ఒక నయా పైసా కూడా నేను అందుకోవటం లేదు.
1: You all know the students do not pay even single naya paisa to the institutions.
0: ఇంకా వాళ్ళకి ఏమైనా లేకపోతే నేనే ఇంకా పుస్తకాలు కొనిస్తుంటాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమి పుచ్చుకోవటం లేదు.
1: Furthermore, Bhagavan gives you books, provides you all conveniences and comforts.
0: కనుకనే అందువల్లనే ఆ ప్రేమ వారికి నా పైన, నా ప్రేమ వారికి వారి పైన ఇంత అభివృద్ధి అవుతుండాలి.
1: That's the reason why boys love Bhagavan and Bhagavan loves boys.
0: తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళ దేశానికి పోతున్నా కూడాను గుడ్ బై అని ఆనందిస్తారు, కానీ బాధపడరు.
1: That even while leaving parents, they say goodbye and they are quite happy to leave their parents.
0: నేను బృందావనం వచ్చి లేక బెంగళూరుకు వచ్చి వాళ్ళ కాలేజీలో వచ్చి ఒక దినం తిరిగి పుట్టపర్తికి వాపసు పోతుంటే ఏడుస్తారు పిల్లలు.
1: When Bhagavan starts returning from Vrindavan back to Puttaparthi, boys gather there and shed tears, they cry.
0: ఈ ప్రేమకు వారు ఎక్కడి నుంచి వచ్చింది?
1: How could they have that love?
0: స్వామి యొక్క ప్రేమనే వారి ప్రేమకు నాకు సాటి.
1: It is Bhagavan's love and their love for Bhagavan.
0: నేను అందరికీ అందించేది నేను ఒక్కటే.
1: It is only the love, the message and the teaching of Bhagavan.
0: నా ప్రాపర్టీ మిద్దెలు మేడలు కావు.
1: Bhagavan's property does not comprise properties or mansions.
0: Biggest property, love, love, love.
1: Bhagavan's biggest property is love and love only.
0: ఆ ప్రేమ ఇస్తున్నాను వారి ప్రేమను పుచ్చుకుంటున్నాను.
1: Bhagavan loves you and receives your love.
0: నేను ఎప్పుడు పిల్లల్ని కోరేటువంటి నాయన మీ ప్రేమను నాకు ఇవ్వండి.
1: What Swami wants you is to give you
0: love. ఏది కావాల్సినా నేను ఇస్తాను.
1: And if you just give your love, I will give you whatever you want.
0: అందువల్లనే పిల్లలకు అంత ప్రేమ వస్తుంటుంటాయి.
1: That's why boys loves Bhagavan.
0: కనుక మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
1: Develop this love more.
0: తల్లిదండ్రులకు ప్రేమను పెంచుకోండి.
1: Love your parents.
0: తల్లిదండ్రులను ప్రేమించండి.
1: Love your parents.
0: తల్లిదండ్రుల ఆజ్ఞలు నడుచుకోండి.
1: Follow their command.
0: తప్పక మీరు ఉద్ధారణ అయిపోతారు.
1: You are bound to be great. Achieve everything in life.
0: భజన వినాశి శాంతి నది భజన వినాశి శాంతి నది.

in my

0: హరి భజన నిరంతరము ఎప్పుడు కూడా నువ్వు మనసులోనైనా తలుచుకుంటున్నా అండి. ఎక్కడ ఉండినప్పటికీ అడవులు ఎందున్నా, ఆకాశంలోనున్నా, పల్లెలోనున్నా, పట్టణంలోనున్నా, కుట్ట మీదనున్నా, నట్టేట పడి ఉన్నా, దిక్కులేని వాడి దేవుడోము ప్రేమ ఒక్కటే.
1: You may be in a village or in a city, the mountain top or down the valley in the deep sea. See, you may be anywhere, but if you love God, God is only the refuge or the forlorn.
0: ఆ ప్రేమ ఒక్కటే మిమ్మల్ని వెంట జంట ఇంట ఉండి కన్నీటిగా కాపాడుతూ వస్తుంది.
1: దట్ లవ్ విల్ బి విత్ యూ ఆల్వేస్, విత్ యూ ఆల్ ఇన్ యూ ఆల్వేస్. దట్ విల్ ప్రొటెక్ట్ యూ,
0: ఇన్ యూ, అరౌండ్ యూ.
1: ఇట్ ఈస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 12th January 2004 in Prashantinilayam during the Sankranti celebrations. Bhagavan says our virtues are more important than our education. He urges us to respect our parents and to always be good. This will confer on us success in all walks of life.

परम सुखदम्।

పరమసుఖదం కేవలము జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశము ద్వంద్వాతీతం గగన సదృశము తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం

0: Tributo. Brahmanandam Paramasukadam Kevalam Jnanamuktim. ఆనందవల్లియందు బ్రహ్మానందమును అత్యంత విచిత్రముగా వివరిస్తూ వచ్చింది.
1: ఆనందవల్లి ఎక్స్ప్లెయిన్స్ దిస్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే.
0: బ్రహ్మానందమనగా మానవుడు వర్ణించుటకు వీలుడైనటువంటి ఆనందము.
1: Brahmananda, supreme bliss, is beyond human comprehension.
0: అపరిమితమైనటువంటి ఆనందమును అందించేటువంటి ఆనందం.
1: It is the one that confers limitless bliss.
0: ఇది వాక్కులకు కాని మనస్సులకు కాని చెప్పుటకు వీలు కాదు.
1: It cannot be extolled, expressed by word or comprehended by mind either.
0: హాయిగా, స్థాయిగా, శాంతిగా, నిష్కలంకంగా, నిర్మోహంగా నిత్య జీవితాన్ని గడిపేటువంటి ఒక మానవత్వానికి ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో అర్థం కాదు.
1: అన్లెస్ వన్ స్పెండ్స్ లైఫ్ ఇన్ హై హ్యాపీనెస్, in sthayi, in certain standards, in peace, pure, unsullied, unpolluted, without any attachment, it is not possible for everyone to know Brahmananda or supreme bliss.
0: ఈ ప్రాకృతమైనటువంటి జగత్తునందు,
1: in this world,
0: భౌతికమైనటువంటి జీవితమునందు,
1: physical world,
0: లౌకికమైనటువంటి భావమునందు,
1: worldly thoughts,
0: ఈ బ్రహ్మానందమునకు అర్థం లేదు.
1: Supreme bliss Brahmananda has no relevance.
0: మానవుడు నిత్య జీవితంలో అనుభవించినటువంటి ఆనందములన్నీను అనుభవించి పుష్టిగా సంతుష్టిగా తన జీవితమును గడిపేటువంటి ఆనందములకు మానవ ఆనందము అని పేరు పెట్టారు.
1: మ్యాన్ ఇన్ హిస్ డైలీ లైఫ్ వాట్ హీ ఎక్స్పీరియన్సెస్, పుష్టి ద స్ట్రెంగ్త్, సంతుష్టి ద సాటిస్ఫాక్షన్, ద స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్, మానవానంద.
0: అయితే ఈ మానవానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే గంధర్వానందము.
1: 1000 times మోర్ దాన్ ది హ్యూమన్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ గంధర్వానంద.
0: ఈ గంధర్వానందమునకు 1000 రెట్లు అధికమైనటువంటిదే దేవానందం.
1: 1000 and 1000 times మోర్ దాన్ గంధర్వానంద ఇస్ దేవానంద.
0: ఈ దేవానందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే దైవానందము.
1: 1000 times మచ్ మోర్ దాన్ దేవానంద ఇస్ దైవానంద.
0: ఈ దైవానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే మానవత్వములో దేవ గంధర్వానందము.
1: దట్ ఇస్ దట్ ద లేటెంట్ హ్యాపీనెస్ విత్ ఇన్ మ్యాన్ ఇస్ 1000 times మోర్ దెన్ దైవానంద.
0: ఈ దైవ గంధర్వానందములకు 1000 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందము.
1: బృహస్పతి ఆనంద ఇస్ 1000 times మోర్ దెన్ దిస్.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిదే కేవలం ప్రజాపతి ఆనందం.
1: ప్రజాపతి ఆనంద ఈజ్ 1000 times మోర్ దాన్ బృహస్పతి ఆనంద.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 1000 రెట్లు అధికమైనటువంటిది బ్రహ్మానందం.
1: మచ్ మోర్ దాన్ దిస్ ఈజ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్.
0: మొదటి మానవానందమునకు ఈ బ్రహ్మానందమునకు ఎంత తేడా ఉన్నదో యోచించుకోవచ్చు.
1: What lot of difference lies between the human happiness manavananda and brahmananda the supreme bliss.
0: Kani manavanaku ఈ బ్రహ్మానంద తత్వం అనేటువంటిది ఏంటో అర్థం చేసుకోనకలేక ప్రతిదానికి నేను బ్రహ్మానందంగా ఉన్నాను, బ్రహ్మానందంగా ఉన్నాను అని వర్ణిస్తుంటాడు.
1: Man has no idea of Brahmananda, supreme bliss, while he brings down to every tiny little act.
0: ఒక హోటల్లో వెళ్ళి మంచి భోజనం భుజించేటప్పటికి బా బ్రహ్మానందంగా ఉంది భోజనం అంటాడు.
1: He goes to a hotel and has his meal and he says, Brahmananda, supreme state of
0: ఈనాడు ఆనందవల్లిలో చెప్పినటువంటి బ్రహ్మానందమునకు మానవానందమునకు ఏమి వ్యత్యాసం?
1: What is mentioned in Anandavalli, starting with the human happiness, Manavananda,
0: ఏమిటి అర్థం చేసుకోనకలేక ప్రతిదానికి నేను బ్రహ్మానందంగా ఉన్నాను, బ్రహ్మానందంగా ఉన్నాను అని వర్ణిస్తుంటాడు.
1: Man has no idea of Brahmananda.

0: ఏమి వ్యత్యాసం?
1: వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ఆనందవల్లి స్టార్టింగ్ విత్ ది హ్యూమన్ హ్యాపీనెస్, మానవానంద అండ్ బ్రహ్మానంద,
0: అది మహతోమహీయం.
1: అండ్ దిస్ ఇస్ స్మాలర్ వన్, దట్ ఇస్ మైటియెస్ట్.
0: ఇది అణుమాత్రమైన ఆనందము.
1: దిస్ ఇస్ ఫ్రాక్షనల్ టైనీ.
0: మనస్సునకు వాక్కునకు లోబడినటువంటి ఆనందము మానవానందము.
1: హ్యూమన్ హ్యాపీనెస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ వెర్బలే అండ్ ఆల్సో కెన్ బి అండర్స్టూడ్ బై మైండ్.
0: దైవానందములకు ఎట్టి పరిమితము లేదు.
1: బట్ డివైన్ బ్లెస్ హ్యాస్ నో లిమిట్స్.
0: సందీపన్ చటర్జీ చెప్పినట్టుగా నో రీజన్, దానికి చెప్పడానికి వీలే లేదు.
1: As Sandeepan said, it has no reason, it cannot be expressed.
0: దైవానందములకు ఎట్టి రీజను లేదు.
1: The divine bliss has no reason as such.
0: Sarvada sarvakala sarvavastale endukudunu aanandam aanandame.
1: The bliss remains as it is at all points of time, under all circumstances.
0: Brahmanandam.
1: Brahmanandam.
0: Brahma gani aatma gani ప్రత్యేకించినటువంటివి కాదు. ఆత్మకే బ్రహ్మమని, బ్రహ్మమునికే ఆత్మని ఉన్నది. కనుకనే ఆత్మానందము బ్రహ్మానందం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు.
1: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ సినోనిమ్స్. అండ్ బ్రహ్మానంద సుప్రీం బ్లిస్ ఈజ్ వెరీ మచ్ సేమ్ యాజ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఆత్మతత్వం అనేటువంటిది నిరంతరం కూడాను ఆనందమయమై ఉంటుంటుంది.
1: The spirit of the self, Atma, is always in blissful state.
0: Brahma aneetvanti padamunaku aanandam ane artham.
1: The meaning of the word Brahma is bliss.
0: Sarvatra vyapinchinatvanti aanandamunake Brahma aanandam ani peru.
1: That bliss which is all expansive and pervasive is Brahmananda.
0: Ee Brahmanandamulo manavaanandam aneetvantidi kevalamu adu maatramainatvantidi.
1: In the supreme this Brahmananda, the human level of happiness is just so subtle, microscopic.
0: Sarvatra vyapinchinatvantidi gali.
1: In this world, that which is so widely spread
0: ee galiki itti aakaramu atti aakaram ani evaru nirnayinchaleru.
1: Air has no specific form.
0: Kani atti sarvavyapamainatundi galini oka chinna balloon lu oodinappudu chinnaga roopanni pondutundi.
1: This air which is present everywhere, when blown into a balloon, it assumes that form.
0: ఆ పరిమితం కంటే అధికమైనటువంటి గాలిని చేర్చుకోలేదు ఆ బెలూన్.
1: That balloon cannot contain all the air around.
0: అది ఒక పరిమితమైనటువంటి యొక్క బెలూన్.
1: The balloon is limited in its dimension.
0: అధికంగా ఊపేటప్పటికి పట్టను పగిలిపోతుంది.
1: If you blow the air into the balloon more and more, it bursts.
0: కాబట్టి ఆ బెలూన్ లో ఉన్నటువంటి యొక్క గాలికి, సర్వత్రా వ్యాపించినటువంటి గాలికి ఎట్టి వ్యత్యాసం ఉన్నది?
1: వాట్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ది ఎయిర్ విత్ ఇన్ ద బెలూన్?
0: ఎట్టి ప్రమాణము కూడా దీనిని గుర్తించలేవు.
1: నో వన్ ఇస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వెల్.
0: కనుక బృహస్పతి ఆనందం కంటే, ప్రజాపతి ఆనందం కంటే బ్రహ్మానందము అత్యంత విశాలమైనటువంటిది.
1: దేర్ఫోర్ మోర్ దాన్ బృహస్పతి ఆనంద, more than prajapati ananda, brahmananda is widespread.
0: Kalukane brahmanandam anetunte padyamulandu sarva padamulu kudanu brahmaku sambandhinchinatuntivi.
1: All words, vocabulary are related to brahma.
0: Rendavadi paramasukadam.
1: Next one is paramasukadam, supreme happiness.
0: Emti ee sukamu?
1: What is this happiness?
0: Sharira sukama, indriya sukama, buddhi sukama, మనోసుఖమా, ఏ సుఖం ఇది?
1: వాట్ ఈస్ దిస్ హ్యాపీనెస్? ఇస్ ఇట్ ఫిజికల్ ఆర్ సెన్సువల్ ఆర్ దట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఆర్ మైండ్?
0: ఏ సుఖమని కూడా ఎవరు నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్.
0: కస్మై నమః ధర్మణే అన్నారు. కస్మై నమః, కస్మ అనగా ఏమిటి? సుఖస్వరూపులకు నమస్కారము అని.
1: ఇట్ మీన్స్ ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: పూర్వం భగవంతుని యొక్క స్వరూపములు గుర్తించుకోలేనటువంటి వ్యక్తులందరూ కూడాను కస్మై నమః ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: Earlier days when people could not have any idea of the form of God, they worshiped this way.
0: ఇటువంటి యొక్క ప్రార్థనే తట్టు వచ్చారు.
1: That is the trend of worship by the ancient rishi.
0: సుఖస్వరూపుడు భగవంతుడు.
1: God is the very personification of happiness.
0: అయితే దీనికి ఎట్టి కాల పరిమితి లేదు.
1: This is not bound by time.

0: ఈ సుఖమును కొరను ఎట్టి పరిమితము లేదు.
1: దిస్ హెస్ నో బౌండరీ ఐదా.
0: కాలకర్మము ఎందుకు కూడా పరిమితము లేదు.
1: ఇట్ హెస్ నో లిమిటేషన్ టు ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్.
0: కాలకర్మకు అతీతమైనటువంటి సుఖమే పరమ సుఖం.
1: దట్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ రీజన్ ఇస్ ది సుప్రీం బ్లిస్.
0: ఈ పరమ సుఖమునకు సరైనటువంటి అర్థం చెప్పాలనుకుంటే,
1: టు గివ్ ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ పరమ సుఖ సుప్రీం హ్యాపీనెస్,
0: శారీరక సంబంధమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఫిజికల్.
0: ఆకారమే లేదు.
1: ఇట్ హెస్ నో ఫామ్.
0: ఆకారం లేనటువంటి దానికి ఎట్టి ఆకారం అని చెప్పగలరు మీరు?
1: ఇట్ హెస్ నో ఫామ్ యాజ్ ఇట్ ఇస్. హౌ కెన్ యూ డిసైడ్ ఇట్స్ ఫామ్?
0: కనుక ఈ సుఖం ఎట్టి సుఖము? పరమ సుఖం.
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్? సుప్రీం హ్యాపీనెస్.
0: ఒక అమృతముకైనా ఒక విధమైనటువంటి ఒక రూపాన్ని చెప్పవచ్చును, కానీ ఈ సుఖములకు అతీతమైనటువంటి సుఖము.
1: అమృత్ నెక్టర్ యాజ్ సచ్ has a form but nothing as the param sukha.
0: Bhagavantu nirantaram kudanu sukha swarupude.
1: God is in eternal bliss.
0: Dukkhamulaku krungaka aanandamulaku pongaka nirantaram kudanu paramanandamto kudinatvanti sukhamu.
1: God is not elated by praise nor frustrated by blame. He is always in a state of eternal bliss.
0: Parama sukadam kevalam gnanamurtim. Kevalam anaga emiti?
1: కేవలం.
0: దేశ కాల పరిస్థితులకు అతీతమైనటువంటి యొక్క తత్వము కేవలం.
1: కేవల మీన్స్ దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిట్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
0: జ్ఞాన రూపం. నిజమైనగా జ్ఞానతత్వము అతను భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన.
0: జ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ జ్ఞాన? విజ్డమ్.
0: గ్రంథ జ్ఞానమా?
1: టెక్స్చువల్.
0: ఇంకే విధమైనటువంటి యొక్క యోగ జ్ఞానమా?
1: ఆర్ ఎనీ యోగిక్ నాలెడ్జ్?
0: లేక ఇంకే విధమైనటువంటి యొక్క లోక జ్ఞానమా?
1: ఆర్ ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ ఫిజికల్ ఇన్ఫర్మేషన్?
0: ఏ జ్ఞానం ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
0: ఇది పరమ జ్ఞానము.
1: ఇట్ ఈస్ ది సుప్రీం నాలెడ్జ్.
0: ఇది ఏ బ్రహ్మ జ్ఞానము?
1: ఇట్ ఈస్ విజ్డమ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మ జ్ఞానమునకు ఆద్యాంతములు లేవు.
1: విజ్డమ్ ఆఫ్ ద బ్రహ్మన్ విజ్డమ్ హాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: అన్నింటి ఎందుకు ఈ బ్రహ్మ జ్ఞానం ఉంటుంది?
1: This brahma jnana, knowledge of the self, is present in all.
0: గాలి ఏ విధంగా సర్వత్రా వ్యాపించిపోయిందో అదే విధంగా జ్ఞానం కూడాను సర్వత్రా ఉంటున్నది.
1: Just as air spreads all over, so also wisdom.
0: లౌకిక జగత్తులో అనేక మంది గ్రంథములు చదివి ఇతను గొప్ప జ్ఞాని అని అతను తక్కువ జ్ఞాని అని ఈ విధంగా నిర్ణయించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: In the worldly parlance, the one who has gone through many of the books, we can say is knowledgeable. The while other one is
0: jnanam kaadu, mastaka jnanam kaadu.
1: It is nothing to do with the textual or academic knowledge.
0: Kaduga idi eppudu kudunu paripurnamainatundi yokka swasvarupa jnaname.
1: Whereas this brahma jnana is totality, holistic.
0: Swasvarupa jnanam.
1: It is the one of the self.
0: Itti jnanamunaku ఎవరు ఏ విధమైనటువంటి రూపాన్ని ధరించగలరు?
1: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కనుకనే పరమ సుఖదం జ్ఞానం.
1: అండ్ దిస్ విజ్డమ్ రిప్రజెంట్ సుప్రీం
0: హ్యాపీనెస్. జ్ఞానమునకు సుఖము ఉన్నది.
1: దిస్ విజ్డమ్ హ్యాస్ కంఫర్ట్ హ్యాపీనెస్.
0: బ్రహ్మతత్వము ఉన్నది.
1: దేర్ లైస్ ద బ్రహ్మన్ స్పిరిట్.
0: బ్రహ్మానందం పరమ సుఖదం.
1: అండ్ ద సుప్రీం బ్లిస్ ఇస్ అబ్సల్యూట్
0: ఏకత్వమైనటువంటిదే పరమ సుఖము.
1: The combination of these two is
0: parama sukhamto anubhavincheetundi jnanamu.
1: So it is jnana that is always in state of supreme happiness.
0: Kevalam jnanamurtim.
1: The very personification of wisdom.
0: Dvandvatitam.
1: That is non-dual.
0: Kashtamu sukhamu ani kaani leka nindalu nishtura ani kaani paapamu punyamu aneetundi kaani మంచి చెడ్డ అనేటువంటి కానీ ఏ మాత్రం ఇందులో చేరడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ నాన్ డ్యూయల్. ఇట్ ఈస్ నథింగ్ టు డు ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ సిన్ ఆర్ మెరిట్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: రూపం అనేటువంటిది ఇక్కడ పనికి రాదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ డ్యూయాలిటీ హియర్.
0: దీనిని పురస్కరించుకుని ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ సెడ్ ట్రూత్ ఈస్ వన్ రిప్రజెంటెడ్ యాస్ మెనీ బై మెనీ స్కాలర్స్.
0: నాట్ టూ.
1: ట్రూత్ ఈస్ వన్ నాట్ టూ. నాట్ టూ.
0: ఎందుకంటే ట్రూత్ ఈజ్ వన్ అంటే రెండు కావచ్చును.
1: When you say truth is
0: truth is one, not two.
1: So the statement is the truth is one, not two.
0: Dvandvatitam.
1: Dvandvatitam, non-dual.
0: Rendintikini atitamainatundi ee yokka brahma tattvam.
1: The nature of Brahman is beyond duality.
0: Parama sukhadam aipoyindi.
1: And then that supreme blissful state.
0: Dvandvatitam.
1: beyond duality.
0: Gagana sadrusyam.
1: It is ethereal in its concept.
0: Akasam ekkada unnadante sarvatra vyapinchi unnadi.
1: Where is space ether? It is everywhere.
0: Ikkada unnadi akkada ledu ani nirnayinchadaniki evariki sadhyam kaadu.
1: It's not possible to decide that the space
0: Gagana
1: is here and not there.
0: Akasam enta vyapinchi untunnado ade vidhamgane ఈ యొక్క ఆనందం కూడా అంత వ్యాపించి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఎథీరియల్ ఇన్ ఇట్స్ నేచర్ బీయింగ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుక ఆ గగన సదృశ్యం అనేటువంటి వారి ఎవరి పేరు?
1: వాట్ ఈస్
0: దైవముఖుని పేరు?
1: దట్ ఎథీరియల్ కాన్సెప్ట్ ఇస్ రిలేటెడ్ టు
0: బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం, జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, ఇవన్నీ ఇప్పుడు నువ్వు భగవంతుడికి పేర్లు మాత్రమే.
1: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ of God, that is supreme bliss, supreme happiness, the one of wisdom beyond duality.
0: Gagana sadrisham tattvamasyadi lakshyam.
1: Tattvamasyadi lakshyam.
0: Nalugu vedamulu endukunu nalugu mahavakyamulu bodhisthu vachindi.
1: Four Vedas taught four important dicta.
0: Ee nalugu yokka mahavakyamulu emiti?
1: What are these four dicta?
0: Prajnanam Brahma.
1: The first one, Prajnanam Brahma.
0: Rugvedam.
1: Prajnanam Brahma is Rugveda.
0: Ayam Atma Brahma.
1: Ayam
0: Aham Brahmasmi. Tat Tvam Asi.
1: Ayam Atma Brahma. Aham Brahmasmi. Tat Tvam Asi.
0: Idhe Mahavakyamulo yokka tattvamu.
1: These are important dicta
0: of Veda. Ivanniyu cheri Daivam yokka ekatvanne prabodhistu vachinayi.
1: They all denote the unity of divinity.
0: కనుక దీనికి అతీతమైన తత్వం ఏది? అదే దైవ స్వరూపము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈస్ దట్ ఆఫ్ ద డివైన్.
0: చతుర్విధమైనటువంటి నాలుగు వేదముల యొక్క స్వరూపాన్ని కూడాను వివరించి దీనికి అనేక రకములుగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ఫోర్ వేదస్
0: ద్వంద్వాతీతం
1: హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్
0: గగన సదృశ్యం
1: ఇస్ నాన్ డ్యూయల్ ఎథీరియల్
0: తత్వమస్యాది లక్ష్యం
1: ఇట్ హస్ గాట్ ద అల్టిమేట్ ఎస్ ఎయిమ్
0: ఏకం
1: వన్
0: నిత్యం
1: ఎటర్నల్
0: విమలం
1: ప్యూర్
0: అచలం
1: ఇమ్మొబైల్
0: ఏకం ఉన్నది ఒక్కటే
1: వన్ ట్రూత్ ఈజ్ వన్
0: కానీ జగత్తులో అనేకంగా ఉన్నదని భావిస్తున్నారు.
1: బట్ వీ గో బై డైవర్సిటీ ఇన్ దిస్ వరల్డ్
0: కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క మార్పులు మాత్రమే.
1: దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ చేంజెస్
0: ఒకటి పెట్టావు.
1: You have one here.
0: Pakkana sunna pettavu.
1: You added zero.
0: Then antunnavu.
1: Then it's ten.
0: Inkoka sunna pettavu.
1: Another one.
0: 100 antunnavu.
1: 100.
0: Inkoka sunna pettavu.
1: Another zero.
0: 1000 antunnavu.
1: 1000.
0: Inkoka sunna pettavu.
1: Another zero.
0: 10,000 antunnavu.
1: 10,000.
0: Ee vidhanga millions, millions, millions ga maarutho vachindi.
1: You can add zeros and say million.
0: Aithe ee anninti endu unnadi emiti? Okkate.
1: In all you find one there.
0: ఈ ఒకటి తీసివేస్తే ఈ సున్నలకి ఏం విలువ లేదు.
1: వెన్ వన్స్ వన్ ఇస్ రిమూవ్డ్ జీరో హ్యావ్ నో వాల్యూ.
0: అది
1: దట్ వన్ ఇస్ ఏకం.
0: ఏకం సత్వ ప్రాబోధావంతి ఏకమే.
1: దట్ ట్రూత్ ఈజ్ వన్.
0: భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే గివ్ ఎనీ నేమ్.
0: ఎన్ని రూపములైనా మనము చేసుకోవచ్చును.
1: యు కెన్ అస్యూమ్ ఎనీ ఫామ్.
0: చిత్రించుకోవటంలో మన యొక్క భావం లేదు దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ పిక్చరైజేషన్ బేస్డ్ ఆన్ ఇమాజినేషన్.
0: ఏకము
1: one
0: nityam
1: is eternal.
0: Eppudu maarpu chendetundi kaadu.
1: It is changeless.
0: Yetti changes kuda undadu.
1: There will be no change at all.
0: Trikalam niyandu kuda deeniki maarpu undadu.
1: In all three periods of time it
0: kuda deeniki maarpu undadu.
1: It doesn't change.
0: Trigunam niyandu kuda maarpu undadu.
1: So also in the
0: trikalam tigunam trilokam moodinti yandu maarpu lenatundide ide okati.
1: So there is no change in all
0: nityam.
1: The three of the attributes in all the three periods
0: nityam.
1: Of time
0: nityam
1: it is eternal.
0: విమలం
1: ప్యూర్
0: మలరహితమైనటువంటిది ఇది విమలం.
1: ఇట్ ఇస్ ప్యూర్ రాదర్ అన్పొల్యూటెడ్
0: ఈ మలరహితమైనగా ఏమిటి?
1: విదౌట్ ఇట్ ఈస్
0: ఈనాడు ప్రపంచం లోపల గాలి ఒక పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, తిండి పొల్యూషన్ అయిపోయింది, మానవుడు పొల్యూషన్ అయిపోయినాడు, వాడి థాట్స్ అంతా పొల్యూషన్, ఇవంతా మలినంతో కూడినటువంటివి.
1: టుడే there is air pollution, water pollution, food
0: కానీ దైవం మాత్రం ఎప్పుడు విమలం. ఎట్టి మలము చేరినటువంటిది?
1: గాడ్ ఇస్ అన్పొల్యూటెడ్ క్రిస్టల్ క్రిస్టైన్ ప్యూర్
0: అచలం.
1: అచలం
0: చలించేటువంటి వాడు కాదు.
1: ఇట్ డజంట్ మూవ్ ఇమ్మూవబుల్.
0: పంచభూతములు కూడా చలిస్తున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ మూవ్.
0: సూర్య చంద్రాలు చలిస్తున్నారు.
1: సో ఆల్సో సన్
0: నక్షత్రాలు చలిస్తున్నాయి.
1: స్టార్
0: భూమి చలిస్తుండాలి.
1: ఎర్త్ రొటేట్
0: అన్నింటి ఎందు చలనం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ ద ప్లానెటరీ
0: సిస్టమ్. సినిమా పిక్చర్ లోపల రీల్ వేస్తుంటే
1: as the reel is put on there
0: సెకండ్ కు 16 పిక్చర్స్ అంతా మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్.
0: ఒక్క సెకండ్ కు 16 పిక్చర్స్ మారిపోతుంటాయి.
1: పర్ సెకండ్ 16 పిక్చర్స్ మూవ్ ఆన్ అండ్ ఆన్.
0: కాబట్టి సర్వము మార్పు చెందేటువంటిది.
1: సో ఆల్ చేంజ్.
0: భూమి మార్పు చెందుతుంది.
1: ఎర్త్ చేంజెస్.
0: సూర్య చంద్రాదులు మార్పు చెందుతున్నారు.
1: సో ఆల్సో సన్ అండ్ మూన్.
0: నక్షత్రాదులు మార్పు చెందుతున్నాయి.
1: అండ్ స్టార్.
0: కానీ ఇతనికి అచలం.
1: బట్ గాడ్ డజంట్ మూవ్.
0: చలనం అనర్థమే వచ్చా. ఇతను చలనంలోనూ ఉన్నాడు, అచలంలోనూ ఉన్నాడు.
1: సో హీస్ దేర్ ఇన్ మొబిలిటీ అండ్ ఇమ్మొబిలిటీ టు.
0: దానికి ఇతనికి శాశ్వతమైనటువంటి పేరు అచలం.
1: బట్ ఇన్ శాస్త్రిక్ వే, ఇన్ టెక్స్ట్ క్లాసిక్ వే,
0: సాక్షిభూతం.
1: ఇట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటికీ సాక్షి ఇతను.
1: హీఈస్ ది ఎటర్నల్ విట్నెస్.
0: ఇలాంటి సాక్షితత్వాన్ని ఎన్ని రకములుగా భగవంతుని పేర్లు పెట్టారు పవిత్ర ఋషులు.
1: Sages gave so many names to God.
0: Prachina maharshulandaru kodanu
1: ancient rishis
0: daivatvanni gurtinchukune nimittamai
1: to know divinity
0: aneka tapasulu chesi
1: did penance
0: sarvamnu tyagam chesi
1: and they sacrificed
0: okkoka maharshi okkoka vidhamaitmati roopanni pondi
1: each of the saint has got his own
0: aa roopamunaku okkoka maharshi bhavodvekam che peru pettu vacharu
1: out of his sentiments and feelings every sage has given a different direction to divinity
0: కనుక భగవంతునికు ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
0: అన్ని రూపములు కూడాను మహర్షులు నిర్మించినటువంటివి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ ది
0: అయితే ఈ అన్ని రూపములు కూడాను ఏ దాని కూడాను ఒక విధమైనటువంటి భౌతికమైనటువంటి రూపం లేదు.
1: నథింగ్ టు డూ విత్ ద ఫిజికల్ ఫార్మ్.
0: ఎవరూ దీనిని వర్ణించలేరు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఆర్ నరేట్.
0: బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం, నానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సత్యం, తత్సమస్యాదిలక్ష్యం, ఏకం, నిత్యం, విమలం, అచలం. ఏకాది స్వరూపుడు అయిపోయినాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ విత్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ద క్వాలిటీస్ ద సుప్రీమ్ బ్లిస్ సుప్రీమ్ హ్యాపీనెస్.
0: నారదుడు లోపల నారదుడు
1: నారద
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: ధ్రువుడు తపస్సుకు వెళుతుండగా
1: వెన్ ధ్రువ వాజ్ ఇన్ పెనెన్స్
0: నాయన ధ్రువ
1: హి సెడ్ ఓ సన్ ధ్రువ
0: నీవు ఎన్నకన్నెరుగునటువంటి బాలుడవు.
1: యు ఆర్ యంగ్ సో యంగ్
0: చాలా చిన్న పిల్లవాడవు.
1: యు ఆర్ ఎ బాయ్
0: నీవు తపస్సును ఆచరించగలవా.
1: కెన్ యూ అండర్టేక్ పెనెన్స్
0: ఏ విధంగా భగవంతుని చింతించగలవు.
1: హౌ కెన్ యూ థింక్ ఆఫ్ గాడ్
0: ఏ రూపాన్ని నీవు చింతించగలవు.
1: వాట్ ఫార్మ్
0: అని అనేక ప్రశ్నలు వేస్తాడు.
1: యెస్ పుట్ మెనీ క్వశ్చన్స్.
0: ఆ పిల్లవాడు ఒకే నవ్వే దీనికి జవాబు.
1: ద బాయ్ సింప్లీ స్మైల్డ్ And in response to the questions,
0: Brahma Manasa Putra,
1: he said, "Oh Narada,
0: tapas cheyali ane sankalpam puttinchindedi taane.
1: In fact, God motivated me to do penance.
0: Ee sankalpamunaku mokkaga malipinchedi taane.
1: In fact, he is the cause for
0: ee mokkaru uchchanga maarchedi taane.
1: And his penance would grow in it.
0: Uchchanandu phalamulu kuda ichchedi ante taane.
1: And it will finally bear fruits as per his will.
0: Kabatti taane chustukuntadu.
1: God will take care of my penance.
0: Nenu ee sandehamulaku ee maatram avakasam ivvanu.
1: I never doubt at any point of time.
0: Nenu ee shastramulu chadavaledu.
1: I have not gone through any
0: text. Ee upanishadulu tirigiveyaledu.
1: I have not gone through upanishads.
0: Kaga naaku unnatuvanti anta okke chadivu okkate.
1: I only know one form of education.
0: దైవనామం ఒక్కటే.
1: That is God's name.
0: అయితే ఏ నామాన్ని నీవు స్మరిస్తావన్నాడు.
1: Then Narada asked, what name you repeat, chant?
0: కొంచెం యోచన చేసి
1: ధ్రువా థాట్ ఓవర్ ఫర్ సమ్ టైమ్
0: ఒక్కటే ఒకటి చెప్పాడు.
1: గేవ్ ఓన్ సెడ్
0: గోపీజన వల్లభాయ నమః అన్నాడు.
1: హి సెడ్ గోపీజన వల్లభాయ నమః.
0: గోపికలు అంటే కేవలం బృందావనంలో ఉన్నటువంటి గోపికలు కాదు.
1: గోపికాస్ ఆర్ నాట్ దోస్ ఆఫ్ బృందావన్.
0: గోప అనగా ఏమిటి? భూమి, వేదము, వాక్కు.
1: గో మీన్స్ ఎర్త్, వేద ద వర్డ్,
0: భూమి
1: ఎర్త్,
0: వేదము
1: వేదము,
0: వాక్కు
1: అండ్ ఆల్సో ద వర్డ్
0: పశువు కూడా పశువు
1: అండ్ ఆల్సో ద కౌస్.
0: ఈ నాలుగింటికి గో అని పేరు.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ది మీనింగ్స్ టు దట్ వర్డ్ గో.
0: ఈ గో అనేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది.
1: అండ్ దీస్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ దట్ వర్డ్ గో
0: అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటిది గోవు.
1: And this govu is the derivative of the original word go.
0: Kanuka ee naligintini kaapadinatvanti vaaru gopikale.
1: Gopikas have taken care of these
0: bhoomini nilparu.
1: They kept the earth steady.
0: Vedanni kaapadtu vacharu.
1: They were protecting the
0: vaakunu smaristu vacharu.
1: And they were chanting God's name.
0: Govunu kaapadtu vacharu.
1: And they were also rearing cows there.
0: Kanukane veeriki gopikalu ani peru vachindi.
1: So they are called gopikas.
0: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కూడా భగవంతునికి అందించినటువంటివే కాని తాను పెట్టుకుని వచ్చినవి కాదు.
1: Each one started giving one name, but in fact God is nameless.
0: అప్పుడు చెప్పాడు గోపి జన వల్లభాయ నమః గోపి.
1: Then he said గోపి
0: ఆ జనములోపల నేను ఒకడిని అన్నాడు.
1: In the among gopis I am one among them.
0: అనగా వేదములో నేను ఒకడినే.
1: I am part of Veda.
0: వాక్లో నేను ఒకడినే.
1: I am also part of
0: భూమిలో నేను ఒకడినే.
1: Also another.
0: గోవులో నేను ఒకడినే.
1: I am among the cows I am one.
0: అందులో ఉండినటువంటి నేను ఒక వ్యక్తిని.
1: Therefore I am one among the many.
0: కనుక గోపీజన వల్లభాయ నమః ఆ వ్యక్తిని కాపాడేటువంటి వాడు భగవంతుడు.
1: గోపీజన వల్లభాయ నమః means the sustainer, protector.
0: దీనిని మొన్న చెప్పాను.
1: భగవాన్ said the other day.
0: క్రీమ్
1: క్లీన్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: స్వాహ
1: స్వాహ
0: అని చెప్పాడు. ఏమిటి క్లీమ్
1: క్లీమ్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: గోవిందాయ
1: గోవిందాయ
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ స్వాహ.
0: ఈ ఐదు విట్టికి చేరి ఐదు పదములుగా నిర్ణయం చేసుకున్నారు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ వర్డ్స్.
0: క్లీమ్
1: క్లీమ్
0: భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్.
0: క్లీమ్ అనగా భూమి.
1: క్లీమ్ మీన్స్ ఎర్త్
0: భూమి.
1: ఎర్త్
0: కృష్ణాయ
1: కృష్ణాయ
0: జలము
1: వాటర్.
0: గోవిందాయ
1: గోవిందాయ
0: అగ్ని
1: ఫైర్.
0: గోపీజన వల్లభాయ
1: గోపీజన వల్లభాయ
0: గాలి
1: ఎయిర్.
0: స్వాహ ఆకాశం
1: స్వాహ ద స్పేస్.
0: కాబట్టి ఈ ఐదింటికి ఐదు భూతములను నిర్ణయించాడు.
1: These five words symbolize the five elements.
0: కరకని పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
1: The five elements are the very personification of God.
0: క్లీమ్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: So these are the five elements which are the form of God.
0: ఆకాశమే.
1: స్వాహ means the space, ether.
0: కనుక ఆకాశము గాలి అగ్ని నీరు భూమి.
1: So the five of the elements are referred in this way.
0: Kalaka panchabhoota swaroopudu paramaatmudu.
1: God has got all these five elements.
0: Kalaka ee panchabhootamulu pettinatundi ye pereina meer smarinchandi.
1: You can chant any name of the five elements.
0: Ee bhagavantuni pere gaani ee krishnudu aa vishnudu ani ee vidhanga vishnu krishnulu kaadu.
1: They are not in any specific way, but they are the names of God in general.
0: Ee seivaru vaishnavulu anetundi kevalam ee prarambhamaina tarvatane ee vidhamainatundi oka perulu lopala chaala కలతలు ప్రారంభమైపోతూ వచ్చాయి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫరెన్స్ ఎవర్ సిన్స్ దిస్ టూ స్కూల్స్ ఆఫ్ థాట్ శైవిజం అండ్ వైష్ణవిజం స్టార్టెడ్.
0: ఏ ఒక్క నేమ్ కూడా భగవంతుడికి అక్కడ లేదు.
1: గాడ్ ఈజ్ నేమ్లెస్ నో నేమ్.
0: కస్మై నమః
1: కస్మై నమః
0: అనగా సుఖస్వరూపుడా.
1: ద ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్.
0: సుఖం ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కోరికలు లేని దగ్గర సుఖం ఉంది.
1: ద డిజైర్లెస్ స్టేట్ రిప్రజెంట్ బ్లెస్.
0: ఎట్టి వాంఛలు లేనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ డిజైర్లెస్
0: కనుకొని సుఖముంది.
1: సో హీ ఇస్ బ్లిస్ఫుల్.
0: మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పక మీకు కూడా సుఖం వస్తుంది.
1: యూ ఆల్సో ట్రై, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: ఈ వాంఛల చేతనే మన సుఖాన్ని మనం కోల్పోతున్నాము.
1: బికాస్ ఆఫ్ డిజైర్స్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ బ్లిస్.
0: ఏ చిన్న కోరిక కూడా లేకుండా మీరు ఉండండి, నిరంతరము సుఖంగా ఉంటారు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్మాల్ డిజైర్ యూ విల్ ఎంజాయ్ ఎటర్నల్ బ్లిస్.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నాకు ఎట్టి విచారము లేదు.
1: Bhagavan has no worry at all.
0: Eppudu nenu sukhaswarupude.
1: He is always blissful.
0: Sharirikanga kaani manasikanga kaani thoughts ekkade gaani ilanti thoughts e ledu.
1: Bhagavan has no thought over.
0: Aithe prakrutamainatundi oka shariranni daanchatam cheta prakrutamainatundi janamulato sambandha bandhavyanni pettukovatam cheta vaari yokka baadalu vaari yokka vishayamlu chutukovatam veelavutundi.
1: Because of physical contact, because of association with the devotees, he has got these.
0: కానీ నిజంగా నా యొక్క వ్యక్తిత్వంగా నేను తీసుకుంటే దీనికి ఎట్టి వాంఛలు లేవు.
1: బట్ భగవాన్ ఇస్ డిజైర్లెస్ లెఫ్ట్ టు హిమ్సెల్ఫ్.
0: ఎక్కడ కోరినా ఎక్కడ చేసినా ఎక్కడ తలచినా అంత మీ సుఖం కోసమని.
1: వాట్ ఎవర్ హీ వాంట్స్, వాట్ ఎవర్ హీ డస్, ఇట్ ఈస్ ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ.
0: మనం ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఈ పండు కావాలనుకుంటావు.
1: యూ వాంట్ వన్ ఫ్రూట్.
0: ఈ పండు తృప్తి కోసం నీవు పండు కావాలని కోరుతున్నావా?
1: యూ డిజైర్ ద ఫ్రూట్ ఫర్ ది ఫ్రూట్
0: లేదు. మీ సుఖం కోసం నీవు పండును కోరుతున్నావు.
1: ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ జాయ్.
0: ఫలాన్ని గుడ్డ కావాలి నాకు అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ వన్ పర్టికులర్.
0: ఆ గుడ్డ తృప్తి కోసం నీవు గుడ్డను కోరుతున్నావా?
1: యూ డోంట్ వాంట్ దట్ క్లాత్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది క్లాత్.
0: నీకు ఆ గుడ్డను కోరుతున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్
0: ఫలాన్ని భోజనం కావాలి అని ఆశిస్తున్నావు.
1: యూ వాంట్ మెనీ.
0: ఆ భోజనం తృప్తి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావా?
1: యూ వాంట్ ఫుడ్.
0: లేదు, ఆకలి కోసం భోజనాన్ని ఆశిస్తున్నావు.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు అపీజ్ యువర్ హంగర్.
0: దాని ఎందుకు నువ్వు సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఇస్ సెల్ఫ్.
0: ఉన్నది ఒక్కటే.
1: దట్ సెల్ఫ్, ది ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్.
0: దానినే భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి, ప్రాప్తమైనటువంటి భాషలో లౌకికం అనేటువంటిది స్వార్థము అన్నారు.
1: From the worldly sense, in the physical world, we can call it swartha or
0: consciousness.
1: But spiritually, it is not
0: selfish.
1: It is also beyond. In this world, there are five words.
0: Paramatma,
1: God,
0: Paratma,
1: Supernatural,
0: Paramatma. Tarvata, Ekatma, Dvaitatma.
1: ద్వైతం, డ్యుయాలిటీ.
0: కనుకనే వ్యష్టి, సమష్టి, పరమేష్టి, వ్యష్టి యొక్క తత్వంతో పాటు జీవతత్వంతో కూడినటువంటిది.
1: సో వ్యష్టి ఇస్ ఇండివిజువల్,
0: సమష్టి
1: వ్యష్టి ఇండివిజువల్, సమష్టి కమ్యూనిటీ.
0: కనుకనే పరమేష్టి,
1: పరమేష్టి డివినిటీ,
0: పరమేష్టి ఆనెస్టీ.
1: And Parameshti is honesty.
0: Honesty అనగా ఏమిటి? ఆత్మకు సంబంధించినటువంటి ఒక తత్వం.
1: That which is related to the spirit or the self.
0: కనుకనే పరమాత్మను మనం పొందాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరిపోవాలి.
1: In order to reach God, the individual Vyashti should join Samishti, the community.
0: ఈ యొక్క కమ్యూనిటీతో చేరిపోయినప్పుడు పరమేష్టి అవుతుంది.
1: When once the individual merges in the community, it is Parameshti, the divine.
0: దైవేష్టి అయిపోతుంది.
1: And then it becomes supreme, the divine.
0: కనుకనే నాలుగో దాన్ని మనం చేరాలనుకుంటే వ్యష్టి సమష్టితో చేరాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఫోర్త్ స్టేట్, ది ఇండివిజువల్ షుడ్ జాయిన్ ద కమ్యూనిటీ.
0: వ్యష్టిగా ఉండినంత వరకు పరమేష్టి మనకు లభ్యం కాదు.
1: ఇఫ్ యు రిమైన్ యాజ్ ఎన్ ఇండివిజువల్, యూ కెన్ నెవర్ అటైన్ డివినిటీ.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని బ్రహ్మానందం అని పెట్టింది.
1: బేసింగ్ ఆన్ దిస్, గాడ్ ఇస్ కాల్డ్ బ్రహ్మ.
0: ఆనందాన్ని ఆశించేటువంటి వ్యక్తికి,
1: ద వన్ హూ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్,
0: పరమేష్టితో చేరాలనుకునే ఆశను పెంచుకుని,
1: హీ షుడ్ హ్యావ్ యర్నింగ్ ఫర్ గాడ్,
0: సమష్టితో ఏకం కండి.
1: అండ్ హీ షుడ్ బి వన్ విత్ సమిష్టి ఆర్ కమ్యూనిటీ.
0: అందరూ ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్. యాక్చువల్లీ
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: ఈ వేదము మొట్టమొదటి ప్రబోధించి వచ్చింది.
1: హీ ఇస్ ది టీచింగ్ ఆఫ్ వేదా ఇన్ ద బిగినింగ్.
0: వేదాః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఓ మానవులారా,
1: ఓ మ్యాన్ కైండ్,
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్
0: అని తపస్సు చేసి ఆచరించినటువంటి వ్యక్తులు వచ్చి, ఋషులు వచ్చి ప్రపంచానికి చాటుతూ వచ్చినారు.
1: ది రిషీస్ హూ డిడ్ పెనెన్స్,
0: వేదాహవేదం పురుషం మహాంతం, మహాంతం,
1: వీ హావ్ సీన్ గాడ్,
0: ఆదిత్య వర్ణం,
1: అండ్ హీ ఇస్ ప్యూర్,
0: సూర్యకాంతితో కూడినటువంటి వాడు అతను.
1: ఈ సో బ్రిలియంట్,
0: తమసః పరస్తాత్, తమస్సులో ఉంటున్నాడు తాను.
1: బట్ హీ లైస్ దేర్ ఇన్ తమస్ ఆర్ డార్క్నెస్,
0: అనగా చీకటిలో ఉంటున్నాడు.
1: ఇట్ మీన్స్ హీ తమస్ ఆర్ డార్క్నెస్.
0: కానీ సూర్యకాంతి ఉంది, సూర్యకాంతి ఉండినప్పటికీ తమస్సులో ఉన్నాడు.
1: దేర్ ఈస్ దిస్ సన్ లైట్, బట్ యట్ హీస్ ఇన్ తమస్.
0: తమసః పరస్తాత్
1: is beyond this darkness. There is
0: అందులో తిరిగి కొంతమంది ఋషులు చెప్పారు.
1: That's the declaration of
0: Swami. మీరు లోపల చూచారా, బయట చూచారా?
1: Then they ask, have you seen God inside or outside?
0: లోపల బయట అనేటువంటి భేదం లేదు.
1: There is no difference.
0: అంతర్బహిష్టత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: There is nothing like inside and outside because God is present in both.
0: కనుకనే భగవంతుని ఎక్కడ చూచారు? సర్వత్రా చూచిన వారే.
1: వేర్ హ్యావ్ యూ సీన్ గాడ్? వీ హ్యావ్ సీన్ ఎవ్రీవేర్.
0: బ్రహ్మానందం, ఆనంద స్వరూపుడైనటువంటి సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్, ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి కోరికలు లేవు కనుకనే పరమ సుఖదం.
1: యాజ్ గాడ్ ఇస్ డిజైర్లెస్, హీ సుప్రీమ్.
0: ఎట్టి కోరికలు లేదు,
1: నో డిజైర్,
0: అందువల్లనే పరమ సుఖంగా ఉంటున్నాడు.
1: సో హీస్ ఇన్ ఎటర్నల్ బ్లిస్.
0: పరమ జ్ఞానంగా మారిపోయాడు.
1: Therefore, he is the personification, metaphor of his wisdom.
0: సుఖం ఎక్కడ వస్తుందో అక్కడనే జ్ఞానం కూడా ఆవిర్భవిస్తుంది.
1: Where there is bliss, there is wisdom.
0: కనుక జ్ఞానం గాని, సుఖం గాని, ఆనందం కాని భగవంతుని యందే ఉంటున్నది.
1: Therefore, either wisdom or happiness or bliss are in God.
0: దేనికి ఒక కారణం లేవు.
1: There is no reason anything for this.
0: ఎట్టి కారణములు లేనటువంటి ఒక గుణమును కలిగినటువంటి వాడు భగవంతుడు.
1: God has got the attribute beyond
0: కార్య కారణ అతీతుడైనటువంటి వాడు భగవంతుడు.
1: God is beyond reason, beyond time and space.
0: కాలమునకు ఏ మాత్రము కూడా కట్టుబడినటువంటి వాడు.
1: He is not bound by time.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఏ మాత్రము కూడా లోనటి కానటువంటి వాడు.
1: He is not affected by time and space or reason.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఇప్పుడు ప్రశాంతిని ఒక గోకులంలో ఉన్నారు.
1: నౌ హియర్ యు ఆర్ హియర్
0: పండుకున్నారు,
1: యు ఆర్ స్లీపింగ్.
0: కానీ మీకు ఒక కల వచ్చింది,
1: యు డ్రీమ్.
0: ఆ కల ఏ విధంగా వచ్చింది?
1: వాట్ హ్యాపెన్స్?
0: కలకత్తా పోయి చేరినట్టుగా వచ్చింది.
1: యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు ఆర్ గాన్ టు కలకత్తా.
0: కలకత్తాకు చేరవలసి పోయింది.
1: అండ్ యు హావ్ గాన్ టు కలకత్తా దేర్ ఇన్ ద డ్రీమ్.
0: కానీ ఆ స్వప్నం లోపల,
1: దేర్ ఇన్ ద డ్రీమ్,
0: ఎందుకోసం నీవు కలకత్తాకు పోయావు?
1: Why have you gone to Calcutta?
0: ఏ రథంలో నీవు కలకత్తాకు పోయినావు?
1: What is the travel arrangement?
0: ఎవరితో పోయినావు కలకత్తాకు?
1: Who accompanied you?
0: ఎందుకు పోయినావు?
1: Why have you gone?
0: ఈ కారణ కార్యకర్మం ఏమాత్రమో తెలియదు.
1: Nothing to do with the reason.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు అతీతమైనటువంటి స్వప్నము.
1: Therefore, dream is beyond the time and space, reason or conveyance.
0: అదే నీవు ప్రత్యక్షంగా నీవు కలకత్తాకు పోయి చేరాలనుకుంటే,
1: if you want to go physically,
0: ఈనాడు తెల్లవారి 7 గంటలకు ప్లేన్ ఎక్కావు.
1: Just naturally, you should get into the plane at 7 o'clock in the morning.
0: పోతుంటే 4 గంటల టైం తీసుకుంది.
1: And it takes 4 hours.
0: కలకత్తాలో దిగినావు.
1: You get down there in Calcutta.
0: కలకత్తాలో దిగేసేసి,
1: as you get down there,
0: టాక్సీ తీసుకున్నావు నువ్వు ఇంటికి పోయి చేరిపోయినావు.
1: And then you reach home by a taxi.
0: ఎందుకోసం ఇంటికి పోయి చేరినావు?
1: Why have gone home?
0: నీ బంధువులు చూడటం కోసం నీ వెళ్ళావు.
1: You want to meet your relations.
0: కాబట్టి బంధువులు చూడటం కారణం.
1: To meet your relations is the cause.
0: కారణం బంధువుల కోసం వెళ్ళినావు.
1: The reason of your trip is to meet your relations.
0: కార్యం ప్రయాణం ప్లేన్ లో ప్రయాణం చేశావు.
1: And you travel by flight.
0: ఎప్పుడు ప్రయాణం చేశావు? కాలం కూడా వచ్చింది.
1: Here time factor is there.
0: తెల్లవారి 7 గంటలకు ప్రయాణం అయినావు.
1: The time factor tells you started at 7.
0: కర్మ కారణ కర్తవ్యాలు 4 చేరినాయి ఈ ప్రత్యక్షంలో.
1: Therefore, in this waking state, there is reason, there is time, there is cause and conveyance.
0: దేశ కాల పరిస్థితుల ప్రభావం చేత కాలకర్మ కారణ కర్తవ్యాలు 4 లేవు.
1: Whereas in a dreaming state, there is no cause, there is no reason, there is no conveyance, there is no time factor.
0: ఈ 4 లేవు కలకనే ఇది స్వప్నము అన్నారు.
1: Since all these 4 factors are missing, it is a dream.
0: ఇది సత్యం కాదు.
1: It's not truth.
0: 4 దేహరీతిగా అనుభవించినటువంటిదే సత్యం.
1: Therefore, that what you experience all these factors is true.
0: సుప్తి అనేటువంటి దాంట్లో మీరు విచారణ చేయండి.
1: Sushupti, deep sleep state.
0: నీవు రాత్రి బాగా నిద్రపోయినావు.
1: And you slept well last night.
0: రాత్రి 1:30 గంటకు లేచావు.
1: You got up at 1:30 midnight.
0: 1:30 గంటకు చేశావు, బాత్రూమ్ పోయి వచ్చావు.
1: You have gone to bathroom at 1:30.
0: 1:35 గంటకు నీవు వెళ్ళావు తిరిగి.
1: And you returned at 1:35.
0: 35 నిమిషాలకు వచ్చి తిరిగి బెడ్ పైన పడుకున్నావు.
1: And then you just lie down on bed at 1:35. Then you slept.
0: నిద్ర వచ్చింది.
1: Yes, you slept.
0: ఆ నిద్ర ఏ రీతిగా వచ్చింది?
1: How did you sleep?
0: నీవు పెద్దవాడైనట్టు,
1: యాజ్ యూ హావ్ గ్రోన్,
0: నీవు చదివినట్టు,
1: యాజ్ యూ ఫినిష్డ్ యువర్ స్టడీ,
0: గొప్ప ఉద్యోగం చేసినట్టు,
1: యాజ్ యూ ఆర్ ఎంప్లాయ్డ్,
0: నీవు పెళ్లి చేసుకున్నట్టు,
1: యాజ్ యూ గాట్ మ్యారీడ్,
0: నీకు కుమారుడు పుట్టినట్టు,
1: యు హావ్ ఎ సన్,
0: ఆ కుమారుడితో నీవు ఆడుకుంటున్నట్టుగా నీకు కల వచ్చింది.
1: దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ టు ప్లే విత్ హిమ్, దట్ వాస్ ది డ్రీమ్.
0: నీవు చదువుకోవటము, పెళ్లి కావటము, ఉద్యోగాలు చేయటము, కొడుకు పుట్టటము, కొడుకుతో ఆనందాన్ని అనుభవించినట్టుగా కల వచ్చింది.
1: యువర్ డ్రీమ్ కంటైన్స్ ఆల్ దీస్ స్టేట్స్ దట్ యు గాట్ మ్యారీడ్, దట్ యు హావ్ ఎ సన్ అండ్ యు స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ హిమ్.
0: ఇన్ని కావాలంటే ఎంత కాలం పడుతుంది?
1: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఒక 40 సంవత్సరాలు పట్టుతుంది కాలం.
1: అట్ లీస్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్.
0: న్యూ పుట్టి పెరిగి పాస్ అయి ఉద్యోగం చేసుకుని పెళ్లి చేసుకుని బిడ్డలు పుట్టి వాడితో ఆడుకోవటం అంటే 40 సంవత్సరాలు పడుతుంది.
1: ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఫర్ బర్త్, ఫర్ యువర్ ఎడ్యుకేషన్, అనుభూతికి
0: 40 సంవత్సరాలు పట్టినట్టుంది.
1: అండ్ దిస్ స్టేట్ ఫైనలీ
0: తిరిగి లేచావు.
1: అండ్ యూ గాట్ అప్.
0: ఆ పిల్లవాడు ఏడ్చినట్టుగా అయిపోయింది, లేచావు.
1: అండ్ యూ గాట్ అప్ బికాస్ యూ డ్రీమ్ దట్ ది చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: 1:35 నిమిషాలకు నువ్వు లేచావు.
1: అండ్ యూ జస్ట్ గాట్ అప్ వోక్ అప్.
0: ఇదంతా చేరి ఆ 5 నిమిషాల లోపలే కల వచ్చింది.
1: ఆల్ దిస్ డ్రీమ్ టుక్ అబౌట్ 5 మినిట్స్ టైం.
0: 5 నిమిషాల్లో ఎంత పెద్ద కల వచ్చింది!
1: వాట్ ఎ బిగ్ డ్రీమ్!
0: ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది!
1: వాట్ ఎక్స్పీరియన్స్! ఇది
0: సుషుప్తి లోపల వెళ్ళింది.
1: అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ దేర్.
0: 5 నిమిషాల లోపల,
1: ఇన్ 5 మినిట్స్ టైం,
0: 40 సంవత్సరాల యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు అనుభవించావు.
1: యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ పాసిబుల్ ఇన్ 40 ఇయర్స్ ఆఫ్ టైం.
0: కనుకనే
1: సో
0: దైవతత్వాన్ని ఏ రీతిగా నేను అనుభవించాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ డివినిటీ,
0: నీ కాలం లోపల
1: వితిన్ యూ
0: ఎక్స్పీరియన్స్. 40 సంవత్సరములు, కాలము 5 నిమిషాలు.
1: సో 45 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్
0: వచ్చినటువంటి యొక్క కాలము.
1: దిస్ ఈస్ ద టైమ్ ఇన్ సుషుప్తి,
0: అతీతమైనటువంటి తుర్యావస్థ.
1: బియాండ్ సుషుప్తి డీప్ స్లీప్ ఇస్ అల్టిమేట్.
0: నీవు దైవాన్ని చూడాలంటే ఒక్క క్షణం చాలు.
1: ఇన్ ద తురియా అల్టిమేట్ స్టేట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్,
0: ఒక్క క్షణము,
1: ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
0: ఎట్టయ్యే 5 నిమిషాల్లో నీవు ఇంత అనుభవించావు?
1: How could you experience 40 years of time in 5 minutes?
0: జవాబు చెప్పగలవా?
1: Can you reply? No.
0: ఇది కూడా అంతే.
1: So also this.
0: దైవత్వాన్ని ఒక 5 నిమిషాల్లో నీవు చూడాలంటే, క్షణంలో నీవు దర్శించాలంటే, తప్పక సాధ్యమవుతుంది.
1: ఇఫ్ యు వాంట్ టు సీ గాడ్ విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఇట్ ఇస్ పాసిబుల్.
0: ఒక ఇంటిలో నీవు కాపురం చేస్తున్నావు.
1: యు ఆర్ లివింగ్ ఇన్ ఎ హౌస్.
0: ఆ ఇల్లు వదిలి 10 సంవత్సరములు అయిపోయింది.
1: అండ్ యు లెఫ్ట్ దట్ 10 ఇయర్స్ అగో.
0: దాని తాళం వేసుకొని వెళ్ళిపోయినావు.
1: యు కెప్ట్ ఇట్ అండర్ లాక్
0: అండ్ కీ. వెళ్ళినావు.
1: అండ్ యు వెంట్ అబ్రాడ్.
0: 10 సంవత్సరములు ఆ యొక్క దీంట్లో వెలుతురు చేరలేదు.
1: అండ్ ద హోల్ హౌస్ కెప్ట్ అండర్ లాక్ అండ్ కీ ఇస్
0: దాని. నీవు తిరిగి వచ్చావు.
1: యు రిటర్న్.
0: వచ్చిన తర్వాత తాళం తెరిచినావు.
1: అండ్ యు ఓపెన్డ్.
0: స్విచ్ వేసావు.
1: యు హావ్ పుట్ ఆన్ ద స్విచ్.
0: There
1: is light.
0: 10 సంవత్సరం నేను విదేశాల్లో ఉంటుండి 10 సంవత్సరం ఇందులో కాపురం ఉన్నటువంటి చీకటి ఎట్ట ఒక క్షణంలో పోయింది.
1: ఐ లెఫ్ట్ ది హౌస్ 10 ఇయర్స్ బ్యాక్ అండ్ ది హౌస్ వాస్ డార్క్.
0: లైట్ వేసింది ఒక క్షణమే, వెలుగు వచ్చింది ఒక క్షణమే.
1: ద మూమెంట్ యు హావ్ పుట్ ఆన్ ద స్విచ్ దేర్ ఇస్ లైట్.
0: కనుకనే చీకటి పోవాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: అండ్ ఫర్ ద డార్క్నెస్ టు బి డిస్పెల్డ్
0: లైట్ రావాలంటే దీనికి ఒక కాలం తీసుకోదు.
1: ఫర్ ద లైట్ టు బి దేర్ ఇట్ డజంట్ నీడ్ టైం.
0: దీనికంతా ఒక సీజన్ అనేటువంటిది రీజన్ అనేటువంటిది ఉంటుంది.
1: సో ఫర్ దిస్ ద సీజన్ అండ్ రీజన్ ఆర్ దేర్.
0: భగవంతునికి నో రీజన్.
1: బట్ గాడ్ హ్యాస్ నో రీజన్.
0: కనుకనే నీ యొక్క బుద్ధి అనేటువంటిది దైవం పైన మరల్చితం అంటే
1: and once you direct your intellect towards God,
0: తక్షణ స్విచ్ అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు పుట్టింగ్ ది స్విచ్ ఆన్.
0: ఆ దైవానందం అనేటువంటిది తక్షణమే నీకు లభ్యమవుతుంది.
1: దట్ సుప్రీం బ్లిస్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ ఇమిడియట్లీ.
0: కనుకనే పరమానందం, బ్రహ్మానందం, యోగానందం, అద్వైతానందం,
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ కాల్డ్ సుప్రీం హ్యాపీనెస్, దట్ నాన్ డ్యువల్ హ్యాపీనెస్.
0: ఇలాంటి దీనికంతా కూడా రీజన్ అనేటువంటిది ఎప్పుడు కూడా చిక్కదు.
1: ఆల్ ది స్టేట్స్ ఆఫ్ బ్లిస్ ఆర్ బియాండ్ రీజన్.
0: ఒక్క క్షణంలో నీకు ఎంతైనా కూడా ప్రాప్తిస్తుంది.
1: విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: ఈ ప్రాప్తికి అనేటువంటి కాలాన్ని నువ్వు వెతుక్కోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ టైమ్.
0: ఎక్కడో అరణ్యానికి పోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: ఎక్కడ చిక్కుతుంది అంతా నీకు ఇక్కడే చిక్కుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హియర్.
0: ఇచ్చుకో సేవను, పుచ్చుకో ప్రేమను.
1: సర్వ్ అండ్ రిసీవ్ లవ్.
0: శాంతి అనేటువంటిది నీ అందే ఉంటుండాలి.
1: పీస్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి శాంతిని నీవు అనుభవించడానికి అరణ్యానికి పోలుతున్నావు.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ విత్ ఇన్ యూ, యు గో టు ద ఫారెస్ట్.
0: పిచ్చివాడు.
1: ఉన్నది
0: ఒక చోట, తిరిగేది ఇంకో చోట.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ వన్ ప్లేస్, యూ మూవ్ అబౌట్ ఎట్ అనదర్ ప్లేస్.
0: ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుకనే నీవు ఇచ్చుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఈస్ టు బి గివెన్?
0: ఇచ్చుకో సేవను.
1: అండ్ దేర్ ఫోర్ సర్వ్.
0: పుచ్చుకో ప్రేమను.
1: అండ్ దెన్ రిసీవ్.
0: ఈ ప్రేమ వచ్చింది అదే ప్రకాశము.
1: వెన్ వన్ దేర్ లవ్ ఇస్ లైట్.
0: అదే బ్రహ్మానందం.
1: లవ్ ఇస్ లైట్ ద సుప్రీమ్.
0: పరమ సుఖదం.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: ఆనందము.
1: అబ్సల్యూట్ హ్యాపీనెస్.
0: కనుకనే సర్వం కూడా మన యందే ఉంటున్నది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ within us.
0: కనుకనే దీనిని పురస్కరించుకుని సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి అన్నారు.
1: Therefore it is said all heads are his, all hands are his, all ears are his, all the feet are his.
0: అర్జునుని పిలిచి, ఒరే నాయన.
1: He called Arjuna and said,
0: నీకు ఎంత వయసు?
1: What's your age?
0: బావా నాకు 70 సంవత్సరం అన్నాడు.
1: బ్రదర్ ఇన్ లా, మై ఏజ్ ఇస్ 70.
0: నాకెంత వయసు?
1: వాట్స్ మై ఏజ్?
0: నాకు 75 అన్నాడు.
1: ఐఎమ్ 75.
0: వస్తూ ఉండాలి 75.
1: 75 ఏజ్
0: 75 ఇయర్స్ కృష్ణునికి.
1: 75 ఏజ్ కృష్ణ.
0: 70 ఇయర్స్ అర్జునికి.
1: అర్జున్ వాజ్ ఏజ్ 70.
0: 112 ఇయర్స్ ధృతరాష్ట్రునికి.
1: 112.
0: ఇంకా వాళ్ళందరూ కూడా భీష్ముడికి.
1: భీష్మ
0: 113 ఇయర్స్.
1: 113 ఇయర్స్.
0: 113 ఇయర్స్ లోపల ధృతర భీష్ముడు ఒక యుద్ధ నౌక లోపల కమాండర్ చీఫ్ పనిచేస్తాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 113 భీష్మాచార్య ఇస్ ద చీఫ్ క్యాప్టెన్ ఆఫ్ ద ఆర్మీ.
0: ఆ వయసు లోపల చీఫ్ కమాండర్ చేస్తానికి వీలవుతుందా?
1: ఇస్ దట్ పాసిబుల్ టు బి చీఫ్ కమాండర్?
0: కాదు. ఆనాడు మహాభారత యుద్ధం లోపల భీష్మాచార్యే చీఫ్ కమాండర్.
1: Bhishma was the chief commander in the Mahabharata war battle.
0: 113 years.
1: 113 years age.
0: Krishnuniki 75 samvatsaramlo.
1: Krishna was age 75.
0: Arjuniki 70 samvatsaramlo.
1: Arjuna age 70.
0: Ee vidhanga undetunte vaallu aanadu yuddham chestu vacharante deeniki edi kaaranamu?
1: Well, they were
0: no reason.
1: When they were fighting at that advanced age, it has no reason.
0: Endukosam ante dehaniki nee vayasu chustunnavu.
1: You go by the age of the body.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. దీనికి మనస్సు యొక్క ప్రభావమే దీనికి మూల కారణం.
1: ఇట్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మైండ్ దట్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: మనోప్రభావములు అనేక రకమైనటువంటి మార్పులు చెందిస్తుంటాది.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ బ్రింగ్ ఆల్ మోడిఫికేషన్స్, ఎబరేషన్స్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: అర్జున్ని ప్రశ్నించాడు.
1: హీ క్వశ్చన్డ్ అర్జున.
0: అర్జున,
1: అర్జున,
0: ఈ యొక్క గీతనంతా కూడాను నీకు పూర్వం కూడా నేను చెప్పాను.
1: I taught all this Gita before, earlier.
0: ఎన్నో పర్యాయం నీకు బోధించాను.
1: I taught it many times.
0: కానీ నీవు దాని జ్ఞప్తి ఎందుకోలేదు.
1: But you are not remembering it.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఇదంత ముఖ్యంగా నీవు తీసుకోలేదు.
1: You didn't consider it important.
0: ప్రధానమైనటువంటి దానికి నీవు తీసుకుంటే దీనిపైన ఎంత
1: ఇంపార్టెంట్, యూ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్,
0: దీన్ని అలక్ష్యం చేస్తూ
1: యూ నెగ్లెక్టెడ్ ఇట్,
0: దాని వల్లనే నీకు మర్చిపోయినావు.
1: హెన్స్ యూ హావ్ ఫర్గాటన్ ఇట్.
0: జన్మ జన్మాల నుంచి నీవు వస్తున్నావు, నేను వస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ దేర్ అండ్ ఐ హావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ సెవెరల్ లైఫ్.
0: స్వామి, మీరు వచ్చేటువంటిది మీకు తెలుసు కానీ నాకెందుకు తెలియకూడదు అన్నాడు.
1: హి సెడ్ స్వామి యూ నో యువర్ అడ్వెంట్ బట్ ఐ డు నాట్ నో మై అడ్వెంట్.
0: అదే మరపు,
1: దట్ ఇస్ ఫర్గెట్ఫుల్.
0: ఎరుకు మరపనుకుండా జాగ్రత్త. నిత్యం ఒక స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త త్వరితముగా స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
1: There is neither awareness nor forgetful state. There is neither waking state nor dreaming state. You are not in that spiritual level taraka, but you are in tamas darkness.
0: అది ఎట్ట స్వామి?
1: How is it possible?
0: నేను నమ్మడానికి వీలు లేదు.
1: And I can't believe it.
0: ఓహో, అది కూడా ఒకటి ఉందా నీకు?
1: ఓ, యూ హావ్ గాట్ దట్ పాయింట్ ఆల్సో.
0: ఇద్దరు పుట్టి పెరిగి తిని తిరిగి సర్వత్రా మనం సంచరించినటువంటి వారమే.
1: యూ హావ్ బీన్ మూవింగ్ అబౌట్.
0: అప్పుడు ఇవన్నీ మర్చిపోయినావా?
1: యూ హావ్ యూ ఫర్గాటన్ సో సూన్?
0: మర్చిపోయినావు.
1: ఐ హావ్.
0: అయితే నీ బర్త్డే ఎప్పుడు?
1: వెన్ ఇస్ యువర్ బర్త్డే?
0: దాన్ని జ్ఞాపకంగా పెట్టుకున్నాడు.
1: హీ రిమెంబర్స్ ఇట్ వెల్.
0: నీవు సుభద్రని పెళ్లాడింది ఎప్పుడు?
1: యు నో వెన్ యూ గాట్ మ్యారీడ్ టు సుభద్ర?
0: ఆ మ్యారేజ్ డేట్ కూడా తెలుసు.
1: హి రిమెంబర్స్ హిస్ వెడ్డింగ్ డే.
0: అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్.
0: అదంతా కూడా ఒక 50 సంవత్సరాలు అయిపోయింది.
1: ఇట్ హ్యాపెండ్ 50 years ago.
0: అయితే అర్జున,
1: అర్జున, లాస్ట్ ఇయర్
0: మార్గశుద్ధ దశ చతుర్దశి దినము నీవు ఎక్కడ ఉన్నావు అన్నావు.
1: వేర్ వర్ యూ ఆన్ దిస్ డే మార్గశుద్ధ చతుర్దశి?
0: తెలియదు స్వామి అన్నాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో స్వామి.
0: 50 ఏళ్ల కిందట జరిగినటువంటిది నీకు జ్ఞాపకం ఉంది? భార్యను,
1: యూ రిమెంబర్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్?
0: మ్యారేజ్ జరిగిందే నీకు జ్ఞాపకం ఉంది.
1: యు నో యువర్ వెడ్డింగ్ డే.
0: కానీ ఒక సంవత్సరం పూర్వం అంతా కూడా మాఘశుద్ధ చతుర్దశి దినం ఎక్కడ ఉన్నానంటే నాకు తెలియదు అంటున్నావు.
1: బట్ యు డోంట్ నో వాట్ హ్యాపెండ్ 1 year back.
0: కానీ అప్పుడు ఉన్నావా లేదా?
1: వర్ యూ ప్రెసెంట్ ఆర్ నాట్?
0: ఉన్నాను.
1: ఎస్ యు వర్.
0: కానీ ఎక్కడ ఉన్నావో తెలియదు.
1: బట్ యు డోంట్ నో వేర్ యు వర్.
0: మనిషి యొక్క మార్పు.
1: అండ్ దిస్ ఈస్ ది చేంజ్ ఆఫ్ ద మైండ్.
0: ఆ విధంగా వచ్చినప్పుడు
1: వెన్ ఇట్ హ్యాపెన్ సో,
0: కొన్ని రకమైనటువంటి యొక్క మార్పుల లోపల తిరిగి అర్జునుడికి ఒక బాధ కలిగింది.
1: సర్టన్ మోడిఫికేషన్స్ హావ్ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్
0: అర్జున్. అభిమన్యుని మరణ వార్త విన్నాడు.
1: అండ్ హి హెర్డ్ ది న్యూస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ అభిమన్యు.
0: మరణ వార్త వినేటప్పటికి కూలిపోయాడు.
1: హావింగ్ హెర్డ్ ద ట్రాజిక్ న్యూస్ హి ఫెల్ డౌన్.
0: దేవోత్సవంతనే ఎదురేగుదించు నా కుమారుడు ఏటికో ఎదురురాడు అని బాధపడుతున్నాడు.
1: The moment I return, my son comes and receives and welcomes me. Today it is not happening, and he felt sad.
0: ఏమైపోయినాడు?
1: What happened?
0: పక్కనున్నాడు.
1: Krishna was by his side.
0: కాబట్టి అభిమన్యుడు మరణించలేదు, కృష్ణుడు తెలుసును.
1: And he knows, Krishna knows what happened.
0: అప్పుడు చెప్పకూడదు, సమయ సందర్భాన్ని పురస్కరించుకుని చెప్పాలి.
1: This should not be conveyed to him. It depends on the time factor.
0: కనుక సరే వస్తాడు వస్తాడు వస్తాడు అన్నాడు. ఇంటికి పుచ్చుకొని వచ్చాడు.
1: కృష్ణ సెడ్ హీ విల్ కమ్ ఎనీవే అండ్ హీ మేడ్ హిమ్ రిటర్న్.
0: ఒకానొక సమయంలో మరణించిన వార్త విన్న తక్షణమే
1: అట్ వన్ టైమ్ ఆఫ్టర్ హియరింగ్ ది న్యూస్ ఆఫ్
0: యుద్ధానికి
1: అండ్ కృష్ణ హస్ సెంట్ హిమ్ టు ది బ్యాటిల్ ఫీల్డ్.
0: అది విన్నటువంటి ఒక అర్జునుడు వంశ నాశి అని పిలిచాడు కృష్ణుణ్ణి.
1: అండ్ హావింగ్ హర్డ్ దిస్
0: నా వంశాన్ని నాశనం చేసి పెట్టివే.
1: అర్జున అక్యూజ్ కృష్ణ టెలింగ్ పాండవులందరూ క్లాన్.
0: పాండవులు వృద్ధులైపోయినారు.
1: అండ్ పాండవ సార్ ఏజ్ నౌ.
0: ద్రౌపది కూడా వృద్ధురాలైంది.
1: ద్రౌపది ఇస్ ఓల్డ్.
0: ఇంకా సుభద్ర కూడా వృద్ధురాలైంది.
1: ఆల్సో సుభద్ర.
0: పిల్లలు ఎవరు పుట్టరు. మా వంశమే పోయింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ లాస్ట్ ది హోల్ క్లాన్.
0: అప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ వాస్ స్టిల్ స్మైలింగ్.
0: సరే నీకు ఆవేదన వచ్చింది, వచ్చినట్టు మాటలు ఇంత మాట్లాడుతున్నావు.
1: యూఆర్ గ్రీఫ్ స్ట్రికెన్. యూఆర్ గ్రీఫ్ స్ట్రికెన్ దేర్ ఫోర్ యూ స్పీక్ లైక్ దాట్.
0: అంత కాలం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ పాసేజ్ ఆఫ్ టైమ్
0: కుమారుడు పుట్టాడు అభిమన్యునికి.
1: అభిమన్యు హ్యాడ్ ఎ సన్.
0: కానీ మృతదేహము.
1: అండ్ ఇట్ వాజ్ ఎ డెడ్ బాడీ.
0: ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి చూపించింది ద్రౌపది.
1: ద్రౌపది హ్యాస్ షోన్ దిస్ లైఫ్లెస్ బాడీ.
0: ఈ పుట్టినటువంటి వాడు కూడా మరణించి పుట్టాడే.
1: అండ్ ఇట్ ఇస్ స్టిల్ బోర్న్ బేబీ లైఫ్లెస్ వాజ్ షోన్.
0: శత్రుని పంపించాడు కృష్ణుని పిలుచుకురామని.
1: అండ్ హి సెంట్ ఎ మెసేజ్ టు బ్రింగ్ కృష్ణ.
0: సహదేవుడు, సహదేవుడు తీసుకుని వచ్చాడు.
1: సహదేవ బ్రాట్ కృష్ణ.
0: ద్రౌపది తీసుకెళ్ళింది తట్టలో పెట్టుకొని.
1: ద్రౌపది హస్ టేకెన్ దిస్ బాడీ ఇన్ ఎ ప్లేట్.
0: ఈ యొక్క బిడ్డను నీవు అందిస్తావా మాకు, మరణించిన బిడ్డను?
1: ఓ బ్రదర్, హ్యావ్ యూ గిఫ్టెడ్ దిస్ లైఫ్లెస్ బాడీ టు అస్?
0: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు, ఎప్పుడు నవ్వే.
1: కృష్ణ ఆల్వేస్ స్మైల్స్.
0: దుఃఖం రాని, కష్టం రాని, ఆనందం కలగని, ఎప్పుడు నవ్వి.
1: ఐదర్ మిజరీ ఆర్ గ్రీఫ్ ఆర్ డిఫికల్టీ ఆర్ హ్యాపీ,
0: అంతా మన అభిమన్యుడి కన్నులే ఉంటున్నాయి ఇక్కడ.
1: అండ్ దెన్ హి సేస్ సిస్టర్ లుక్ హియర్ హి ఎగ్జాక్ట్లీ
0: ముఖమంతా కూడా అభిమన్యుడి ముఖమే ఉంటుండాలి.
1: హి ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ అభిమన్యు ద ఫేస్ అండ్ ఐస్.
0: అర్జునుడు లేచాడు.
1: అర్జున గాట్ అప్.
0: శ్వాస కూడా అభిమన్యుడి మాదిరినే ఉంటుండాలి అన్న.
1: బ్రెత్ ఆల్సో ఇస్ లైక్ హిస్ ఫాదర్.
0: శ్వాస లేదు.
1: మీనింగ్ హి డజంట్ బ్రీత్ లైఫ్లెస్.
0: అర్జున
1: అర్జున
0: కేవలం నీవు మూర్ఖుడవు.
1: యుర్ ఎ ఫూల్.
0: నా యొక్క తత్వం ఇంకా నీవు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ.
0: సరే పో అన్నాడు. కూర్చోబెట్టుకుని ద్రౌపదిని ఆయన ఇద్దరు మాట్లాడుతున్నారు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ ద్రౌపది.
0: ఏమైనా చేయగలడనేటువంటి ఆ యొక్క ద్రౌపదికి ఆ విశ్వాసం.
1: ద్రౌపది హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ.
0: అందువల్లనే స్త్రీలకు చాలా భక్తి ప్రపత్తులు చాలా మెండు.
1: సో విమెన్ హావ్ గాట్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
0: భర్తలు కూడా లాక్కుని వచ్చేటువంటిది భార్యలే.
1: ఇట్స్ ఓన్లీ ద వైఫ్ దట్ డ్రాగ్స్ ఆర్ బ్రింగ్స్ ద హస్బెండ్. కనుకనే
0: భక్తిని స్త్రీలకు మాత్రమే ప్రధానంగా ఇచ్చారు.
1: సో ఉమెన్ కమ్స్ ఫస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివోషన్.
0: జ్ఞానము పురుషులకు మాత్రమే ఇచ్చాడు.
1: మ్యాన్ సింబలైజెస్ విజ్డమ్.
0: స్త్రీలంతా కూడా